0: అండ్ ది శ్వాస ఇస్ ద ఎయిర్.
1: కనుకనే ఈ స్వరూపాలతో భగవంతుడు మానవుడి యందు సంచరిస్తూ సర్వ విధాలా కూడాను మానవుని సంరక్షణ జరుపుతూ ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్.
1: కనుక
0: సో
1: మొట్టమొదట మనము భగవంతుడు అంటే ఏదో ఒక పెద్ద ఆకారంతో ఉన్నాడని మనం భావించరాదు.
0: లెట్స్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ వెరీ బిగ్ మైటీ ఫార్మ్.
1: ఆ ఆకారములు అన్ని కూడా మనం కల్పించుకున్నవే.
0: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ అవర్ ఓన్ అసంప్షన్స్.
1: నాలుగు చేతులు పెట్టారు,
0: ఫోర్ హ్యాండ్
1: శంఖము చక్రము గదా పద్మము నాలుగు పెట్టారు.
0: And we have got all the four insignia.
1: భగవంతుడు నాలుగు చేతులు పుట్టాయా?
0: Do you think God has four hands?
1: నాలుగు చేతులు పుట్టేసిస్తే ఏ ఎగ్జిబిషన్ లోనో పెట్టిండి వచ్చును కదా.
0: If God is to have four hands, he can be put in an exhibition.
1: కాదు కాదు.
0: No.
1: భగవంతుడికి సర్వశక్తిమయుడు అని గుర్తింపజేయడానికి నాలుగు చేతులుగా పెట్టాడు.
0: మేక్ యూ రియలైజ్ దట్ గాడ్ ఈస్ ఆల్ పవర్ఫుల్.
1: ఒక చేతిలో శంఖము,
0: ద ఫస్ట్ వన్ కౌంట్స్
1: ఆ శంఖమే శబ్ద బ్రహ్మము.
0: దిస్ శంఖ రిప్రజెంట్స్ ద సౌండ్.
1: ఇంకొక చేతిలో చక్రము,
0: అదర్ వీల్.
1: ఆ చక్రమే కాలచక్రము,
0: ద వీల్ ఆఫ్ టైం.
1: కాబట్టి ఈ శబ్దము కాలము రెండు కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండే.
0: దెర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: ఇంకొక చేతిలో గద, గద అనగా బలము. బలం కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
0: స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ఇన్ ది హ్యాండ్.
1: హృదయము పద్మము,
0: లోటస్ స్టాండ్స్ ఫర్.
1: కాబట్టి ఇది కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
0: ఆల్సో ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: ఇవన్నీ కూడా కేవలం అర్థం గావించుకునే నిమిత్తమై
0: టు మేక్ యు అండర్స్టాండ్ ది
1: ఈ విధమైన ఆకారమంతా నిర్మించుకుంటూ
0: వచ్చాయి.
1: కనుక ఈ ఆకారములు కాదు, మానుష ఆకారమే శాశ్వతమైన ఆకారము.
0: ది హ్యూమన్ ఫార్మ్ ఇస్ ద రియాలిటీ.
1: అటువంటి దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ ఈస్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మనుష్య స్వరూపం లోపల ఏది ఉత్తమమైనటువంటిదో,
0: దట్ విచ్ ఇస్ నోబ్లెస్,
1: ఏది పవిత్రమైనటువంటిదో,
0: విచ్ ఇస్ సేక్రెడ్,
1: ఏది సర్వకర్మలకు ఆధారమైనటువంటిదో,
0: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్,
1: ఏది సర్వాధారమైనటువంటిదో,
0: యాజ్ ఎ బేసిక్
1: అలాంటి మానవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సచ్ హ్యూమన్ లైఫ్.
1: మనకి ఇచ్చినటువంటి ఇంద్రియాలను సద్వినియోగపరచాలి.
0: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
1: అప్పుడే నీవు మానవుడైపోతావు.
0: దెన్ ఓన్లీ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
1: మానవుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్.
1: మూడింటిని ఏకం గావించుకునేటువంటి వాడు.
0: ది వన్ హూ హస్ గాట్ ది
1: హార్ట్. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: మా ప్రాపర్ స్టడీ ఏమిటది?
0: వాట్ ఇస్ ప్రాపర్ స్టడీ?
1: సంకల్పించుకునేటువంటి మనసు,
0: ద మైండ్ దట్ థింక్స్,
1: చెప్పేటువంటి నాలుక,
0: అండ్ ద వర్డ్ దట్
1: చేసేటువంటి చేతులు,
0: అండ్ ద హ్యాండ్స్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
0: ద హార్మనీ ఆఫ్ ది థాట్ వర్డ్
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్.
0: దట్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్.
1: ఏది సంకల్పించావో
0: దట్ విచ్ ఇస్ థాట్,
1: దాన్ని నీవు నోటితో పలుకు.
0: మస్ట్ బి సేడ్.
1: ఏది నోటితో పలికావో
0: దట్ విచ్ ఇస్ స్పోకెన్,
1: దాన్ని నీవు చేతులతో చేయి.
0: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద ట్రూ డివినిటీ.
1: త్రిగుణం, త్రినలాకారం, త్రినత్రించ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
0: త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ ది డివినిటీ, ద త్రీ.
1: ఆ హృదయాన్ని భగవంతుడిగా అర్పణ చేసుకుని అది ఏ నీ దైవత్వము.
0: దట్ దేర్ లైస్ ది యాక్చువల్ డివినిటీ.
1: ఇలాంటి దైవత్వాన్ని,
0: సచ్ ఎ డివినిటీ,
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుకుని మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం.
0: ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్, బట్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఈ విధంగా తిరగటం చాలా కాలం వ్యర్థము.
0: యు ఆర్ వేస్టింగ్ టైం లైక్ దట్.
1: కాలం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: కాలాయన మహాం,
0: గాడ్ ఇస్ టైం.
1: కాలాయన మహాం,
0: ఇస్ మాస్టర్.
1: కాలదప్రమాయన మహాం, కాలాతీతాయన మహాం, కాలస్వరూపాయన మహాం, కాల నియమితాయన మహాం. అంత కాలమే.
0: గాడ్ ఇస్ టైం, ట్రాన్సెండ్స్ టైం.
1: ఈ కాలం అంతా నీ చుట్టూనే ఉంటుండాది.
0: అండ్ ఇట్స్ ప్రెజెంట్ ఆల్ అరౌండ్.
1: కాబట్టి ఇంతటి గొప్ప భగవంతుని మనం వెంటనే జంటనే ఇంటనే పెట్టుకుని మనం ఎందుకు ఇంత
0: పరితపించడం?
1: కనుక దైవత్వం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడో లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ ఈ యొక్క మానవత్వం పవిత్రం గావించుకునేటువంటి యొక్క క్రియలు ఆచరిస్తుందో ఆ మానవత్వాన్ని నీవు విశ్వసించు.
0: వేరెవర్ దేర్ ఇస్ హ్యూమన్ యాక్టివిటీ విచ్ ఇస్ దేర్ విచ్ ఇస్ సీక్రెట్ యు కెన్ అండర్స్టాండ్.
1: ఎప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
0: ఆల్వేస్ రెండర్ సర్వీస్ యాక్టివిటీ.
1: హస్తం, భూషణం, దానం.
0: The hand has got the special jewel of charity.
1: Intakante goppa danam manakem kavali.
0: What else?
1: Hastasya bhushanam danam.
0: And then the jewel.
1: Danam cheseetunte hastame nijamainatunte alankaram.
0: And the charity is the true decoration.
1: Satyam kantasya bhushanam.
0: And the truth is the decoration.
1: Mana kantam unteetundi emti necklace veesukodanka kaadu.
0: Necklace is not the true decoration.
1: Satyasya bhushanam. Satyam cheppadaniki mana kantamu.
0: And this is gifted only to utter truth.
1: ఇలాంటి భూషణాలు మనం దగ్గర పెట్టుకుని ఏదో కొన్ని భూషణాలు కావాలని ఆశిస్తున్నాం.
0: విత్ ఆల్ దీస్ జ్యువెల్స్ వి ఆర్ బోర్న్ విత్ దెం, బట్ వి వాంట్
1: ఈ భూషణాలు మన దగ్గర విలువైనటువంటి పెట్టుకుని బయట ప్రపంచంలో ఉన్నటువంటి భూషణాల కోసం మనం ప్రయాణం చేయటం చేతనే మనకు దూషణలు బయలుదేరుతున్నాయి.
0: ఫర్గెటింగ్ దిస్ గాడ్ గివెన్ God given bhushana, the jewelry. We are forgetting God, therefore we are subjecting ourselves to dushana or accusation.
1: కనుకనే మనం దూషణకు పాల్పడకూడదు.
0: Never submit yourself to criticism.
1: దూషణలో మనం ఉండాలి.
0: And have this bhushana.
1: ఇది మానవత్వం యొక్క అలంకారము.
0: This is the true bhushana.
1: పై ధరించినటువంటి యొక్క వేషములు కాదు.
0: It's not the apparel that you put on.
1: Natural ఇది.
0: You should have natural
1: jewelry. దీన్ని మనం ఆధారం చేసుకోవాలి.
0: That you should go by that.
1: ప్రేమ స్వరూపులారా, మీ అందరి యందు ఉండినటువంటిది ఒక నిజమైనటువంటి ప్రేమనే.
0: Love is common, uniform.
1: ప్రేమకు మార్పే లేదు.
0: Love has no change.
1: కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమను పెట్టుకుని ఎందుకు పెడమార్గంలో మీరు ప్రయాణమవుతున్నారు?
0: విత్ ఆల్ దిస్ సీక్రెట్ లవ్ లెట్ కంటిన్యూ. హౌ ఇస్ దట్ యు ఆర్
1: ఈ ప్రేమను పెడమార్గంలో ప్రవేశపెట్టి దౌకికమైనటువంటి దీంతో పోయి నిందలకు పాల్పడుతున్నారు.
0: లవ్ ఇస్ పుట్ టు సెల్ఫిష్ గ్రౌండ్స్ దేర్ ఫోర్ యు ఆర్ క్రిటిసైజ్ పుట్ టు బ్లేమ్.
1: నిందలకు పాల్పడకూడదు.
0: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు బ్లేమ్.
1: పది మంది కూడా నువ్వు సై అనిపించుకునేటువంటి దానికి మనం రూపొందింపు చేసుకోవాలి.
0: యూ షుడ్ ఎర్న్ ఎ గుడ్ నేమ్. పీపుల్
1: నీ దేహం అంతా సర్వం అద్భుతం గావించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఆల్ యువర్ లైఫ్.
1: దైవత్వంగా నీవు భావించాలి.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇస్ డివైన్.
1: దైవాధారమైనటువంటి యొక్క దేహము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ డిపెండ్స్ ఆన్ గాడ్.
1: ఇటువంటి దైవాధారమైనటువంటి దేహాన్ని ఎందుకు మనం అపవిత్రం చేసుకోవాలి?
0: వై షుడ్ వి మేక్ అవర్ బాడీ అన్సేఫ్?
1: ఏది చేసినా నీవు మంచి పని చేయి.
0: వాట్ ఎవర్ యూ డూ, డూ గుడ్.
1: డూ గుడ్.
0: డూ గుడ్.
1: డోంట్ డూ ఈవిల్. See no evil.
0: See no evil.
1: See what is good.
0: See what is good.
1: Hear no evil.
0: Hear no evil.
1: Hear about it.
0: Hear
1: good.
0: What is good.
1: Talk no evil.
0: Talk no evil.
1: Talk no evil. What is good.
0: Talk what is good.
1: Chetulu. Do no evil. Do what is good.
0: Do no evil. Do what is good.
1: This is the way to God.
0: This is the way to God.
1: మనకి ఇచ్చినటువంటి సర్వ అంగములను కూడాను పవిత్రం గావించుకోవాలి.
0: All the limbs of our body should be made sacred.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగంతో నీవు పనిచేయాలి.
0: బి రెడీ టు సాక్రిఫైస్ సెల్ఫ్లెస్లీ.
1: అయితే ఇది అంత సులభంగా మనకు ప్రాప్తించదు.
0: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ.
1: అంతో ఇంతో స్వార్థం అనేటువంటి ఉంటుంది.
0: దేర్ విల్ బి ట్రేసెస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం ఉండినంత మాత్రం భయపడనక్కర్లేదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కానీ స్వార్థం కూడా ఉండాలి.
0: ఇట్స్ నీడెడ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఎంతవరకు అంతవరకు పరిమితం
0: పెట్టుకోవాలి.
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సముద్రంలో పోయి మనం చేరినాము.
0: You are near the ocean.
1: ఆనంద సాగరంలో మనం మునుగుతున్నాము.
0: And you drown yourself.
1: కానీ ఈ ఆనంద సాగరంలో పోయినటువంటి వాడు ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో ఆ పాత్ర ఎందుకు ఆనందం అనేటువంటి దాన్ని తించుకొని వస్తారు.
0: As is the size of the container, so will be the amount of water that you collect.
1: అంతేగాని మన కంటైనర్ పట్టే దీని యొక్క వాటర్ మనకు లభిస్తుంది.
0: The amount of water would be proportional.
1: ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మనము ఆనందం అధికంగా కావాలనుకుంటే ఈ కంటైనర్ ఎక్కువ పెద్దదిగా చేసుకోవాలి.
0: యూ వాంట్ దిస్ వాటర్ ఆఫ్ బ్లిస్ మోర్ అండ్ మోర్, హావ్ బిగ్గర్ కంటైనర్.
1: పెద్దదిగా మనం పెంచుకోవాలి.
0: ఎక్స్పాన్షన్ లవ్.
1: ఈ ఎక్స్పాన్షన్ లవ్ లో ఉంటారు కానీ కంట్రాక్షన్ లవ్ లో మనం పడిపోకూడదు.
0: నెవర్ బి ఆఫ్టర్ కంట్రాక్షన్ లవ్.
1: ఈ కంట్రాక్షన్ లవ్ అనేటువంటిది చావు.
0: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
1: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: అట్టి లవ్ ను మనం పెంచుకోవాలి.
0: సచ్ లవ్ యూ షుడ్ ఫాలో.
1: ఈ లవ్ ను మనం పెంచుకొని పది మందికి పంచుకోవాలి.
0: అండ్ యూ షుడ్ షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ.
1: అది ఏ మానవత్వంలో ఉన్నటువంటి ఒక త్యాగము.
0: దేర్ లైస్ ద ట్రూ సాక్రిఫైస్ ఇన్ హ్యూమన్.
1: నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
0: నో అసోసియేషన్ నో అథారిటీ no power would confer you more than
1: you అన్ని విధాలకు భగవంతునికి త్యాగం చేయాలి.
0: ఎవ్రీథింగ్ హస్ గాట్ టు బి సాక్రిఫైస్ టు
1: గాడ్. అంతా భగవంతుందే.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
1: మనం. ఇచ్చేది ఏమీ లేదు.
0: నథింగ్ యు ఆర్ యువర్ ఓన్.
1: కాబట్టి ఏ హృదయంబు నసికితివి ఈశ నాకు.
0: ఓ గాడ్ దట్ గాడ్ యువర్ గిఫ్ట్ ఇస్ దట్
1: మగిడి దానినే అర్పించు మహితమూర్తి.
0: ఐ ఆఫర్ ద సేమ్ హార్ట్ టు యు.
1: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: వాట్ ఎల్స్ హామ్ ఐ టు గివ్ యు.
1: అంజలికి తింటూ అందుకోవయ్య నీవు అన్నాడు.
0: యాక్సెప్ట్ మై హంబుల్ సాల్యుటేషన్స్.
1: కనుకనే భగవంతునికి మనం ఇవ్వవలసినటువంటిది ఇంతే.
0: దట్ ఇస్ ది ట్రూ ఆఫర్.
1: ఏ హృదయాన్ని తాను అందించాడో ఆ హృదయాన్ని అందిస్తే చాలు.
0: దట్ హార్ట్ గాడ్ యు హావ్ గిఫ్టెడ్ మీ, ఐ యామ్ గివింగ్ ఇట్ టు యు నౌ.
1: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు,
0: ది మోడర్న్ మ్యాన్,
1: ఈనాటి మేధావి,
0: ది ఇంటెలెక్చువల్
1: అజ్ఞానంలో మునిగిపోతున్నాడు.
0: డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్
1: ఇగ్నోరెన్స్. ఎంత చదువు చదివినప్పటికీ
0: దో ఇస్ అన్ ఎడ్యుకేషన్,
1: హీన గుణములు మానలేడు.
0: హీ విల్ నెవర్ గివ్ అప్ మీ నాట్.
1: తర్జ్ చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ మేక్ హిమ్ ఆర్గ్యుమెంటేటివ్.
1: ఈ చదువు దేనికోసం చదువుతున్నాము?
0: వై డు యు స్టడీ?
1: కేవలము ఒక పొట్టకూటి కోసమా?
0: ఇట్స్ ఓన్లీ టు ఈక్ అవుట్.
1: కాదు కాదు కాదు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదవాలి.
0: ఆఫ్టర్ ఆల్ హావింగ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు డై అల్టిమేట్లీ. స్టడీ.
1: ఎంత చదువు పెరిగే కొద్దీ సందేహాలు అధికమైపోతూ వస్తున్నాయి.
0: విత్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ యు విల్ హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డౌట్స్.
1: వీడు నిజంగా మనిషే కాదు.
0: అండ్ హిస్ నాట్ హ్యూమన్.
1: ఈ డౌట్స్ ని పెట్టుకునేటువంటి వాడు మనిషే కాదు.
0: ఎ మ్యాన్ విత్ డౌట్స్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
1: మనిషి అంటే డౌట్స్ లేనటువంటి వాడు మనిషి.
0: You are a true human if you have no doubt.
1: Pure hearted.
0: Pure heart.
1: Purnamada. Purnamidam. Purnamudachyate.
0: You should have pure heart, that which is full.
1: నీ హృదయం అనేటువంటిది పూర్ణంగా తయారు చేసుకోవాలి.
0: And the heart should be total and full.
1: అప్పుడే నీ యొక్క దివ్యత్వం నీకు అర్థమవుతుంది.
0: Then you can understand divinity.
1: ఇంకా మానవత్వం లోపల కన్నులు నిచ్చాడు.
0: God has given his eyes.
1: కన్నులు నిచ్చిన ఎందుకు తెలుసా? అన్ని చూటే చెందుక.
0: You know why eyes are given? To see everything.
1: కాదు కాదు.
0: No.
1: దైవత్వాన్ని చూచేందుకు.
0: You should see God.
1: ఇలాంటి దైవత్వం ఎదురుగా వచ్చి కూడా నువ్వు కన్నులు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టే వీడి బూటకపు ధ్యానం.
0: In front of God, you close your eyes and meditate. It is artificial.
1: వీడు ఏ జన్మంలోనూ గుడ్డివాడై ఉన్నాడు.
0: He must have been blind in the last life.
1: లేక ముందు జన్మంకైనా గుడ్డివాడైపోతాడు.
0: Or in future is going to be.
1: కనుకనే దైవం ముందు ఉండి కూడా నువ్వు కన్నులు మూసుకోవటము ఇది కేవలం ఒక అసభ్యమైనటువంటి
0: పని. Therefore, it is not proper to close your eyes in front of God.
1: కన్నులు తెరిచి చూడు.
0: Open your eyes.
1: నీ యొక్క భావంతో జ్ఞానకందులు కూడా నేను తెచ్చు.
0: ఆల్సో ఓపెన్ అప్
1: యువర్ జ్ఞాన నేత్రములు కూడా నీవు తెచ్చు.
0: ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ.
1: భౌతికమైన నేత్రములే మూసుకున్నప్పుడు జ్ఞాన నేత్రములు తెచ్చుకుంటాయా?
0: When you close your physical eye, how can you open your inner eye?
1: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why tongue is given?
1: నీకు రుచికరమైనటువంటి ముద్దను అందించుకుంటా?
0: Is it merely to taste all the delicacies and preparations?
1: కాదు కాదు కాదు కాదు.
0: No, no, no.
1: కైలాసవాసిని 106 పరిగేది నీకు.
0: To sing the glory of God repeatedly.
1: ఒక నామాన్ని నీవు పలుకు.
0: Chant his name.
1: నిరంతరము భగవత్ చింతన నీవు చేయి.
0: Think of God constantly.
1: మంచి మాటలు మాట్లాడు.
0: Speak good.
1: పరులకు హితమైనటువంటి మాటలు మాట్లాడు.
0: And make others happy by your words.
1: కానీ ఈ మాటలు ఇచ్చినారు కదా అని భగవంతుని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదు.
0: Speaking faculty is given.
1: ఆ మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులకు బాధ కలిగించకూడదు.
0: Your words should never harm anybody.
1: ఇతరులకు నొప్పి కలిగించకూడదు.
0: Hurt anybody.
1: మృదుమధురమైన మాటలు మాట్లాడు.
0: Speak softly and sweet.
1: కానీ కొంతమంది మృదుమధురమైన మాటలు చెప్పినప్పటికీ కొంతమంది వినరు.
0: Though it is said softly and sweetly.
1: అది వాళ్ళ కర్మ.
0: It is their fate.
1: కనుకనే నాట్ ఫేట్.
0: ఫేట్ ఫేట్
1: ఫేట్. కనుక వాళ్ళు వింటే వింటారు పోతే పోతారు.
0: Let them listen or not.
1: కనుక మధురమైన మాటలు చెప్పాలి.
0: Therefore, speak. In a pleasing way.
1: దివ్యమైనటువంటి పలుకులు పలకాలి.
0: యూ షుడ్ అచర్ ఆల్వేస్ డివైన్.
1: ఆ పలుకులు పలకడానికి నీ చేత కాకపోతే మౌనంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అట్ లీస్ట్ మెయింటైన్ సైలెన్స్.
1: మౌనం కలహం నాస్తి. దీనివల్ల ఏమాత్రం కలహం మనకు రాదు.
0: వెన్ యూ ఆర్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దైవత్వానికి ఎంత పవిత్రమైనటువంటి పలుకులు చూపులు అర్పితం చేయాలి.
0: ద వర్డ్స్ అండ్ ద లుక్స్ అండ్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: నిజంగా దైవత్వాన్ని సరిగా గుర్తించుకోలేకపోవటం చేతనే ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
0: We are so foolish in our activity because we are not understanding God and his nature.
1: దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడు ఈ మూర్ఖ మార్గంలో ప్రవేశించడు.
0: The one who has realized God will never be foolish.
1: తానే దైవంగా ఉన్నాడు.
0: He himself is God.
1: కానీ ఆ దైవత్వం అనేటువంటి దాన్ని తాను గుర్తించుకుంటే నేడు కాకపోయినా రేపైనా గుర్తించుకోవాలి. అప్పుడే పూర్ణ మానవుడైపోతాడు. పూర్ణమైనటువంటి పని మనం చేయాలి. ఒకనొక సమయం లోపల ఇటీవీ లోపల వైలెన్స్ చేసేటువంటి మెరడ్ ఉండేటువంటి వాడు ఈ ఆంటోనీ అనేటువంటి వాడు వైలెన్స్ చేసేవాడు.
0: ఆంటోనీ యూస్ టు మేక్ వైలెన్స్.
1: ఒక సంవత్సరమైనా కానీ ఒక వయలిన్ ను పూర్తి చేయలేకపోతున్నాడు.
0: He takes one year time to make a violin.
1: ఫ్రెండ్స్ అంతా వచ్చారు.
0: ఫ్రెండ్స్ కేమ్.
1: ఏమయ్య బ్రదర్.
0: బ్రదర్.
1: ఒక సంవత్సరం ఒక వయలిన్ కు నీవు టైం తీసుకుంటే నీ కుటుంబం ఏ రీతిగా బ్రతుకుతుంది?
0: If you take one year to make one violin, how can you carry out your living?
1: దీన్ని చేయడానికి ఒక సంవత్సరం కావాలా?
0: Do you require one year?
1: టైం తీసుకుంటున్నావు, వేస్ట్ చేస్తున్నావు.
0: యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: అప్పుడు ఆయన చెప్పాడు ఆంటోనీ.
0: దెన్ ఆంటోనీ సెడ్
1: బ్రదర్.
0: బ్రదర్.
1: నేను చేసేటువంటిది భగవత్ కార్యము.
0: వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గాడ్స్.
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: గాడ్ ఇస్ హోల్.
1: కాబట్టి నేను చేసే వైలెన్ కూడా పూర్ణమైనటువంటిదిగా ఉండాలి.
0: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
1: ఏ అపస్వరములు కానీ ఏ అశబ్దములు కానీ ఉండకూడదు.
0: There should not be any other faults in that what I
1: mean. ఎవరు దీన్ని తప్పు పట్టకూడదు.
0: Nobody should point out
1: అంత పరిపూర్ణమైనటువంటి యొక్క వైలెన్ గా చేయాలి.
0: So I should make a perfect violin.
1: కనుకనే ఆనాటి నుంచి నేటి వరకును ఆంటోనీ వైలెన్ అంటే చాలా పేరు ప్రసిద్ధి కలిగింది.
0: Right from those days till now, Anthony violin is famous and popular.
1: అదే విధంగానే మనం ఏది చేసినా కానీ భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is perfect and full.
1: కనుక మనం చేసింది భగవంతునికి తృప్తికరమైన పూర్తిగా చేయాలి.
0: We should do in such a way as to please God.
1: అప్పుడే నీ యొక్క పనులు సార్థకమవుతుంది.
0: Then only your life will be redeemed.
1: నేను చేసే పనులంతా కూడాను పరులకంతా కూడా నువ్వు హితంగా ఉంటుండాలి.
0: మస్ట్ బి అక్సెప్టబుల్ టు అదర్స్.
1: అప్పుడే వారికి నేను సన్నిహితుడు అయిపోతాను.
0: దెన్ ఐ విల్ బి ఇంటిమేట్ టు దెమ్.
1: కనుక నేను వారికి ఫ్రెండ్షిప్ గా మారిపోతాను.
0: సో ఐ బి ఎ ఫ్రెండ్ టు అదర్స్.
1: ఫ్రెండ్స్ గా నేను ఉండాలంటే నేను సరైనటువంటి మధురంగా ఉండేట్టు చేయాలి.
0: ఇఫ్ ఐ యామ్ టు బి ఫ్రెండ్లీ విత్ యు, ఆల్ మై యాక్షన్స్.
1: ఇంత అన్నం పెట్టినా సరే నీకు వానికి సరైనటువంటిదిగా పెట్టాలి.
0: Doesn't matter even if you offer a morsel of food, it should be served
1: fever. మనం చేసే పని ఎందు కూడాను విచక్షణ జ్ఞానంతో సరైన అర్థం చేసుకుని మనం పని చేయాలి.
0: Whatever you do, you should exercise your discrimination.
1: మంచి ఫ్రెష్ మనం ఇవ్వాలి.
0: యూ షుడ్ సర్వ్ ఫ్రెష్ ఫుడ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెష్ ఇస్తాడు.
0: గాడ్ ఆల్వేస్ గివ్స్ ఫ్రెష్.
1: నేను ఎవరికైనా రింగులు ఇస్తుంటాను.
0: భగవాన్
1: పర్ఫెక్ట్ సైజ్ వస్తుంటది.
0: ఇట్ విల్ బి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్.
1: ఒక గోల్డ్ స్మిత్ అతను ఆల్తి తీసుకుని పోయి చేసుకుని వస్తే కూడాను అక్కడ తప్పు అయిపోతుంటాడు.
0: గోల్డ్ స్మిత్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద మెజర్మెంట్స్,
1: కానీ వాడు
0: ఐ కుడ్ బి ఎ ఫ్రెండ్ టు అదర్స్.
1: ఫ్రెండ్స్ గా నేను ఉండాలంటే నేను సరైనటువంటి మధురంగా ఉండేట్టు చేయాలి.
0: ఇఫ్ ఐ యామ్ టు బి ఫ్రెండ్లీ విత్ యు, ఆల్ మై యాక్షన్స్.
1: ఇంత అన్నం పెట్టినా సరే నీకు వానికి సరైనటువంటిదిగా పెట్టాలి.

0: fit.
1: ఒక గోల్డ్ స్మిత్ అతను ఆల్తి తీసుకుని పోయి చేసుకుని వస్తే కూడాను అక్కడ తప్పు అయిపోతుంటాడు.
0: గోల్డ్ స్మిత్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద మెజర్మెంట్స్
1: కానీ వాడు గోల్డ్ స్మిత్ ఇది లైఫ్ స్మిత్
0: లైఫ్ స్మిత్
1: కాబట్టి అంతా కరెక్ట్ గానే రావాలి. మీరు ఏది చేసినా కానీ మంచి పర్ఫెక్ట్ గా చేయాలి. చేయించుకున్న వాడు తృప్తి పడాలి, చేసిన వారికి తృప్తి కలగాలి. అది నిజమైనటువంటి యొక్క తృప్తి. తృప్తి తృప్తి తృప్తి
0: satisfaction, the content.
1: ఈ తృప్తిలో ఉండేటువంటి ఆనందం ఎక్కడా లేదు.
0: The true bliss lies in satisfaction.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: విద్యార్థినిలారా,
0: boys and girls,
1: ఈనాటి పిల్లలు మీరు,
0: రేపటి
1: దినం పెద్దవారు కావచ్చును, మీరే తల్లిదండ్రులు కావచ్చును. కాబట్టి ఈనాటి నుంచి పవిత్రమైనటువంటి గుణములు పెంచుకుంటూ పోండి.
0: డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్ ఫ్రమ్ దిస్ డే.
1: పవిత్రమైన ప్రవర్తనలు కూడా పెంచుకోండి.
0: యూ షుడ్ హావ్ సీక్రెట్ కండక్ట్ ఫ్రమ్
1: పవిత్రమైనటువంటి యొక్క చర్యలు కూడా మీరు పెంచుకోండి.
0: అండర్ టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
1: అప్పుడే మీరు పవిత్రమైన జీవితాన్ని గడిపిన వారవుతారు.
0: దెన్ యు కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: మనిషి జన్మం చాలా పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: దీనికంటే మించింది ఏమిటి? ఉపనిషత్తులో చెప్పారు మానవుడు చాలా ప్రధానుడు.
0: Man is most important.
1: మానవుని యొక్క విలువ దీనికి దానికి కమ్మ కట్టడానికి వీల్లేదు.
0: వాల్యూ ఆఫ్ ద మ్యాన్ కెనాట్ బి ఎస్టిమేటెడ్.
1: మీరు బంగారుకు వజ్రాలకు పోల్చుకుంటాము.
0: You compare yourself with gold and
1: diamond. బంగారుకు ఎవరు విలువ ఇస్తున్నారు?
0: Who is attaching value to the gold
1: and diamond? మనిషి ఇస్తున్నాడు.
0: Man attaches value.
1: మనిషి విలువ కడితేనే వజ్రాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
0: Because of man the gold is valuable, so also the diamond.
1: మనిషి విలువ కడితేనే బంగారాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
0: Because of man gold is costly.
1: Men are more valuable than all the wealth of the world.
0: Men are more valuable than all the wealth of the world.
1: కనుకనే మానికంటే మనిషి కంటే విలువైనటువంటి వాడు లేడు.
0: There is no other greater valuable కనుక
1: మీ విలువను మీరు పాడు చేసుకోకూడదు.
0: యూ షుడ్ హావ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
1: మీరంతా పవిత్రమైనటువంటి విలువను పెంచుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ వాల్యూ.
1: చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చాలా పొరపాటైపోయి స్వార్థానికి బయలుదేరుతున్నారు.
0: యూఆర్ సెల్ఫిష్ ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఫిష్
1: పోతుంది, నీళ్లలో తిరుగుతుంది.
0: ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్.
1: ఆ నీళ్లలో ఉన్నటువంటి మురికంతా తినేసేస్తుంది.
0: క్లీన్స్ ది డర్ట్.
1: నీళ్లను పరిశుద్ధపరుస్తుంది.
0: అండ్
1: ఈ సెల్ఫిష్ మ్యాన్ ఏం చేస్తున్నాడు?
0: సెల్ఫిష్ మ్యాన్
1: సమాజంలో ప్రవేశిస్తున్నాడు.
0: Moves in society.
1: పవిత్రంగా ఉన్నటువంటి యొక్క సమాజంను పాడు చేసి పెడుతున్నాడు.
0: He also spoils the sacred.
1: దేని వల్ల? సెల్ఫిష్ వల్ల.
0: Why? Because of selfishness.
1: కనుక సెల్ఫిష్ ఉండాలి.
0: You can be.
1: కానీ దానికి ఒక పరిమితం పెట్టుకోవాలి.
0: Should be under control.
1: ఇంత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం సెల్ఫిష్ గా పోతే మంచిది కాదు.
0: But if you are selfish limitlessly, it's dangerous.
1: స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించండి.
0: యూ షుడ్ అండర్టేక్ సెల్ఫ్లెస్ యాక్ట్.
1: పవిత్రమైనటువంటి చర్యలు చేసుకోండి.
0: డూ ఆల్ సీక్రెట్ యాక్షన్స్.
1: అప్పుడే మీ విలువను మీరు కాపాడుకున్న వారు అవుతారు.
0: దెన్ యూ కెన్ ఎర్న్ యువర్ ట్రూ వాల్యూ.
1: మనిషి మనిషి అంటే ఎంత గొప్పవాడు మనిషి.
0: మ్యాన్ మనిషి సుప్రీం.
1: మనిషి
0: మనిషి
1: మనిషి
0: మనిషి
1: తిప్పి పెడితే సినిమా.
0: ఇఫ్ యూ రివర్స్ ఇట్ సినిమా.
1: మనిషి సినిమా.
0: మనిషి సినిమా.
1: సినిమా మనుషులు అయిపోతున్నారు.
0: సినిమా మనిషి.
1: కానీ నిజమైన మనుషులు కావాలి.
0: మానవ
1: మా అనగా జ్ఞానము.
0: మాయా.
1: నా అనగా లేకుండా.
0: విదౌట్.
1: వా అంటే వర్తించడం.
0: అజ్ఞానం
1: లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
0: మానవ ఇస్ ద వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ క్రాసింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే అట్టి మానవుడిగా మీరు తయారు కావాలి.
0: యు షుడ్ బి సచ్ మానవస్ ఆర్ హ్యూమన్స్.
1: అప్పుడే మీరు చదువుకున్నందుకు సరైనటువంటి కీర్తి వస్తుంది.
0: దేర్ లైస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటించి, ప్రపంచానికి వెలువరిచి, ప్రపంచానికి మీరు దృశ్యంతో చూపించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: be demonstrated to the rest of the world.
1: ee naadu prapancham chaala ayomaya sthitilo untundadi.
0: the world is in a confused state today.
1: ekkada poyina ashanti.
0: everywhere there is restlessness.
1: ekkada chusina dukkame.
0: there is misery.
1: ekkada chusina paapame.
0: there is sin.
1: ekkada chusina kroorame.
0: there is wickedness.
1: ilanti paristhithilo meeraina bayil deri deenni shanti parchali.
0: under these circumstances you go everywhere and pacify the situation, calm down.
1: కనుకనే మీరు పవిత్రమైనటువంటి శాంతిని మీరు అందించండి.
0: అండ్ సీ దట్ యు షేర్ ద సీక్రెట్ పీస్.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ పీస్?
1: నీ యందే ఉంటున్నది.
0: పీస్ ఇస్ విత్ యు.
1: నీవే శాంతి స్వరూపుడవు.
0: యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
1: కనుక అలాంటి శాంతిని నీవు పెట్టుకుని పైన శాంతి శాంతి శాంతి అని బయట పోయి చూస్తే పీస్ పీస్ ఎక్కడ చిక్కుతుంది? పీసెస్ చిక్కుతుంది.
0: యు ఆర్ పీస్ అంటు యువర్ సెల్ఫ్ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అవుట్ సైడ్.
1: దీనికంతా మూల కారణము స్వార్థమే.
0: Everywhere we find
1: self. స్వార్థాన్ని త్యజించు.
0: Sacrifice your
1: పరాత్మని వరించు.
0: And then
1: పరాత్మలో చేరిపో.
0: Be spiritual and understand the reality.
1: అది ఏ మానవత్వంలో ఉండేటువంటి సీక్రెట్.
0: And that is the secret.

0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకుంటూ రండి.
1: And you also appreciate the sacred feelings and thoughts.
0: ఇందులో కొన్ని స్వార్థాలు బయలుదేరుతున్నాయి.
1: We find people who are selfish in these activities.
0: ఎడ్యుకేషన్ పూర్వం చాలా స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: Earlier times education was selfless.
0: వైద్యము స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: Health care was selfless.
0: కానీ ఈనాడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని కూడా స్వార్థమైపోయినాయి.
1: The health and education have become business, selfish today.
0: 10 మందికి మంచిని బోధించాలి.
1: Teach good to others.
0: 10 మందికి ఆరోగ్యాన్ని పెంచాలి.
1: And see that people will be healthy around you.
0: కనుక ఇప్పుడు ఎక్కడైనా ఆసుపత్రి కట్టాలంటే దండికి డబ్బు వస్తుందని స్వార్థం పెట్టుకుని హాస్పిటల్ కట్టేస్తున్నారు.
1: The hospitals are constructed on selfish grounds to earn more and more.
0: 10 కోట్ల ఆసుపత్రి రూపాయలు కట్టించేస్తే 100 కోట్ల వరకు వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు.
1: The hospital is built at a cost of 10 crores, they expect 100 crores return.
0: ఈనాడు ఏదైనా చిన్న స్కూల్ గిని కట్టేస్తే,
1: if a school is built today,
0: చిన్న పిల్లాడు కిండర్ గార్డెన్ అంటారు,
1: కిండర్ గార్డెన్ వచ్చాయి,
0: ఆ స్టేజ్కి పోయినప్పుడు నువ్వు వాడికి 20 or 25,000 ఫీజు కట్టాలి.
1: టు గెయిన్ అడ్మిషన్ ఇన్ ద కిండర్ గార్డెన్ క్లాస్,
0: ఇలాంటి వాళ్ళు పాపం బీదవాళ్ళు ఏమిగా తీరుతారు.
1: They have to pay a very high amount.
0: ఇలాంటప్పుడు చదువుకంత కూడా నువ్వు డబ్బు అయిపోయింది.
1: Therefore education has become business.
0: హెల్త్ కంతా డబ్బు అయిపోయింది.
1: Money for health.
0: కానీ ఈనాడు లోకంలో ఆధ్యాత్మికానికి కూడా డబ్బు అయిపోయింది.
1: టుడే స్పిరిచువాలిటీ హాస్ బికమ్ బిజినెస్.
0: ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఫ్రీగా పోవాలి.
1: స్పిరిచువాలిటీ షుడ్ బి ఫ్రీ.
0: దానికి ఎంత ప్రేమనో పంచాలి.
1: అండ్ షేర్ ద లా.
0: కనుకనే ఈ ఆధ్యాత్మికంలో కూడాను ఈ యొక్క షేర్లు మనం ప్రారంభించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బిజినెస్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్.
0: ఈ యొక్క బిజినెస్ లోపల మనం పోతే ఇంకంతా కూడా పాడైపోతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్ ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్.
0: దైవ పేరు కూడా పాడైపోతుంది.
1: యూఆర్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక
1: సో
0: ఎంతవరకు అంతవరకు ఖర్చులు అయినంత మనం తీసుకోవచ్చును.
1: ఎక్స్పెన్సెస్ కుడ్ బి మెట్ విత్.
0: అయితే నాకు చేసేటువంటి నేను ఏ ఖర్చులు పెట్టను, ఎవరి దగ్గర నేను తీసుకోను.
1: యూ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ స్వామి. యూ హావ్ నో ఎక్స్పెన్సెస్ అట్ ఆల్. హీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
0: కానీ మిగతా వాళ్ళంతా కూడా కొన్ని ఖర్చులు పెడతారు పాపం.
1: బట్ సమ్ పీపుల్ స్పెండ్ మనీ.
0: ఇక్కడికి రావడానికి భోజనానికి తినడానికి అంత ఖర్చులు పెడతారు.
1: దే కమ్ హియర్.
0: దీనికి తగినంత మాత్రమే మనం తీసుకోవాలి. దీనికి ఫీజు మొత్తం తీసుకోకూడదు.
1: దే షుడ్ నాట్ కలెక్ట్ ఫీజ్.
0: దీంట్లో మెంబర్షిప్ కొంత ఇంత వేళ అని పెట్టకూడదు.
1: మెంబర్షిప్ ఫీ షుడ్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్.
0: ఏమిటి మనకు మెంబర్షిప్? ఆధ్యాత్మంలో ప్రేమనే దీనికి మెంబర్షిప్.
1: వాట్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ ఇన్ స్పిరిచువాలిటీ? లవ్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ.
0: ఆ ప్రేమకు మించినటువంటి మెంబర్షిప్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫీ గ్రేటర్ దాన్ హైయర్ దాన్ లవ్.
0: కనుక ఆ ప్రేమనిచ్చి ప్రేమను పుచ్చుకో.
1: దేర్ఫోర్ షేర్ లవ్, రిసీవ్ లవ్.
0: ఇది షేర్ వ్యాపారంగా జరిగితే మంచిది కాదు.
1: బట్ ఇట్ ఇస్ బిజినెస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దైవం యొక్క నామాన్ని కూడా మనం పాడు
1: చేసినట్టే.
0: కనుక ఈ విధంగా ఇంకెవరైనా చేయాలనుకుంటే కొన్ని గుర్తులు పెట్టుకుని కొంతవరకు జ్ఞానంగా ఈ ఫీజు లేకుండా కొన్ని మా సంస్థలు స్థాపించాలని ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to establish institutions which are totally free of cost.
0: ఎడ్యుకేషన్ ఏ ఒక్క నయా పైసా దీనికి తీసుకోవటం లేదు.
1: ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీ డోంట్ రిసీవ్
0: అందరికీ తెలుసు, ఎగ్జామినేషన్ ఫీజు కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ ఎగ్జామినేషన్ ఫీ.
0: టెక్స్ట్ బుక్ కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ మనీ ఆన్
0: ఎనీథింగ్. అంతా ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ ఫ్రీ.
0: హాస్పిటల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్.
1: హాస్పిటల్ ఇస్ ఆల్సో.
0: ఆపరేషన్ అంతా ఫ్రీ.
1: ఆపరేషన్స్
0: మందులంతా ఫ్రీ.
1: మెడిసిన్స్ ఫ్రీ.
0: వాళ్ళందరికీ ఇచ్చేసేస్తున్నాము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: నిజంగా మంచిని కోరి మనం చేస్తే మనకు ఏదో ఒక రీతిగా మనకు వచ్చేస్తుంది.
1: In fact, if your motive is good, everything will follow you easily.
0: డబ్బు పైన ఆశ పెట్టుకుని మనం చేస్తే ఇంకా ఎక్కువ నష్టమే వచ్చేస్తుంది.
1: If you have got the money as a motive, you will get a bad name.
0: మనీ వైపుని మనం పోకూడదు.
1: You should never go along.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: అలాంటి మొరాలిటీని మనం పెంచుకోవాలి.
1: That morality you have to.
0: ఆధ్యాత్మిక సంస్థల యందు
1: స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్
0: అంతో ఇంతో కూడా మనం ఏమాత్రం ఫీజు పుచ్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కలెక్ట్ మనీ.
0: ఆత్మకి ఎంత విలువ?
1: వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ ద సెల్ఫ్?
0: దీని విలువ ఇచ్చేవాడెవరు?
1: హూ కెన్ ఎస్టిమేట్?
0: కాబట్టి దీనికి విలువనే లేదు.
1: ఇట్ హస్
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ ఎస్టిమేట్.
0: అప్రమేయమైనటువంటిది.
1: ఇట్ ఇస్
0: బియాండ్ అప్రమాణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ మెజర్.
0: అలాంటి ప్రమాణమే దీనికి లేదు.
1: దట్ ఇస్ ఇమ్మెజరబుల్.
0: అలాంటి మార్గాన్ని మనం అవలంబించినప్పుడే జగత్తంతా కూడా ఆధ్యాత్మికంలో ప్రయాణం అవుతుంది.
1: And once we follow that path, the whole world will follow you.
0: ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక వైపును తిరుగుతుంది.
1: The whole world will be spiritual.
0: అప్పుడే జగత్తులో శాంతి ఏర్పడుతుంది.
1: Then the peace will be established.
0: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ అశాంతియే.
1: Today everywhere we find restlessness.
0: ఏ పేపర్ చూసినా కానీ భయంకరమైనటువంటి వార్తలే.
1: Every paper shows you all.
0: కనుకనే మనము భారతదేశాన్ని ప్రశాంతమైన దేశంగా మనం తీర్చిదిద్దాలి.
1: దట్ ఇస్ భారత్ బి వన్ ఆఫ్ పీస్.
0: మనం పీస్ గా ఉంటుంటే ప్రపంచం కూడా పీస్ అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ ద హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్.
0: కనుక మీరు ప్రపంచానికి శాంతిని కల్పించి
1: మేక్ ఎవ్రీబడి పీస్ఫుల్,
0: మీరు కూడా శాంతిగా జీవించి
1: యూ లివ్ ఇన్ పీస్,
0: మీ తోటి మానవులంతా కూడా శాంతిని అందించి
1: మేక్ అదర్స్ ఆల్సో లివ్ ఇన్ పీస్,
0: శాంతి జీవితాన్ని గడుపు.
1: అండ్ వీ షుడ్ లీడ్
0: పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపు.
1: వీ షుడ్ లీడ్ ఎ టోటల్ లైఫ్.
0: ఆంటోనీ మాదిరి పరిపూర్ణమైనటువంటి వైరం చేయాలి. మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటివిగా
1: ఉండాలి.
0: కానీ కొన్ని దుర్గుణాలు ఉండేటువంటి వారు దురభ్యాసముల చేత, దుర్భావముల చేత, దుర్మార్గమైన కర్మలు ఆచరించి దుఃఖానికి గురి అయిపోతున్నారు. వాళ్ళదే రైట్ అని భావిస్తారు. ఇది మొండి వాదన, ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు. పది మందికి మంచి చేసేటువంటిది అది మంచిది.
1: డూ గుడ్ టు 10 పీపుల్ అట్లీస్ట్, దట్ ఇస్ గుడ్.
0: అది నిజమైనటువంటి యొక్క జీవితము.
1: దట్ ఇస్ ఎ ట్రూ లా.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరు ప్రేమ చేతనే
1: త్రూ లా
0: మీ విద్యను గడిపి,
1: యూ స్పెండ్ యువర్ టైమ్
0: ప్రేమ చేతనే ఉద్యోగాలు చేసి,
1: అండ్ యూ డూ యువర్ జాబ్
0: ప్రేమ చేతనే జగత్తును ఆదరించి,
1: అండ్ ఆల్సో ఫేస్
0: భారతదేశం యొక్క సత్కీర్తిని నిలపండి,
1: అండ్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

साधु सक सब की रामना जन जीवन जन एक भक्त जन

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవోరు సత్యధర్మ శాంతి సత్యధర్మ ప్రేమ శాంతిదాయి సత్యధర్మ ప్రేమ శాంతిదాయి
2: పీపుల్ ఎస్పైర్ దే డిజైర్ గుడ్ టైమ్ గుడ్ పొజిషన్స్ అండ్ గుడ్ లైఫ్ కంఫర్టబుల్ లివింగ్ బట్ దే డోంట్ ఆస్క్ ఫార్ గుడ్ మైండ్ గుడ్ థింకింగ్ విజ్డమ్ అండ్ గుడ్ బిహేవియర్ దే డోంట్ ప్రే ఫార్ the truth to righteousness love and peace
1: vidyarthulara
2: students
1: ee vishala prapanchamunandu charachara jeevarasulu yendu prati jeevi kudanu nirantaramu aanandamune aashistuntadu
2: in this vast world with animate and inanimate every living creature aspires the state of bliss
1: aa aanandam kudanu shashvata aanandanni aashistuntaru
2: they want permanent bliss
1: ee aanandam ekkada nunchi manaku praaptistundi
2: where from you get this bliss
1: andame aanandam aanandavi jeevita makarandam
2: beauty is bliss and the bliss is the nectar of life
1: ఈ అందమైనటువంటి ఒక పదార్థం ఈ జగత్తులో ఏది
2: దిస్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యూటీ
1: అనేక పదార్థములు అనేక మార్గములు యందు అనేక విధములుగా మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి అందులో చాలా అందముండినట్టుగా తోస్తుంది
2: ఆల్ మెటీరియల్స్ ఆల్ ఆబ్జెక్ట్స్ డ్రా ది అటెన్షన్ ఆఫ్ ఎవ్రీబడి దే ఆర్ హైలీ అట్రాక్టివ్ ఇన్ దేర్ ఓన్ వే
1: మనుషులు ఎందుకని ప్రతిపక్ష మృగాదులు ఎందుకని లేక మరొక వస్తువులు ఎందుకని ఈ ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి మాత్రమే మనకు గోచరమవుతుంది
2: ఎదర్ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ ఆర్ బీస్ట్స్ ఆర్ ఎనిమల్స్ యు ఫైండ్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ద స్పిరిట్ ఆఫ్ అట్రాక్షన్ ఓన్లీ అరైజింగ్ ఫర్ ద మోమెంట్
1: ఇది ఒక గులాబీ పుష్పం
2: This is a rose flower.
1: కానీ ఇది చూచుటకు చాలా అందంగా ఉంది.
2: It's so beautiful to look at.
1: ఈ అందములోనే మనకు ఆనందాన్ని అందిస్తుంది.
2: You feel so happy to look at.
1: అయితే ఈ అందం ఎంత వరకు?
2: How long does it last?
1: నేడు రేపు ఉండవచ్చు. తరువాత ఇది రేకలు రాలి అందమును కోల్పోతుంది.
2: The beauty may remain this day and tomorrow at the most. Later it will fade away.
1: ఈ అందమును ఎప్పుడు కోల్పోతుందో అప్పుడే ఆనందమును కూడాను కోల్పోతుంది.
2: The moment it loses its beauty, the bliss is also lost simultaneously.
1: జగత్తులో శాశ్వతమైనటువంటి అందము శాశ్వతమైనటువంటి ఆనందము ఎక్కడా మనకు కావటం లేదు.
2: Therefore, in this world, you don't find permanent beauty and permanent bliss.
1: ఆ శాశ్వతమైనటువంటి ఆనందము అది ఒక్క భగవంతుని యందు మాత్రమే మనకు లభ్యమవుతుంది.
2: True bliss is present only in God, out of whom we can get it.
1: ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే శాశ్వతంగా ఉండేటువంటి వాడు.
2: God is only permanent in this world.
1: ఇంకన్ని నువ్వు కదిలిపోయేటువంటి మేఘములే.
2: All are like passing clouds.
1: ఇలాంటి జగత్తునందు మనము అనిత్యం అసుఖం లోకం, ఇదంతా అనిత్యము అసుఖమైనటువంటి యొక్క లోకమునందు శాశ్వతమైన సత్యమైనటువంటి ఆనందమును ఏ రీతిగా మనం అనుభవించగలం?
2: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ అండ్ ఫుల్ ఆఫ్ మిజరీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ ఎటర్నల్ జాయ్?
1: కనుక శాశ్వతమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్నా కేవలము దైవానందమునే మనం అనుభవించాలి.
2: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద స్టేట్ ఆఫ్ పర్మనెంట్ బ్లిస్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ బ్లిస్.
1: కనుక భగవంతుడే అందమైనటువంటిది, ఆ అందంలోనే మనకు శాశ్వతమైన ఆనందాన్ని లభ్యం చేస్తాడు.
2: గాడ్ ఈజ్ బ్యూటీ దట్ గివ్స్ అస్ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక భగవంతుని మనం ఆశ్రయించాలి.
2: Therefore, we have to surrender to God.
1: అప్పుడే మనకు శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
2: Then only we can have this permanent bliss.
1: ఇట్టి శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడా శాశ్వత జీవితం జరిగిపోతుంది.
2: When once we have this state of permanent bliss, we will reach the state of immortality.
1: కానీ ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వత ఆనందమని భావిస్తుంటాడు.
2: Man considers the momentary happiness as the permanent bliss.
1: కనుకనే శంకరుల వారు కూడాను

0: ఇవన్నీ ధన జన గణ ఇవంతకు ఎంతసేపు హరతి నిమిష కాలా సర్వం కురు ధన జన యౌవన గర్వం.
1: All your wealth, all your youth, all this pride, how long they last? They are just momentary, they pass off.
0: ఒకానొక సమయంలో ఒక విద్యార్థి,
1: at one time a student,
0: ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: Approach a palmist.
0: అతను ఈ పిల్లవాడి హస్తము చూచాడు.
1: He has seen his palm.
0: ఆహా, గొప్ప, నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు.
1: Studying his palm, the palmist said to the student,
0: నీ హస్తము ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుందది అన్నాడు.
1: There are lines of prosperity.
0: కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు.
1: The student was extremely
0: మరి కొంతసేపు అయిన తర్వాత ఆ శాస్త్రుల వారు, నాయన నీకు గొప్ప విద్యావంతుడు అవుతావు అన్నాడు.
1: After some time, the palmist said to the student, you will have very high education.
0: ఇంకా పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి.
1: The boy was ecstatic.
0: మరి ఇంకా కొంతసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు.
1: After some time, the palmist said, you will be the one of reputation.
0: కానీ ఈ మూడింటికి తను అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు.
1: His joy knew no bounds.
0: కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రుల వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు.
1: After some time, the palmist has put on a face of frustration.
0: ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి.
1: The student asked, sir, why are you so serious? What else is left? Tell me.
0: కానీ నాయన ఏమి చెప్పేది, నీ ఆయుష్ చాలా తక్కువగా ఉంది అన్నాడు.
1: The palmist said, boy, what am I to say? You are going to live for short period only.
0: దానితో కృంగిపోయాడు.
1: The boy is totally disappointed.
0: గొప్ప ధనవంతుడే, గొప్ప విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనమేమిటి?
1: No doubt he will have all the affluence, education, name and fame. What for all that?
0: In a long life lenappudu ivanni kuda nirupayogame avutundi.
1: Without this long life, all this will be in vain.
0: Adhe vidhamgane manavudu enni aanandamulu anubhavinchinappatikani shashtamainte aanandam anetundi labhyam kaanunta varaku taanu nirashane anubhavistuntadu.
1: Likewise, man wants to be happy and blissful. Until he reaches that permanent eternal joy, he will be frustrated and disappointed.
0: జగత్తులో కనిపించేటువంటి ఆనందములందరి కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: All the worldly pleasures, none of them are permanent.
0: బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారు రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని కూడా గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి?
1: బుద్ధ గాట్ అప్ ఆన్ ఫైన్ మార్నింగ్. He looked at his wife and son. He also thought of his kingdom and he felt so. How long do they last?
0: ఈ అందమైన అందించేటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందం కాదు.
1: This joy I get out of these is not permanent.
0: నేను శాశ్వతమైనటువంటి నిర్వాణం నేను పొందాలి.
1: I should get that permanent eternal state of liberation.
0: అది నాకు శాశ్వతమైన ఆనందం.
1: That gives me permanent bliss.
0: అని దానిని గుర్తించి అప్పుడే ఇల్లు వదలలేదు.
1: Recognizing this fact, he left his home.
0: ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: In order to derive eternal joy, we have to observe certain things here on earth.
0: ఇది ప్రవృత్తి లక్షణాలు.
1: All these are outward tendencies.
0: కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము.
1: The permanent joy is an inward thing.
0: కొనుకనే దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to enjoy that which is permanent.
0: కానీ ఈనాటి మానవుడు ఇంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఇంత గొప్ప విద్యావంతుడు అయినప్పటికీ కానీ యథార్థ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: The man today, though he is very intelligent and highly educated, he is not able to know the inner significance of the reality.
0: మహాభారత యుద్ధము చాలా ఘోరంగా జరుగుతుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ భారత యుద్ధ.
0: కానీ దానిని చూచే నిమిత్తమై వ్యాసుల వారు కూడాను అక్కడికి వెళ్తున్నాడు.
1: సేజ్ వ్యాస వెంట్ ఓవర్ దేర్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
0: కానీ ఈ వెళుతున్న సమయం లోపల దారికి అడ్డుగా ఒక చిన్న పురుగు చాలా స్పీడ్ గా పరిగెత్తిపోతుండాలి.
1: ఆన్ ద వే సేజ్ వ్యాస నోటీస్డ్ ఎ స్మాల్ ఇన్సెక్ట్ running very fast.
0: తన రథాన్ని నిలిపాడు.
1: He stopped his chariot there.
0: ఓ క్రిమి, నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తున్నావు?
1: He asked, "O insect, why do you run so fast?"
0: దానికి పలికేటువంటి భాషను కూడా అనుగ్రహించి వ్యాసులు దీనికి జవాబు చెప్పమన్నాడు.
1: He conferred to this insect the art of communication language, expecting a reply.
0: అప్పుడు స్వామి, ఇంకా కొంతకాలం లోపలనే చాలా వేగంగా పరిగెత్తేటువంటి రథం రాబోతుండాలి.
1: సెట్ స్వామి, వెరీ సూన్ యూ విల్ ఫైండ్ ఎ చారియట్ అప్రోచింగ్ వెరీ ఫాస్ట్. దాని యొక్క వేగమునకు
0: భూమి కంపించిపోతుండాలి.
1: ద హోల్ ఎర్త్ విల్ బిగిన్ టు ట్రెంబుల్ వాచింగ్ దట్ ఫాస్ట్ రన్నింగ్.
0: ఈ భూమి కంపించడంలోనే నాకు ఒక పెద్ద భయం ఏర్పడిపోయింది.
1: I am afraid of this present situation.
0: అది రాకపూర్వమే నేను ఇంటికి చేరిపోవాలని నేను ఇంత త్వరగా వెళుతున్నానని.
1: Before the chariot approaches, I want to return, go back home.
0: అప్పుడు వ్యాసుల వారు అడిగాడు.
1: Then Vyasa asked.
0: నీవు ఇంత చిన్న జీవివి, నీకు కూడా ప్రాణంపైన ఇంత ప్రేమ.
1: He said, "Oh insect, you are so small and subtle. Do you love your life so much?"
0: అప్పుడు ఆ క్రిమి చెప్తుండాలి, స్వామి, మా యొక్క ఆకారములు చిన్నవిగా ఉండొచ్చును, పెద్దవిగా ఉండొచ్చు జగత్తు లోపల, కానీ ప్రాణం ఒక్కటి.
1: The insect start telling, "Swami, our form may be big or small, but the life is one and the same."
0: సర్వ విద్యను నేర్చినటువంటి మానవుడు, సర్వ తెలివితేటలు కలిగినటువంటి మానవుడు, గొప్ప మేధాశక్తి కలిగినటువంటి మానవుడు, ఇంత గొప్పవాడు అనిపించుకున్నటువంటి వాడు ఏ యొక్క సుఖ సంతోషములు అనుభవిస్తున్నాడో, ఏ విషయభోగాలు అనుభవిస్తున్నాడో, అవి మేము కూడా అనుభవిస్తున్నాం.
1: Swami, the man, with all his intelligence and all forms of knowledge, enjoys certain comforts and pleasures. We too enjoy the same.
0: Ahara nidra bhaya maidunani samanyameta tasinnani.
1: The food, the fear, sleep, procreation are common to mankind and
0: gnanam marana adikam visheshaha gnanena sunyaha pasipissamanaha.
1: Wisdom is an extra quality given to mankind. Bereft of that is equal to an animal.
0: కనుక ఇక్కడ ఆకారం చూచి నీవు ప్రమాణం విశ్వసించవద్దు.
1: సో డోంట్ గో బై ద ఫార్మ్ యూ లుక్ ఎట్ ఇట్.
0: అన్నిటికీ ప్రాణం పైన ప్రీతి ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ లవ్స్ లైఫ్.
0: కానీ ఈ ప్రాణం కలిగినటువంటి ప్రతి ప్రాణికి కూడాను, క్రిమి కూడా, కీటకాదులు కూడాను, తాము కూడాను మనిషి అనుభవించేటువంటి భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇంక్లూడింగ్ ఇన్సెక్ట్స్ ఎంజాయ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ హ్యాపీనెస్.
0: మానవుడు ఏ మధురమైన పదార్థం ఆరగించి దాని యొక్క మాధుర్యంతో ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో, మేము కూడా ఆ విధంగా ఆనందిస్తాము, ఆనందిస్తాము.
1: జస్ట్ యాజ్ మ్యాన్ రిలీషియస్ ఆల్ స్వీట్స్ అవైలబుల్, వీ ఆల్సో ఈట్ స్వీట్స్ అండ్ ఎంజాయ్.
0: మానవుడు ఏ విధంగా కుటుంబ సంబంధమైనటువంటి విషయం లోపల తాను శాశ్వత ఆనందం అనుభవించినట్టుగా భ్రమిస్తున్నాడో, అట్టనే మా కుటుంబాల్లో కూడా మేము ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తాం.
1: Just as man is deluded with the feeling that he gets permanent joy out of his family relationship and association, so also we are deluded.
0: ఈ మాటలు విన్నంత తక్షణమే వ్యాసుల వారికి కను తెరిచింది.
1: Hearing all the words of the insect, Vyasa opened his eyes.
0: చూశావా, కేవలం ఇది చిన్న పురుగు వలె కనిపిస్తుంటుండాలి.
1: What a shame it is, it's a small insect.
0: ప్రతి ప్రాణి కూడా ఈ విధమైనటువంటి ఒక భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి.
1: All living creatures enjoy in their own way.
0: ఇది చాలా సత్యాన్ని చెప్తూ వచ్చాయి.
1: It really spoke of truth.
0: కనుక క్రిమికీటకాదులని కాని మానవునని కాని దీంట్లో ఏమాత్రము భేదం పాటించకూడదు.
1: So we should not observe in respect of life differences between insects and mankind.
0: అనుభవించేటువంటి సుఖ దుఃఖములు అన్నింటికీ ఒక్కటే.
1: The pleasure and pain are one and the same to both.
0: మానవుడు ఏడుస్తుంటే ఎందుకయ్యా ఏడుస్తున్నావని ప్రశ్నిస్తారు.
1: When man starts crying, we'll ask, "Why do you cry?"
0: ఎందుకనగా ఈ యొక్క ఏడుపు అనేటువంటిది అసహజం.
1: To cry is unnatural.
0: ఒక మానవుడు మరొక చోట చాలా ఆనందిస్తుంటే ఎందుకయ్యా నువ్వు ఏడ్చటం లేదు, ఆనందిస్తున్నావని ఎవరైనా ప్రశ్నిస్తారా?
1: When one man is extremely happy, we don't ask, "Why are you happy? Why don't you cry?"
0: ఈ హ్యాపీ అనేటువంటిది వాడి సహజం.
1: This happiness is natural to man.
0: ఏడుపు అనేటువంటిది అసహజం.
1: This grief is unnatural.
0: కనుకనే అసహజమైనటువంటి దాన్ని ఈనాడు సహజంగా మనం భావిస్తున్నాము.
1: We consider that which is artificial as natural.
0: సహజమైనటువంటి దానిని అసహజంగా విశ్వసిస్తున్నాము.
1: We consider natural as artificial.
0: కనుక మానవులందరూ కూడాను కేవలం ఇంత మాత్రం విచారణ చేయలేక ఈ యొక్క పురుగులకును ఇంకే క్రిమికీటకాదులకు మానవునికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్టుగా భ్రమిస్తున్నారు.
1: మ్యాన్ డజంట్ ఎక్సర్సైజ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎంక్వైరీ. On the other hand, he feels that there is wide difference between insects and himself.
0: ఉపాధి యొక్క భేదములే కాని సుఖ దుఃఖముల యొక్క భేదములు కాదు.
1: The difference lies in the vesture put on. Nothing wrong with the pleasure and pain.
0: చిన్న బాధ పెద్ద కీటకానికి పెద్ద బాధ, పెద్ద మనిషికి పెద్ద బాధగా భావిస్తాం. అది చాలా పొరపాటు.
1: You think that a tiny insect will suffer only in a little way and a big man will suffer in a big way.
0: విశాలమైన సముద్రం ఉంటుండాలి.
1: There's a vast ocean.
0: ఈ విశాలమైన సముద్రంలో ఏ రుచి ఉంటుండదో, ఒక డ్రాప్ తీసుకుని మనం నాలుగు పైన వేసుకుంటే ఆ డ్రాప్ కూడా అంత రుచి, అదే రుచి ఉంటుండాలి.
1: The taste of the entire ocean is very much the same in a drop of the ocean.
0: అదే విధంగా ఇక ఒక డ్రాప్ లోపల తక్కువ ఉప్పు ఉండాలి కదా అనుకోవచ్చును. ఉప్పు తక్కువగా ఉండవచ్చును కానీ టేస్ట్ ఒక్కటే.
1: ద సెలినిటీ మే బి లెస్ బట్ ద టేస్ట్ బీయింగ్ సేమ్.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను సుఖ దుఃఖములు సమానమే.
1: ఫర్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ యూనిఫామ్.
0: మానవుడు మాత్రం ఏ విధంగా ఉండాలంటే సుఖ దుఃఖే సమే కృత్వ లాభోలాభి జయాజయ. సుఖ దుఃఖే సమ, రెండింటినీ సమంగా చూసుకోవాలి.
1: Man should maintain the state of equanimity in both the time of
0: pleasure and pain. అది
1: మానవుడికి
0: మేధా శక్తిలో ఉన్నటువంటి గొప్ప సూక్ష్మమైనటువంటి,
1: దట్ ఇస్ ఎ సటిల్ ప్రిన్సిపల్ కంటైన్డ్ ఇన్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ మ్యాన్.
0: లాభ నష్టములు ఎందుకు సమానంగా భావించాలి?
1: హీ షుడ్ కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈక్వల్.
0: లేక దూషణ భూషణులు ఎందుకు సమంగా భావించాలి?
1: హీ షుడ్ కన్సిడర్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఈక్వల్.
0: ఆ విధమైనటువంటి ఒక దీనిని మనం అనుభవించినప్పుడే దీంతోనే సమత్వము యోగము చెటే అన్నారు.
1: This thought of equanimity is the true yoga.
0: అది ఏ నిజమైనటువంటి యోగము.
1: That is true yoga.
0: ఈ విధంగా మానవుని యందు ఇలాంటి గుణములు ఆరంభించాలని వ్యాసులు అప్పటి నుంచి కూడాను ఈ క్రిమి చెప్పినటువంటి, కీటకం చెప్పినటువంటి ఈ మాటలను ప్రపంచానికంతా చాటుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ వ్యాస స్టార్టెడ్ షేరింగ్ టీచింగ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ ఆల్ దట్ ఈస్ కన్వేడ్ టు హిమ్.
0: ఆచార భేదంలో నీవు ఏమాత్రము చూడవద్దు.
1: డోంట్ గో బై ద ఫార్మ్ అలోన్.
0: ఆచార అనుభూతులు మాత్రమే నీవు దృష్టి అందించుకో.
1: యు కీప్ ఇన్ వ్యూ ద రియాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్.
0: ఇది ఏ మానవునికి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం.
1: దిస్ ఇస్ ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈనాటి మానవుడు కేవలం ఆకారములను మాత్రమే విశ్వసించి దానిని మాత్రమే పరికిస్తూ తన యొక్క భావాన్ని ఇది గొప్పగా ఉండినట్టుగా విశ్వసిస్తూ ఉంటాడు.
1: మ్యాన్ థింక్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ కన్సిడర్స్ హిస్ ఐడియాస్ నోబుల్ అండ్ లాఫ్టీ.
0: పుట్టిన చిన్న బిడ్డకు ఆకలి ఎటువంటిదో తన తల్లి కూడా ఆకలి ఎటువంటిదే.
1: జస్ట్ ఎస్ చైల్డ్ ఈస్ హంగ్రీ సో ఆల్సో ద మదర్ వుడ్ బి హంగ్రీ.
0: కనుకనే అన్నములవి వేరు, ఆకలి ఒకటే.
1: Food is different, but the hunger is same.
0: Amma annam tintundi, bidda paalu raavutadu.
1: Mother eats food, but the child.
0: Kaani iruvuriki aakalu matram okkate.
1: But the hunger, appetite is one and the same.
0: Kanuka prati jeevi yendu kudanu ee anubhootulu anninti yendu samatvangane untunnayi.
1: Therefore experiences are one and the same among all living creatures.
0: Inta goppa yogi ainatunti vaadu, inta goppa gnani ainatunti vaadu, vedamulne taanu vivijinchinatunti vaadu వ్యాసులు కూడాను అది చెప్పేంతవరకు మనకు అర్థం కాలేదు.
1: దో సేజ్ వ్యాస ఈజ్ వన్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ అండ్ ద కంపోజర్ ఆఫ్ వేదాస్ కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ అంటిల్ హీస్ టోల్డ్ బై దిస్ ఇన్
0: చిన్న చిన్న క్రిమికీటకాదుల నుంచి కూడా మనం ఎన్నియో మనము మార్పులు నేర్చుకోవాల్సి వస్తుంటుంది.
1: వీ కెన్ లెర్న్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ టైనీ స్మాల్ ఇన్సెక్ట్స్.
0: ఎన్నో ఈ యొక్క క్రిమికీటకాదులు మనకు టీచ్ చేస్తూ ఉంటుండాలి.
1: మెనీ ఇన్సెక్ట్స్ టీచర్స్ మెనీ థింగ్స్.
0: ఈ ప్రపంచమంతా కూడా అన్ని రకములైనటువంటి యొక్క దీంట్లో మానవునికి ఎన్నియో ఆదర్శమైనటువంటి గుణములు బోధిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ ఆర్ మెనీ దట్ టీచ్ ఐడియల్స్ టు మ్యాన్ కైండ్.
0: కనుక మనము ఈ విధమైనటువంటి యొక్క శాశ్వతానందాన్ని పొందాలనుకుంటే గ్రంథముల వల్ల మనం పొందలేము.
1: యు కెనాట్ గెట్ ది పర్మనెంట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ బై టెక్స్చువల్ నాలెడ్జ్.
0: లేక ఏ గురువుల యొక్క బోధన వల్ల కానీ మనం అందుకోలేము.
1: నార్ కెన్ యూ ఎక్వైర్ ఇట్ బై లిసనింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ ప్రిసెప్టర్స్.
0: ఇంకెవరైనా పెద్దల వల్ల గిఫ్ట్ గా తీసుకోలేము.
1: నార్ కెన్ యూ రిసీవ్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఎల్డర్స్.
0: ప్రతి ఒక్క విషయాన్ని మనము చక్కగా విచారణ చేసి డిస్క్రిమినేషన్ చేసి తద్వారా మనము అనుభూతులకు తెప్పించుకోవాలి.
1: యూ హావ్ టు ఎంక్వైర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ మ్యాటర్, డిస్క్రిమినేట్ అండ్
0: నిత్య జీవితంలో మనము అనుభవించేటువంటి ప్రతి కార్యమునందు కూడాను సత్యాసత్య విషయం పరిశీలించాలి.
1: ఇన్ ఎవ్రీ యాక్ట్ వీ పర్ఫార్మ్ ఇన్ అవర్ డైలీ రొటీన్ లైఫ్ we have to discriminate, inquire, which is ephemeral and which is permanent. This we have to understand the sense of discrimination. We have to understand the kshetra, the field and kshetrajna, the knower. Body is kshetra, the field.
0: ఈ చైతన్య శక్తి క్షేత్రజ్ఞుడు.
1: And that spirit of awareness is the knower.
0: ఈ చైతన్యమైనటువంటి దేని వల్ల నీ గుర్తిస్తున్నావు?
1: How do you know the knower?
0: దేహం వల్లనే గుర్తిస్తున్నావు.
1: Because of the body you know the knower.
0: కానీ దేహం అనేటువంటి కేవలం ఆధారం.
1: Body is only the basis.
0: ఇది కేవలము అదృశ్యమైనటువంటి తత్వము.
1: Whereas the knower is non-apparent.
0: కనుకని ఈ చైతన్యం అదృశ్యంగా ఉండేటువంటిది.
1: Therefore this awareness is hidden.
0: దృశ్యమునకు గోచరమయ్యేటువంటిది కాదు.
1: You cannot see with the eye.
0: ఈ గోచరం కానటువంటి దానిని అదృశ్యంగానే మనం అనుభవించాలి.
1: That which is non apparent must be experienced in a hidden way.
0: అందుకోసమనే మెడిటేషన్ అన్నారు.
1: Therefore meditation is given.
0: అనగా మనం కన్నులు మూసుకొని ఏది మనకు అదృశ్యంగా ఉంటుండదో ఆ అదృశ్యమైనటువంటి దానిని మనం కూడా అదృశ్యంగానే మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ వీ హావ్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ సీ దట్ విచ్ ఇస్ నాట్ సీన్ బై ద నేకెడ్ ఐ.
0: సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా దేవాలయంకి వెళుతుంటారు.
1: యూజువల్ ఎవ్రీవన్ విజిట్స్ ఎ టెంపుల్.
0: దేవాలయంకి ఎందుకోసం వెళుతున్నారు?
1: వై డూ యూ గో టు ఎ టెంపుల్?
0: అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి చూసి నమస్కరించాలని పోతున్నావు.
1: టు పే యువర్ రెస్పెక్ట్స్ ఒబిసాన్స్ టు డైటీ దేర్ యూ గో.
0: ఆ సంస్కారం యొక్క ప్రభావము దేవాలయంలో అడుగుపెట్టిన తక్షణమే దేవుడు ముందు పోతానే కన్నులు మూసుకొని నమస్కారం చేస్తాడు.
1: ద మూమెంట్ యూ గో టు ద టెంపుల్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐడల్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: ఇంత దూరం పోయినటువంటి వాడు ఆ విగ్రహాన్ని చూడకుండా కన్నులు ఎందుకు మూసుకున్నావు?
1: హావింగ్ గాన్ లాంగ్ డిస్టెన్స్ వై షుడ్ యూ క్లోజ్ యువర్ ఐస్ దేర్?
0: కన్నులతో ఆనందంగా చూడవచ్చును కదా.
1: కాంట్ యూ వాచ్ ఇట్ హ్యాపీలీ ఓపెన్ యువర్ ఐస్?
0: కన్నులతో చూసేటువంటి దృష్టి కల్పితమైనటువంటిది ఆ విగ్రహం కూడా దృష్టి కల్పితమైనటువంటి.
1: సో వాట్ యూ సీ విత్ ది ఐ ఈజ్ మేడ్.
0: ఆ విగ్రహం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందము అదృశ్యమైనటువంటిది.
1: వేరే ది బ్లిస్ జాయ్ యు గివ్ టు ద ఐడల్ ఇస్ నాట్ అపేరెంట్.
0: అదృశ్యమైనటువంటి ఆనందమును ఈ దేహంలో ఉండేటువంటి అదృశ్యమైనటువంటి జ్ఞానంతోనే మనం చూడాలి.
1: దేర్ఫోర్ దట్ హిడెన్ జాయ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ది ఇన్నర్ ఐ ఆఫ్ విజ్డమ్.
0: కనుక ప్రతి మనిషి యందు కూడాను ఒక అంతర్భావం అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి.
1: సో ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ఇన్నర్ ఫీలింగ్ దట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్.
0: ఒక అబ్బాయి కూడా చెప్పాడు.
1: ఎ బాయ్ హస్ సెడ్.
0: జనక మహారాజు నిద్రించాడు.
1: King Janaka slept.
0: ఆ నిద్ర లోపల ఒక కల వచ్చింది.
1: There he dreamt.
0: ఈ కల లోపల తాను రాజ్యాన్ని కోల్పోయినట్టు.
1: In the dream he lost his kingdom.
0: పరరాజులు అతనిపైన వచ్చి దండెత్తి వచ్చడం, తనను ఓడించడం జరిగినట్టుగా అనుభూతి వచ్చింది.
1: He was conquered by many of the neighboring kings and lost his kingdom.
0: అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని పరరాజులకు అప్పగించి తాను అరణ్యంలో ఏకాకిగా సంచరిస్తూ ఉన్నాడు.
1: Leaving his kingdom, he ran away to the forest and spent all alone.
0: Ha santirinche samayalo aakali vesi.
1: He was hungry at that time.
0: Evvaru leru todu.
1: No one was with him.
0: Andaru parivaram anta kuda evvaru kanipinchatam ledu.
1: There were no servants anywhere near.
0: Appatiki evaro oka manishi inta bhojanam tindaniki prayatnistunnadu.
1: There he saw a person about to eat.
0: Aakali aakali aakali anikare velladu.
1: Janaka started telling, I am hungry and approached that person.
0: కానీ ఈ రూపణము చూసేటప్పటికి ఆ వ్యక్తి ఇతను ఎవరో మహారాజుగా ఉంటున్నాడని గుర్తించుకున్నాడు.
1: That person could identify Janaka as the king.
0: మనిషి యొక్క మంచి చెడ్డలంతా ముఖంలో మనకు ప్రకాశిస్తుంటాయి.
1: Good and bad reflect on our face.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: So everything is a reflection of the inner being.
0: ఆ వ్యక్తి ఇతను గుర్తించి ఒక ఆకులో అన్నం పెట్టి ఇతనికి అందించడానికి వచ్చాడు.
1: That person recognized King Janaka, served food on a leaf and gave it to him.
0: మరు నిమిషం లోపల ఏదో ఒక గద్ద వచ్చి అన్నాన్ని కొట్టుకొని పోయింది.
1: The next moment an eagle came and has taken away all the lot of food.
0: అన్నం తిని ఆనందించాలని అనుకున్నటువంటి ఈ సమయంలో నా యొక్క దురదృష్టం ఇట్లయిపోయిందని కొంచెము చాలా వేదన పడ్డాడు. ఆ వేదన లోపల మెలకు వచ్చేసింది.
1: At a time when I am about to partake my food in a state of absolute hunger, here comes the eagle taking away the food. He felt so sad.
0: లేచేటప్పటికీ
1: అంతఃపురంలో
0: తన యొక్క ఇది బెడ్రూమ్ లో ఉంటున్నాడు.
1: దేర్ హీ నోటిస్డ్ హిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇన్ ద ప్యాలెస్ లయింగ్ ఆన్ ద బెడ్.
0: అంతా కూడా తన యొక్క రాజ్యం తన చేతిలోనే ఉన్నట్టు కనిపించింది.
1: ఆల్ కింగ్డమ్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు హిమ్.
0: స్వప్నంలో అరణ్యములో ఆకలితో అలమటించినట్టుగా భావించాడు.
1: హీ డ్రెమ్ట్ యాజ్ ఇఫ్ హీ వాజ్ హంగ్రీ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: ఇక్కడ సర్వ సుఖములతోనూ అనుభవించినట్టుగా తాను భావిస్తున్నాడు.
1: హియర్ ఇన్ ద వేకింగ్ స్టేట్ హీస్ ఎంజాయింగ్ ఆల్ కంఫర్ట్స్ కన్వీనియన్స్.
0: కన్ఫ్యూజన్ బయలుదేరింది జనకునకు.
1: దేర్ స్టార్టెడ్ కన్ఫ్యూజన్.
0: ఇతను కర్మయోగి.
1: Is the one of action, karma yogi.
0: Question వేసుకున్నాడు.
1: Has put a question to himself.
0: అది నిజమా ఇది నిజమా?
1: Is it truth or is this truth?
0: అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా అని బెడ్ పడక పైన కూర్చొని కేవలం వల్లిస్తూ ఉన్నాడు.
1: He went on repeating, is it true or is this true? He went on repeating on
0: and on. గారు పక్కనే ఉంటుండి ఆమె లేచింది. ఏమిటండి ఇది, ఎందుకు ఇట్లంటున్నారని ఎవరి మాట వినిపించుకోవటం లేదు. అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా?
1: Wife got up immediately and asked, what is it you are saying? Why do you say that? But yet he didn't stop. He went on repeating, is that true or is this true?
0: చాలా బాధపడ్డారు.
1: She felt so sad.
0: అతని కులగురువును పిలిపించింది.
1: They brought the family preceptor.
0: వచ్చేటప్పటికి సిస్టర్ వారు,
1: సిస్టర్ కేమ్,
0: చూచాడు.
1: హి సా.
0: ఆయనకు కూడా ఏం అర్థం కాలేదు.
1: హి టు డిడ్ంట్ అండర్స్టాండ్.
0: కొంతవరకు ఆయన కూడా జ్ఞాన దృష్టితో పరికించి
1: స్వప్నంలో
0: వచ్చినటువంటి దృశ్యము.
1: He could know that it is all.
0: ఇదంతా జాగ్రత్తలో అనుభవించేటువంటి యొక్క సత్యము.
1: దిస్ ఈస్ ది ట్రూత్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: అందువల్ల ఈ మహారాజుకు ఈ విధంగా ప్రతిపిస్తున్నాడని, మహారాజా చూడు అది నిజము కాదు ఇది నిజము కాదు.
1: Therefore he could understand the confusion in the mind of Janaka and therefore said, O king, that is not true.
0: Jagratalo swapnam ledu, swapnamlo jagrata ledu.
1: When you are awake there is no dream. In a dream you are never awake.
0: Kaani neevu jagratalona untunnav swapnamlona untunnav.
1: Whereas you are present both in the waking state
0: you
1: and the dreaming state. You are omnipresent.
0: Kanukane adi nijam kaadu idi nijam kaadu neevu nijamu annadu.
1: So that is not true, this is not true, but you are truth.
0: Anaga emiti?
1: What does it mean?
0: ఈ జగత్తులో అనుభవించే అన్ని కూడాను ఏదో ఒక నాటికి కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
1: What does it mean? All experiences are bound to fade away one time or other.
0: కానీ నీ యొక్క స్వానుభూతులు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంటాయి.
1: But the experience of the self will be permanent.
0: అది శాశ్వతమైన దైవం చింతన మాత్రమే దాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
1: That is possible to acquire only from God.
0: కనుక నిత్యం సత్యమైనటువంటి ఒక దైవత్వం నందు మాత్రమే ఇది శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Therefore eternal bliss you can get it only out of eternal God.
0: అందువల్లనే భగవంతునకు నిర్గుణుడు, నిరంజనుడు, సనాతనుడు, నికేతనుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఉన్నారు.
1: Therefore God is beyond all attributes, the formless, the pure, unsullied.
0: అఖిలాని దగ్గర మాత్రమే శాశ్వత ఆనందం ఉంటుంటుంది.
1: ఓన్లీ సచ్ పర్సన్ హూ రియలైజెస్ ద
0: డివినిటీ శాశ్వత ఆనందం మనకు లభ్యం కాదు.
1: ఆల్ ద రెస్ట్ విల్ నెవర్ గివ్ యూ పర్మనెంట్ జాయ్.
0: ఆకలి వేస్తుండాలి.
1: యువర్ హంగ్రీ.
0: క్యాంటీన్ కి వెళ్ళావు.
1: యు గో టు ద క్యాంటీన్.
0: 2 రూపాయలు ఇచ్చేసావు, 2 చపాతీ తీసుకున్నావు.
1: యు పేడ్ మనీ అండ్ రిసీవ్ 2 చపాతీ.
0: తిన్నావు, ఆకలి తీరింది, సంతోషమే.
1: You ate it, your hunger is satiated.
0: ఎంత వరకు ఇది?
1: హౌ లాంగ్?
0: తిరిగి 2 గంటలు అయితే తిరిగి ఆకలి ప్రారంభమవుతుంది.
1: ఆఫ్టర్ 2 hours you will be hungry again.
0: Kurugi ee chapatini tinnatunte aanandam enta varaku ucchindi neeku?
1: This kind of satisfaction you got by eating chapati
0: inni manam anipinchavu
1: will last for
0: tirigi mari tinaledanni.
1: Later you have to eat again.
0: Adhe andukosamane punarapi jananam punarapi maranam punarapi janani jatane seyanam.
1: You are born again and again, you die again and again.
0: Yes, samsa.

సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి నహి.

0: ఇదంతా క్షణభంగురమైనటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏ నిమిషం ఎప్పుడో
1: వెన్ ఎట్ వాట్ వై
0: ఈ దేహము నీటి బుడగ వంటిది.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఒక పిచ్చి మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుక ఈ మైండ్ ను మనం అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: ఈ దేహాన్ని అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద బాడీ.
0: ఈ కాన్షియన్స్ ను అనుసరించు.
1: ఫాలో యువర్
0: ఆత్మసాక్షి.
1: దట్ ఇస్ ఫాలో యువర్ కాన్షియన్స్ విచ్ ఇస్ ది విట్నెస్.
0: కనుకనే అశాశ్వతమైన మనసును అశాశ్వతమైన దేహాన్ని మనం ధరించినప్పుడు అన్ని అశాశ్వతమైనవే మనకు వస్తుంటాయి.
1: వెన్ యూ హ్యావ్ ద మైండ్ విచ్ ఇస్ టెంపర్ అండ్ ద బాడీ విచ్ ఇస్ ఈక్వల్లీ ట్రాన్సియెంట్.
0: ఈ లోకంలో ప్రాకృత లోకమునందు ఈ భౌతిక లోకమునందు ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవించవచ్చు.
1: You can enjoy experience of pleasure in this world.
0: కానీ అది కూడా నువ్వు చెప్పడానికి వీలు కాదు.
1: But you cannot say in all certainty.
0: ఎంతమంది ఉన్నంత కాలం కూడా సుఖాన్ని అనుభవించలేరు.
1: Many people, they have not experienced joy during their lifetime.
0: ధృతరాష్ట్రుడు కావలసినంత ధనం ఉంటుండాలి.
1: ధృతరాష్ట్ర
0: సంపద ఇస్తే కావలసినంత సంపద ఉంటుండాలి.
1: There's so much of wealth.
0: అతనికి ఏ కొరతలు లేవు.
1: There's no dearth of
0: anything. అతనికి ఆనందం అనేటువంటి కనిపించలేదు.
1: బట్ హీ వాజ్ నెవర్ బ్లిస్ఫుల్ ఎనీ టైమ్.
0: అంత తూలికా పాన్పు పైన పవడించాడే కానీ అతని మనసుంతకును అగ్ని పర్వతాలపై నివసించినట్టుగా కనిపించింది.
1: దో హీ వాజ్ రెస్టింగ్ లయింగ్ ఆన్ ఎ కంఫర్టబుల్ బెడ్ బట్ ఇట్ వాజ్ యాజ్ దో హీ వాజ్ రెస్టింగ్ ఆన్ ఫైర్.
0: కనుక ఈ కంఫర్ట్స్ అంతా కూడా మన శాశ్వత సుఖాలు కాదు.
1: సో కంఫర్ట్స్ ఆర్ నెవర్ పర్మనెంట్.
0: ధనమును ఎక్కువ వ్యయం చేసి ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, డిన్ అప్ సోఫాస్ పెట్టుకోవచ్చును, కావలసినంత అనుకూలాలు మనం చేసుకోవచ్చును.
1: విత్ ఆల్ ద మనీ you can have air conditioner, you can have Dunlop sofa set.
0: కాని ఈ ఎయిర్ కండిషన్ మన దేహానికి చల్లబడుతుందే కాని మనసును చల్లబరచడం లేదు.
1: ది ఎయిర్ కండిషనర్ విల్ కీప్ యువర్ బాడీ కూల్ బట్ నాట్ ద మైండ్.
0: ఈ మనసును చల్లబరిచేటువంటి ఈ దైవ చింతన చేత మాత్రమే చల్లబడుతుంది.
1: ద మైండ్ ఇస్ కెప్ట్ కూల్ బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: అందువల్లనే అర్జునుడు చంచలం వీ మన కృష్ణ ప్రమాద బలవద్రుడం. ఈ ప్రమాదమైనటువంటిది, మహాదృఢమైనటువంటిది, చంచలమైనటువంటిది ఈ మనస్సు నేను ఏ విధంగా ఆనందాన్ని అనుభవించాను.
1: Therefore Arjuna has put the same question, O Krishna, how can I be joyful and state of bliss with this mind which is strong and powerful?
0: నేను చెప్పినట్టు విను.
1: You follow me what I say.
0: నీ మనసును అనుసరించకూడదు.
1: Don't follow the mind.
0: మనసునే చింతించొద్దు.
1: Don't think of the mind.
0: దాని వైపునే చూడొద్దు.
1: Never look at it.
0: నీవు ఎప్పుడు కూడా దైవ చింతన చేయి.
1: You always think of God.
0: స్వామి యుద్ధము చేసే సమయంలో నేను ఏ విధంగా నిన్ను తలచడం.
1: While I am in the battlefield, how am I to think of
0: me? Aa yuddhamlo kuda nanne smarinchu.
1: There in the battle you think of me.
0: Yuddham jaragavachu, yuddham deham jarugutundadi.
1: You may fight there in the war field.
0: Kaani nee manasu em pan chestundadi.
1: But what is that your mind?
0: Ee manasu ni smarinchu.
1: Think with your mind.
0: Aa vidhanga sarvakala sarvavasthulu endukunnu nee manasunu bhagavantuni paina pettapudu ee shashvata aanandam manaku labhyam avutundi.
1: At all times, at all periods of time, circumstances, when you think of God, you have permanent joy. You can certainly acquire. There is no doubt about it.
0: మనం సాధించడానికి తగినటువంటి శక్తి మన యందు ఉంటుంది.
1: There is latent power in you.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ దివ్య శక్తి ఉంటుంది.
1: There is divine power in every individual.
0: ఏదో కొంతమందికి మాత్రమే ఉంది, కొంతమందికి లేదు అనుకుంటారు. చాలా పొరపాటు.
1: It is not permanent, it's not limited to few. It's a mistake.
0: చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద మనిషి వరకు ఉంటుంది.
1: Right from a child to an adult.
0: కోటి పేద మొదలుకొని కోటీశ్వరుడు వరకు ఉంటుంది.
1: From a pauper to a millionaire.
0: నిమికీటి గాడు మొదలుకొని పెద్ద మృగాల వరకు కూడా ఉంటుంది.
1: Right from an insect to a very wild animal.
0: ఈ ఆకార భేదములే తప్ప అనుభూతులు అందరికీ సమానమే.
1: డిఫరెన్స్ లైజ్ ఓన్లీ ఇన్ ఫార్మ్ బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ యూనిఫామ్.
0: కనుకనే మనము ఎలాంటి పరిస్థితి ఏందైనప్పటికీ దేహమును నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకో.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ విత్ దిస్ బాడీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: నీ చూస్తూ తర్వాత నీకు దాన్ని అంతా కూడా దైవత్వంగానే భావించు.
1: కన్సిడర్ ఆల్ యువర్ డ్యూటీ డివైన్.
0: ఇదంతా లోక దృష్టితో నీవు చూస్తున్నావు.
1: యూ జస్ట్ థింక్ ఫ్రమ్ ది వరల్డ్ వ్యూ.
0: ఇదంతా లోకంగానే కనిపిస్తుంది అది.
1: దేర్ఫోర్ యూ see the world.
0: కాని లోకాన్నంతా కూడా దైవ దృష్టితో నీవు చూడు.
1: కన్సిడర్ ద వరల్డ్ యాజ్ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద ఈ తలలన్నీ కూడా భగవంతుని తలలే.
1: ఆల్ హెడ్స్ ఆర్ హిజ్.
0: ఈ స్వరూపాలన్నీ భగవంతుని స్వరూపాలే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిజ్.
0: ఈ విధంగా తలుచుకోవటం ఎంత సుఖం వస్తుంది మనకు.
1: How happy will you be if you think in this way?
0: ఎంత శాంతి మనకు లభ్యమవుతుంది.
1: How peaceful will you be if you think that way?
0: ఇతను వేరు ఆమె వేరు ఇవన్నీ వేదమును పాటించుకుంటూ నీవు కూర్చుంటే అన్ని నీలోనే భేదములు ప్రారంభమవుతాయి.
1: If you observe all sorts of differences and sit, you'll never be peaceful.
0: ఈ భేదత్వమే మానవునికి అశాంతికి మూల కారణం.
1: It's only the dualism differences that will make you restless.
0: A man with a dual mind is half blind. కనుక మనల్ని బ్లైండ్ చేస్తున్నది ఈ డ్యూయలిజమే.
1: That which blinds us is this dualism.
0: నీవు నేను ఒకటే.
1: You and I are one.
0: అనేటువంటి భావంతో ఈ విశ్వంత కూడా ఒక విష్ణు స్వరూపంగా మనం భావించాలి.
1: విత్ దట్ ఫీలింగ్ వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్
0: సర్వం విష్ణుమయం జగత్.
1: ద హోల్ యూనివర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ విష్ణు.
0: అన్నింటి యందు ఉండేటువంటి దైవశక్తి ఒక్కటే.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఎవరిని నీవు విస్మరించవద్దు.
1: సో నెవర్ ఫర్గెట్.
0: ఎవరిని నీవు దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్.
0: ఎవరిని నీవు విమర్శించవద్దు.
1: నెవర్ క్రిటిసైజ్.
0: ఎవరిని నీవు ద్వేషించవద్దు.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: ఆ విధమే అందరి యందు కూడా దైవనామం భావించుకుంటూ దైవం చింతనలో మాత్రం నీవు దైవానికి అర్పితం చేయాలి.
1: విత్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ ఎవ్రీ వన్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే శాశ్వత ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యుల్ గెట్ పర్మనెంట్ బ్లెస్.
0: కనుకనే మనం శాశ్వతానందం కావాలని కోరేటువంటి వాడు తప్పక దైవాన్ని ఆశ్రయించాలి.
1: ద వన్ హూ వాంట్స్ దిస్ పర్మనెంట్
0: భౌతికమైన ఆనందం కావాలంటే ఎవరిని మనం ఆశ్రయించనక్కర్లేదు. ఈ ప్రపంచాన్ని ఆశ్రయించవచ్చు.
1: యూ డోంట్ నీడ్ టు అప్రోచ్ ఎనీబడీ ఇఫ్ యూ వాంట్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ ద వరల్డ్లీ హ్యాపీనెస్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామాయణంలో ఎంతో మనకు అంతరార్థాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
0: రావణుడు మహాశక్తివంతుడు, సంపన్నుడు.
1: రావణ ఇస్ వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ పవర్.
0: ఇంత ఉండి కూడాను ఆ డిజైర్ అనేటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయాడు.
1: బట్ రావణ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్.
0: ప్రకృతిని అనుభవించాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు ఎంజాయ్ దిస్ నేచర్.
0: ఆ ప్రకృతి ఎవరు?
1: హూ ఇస్ దిస్ నేచర్?
0: ఆమె సీత.
1: దిస్ నేచర్ ఇస్
0: సీత భూజాత.
1: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుక దైవము ఆ ప్రకృతి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఇస్ దిస్ నేచర్?
0: దైవం యొక్క సొత్తు.
1: ఇస్ గాడ్స్ ప్రాపర్టీ.
0: దైవం యొక్క సొత్తును దైవం యొక్క అనుమతి లేకుండా నీవు అనుభవించాలని పోతే ఏం గతిపడుతుంది?
1: యూ కెనాట్ ఎంజాయ్ గాడ్స్ ప్రాపర్టీ వితౌట్ గాడ్స్ పర్మిషన్ టు వాట్ ఫేట్ యూ విల్ బి సబ్జెక్టెడ్ టు.
0: రాముని యొక్క పర్మిషన్ లేకుండా సీతను అనుభవించాలని చెప్పి ప్రయత్నిస్తే ఏమి గతి వచ్చింది?
1: వితౌట్ రామాస్ పర్మిషన్ హీ వాంటెడ్ టు హావ్ సీత. వాట్ ఈస్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
0: కనుకనే ఒకరి సొత్తును ఒకరు అనుభవించడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతాడు.
1: వెన్ యూ వాంట్ టు రాబ్ సమ్ అదర్స్ ప్రాపర్టీ you'll naturally suffer.
0: Kanukane taanu tana rajyamunu tana bandhuvunu andanni kudunu bhasam chesukunnadu.
1: Therefore he, his family, his relations, kingdom,
0: daiva sattainaatundi dalani daivaanugrahamunu pondi atana anugrahato nee pondatam entaina adhikaram ostundi.
1: You can enjoy this God's property with God's permission and grace.
0: Kaani ramuni yokka anumati teesukokunda ప్రకృతిని అనుభవించాలని పోతే ఈ అహంకారమే అతని అతపతనం చేసింది.
1: వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ గాడ్ హీ వాంటెడ్ టు ఎంజాయ్ నేచర్.
0: అసలు ఈ రామాయణానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్ రామాయణ?
0: ఈ మూల కారణమైనటువంటి క్రోధం అనేటువంటిది మందర.
1: మందర స్టాండ్స్ ఫర్ యాంగర్.
0: ఇంకా అరణ్యం లోపల శూర్పణక.
1: శూర్పణక ఇన్ ద ఫార్మ్
0: ఆమె కామం.
1: షీ స్టాండ్స్ ఫర్
0: ఈ రామాయణానికి అంతా కూడా ఈ మందర ఈ శూర్పణక రెండే కారణాలు.
1: మందర standing for the anger.
0: Ayodhya ఉండి రాముల్ని ఈ మందర అరణ్యానికి చేర్చింది.
1: ఇట్ వాజ్ ది యాంగర్ ఆఫ్ మందర విచ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ బీయింగ్ సెంట్ టు ఎక్సైల్. అరణ్యం
0: లోపల లంకకు చేర్చేసింది ఈ యొక్క శూర్పణక.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లస్ట్ ఆఫ్ శూర్పణక దట్ హాస్ డ్రివెన్
0: అవుట్. ఈ ఇద్దరి వల్లనే రామాయణం ఇంత గాధగా పెరిగింది.
1: సో దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ రామాయణ.
0: ఈ రెండింటికి అదే విధంగా ప్రతి మానవునికి కూడాను ఈ కామక్రోధం రెండే మూల కారణాలు.
1: Therefore every man will be facing these two.
0: Aneka mandi bhavistuntaru navagrahale manamulu badhistundayani.
1: People think that we are grahala manamulu ani
0: badhistam ledu.
1: You are not put to suffering by planets.
0: తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: Planets go in their own way.
0: కానీ మనకు రెండు గ్రహాలు మాత్రమే ఉంటున్నాయి.
1: But we have
0: అవి మనల్ని ఇంత బాధ పెడుతుండేది.
1: We are put to suffering because of them.
0: ఈ గ్రహములు కామక్రోధం ఈ రెండు పెద్ద గ్రహాలు.
1: The two planets, the planet of desire and the planet of anger.
0: ఈ రెండు గ్రహాలు మానవుని పట్టి మహావీధిగా పీడిస్తున్నాయి.
1: We are put to suffering by these two planets of anger and desire.
0: అంటే ఏం చేయాలి?
1: To control, what should we do?
0: దైవంతో మనం ఫ్రెండ్షిప్ కావాలి.
1: We have to develop friendship with God.
0: ఈ దైవం మనకు ఫ్రెండ్ అయినప్పుడంటే శాశ్వతమైనటువంటి ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదు కూడా లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు తండ్రి ఇంద్రియాలోకము జయించలేకపోతున్నావు.
1: ప్రహ్లాద బీయింగ్ ఎ టైనీ
0: టాట్ గెలువదేరవు.
1: ప్రహ్లాద బీయింగ్ ఎ టైనీ టాట్ టోల్డ్ హిస్ ఫాదర్ యు కుడ్ కాంకర్ ద హోల్ వరల్డ్ బట్ యు కుడ్ నాట్ కంట్రోల్ యువర్
0: సెన్సెస్.
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్డ్?
0: ఏదో సాధించినానని భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూటెడ్ దట్ యు అచీవ్డ్.
0: ఏమీ సాధించలేదు.
1: నథింగ్ యు అకంప్లిష్డ్.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట నుండి రిపుల నెట్లు పట్టగలడు.
1: హావింగ్ సకమ్ టు ఇన్నర్ ఎనిమీస్ హౌ డు యు క్యాప్చర్ ద ఔటర్ ఎనిమీస్?
0: కనుక నీవు లోపల ఉన్నటువంటి శత్రువులే నీవు సాధించడం లేదు.
1: యు కుడ్ నాట్ ఇన్వేడ్ యువర్ ఇన్నర్. గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదు కూడా లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు తండ్రి ఇంద్రియాలోకము జయించ

0: కనుక నీవు లోపల ఉన్నటువంటి శత్రువులే నీవు సాధించడం లేదు.
1: యు కుడ్ నాట్ ఇన్వేడ్ యువర్ ఇన్నర్ ఎనిమీస్.
0: బయట శత్రువులు ఏ రీతిగా నీవు సాధిస్తావు?
1: హౌ డు యూ డిఫీట్ ఔటర్ ఎనిమీస్?
0: ఆ విధంగా ఆ ప్రహ్లాదు తండ్రికే బుద్ధి చెప్తూ వచ్చాడు.
1: లైక్ దాట్ ప్రహ్లాద టాట్.
0: కనుక ఈనాడు మనము లోని శత్రువులను లొంగ తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ అవర్ ఇన్నర్ ఎనిమీ.
0: అది ఎట్లా లొంగుతాయి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: కేవలం దైవానుగ్రహంతో లొంగుతాయి.
1: విత్ గాడ్స్ గ్రేస్.
0: ఎంతమంది మహనీయులంతా కూడా ఈ యొక్క దివ్యమిత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
1: మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ కుడ్ నాట్ రియలైజ్.
0: ఎంతమంది మహనీయులంతా కూడా భగవత్ ప్రార్థన చేత తపస్సుల చేత ఎంత గొప్ప శక్తిని సాధిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ కుడ్ హ్యావ్ అచీవ్ మైటీ పవర్.
0: భగవంతుని ప్రేమను ఒక్క అణుమాత్రం సాధిస్తుంటే జగత్తునే నీవు సాధించిన వాడు అవుతావు.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రిసిపియంట్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద డివైన్ లవ్, యు కెన్ కాంకర్ అచీవ్మెంట్.
0: ఆ ప్రేమకు సరైన అర్హతను మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డిజర్వ్ ద డివైన్ లవ్.
0: కనుక దైవ నామం చేతను దైవ కార్యముల చేతను నిరంతరము మనం పవిత్రం గావించి కాలం భగవత్స్వరూపుడు కనుకనే కాలాన్ని పవిత్రం గావించే నిమిత్తమై మనము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, by chanting the divine name, by participating in the divine mission, we should sanctify the time.
0: Prema mudita manase kaho.

సత్యం ధర్మం అహింసై శాంతి ప్రేమ మానవుని

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala utrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Ihi medha vikasamanandu kudanu kudamiyandu gala jeevula ninti yandu ee manavattam uttama sthanam nandukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: అంతే కాదు తన యొక్క జీవితము పరిమితమైనటువంటిది.
0: బట్ నాట్ ఓన్లీ దాట్ హిస్ లైఫ్ హ్యాస్ టు కమ్ ఇట్ హ్యాస్ ఎన్ ఎండ్.
1: పరిమితమైన జీవితమునందు దుర్బలమైనటువంటి మానవత్వమునందు దివ్యత్వాన్ని ప్రకటింపజేసుకునేటువంటి ఆత్మశక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: బట్ దెన్ ఇన్ దిస్ లైఫ్ విచ్ హ్యాస్ ఎన్ అపర్ లిమిట్ and which is basically a weakness all around, there is this power of the Atma, the Atma Shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatvanti manavudu paramitamainatvanti jeevitamunandu ee medha shaktini sattakam gavinchukunetvanti pravartana yende tana jeevitamunu ankitam gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamu nundi Bharata deshamulo ee pancha sutramulanu pranamuluga bhavinchi prachara prabodhamulu kalpinatvanti pavitra deshamu ee Bharata desham.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: భారతదేశమునందు అనేక సాంప్రదాయములు అనేక తెగలు అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశము భారతదేశము.
0: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈజ్ వన్స్ అగైన్ ఎ ల్యాండ్ రిచ్ ఇన్ ట్రెడిషన్ రిచ్ ఇన్ కస్టమ్స్ అండ్ దేర్ఫోర్ దో ఇట్ హాస్ బీన్ హ్యావింగ్ దీస్ థింగ్స్ లైక్ కాస్ట్ అండ్ రిలీజన్ ఇట్ హాస్ నెవర్దర్లెస్ సస్టైన్డ్ ఇట్సెల్ఫ్ అగైన్స్ ద ఆన్సార్ట్ ఆఫ్ టైమ్.
1: ఏకత్వమే భారతీయుని యొక్క లక్ష్యము
0: and has realized the principle of oneness in the many.
1: Kani itti satyanni gurtinchaleinatundi vyaktulu Bharat desham yokka sampradayamunu aneka reetuluga kalpanalu chesi deeni vanchinchadaniki prayatnistu vacharu.
0: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land.
1: Anni matamulanu anni tegalanu anni sampradayamulanu అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
0: ద గ్రేట్ డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ దేర్ టు బి ఫౌండ్ ఓన్లీ ఇన్ దిస్ ఏన్షియంట్ ల్యాండ్ ఈస్ దట్ అమంగ్స్ ఆల్ దీస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ రిలీజన్ కాస్ట్ ట్రెడిషన్స్ అండ్ నార్మ్స్ దేర్ ఈస్ ఎ బేసిక్ వన్నెస్ ఆఫ్ పర్పస్.
1: అది మన సంస్కృతి.
0: అండ్ దట్ ఈస్ దిస్ రిచ్ కల్చర్ ఆఫ్ ఆర్స్.
1: నారంజి పండుగందు అనేక తొనలు వేరువేరుగా కనిపిస్తుంటాయి.
0: ఇన్ అన్ ఆరెంజ్ ఫ్రూట్ యూ కెన్ కమ్ అక్రాస్ ద డిఫరెంట్ ఎంటిటీస్ విచ్
1: ఆరెంజ్. అయితే తొనలు వేరువేరుగా కనిపించినప్పటికీ పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit. But the skin that covers them all is one and the same.
1: అదే విధముగాని అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, గుణమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: జాతి కంటే నీతి ముఖ్యమని, మతము కంటే మమత అభివృద్ధి అని బోధించినటువంటి దేశము భారతీయ సంస్కృతి.
0: Rather than the race, it is the character which is important. And rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
1: మతము ప్రధానము కాదు, మమత ప్రధానము.
0: Religion is not important so much as you are feeling one with yourself.
1: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే దీనిలో ముఖ్యము.
0: Your caste is not important, your race is not important, but your character is indeed important.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
0: The human nature is that wherein you try to further the cause of this character, strengthen it.
1: కనుక సత్య, ధర్మ, అహింస, శాంతి, ప్రేమలు అనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: Therefore, the very essential, vital, life-giving forces to man are these five principles of Satya, Dharma, Ahimsa, Shanti and Prema.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వికసింపజేసి, ప్రకటింపజేసి, ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization and one's own understanding of oneself.
1: మానవునికి చరిత్ర ప్రధానము.
0: For man, history is important.
1: వ్యక్తిత్వము ఆధారము.
0: His own individual nature is the key.
1: జాతీయత ముఖ్యము.
0: His sense of patriotism is important again.
1: పవిత్రము ఆధారము.
0: Sacredness is again his guiding principle.
1: ఐకమత్యమే దీని యొక్క ప్రధమ తత్వము.
0: And the principle of unity is the key to this.
1: కనుకనే చరిత్రము, వ్యక్తిత్వము, జాతీయత, దివ్యత్వము, ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు, భారతీయుని యొక్క శాస్త్రములు.
0: So we also have these five components making up one's existence worthwhile. One's history, character, one's sense of patriotism and the like.
1: దీనిని పరిష్కరించుకునియే ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
0: It's in keeping with this tradition that right from ancient times, this land of Bharat has also been called the land, Hindu land.
1: ఆంగ్లేయులు ఈ హిందూ దేశం అని పేరు పెట్టినప్పటికీ భారతీయ సాంప్రదాయమును ఎవరు కూడాను ఏమాత్రం కూడాను మార్చుటకు వీలు కాదు, చేర్చుటకు అలవి కాదు.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Indulo kudanu varu teliyaka vanchinchi dinni Hindu aneetundi padamulu yerparchinappatikani indulo kudanu panchaprana sutramulu prakatinchuche untunnavi.
0: Though as a form of deceit they gave this name Hindu, they have unwittingly given to us again in this term Hindu the five essential principles.
1: Angla bhashalo HINDU ఈ యొక్క ఐదు అక్షరములు.
0: Now this word Hindu is constituted by these five letters HINDU.
1: H అనగా history.
0: H standing for history.
1: I అనగా individual, అనగా వ్యక్తిత్వం.
0: I stands for one's individuality.
1: N అనగా nationality, అదే జాతీయత.
0: N stands for nationality, sense of patriotism.
1: D అనగా devotion. అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
0: ది అగైన్ స్టాండ్స్ నాట్ ఓన్లీ ఫర్ థింగ్ లైక్ డివోషన్ బట్ ఆల్సో ఫర్
1: అదే దివ్యత్వము.
0: దట్ ఈస్ యువర్ డివినిటీ.
1: యు అనగా యూనిటీ.
0: అండ్ యు స్టాండ్స్ ఫర్ ద వర్డ్ యూనిటీ.
1: కనుక ఈ హిందూ అనేటువంటి పదమునందు కూడాను హిస్టరీ, వ్యక్తిత్వము, జాతీయత, డివినిటీ, యూనిటీ అనేటువంటివి ఈ పంచప్రాణములు, పంచసూత్రములుగా నుంచి ఉన్నవి.
0: Therefore, we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity, and unity.
1: ఈ యూనిటీ నే మోక్షం అనియు.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రభువైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు,
0: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyo.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyo.
0: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mochamanaku aadharamaniyo.
0: Rather, there will be a thing like divinity, and only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmartha kama mochamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again, we have these purushartas in the form of dharma, artha, kama, and
1: mocha. Kani ee naadu duradrishtavashattu manavulu dharmarthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamunu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mochamulu variki emo arthame kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga puttagalavu.
0: Without roots in the first place, how can you think of the branches?
1: Artha kamamulane kommalapaina jeevinchetuvanti vyakti ఏనాటికైనా కిందికి దిగక తప్పదు.
0: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ సూనర్ దెన్ లేటర్ హీ హాస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితం వ్యర్థము భావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్ హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ట్రాస్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మ మోక్షములు లక్ష్యం నన్ను ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా గుర్తించాలి.
0: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
1: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
0: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
1: Antarathanni vicharinchatam ledu.
0: He does not go for the significance contained
1: oka chinna vishayam.
0: Here is a small example.
1: Suryodayam kaagane manam chaala aanandistunnamu.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: Karanam,
0: what's the reason?
1: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevithamunu aanandamainatundi jeevithanga gadapalani mana yokka vaancha.
0: Because it's our desire that we undertake the daily tasks assigned to us and thereby derive some joy and happiness.
1: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసం.
0: బికాస్ వీ టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
1: ఈ కర్మలన్నీ కూడా కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కాయములకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: Aithe meeriki telisinatundi artham inti karmaacharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka vishranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavaniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: Idi yadartham kaadu.
0: But then this is not the significance of these.
1: Nijamuga ee suryodaya suryastamulu yokka antarathanni gurtinchinatvanti vyakti aanandanni anubhavinchadu.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: Prati suryodaya suryastamulu rendu kudanu మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్ ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: సో దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపిస్తూ వస్తున్నాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ యూఆర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
1: దీని ఎందు ఉండినటువంటి అంతరాత్మ ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: దిస్ బీయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వీ గివ్ సమ్ అదర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ టెండ్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: పనిబడి పది దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: పరుణ నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్థానము చేరుతుంటాడు.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
0: Just because you have stayed 10 days in a hotel, has it become your home?
1: అదే విధముగానే మానవుడు తల్లి తండ్రి ఆస్తి పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: Likewise, man tends to feel that the mother, the father, his possessions, material and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలము విశ్రాంతి మందిరములకు మాత్రమే కాని సొంతము కాదు.
0: But what you have to understand is, these are there so that you can take some momentary rest. They are not your own.
1: కారణము తనతో రావు.
0: Reason being, they do not go with you, come with you.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: If they are verily his, why don't they accompany him?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: Because they are not his, they do not go with him.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెండ్ టు గో డీప్ ఇన్ టు ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రాదర్ లిమిటెడ్
1: మేధా వికాసము ఎక్కువ.
0: వెరాస్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ ఇస్ స్టూపెండస్.
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: Through the power of the intellect, that which has an end, that your lifespan, try to sanctify it, make the best of it.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: How can we seek this sense of fulfillment?
1: ధనం ఉన్నది.
0: We have money.
1: బలం ఉన్నది.
0: We have strength.
1: గుణం ఉన్నది.
0: We have our own qualities.
1: అధికారం ఉన్నది.
0: And we have a sense of authority.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: దీస్ హ్యావ్ టు బి ఛానలైజ్ ఇన్ ది ప్రాపర్ వే సో దట్ వీ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ వీ హ్యావ్ మనీ, వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
1: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ of importance.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి యూజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వీ హ్యావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
1: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడా తరిగిపోతున్నది.
0: బికాస్ వీ డి నాట్ మేక్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్ ఆఫ్ ఎనీ గివెన్ థింగ్, వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ దేర్ ఫర్.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మను ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: సో ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సేక్రెడ్ పర్పస్. వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. దేర్ఇన్ లైస్ ద సాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్స్.
1: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హౌ డస్ వన్ యూజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్?
1: Misuse of money is evil annaru.
0: Now misuse of money is evil, it's been said.
1: Deenini durviniyogam cheyaradu.
0: We should not misuse money.
1: Bhagavantudu nee yokka chittamunu maatrame aashinchadu kaani nee vittanni aashinchadu.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: Nee neetini maatrame thaanu korunu kaani nee jaatini thaanu ye maatramo aashinchadu.
0: He seeks your character. He does not go to what caste or religion you belong.
1: Manava jaati endu putti మహత్తరమైనటువంటి యొక్క దివ్యశక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: బోర్న్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ అండ్ ఎండోర్డ్ విత్ దిస్ పవర్ఫుల్ ఇంటెలెక్ట్ అండ్ దిస్ ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ, ట్రై టు రియలైజ్ ఇట్, కమ్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ నేచర్.
1: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుగునంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because of the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
1: swartham ane sankelalo manavudu bandhitudai tadwara అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: He indulges in actions which are selfish to the core and he lets himself be bound in this idea of selfishness.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడే కాని పరార్థ నిమిత్తమే ఏమాత్రం కూడా నువ్వు ప్రాకులాడతలేదు.
0: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు నువ్వు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనము త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: Or how does he try to understand what lies beyond the Pararth Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu dhyanamulu japamulu ityadi karmalu acharinchatam matrame bhakti kaneradu.
0: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajans.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
0: వి షుడ్ హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, వి షుడ్ క్రిటిసైజ్ దెం, వి షుడ్ రిడిక్యూల్ దెం, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ ట్రై అండ్ గో అండ్ హెల్ప్ దెం.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
0: అండ్ వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అమంగ్స్ట్ ఆల్ మెన్.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
0: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ours really become heaven.
1: దిన దినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
0: Day by day, this broad outlook and attitude is
1: disappearing.
0: More and more of narrow-mindedness is creeping in.
1: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప పరులు పరవారు అనేటువంటి ప్రేమ తత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు పెంచుకుంటలేదు.
0: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't care about others.
1: నేను అనేటువంటి ప్రదేశము నుంచి మనము అనేటువంటి గమ్యము చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
0: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: జీవితం అంతా కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క స్థాయి అందే ఉండిన గమ్యంని ఏ రీతిగా చేరగలడు.
0: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
1: కనుకనే దేశములో ధనము ప్రధానమే.
0: But then, as far as our existence goes, money is important, no doubt.
1: గుణము అవసరమే.
0: You need character also.
1: బలం కూడాను చేకూర్చుకోవాల్సినది.
0: అండ్ సర్టన్లీ యూ మస్ట్ స్ట్రెంగ్థెన్ యువర్సెల్ఫ్.
1: అయితే దీనిని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రముతో మనం దీనిని అనుభవించాలి.
0: బట్ హౌ ఫార్ డూ వీ గో కేటరింగ్ టువర్డ్స్ దీస్ నీడ్స్ అండ్ వాట్ ఇస్ ద వే ఇన్ విచ్ యూ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దెమ్.
1: గోవు పెరుగు కొలది కొమ్మును కూడాను పెరుగునట్టుగా మన ధనము పెరుగు కొలది అహంకారం కూడాను పెరుగుతుంది.
0: నౌ యాజ్ ద కౌ గ్రోస్ సో డూ ద హార్న్స్ గ్రో, ఇట్ ఇస్ సెడ్. So also as the money grows, our sense of ego also grows.
1: Dhanamechina manamechinu madamechina durgunambu manakayechun dhanamunegina madamudugunu madamudugina durgunambu manunivema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamulainatundi ahankaramulaku abhimanamulaku guriyai tana manavatvanni marachi taanu jeevitamunu vyartham gavinchukunnadu.
0: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
1: Bharat deshamulo annamu leka alladetunti varu kotanu kotlagalaru.
0: In this country of Bharat, there are any number of people who do not have enough to eat.
1: Manavudu durasalacho munigi dukkamche kungipovuchunnadu.
0: And man is weighed down by a sense of burden of troubles.
1: Ee dukkamunu nivritti gavinchukune nimittamai aasalanu arikattukomani bodhinchaam.
0: Now by way of putting an end to this sorrow and grief, put a ceiling
1: arikattukunnappude aanandam chekurutundani kudanu deeni yokka antarathamu.
0: Put a ceiling on your desires because therein lies the key to happiness.
1: Aithe sadhakulainatundi meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
0: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
1: Ceiling on desires అనగా దీని యొక్క అర్థం ఏమిటి? మన యొక్క ఆశలను అరికట్టుకోవటము అని దీని అంతరార్థం.
0: నౌ వాట్ డస్ దిస్ మీన్ సీలింగ్ ఆన్ డిజైర్స్? ఇట్ మియర్లీ మీన్స్ కర్బింగ్ అవర్ డిజైర్స్.
1: ఈ విధమైనటువంటి ఆశలను అరికట్టుకోవటం వల్ల ధనమును కూడాను కొంత నిలబెట్టుకున్న వారం అవుతాం.
0: నౌ ఈవెన్ యాజ్ వీ కర్బ్ అవర్ డిజైర్స్ దస్ వీ కెన్ ఆల్సో అక్యుములేట్ సమ్ మనీ.
1: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
0: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
1: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
0: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆఫ్ సమ్ వర్త్ వైల్ కాజ్.
1: కుటుంబములో చెలరేగినటువంటి సమస్యలను కూడాను ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
0: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూస్డ్ టు ఎలీవియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
1: కలియుగము ధనమూలం ఇదం జగత్తు. ధనము లేకపోతే ఏ ఒక్క చిన్న కార్యం కూడాను మనం చేయలేము.
0: బికాస్ వితౌట్ మనీ వి కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌవర్ మైన్యూట్.
1: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము సీలింగ్ ఆన్ డిజైర్స్ ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
0: దెర్ఫోర్ టు సపోర్ట్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, టు ఎక్స్టెండ్ హెల్ప్ టు అదర్స్ అండ్ టు క్యారీ అవుట్ సమ్ సీక్రెట్ అండ్ నోబుల్ టాస్క్ మనీ ఈజ్ నెసెసరీ. దట్స్ వై వి హావ్ స్టేటెడ్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: మన సంస్థలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు ప్రధానములైనటువంటివి.
0: అండ్ దెన్ అగైన్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ ఫోర్ ఫోల్డ్.
1: ధనమును వ్యర్థము చేయవద్దు.
0: The first one is, do not waste money. Do not misuse money.
1: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
0: Second is, do not waste food.
1: కాలమును వ్యర్థము చేయవద్దు.
0: Third thing is, do not waste time.
1: మీ యొక్క శక్తిని, మేధస్సును వృథా కరపవద్దు.
0: And then, do not misuse, fritter away your sense of energy, your sense of purpose.
1: కనుక, don't waste money. Don't waste food. Don't waste time. Don't waste energy. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనం స్థాపించాము.
0: Therefore, in this fourfold path you have, do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
1: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు నువ్వు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు నుండి కడుతున్నారు.
0: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
1: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
0: Sai has not launched this organization for the sake of money.
1: Mee yokka aasanu arikattukoni vairagya margamanandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
0: It has been my hope that you'll curb your desires, develop this sense of detachment, and thereby experience untold bliss and joy.
1: కానీ అతి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
0: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైన్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్ దట్ ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండర్ ది సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఇది సరి అయినటువంటి మార్గం కాదు.
0: దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దిస్.
1: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
0: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్ పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
1: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క పిచ్చుభావం నాలో లేదు.
0: ఐ నెవర్ హ్యావ్ దిస్ డర్టీ ఫీలింగ్ ఆఫ్ ట్రైయింగ్ టు గో ఫర్ వెల్త్.
1: ఈనాడే కాదు, ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
0: నాట్ ఓన్లీ టుడే బట్ ఆల్సో ఇన్ ద పాస్ట్ నెవర్ హ్యాస్ దేర్ బీన్ ఎ మోమెంట్ ఆర్ ఎ సెకండ్ వెన్ ఐ హావ్ క్రేవ్డ్.
1: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
0: వెన్ ఐ హావ్ క్రేవ్డ్ ఎ లాంగ్ ఫర్ మనీ. All these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
1: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనం నాకు అక్కరలేదు.
0: So what you have to give me today is this sacred concept of love, not this filthy money.
1: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారం సలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
0: All of you should get together
2: and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
1: Janasevani, Janardhanasevani anetunti vishala bhavanni pinchukovali.
2: Have this broad feeling that serving man is verily serving God.
1: Nenu naadi anetunti sankuchita bhavanni trinchiveyali.
2: Try to let go, discard the feeling of mine and thine. Today's problems of the world could be solved only through the medium of love.
1: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
2: బికాస్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్, మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
1: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని, సంకుచిత భావాన్ని తృంచుకొని, దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
2: సో హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లవ్ గ్రోయింగ్ ఇన్ యూ, కట్ డౌన్ ఆల్ యువర్ నారో ఫీలింగ్స్, డెవలప్ ఎ బ్రాడ్ విజన్ అండ్ జంప్ ఇన్ టు సర్వీస్ ఆఫ్.
1: ఈనాడే కాదు, ఏ నాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
2: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్. ఇట్స్ మై హోప్ ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ సొసైటీ ఆర్గనైజేషన్ అండ్ మనీ.
1: చాలా ప్రమాదకరమైనటువంటిది.
2: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ అ వెరీ డేంజరస్ వన్.
1: ఇంతే కాదు, సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
2: నాట్ ఓన్లీ దిస్, ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
1: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
2: Men of the Sasai organization are like the spinal column of a body.
1: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
2: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
1: కనుక సంస్థను పెడమార్గమునందు పట్టించకండి.
2: So see to it that the organization does not decay.
1: అన్ని సంస్థలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
2: This Sasai organization, which is a trend setter for all the other organizations, try to see to it that it attains a glorious name.
1: మనకు సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
2: There is no link, no relationship between money and the organization.
1: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
2: And the Sasai organization, any organization having a link with money is not the Sasai organization.
1: ప్రేమతో ప్రేమ, హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
2: లవ్ ఫర్ లవ్ అండ్ హార్ట్ టు హార్ట్ లింక్, దిస్ ఇస్ ద ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ ది సొసైటీ ఆర్గనైజేషన్.
1: కనుక ఈనాడు మన భారతదేశం నందు ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు భిక్షం ఎత్తుకున్నారో, ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
2: సో టుడే వేరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్ అండ్ టౌన్స్,
1: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు యొక్క ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దీనివరకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
2: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్, ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్, ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
1: మిమ్మల్ని నేను కోరునది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
2: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ just for one thing from each of you and from all of you, and that is pure
1: love.
2: Love which is serene, unsullied love, untainted love.
1: Inka deniki nee naa chey ee vidhanga podu, prathi daniki naa chey ee vidhanga poyedi kaani ee vidhanga enaadu kodunu tirugadu.
2: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing it only tends to give and give and give.
1: Kanuka nenu ee naatikaina kodunu satyasai perutho కొంత ధనమును వసూలు చేసిన ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
2: సో ట్రై టు బి ఫర్మ్ ఆఫ్ దిస్ కన్విక్షన్ దట్ ఈవెన్ ఇఫ్ సమ్ మనీ హస్ బీన్ కనెక్టెడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, సత్యసాయి హస్ నథింగ్ టు డూ విత్ దిస్.
1: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
2: ఐ హావ్ నెవర్ సాట్, ఐ విల్ నెవర్ సీక్ అండ్ ఐఎమ్ నాట్ సీకింగ్ దిస్ మనీ.
1: కనుక నేను ఆశించినది ఒక్క పవిత్రమైనటువంటి భావమే.
2: వాట్ ఐ సీక్ అండ్ హోప్ ఫర్ ఈజ్ this noble
1: ఈ పవిత్రమైన భావం కూడాను నా కొరకు కాదు.
2: This sacred feeling and response from you,
1: లోక కళ్యాణం కొరకు,
2: that again is not for my sake, it's for the well being of the world at large.
1: ఈ లోక కళ్యాణం కొరకు సత్యసాయి సంస్థలో ఉండినటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
2: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్ try to cleanse and purify the society around you and bring back to it the old forgotten values of life.
1: Mana pani seva seva seva ee pradhanamaitunte lakshyam.
2: The primary task ahead of us is one of service and nothing but service.
1: Inka rendavadi,
2: the second thing,
1: prati vyakti kudanu sankuchitamaina bhavamato brothers and sisters of Sai family, Sai family, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములు ఉపయోగపెడుతున్నారు.
2: ఎవ్రీ పర్సన్ దట్ యు కమ్ అక్రాస్ కీప్స్ అఫరింగ్ దీస్ వర్డ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సాయి ఫ్యామిలీ, ది ఎంఫసిస్ బీయింగ్ ఆన్ ద సాయి ఫ్యామిలీ, ది సాయి ఫ్యామిలీ. దిస్ ఈస్ అ నారో మైండెడ్నెస్ ఆన్ యువర్ పార్ట్.
1: కనుక మున్ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదము ఉపయోగపెట్టకండి.
2: హెన్స్ ఫోర్త్ డు నాట్ యూజ్ దిస్ వర్డ్ సాయి.
1: అందరూ మానవ కుటుంబమే.
2: బికాస్ ఆల్ బిలాంగ్.
1: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారున్నారు.
2: బికాస్ దిస్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యామిలీ, దే కుడ్ బి పీపుల్ హూ హావ్ ఫాండ్నెస్ ఫర్ ద నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
1: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
2: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
1: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
2: యువర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ, యూ డి నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యు ఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఒక్క పేరు, ఒక్క రూపము సంక్షిప్తమైనటువంటిది.
2: వన్ నేమ్ వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
1: అన్ని రూపములు, అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
2: We should try and give rise to this feeling that all names and all forms are equally valid.
1: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
2: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
1: మొట్టమొదటిది జననీ జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడా అటువంటిది.
2: The first thing is, just as your mother, your very own mother who has given birth to you, the land that has given birth to you
1: is your home. మానవుడు కూడాను దేశీ అభిమానం కలిగి ఉండాలి.
2: So every person should have the sense of feeling for one's motherland.
1: ఏ దేశం వారు ఆయా దేశ అభిమానం అభివృద్ధి పరచుకున్నట్లో దోషం లేదు.
2: Whatever country you belong to, you have the sense of patriotism.
1: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడాను మనము విమర్శించరాదు.
2: There is nothing wrong in it. But also you should not indulge in criticizing some other country or people belong to some other nation.
1: కనుక ఒక దేశమును విశ్వసించటం చేత మరొక దేశమును ద్వేషించటం అనేటువంటిది ఉండకూడదు.
2: By having trust and faith in your own country, you should not try and put down some other country.
1: కనుక కలయందు మాత్రం కాని ఇంకే విధమైనటువంటి ఊహలు ఎందుకు కాని దేశ ద్రోహములకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
2: సో ఐదర్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ రిమోటెస్ట్ డ్రీమ్స్ దే షుడ్ బి నో రూమ్ ఫర్ బ్రింగింగ్ grief and sorrow to your country.
1: Kanaka prati manavuniki deshabhimanam chala mukhyamaina kuntidi.
2: So for every person, this pride in one's own motherland is important.
1: Adi modatidi.
2: That's the first principle.
1: Rendavadi sarva matamulu kudanu manavu dveshinchaka gauravinchali.
2: The second principle is never have any hatred towards any religion. Try and honor and respect all religions equally.
1: ఈ దేశాభిమానముతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
2: సో ఈవెన్ యాజ్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ఓన్ మదర్ ల్యాండ్, ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
1: ఇంకా మూడవది,
2: ది థర్డ్ వన్.
1: ఈ మూడవది ప్రతి ఒక్క మానవత్వం కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
2: The third principle is developing the sense of brotherhood of man. Look upon the next person as your own brother.
1: Mana jati okkate manava jati.
2: There is only one caste in the caste of humanity it is.
1: Ee manava jati lo puttinatunte varam kanaka manavulandaru okkate aneetunte yokka satyanni gurtinchi preminchali.
2: All of us belong to the human race, so everyone is equal, thereby love each one.
1: Inkaka laukika margamunandu prati gruhamunu kudanu parishuddha parchukotam, gruhamunu yokka పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధపరచుకోవటము ఇది నాలుగవది.
2: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్లీ ఇన్ ఎ వరల్డ్లీ వే. keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
1: ఈ గృహమును గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవడం చేత కొంత ఆరోగ్యము ఆనందము కూడాను చేకూరుతుంది.
2: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
1: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
2: This in turn will help your own worldly life.
1: దానము దానం అనగా మన దేశమునంత బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
2: This word charity does not mean that the people of this land are full of beggars.
1: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని మనము దానము చేయకూడదు.
2: Now we can provide some support and means to support for the beggars, but should not try and give in the form of charity.
1: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము వారికి వస్త్రము వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరాలి.
2: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
1: మనము బిచ్చమివ్వటం చేతనే ప్రతి పట్టణములయందు ప్రతి పల్లెలయందు కూడాను అందరూ కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
2: You are helping in the growth of these beggars, thereby this country has become synonymous with beggars and laziness also has taken. This is not proper and correct.
1: ఇంకా ఆరవది,
2: the sixth point,
1: లంచమిచ్చి పని చేసుకోవటం కానీ లంచమిచ్చి లక్ష్యం పుచ్చుకుని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
2: Either by giving bribe or by taking bribe and getting your work done, this is not part of the Satya organization framework.
1: సత్యము పుచ్చుకోవటం కానీ లంచము ఇచ్చుకోవటం కానీ సత్యసాయి సంస్థలకు చాలా ద్రోహం జరుగుతుంది.
2: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satya organization.
1: కనుక ఈ వ్యక్తులందరూ కూడా ఈ యొక్క లక్ష్యంని తన యొక్క దృష్టి అందించుకొని ప్రతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
2: దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ మస్ట్ బేర్ ఇన్ మైండ్ కంటిన్యూస్లీ అండ్ కేర్ఫుల్లీ.
1: ఇంకా ఏడవది,
2: నౌ ద సెవెంత్ పాయింట్,
1: మానవత్వంలో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
2: దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ వన్ హ్యాస్ టు ఫేస్ అప్ టు.
1: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
2: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
1: Manalo konni vidhamintu deshamulu asuyulu perugutuntai.
2: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
1: Ee oka desha asuyulu kontha varakunu arikattukune nimittamai kontha vishala bhavanni penchukovalsi vastundi.
2: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
1: Ee oka vishala bhavam kalagalante జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
2: సో ఇఫ్ యూ విష్ టు బ్రాడన్ యువర్ విజన్ అండ్ అవుట్లుక్, దే షుడ్ బి నో డిఫరెన్సెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్ ఆర్ కాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ కంట్రీ.
1: జాతి మతములను పాటించరాదు.
2: వీ షుడ్ నాట్ గో బై వాట్ ఈస్ లేడ్ డౌన్ స్ట్రిక్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్.
1: నీ యొక్క పద్ధతులు నీ గృహంలో నీవు ఆచరించవచ్చు.
2: ఆర్ వన్స్ కంట్రీ, వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు యూ ఇన్ యువర్ ఓన్ హోమ్.
1: కానీ సమాజంలో వీటిని పాటించడం చేత కొన్ని ప్రమాదములు కూడా సంభవిస్తాయి.
2: Follow these in your house, all right, but try to carry them.
1: ఒకరిని వంచించటము మరొకరిని అభివృద్ధి గావించటము జరుగుతుంది.
2: If you carry these to the society, there could be difficulties around you.
1: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి. కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
2: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
1: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
2: Next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
1: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
2: The members of Satya organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
1: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
2: There could be many wealthy people, all right.
1: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
2: They could have people, servants to assist.
1: లేదు, కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి కానీ తన సొంత పనిని కూడా ఆ పరివారంతో చేయించుకోవటం ఇది సోమరత్వం.
2: These servants and assistants could help you in a few tasks, no doubt, but your own work you must do yourself.
1: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
2: Because a person does is a lazy one and he can never
1: చేయగలడు.
2: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
1: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.

0: బట్ యువర్ ఓన్ వర్క్ యూ మస్ట్ డూ యువర్ సెల్ఫ్.
1: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
0: బికాస్ ఎ పర్సన్ దట్ ఇస్ ఎ లేజీ వన్ అండ్ హీ కెన్ నెవర్ డూ సర్వీస్ టు సొసైటీ.
1: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
0: వన్ హూ కెనాట్ బి ఆఫ్ సర్వీస్ టు సొసైటీ హాస్ నో రైట్ టు బిలాంగ్ టు ది సాయి ఆర్గనైజేషన్.
1: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమే మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
0: సో ఇఫ్ యూ విష్ టు సర్వ్ ది సొసైటీ, సర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: ఇది 9వది.
0: దిస్ ఇస్ ద 8th పాయింట్.
1: ఇంకా 10వది.
0: Now we come to, sorry, this is the 9th one, we come to the 10th point.
1: Daiva Preeti Papa Bheeti Kalagali.
0: You must have love for God and fear of sin.
1: Nirantaramu Bhagavantunni Preminchu.
0: Love God incessantly.
1: Papanni Dveshinchu.
0: And have hatred for fear, sin.
1: Papamu Chesinanta Kalamu Kuda Nuvvu Daivamu Neeku Chikkadu.
0: So long as you keep committing sin, God can never be yours.
1: Ee 10 Lakshanamu Kuda Nuvvu సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
0: దీస్ 10 ఇంజంక్షన్స్ ఇట్ ఈస్ నెసెసరీ అండ్ ఇంపరేటివ్ ఫర్ ది సొసైటీ ఆర్గనైజేషన్ మెంబర్స్ టు ఫాలో.
1: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
0: ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ దర్ ఇస్ యట్ అనదర్ పాయింట్ విచ్ ఈస్ ఇన్ ఎ జనరల్ వన్ ఇన్ నేచర్.
1: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం కూడా మితిమీరి పోరాదు.
0: We should never go against the law of the land.
1: Prabhutvam yokka chattamunu manam tucha nadchukovali.
0: We must go by, we must follow to every letter and word what is handed down to us by the law.
1: Sattakaya samasthaliyandundinatundi prati vyakti kudanu ee rules and regulations dinini sariyina margamlo manamu danini anubhavinchi aacharinchi prabhutvani kudanu aadarshani nirupinchali.
0: So members of society organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others.
1: Kanaka satta viruddhamainatundi oka karmalu mana samasthalo cheyaradu.
0: So something which goes against the law, we should never embark on doing that.
1: Veetini meeru hrudayamunandu pratishtha gavinchukoni tadwara mana samasthaku సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: యూ షుడ్ ఫర్మ్లీ ఇంప్లాంట్ దీస్ 10 పాయింట్స్ యాజ్ యువర్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ దట్ యూ షుల్ సక్సీడ్ ఇన్ యువర్ ఎండెవర్స్ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: Radio Sai now presents A Divine Discourse delivered by Bhagavan Sri Satya Sai Baba on the 22nd of November 1988 on the occasion of the 7th convocation of the Sri Satya Sai University.
1: విద్యానామనరస్వరూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరీ యచ

0: విద్యా పరం లోచనం విద్యా రాజస్సు పూజ్యతే నహి ధనం విద్యా విహీనం పశు. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్ విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ లా, ది పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ది టీచర్స్.
0: విద్యని మానవులకు సౌందర్యం.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ బ్యూటీ ఆన్ మ్యాన్.
0: విద్యని మానవులకు గుప్త ధనం.
1: దట్ ఎడ్యుకేషన్ అలోన్ ప్రొవైడ్స్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
0: విద్యని కీర్తి, విద్యని సుఖము, విద్యని భోగము.
1: ఇట్ కన్ఫర్స్ రెప్యుటేషన్, ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద సస్టెనెన్స్ అండ్ ఇట్ గివ్స్ హిమ్ ద రైట్ టు ఎంజాయ్ లైఫ్.
0: విద్య గురువులందరికంటే గొప్ప గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ టీచర్, గ్రేటర్ దాన్ ఆల్ ద అదర్ టీచర్స్.
0: విదేశీయాత్ర తెలిపినప్పుడు విద్య మనకు గొప్ప బంధువు వలె తోడ్పడుతుంది.
1: When any person visits a new foreign country, it is the education which comes to his rescue.
0: Vidya maroka netram drishti.
1: Education confers a new vision.
0: Rajul cheta poojimpabade kuntidi vidya kani dhanam kaadu.
1: It is the education which confers the capacity to be honored by king and not the wealth.
0: ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి విద్యను నోచుకోలేనటువంటి వాడు పశువుతో సమానం.
1: ఎనీ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి ఎడ్యుకేటెడ్ దస్ ఈజ్ వర్స్ దాన్ ఎన్ ఎనిమల్.

0: Education, therefore, consists of acquiring these four qualities of truth, right conduct, peace and love. And what other thing can be called true education? Oh, people who have assembled here, noble ones.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Stula Jagattuku, Jiva Lokamunaku, మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉన్న సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ప్రొవైడ్ విచ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ అండ్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద గ్రాస్ వరల్డ్ అండ్ టు లివ్ ఎ లైఫ్ ఇన్ ద వరల్డ్ అండ్ టు అటైన్ ద హైయెస్ట్ అండ్ ద సుప్రీం.
1: మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సవాళ్లను ఎదుర్కొనేటువంటి మానసిక ధైర్య స్థైర్యం యొక్క శక్తిని చేకూర్చున్నదే విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ దాట్ వన్ కెన్ బి కాల్డ్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ కన్ఫర్ అస్ ద మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ దట్ అకర్ ఇన్ డైలీ లైఫ్ అండ్ సక్సీడ్ ఇన్ లైఫ్.
1: సృష్టి యొక్క రూపనామములను తీర్చిదిద్దునటువంటిదే విద్య.
0: ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ అగైన్ విచ్ కెన్ మేక్ లైఫ్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్.
1: దివ్య మానస తత్వాన్ని గుర్తించినప్పుడే ప్రపంచమునకు సంఘములకు తనలో ఉండేటువంటి సమస్త శక్తులకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యము ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ correct relationship between the mind, the world and every living being only when we understand the education properly.
1: Yavat manava jatini okka kutumbamuga nirupimpa cheyunade divyamaina vidya.
0: Education alone can make everyone feel that there is only one family of all human beings.
1: Samajamuloni samasta shaktulanu ekibhavinchi ఐకమత్యముతో అనుభవింపచేయునదే విద్య.
0: ఎడ్యుకేషన్ ఎనేబుల్స్ టు బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది సొసైటీ అండ్ మేక్ ఎవ్రీ వన్ లైఫ్ బేస్డ్ అపాన్ కోఆపరేషన్ అండ్ యూనిటీ.
1: కానీ ఈనాటి విద్యా విధానము మనము సరి అయినటువంటి స్థితిలో అనుభవించుకుంటకు తగిన అవకాశము లేకపోతున్నది.
0: బట్ టుడే ద ఎడ్యుకేషనల్ మెథడ్స్ అండ్ పాలసీస్ do not provide us an opportunity to enjoy education in the proper way.
1: Lokamulo aneka mandi medhavu untaru,
0: there are quite a few
1: clever people,
0: intelligent people and scientists in the world.
1: Kani itti medhavulanu itti vaigyanikulanu sakramaina margamulo anusarimpa chesetundi sariyaina vidya lekapovatam chetane ee medha shakti vaigyanamu peda margam patti జగత్తులో అనేక విధములైనటువంటి అశాంతులకు గురి చేస్తున్నవి.
0: యూ డు నాట్ కమ్ అక్రాస్ ద మెథడ్స్ విచ్ కెన్ యూజ్ ద ఇంటలెక్చువల్ పవర్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ప్రాపర్ వే. దేర్ఫోర్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ టుడే.
1: ఈనాటి విద్యా విధానము ఇంద్రియములను తృప్తిపరిచే నిమిత్తమే అదే పరమ లక్ష్యమని భావిస్తూ ఉన్నారు.
0: ఎడ్యుకేషన్ టుడే ఈజ్ కీపింగ్ సాటిస్ఫైయింగ్ ది సెన్స్ ఆర్గన్స్ as the supreme goal of education.
1: Eenati vidya kevalamu telivitetalu maatrame cheekuchutunnadi kaani gunamulani ee maatram kodanu abhivruddhi cheyatanledu.
0: Today's education is helping people only to develop the cleverness, but it is not conferring people the qualities which can help them, virtues.
1: Eenati vidya vidhanamunu samskarimpa chese nimittamai mana Bharata నాయకులు అనేక విధములైనటువంటి ప్రయత్నములు సల్పుతూ వచ్చారు.
0: అవర్ లీడర్స్ ఆఫ్ ది కంట్రీ హావ్ మేడ్ ఎ నంబర్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ సమ్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఎడ్యుకేషనల్ మెథడ్.
1: ఎన్నో కమిటీలను కూడా స్థాపించినారు.
0: ఎ నంబర్ ఆఫ్ కమిటీస్ వర్ ఎస్టాబ్లిష్డ్.
1: కానీ ఇవన్నీ కూడా కేవలము కంఫర్టీ ఇంత మాత్రం చోటనే ఇది విరమించుకున్నవి కానీ విద్యా విధానమును సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఎవరు కూడా గట్టి సంకల్పము చేయలేదు.
0: బట్ ఆల్ దీస్ కమిటీస్ హావ్ ఎండెడ్ అప్ in coming fertile, rather than in just trying to find out methods which are absolutely model and ideal.
1: కావలసిన నీ ప్లానులు వేసినారు కానీ అది ఆచరణలో నిరూపించలేదు.
0: There are paper plans, but they have not transformed all those plans into action.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this state?
1: భారతీయులు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కట్టుబడి లెక్క చేయక స్వరాజ్యమును మాత్రమే సాధించగలిగి కానీ ఐకమత్యమును సాధించలేకపోయారు.
0: విత్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ డిఫికల్టీ ఫేసింగ్ ఇన్న్యూమరబుల్ ప్రాబ్లమ్స్ ఇండియన్స్ హావ్ బీన్ ఏబుల్ టు అక్వైర్ ఫ్రీడమ్ బట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ యూనిటీ.
1: ఐకమత్యము లేకపోవటమే ఇన్ని దురవస్థలకు మూల కారణం.
0: ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ యూనిటీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
1: ఐకమత్యమే జీవితమైనటువంటి పరమధర్మము.
0: యూనిటీ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్స్ గోల్.
1: ఇట్టి ఐకమత్యం చేత మానవుడు సాధించలేనటువంటిది జగత్తులో ఏమీను లేదు.
0: విత్ యూనిటీ దెర్ ఇస్ నథింగ్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: అట్టి జీవితములకు మూలాధారమైన ఐకమత్యమును విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క స్వరాజ్యమును ఆశించడం చేతనే భారతదేశము ఇన్ని కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావలసి వచ్చింది.
0: నాట్ పేయింగ్ ప్రాపర్ అటెన్షన్ to such an important factor as unity and merely concentrating on winning of the freedom is responsible for all these problems which you are obtaining
1: today. Vidya vidhanamalo kavasinanni marpulu cheyali.
0: There is a need for making a number of changes in the educational policy.
1: Ee vidya vidhanamalaku taginatvanti viveka vidyanamulu kodalo abhivruddhi parchukovali.
0: It is necessary to develop wisdom and discrimination along with this education.
1: Kani duradrishtavashattu vijnanam perigindi kani daniki tagina vivekamu peragaledu.
0: But unfortunately there is a growth in science, but there is no proportionate growth in discrimination.
1: Vinayamulani vijnanamu kevalamu nirupayogamu.
0: Science without having the power of discrimination
1: is vinayamu pradhanamaina pranamu.
0: Humility is essential life force of education.
1: ఇలాంటి ప్రాణ సమానమైన వినయమును ఈనాడు మనం కోల్పోయినాము.
0: Today we do not get that humility in the educated people.
1: దేశం యొక్క భవిష్యత్తును లక్ష్యమునందు ఏమాత్రం కూడా ఉంచుకోవటం లేదు.
0: We are not caring for to keep the future of our country in whatever we do.
1: కనుకనే మానవుని యందు సుజ్ఞాన ప్రజ్ఞానములనేటువంటివి శూన్యమైపోయినవి.
0: That is why the wisdom and such powers which are helpful and constructive are not obtained in man today.
1: Kani ee naati bharatiya yokka bhavamu vidya viriviga periginadani prati palle yentukunu vidya samasthalu sthapimpabadinavani vidya chala progress sariyinatundi abhivruddhilo unnadani bhavistunnaru paapam verivaru.
0: Unfortunately today quite a few people wrongly believe that education has made tremendous progress. Institutions have been established in villages in innumerable numbers.
1: Kevalam vidya samasthalu periginanta matramuna vidya perigindani bhavinchukovatam veritarame.
0: It is rather foolishness to believe that a mere growth in the number of education institutions is the same thing as
1: kotlaku kharchu pettunnaru. Kani vidya nidhanamulu gurtinchamanaka kevalam vidya samasthalanu abhivruddhi parustunnaru.
0: Crores of rupees are spent on education without realizing what is essential for proper and good education.
1: దీని యొక్క ప్రోగ్రెస్ ఏమిటని చక్కగా మనం లోతులను దిగి విచారించినా,
0: ఇఫ్ యూ మేక్ ఎన్ ఇన్డెప్త్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్.
1: మేలు చేసిన వానినే గెలిసేయు, కూడు పెట్టిన దాతనే కూలద్రోయు. విద్య చెప్పిన గిరువునే వెక్కిరించు, ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య యందు.
0: టుడేస్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ కన్సిస్ట్ ఆఫ్ బీయింగ్ అన్గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ హావ్ డన్ సో మచ్ గుడ్ ఫర్ అస్ అండ్ నాట్ కేరింగ్ ఫర్ పీపుల్ హూ హావ్ ఫెడ్ అస్ అండ్ హావ్ బ్రాట్ అస్ అప్ ఇన్ లైఫ్ అండ్ ఆల్సో రిడిక్యూలింగ్ the masters and teachers who have taught us. This seems to be the progress which we have achieved in education.
1: Samga samskaramantayu gangagalase గంగ సంస్కారమంతయు గంగ గలసే మనుజ జాతికి తృప్తియే మాయమయ్యే శీల నీతులు జగతిలో క్షీణమించే ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య ఎందు
0: ఆల్ ది కల్చరల్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ ది సొసైటీ విచ్ హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈస్ థ్రోన్ ఓవర్ బోర్డ్ అండ్ థ్రోన్ ఇన్ టు విండ్స్ అండ్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్ క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ ఆల్సో ఆర్ ఇగ్నోర్డ్ టుడే దిస్ ఇస్ ఆల్ ది ప్రోగ్రెస్ దట్ వీ హవ్ అచీవ్డ్ ఇన్ ఎడ్యుకేషన్
1: భవ్య భావాలు ఎరిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేరదైరి భవ్య భావాలు కలిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేరదైరి
0: People have not realized the great ideas and great feelings
1: Bharatile yachnam panirakunna
0: and the Indian culture which is based upon great values and great traditions is not properly understood
1: antenu duradrishtamemi kaladu
0: what great misfortune and bad luck can there be than this state of affairs which you obtained today
1: సర్వ సంస్కృతి ఎందుకును ఆరితేరినటువంటి యొక్క భారతదేశము ఈనాడు ఆ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
0: భారతీయ కల్చర్ విచ్ అటైన్ ద ఎటమ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇస్ నాట్ బీయింగ్ రియలైజ్డ్ టుడే
1: సంస్కృతిని గుర్తించినటువంటి యొక్క భారతీయుని దీనిని అతని ఎందుకు పెట్టుటకు యత్నించడం లేదు
0: Those people who have recognized the greatness of Indian culture are not making any efforts to practice
1: అసలు సంస్కృతి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకి అర్థం కాదు
0: Today students have not understood what really culture means
1: దివ్యమైన మానవత్వాన్ని పరిపూర్ణత్వం గావించేటువంటిదే సంస్కృతం అనేటువంటి సత్యాన్ని విస్మరించిపోతున్నారు
0: People are forgetting the fact culture consists of transforming human life into divine life
1: శరీర మనసు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి యొక్క ప్రయత్నములు చేయటం లేదు
0: పీపుల్ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ఫంక్షనింగ్ అండ్ ద సటిల్ ప్రిన్సిపల్స్ విచ్ అండర్లై ద ఫిజికల్ ద ఇంటెలెక్చువల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్
1: నిత్య జీవితంలో సమగ్రతా భావాన్ని సాధించేటువంటిది సంస్కృతి
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ఒబ్టైనింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ డైలీ లైఫ్
1: శరీరమునకు మనస్సునకు ఆత్మకు ఉండినటువంటి యొక్క సరైన సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఏకత్వాన్ని భావించడమే సంస్కృతి
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ద అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ద ఫిజికల్ ద మెంటల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మానవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క భావంతో అనుభవింపజేయడమే సంస్కృతి
0: కల్చర్ ఈజ్ వన్ విచ్ కెన్ మేక్ పీపుల్ టు ఎంజాయ్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్
1: జాతి మత భేదములకు ఏమాత్రం కూడా లొంగక
0: Not taking note of any
1: ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తింపచేయనదే సంస్కృతి
0: Superficial differences based upon caste creed and realizing the supreme divinity which exists in everyone, that is culture.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని కూడా నిరూపింపచేయనదే సంస్కృతి
0: Culture is one which can prove the unity in multiplicity and diversity.
1: ఇట్టి పవిత్రమైన సంస్కృతిని ఎంతవరకు వర్ణించినప్పటికీ తనివి తీరదు
0: It is impossible to describe All the aspects of culture which
1: అతి దివ్యమైన భవ్యమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు ఏమాత్రం కూడా గుర్తించుటకు ప్రయత్నించడం లేదు
0: సచ్ గ్రేట్ ఈజ్ ఇండియన్ కల్చర్ బట్ అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ టుడే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్
1: కనుక ఈ భారతీయ సంస్కృతిని కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమునకే ఇది నాయకత్వాన్ని దివ్యమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపింపచేయనదే సంస్కృతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి
0: We have to recognize the truth that Indian culture is not merely setting a goal and proper path for Indians alone, but for the entire humanity. This truth must be recognized by all of us today.
1: పాప భీతి దైవ ప్రీతిని కూడాను సంస్కరింపచేయనదే సంస్కృతి
0: Fear of sin and love for God are the two important aspects of Indian culture.

0: ఇంత కన్నను దౌర్భాగ్యమేమి కలదు.
1: Without having the fear of sin and without having love of God, the human feelings and human qualities are suppressed in human beings. What great misfortune can there be than this state of affairs?
0: ఈనాడు ఎట్టి చదువులు ఎరుగునట్టి పల్లజను ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావములు, చదువుకున్న పట్టణంలో ఎందున్న విద్యావంతులు ఎందు ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
1: Sacred feelings and qualities which are obtained in uneducated people in the rural areas are so great, but today, unfortunately, citizens in the cities do not have such great qualities.
0: కొండ జాతి వారు కోయి జాతి వారికి ఉండినటువంటి యొక్క నీతి నియమాలు కూడా ఈనాడు విద్యావంతులలో కనిపించటం లేదు.
1: The tribals and the rural people have qualities which are ideal, which are not obtained in the other people.
0: ఎక్కడ విద్యా సంస్థలు, ఎక్కడ విశ్వవిద్యాలయములు, ఎక్కడ కోర్టులు కచేర్లు అధికంగా పెరిగినవో అక్కడే అన్యాయములు, అక్రమములు, అనాచారములు అధికమైపోతున్నాయి.
1: You get all types of atrocities and all types of problems and bad behavior only in places where there are innumerable number of education institutions, growth of courts and other such aspects of modern civilization.
0: ఈ కోర్టులు కచేరులు విద్యా సంస్థలు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు అంటే నీతి నిజాయితీలు ఇంతో అంతో అనే కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ఒబ్టైన్ ఇన్ ద రూరల్ పీపుల్ వేర్ యూ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కోర్ట్స్ అండ్ సచ్ అదర్ ఆఫీసెస్.
0: కనుక ఈ విద్యా అభివృద్ధి వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్?
0: మానవత్వాన్ని మరచి కేవలం పశుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాము.
1: వీఆర్ ఫర్గెటింగ్ ద రియల్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ డెవలపింగ్ ద బీస్ట్లీ అండ్
0: స్వేచ్ఛా విహారాన్ని ఆశిస్తున్నాము.
1: లైసెన్షియస్ బిహేవియర్ ఈజ్ లవ్డ్ బై అస్.
0: ఇంద్రియ భోగాల కోసమే పాటు పడుతున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ ఓన్లీ ఫర్ సాటిస్ఫైయింగ్ ది
0: మానస శాంతిని నోచుకోలేక అతి దూరమైపోతున్నారు.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు మెంటల్ పీస్.
0: కానీ విద్యార్థులు ఉన్న ప్రదేశము శాంతి భద్రతలో కలకలలాడవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు భయభ్రాంతితో కుళ్ళి కుమిలి కూలిపోతున్నవి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు బి లర్నింగ్ హ్యావ్ బికమ్ ప్లేసెస్ ఆఫ్ అన్రెస్ట్ అండ్ టోటల్ డిస్ట్రక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పీస్.
0: ఈ విద్య యొక్క విశిష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కైండ్?
0: మనం నేర్చినటువంటి విద్యను సమాజంలో సమన్వయం గావించుకుని సక్రమమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే విద్య యొక్క పరమ లక్ష్యం.
1: The most important goal of education is to practice whatever you have learned for the benefit and for the progress and welfare of the society.
0: ఇంతే కాదు, ఇంకను ఇంకను ఇంకను ఎన్నో విధములైనటువంటి యొక్క అవినీతి మార్గములందు ఇది ప్రవేశపెడుతున్నది ఈ విద్య.
1: But today's education is making man take to wrong paths and paths of immorality in a number of ways.
0: ఈనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ కావలసినంత పెరిగిపోతుండాలి.
1: Today science and technology has made tremendous progress.
0: ఈ విద్యా విధానం లోపల వైజ్ఞానిక శాస్త్రం మరింత మితిమీరిపోతున్నది.
1: In the educational field especially, in this field of science is making
0: ఈ విజ్ఞానం సమాజంలో పరిజ్ఞానమును అభివృద్ధి గావించినటువంటి నిజమే.
1: We have made good progress in science. This is a fact.
0: కానీ ఈ విధమైన పరిజ్ఞానము మనకు చేసినటువంటి మేలు కంటే కీడునే అధికంగా కనిపిస్తుండాలి.
1: బట్ ది నాలెడ్జ్ విచ్ హ్యావ్ ఆబ్టైన్ బై సైన్స్ హ్యాస్ ఓన్లీ హార్మ్డ్ అస్ మచ్ మోర్ దాన్ ద హెల్త్ దట్ ఇట్ హస్ కన్ఫర్డ్ ఆన్ అస్.
0: ఈ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవులకు అందించేటువంటి యొక్క సుఖం కంటే దుఃఖముని అధికంగా చేకూరుస్తున్నది.
1: వాట్ ఎవర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ విచ్ దిస్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆర్ కన్ఫరింగ్ ఆర్ నాట్ యాజ్ మచ్ యాజ్ ది హార్మ్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ టు హ్యూమానిటీ.
0: నిజమైన శాంతి భద్రతలు మానవ జీవితంలో అనుభవించడానికి ఏమాత్రం కొన్ని అవకాశం లేకుండా చేస్తున్నవి.
1: దే ఆర్ మేకింగ్ మ్యాన్ నాట్ ఎంజాయ్ రియల్ పీస్ ఇన్ ఎనీ వే ఇన్ ది డైలీ లైఫ్.
0: ఈనాడు వైజ్ఞానిక శాస్త్రంలో వీడియోలు రేడియోలు అధికమైపోయినవి.
1: అన్ అకౌంట్ ఆఫ్ గ్రోత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అండ్ రేడియోస్ మల్టీ
0: సినిమాలు విమానాలు కూడా అధికమైపోయినవి.
1: సినిమాస్ అండ్ ఏరోప్లేన్స్ ఆల్సో హావ్ ఇంక్రీజింగ్ నంబర్.
0: టెలివిజన్లు అనేక విజన్లు కూడా చాలా అధికమైపోయినాయి.
1: అండ్ ద నంబర్ ఆఫ్ విజన్స్ ఇన్క్లూడింగ్ టెలివిజన్స్ ఆల్సో గ్రో.
0: కానీ టీవీ విజన్ మాత్రం కనిపించటం లేదు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ ద డివైన్ విజన్ టుడే.
0: దీనివల్ల మానవుని యొక్క నిత్య జీవితము మరింత భారంగా తోస్తున్నది.
1: అండ్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ డివైన్ విజన్ మ్యాన్స్ లైఫ్ ఈస్ బికమింగ్ బర్డెన్సమ్.
0: మానవ జీవితము చాలా వ్యయముతో కూడి ఉంటున్నది.
1: Man's life consists of very heavy expenditure.
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం మానవునికి మనశ్శాంతికి దూరం చేస్తున్నది.
1: On account of science and technology, man is losing peace of mind.
0: మానవుని యొక్క దేహ పరిస్థితి ఎందుకు దినదినమునకును క్షీణించి కేవలము బలహీనత గావించుతున్నది.
1: ఫిజికలీ ఆల్సో మ్యాన్ ఈస్ లూజింగ్ హిస్ హెల్త్ అండ్ బికమింగ్ వీకర్ డే ఆఫ్టర్ డే.
0: నీతి నిజాయితీలను నేలిమట్టము గావించుతున్నది.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ హావ్ రీచ్డ్ ది రాక్ బాటమ్ లెవెల్.
0: ఏ విధంగా?
1: హౌ యు మే ఆస్క్.
0: ఈనాడు కొన్ని విధములైన యొక్క ఆదర్శాన్ని మనం అనుభవంగా తీసుకుంటే ఎంతైనా కూడాను ఈ యొక్క అవినీతికి మూల కారణము ఈ విజ్ఞానం అనే స్పష్టం గావించుతున్నది.
1: ఇఫ్ యూ టేక్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్ అవర్ డే టు డే లైఫ్ టుడే ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ విల్ బి ప్రూవ్డ్.
0: వీడియోలు, రేడియో,
1: యూ టేక్ వీడియోస్ అండ్ రేడియోస్,
0: ఇవి అందరి ఇంద్రియందు కూడాను అతి కఠినంగా ఉండే తీరాలి.
1: Every family essentially wants to have these things in their houses.
0: Video lenetunte vi oka illu adi kevalam oka ashastriyamainatunte oka gruhanga chustundadi.
1: People consider a home without a video
0: ini anagarikitanga chustundadi.
1: They consider that as an uncivilized home, unculture.
0: Madhya taragitilo jeevinchetunte adhikari oka స్థితి ఎటువంటిది అనేటువంటి దాన్ని మనం కొంచెం విచారిస్తే ఈ యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క జీవితం చాలా అశాంతికి గురి అయిపోతున్నది.
1: ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఇంటూ ద లైఫ్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఆఫీసర్స్ అండ్ పీపుల్ ఆర్ ఆక్యుపైంగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, యూ కెన్ జస్ట్ సీ ది టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ దట్ దే ఆర్ ఫేసింగ్ టుడే.
0: అతనికి వచ్చేటువంటి జీతము 1000, 1500 ఉంటాయి.
1: హీ మే బి డ్రాయింగ్ ఎ సాలరీ ఆఫ్ 1000 or 1500 rupees.
0: కానీ ఈ ధనముతో తాను వీడియోలు తీయగలడా, రేడియోలు తీయగలడా, టెలివిజన్లు తీయగలడా, ఏమి తీయగలడు?
1: విత్ దిస్ అమౌంట్ ఆఫ్ సాలరీ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు గో ఇన్ ఫర్ ఐదర్ రేడియో అరే వీడియో అరే
0: టెలివిజన్? ఇవి లేకపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆరు బిడ్డలు అనేక విధములా బాధపడతారు.
1: ద ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ విల్ ఫీల్ టెరిబ్లీ అప్సెట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ దీస్ థింగ్స్.
0: ఆరు బిడ్డలను సంతోషపరిచే నిమిత్తమై ఈ వీడియోలు రేడియోలు కూడా కొనవలసి వస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ది వైఫ్ అండ్ చిల్డ్రన్ దే గో ఇన్ for buying all this
0: video. ఈ కొనడానికి చేతిలో డబ్బు ఉండదు.
1: బట్ ఫర్ బయింగ్ దీస్ థింగ్స్ హీ డస్ నాట్ హ్యావ్ మనీ.
0: ఈ కారణం చేతనే లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లీడ్స్ టు కరప్షన్.
0: ఈ లంచాలకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మెయిన్ రీజన్?
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రమే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ గ్రోత్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ హాస్ లెడ్ టు ది హై కరప్షన్ నౌ.
0: కనుక ఈ విధముగా కింద మొదలు పై వరకు కూడాను తమ యొక్క ఇంటి వారిని సంతృప్తి పరిచే కోసమని, పిల్లలను ఆనందపరిచే నిమిత్తమై, అనేక విధములైనటువంటి యొక్క ఈ వస్తువాహనాలు సేకరించే నిమిత్తమై ఈ యొక్క కరప్షన్ అనగా లంచాలకు ప్రారంభిస్తున్నారు.
1: రైట్ ఫ్రమ్ ద లోయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు ద హైయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దేర్ వైఫ్, దేర్ ఫ్యామిలీ, దేర్ చిల్డ్రన్ దే గోయింగ్ ఫర్ బయింగ్ థింగ్స్ విచ్ దే కెనాట్ అఫోర్డ్. అండ్
0: తమ పిల్లలకు చదువును నేర్పించాలంటే అది మరింత కష్టంగా తోస్తుంది.
1: యూ టేక్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ది చిల్డ్రన్ దట్ ఇస్ అనదర్ వెరీ.
0: 1వ తరగతి చదివేటువంటి పిల్లవాడిని ఒక స్కూల్ లో, ప్రైమరీ స్కూల్లో చేర్చాలంటే 5,000, 10,000 డొనేషన్ కట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ అ సీట్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ వన్ హాస్ టు పే డొనేషన్.
0: వాడు నేర్చుకునేటువంటి చదువు కంటే వారి యొక్క యూనిఫామ్, డ్రెస్ కు మరింత ఖర్చు కావాలి.
1: In addition to expenditure on his education, expenditure on his uniform has to be added on.
0: ఆ విధంగా డొనేషన్ లేకుండా లేక యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో ఆ పిల్లలు చేర్చుకోరు.
1: If you do not give donation or if you do not provide the uniform, there is no...
0: ఈ మధ్య తరగతి ఆఫీసరు ఈ ధర్మని ఎక్కడి నుంచి తెస్తాడు?
1: How can a middle class man provide so much of expenditure?
0: కరుపునే వీరు పెడమార్గం పట్టడానికి ప్రయత్నిస్తుంది.
1: Therefore, he goes in the wrong way and the wrong path.
0: ఈ విధంగానే ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మానవుని నిత్య జీవితం లోపల గొప్ప అశాంతిని కలిగింపు చేస్తున్నది.
1: దట్ ది సో కాల్డ్ సైన్స్ ఇస్ మేకింగ్ మ్యాన్ లూజ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ డైలీ లైఫ్.
0: ఇంకా మన ఇంటిలో ఎన్ని విధమైనటువంటి బాధలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యు మే హావ్ ఇన్ అవర్ హోమ్స్,
0: పరిస్థితుల యొక్క ప్రభావములకు మనకు గురి అయినప్పటికీ,
1: సబ్జెక్టెడ్ టు వేరియస్ డిఫికల్టీస్ అండ్ సిచ్యుయేషన్స్ ఇన్ డైలీ లైఫ్,
0: తినడానికి ఉండడానికి కూడా అతి కష్టంగా అనుభవించడానికి వీలైనప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్
0: సఫిషియంట్ వార్తే కానీ బయట మాత్రము మన ఆడంబరము మితిమిడిపోతూ ఉండాలి.
1: Even if you do not have minimal things, but outside you want to indulge in all
0: ఈ ఆడంబరం చేత కూడాను అహంకారం చేత కూడాను మానవుని యొక్క జీవితము అతి వ్యయంతో కూడి ఉంటుండాలి.
1: This ostentatious life outside means a lot of expenditure.
0: ఈనాటి డాక్టర్స్ అనుకోండి లేక లాయర్స్ అనుకోండి ఎవరైనా కానీ ఈ చదువుకున్నటువంటి అధికారులంతా కూడాను బయట తిరగాలంటే ఏదో ఒక వాహనం కావాలి.
1: Whether it is a doctor or lawyer or any other educated officer, if he wants to move out outside, he needs.
0: ఇంట్లో ఎన్ని విధమైనటువంటి అనానుకూలం ఉండినప్పటికీ బయట మాత్రము ఈ కార్లో మోటార్ సైకిల్లో తాను సంచారం చేయాలి.
1: There may be any number of financial difficulties at home, but still he would have to have a vehicle, a car.
0: ఈ విధమైనటువంటి ఆడంబరమే చేయకపోతే డాక్టర్ దగ్గర పేషెంట్లు రారు, లాయర్ దగ్గర క్లయింట్స్ రారు.
1: If they do not indulge in this kind of showy, ostentatious life, doctor will not get patients and lawyers will not get
0: ఇది సహజ జీవితం లోపల జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు.
1: These are the problems which are faced naturally by people in day-to-day living.
0: ఈ సమస్యలను తప్పించుకునే నిమిత్తమై
1: in order to free themselves from these kinds
0: వీటిని సాధించే నిమిత్తమై
1: in order to achieve and provide for these things
0: ఈ అవినీతిలో పాల్పడుతున్నారు.
1: They are entering into the path of immorality.
0: ఏతావాత దీని యొక్క అవినీతికి కారణమేమనగా ఈ సైన్స్ యొక్క అభివృద్ధియే మూల కారణం.
1: The sum and substance of all this is, it is the science which is responsible for.
0: Science చెడ్డది కాదు.
1: Science itself is not bad.
0: అది వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది అది దోషము.
1: But it is the defect lies the way that you use this science.
0: కనుక ఆ వినియోగించుకునేటువంటి విధానముల గురించినటువంటి విద్య ఈనాడు మనకు అత్యవసరం.
1: But today what we need is education which can make us use the science properly.
0: విద్య అనగా కేవలం పరిపూర్ణమైనటువంటి ఒక ఆత్మజ్ఞానం అనియే చెప్పచ్చు.
1: ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఇలాంటి విద్యను నేర్చవలసినటువంటి ఈనాటి విద్యార్థులు కేవలము ఈ ఆధునిక విద్యల లోపల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురవుతున్నారు.
1: స్టూడెంట్స్ హూ షుడ్ అక్వైర్ దిస్ ఆప్టిక్ నాలెడ్జ్ ఇన్స్టెంట్ ఆర్ సబ్జెక్ట్ అట్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఓన్లీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఆ విధించంత ఆ ఆధునిక విద్యను నేర్చితే గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతుంది.
1: ఇఫ్ హ్యాస్ అన్ ఆటమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హిస్ ఈగో హిస్ హ్యాస్
0: ఇలాంటి విద్యావంతులే భారతీయ సంస్కృతి పైన కేవలము విసుగు పుట్టి ఉండాలి.
1: Such students naturally develop hatred for Indian culture.
0: ఇది సరైనటువంటి విద్య కానేరదు.
1: దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ముఖ్యమైనటువంటి విద్యను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ వాట్ రియల్ ఎడ్యుకేషన్ మీన్స్.
0: విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క సంబంధాన్ని మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ నాట్ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ మేకింగ్ అట్ ఎ లివింగ్ అండ్ గెటింగ్.
0: సమాజంలో మనం గౌరవంగా న్యాయంగా జీవించడానికి తగినటువంటి యొక్క సహాయం గావించినటువంటిది విద్య అని మనం విశ్వసించాలి.
1: Education is that which can confer us to a life, which can make us live a happy life in the society and a useful life in the society.
0: సమాజంలో గౌరవాన్ని కోల్పోయినప్పుడు తర్వాత మనకి ఈ విద్యను కాపాడేటువంటి ఏమిటి?
1: If we lose honor in the society, what is the use of having that kind of education at all?
0: మానవ యొక్క నీతి నిజాయితీలను మనం పోషించడానికి తగినటువంటి కృషి చేయాలి విద్య ద్వారా.
1: Through education we should develop integrity and morality in our life.
0: కృతజ్ఞత జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్.
0: కానీ ఈనాడు అట్టి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: బట్ యూ కెనాట్ గెట్ గ్రాటిట్యూడ్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్.
0: తన తల్లిదండ్రులను కూడా గౌరవించడానికి వెనుకంజ వేస్తున్నాడు విద్యావంతుడు.
1: పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ హెసిటేటింగ్ ఈవెన్ షోయింగ్ రెస్పెక్ట్ టు దేర్ ఓన్ పేరెంట్స్.
0: తన బ్లడ్ తన ఫుడ్ తన హెడ్ పేరెంట్స్ గిఫ్ట్ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: దే ఆర్ ఫర్గెటింగ్ ది ట్రూత్ విత్ దర్ బ్లడ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ దర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు కూడా సరైన మార్గంలో గౌరవించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ షోయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్ ఈవెన్ టు దర్ ఓన్ పేరెంట్స్ ఇన్ ద ప్రాపర్ వే.
0: ఇది అవిద్యనే చెప్పవచ్చును కానీ విద్యను కానేరం.
1: దిస్ కెన్ బి కాల్డ్ ఇంప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: జ్ఞానం ఎంత పెరుగుతున్నదో తనతో పాటు అజ్ఞానం కూడా అంత నీడవలే వెంటాడుతూ వస్తున్నది.
1: ఇగ్నరెన్స్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ యాజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: విద్యార్థులారా, మీరు విద్యాభ్యాసం చేయవాలంటే కేవలం దేశం నిమిత్తమై మీ విద్యను అభ్యసించండి, కానీ నీ నిమిత్తమై నీ స్వార్థ నిమిత్తమై విద్యను అభ్యసించకండి.
1: స్టూడెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎడ్యుకేషన్ అండ్ అక్వైర్ నాలెడ్జ్ ఇట్ మస్ట్ బి ఫర్ ఎంటైర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్.
0: మన భారతదేశం యొక్క సంస్కృతి శాశ్వతంగా నిలచాలనుకుంటే మీరు పవిత్రమైనటువంటి యొక్క మన సంస్కృతిని అర్థం చేసుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇండియన్ కల్చర్ ఆన్ ఎ ఫర్మ్ ఫుటింగ్, యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇండియన్ కల్చర్ ఇస్.
0: భారతీయ సంస్కృతి ఉండినంత కాలమే భారతదేశం సుక్షేమంగా ఉంటుంది.
1: ఇండియా కెన్ బి సేఫ్ ఓన్లీ ఆస్ లాంగ్ యాజ్ ఇండియన్ కల్చర్ ఇస్ సేఫ్.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని మనం ఏనాడు కోల్పోతామో అప్పుడు భారతదేశమే మనకు లేదు.
1: The moment we lose Indian culture, we lose our country itself.
0: It divyamainatundi oka sanskrutini mee yokka dese deshamulo leka deham nundu oka ratta samanamga meeru visheshinchali.
1: Consider such Indian culture as your very lifeblood.
0: Idi kevalam ఇండియన్స్ దీన్ని పోషించడం చేతనే దీనికి ఇండియన్ కల్చర్ అని వచ్చింది. కానీ ఇది ప్రపంచమునకే ఒక విధమైనటువంటి యొక్క సంస్కృతి.
1: ది నేమ్ ఇండియన్ కల్చర్ ఇస్ గివెన్ టు దిస్ కల్చర్ బికాస్ ఇండియన్స్ హావ్ ఫాస్టర్డ్ ఇట్. అదర్వైజ్ ఇట్ ఇస్ ఎ కల్చర్
0: సంస్కృతి. మానవత్వం దివ్యత్వాన్ని పోషించడానికి తగినటువంటి యొక్క ఆధారమే ఈ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ప్రొవైడ్ ద బేసిస్ ఫర్ డెవలపింగ్ ద సుప్రీం నాలెడ్జ్ ఆఫ్ అబౌట్ డివినిటీ.
0: ఈనాడు మానవుడు కనిపిస్తున్నాడు కానీ మానవత కనిపించటం లేదు.
1: టుడే యూ కెన్ కమ్ అక్రాస్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫారం.
0: మానవత లేని మానవత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ హ్యూమన్ క్వాలిటీస్?
0: స్టార్ యొక్క సందర్శనం నందు మాత్రమే మానవుడు గారు నిరూపిస్తూ ఉన్నాడు.
1: ఓన్లీ ఇన్ ఫారం అండ్ ఇన్ అపీరెన్స్ వన్ ఈస్ అపీరింగ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అతనికి ప్రాణ సమానమైన మానవత్వం కోల్పోవడం చేతనే ఈ జగత్తునందు ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అయిపోయేవి.
1: బట్ హీఈస్ లూజింగ్ హ్యూమన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ది వెరీ లైఫ్ బ్లడ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ దేర్ఫోర్ హీఈస్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ టుడే.
0: కనుక సమాజమును మనము విసర్జించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ గివ్ అప్ అవర్ సొసైటీ.
0: సమాజాన్ని మనం పోషించాలి.
1: వీ హావ్ టు ఫాస్టర్ ది సొసైటీ.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా కేవలం పట్టణం అందించేటువంటి కర్మాగారములుగా నిరూపిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అపియర్ టు బి ఫ్యాక్టరీస్ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ గ్రాడ్యుయేట్స్.
0: కానీ ఇది కాదు విద్యా సంస్థల యొక్క విశిక్షణము.
1: దిస్ ఈస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: విద్యయందు వివేకమును వివేకమందు విద్యత్తును కొంతవరకు అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం గావించేటువంటి స్థితిని మనము సంపాదించాలి. కనుక మనము చదివిన విద్యను కేవలము ఒక పట్టమును అందుకునేటువంటి నిమిత్తమై ఏదో ఒక పుస్తకమును కంఠస్థం గావించి ఎగ్జామినేషన్ లో పాస్ చేసినంత మాత్రమున మన విద్యావంతనం కాము.
1: వీ కెనాట్ కాల్ అవర్సెల్వ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బై మియర్లీ స్టడీయింగ్ సంథింగ్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ పాసింగ్ అండ్ గెటింగ్ డిగ్రీస్.
0: మన జీవితమంతా ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి రీతిగా సమాజంలో మనం సేవ చేయాలి.
1: వీ హావ్ టు సర్వ్ ది సొసైటీ ఇన్ అన్ ఐడియల్ వే త్రూఅవుట్ అవర్ లైఫ్.
0: సమాజమే మన యొక్క ప్రాణము.
1: We must consider society as a
0: సమాజమునకు దూరముగా మనం క్షణమైన జీవించలేము.
1: We can't live life away from the society even for a moment.
0: ఈనాడు తాను తన కుటుంబము తాను క్షేమంగా ఉండాలంటే మాత్రమే స్వార్థము సప్రయోజనంతో పాటుపడుతున్నాడే కాని విద్యావంతుడు సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి యొక్క సమాజాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: Today's man is making all efforts for himself, his own family and for his own selfish ends. But he is not caring a jot for what the society wants and the welfare of the society.
0: ప్రాచీన కాలమునందు విద్యకు ఎంతయో విలువనిచ్చేటువంటి వారు.
1: In the ancient days, education commanded a lot of respect.
0: కేవలం ఆనాటి విద్యార్థులు కూడాను కేవలం సింపుల్ లైఫ్ సహజమైన జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ హ్యాడ్ సింపుల్ అండ్ వెరీ న్యాచురల్ లివింగ్ అండ్ లైఫ్.
0: ఈనాటి ఆడంబరాలు ఆనాడు లేవు.
1: టుడేస్ షోన్ ఆస్టెన్టేషన్ ఆర్ నెవర్ ఆబ్టైన్డ్ ఇన్ దోస్ డేస్.
0: వారి దుస్తులు కానీ వారి ప్రవర్తనలు కానీ చాలా గౌరవమైనటువంటి రీతిగా వారు ధరించేటువంటి వారు.
1: Whether it is their clothes or is their behavior, everything was most respected.
0: వారి బిహేవియర్ అనగా వారి నడతలు వారి చర్యలు ఎంతయో గౌరవంగా ఉండేటువంటిది.
1: దేర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ ప్రైజ్ వర్తి.
0: ఈనాటి విద్యావంతులు ఎందుకని లేక విద్యా అధికారులు ఎందుకని ఈ యొక్క వినయ విధేయతలు ఏమాత్రం కూడా కనిపించవు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్.
0: మేనర్స్ ఉంటే ఏమిటో వాళ్ళకి అర్థం కాదు.
1: They do not know what really
0: behavior ante valiki enta artham kaadu.
1: They do not understand what behavior means.
0: Discipline ante asale artham kaadu.
1: They do not understand what
0: ilanti moodu mummurtuluga undinatundi oka gunamulle manam ee naadu artham cheskonalekapoyina mana vidya yokka vilivu emiti.
1: We cannot understand these three essential qualities. What is the use of our education at all?
0: Karuka manam ee naadu mana samajamulo akada gauravanga bratiki సమాజమును సరైనటువంటి రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క వ్యక్తులుగా మనం రూపొందాలి. కేవలం ఆధ్యాత్మిక మార్గమునందు మనము ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశించడం కాదు ప్రధానం. ఆత్మ నుండి ప్రకృతిలో ప్రవేశించామని చూడాలి.
1: We should also follow the spiritual path. It is not going from nature to spirit. From spiritual to natural life, that should be the transformation.
0: కేవలం ప్రకృతిని పరిపాలన చేసేటువంటి దక్షిణగా మీరు తయారు కావలసినటువంటి విద్యావంతులు ఈనాడు ప్రకృతికి వశమైపోయి దాసులుగా జీవిస్తున్నారు.
1: Students who should become the masters of nature and rule the nature have become slaves of nature and are suffering under the...
0: సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క ఈ రెండు సూక్తులను మీరు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
1: You have not been able to understand in the correct sense what to speak the truth and follow the right righteous path.
0: సత్య జీవితం అనేటువంటిది త్రికాల భాగ్యంతో కూడినటువంటిది. సత్య జీవితము త్రికాల భాగ్యం.
1: The life based upon truth transcends all the three times.
0: భూత భవిష్యత్ వర్తమానమా కాలము కూడాను సమన్వయం గావించినటువంటిది.
1: It reconciles the past, the present and future and makes everything
0: సత్యాన్ని ఈనాడు విస్మరించినారు.
1: సచ్ ట్రూ లైఫ్ అండ్ బేస్ అండ్ ట్రూత్ ఈస్ గివెన్ అప్ టుడే.
0: ధర్మం అంటే వారి ఇష్టానుసారం ప్రవర్తించడమే ధర్మం అని భావిస్తున్నారు.
1: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ కండక్టింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎనీ వే దే లైక్ ఈస్ ది రైట్ కాండక్ట్.
0: కనుక ఆనాటి గురుకులంలో పూర్తి విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో చేరడానికి పోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి యొక్క గురువులు వారిని చెంత చేర్చి శ్రేయోమార్గమును బోధించి ఆనాడు పిల్లలను వదలలేక కంటి దారాలతో గురువులు ఇంటికి పంపేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియన్ టైమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ వుడ్ కలెక్ట్ దెమ్ అండ్ టెల్ దెమ్ ది పాత్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ది నెక్స్ట్ లైఫ్.
0: గురువులకు శిష్యులకు ఇంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యం ఉండేటువంటిది.
1: దేర్ వాస్ సచ్ లైఫ్ బేస్డ్ అపాన్ మ్యూచువాలిటీ అండ్ అఫెక్షన్ దట్ దే వుడ్ నాట్ లైక్ టు పాస్.
0: కానీ ఈనాటి గురువులకు అట్టి వాత్సల్య భావము కానీ శిష్యులకు కేవలము పితృభావం కానీ గురుభావం కానీ కనిపించటం లేదు.
1: బట్ యూ డు నాట్ కమ్ అక్రాస్ సచ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ టీచర్స్ అండ్ సచ్ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కనుక ఈనాడు విద్యా సంస్థలంతా కూడా పిల్లలు ఎప్పుడెప్పుడు బయట పోతారా అని ఆశపడుతుంటారు.
1: దట్ ఈస్ వై ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దే విల్ ఆల్వేస్ బి ఆఫరింగ్ వెన్ వుడ్ దిస్ పీపుల్ ది స్టూడెంట్స్ గెట్.
0: ఈనాడు విద్యార్థులను చూసి అధ్యాపకులు భయపడవలసి వచ్చింది కానీ అధ్యాపకులను చూసి విద్యార్థులు భయం అనేటువంటిది ఏమాత్రము లేదు.
1: టుడేస్ వాట్ ఈజ్ ఒబ్టైన్డ్ ఈజ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ టీచర్ ఆన్ ది అదర్ హ్యాండ్ టీచర్
0: లాంటి విద్యార్థులకు సరైనటువంటి విద్య ఏ రీతిగా చేకూరుతుంది.
1: హౌ కెన్ సచ్ స్టూడెంట్స్ గెట్ ట్రూ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్.
0: కోవా గురుయో హి హితోపదేశ హితమును బోధించడమే గురువు యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: టీచర్ ఆల్వేస్ టీచర్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద స్టూడెంట్.
0: శిష్యస్తి కోయో గురు భక్తి ఏవా గురువులకు సేవించి గురువు యొక్క ఆత్మను చిత్రావహించడమే శిష్యుల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: స్టూడెంట్స్ మెయిన్ డ్యూటీ టు సర్వ్ ద టీచర్ అండ్ టు గివ్ హిమ్ జాయ్.
0: ఈ రెండు కూడాను ఏమాత్రం కూడాను కనిపించటం లేదు.
1: It is not possible to obtain either of them in today's world.
0: Aanati vidyarthula sankhya chaala chinnadiga undeyuntundi.
1: The number of students in the ancient days was very small.
0: Vidya vidhanam chaala garamga undeyuntundi.
1: But the quality of education was of a very high order.
0: Kaani ee naadu vidyarthula sankhya perigey kodadi vidya vidhanam tarugutu vastundadi.
1: But today the trend is reverse. With the growth in the number of the students, the quality of education has declined.
0: ఈ విధంగా గుణవంతం పెరగటము సహజమే. ఆనాటి విద్యార్థులలో ఒక్కొక్క క్లాస్ లో 5 మంది 6 మంది మాత్రమే.
1: In those days, in each class the number of students was either 5 or 6.
0: ఈనాటి విద్యా విధానంలో ఒక్కొక్క క్లాస్ కు 3-4 sections పెడుతున్నారు. ఒక్కొక్క సెక్షన్ లో 60 మంది 80 మందిని చేస్తున్నారు.
1: Today, in each class there are 3 or 4 sections. In each section there are 50-60 students.
0: ఈ విధమైనటువంటి విద్యాభివృద్ధి దీని వల్ల జగత్తునకు ఏమి మేలు చేకూరుతుందని ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ రికగ్నైజింగ్ వాట్ ఈస్ ది గుడ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్ బై ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏదో వచ్చిన వాళ్ళందరినీ స్కూల్లో చేర్చుకోమని చెప్పని ఆర్డర్స్ వేస్తుంటారు.
1: ది ఆర్డర్స్ ది గవర్నమెంట్ టుడే ఎక్స్పెక్ట్ ఎవ్రీ స్టూడెంట్.
0: ఇందులో చదివేటువంటి వారు ఎంతమంది, చదవని వారు ఎంతమంది చేరడానికి వీలు లేదు.
1: It is they are not caring to know ఈ
0: విద్యా విధానంలో ప్రభుత్వం తరిగించే శ్రద్ధను వహించటం లేదు.
1: Government is not showing enough interest in the educational policy.
0: వారు వారి కుడును సమయం చిక్కటం లేదు.
1: They are not getting sufficient time for this either.
0: వారి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి కోసం పోరాటమే సరిపోతుంది అది కాలం.
1: Parental time is spent in safeguarding their own position, not to speak of education.
0: ఈనాడు విద్యా విధానం లోపల అమితమైన మార్పు రావాలి.
1: Therefore, there is a need for bringing about great change.
0: తరిగేటువంటి విద్యను అభిసింప చేయడానికి ప్రయత్నించాలి.
1: ఆ
0: విద్య వల్లనే దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఈ విద్య దిగజనానికి తరిగిపోతుంటే ఇంక దేశం యొక్క అభివృద్ధిని ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేదు.
1: కంట్రీ కెన్ అటైన్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ గుడ్ ఎడ్యుకేషన్, అదర్వైజ్ రివర్స్ విల్ బి ద ట్రెండ్.
0: విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను ఒక్కటి గౌరవించండి.
1: డియర్ స్టూడెంట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సమాజంలో అక్కడ మీరు ప్రవేశించి సేవల లోపల మీరు కొంతవరకు శ్రద్ధ వహించండి.
1: ఎంటర్ ఇన్ ది సొసైటీ, సర్వ్ ది సొసైటీ విత్ ఆల్ ఇంట్రెస్ట్.
0: దేశమే మన దేహముగా మనం భావించాలి.
1: కన్సిడర్ ది కంట్రీ యాజ్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ.
0: దేశ నిమిత్తమై నీవు విద్యను అభ్యసించగాని ఊహించాలి.
1: యూ ఆల్వేస్ ఫీల్ దట్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ.
0: నీ శరీర మనసు ఆధ్యాత్మిక శక్తులు అన్ని కూడా దేశమునకే దారమయ్యాలి.
1: ఆల్ యువర్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ కెపాసిటీస్ ఫర్ ది యూస్ ఫర్ ది
0: దేశభక్తి యొక్క జీవితము కేవలం వ్యర్థంతో కూడినటువంటిది.
1: ఎ లైఫ్ విచ్ ఇస్ నాట్ డెడికేటెడ్ ఫర్ ద నేషన్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వేస్ట్.
0: కనుక ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నాదు మాతృభాషని.
1: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
0: ఎదగొట్టి నుడవనీరని బతికిన పీలుంగొక్కడు వసదలు కలడా?
1: యూ హెడ్ డిక్లేర్ ఆల్
0: దేశాభిమానం ఉండాలి.
1: యూ హ్యావ్ ద లవ్ ఆఫ్ ది నేషన్.
0: సమాజంతో సరైనటువంటి గౌరవ మర్యాదలను సంపాదించుకోవాలి.
1: యూ హెడ్ ఆల్ ఆల్ ఆఫ్ ద సొసైటీ.
0: తల్లిదండ్రులకు ప్రేమకు పాత్రలు కావాలి.
1: యూ హెడ్ ఆల్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకి ప్రేమకే పాత్రగా రోచుకోలేనటువంటి ఈ దురదృష్టవంతులు దేశానికి ఏమి సేవ చేయగలరు?
1: దోస్ అన్ఫార్చునేట్ వన్స్ హూ కెనాట్ అర్న్ ద లవ్ ఆఫ్ దేర్ ఓన్ పేరెంట్స్, హౌ కెన్ దే సర్వ్ ది నేషన్.
0: కానీ ఇలాంటి కొన్ని సంస్థలు ఈనాడు అభివృద్ధి అయిపోయినప్పుడు దేశమును ఎంతైనప్పుడు శాంతి భద్రత చేకూర్చవచ్చు.
1: బట్ ఇఫ్ దేర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దట్ వి ఆబ్టైన్ హియర్ టుడే, ఇట్ ఇస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ ప్రాస్పరిటీ అండ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఇన్ ద కంట్రీ.
0: ప్రేమ స్వరూపులారా, విద్య యొక్క విషయాన్ని చక్కగా గుర్తించండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అండర్స్టాండ్ వాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్.
0: విద్య కేవలము చదువు నేర్చినట్టు మాత్రం విద్యార్థులు కాదు.
1: బై నియర్లీ రోట్ లెర్నింగ్ అండ్ బుక్ లెర్నింగ్ యూ కెనాట్ బి కాల్డ్ ఎడ్యుకేటెడ్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: కెన్ యూ కాల్ ఎవ్రీ వన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్?
0: కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగున?
1: బై అక్వైరింగ్ నియర్లీ డిగ్రీస్ ఇన్ ఎ కాలేజ్ కెన్ యూ కాల్ మేక్
0: సుజ్ఞానము సుకృతి లేక విద్యను ఎదురు విద్యలగున?
1: Without having wisdom and knowledge, can you call education as education?
0: బ్రతుకుటకే విద్య అన్న పచ్చిపచ్చులు బ్రతుకులేదే.
1: If education is meant for living, are not animals and birds living?
0: కనుక బ్రతుకు కోసం కాదు మన విద్య.
1: Education is not for living.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించండి.
1: This truth must be very clearly recognized by you.
0: చదువు నేర్చినంత మాత్రం నా విద్యావంతులు కాదు.
1: By merely reading and writing you cannot.
0: రాయొచ్చు చదవచ్చు.
1: You may read and you may write.
0: ఇది విద్యకు సంబంధం కాదు.
1: This is not essential.
0: ఇది కేవలం అభ్యాసంతో చేకూరినటువంటిది.
1: This can be acquired by mere practice.
0: విద్య హృదయంతో చేరాలి.
1: Education is associated with the heart.
0: హృదయం వరకు పోయినటువంటి విద్య విద్య అవుతుందా?
1: Education which cannot reach the heart.
0: హృదయంతో కూడి దానినే మనం ప్రాక్టికల్ లో ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆత్మ విద్య అన్నారు.
1: Education which is associated with the heart and which is practiced
0: alone. ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
1: ఆత్మ విద్య alone is spiritual knowledge.
0: విద్యానాం ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
1: Among the types of education, it is ఆధ్యాత్మిక విద్య.
0: లౌకికమైనటువంటి విద్యలు అన్ని కూడా నువ్వు చిన్న చిన్న కాలువలు వంటివి.
1: The worldly education may be called, described as small.
0: Physics, chemistry, mathematics, usual. Anni rakamainatuvanni chinna chinna cheedikalavaru.
1: Knowledge of physics, chemistry and all those things will be compared to
0: adhyatmika vidya samudram vantidi.
1: The knowledge of atma and spiritual knowledge.
0: Ee sarva vidyalu kuda aa samudramlo cheripovasudi.
1: All these streams will mix.
0: Nadi naam sagarogatihi.
1: Just as all the rivers.
0: కనుక ఈ సర్వ విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నువ్వు అభ్యసించడం అత్యవసరం.
1: ఆల్ అలాంగ్ విత్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ యు మస్ట్ అక్వైర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఇది మానవత్వమే దాణించదు.
1: హ్యుమానిటీ కెనాట్ షైన్ వితౌట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆత్మవిశ్వాసం అత్యవసరము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: కానీ మనం దేనికో ఏడుస్తున్నాం.
1: వి గో ఆన్ క్రైయింగ్ అండ్ వీపింగ్ ఫర్ ఎవరీ స్మాల్ లిటిల్ థింగ్.
0: ఏది మనం సాధించాలో దాని నిమిత్తమై మనం ఏడ్చడం లేదు.
1: We are not caring to acquire what we should acquire.
0: పుట్టినప్పుడు ఏడ్చినావు.
1: When we are born, we cry.
0: వచ్చినప్పుడు ఏడ్చినావు.
1: When a person dies, we cry.
0: మధ్య మధ్య ఎన్నెన్నో విషయాలకు ఏడ్చినావు.
1: Throughout the life we bear.
0: చెప్పడానికి ఉంటుందా ఉద్ధరింప ఏడ్చినారా?
1: If there is decline of karma, have we been able to cry and weep?
0: దేనికోసం ఏడ్చినారు?
1: Why have you cried?
0: ఏడుపు కోసం ఏడ్చినారా?
1: Have you cried for the sake of crying?
0: ఇదేనా మీ ఏడుపులు?
1: All this నిత్యమైన
0: అనిత్యమైనటువంటి యొక్క విషయభోగంలోకి ఏడ్చుతున్నారు. కానీ నిత్య శక్తి నిర్మలమైనటువంటి యొక్క ఆత్మభావంలోకి ఏడ్చేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఈవెన్ వన్ పర్సన్ హూ ఈస్ క్రైయింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ ఫర్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఫర్ ధర్మ. బట్ పీపుల్ ఆర్ ఇన్యూవర్
0: ఈ విద్యనే చిన్నంత మాత్రం మన హృదయం ఉద్కర్షించదు.
1: By merely learning this kind of education, your heart, it does not blossom.
0: Putta paina madhinchina paavu maranam unduna.
1: If you go on hitting on the
0: anumuta dandinchina vishayabhogamulu anuguna.
1: If you
0: anumuta dandinchina vishayabhogamulu anuguna.
1: By merely placing the physical body, can you just overcome?
0: Aakanita vastunu mananta aatmagani taraguna.
1: By merely overcoming the thirst and the hunger, can you be called?
0: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటు కుదురును?
1: If you do not know who you really are,
0: నీవెవరో నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making any effort.
0: ఇంకా ప్రపంచంలో జరిగేటువంటి అన్ని న్యూస్లు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు.
1: We are trying to know everything else about the world.
0: ఎన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నుంచి నువ్వు తెలుసుకోకపోతే ఏమి ప్రజా?
1: If you go hitting on the
0: అనుభూతా దండించిన విషయభోగములు అనుగుణ
1: తనువును
0: తా దండించిన విషయం.

0: ఎన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నుంచి నువ్వు తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం?
1: వాట్ ఎవర్ న్యూస్ యూ హియర్, ఇఫ్ యు నాట్ నో హౌ న్యూసెన్స్ కమ్స్ ఫ్రమ్ యూ, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఆల్?
0: అంటే నీవు యూస్లెస్ అయిపోతున్నావు.
1: దట్ ఈస్ హౌ యూ ఆర్ బికమింగ్ యూస్లెస్.
0: మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకోవడం చేసేటువంటిదే విద్య.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎడ్యుకేషన్ మస్ట్ టీచ్ యూ హూ యూ రియలీ ఆర్.
0: ఈ విద్యను మనం అభ్యసించాలి.
1: యు షుడ్ లెర్న్ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: నేను మానవుడను, మానవుడనే మీ కేవలం మానవాకారం ధరించినంత మాత్రం మానవుడు కానేరు.
1: బై మియర్లీ డిక్లరింగ్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కెనాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలకల వలె పలుకున్నా.
1: ఆల్ ది గ్రీన్ బర్డ్స్ కెన్ దే రిపీట్ లైక్ ప్యారెట్స్.
0: పువ్వులపై పారాడిన పురుగులు తుమ్మెదలగునా.
1: దో స్మాల్ ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ దే బి డిస్క్రైబ్డ్.
0: పురిచర్మము కప్పినట్టు ఏనుగు తాపురియే, గాడిద తాపురియేగునా.
1: ఎ డాంకీ విచ్ కవర్స్ ఇట్సెల్ఫ్ విత్ ది స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్?
0: ఏనుగంత పరిచి ఉన్న పంది ఏనుగు అవునటయ్యా.
1: హౌఎవర్ దట్ ఎ పిగ్ మే గ్రో కెన్ యూ ఎవర్ కాల్ ఇట్ ఎ ఎలిఫెంట్?
0: కనుక మనం మానవుల వరకున్నందుకు, మానవాకారం ధరించినందుకు మానవత్వాన్ని మనం వరించాలి.
1: జస్ట్ బై హ్యావింగ్ ఎ హ్యూమన్ ఫామ్ యూ కెనాట్ బి కాల్డ్ హ్యూమన్ బీయింగ్. యూ వుడ్ హ్యావ్ ది హ్యూమన్ క్వాలిటీస్ దెన్ ఓన్లీ యూ కెన్ కాల్.
0: కనుకనే మానవతా విలువను పెంచుకోవడానికి విద్యార్థులు ముందంజ వేయండి.
1: స్టూడెంట్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు డెవలప్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ దెమ్.
0: ఈ యుక్తులతో కుయుక్తులతో మీరు కేవలము మత్తులు కావద్దండి.
1: By merely these tricks and trickery, you should not get intoxicated.
0: మీ యొక్క భావములు విశాలము గావించుకోండి.
1: Broaden your feelings.
0: హృదయములు దివ్యమైనటువంటి యొక్క భావంగా
1: రూపొందింపచేసుకోవాలి.
0: ప్రేమ తత్వాన్ని పెంపొందింపచేసుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: యావత్ సమాజం కూడా నా యొక్క గృహంగా మీరు భావించుకోవాలి.
1: Consider the society as your home.
0: అప్పుడే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: Then only
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని నీవు దర్శించగలవు.
1: Then only you can get a vision of unity in diversity.
0: విద్యార్థులారా, తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని అద్భుతం గావించుకున్నప్పుడే ఇదే సరి అయినటువంటి విద్య.
1: Respect your parents, honor your teachers, have faith in God. Then only you can
0: ఇదే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వ మానవుడు ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించండి.
1: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రెస్పెక్ట్ యువర్ మదర్, రెస్పెక్ట్ యువర్ ఫాదర్, రెస్పెక్ట్ యువర్ టీచర్, రెస్పెక్ట్ ద గాడ్.
0: నిన్ను నీవు గౌరవించుకోవడానికి పూనుకుంటావు.
1: ఓన్లీ వెన్ యూ సీ గాడ్ ఇన్ ఎవరీ అదర్ హ్యూమన్ బీయింగ్ కెన్ యూ రెస్పెక్ట్.
0: నీ జీవితం దివ్యమైనటువంటి ఆనందంతో వర్ధిల్లుతుంది.
1: యువర్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: హ్యాపీ, happy, happy, be happy. Happy, happy, make others happy. All will be happy, God will be happy.

0: On 19th of November 2001, on the holy occasion of Ladies' Day, Bhagawan has delivered an inspiring discourse for women. Bhagawan exhorted mothers to teach their children not just to acquire worldly education and wealth, but to become pure and selfless beings. Some touching incidents from the life of Bhagawan's chosen mother, Ishwaramba, can be heard.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే.
2: A woman who brought back to life her dead husband, that is Savitri, is she not remembered and memorable?
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే శృతి చంద్రమతి భారతీయ గాదే.
2: Was not Chandramati an Indian woman who extinguished the tremendous fire that was burning?
1: కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారత రమణిగాదే.
2: Is not Damayanti the greatest woman of India who did so many things which are so memorable and rememberable?
1: సత్వ సాగర వేష్టి తస్మాతలమున భరత ధాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
2: ఇండియా భారత్ ఈజ్ ద ఫ్లరిషింగ్ ఫీల్డ్ ఆఫ్ మెనీ ఇలాస్ట్రియస్ విమెన్ హవ్ బీన్ ఫేమస్ ఫర్ దర్ ఉమెన్హుడ్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
2: Is not India the teacher of the whole world?
1: Prema swarupulare,
2: embodiments of love.
1: Anadi kalam nundi Bharat deshamunu aneka adarshamulanta aandimpajechu vachinatvanti varu streelu.
2: In the land of Bharat, from times immemorial, women have not only upheld womanhood but have given joy to everyone.
1: Kanukane srishti adi nundi kudanu stree purushulu aneetundi stree peru mundu purushunu peru venuku pettu vacharu.
2: Therefore, from creation of the beginning of creation, we always say the name of the woman first as stree and then only purusha, the man.
1: Stree anaga prakruti yokka swarupame.
2: స్త్రీ, ద వర్డ్ స్త్రీ మీన్స్ షీ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ క్రియేషన్.
1: కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు.
2: సో ద రిషీస్ ఆఫ్ ఓల్డ్ టుక్ ఉమెన్ యాజ్ ఎ ఐడియల్ అండ్ ట్రై టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ త్రూ ద విమెన్.
1: అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు.
2: టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఉమెన్స్ హార్ట్ ఈస్ అట్ ద బాటమ్.
1: ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు, కష్టసుఖములు కూడా కంటికి కనిపిస్తున్నవి.
2: Today in this whole wild world we see nothing but chaos, suffering, hatred and so many other negative qualities.
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపం కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం.
2: Because there isn't harmony between the men and the women, this is the reason for all the chaos and trouble in the world.
1: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది.
2: So whether it is good or bad, everything is represented only by the purity that resides in both men and women.
1: Deshamulo pavitra hrudayulainatundi stree purushule undina desha kshemamulaku etti korata kudanu undadu.
2: If there were only women and men of purity, then there would be nothing lacking in the peace and joy in the world.
1: Inaadu atti pavitra hrudayamulu అనేక విధములైన మాలిన్యం చేత కలుషితమైపోయినవి.
2: టుడే ద ప్యూర్ హార్ట్స్ హావ్ బీన్ బిస్మర్చ్డ్ విత్ సో మచ్ ఆఫ్ డర్ట్. of human negative thoughts.
1: ఇది కాగితము.
2: That is a paper.
1: ఇది ప్యూర్ వైట్ గా ఉంటుంది.
2: It is pure white.
1: కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యం అయిపోయినది.
2: Because something is written on the reverse, it has become a
1: మాలిన్యం. మానవుని యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది.
2: Even the pure heart is like the pure paper that we have.
1: కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది.
2: On this pure paper, because we write so many things that are insolvable, negative, it becomes dirty.
1: మీకందరికి తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపును చూస్తూ ఉంటారు మీరు.
2: We all know that from the time you get up in the morning,
1: aa newspaper puram chuchinappudu etti vasanalu kaani etti oka galankam kaani etti oka galiju kaani kanipinchadu.
2: You look to the newspaper, which is pure, which has no dirt, which has no bad smell, nothing whatsoever.
1: Kaani adi neti newspaper repatiki waste paper ga avutundi.
2: Today's newspaper becomes tomorrow's waste paper.
1: Ee waste paper lopala mallepoolu chutti pettinappudu aa paper ku mallepoolu vasane vastundi.
2: If in this waste paper you wrap flowers, jasmine flowers, it gets a beautiful fragrance.
1: Adi paper paina konni వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది.
2: ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యూ ర్యాప్ అప్ పకోడాస్ విచ్ హావ్ సమ్ కైండ్ ఆఫ్ అ స్మెల్, ఇట్ టేక్స్ ద స్మెల్ ఆఫ్ ద
1: ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది.
2: ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యూ పుట్ డ్రై ఫిష్, ఇట్ గెట్స్ ద స్మెల్ ఆఫ్ డ్రై ఫిష్.
1: ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు బాగా కలుగుతుండాలి.
2: వాట్ ఎవర్ ఆర్ థాట్స్, సచ్ ఇస్ వాట్ ట్రాన్స్పైర్స్.
1: కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజెదుగుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి ఇన్కల్కేట్ ఇన్ అస్ గుడ్ థాట్స్ అండ్ కైండ్ థాట్స్ దట్ వి బికమ్ కైండ్.
1: ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి.
2: టుడే ఇన్ మ్యాన్ వాట్ ఎమినేట్స్ ఫ్రమ్ ద హార్ట్ ఇస్ ఆల్వేస్ నెగటివ్, ఫుల్ ఆఫ్ బ్లెమిషెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్?
1: ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మన్యమైనటువంటి యొక్క వాచనలు చేసుకుంటున్నాయి.
2: ఇట్స్ బికాస్ ఇన్ దిస్ ప్యూర్ హార్ట్ ఆల్ సోర్ట్స్ ఆఫ్ డర్టీ థింగ్స్ అక్యూములేట్.
1: దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవడం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది.
2: బ్యాడ్ థాట్స్ అండ్ ఆల్ నెగటివ్ థింగ్స్ గెట్ ఫిల్డ్ అప్ అండ్ సో హార్ట్ బికమ్స్ బిస్మర్చ్డ్.
1: ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు.
2: Women from time immemorial have tried to keep up this purity of the heart.
1: గతజీవుడగు పతిని ప్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాది. చచ్చినటువంటి యొక్క భర్తను ప్రతికించినటువంటి స్త్రీలు ఉన్నారు, కానీ చచ్చినటువంటి భార్యను ప్రతికించినటువంటి పురుషుడు ఎక్కడ కనిపించడం లేదు. ఏ చరిత్ర కూడా మనకు తెలియదు.
2: In the whole of history, there have been women who brought back like Savitri dead husbands to life, but there is not a single example of a man who has brought back to life a dead wife.
1: Itti pavitramaitvanti yokka gunamulu kaliginatvanti yokka streelu anadi kaalam nundi Bharat desham nandu enniyo vidhamaitvanti aadarshaaru nirupistu vacharu.
2: In Bharat, from time immemorial, there have been many women of such good unsullied character that we can hold them as illustrious examples.
1: Eenadu ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది.
2: ఇట్స్ బికాస్ టుడే ఉమెన్ ఈస్ నాట్ ఏబుల్ టు బి టోల్డ్ హిస్ వాల్యూస్ దట్ ద హోల్ సొసైటీ ఈస్ టర్నింగ్ దిస్ వే.
1: ఈనాడు ఆధునిక యుగం మార్గం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి.
2: బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఆఫ్ దిస్ మోడర్న్ వరల్డ్ ఆల్ న్యూ ఫ్యాంగల్ థాట్స్
1: సద్భావములకు, సత్చర్యలకు, సత్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు.
2: దర్ ఇస్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ ఫర్ గుడ్ థాట్స్, ఫర్ గుడ్ యాక్షన్స్, ఫర్ ఎనీ టైప్ ఆఫ్ గుడ్ డీడ్స్.
1: కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి, దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం.
2: ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ and then it is the woman who should uphold it, and so there are various organizations of Sri Satya Sai like Mahila Vibhag and so many other type of things.
1: Kanukane streelu koodinappude jagatantaikunnu oka pavitramaitvanti deshamga roopondutundi.
2: It's only when the women get together that the whole nation becomes something exemplary.
1: Ee streela yokka sanghamu entano goppa viluvanu sampadinchindi.
2: So this society of women lends it a lot of dignity.
1: ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: సో మెన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ వాల్యూ ఇన్ విమెన్.
1: దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు.
2: దీస్ విమెన్ ఆర్ దోస్ హూ కెన్ రియల్లీ డూ సచ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు.
2: మెన్ థింక్ దట్ విమెన్ ఆర్ జస్ట్ సబార్డినేట్ టు దెమ్.
1: కాదు కాదు,
2: ఇట్స్ నాట్ సో.
1: వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు.
2: వెన్ దే జస్ట్ థింక్ దే కెన్ జస్ట్ బండిల్ అప్ ద వరల్డ్.
1: అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నారు.
2: ఇట్స్ బికాస్ వీఆర్ బిలీటింగ్ సచ్ విమెన్ హూ కెన్ డూ సచ్ ట్రెమెండస్ టాస్క్ ద వరల్డ్ హెస్ కమ్ టు దిస్ స్టేజ్.
1: స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో.
2: దేర్ ఇస్ నథింగ్ దట్ ఎ ఉమెన్ కెనాట్ అచీవ్.
1: అలాంటి స్త్రీల యొక్క తత్వము మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి.
2: రికగ్నైజింగ్ దిస్ క్వాలిటీ ఇన్ ఉమెన్ వీ హ్యావ్ టు గివ్ హర్ సపోర్ట్ అండ్ ట్రై టు ఎన్కరేజ్ హర్ అండ్ సీ దట్ షీ బికమ్స్ ద పిల్లర్ ఇన్ సొసైటీ.
1: అలాంటి ఎంకరేజ్మెంట్ ఏమాత్రము చేయటం లేదు స్త్రీలకు.
2: The women do not get encouragement at all.
1: Yedaina oka satsangamlo praveshinchinara ante ee purushulku dani paina kopam kalugutundi.
2: If they go to satsang the men become angry.
1: వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు, కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు.
2: దే ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిషెస్ ఆఫ్ ద సెల్ఫ్ కంఫర్ట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ త్రూ విమెన్ అలోన్ దట్ సొసైటీ కెన్ ప్రోగ్రెస్ ఇన్ ద
1: చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి.
2: Women have got a heart which is devoid of selfishness.
1: Daya premana cheta vaadu hrudayam nindi untadi.
2: Their heart is full of compassion and kindness.
1: Pillalanu poshinchetunte vishayam lopala entano jagrutaga untuntaru.
2: In bringing up their children they are so careful.
1: Okka chanamaina kudunu bhartu sahinchukoledu.
2: Even one moment the husband cannot
1: kali aa pillalanu poshinchetunte vidhanamlo raatrim pagalu kudunu streelu entano paatu padutuntaru.
2: Night and day the woman will strive to look after her child.
1: ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు.
2: And she will always support the child in many of its actions and thoughts.
1: ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నాయి.
2: Today because of this modern education the children are getting little degraded.
1: పూర్వంత పిల్లలకు ఏదైనా అక్షర స్వీకారం చేయాలనుకుంటే
2: in the early days when a child had to be initiated in letters
1: om namah shivaya om namo narayanaya ani cheppetunte varu
2: and the women would teach the child say om namah shivaya om namo narayana
1: aa yokka perrathane aa pillalu yokka hrudayalu kramakramina hrudayamlo chitrinchukoni pothochu
2: and with this type of training that the children's hearts would expand
1: ee naati aadhunika yugam yokka chaduvulu edithiga unnai.
2: What is the type of modern education?
1: వాళ్ళ అక్షర స్వీకారం చేయాలనుకుంటే
2: if they want to be initiated
1: చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే
2: if they have to read small books
1: తల్లి తండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు.
2: How do the parents what type of books do they read?
1: They are black sheep అంటారు. ఇది వాళ్ళకి నేర్పించేటువంటిది.
2: So this is what they teach them. Baba black sheep.
1: కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము.
2: సో వీఆర్ టీచింగ్ చిల్డ్రన్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
1: ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు.
2: Earlier children when any elders came to the house they would do namaskar.
1: ee naadu atti vini vidhedale purti kolipoyinaru.
2: There is no humility these days in children.
1: Kalugane motta motta pillalaku chakkani gunamulu nerpinchali.
2: So first and foremost the children should be
1: ee naadu pillalu kalimi balimi chelimini maatrame korutu unnaru.
2: Today's children are taught only to think of money and so many other things which are worldly.
1: కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు.
2: బట్ దే ఆర్ నాట్ టీచింగ్ దెమ్ గుడ్ హ్యాబిట్స్.
1: గుణము లేని బలము ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ సచ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్?
1: గుణము లేని కలిమి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎడ్యుకేషన్ విచ్ హస్ నో వాల్యూస్?
1: గుణము లేని కలిమి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ వెల్త్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ వాల్యూస్?
1: ధనం వస్తుంది పోతుంది.
2: మనీ కమ్స్ అండ్ గోస్.
1: కానీ మొరాలిటీ వాళ్ళకి చేర్చాలి.
2: But you must teach them morality.
1: నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి.
2: You have got to tell them what is honesty and truth.
1: ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైన చదువులు పిల్లలకు చెప్పించేటువంటి వారు.
2: In the olden days, children were taught such type of education.
1: కానీ ఈనాడు
2: మా
1: పిల్లలు పెద్ద చదువు చదవాలని,
2: they think
1: గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు.
2: Today parents think that their children should study very high and they should become very important.
1: తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు.
2: In olden times the parents never thought that the children should become some great person.
1: మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు.
2: They desired that the children should become good people.
1: ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశంలో కొంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు.
2: బికాస్ దే ఆల్ డిజైర్ దట్ ద చిల్డ్రన్ షుడ్ బి గుడ్ పీపుల్ దట్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ హెస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు కాలేజీకి పోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు చక్కని బోధలు చేపలేదు కదా.
2: టుడే ద పేరెంట్స్ హావ్ గాట్ టు గివ్ దెమ్ గుడ్ అడ్వైస్.
1: కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు.
2: బట్ టుడే చిల్డ్రన్ డోంట్.
1: వచ్చిన తక్షణమే
2: as soon as they come home
1: అమ్మ టీవీ స్విచ్ చేస్తుంది.
2: Mother switches on the TV.
1: నాన్న వచ్చి కూర్చుంటాడు.
2: Father comes and sits down.
1: నాన్న కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
2: And then the father and son see the TV and feel very happy.
1: నేర్పించేది
2: is this what one teaches the children? Not at all.
1: ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పిలుచుకొని పోయేటువంటి వారు.
2: In those days the parents as soon as the children came from school
1: teachers చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు.
2: They would take them to the prayer room and then tell them what the teachers had told them again and again so that they could understand.
1: ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు ఒరే నువ్వు గొప్ప చదువులు కావాలరా.
2: Today parents say to the
1: double degrees పొందాలి.
2: You have got to become a great person.
1: చేయాలి.
2: Double degrees, post graduation.
1: లక్షాధివంతులైనటువంటి మామగారు నీకు చిక్కుతారు ఉంటారు.
2: It's only then that the whole world will respect you and regard you.
1: అప్పుడు ఫాదర్ ఇన్ లా.
2: And the father in law.
1: కానీ అలాంటి వానాడు కోరేటువంటి వారు కాదు.
2: But those days, the mothers and fathers didn't desire this.
1: మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు.
2: They never thought they should get a great status and power.
1: గొప్ప గుణవంతురాలని భార్య చిక్కాలని కోరేటువంటి
2: వారు. They thought that he should become a really good person.
1: కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతో మృదుమధురమైనటువంటిగా ఉండేది.
2: In those days, all these type of habits were so very enjoyable and pleasant.
1: ఈనాడు ప్రపంచంలో ఈ రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
2: If today's world we are listening to so many adverse things, what is the reason?
1: గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు.
2: Because the parents themselves are not.
1: ఆ ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావడం లేదు.
2: If the parents are not good by themselves, the children really cannot become good.
1: కనుక మొట్టమొదట గృహమే ప్రధానం. మొట్టమొదటి స్కూల్.
2: So the first thing is the home or the school.
1: రెండవది సొసైటీ.
2: Second, the society.
1: ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు.
2: When they go into society, it is that the children learn how to behave.
1: ఈనాడు ప్రతి ఒక్క విద్యార్థి గుణము గుర్తించవలసింది మొట్టమొదటి.
2: Every student today has got to recognize.
1: నేను ఇన్ని విద్యలు నేర్చాను.
2: I have studied so much.
1: Where I
2: got
1: society it? Nunchi nerchanu.
2: The society has given it to me.
1: Nen enni telivulo poshinchukunnanu.
2: I have tried to learn so many things.
1: Nunchi poshinchukunnanu.
2: From where did I get all this?
1: Ee society nunchi nen poshinchukunnanu.
2: I got it from the society.
1: Naa yokka manchi chedlu anni kudanu society nunchi ne vachinayi.
2: All the good and the bad I've got from the society.
1: Pavitramaitvanti yokka ee sangham nunchi nen intati abhivruddhini pondinanu.
2: From this good society that I've progressed so much.
1: Kaani
2: but
1: నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను?
2: బట్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ టు ద
1: సొసైటీ? నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను?
2: ఐ హావ్ లెర్న్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ
1: అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి.
2: బట్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ ఇన్ టర్న్ ఫర్ ద సొసైటీ?
1: ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము?
2: టు ద సొసైటీ హూ హస్ డన్ సచ్ గుడ్ టు మీ వాట్ ఇన్ టర్న్ ఆమ్ ఐ డూయింగ్?
1: సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము.
2: ఐ యామ్ టేకింగ్ సో మచ్
1: సొసైటీ చెడ్డగా మార్చివేస్తున్నాము.
2: ఐ యామ్ ట్రైయింగ్ టు చేంజ్.
1: కానీ అట్టిది చేయకూడదు.
2: You should not do that.
1: అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది.
2: That is the fault here.
1: మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు.
2: Man has no gratitude today.
1: ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి.
2: from whomsoever we have learned good things, we must be grateful
1: forever.
2: If we cannot give them respect, what is the use
1: of all?
2: Then all our education is no good. What is it that we have
1: attained?
2: What is it that we really
1: attained?
2: All this becomes
1: useless.
2: First and foremost, we have got to hold and regard
1: society.
2: Because we are born in
1: society.
2: We have grown in
1: society.
2: We are living in society.
1: We
2: have got to show respect to
1: society.
2: It's only then our lives will become exemplary. In olden days, a mother should tell these things. Mother would tell these things to the children. I also told the other day, Abhimanyu came. He told his mother that he was going to the battle and prostrated to her. And she taught him so many good things. The butt of the
1: Lord. Varadarpita Shastrava Garva Bhanjanodama Balundu Kumbajudu Dani Paninivadu. Dronacharya Dani Paninivadu.
2: Dronacharya was a teacher.
1: Bharya Garbhavati.
2: The wife was pregnant.
1: Kalamekundunu Chapparemu.
2: We cannot say what transpired.
1: Ni Mamayu Tandri Nerichita Manamuni Tanapinka Putraka Anindi. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు.
2: యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్ అర్జున ఆర్ నాట్ హియర్.
1: ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి.
2: నాట్ ఓన్లీ దాట్ యువర్ వైఫ్.
1: ఇలాంటి పరిస్థితిలో నీవు యుద్ధంలో ప్రవేశించకూడదు.
2: యూ షుడ్ నాట్ గో టు వార్ అట్ ద స్టేజ్
1: అని ఎంతో బోధించింది.
2: షీ టోల్డ్ హిమ్ సో మచ్.
1: కట్ట కలపటికి ఆ యొక్క అభిమన్యుడు వినలేదు.
2: దెన్ అభిమన్యు డిడ్ నాట్ లిసన్.
1: అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు.
2: Is this the advice you
1: give me? పృగరాజు పోలవే నిరుగుచు చండఖండ నికరోన్నతి వారం నాటి అల్దిజల్ బలుపుచు గెచ్చిన ముసుత భద్రము నీకు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా.
2: Are you trying to obstruct me from going into the war when it is so essential to do so?
1: తల్లి, మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు, మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
2: యూ షుడ్ బ్లెస్ మీ అండ్ టెల్ మీ టు గో టు ద వార్. యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: అప్పుడు ఆమె తెలుసుకుని నీవు చిన్నవాడు.
2: She told him, child, you're small.
1: అయినప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు.
2: యువ్ గోట్ టు లివ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్.
1: మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు.
2: యువ్ గోట్ టు గెట్ ఫేమ్ అండ్ నేమ్.
1: తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సినటువంటి వాడు.
2: అండ్ యువ్ గోట్ టు అటైన్ ద గ్రేస్ ఆఫ్ యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్.
1: ఇంకొక పారాయణ పాదములకు రాసి.
2: అండ్ షీ రోట్ ఆల్ దిస్.
1: అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు.
2: అండ్ షీ బ్లెస్సెస్ హిమ్.
1: ఏమని ఆశీర్వదిస్తుంటుండాలి?
2: హౌ డస్ షీ బ్లెస్ హిమ్?
1: ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన.
2: ట్రూత్,
1: కుమారుడు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము, ఇది ఏ ముఖ్యమైనటువంటివి?
2: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దెన్ ట్రూత్. యు హవ్ గాట్ టు ఎస్టాబ్లిష్ విక్టరీ అండ్ యు హవ్ గాట్ టు షో యువర్ కరేజ్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కీర్తిని
1: నిలబెట్టు
2: అండ్ ట్రై టు అటైన్ ఫేమ్.
1: అట్టి కనరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ రచ్చలందరూ శ్రీమ దివ్యమౌ శ్రీరామ రచ్చ తోడు నీడై నిన్ను కాపాడుగాక అని.
2: గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బీ విత్ యూ. యు హవ్ గాట్ టు బికమ్ ఫేమస్ అండ్ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ వర్చ్యూ అండ్ ఇన్ వాల్యూస్.
1: కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు.
2: సో ఫర్ అ సన్ హూ ఇస్ బోర్న్ హీ హస్ గాట్ టు ఆబ్టైన్ ఫేమ్.
1: కానీ ఈనాడు ఆధునిక యుగం లోపల పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు.
2: బట్ మదర్స్ దీస్ డేస్ డు నాట్ టెల్ ద చిల్డ్రన్ దిస్.
1: కొడుకు పుట్టిన తక్షణమే
2: అస్ సూన్ అస్ ద సన్ ఇస్ బోర్న్
1: ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు.
2: దే ఫీల్ దట్ హీ మస్ట్ బికమ్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ దే డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
1: కానీ పూర్వం అట్లా చేసేటువంటి వారు కాదు.
2: బట్ ఇన్ ది ఓల్డెన్ డేస్ దే వర్ నాట్ డూయింగ్ దట్.
1: వారి ఆశీర్వదించి
2: దే వుడ్ బ్లెస్.
1: ఎప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు.
2: వెన్ వుడ్ దే డూ ద బర్త్డే ఆఫ్ ది చైల్డ్?
1: పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు.
2: The birthday is not to be celebrated.
1: ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసేటువంటి.
2: It's when he gets great name from society, that is his birthday, not the day when he is born.
1: ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు.
2: Today's birthday is not.
1: ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావో.
2: When you establish
1: ఏనాడు నీ కీర్తిని సాధిస్తావో.
2: The prestige of your home
1: and your fame. నీ గౌరవం తెస్తావో.
2: When you get respect
1: from others.
2: And that is the day of your birth.
1: పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
2: The joy of having a son doesn't start when the child is just born.
1: పుత్రుని జనులు కనుగొని పొగడగ పుత్రోత్సాహము కలుగు.
2: When everybody praises him, it is then the father feels proud.
1: ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహం.
2: It is when the whole society praises your son as a very great person.
1: There's
2: a lot of difference between what in the olden times they held as values in comparison to today.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే.
2: So from times immemorial is the mother.
1: మాతృమూర్తి అన్నారు.
2: The mother who takes care of the child.
1: పిల్లలకు పాఠశాల.
2: So it is the mother who is the one.
1: ఆశీర్వదించడం కూడాను వేదములో
2: when she blesses
1: మాతృదేవో భవ పుత్రదేవో భవ ఆచార్య దేవో భవ.
2: So we say మాతృదేవో భవ, mother is God first and then God is God.
1: మాతృదేవే పెట్టారు.
2: First we have the name of the mother.
1: ఎక్కడైనా తీసుకోండి.
2: Wherever you may take it.
1: పవిత్రమైన చరిత్రలందు కూడాను మీరు విచారించండి.
2: Even in history which is so
1: సీతారామ అని పెడతారు గాని రామ సీతా అని ఎవరు పెట్టరు.
2: We say సీతారామ, we don't say రామ సీత.
1: కృష్ణ రాధ అని పెడతారా? లేదు, రాధా కృష్ణ అని పెడతారు.
2: We don't say కృష్ణ రాధ, we say రాధా కృష్ణ.
1: పార్వతి పరమేశ్వర అంటారు కాని పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పరు.
2: We say పార్వతి పరమేశ్వర, we don't say పరమేశ్వర పార్వతి.
1: స్త్రీల పేరే మొట్టమొదటిదని ఉచ్చరిస్తూ వచ్చారు.
2: So first and foremost it is a woman's name.
1: కారణం ఏమిటి?
2: What is the reason?
1: మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే.
2: It is a woman who tries to look after all the good.
1: ఏదో కొంత చేసినప్పుడు మందలించవచ్చునే కాని
2: yes she may get correct you when you go wrong.
1: పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్గము తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే.
2: But the mother's heart is full of love and is she who tries to encourage the child to become a great and virtuous person.
1: కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి.
2: So such type of mothers should come again today. It's only then Bharat, the land of Bharat, will become a great.
1: Paramapavanamaina Bharatavaniyandu sahanamannade manaku chakkajanamu.
2: It is the forbearance in the Indian woman that is praiseworthy.
1: Vratamulannitiyandu vannegaanchina yetti ganasatyaseelame kathina tapamu.
2: The penance is that absolute purity and chastity in
1: Madhura
2: the Indian woman.
1: Bedi mana desamandanna matruvavamu kanna manyameti.
2: Exalted love you can find only in the mother.
1: కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు.
2: మదర్హుడ్ నథింగ్ కెన్ మ్యాచ్ ఇట్, నథింగ్ కెన్ ఈక్వల్. కానీ
1: అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి.
2: బట్ వీ హావ్ గాట్ టు హావ్ చిల్డ్రన్ హూ విల్ సాటిస్ఫై సచ్ ఎ టైప్.
1: అలాంటి మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి.
2: అండ్ సచ్ టైప్ ఆఫ్ మదర్స్ షుడ్ ఇంక్రీజ్ టుడే.
1: ఈ అభివృద్ధిని కోరే.
2: ఇట్ ఇస్ ఫర్ దిస్ ఇన్
1: నవంబర్ 19th దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాం.
2: సో నవంబర్ 19th హాస్ బిన్ ఇయర్ మార్క్ ఆఫ్ ద లేడీస్ డే.
1: కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్.
1: కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది.
2: ఫర్ దిస్ బాడీ దెర్ వాజ్ ద మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు.
2: షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, షీ వాజ్ యాక్చువల్లీ ఇల్లిటరేట్. బట్ వాట్ వండర్ఫుల్ థింగ్ షీ ఇస్ టు టెల్.
1: ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరింది.
2: స్వామి దేర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ బట్ లిటిల్ లిటిల్ చిల్డ్రన్ గో వాకింగ్ టు ద స్కూల్ ఇన్ బుక్కపట్నం ఫ్రమ్ మార్వెల్. స్వామి కుడ్ యూ ప్లీజ్ బిల్డ్ అ స్కూల్ ఫర్ ద చిల్డ్రన్.
1: నా దగ్గర డబ్బు లేదే అన్నాను.
2: అండ్ ఐ సెడ్ ఐ హావ్ నో మనీ విత్ మీ.
1: తన మెడలో తీసింది దండ. దీన్ని అమ్మేసి కావాల్సింది కట్టండి స్వామి అనేది.
2: షీ రిమూవ్ ద గోల్డెన్ చైన్ ఫ్రమ్ హర్ నెక్ అండ్ దెన్ షీ సెడ్ సెల్ ఇట్ అండ్ దెన్.
1: తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయడం కోసం నేను అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను.
2: డోంట్ బి హేస్టీ, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ యు.
1: రెండవ దినమే పునాది వేశాను.
2: ఐ షాల్ బిల్డ్ ద స్కూల్ ఆన్ ద సెకండ్ డే.
1: వారం లోపలనే కొట్టడం తయారైపోయింది.
2: ద ఫౌండేషన్ వాజ్ లేడ్ అండ్ ఇన్ వన్ వీక్
1: పిల్లలందరినీ స్కూల్ లో చేర్చాను.
2: One week it was complete and all the children were admitted to the school. After a week, I asked her, are you now satisfied?
1: కానీ తృప్తిగా చెప్పడం లేదు.
2: She didn't say she was happy.
1: కొంచెం తృప్తి అయింది కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని.
2: She said, I am somewhat satisfied but there is something more.
1: ఏం కాలేదు నీకు అన్నాను.
2: What is it? You tell me.
1: చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్కుపట్నం ఆసుపత్రికి ఆ తను ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని.
2: When little children have little ailments like cold and fever and all that, the mothers should walk to Bukkapattam and take them. And in the meanwhile, anything can happen, Swami. Could you please build a hospital for these little ones?
1: So, a hospital kuda oka chinnadi kattinchaaru.
2: So I built a small hospital here.
1: Ee vidhanga okkoti okkoti pavitramainatundi oka prajalaku upayogamayyetundiga bojincheetundi varu.
2: So she was a person who should tell things which were for the good of all mankind.
1: Swami, mana gramamlo maatrame undi prayojanam kaadu, anni gramamlo variki kuda aanandanni andi.
2: Swami, it is not enough if it is in our own village. All the villages should have these facilities.
1: కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి.
2: Every man should be happy.
1: మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు.
2: You say after the
1: భజన సమస్త సుఖినో భవంతు అని.
2: That the whole world should be happy.
1: కానీ లోకమంతా సుఖంగా ఉందా ఇప్పుడు?
2: But when the whole world has to be happy,
1: లోకానికి అంతా సుఖాన్ని అందించకూడదు.
2: Why shouldn't we give happiness to
1: the world? ఇంతమంది వస్తున్నారే.
2: So many people are coming.
1: తప్పకుండా లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది.
2: And she said, you have got to give them all happiness, Swami. I took her to Bangalore.
1: అక్కడ సమ్మర్ క్లాస్ ప్రారంభం చేశాను.
2: We started the summer course.
1: అక్కడ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము.
2: And all students from all over the world, they came.
1: కాలేజ్ మాత్రమే కాదు.
2: It was not only our college.
1: అన్ని దేశముల యొక్క కాలేజ్ పిల్లల్ని కూడా పిలిపించాను.
2: The children of all the colleges also could come.
1: పిలిపించి వారి క్లాసులు చెప్పి వారి సాయంకాల సమయం లోపల మంచి బోధన చేస్తుంటే.
2: So they were having classes, and in the evening we would tell them such good things. She would smile with joy.
1: తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి వాడు.
2: When I stood to take my food, I would ask her, are you happy?
1: ఇంత ఆనందం ఏమి కావాలి స్వామి?
2: Swami, what more joy?
1: ఇంతమంది దేశస్థంత బాగుపడుతుంటే నాకు అదే బాగు అని.
2: When so many people in the world are procuring such happiness. She had a heart which was large and expansive. Today we are very, very small. A small heart. Only our children should, be happy. She was not the one who had such a... She never had such a narrow mind. If everybody is happy, only we can live in this village. Even if she had no education, she would always tell such wonderful, valuable things. Because mothers like her were there from time immemorial. So India gained such tremendous reputation.
1: ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇండియా టు గెట్
1: ఆల్ దిస్? ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు.
2: బికాస్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఓల్డ్ ఇన్ ఇండియా వర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ విత్ సచ్ వండర్ఫుల్ వాల్యూస్.
1: పిల్లలకందరికి నీకు టిఫిన్లు పెట్టించాను.
2: సెకండ్ డే వి గేవ్ టిఫిన్ టు ఆల్ ద చిల్డ్రన్.
1: అప్పుడు ఈమె కూడా కొంచెం తినింది.
2: షీ ఆల్సో ఎయిట్ ఎ లిటిల్.
1: తినింది, కూర్చుంది.
2: షీ సాట్.
1: నేను పైన ఉన్నాను.
2: I was upstairs.
1: Swami, Swami, Swami ani moodu thulu pilichindi.
2: She called thrice, Swami, Swami, Swami.
1: Vastunnanu, vastunnanu, povaddu annanu.
2: I said, I'm coming, coming, don't go.
1: Povaddu annanu.
2: I said, don't go.
1: Don't go. Nenu vastunnanu annanu.
2: I'm coming, I said.
1: Papa Gokaku unnadu.
2: Gokaku was there.
1: Gokaku emiti Swami ki cheptunnade?
2: What Gokaku?
1: Aa ekkadi povalanindi? అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
2: హీ థాట్ వై స్వామి
1: పరిగెత్తి వచ్చాను కింద.
2: వేర్ ఇస్ షీ గోయింగ్? సో ఐ కేమ్ డౌన్ క్విక్లీ.
1: నా చేతులు పట్టుకుంది.
2: కాట్ హోల్డ్ ఆఫ్ మై హ్యాండ్స్.
1: నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి.
2: షీ సెడ్ యూ హావ్ డన్ టు మై హార్ట్స్ కంటెంట్ స్వామి.
1: స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది.
2: Not only students have gained the benefit of the summer class.
1: గొప్ప విశాలమైన హృదయం వచ్చింది.
2: I have expanded my heart.
1: ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసింది.
2: I am going, she said, she cut out of my hand. And then she did, and then she fell
1: off. జీవితము అంత సులభంగా పోవడం కారణం ఏమిటి?
2: What is the reason for her to go
1: away? అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ.
2: Everyone wants a quick death.
1: అనగా దుర్భావము లోపం ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది.
2: If we have got wicked thoughts inside, we will have an uneasy death.
1: కానీ ఆమెకి ఏమాత్రము ఆయాసం లేదు.
2: She never had any type of any disability. She was always even when she was
1: 96
2: from Whitefield.
1: కళ్యాణపురం అని గోగినేని వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది.
2: when Gokunani's house was 3 miles away from Whitefield, she went walking.
1: చిన్న కార్లో కావాల్సింటి పోకూడదా అని నేను అడిగితే,
2: I asked her, why are you going walking? Couldn't you go in a car?
1: పాపం వారి మాట్లాడిచి రావాలని ఆశ ఉంది స్వామి.
2: స్వామి, I've given them the word, so I have to go.
1: మీ కారులో కూర్చుంటే నాకు సుఖం ఉండదు.
2: I will not be happy if I sit in the
1: car. లేకపోయినా నాకు పర్వాలేదు.
2: I do not mind if there is a car.
1: ఉన్నాయి అనింది.
2: I've got the legs, Swami.
1: కాళ్ళు నాకున్నాయి.
2: I've got legs.
1: కాళ్ళపైన ఆధారపడేటువంటిది ఆమె.
2: I've got to be on my legs.
1: అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలు గొప్పది.
2: She was so desirous.
1: అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే
2: desirous of everybody sat in
1: ఈ లోకమంతా కూడా నువ్వు ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది.
2: Because such mothers existed in those time, the whole world.
1: సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా,
2: once when I was in Subbamma's house,
1: అప్పుడు 12వ సంవత్సరం,
2: I was 12 years old.
1: అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను.
2: I said, Subbamma, get a long gown stitch for me.
1: ఆమెకు కూడా ఇష్టం లేదు.
2: షీ ఆల్సో డిన్ లైక్.
1: స్వామి, మీరు పంచి కావాల్సింటి కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు?
2: స్వామి, యూ కెన్ టై అ ధోతి, వై డు యూ వాంట్ టు వేర్ అ గౌన్?
1: లేదు, ఇది సమయం ప్రారంభమైంది.
2: I said, no, no, the time has begun.
1: స్వామి మాట కడు చెప్పకూడదని ఒక గౌన్ కుట్టించుకొని వచ్చింది.
2: సో షీ డి నాట్ వాంట్ టు గో అగైన్స్ట్ స్వామీస్ వర్డ్.
1: అప్పుడు నాకు గౌన్ కూడా ఎంత కావాలా?
2: షీ గాట్ ఎ గౌన్ స్టిచ్.
1: రెండు అనాలిస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది.
2: So two annas would fetch a gown in those
1: days.
2: It was not very costly either. She got
1: the gown.
2: And to the person who stitched, you have got to give him one
1: paisa.
2: So in 2 days my gown was ready.
1: అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని.
2: And as soon as I put on the gown, she sent word to Ishwarma
1: saying, నేను అక్కడ చూసేటప్పటికి చాలా కంటిన్యూ పెట్టింది.
2: And as soon as she saw me, she shed tears.
1: ఏమి స్వామి ఈ రూపాన్ని చుట్టారు కదా, నన్ను పిలిపించారు ఇక్కడికి.
2: Why did you call me to see this appearance of yours?
1: చాలు చాలు,
2: enough.
1: జగత్తుకంతా కూడా నువ్వు ఆదర్శవంతమైనదాన్ని అందిస్తున్నాను.
2: I am trying to be exemplary to the whole world.
1: కషాయం వస్త్రం కట్టినప్పుడు కషాయం బుద్ధులంతా పోతుంటాయి.
2: When I wear the ochre robes, all those dirty wicked thoughts will go.
1: ఈ విధంగా వారికి బోధించి
2: దిస్ వే ఐ షుడ్
1: ప్యాలగా చెప్పించేసేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు.
2: అండ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ ఐ వుడ్ సాటిస్ఫై దెమ్.
1: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
2: గాడ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్
1: పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితుడు.
2: హీ హాస్ అబ్సల్యూట్లీ నో సాటిస్ఫై.
1: భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి.
2: సో దోస్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ వుడ్ షుడ్ బి కమ్
1: ప్రేమ స్వరూపంగా మారిపోవాలి.
2: యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది.
2: So when you give that love, the whole world becomes one. And you will have only one intention. When you have just only one thought, there can be no room for hatred. There is absolutely no room for hatred. And the love makes you feel I and you are one.
1: కనుక దైవత్వం చొప్పున దైవ ప్రేమ అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు.
2: దోస్ పీపుల్ హూ జస్ట్ ఫాలో గాడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
1: ఈనాటి వరకు నాకు కాలం నుంచి తర్వాత ఎక్కడికే నాకు స్వార్థం లేదు.
2: I have absolutely no selfishness from top to toe.
1: స్వార్థరహితమైనటువంటి ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు.
2: ఇఫ్ యూ ఇంబైబ్ ద సెల్ఫ్లెస్ లవ్, యూ విల్ ఆల్సో బికమ్
1: ఆశిస్తుంది.
2: And you will love everybody.
1: ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది.
2: యూ విల్ బికమ్ ఎగ్జాంపులరీ టు మెనీ.
1: కనుకనే
2: దేర్ఫోర్
1: ప్రేమను అనుసరించండి. లోకంలో తల్లి తండ్రి మిత్రులు ఎంతమందో ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది.
2: The love of the parents or the brothers or sisters has a little bit of selfishness in it. But in God's love there is absolutely no selfishness. Why do you want to strain yourself?
1: కేవలం భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమమైనటువంటి ఈ ప్రేమల కోసం పాటుపడుతున్నారు.
2: You are taking so much of pains for this little love of the world.
1: అన్ని ప్రాకృతమైనటువంటివే.
2: దిస్ ఇస్ ఆల్ వరల్డ్.
1: ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే.
2: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్.
1: దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్.
2: గాడ్స్ లవ్ ఇస్ ది ఓన్లీ పాజిటివ్.
1: పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే,
2: ఇట్ ఇస్ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ పాజిటివ్ లవ్,
1: పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు.
2: దెన్ యూ విల్ బి ఏబుల్ టు డూ సచ్
1: ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు.
2: యూ కెన్ డూ వర్క్ దట్ ఇస్ రియల్లీ ఎగ్జాంపుల్.
1: ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు.
2: డజంట్ మ్యాటర్ హూ థింక్స్ వాట్.
1: లేనప్పుడు భయపడనక్కర్లేదు.
2: వెన్ యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో బ్లెమిష్ ఇన్ యువర్ లవ్,
1: ప్రేమ తత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
2: ఫస్ట్ యూ హావ్ గాట్ టు ఇన్కల్కేట్ దిస్ లవ్ విదిన్ యూ.
1: పాప భీతి లేని పావనత్వం పట్టి,
2: వితౌట్ ఫియర్ ఆఫ్ సిన్, ఇఫ్ యూ గో టువర్డ్స్ ద వరల్డ్,
1: దైవ ప్రీతి లేని దాని పట్టి.
2: ఇఫ్ యు ఫాలో ద పాత్ వితౌట్ గాడ్స్ లవ్,
1: మానవత్వం అనగే మానవులందున,
2: the man would absolutely decrease and vanish and go to nothing, and this would become a revolution in the whole world.
1: Yena vaari maatalu veer maatalu nammesi manam e maatram kodunu daiva premanu manam paatu chesukokoddu.
2: Believing this one or that one, we should not
1: lose.
2: The whole world are like crows. They will do so many things. They will tell you so many negative things. But we have got to look into our hearts and then think. How pure is my heart? I will not be afraid of anything. Why, when we have no blemish, why should we be afraid? I have only one atma, one heart, and it's full of love. There is nothing that can enter inside.
1: కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు.
2: సో పీపుల్ ఆర్ జెలస్ అండ్ హూ కెన్ నాట్ విత్ స్టాండ్ దీస్ థింగ్స్, దే విల్
1: స్ప్రెడ్ మంచి కోసమని.
2: Those are also things, and negative things are also for our good.
1: పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే.
2: All these things which come as obstacles are good for us.
1: లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు.
2: You don't get happiness out of
1: happiness.
2: We get happiness out of suffering.
1: కొగనే మనకు నిందల నుంచినే ఒక విధమైనటువంటి పూజలు కలుగుతుంటాయి.
2: It is because of blames it is that we
1: దైవపు కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండగమైనటువంటి నిందలు రావాలి.
2: If we have got to inculcate the firm faith in God, we will have to confront these things.
1: దాంట్లో ఏ మాత్రం మనం భయపడనక్కర్లేదు.
2: We need not be afraid of it at all.
1: కాకులు
2: whole world is like crows. You have to say yes to yes.
1: No anu variki no anu ra.
2: Tell no to those who say no.
1: Mostly me notice gani sai sarvam. Yes, yes, yes.
2: You may have no and yes, but sai is always yes.
1: Kogani eppudiki ye vidhamaitundi dintunnanu no aneetundi raadu.
2: So out of me can never come the word no.
1: నిన్నటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని.
2: I'm always happy.
1: ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం నాకు.
2: I do not know anything except bliss.
1: స్వామి నా భర్త చనిపోయినాడు అని వచ్చేస్తే చాలా ఆనందం అంటాను.
2: Oh Swami, my husband is dead, if they say, I say, I'm very happy.
1: Swami cheptunnade na bartha poyinadante vinipinchukoledemo sam aanandam antunnade.
2: Why is he saying happy when my husband is dead? Maybe he did not hear properly.
1: Anni manchi kosame.
2: Everything is for the good.
1: భర్త డెత్ భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా?
2: When he is a husband, would he not die?
1: రెండు కూడా జంట పక్షులే.
2: These are two things that go together. They go as two
1: birds.
2: For everything, I'm always very happy.
1: కనుకనే నాకు జంతినానికి పెరిగిపోతూ ఉంటుంది. ఈనాటి వరకు నాకు ఏ వట్టి ఆంచలు లేవు.
2: I do not have any desires till today.
1: ఒకే డిజైర్.
2: There's only one desire.
1: అందరూ ఏకం కావాలి.
2: All should unite.
1: అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి.
2: You will have to find out the unity behind every
1: person.
2: నిరంతరము
1: ప్రేమ తత్వంలో మీరు పూజించాలి.
2: You will have to always live in love.
1: జీవితంలో అందరిని కూడా మనం గౌరవించాలి.
2: We will have to respect everyone in life.
1: తల్లిదండ్రుల్ని ప్రేమించాలి.
2: And you will have to love your parents.
1: కోరుతుండేటువంటిది.
2: This is what I desire.
1: కనుక
2: therefore
1: మీరు ఏదో తెలుసో తెలియకనో కొన్ని తప్పులు చేయవచ్చును.
2: So children, you may do some wrong, either knowing
1: it. But we will not have
2: to think of the fault.
1: Forget the past.
2: Forget the past. Past is past.
1: Future is not sure.
2: Future is not sure.
1: పూర్వ వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ తెచ్చుకోవాలి.
2: How can you think of the future?
1: Present is very important.
2: The present is very important.
1: This is not ordinary present.
2: This is not ordinary.
1: Omnipresent.
2: This is omnipresent.
1: కనుక ప్రెజెంట్ ని మీరు చూసి ఆనందించండి.
2: So be happy in the present.
1: ప్రెజెంట్ తో మీరు ఆనందాన్ని అనుభవించండి.
2: Try to be blissful in the present.
1: కనుక నీ తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా ఉండి మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
2: So parents also not only should be of character, but they should also make their children character, full of character.
1: తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని మంచితనాన్ని కోరుతూ రావాలి.
2: The parents should always desire the goodness and the prosperity.
1: మనం కోరనక్కర్లేదు.
2: Let us not desire that they should become great people. They should become good people.
1: Good boy, good boy, good boy.
2: Good boy.
1: ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు.
2: The good boy will become God boy.
1: కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాడు.
2: Bad boy will never become a good boy.
1: Good boy అనిపించుకోవాలి.
2: You will have to become good boy.
1: ఎంత భూమ ఎట్ట వచ్చింది?
2: How did it come?
1: పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు,
2: when the Britishers were here earlier,
1: వాళ్ళంతా కూడా నువ్వు గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు.
2: దే వుడ్ సే గుడ్ బాయ్ గుడ్ బాయ్.
1: కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు.
2: దెన్ ఇట్ బికేమ్ గుడ్ బాయ్.
1: కళాతురికి గుడ్ అనేటువంటిది పోయింది.
2: దెన్ ద గుడ్ వానిష్.
1: బై బాయ్ బై బై అనుకుంటూ వచ్చారు.
2: బాయ్ బాయ్ బాయ్ ఇట్ బికేమ్.
1: ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి.
2: విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సో మెనీ థింగ్స్ చేంజ్.
1: సాధించవలసింది గుడ్ బాయ్.
2: వి హావ్ గాట్ టు డూ ద థింగ్ వెన్ వి బికమ్ గుడ్ బాయ్స్.
1: గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి తప్పటికి గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
2: యూ విల్ హ్యావ్ టు బికమ్ గుడ్ బాయ్స్ అండ్ గ్రాడ్యువలీ బికమ్ గాడ్ బాయ్స్. దట్ ఈస్ మై డిజైర్.
1: ఎక్కడ పోయినప్పటికి ఏ పని చేసినప్పటికి దీనివల్ల నాకు పది మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి.
2: వాట్ ఎవర్ యూ డూ వేర్ ఎవర్ యూ గో యూ విల్ హ్యావ్ టు థింక్ ఐ ఐ డూయింగ్ దట్
1: విచ్ నా నిమిత్తం కాదు నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి.
2: విల్ ఇట్ మేక్ అదర్స్ హ్యాపీ? ఇట్ షుడ్ నాట్ బి సెల్ఫిష్ ఇన్ ఎనీథింగ్.
1: ఈ సెల్ఫిష్నెస్ పోవాలి.
2: The selfishness should go.
1: Selfless Raval.
2: You must become selfless.
1: Self is lovelessness.
2: Self is lovelessness.
1: Love is selflessness.
2: Love is selfish.
1: Kavane aayaka love anedi selfless ga undali.
2: So the love should become selfless.
1: Ilanti pavitramaitunte oka tallidandrulu meeru abhivruddhi parichukoni aa tallidandrulu aadhyam meeru sikshavahinchi ee kramakramaina inka munduku kavalsinatundi meeru kuda nu tallidandruluga roopondali.
2: So the parents also should inculcate values in the children. The children should listen to the parents. And tomorrow when you become parents, you will have to tell your children the same values.
1: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు.
2: So to give you this message, November 19th has become a very holy day.
1: నవంబర్ 19th అనేది ఏదో ఒక తమాషా కోసం నిర్ణయించింది కాదు.
2: నవంబర్ 19 is not there for mere.
1: కళ్ళలో ఒక ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి.
2: To disseminate the mother's love to the whole world.
1: పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపచేయాలి.
2: And the children should become pure.
1: ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి.
2: దే మస్ట్ బికమ్ ఎగ్జాంపులరీ చిల్డ్రన్.
1: అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశాం.
2: ఫర్ దిస్ రీజన్ దిస్ 19th ఇస్ బికమ్ ఎ హాలో డే.
1: కాబట్టి ఈ 19th అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏంటికి మారదు ఇంకా.
2: So time may pass, eons may pass, but 19th will remain forever.
1: ఏ సంవత్సరమైనప్పటికి నవంబర్ 19th ఏనాటికి మారదు.
2: Many, many years may go by, but the November
1: 19th
2: will never change because it is the outcome of Swami.
1: చాలా మంది ఇంకా నెలల కూడా 19వ తేదీ కంటే కూడా పండుగలు చేసుకుంటున్నారు.
2: And on 19th, November 19th, many people do celebrate it.
1: కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి.
2: సో యూ మస్ట్ థింక్ దట్ నవంబర్ 19th హస్ బిన్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us టు ఆబ్టెయిన్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమముదిత మనసిక రామ రామ రామ రామ రామ.

పక్కటి దుఃఖమిటి లేత రామనా సముద్ర సుఖద నావ ఏక రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ.

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవులకు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ద ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ద ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాదులు వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: ఐ మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ద ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్

0: మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: Desires come, originate like waves, one after the other.
0: Kanuka, korikalanu adupulo ninchukovatame nijamainatundi aanandam.
1: The true bliss lies in exercising a control over the desire.
0: Korikalanu adupulo ninchukonakunna deenikante mirinta dukham marokati ledu.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగము కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదము న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagamu pradhana pranamu.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamunu nerpinatundide vedamu.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vit anu dhatuvu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vit.
0: Vedam anaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavunaku nitya jeevitamulo satya jeevitanni garukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్
0: జ్ఞానము
1: విజ్డమ్
0: ఎరుక
1: అవేర్నెస్
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivi tetalanu penchukunnanta maatramana chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Yerukanu gurtimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వి కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: ది వెరీ వర్డ్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ఈస్ నాట్ ఆల్ ట్రూత్ అండ్ విజ్డమ్.
0: జ్ఞాన
1: It has two here, one jnana.
0: Jnanamu, na kaadu. Idi nijamaina jnanamu kaadu ani jnanam cheptundadi.
1: Jna means wisdom, na means negation. It's not true wisdom.
0: Trikala jnanamu, jnanamu.
1: Which is indivisible in all the three times is wisdom.
0: Advaita jnanamu, jnanamu.
1: Non-dualism is wisdom.
0: Itti jnanamu, okka daivame.
1: That wisdom is just the divine.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితంలో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: Veda helps to have this comprehensive fullness vision of life.
0: వేదములుగా కేవలం కొన్ని మంత్రములతో కూడినటువంటి స్వరూపమని భావించవచ్చు.
1: We may consider that Veda is a form of mantras.
0: అనాది మంత్ర ద్రష్టలైనటువంటి మహనీయులు ఆవిర్భవించినటువంటి ఆవిష్కరించినటువంటి సత్యవాక్య స్వరూపమే వేదం.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: ఇట్టి సత్యవాక్ స్వరూపమైనటువంటి ఈ వేదము త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగింపు చేస్తున్నది.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: It also hands over the peace and the truth to society.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నట్టుగా అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: Veda also teaches several devices to sacrifice all our dislikes and to achieve our likes.
0: మానవుని సుఖమునకు దుఃఖమునకు వేదమే మూల కారణము.
1: For the pleasure and the pain is the Veda that's responsible.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: When we follow Veda, we'll have all happiness. When we transgress, we'll have misery.
0: వేదము అనంతమైనటువంటిది.
1: Veda is infinite.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: To learn this infinite Veda in the ordinary human life, it's very difficult.
0: మానవులకు కేటాయించిన ఆయుః ప్రమాణము అల్పమౌట చేత ఈ అనంత వేదములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: As the life span is quite limited, it becomes very difficult to learn the entire Vedic text.
0: వేదమును అధ్యయనం చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough if we learn Veda.
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: There's no time to practice it.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యలను గుర్తించి వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: అనంత వేదములలో ఉన్నటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: He separated Ruks from Veda and called it Ruk Samhita.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: This Ruk Samhita is the one that separated out రుక్కులు.
0: తరువాత యజు సంహితములను వేరు చేసి దీనికి యజు సంహితము అని పేరు పెట్టాడు.
1: Later he segregated యజు సంహిత and called it యజు సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: He classified and segregated the Sama aspect also.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: All mantras of Adharvana are separated out and called Adharvana Samhita.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: Though Vedas are four, this Yajurveda has two aspects. One is శుక్ల యజుర్వేద.
0: ఏ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ దేర్ ఆర్ ఫైవ్.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: He classified every samhita into three parts.
0: దీని బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తులు అని.
1: These three are బ్రాహ్మణ ఆరణ్యక అండ్ ఉపనిషత్.
0: ఈ బ్రాహ్మణ భాగమంతా కూడాను మంత్రములతో కూడినటువంటిది.
1: The first part, Brahmana, is full of mantras.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: These mantras will indicate all sorts of rituals.
0: దాన ధర్మాలకు కూడా ఇది తోడ్పడేటువంటిది.
1: It also helps all acts of charity.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు ప్రాణశక్తిని కూడా కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: Mantra is the one which has got this life force behind recapitulation and repetition.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: That which explains the complete meaning is mantra.
0: ఈ మంత్రములన్నీకూడను దైవ సంహితమైనటువంటి మంత్రములు.
1: All these mantras relate to the divine.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: The next one is ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుచున్నటువంటి సమయంలో అధ్యయనము చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: Having spent the state of householder, having taken the state of a recluse, spending time in the forest, consuming all roots, he learns this part of Veda, Aranyaka.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటున్నది.
1: There is wide scope for ritualistic aspects.
0: ఇది మంత్రముతో సమానముగా కర్మలకుడును ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపముచే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: It lays much emphasis on mantra, the repetition, and also the karma, the activity.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: Just as all the consequences, positive results we get out of listening and recapitulation and practice, we'll also have the same out of this action and mantra.
0: మధుర పదార్థముల యొక్క పేరును విన్నంత మాత్రమున మనము దాని యొక్క రుచిని మనము అనుభవించిన వారం కాలేము.
1: By merely listening, we cannot claim to have enjoyed the taste of it.
0: మధుర పదార్థమును భుజించినప్పుడే దాని మాధుర్యం మనకు స్వానుభవానికి వస్తుంది.
1: When sweet is actually consumed, partaken, you know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: By merely reciting, it amounts to mere listening only.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: When it is practiced, it amounts to eating.
0: వినటం వేరు, తినటం వేరు.
1: Listening is one thing and eating another.
0: కనుక అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: Will all the darkness be dispelled by merely listening to the news of light?
0: రోగపీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్న.
1: By merely listening to the efficacy of the drug, do you think that you'll be cured out of all ailment?
0: నిరుపేద వారి పేదరికంబు పోవున విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever the poverty will ever leave by merely listening to the finance and economy?
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యంబుల పాకము విన.
1: Will hunger of any man be appeased by merely listening to the menu?
0: ఈ పాకమును మనం భుజించినప్పుడే మన ఆకలి తీరుతుంది.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: శక్తివంతమైనటువంటి ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదమును ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దానిని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one have to take to practice, then only they will enjoy
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: లర్నింగ్ ఆఫ్ వేద ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: We have forgotten this right royal road, but we are treading along the road of all stones.
0: Prati manavuni kudanu gamyamu atyavasaram.
1: Destination is essential for
0: everyone. Cheraka tappadu.
1: One must reach someday.
0: Manavuni yokka lakshyame adi.
2: దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనం చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణం చేసినప్పుడు కూడా చాలు.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్ టు వేద, చాంటింగ్ ఆఫ్ వేద హోల్ హార్టెడ్లీ.
0: ఇది వేదము, ఇది వాణి.
2: వేద ఇస్ వాయిస్.
0: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారం.
2: ఇన్ దిస్ వాయిస్ లైస్ ది ఎసెన్స్.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
2: దట్ ఈస్ ది ఇన్ఫినిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: ఆ శబ్ద బ్రహ్మం ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
2: దట్ ఇన్ఫినిట్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
2: వాట్ ఫ్యాకల్టీస్ డస్ ఇట్ పొసెస్?

0: ఈ శబ్ద బ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈజ్ అలాంగ్ ది నైన్ పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్ర వ్యాపించి ఉంటున్నది.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టోర్న్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన నిత్యమైన సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధం అవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: The air should be purified.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: The water should be pure.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: Sound should be pure.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: All these are based on our actions.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుకనే వేదమంత్రముల చేత, పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ బై ద రిపిటేషన్ ఆఫ్ ద వేద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఢిల్లీ లోపల ఈ 5:30 ఏదో ఆకాశవాణిలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు.
1: There in Delhi at 5:30 there is radio program.
0: కానీ ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మన ప్రశాంతంలో కూడా వినిపిస్తుంది.
1: You can listen to that program even here.
0: రేడియోలో కూడా వినిపిస్తుంది.
1: You listen.
0: మెడ్రాస్ లో వినిపిస్తుంది.
1: It can be listened
0: in అమెరికాలో వినిపిస్తుంది. జపాన్ లో వినిపిస్తుంది.
1: You can hear there in America and Japan.
0: ఈ శబ్దం ఏ రీతిగా ప్రయాణం చేస్తుంది?
1: How does the sound travel?
0: విద్యుత్ తరంగములతో చేరి,
1: having been mixed with electric waves,
0: అతి శీఘ్రముగా వ్యాపింప చేస్తుంది.
1: They spread very fast.
0: దీని యొక్క వ్యాప్తి వెలుతురు కంటే అతి శీఘ్రంగా పోతుండాలి.
1: The way how they spread is faster than the light.
0: అదే విధముగానే మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకం గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాం.
1: బై రిసైటింగ్ ద సీక్రెట్ మంత్రస్ విల్ బి శాంక్టిఫైంగ్ ద ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ హెల్పింగ్ ద కంట్రీ.
0: కనుకని ఆనాటి మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనం చలుపుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెండ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాము.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదనే చెప్పవచ్చు.
1: It can be said that Bharatiyas have not understood the potentialities and the capacities.
0: గుర్తించే ఉండినా వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: హ్యాడ్ దే రియలైజ్డ్ దే వుడ్ హావ్ లెఫ్ట్ ఇట్ సో ఈజీలీ లైక్ దిస్.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించునా.
1: హావింగ్ రిలీజ్డ్ ఆల్ ద స్వీట్నెస్ వుడ్ ఎవర్ ఎనీబడి యాక్సెప్ట్ ద బిటర్నెస్.
0: ముద్ద ఖర్జూరం తినేటటువంటి వాడికి చింతపండు రుచి.
1: ద వన్ హూ రిలీజెస్ దట్ కైండ్ ఆఫ్ గ్రేప్ విచ్ ఇస్ ఆల్ స్వీట్ విల్ నెవర్ యాక్సెప్ట్ ద టామరిండ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదం యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా నువ్వు గుర్తించలేదని చెప్పవచ్చు.
1: ద స్వీట్నెస్ ఆఫ్ వేద ఈజ్ నాట్ రియలైజ్డ్ బై దోస్ హూ లర్న్ వేద.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు, కానీ జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది వేదమనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: దే హావ్ నాట్ రియలైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ ది వేద ఈజ్ మెంట్ ఫర్ లైఫ్ నాట్ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇంకా ఉపనిషత్తులు,
1: ద నెక్స్ట్ ఉపనిషత్స్,
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: ది ఉపనిషత్స్ ఆర్ మెంట్ ఫర్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద రైటియస్నెస్, ద డిజైర్, ద లిబరేషన్.
0: వేదములు ద్వైతము,
1: వేద ఇస్ డ్యూయలిజం,
0: వేదాంతము అద్వైతం.
1: ద వేదాంత ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: దిస్ ఉపనిషత్ ఇస్
0: వేదములకు అంత్యములో ఉండేటువంటి కనుక వేదాంతములు అని కూడా మరొక పేరు.
1: యాజ్ దే ఆర్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ వేద ఇస్ కాల్డ్ వేదాంత.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటినీ మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyam avutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudanu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth,
0: ఒక్క మోక్షం మాత్రమే పరవిద్య.
1: లిబరేషన్ ఈజ్ ఓన్లీ పరవిద్య.
0: కనుక అట్టి పరవిద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని, అభ్యాసములు కాని, సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: టు హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ది అదర్ ప్రాక్టీసెస్ అండ్ ద సెక్యులర్ నాలెడ్జ్ ఆర్ నాట్ నీడెడ్.
0: ఇవన్నీ కూడా ద్వైతములకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual
0: life. Prachina kalamu nundi bharatiyulu ee vedamulanu aneka vidhuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times bharatiyas have taken the learning of veda, the very breath, the very life principle.
0: వేదములకు 9 పేర్లు ఉన్నాయి.
1: వేద హ్యాస్ 9 నేమ్స్.
0: ఒకటి శృతి,
1: వన్ శృతి.
0: రెండవది అనుస్వరం,
1: సెకండ్ అనుస్వర.
0: మూడవది త్రయి,
1: థర్డ్ వన్ త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము,
1: ఫోర్త్ వన్ ఆమ్నాయ.
0: ఐదవది సమామ్నాయము,
1: ఫిఫ్త్ సమామ్నాయ.
0: ఆరవది ఛందస్సు,
1: సిక్స్త్ ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం,
1: సెవెంత్ అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం,
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం,
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ 9 రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ 9 అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్లుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: Sruti meant is an association between the preceptor and the disciple. The disciple follows the rhythm and the meter as revealed to him by the preceptor.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని, ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని, గ్రామ్ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text, nor gramophone plate, nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: డే అండ్ నైట్ దే షుడ్ ఫాలో ద ప్రిసెప్టర్ రిపీటింగ్ ద సేమ్ రిథమ్ అండ్ ఫాలో హిమ్.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు, కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: ద వర్డ్స్ దెర్ మే బి సమ్ డిస్లొకేషన్ ద ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: బట్ ద ట్యూన్ ద మీటర్ ఇస్ నెసెసరీ.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakne, Ekku Pradhanat Ishtu Ucchar.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in Adarvada
0: Vedas. Karuka Rukvedamu. యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు ఎందుకు దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్ దట్ ద మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయము.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంతో ఛందోబద్ధమైనటువంటిది కనుక దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: taratarulaga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: taatalu taatalu tandrulu kodukulu manamallu munimu ee vidhanga taratarulato kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayamu.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agamam.
0: Bhagavantuni ucchvasa nishvasamulu kanukane teesukovatamu vadalatamu deeni valla yerpadinatundi kanukane ee vedamu deeniki nigamagamam peru pochindi.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigamagamam.
0: Ucchvasa nishvasamule veda swarupamulu.
1: The inhalation exhalation of God is this veda.
0: Oka chinna udaharana teesukondi.
1: Take a small example.
0: So ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎంత సత్యం ఉంటుందా చూడండి.
1: ఇన్ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రూత్.
0: సో అంటే పూరించటము తీసుకోవటము.
1: So means filling up, inhalation.
0: Hum, vadalatamu.
1: Hum meant exhalation, leaving out.
0: So means that, adi.
1: So means that.
0: Hum, nenu.
1: Hum meant I.
0: So hum, ade nenu.
1: It means that thou art.
0: Anaga yemi, tattvam asi anetuvanti mahavakyaniki idi sariyainatuvanti artham avutundi.
1: It amounts to the correct meaning to this Mahavakya Tattvamasi.
0: Ee soham soham anetundi dinamunaku 21600 paryayam jarugutundali.
1: This soham, we do it repeated 21600 times every day.
0: Aa artham emani bodhisthundali.
1: What is the lesson that is taught?
0: Soham soham. I am that. I am God. I am God. I am God. I am God. Nene gaadu nene daivamu aneetundi uchcharistuntundadi.
1: The lesson taught by this exercise is I am that. I am God.
0: Kanuka daivam yokka uchchvas nishvasamule kaadu sarimanamuni yokka uchchvas nishvasamulu kodanu sakramayinatundi yokka daivatvanni uchcharistuntundadi.
1: It is not merely the breath of God himself, it is the breath of every human being.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఈజ్ నాట్ దేర్ దర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈస్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే,
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్,
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేరు లేకుండా,
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామ కృష్ణ గోవింద
0: మహాకర్మణే, మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు, ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: All those noble people in the ancient times said, oh, the man of pleasure, we offer you our salutation.
0: సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: Where is the one of pleasure?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి,
1: many of the saints after undertaking penance,
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: To know the nature of the divinity, they undertook many practices.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: Only few accomplished it.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు, బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విదిన్?
0: తమసః పరస్తాత్, అంధకారం అనేటువంటి అజ్ఞానం అవతల ఉంటున్నాడు.
1: He is covered by the darkness of ignorance.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: He is beyond this darkness.
0: ఎక్కడ తమస్సు?
1: Where is this darkness?
0: దేహభ్రాంతియే తమస్సు.
1: The body identification is tamas.
0: ఇంద్రియ భ్రాంతియే తమస్సు.
1: The attachment to senses.
0: ఇంద్రియములను అనుసరించడమే తమస్సు.
1: Following senses is darkness.
0: అనుసరించడమే తపస్సు.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasah parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: Ee vidhanga prati vedamulandu kudanu ati sulabhamuga kudanu bodhisthu vachindi.
1: Like this, many things are taught easily in Veda.
0: Inka vedamu bedhamulanta bodhinchindani cheptuntaru.
1: Some say that Veda taught different.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరు దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడూ లేదు.
1: Some say some can chant, some should not. This should be said that by some, not others. There is no such thing in Veda.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: You take the first canto in Veda.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి, తేజస్విన సహనాభవతు. ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదములు ఎట్టి భేదము లేదు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ, దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ వేదా అట్ ఆల్.
0: వేదమున్నది వేదము కాదు.
1: ఇట్ ఈస్ నో వేదా ఇఫ్ ఎంటర్టైన్స్ డిఫరెన్సెస్.
0: కలసి మెలసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ అబౌట్ టుగెదర్.
0: కలసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us develop the intelligence which we have learned.
0: కలసి మెలసి కలత లేక చెలివితో జీవించుదాం అనింది.
1: లెట్ us live together without any conflict.
0: కలత లేక చెలివితో జీవించుదాం.
1: లెట్ us live in friendship without conflict.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: With all vastness, broad-mindedness, he taught.
0: కనుకని మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make an effort to know the meaning first.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: It's enough if we know the fraction of the meaning.
0: ఒక్క గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మమైనటువంటి విషయంలో కూడాను సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటున్నాయి.
1: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్ only two are present in
2: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: There are 17 branches in యజుర్వేద.
2: అక్కడ కూడా రెండు మాత్రమే నిలిచిపోయాయి.
1: Only two which stood the test of time.
2: సామవేదము లోపల 1000 శాఖలు.
1: In Samaveda there are 1000 branches.
2: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి, ఇంకా రెండు ఉన్నాయి.
1: 998 are lost, 2 are surviving.
2: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: In this world you would have been mighty powerful.
2: ఉన్న ఈ కొన్ని శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: We could accomplish and get so many faculties by learning the fractional knowledge.
2: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
2: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: సీక్రెట్ భారత్ ఇస్ ది ల్యాండ్ ఆఫ్ పెనెన్స్, ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ఇస్ ది ల్యాండ్ ఆఫ్ ఆల్ సీక్రెట్.
2: ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా తిప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
1: This land of action, this land of all Veda, we are transformed into the land of enjoyment.
2: యోగమును ఆశించడం చేతనే అనేక రోగములకు గురి అయిపోతున్నాం మనం.
1: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
2: భోగము కాదు మన జీవితము, యోగం.
1: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
2: కనుక వేద విద్యలనేటువంటిది చాలా అనంతమైనటువంటి అర్థములతో కూడినటువంటిది.
1: The Vedic knowledge has infinite meanings.
2: సమస్త దేశమును సమస్త లోకమును కూడాను వేదములే పోషిస్తున్నాయి.
1: ఆల్ కంట్రీస్ ఇన్ ఆల్ వరల్డ్ సస్టైన్ అప్
2: ఇతర దేశస్థులకు వేద సంబంధ తెలియకపోయినప్పటికీ అది ఒక విధమైనటువంటి శబ్ద తరంగములతో వ్యాపించిపోతుండాలి.
1: ద ఫారినర్స్ మే నాట్ బి అవేర్ ఆఫ్ దిస్ వేద బట్ దే ఆర్ స్ప్రెడ్ బై వే ఆఫ్
2: కేవలం వేదం ఒక భారతదేశమునందు మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేద ఇస్ లిమిటెడ్ టు భారత్.
2: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: The sound waves are present everywhere.
2: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
2: భూమికి ఆకర్షణ శక్తి ఉందని,
1: that earth has got force of gravity.
2: ఏదో ఒక విదేశీయుడు కనిపెట్టాడు,
1: a foreigner discovered.
2: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వము కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
1: Even prior to the discovery of the gravitational force, that it existed.
2: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దానికి ప్రత్యేకమైనటువంటి సాధన చేసి దాన్ని కనిపెట్టాడు.
1: న్యూటన్ డిస్కవర్డ్ విత్ స్పెషల్ డివైస్.
2: అంతేకాని సాధన చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమవుతుంది.
1: ద వన్ హూ టేక్స్ టు ప్రాక్టీస్ క్యాన్ అకాంప్లిష్.
2: అదే విధంగానే భారతదేశం లోపల మహర్షులందరూ కూడా ఈ వేద శబ్ద తరంగములను వారు సాధన చేసి దాన్ని సాధించారు.
1: సిమిలర్లీ ఏన్షియంట్ సైన్స్ కుడ్ అకాంప్లిష్ ఆల్ ది సౌండ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
2: దీనిని సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
2: దానం సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
2: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒక్కటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
2: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షమవుతుంది.
1: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యూ కెన్ అకాంప్లిష్.
2: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: This is beyond time and space.
2: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
2: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
1: ట్రూత్ ఇస్ బియాండ్ ఆల్ ద త్రీ టైమ్.
2: కాలములు ఎందుకు మారినటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్.
2: సత్య స్వరూపము వేదము.
1: వేద ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
2: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వేద.
2: హాస్యం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
2: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రం లేదు తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
1: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇట్. వీ టేక్ ఇట్ యాజ్ ద వన్ రిపీటెడ్ జస్ట్ వెర్బలీ.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మీకు అక్షరము తెలియకపోయినప్పటికీ పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ యూ యూ డోంట్ నో లెటర్స్.
2: ఆ యొక్క శబ్దమును మీరు శ్రవణం చేస్తే చాలు, అందులోనే ఉంటుండాలి ఆనందం.
1: లిసన్ టు ద సౌండ్, దేర్ లైస్ హ్యాపీనెస్.
2: పుట్టిన చంటి బిడ్డను ఊయల్లో వేసి అమ్మ పాట పాడుతూ కమ్మని కంఠంతో జోలలు పాడుతుంటది.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby,
2: కానీ ఆ చంటి బిడ్డకి అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
1: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
2: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: Because of the singing of the tune of the song, the child sleeps.
2: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: సిమిలర్లీ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ది మీనింగ్,
2: శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: అవుట్ ఆఫ్ దట్ లిసనింగ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద ప్లేస్.
2: ఆ శ్రవణమే మననం చేయండి.
1: That listening has got to be
2: calculated.
1: And that will transform into practice.
2: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుండాలి.
1: There's great bliss in listening.
2: అది ఒక నాదము.
1: It is a sound.
2: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: The sound is highly powerful.
2: మన దేవాలయంలో కూడాను గంటలు పెడుతుంటాము.
1: We have got the bells in temples.
2: పోయిన వారంతా ఒకసారి గంట ఎక్క కొడతారు.
1: ఎవరీన్ దట్ గోస్ దేర్ రింగ్స్ ద బెల్.
2: ఎందుకోసం గంటను పెట్టారు?
1: వై ఆర్ ద బెల్స్ కెప్ట్?
2: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
1: ఆర్ దే మీన్ మియర్లీ టు వేక్ అప్ ద గాడ్ హూ ఈస్ స్లీపింగ్?
2: కాదు కాదు కాదు. వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేత వినిపిస్తుంటారు.
1: దోస్ హూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
2: అంతేకాదు భగవంతుడు సర్వరక్షకుడు.
1: నాట్ ఓన్లీ దట్ గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
2: అనేక విధమైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతుంటుంటాడు.
1: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
2: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
2: మనం ఎవరైనా ఇప్పుడు మారినండి ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తాం అతనికి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
2: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
1: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
2: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
1: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
2: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
1: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యూ రింగ్ ద బెల్,
2: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
1: ద విజన్ ఆఫ్ గాడ్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ అస్ బై రింగింగ్ ద బెల్.
2: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ సౌండ్.
2: ఆ యొక్క నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: ఇట్ షుడ్ బి ప్రాపర్ సౌండ్ కాంబినేషన్ ఆఫ్ అకార.
2: అదే అతని సరైనటువంటి అడ్రస్.
1: దట్ ఈస్ హిస్ కరెక్ట్ అడ్రస్.
2: ఊరికే తట్టకుండా కొట్టే ఎవడో పిల్లలు ఆర్డర్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
1: ఇఫ్ యూ జస్ట్ రింగ్ ద బెల్ విమ్సికలీ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ చైల్డ్స్ ప్లే.
2: కనుక ఆ ఓంకారం కూడాను ఎంతనో సౌమ్యంగా స్వీట్గా మధురంగా సున్నితంగా పలకాలి.
1: ఓంకార షుడ్ బి రిపీటెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
2: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. నిత్యం వింటారు పట్టణ వాసులు, ప్లేన్ ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
1: మెనీ ద అర్బన్ పీపుల్ నో యాజ్ ద ప్లేన్ ల్యాండ్
2: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
1: యాజ్ ఇట్ నియర్ యు కెన్ హియర్ లాట్ ఆఫ్ సౌండ్.
2: పోయే సమయంలో తక్కువ తక్కువ తక్కువగా వినిపిస్తూ పోతుంది.
1: యాజ్ ఇట్ లీవ్స్ టేక్స్ ఆఫ్ యు కెన్ గెయిన్ దిస్ సౌండ్.
2: కూడా

0: ఇది తక్కువ పైకి పోవాల, మరి ఇది నిజమైనటువంటి ఒక స్వరం.
1: Therefore, it should ascend and reach and gradually slow down.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది స్పెల్లింగ్
0: G-O-D పెట్టే గాడ్ అంటున్నాము.
1: ఇఫ్ ది స్పెల్లింగ్ ఇస్ G-O-D గాడ్
0: అదే విధంగా ఓంకును అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: సిమిలర్లీ ది త్రీ లెటర్స్ అకార ఉకార మకార ఇస్ ఓంకార.
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు పిక్ అప్ ది స్పెల్లింగ్.
0: ఓంకారంలో స్పెల్లింగుల కోసం అని పేస్తుంటారు, ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవ్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వి సే
0: కనుకలే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్.

0: ఆ మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్.
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఈస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లిస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్ టుడే.
0: అయ్యో వేదం చదివితే మా పుట్టగుడి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉంటుంటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు?
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: మహర్షులు కాని బ్రాహ్మణులు కాని వీరికి ఏ విద్యను నేర్చుకున్నారు?
1: Ancient saints and Brahmins, how have they learned?
0: వేదం వేదం వేదం.
1: So they carried their living by Veda.
0: కనుక దీనికి తగినటువంటి ప్రోత్సాహం ఉత్సాహం లేకపోవటం చేత,
1: because of lack of encouragement,
0: ఈ వేదాంతాన్ని సక్రమైన రీతిలో ప్రచార ప్రబోధం సల్పటం చేత, లేకపోవటం చేత,
1: because it's not publicized in the proper way,
0: వేదము దినదినానికి తరిగిపోతుంటుండాలి.
1: Veda is declining day by day.
0: కనుక ఈ ఉన్న కొన్ని సేకరణలైనా కూడాను దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: Swami expects that we will certainly uphold and preserve the foster, the limited sustaining branches of Veda.
0: మా విద్యా సంస్థలో,
1: in our institutions,
0: 1700 మంది పిల్లలు ఉంటున్నారు.
1: There are 1700 students.
0: Primary school, higher secondary school, institute. వీళ్ళ అందరికీ తెలుసు నీ వేదం.
1: All students, primary school, higher secondary school, institute, all students know Veda.
0: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు, 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
1: You must have seen primary school children aged 5, how clearly they chanted Veda.
0: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివే తీరాలని పెట్టాం.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: ఇది బలవంతము కాదు.
1: It's not out of force.
0: పిల్లలే ఆనందంగా వచ్చి నేర్చుకుంటున్నారు.
1: Children are learning with pleasure.
0: మిగతా వేద పాఠశాలలో మీకు 50 రూపాయలు ఇస్తాము, 500 రూపాయలు ఇస్తాం నేర్చుకుంటే తీసుకుంటారు వెళ్లిపోతున్నారు.
1: In other Vedic schools, they are paying 50 rupees, 500 rupees, they receive money and get out.
0: కారణం ఏమిటి? వాళ్ళకి ఆ అభిరుచిని వాళ్ళకి బోధించడం లేదు.
1: వాట్ ఇస్ ద రీజన్?
0: దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళకి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ మోటివేటెడ్, దే డోంట్ రికగ్నైజ్ ద స్వీట్నెస్.
0: కనుకనే ఇక్కడ ఈ పిల్లలు మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేదా ఇఫ్ యు లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఇస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: దాట్ విచ్ ఊజెస్ అవుట్ విల్ నెవర్ ఫాల్.
0: ఊరేది ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ స్టఫింగ్ ఇట్స్ బౌండ్ టు కమ్ అవుట్ అట్ వన్ టైం.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: దేర్ నెవర్ బి రెమినెంట్ ఆర్ రెసిడ్యువల్ దేర్.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ లర్న్ వేదా.
0: వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడాను.
1: దే షుడ్ హ్యావ్ ఆల్ ది ఎంథూజియాజం జీల్.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేద దట్ హెస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హ్యాస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేద, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్ధను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore, the public at the individual level should support and encourage.
0: Inka vedamlo ento viluvaina ratnalanta untunnayi.
1: In Veda there are many valuable precious gems.
0: Repati nunchi
1: from tomorrow
0: ee veda saramainatunti
1: the essence of Veda,
0: upanishadulu,
1: the upanishads.
0: Ee upanishadulunu gurinchi manam kontha varaku vinnappudu ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
0: Mahabharatam idi.
1: It's Mahabharata.
0: Bharata desham idi.
1: This is
0: Mahabharatam lo anetundi madhyalo undinatundi yokka naadhi vantidi Bhagavad Gita.
1: The Bhagavad Gita is a navel in this Mahabharata.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మసూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుక.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ స్టోరీస్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గమును అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడాను కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పాత్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: 8 ఉపనిషత్తులు అంతా ఉంటున్నాయి.
1: దర్ 1008.
0: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి,
1: బట్ వీ హావ్ టు సమ్ అప్ దెమ్,
0: 11 ఉపనిషత్తులుగా నిర్ణయం చేశారు.
1: అండ్ దర్ ఆర్ 11 ఉపనిషత్స్.
0: అందులో మొదటి ఉపనిషత్తు,
1: ద ఫస్ట్ ఆఫ్ దెమ్,
0: ఈశావాస్యోపనిషత్తు.
1: ఈజ్ ఈశావాస్యోపనిషత్.
0: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
1: ద ఫస్ట్ వర్స్ ఈజ్ ఈశావాస్య.
0: సర్వము అందులోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైఫ్
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
0: ఈశావాస్యమిదం జగత్.
1: అందులోనే
0: ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ దేర్.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవడం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: సిన్స్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్, యూ హ్యావ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు, ఇంకా చదవడం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యను చదువుకోండి, తప్పు లేదు.
1: There's no mistake in having English education.
0: కాని మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which really upholds our culture, gives all kinds of
0: reference. సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human life.
0: Samskarimpa chesetundi samskaramu.
1: That which refines is culture.
0: Kaniki ee upanishattulani kudanu chakkaga manavunu samskarimpa chesi chakkani oka divyamainatundi murtiga tayar chestu vachunnayi.
1: It refines and purifies into a noble one.
0: Kanuka రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: సో ఫ్రమ్ టుమారో వి షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన బినా సుఖ శాంతి.

हरि भजन हरि भजन बिना सुख शांति नहीं।

0: పాడ తొడగిరి పచ్చపూల జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల ముఖములలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
1: ద సన్ అపియర్డ్ సెరీన్లీ పీస్ఫుల్ ద డే స్టార్టెడ్ టు గెట్ షార్టర్ అండ్ ద చిల్ విండ్ బ్లూ ఫియర్స్లీ ద ఫీల్డ్స్ వర్ రైప్ విత్ గోల్డెన్ క్రాప్ The farmers rejoiced in singing. The birds of flowers blossomed on the banks of rivers like garlands. Farmers were bringing home the newly harvested grain and hailed the arrival of the sweet festival of Sankranti.
0: Dushanambulu veru durambuga netti Dushanambulu వేరు దూరంబుగా నెట్టి ప్రేమ భావములను పెంపు చేసి సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనుల వలనే భూమి స్వర్గమగును ఇట్టి జనుల వలనే భూమి స్వర్గమగును
1: వి హావ్ టు బ్రష్ అసైడ్ కీప్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆల్ దట్ ద క్రిటిసిజం అండ్ ఆల్ ద బ్లేమ్ అండ్ వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అండ్ దోస్ పీపుల్ విత్ సచ్ అన్ ఇంటెలెక్ట్ విల్ మేక్ దిస్ ఎర్త్ ద వెరీ పారడైజ్
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినియులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్
0: గడచిన 4 దినముల నుండి ప్రశాంతి లేయము ప్రత్యేకమైన ఒక ప్రపంచంగా గోచరిస్తూ వచ్చింది
1: ఫర్ ద లాస్ట్ 4 డేస్ ప్రశాంతి నిలయం హ్యాస్ వర్న్ ఏ న్యూ లుక్ ఏ న్యూ వరల్డ్ ఆల్ టుగెదర్
0: ప్రశాంతి నిలయం క్యాంపస్ కానీ అనంతపురం క్యాంపస్ కానీ బెంగళూరు క్యాంపస్ కానీ ప్రైమరీ స్కూలు హైయర్ సెకండరీ స్కూలు సంస్థలు కానీ ప్రతి ఒక్క విద్యార్థి కూడాను అన్ని రంగముల యందు కూడాను అత్యంత శ్రద్ధాభక్తులను నిరూపించి శ్రమించి పనిచేస్తూ వచ్చారు
1: Students of all institutions, be that of Prashanthi Nilayam campus, Ananthapur campus, Bangalore campus, higher secondary school, the primary school, every student struggled hard with all the sincerity, steadfastness and worked all along.
0: Kevalam vidyarthulu maatrame kaaku adhyapakulu kudanu yavvanulu modalukoni vruddhula varaku kudanu ento sreminchi ground lo దీనికి సహాయం చేస్తూ వచ్చారు
1: నాట్ ఓన్లీ స్టూడెంట్స్ టీచర్స్ యంగ్ అండ్ ఓల్డ్ సీనియర్స్ దే ఆల్సో వర్క్ దేర్ ఆన్ ద గ్రౌండ్
0: ఈ విధమైనటువంటి ఐకమత్యము ప్రేమ భక్తి ప్రపత్తులతో కూడినటువంటి యొక్క సంస్థలు నిజముగా విచారించిన జగత్తులో ఎందుకూడను కానరాదు
1: Such principles of unity, love, devotion and sincerity, the institutions with such qualities are present nowhere in the world.
0: Itti samasthalu jagattulo vyapinchina jagattu yokka samasyale pariharam avutundi.
1: If such institutions increase more and more day by day, there will be no problems in this world.
0: Vidyarthulu విద్యార్థినీయులు అధ్యాపకులు ఎంతో అద్భుతమైనటువంటి యొక్క చర్యను కావిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ టీచర్స్ హావ్ డన్ వండర్ఫుల్ థింగ్స్.
0: కేవలం విద్యా విషయమునందు మాత్రమే కాక అనేక రంగములు యందు కూడాను ఈ విద్యార్థులు తమ యొక్క శక్తిని విశాలము గావిస్తూ వచ్చారు.
1: నాట్ ఓన్లీ ఇన్ అకాడెమిక్ ఫీల్డ్ స్టూడెంట్స్ హావ్ డెమాన్స్ట్రేటెడ్ దేర్ టాలెంట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆల్సో.
0: అవేర్నెస్ ఈజ్ లైఫ్ అని అన్నింటి యందు పరిపూర్ణంగా గుర్తించినటువంటిదే నిజమైనటువంటి జీవితం అని.
1: ద ట్రూ లైఫ్ లైస్ ఇన్ ది అవేర్నెస్ ఆఫ్ లైఫ్, ద టోటల్ అండర్స్టాండింగ్.
0: ఆటలు ఎందే కాక పాటలు ఎందే కాక ఈ యొక్క బ్యాండు నాదస్వరము ఇత్యాది అనేక విద్యలు ఎందుకు కూడాను మా యొక్క విద్యార్థులు ఎంతనో అభివృద్ధిగాంచి జగత్తునకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
1: Our students made everybody happy, not only in the academic field, but also in areas of music and also in Nadaswaram, which you have witnessed. They made everybody happy.
0: ఈ లయన్స్ డాన్స్ లోపల కేవలము చిన్న క్లాసు విద్యార్థులు మాత్రమే కాదు, ఎంఏ ఎంఎస్సీ ఎంటెక్ ఎంబీఏ పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు కూడాను ఇందులో ప్రవేశించి చాలా ఉత్సాహంగా ప్రోత్సాహాన్ని కల్పించి ప్రజలకు ఆనందాన్ని అందించారు.
1: యు మస్ట్ హావ్ ఎంజాయ్డ్ ద లయన్స్ డాన్స్ పార్టిసిపేటెడ్ బై సీనియర్ స్టూడెంట్స్ ఫ్రమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎంఏ ఎంబీఏ ఎంటెక్ అండ్ సో ఆన్.
0: ఇంతే కాక అనంతపురం విద్యార్థినులు స్వామి యొక్క పుట్టిన పండుగ కని కాన్వకేషన్ ఫంక్షన్ కని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క నాదస్వరం నేర్చుకోవాలని వాళ్ళు కేవలం పెద్ద పండితుల దగ్గర పోయి కొంతకాలం వినియోగపరిచి ఈ విధంగా నాదస్వరం నేర్చుకుని వచ్చి ఈనాడు కూడాను తెల్లవారి స్వామి యొక్క మేలుకొలుపుల లోపల ఆ నాదస్వరమును వినిపించారు.
1: Girls from the Anantapur campus, they have undergone training under experts and they have learned this Nadaswaram particularly to be played on the occasion of Bhagwan's birthday and convocation and this morning also.
0: ఈ ఆటలు పాటలు అన్ని కూడాను తమ తృప్తి నిమిత్తమై కాదు, స్వామిని తృప్తిపరచాలి స్వామిని ఆనందపరచాలి అనేటువంటి యొక్క అగాధమైనటువంటి యొక్క ప్రేమోత్సాహంతో దీనిలో పాల్గొన్నారు.
1: The sports and games and music is not for their satisfaction, to make Swami happy, to please him, they have done all these activities.
0: Enni vidhamulaitvanti yokka kashtamulakainanu orchi sahinchi barinchi tattukoni nettukoni munduku saagutu vacharu.
1: They could bear all the difficulties and problems on their way and could proceed.
0: Enta maatramana evvaru talachina anta maatrame nenu.
1: God manifests in the way you estimate, in the way you imagine him to be.
0: వారి వారి సంకల్పమును పురస్కరించుకొనియే నా యొక్క సంకల్పం కూడాను అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: Basing on your thoughts, Bhagavan responds and reacts.
0: ఈనాటి లోకము లోపల పిల్లలు కాని పెద్దలు కాని ఎన్నో విధమైనటువంటి యొక్క కార్యములు యందు దీక్షను వహించి చేతగానటువంటి దాన్ని కూడాను సాధిస్తూ అనేక విధమైనటువంటి విజయాన్ని పొందుతూ వచ్చారు.
1: You find many people, the youngsters and elders, who are victorious from different parts with all the determination.
0: Kani inta kaalam ainappatikini ye vyakti aina kudanu manassu padarthamu aneetuvanti rendinti yokka tarathamyanni gurtinchukolekapothunnaru.
1: Though times have passed, no one has ever recognized the difference between the matter and the mind.
0: Prati manavuni yokka jeevitham kudanu tellavari modalukoni ratri parundunanta varaku kudanu ee manassu padarthamulu yokka sammilita swaroopamtone kaalam gadaputunnaru.
1: Man spends his life sojourn from dawn to dusk relating to these two aspects, the mind and matter.
0: Kani ee naati kudanu entati goppa vidyavantulainappudiki what is mind ani prashna veste ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీవన్ వాట్ ఈస్ మ్యాటర్ హీ విల్ సే డస్ నాట్ మ్యాటర్ వాట్ ఈస్ మైండ్ హీ డజంట్ సే డజంట్ మ్యాటర్
0: దాన్ని తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమాత్రము లేదు అని వాదిస్తారు.
1: అండ్ హీ గోస్ ఆన్ ఆర్గ్యూయింగ్ దట్ హీ డజంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దట్
0: వాట్ ఈస్ మ్యాటర్ అని పెడితే డెడ్ డస్ మైండ్ అంటారు.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఈస్ మ్యాటర్ హీ డజంట్ హీ సేస్ డస్ నాట్ మైండ్
0: దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటారు.
1: హీ సేస్ హీ డజంట్ నీడ్ టు నో
0: ఈనాడు మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది మైండ్ పదార్థం యొక్క విజ్ఞానతను గుర్తించాలి.
1: What man has to know today is this differentiation, distinction between the mind and man.
0: మనసును తెలియనటువంటి మానవుడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: Man who does not know the mind is a fool.
0: కనుకనే మనసును గుర్తించినటువంటి వాడే మానీయుడు.
1: So the one who knows the nature of the mind is noble.
0: అయితే ఈ మనసు యొక్క స్వరూపం ఏమిటి?
1: Then what is the form of the mind?
0: ఇది ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
1: Where from it has originated?
0: దీని యొక్క క్రియలు ఏమిటి?
1: What is its nature?
0: దీని యొక్క మహత్తం ఏమిటి?
1: What is mystery behind it?
0: విచారణ చేస్తే,
1: if we inquire,
0: ఆత్మకు మూడు శక్తులు ఉన్నవి.
1: Atma, the spirit, has three powers.
0: ఒకటి మనస్సు.
1: One is the mind.
0: రెండవది బుద్ధి.
1: Second, intellect.
0: మూడవది సంకల్పము.
1: The third one is the will.
0: మనోబుద్ధులు సంకల్పముల యొక్క స్వరూపమే ఆత్మ.
1: Atma, the spirit, is the combination of the mind, intellect and the will.
0: కనుకనే ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిదే ఈ మనస్సు.
1: Therefore the mind has originated out of this self.
0: ఈ మనస్సు యొక్క విశాలత చెప్పుటకే సాధ్యం కాదు.
1: The vastness of the mind is beyond all measure.
0: దీనినే సంస్కృతం నందు సర్వత పాణిపాదం తత్సర్వతో శిశిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. దీన్ని సంకల్పించిన ఎంత దూరమైన క్షణంలో ప్రయాణం చేస్తుంది.
1: This is what is said in philosophy, that by mere will it can go to any far of distance.
0: Sarvatra chanamalo vyapinchipothundi.
1: In a moments of time it would be so vast.
0: Ee manasu yokka shaktini evaru kodanu gurtinchaleru vicharinchaleru.
1: The power of the mind cannot be estimated by anybody.
0: Deenini varninchutaku bhashane chaladu.
1: And the language will not be able to reach.
0: Kanukane మనస్సు యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నిర్ణయించడం సాధ్యం కాదు.
1: ద మైటీ పవర్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ నాట్ డిసైడెడ్
0: మనస్సు అనేటువంటి యొక్క శక్తి లేకుండా ఏ చిన్న కార్యాన్ని కూడా మనము సాధించలేము.
1: వితౌట్ ద పవర్ ఆఫ్ ద మైండ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీ టైనీ టాస్క్.
0: అయితే మనస్సు అంటే ఏ విధంగా ఉన్నది?
1: Then how is the mind?
0: ఈ మనస్సుకు రూపం లేదు.
1: Mind has no form.
0: మనస్సు చేసే పని అంతా కూడాను ఆత్మశక్తి ద్వారానే చేస్తూ ఉంటుండాలి.
1: Mind works only with the help of the atmic power.
0: కనుకనే ఈ లోపల ఉండేటువంటి ఆత్మనే ఈ మనస్సు ద్వారా ప్రపంచంలో సర్వకర్మలు కూడాను ఆచరిస్తూ వస్తుండాలి.
1: Therefore it is the inner self that operates through the mind and functions in the outer world.
0: ఈ మనో యొక్క వికారమును మనో యొక్క వికాసమును గుర్తించవలన కొన్ని సంవత్సరములైన కూడా చాలదు.
1: Few of the years are not enough if you go into the depth of the nature.
0: కొన్ని యుగములు కూడా వీలు కాదు.
1: Even ages also would not be adequate.
0: రెండవది బుద్ధి.
1: The second is intellect.
0: ఇది ప్రకాశవంతమైనటువంటిది.
1: Intellect illumines.
0: ఇది వికాసవంతమైనటువంటిది.
1: And it blossoms.
0: ఇవి కేవలం విచారణకరమైనటువంటిది.
1: It investigates.
0: విచారణ చేసినమే ఈ బుద్ధి యొక్క సత్యం.
1: Intellect discriminates. It is its quality.
0: ఆ డిస్క్రిమినేషన్ లోపల కూడా స్వార్థ స్వప్రయోజనములకు ఏమాత్రము స్థానం లేకుండా డిస్క్రిమినేషన్ చేసేటువంటిది బుద్ధి.
1: ఇట్ ఇస్ ది ఇంటెలెక్ట్ దట్ డిస్క్రిమినేట్స్ ఇన్ ద జనరల్ ఇన్ ద ఫండమెంటల్ వే నాట్ అలాంగ్ ది ఇండివిజువల్ డైరెక్షన్.
0: ఇంకా సంకల్పము.
1: అండ్ దెన్ ద విల్.
0: ఈ సంకల్పములు ఈ జన్మంలో చేసినవే కాక వచ్చే జన్మంలో కూడాను ఇంకా ఎన్నియో దీని యొక్క ఫలితములను అందిస్తూ వస్తుంటాది.
1: ద థాట్స్ ఆఫ్ ది యెస్టర్డేస్ వి ఫైండ్ బై దెం బీయింగ్ fruitful than now and also would bear
0: samskaravantamainatundi
1: and it's one of culture in the
0: samskaram anage emti.
1: What do you mean by
0: chedunu duram chesi manchini poshinchadame?
1: The refinement or culture meant removing all that is bad.
0: Nitya jeevithamlo manam ee karmalu aacharistunnamo aa karmalu yokka doshamulanu nirmoolam gaavinchi dosharahitamainatundi yokka karmalaga teechididdukotame samskaram.
1: All the human activity must be free from all adulteration or pollution. Make it pure and crystal clear.
0: Samskaram ante oka pedda shramaga shramato koodinatundi kaadu.
1: This cultural refinement is not straightforward.
0: Ee vidhanga manobuddhulu yokka samskrutini varninchavalanna ye grandhamulu kudanu saadhyam kaadu.
1: It's not possible for any book to narrate in full the power of the mind and intellect.
0: Kani ee naati sankalpam naaku ee manassu buddhi ee samskaramulu moodintini gurinchi chakkaga ee naati nunchi pillalaku bodhinchalane aasha kalugutundadi.
1: Bhagavan wants us to know, and he is willing to teach us the relationship between the mind, the intellect and the thought.
0: What relationship? Powers.
1: The powers of the mind, intellect and the thought.
0: కనుక మొట్టమొదటి ప్రతి మానవుడు కూడాను మనస్సు మ్యాటర్
1: టు బిగిన్ విత్
0: పదార్థము
1: టు బిగిన్ విత్ ద మైండ్ అండ్ మ్యాటర్
0: పదార్థం లేకుండా మనసు లేదు మనసు లేకుండా పదార్థం లేదు
1: వితౌట్ మ్యాటర్ మైండ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద మైండ్ మ్యాటర్
0: ఇది గులాబీ పుష్పము ఇది ఒక పదార్థము
1: దిస్ ద రోజ్ ఫ్లవర్ దిస్ మ్యాటర్
0: అయితే ఇది పదార్థం లేకుండా నేను గులాబీ పుష్పమని మనసు ప్రవేశించదు
1: Without this matter, the rose flower, it cannot get into your head.
0: Manase lekunda pote ee oka gulab pushpam anetundi kanti kanipinchadu.
1: Without the mind, you cannot see this rose flower.
0: Ee manasu prapanchamlo unnatundi padarthamulu reaction, resound and reflection ani.
1: This mind carries with it three important features: reaction, reflection and resound.
0: Kanuka manasu yokka prabhavamu chaala goppadi.
1: The effect of the mind is very mighty.
0: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని ఒక్క మానవుడైనా కూడా గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
0: మనస్సు యొక్క ప్రభావాన్ని మొట్టమొదటి గుర్తించినటువంటి వాడే మానవుడు.
1: ఈజ్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యూ నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: ఏదో సంకల్పముల యొక్క ప్రభావమే మనస్సు యొక్క స్వరూపం అనుకుంటారు.
1: యూ థింక్ దట్ మైండ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కానీ ఆ సంకల్పం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ ద థాట్ హ్యాస్ అరిజన్.
0: కాబట్టి సంకల్పములు కూడాను ఒక విధమైనటువంటి ఆధారం ఉంటున్నది.
1: ద థాట్ ఆల్సో హ్యాస్ అ ఫౌండేషన్.
0: అది కూడాను ఆత్మ నుండి ఆవిర్భవిస్తుండాలి.
1: ద థాట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అది చైతన్య శక్తి ద్వారా ఆవిర్భవించేటువంటిది.
1: అండ్ ఇట్స్ ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ అవేర్నెస్ చైతన్య.
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది వికసిస్తూ ఉంటుంటుంది.
1: In everyone there is this principle of vijnana that blossoms.
0: కానీ కొంతమంది మూర్ఖులు గ్రంథ పరిచయం వల్ల ఏదో కొన్ని పెద్దలు చెప్పినటువంటి మాటల వల్ల అనేక రకములైనటువంటి విద్యను మేము అభ్యసించామని గర్విస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ లర్నింగ్ దేర్ టెక్స్చువల్ లర్నింగ్ విచ్ దే హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్స్.
0: ఈ విధమైనటువంటి నేర్పులు నేర్చుకున్నటువంటి వారు కేవలము నిజమైనటువంటి విద్యావంతులు కాదు.
1: అక్విజిషన్ ఆఫ్ సచ్ స్కిల్స్ విల్ నెవర్ మేక్ యూ ఎడ్యుకేటెడ్.
0: ఇప్పుడు నిజమైనటువంటి విద్యావంతులంటే ఏ దాన్ని గుర్తించాలి అనేటువంటిది చక్కగా విచారణ చేయాలి.
1: A truly educated man must know what is to be known, what is to be recognized.
0: ఆత్మ విజ్ఞానమును గుర్తించలేనటువంటి వాడు ఎన్ని విద్యలు నేర్చేయకూడను మూర్ఖుడే.
1: Without this knowledge of the self, whatever form of education you may acquire, it is all useless and you are a fool.
0: విద్యావంతుడే ఉంటుంటాడు.
1: We have an educated man.
0: అతని దగ్గరికి పోయి మీరు ఒక ప్రశ్న వేయండి.
1: If you go and put a question,
0: ayya meevaru ani prashninchandi.
1: If you ask him, sir, who are you?
0: Antati goppa vidyavantulu ayinappudiki deeniki sariyana jawabu cheppaledu.
1: In spite of all of his high education, he will not give you correct answer.
0: Ayya naa peru nenu Ramashastri garu untadu.
1: He will say, my name is Ramashastri.
0: Ramashastri dehani pettinatundi kaani neevu kaade.
1: Ramashastri's name given to you but not your true self.
0: మరి మీరెవరు అని రెండో తోరి ప్రశ్నించండి.
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ అగైన్ దెన్ హూ ఆర్ యూ.
0: నేను ఒక పండితుడను అంటాడు.
1: అండ్ హీ రిప్లైస్ ఐఎమ్ ఎ స్కాలర్.
0: అది కూడా సరైన జవాబు కాదు.
1: ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఆన్సర్.
0: పాండిత్యం నీ యొక్క ప్రభావం చే నీవు అభ్యసించినటువంటి యొక్క విద్యనే కానీ నీవు కాదు అంటాడు.
1: స్కాలర్షిప్ ఇస్ ద వన్ దట్ యు హావ్ అక్వైర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. యు ఆర్ నాట్ ది ట్రూ.
0: మరి మూడో ప్రశ్న వేయండి, మీరెవరని.
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ ఫర్ థర్డ్ టైమ్ హూ ఆర్ యూ.
0: అయ్యా నేను ఇండియన్, నేను అమెరికన్, నేను బ్రిటిష్ వాడి అని దేశం యొక్క పేరును ఉచ్చరిస్తాడు.
1: అండ్ హి గివ్స్ ఆన్సర్స్ లైక్ దిస్, ఐఎమ్ ఇండియన్ అమెరికన్ రిఫరింగ్ టు హిస్ నేటివిటీ.
0: నీవెవరు అని అడిగినటువంటి ప్రశ్నకు దేహం పేరు, వృత్తి పేరు, దేశం పేరు మాత్రమే వర్ణిస్తున్నాడు, కానీ తానెవరనేటువంటిది తనకేమాత్రమూ గుర్తించుకోవటం లేదు.
1: రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ హూ ఆర్ యూ, హీ రిఫర్స్ టు హిస్ నేమ్ దట్ ఈస్ గివెన్, ద ప్రొఫెషన్ అండ్ హిస్ నేటివ్.
0: కారణం తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకున్నాక కేవలం దేహతత్వాన్ని, విద్యాతత్వాన్ని, వృత్తితత్వాన్ని మాత్రమే దృష్టి అందించుకున్నాడు.
1: ద రీజన్ ఈస్ దట్ హీ హాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. He has got the knowledge of his body, the profession and the place he belongs to.
0: Atma jnanam lenetunti vaadu deha jnanamto enta varaku jeevinchagaladu?
1: Without this knowledge of the self, how long can you live? By merely knowing the body.
0: విద్యను అభ్యసించినటువంటిది దేహమే.
1: It is the body that has learned.
0: విద్యను పోషించినటువంటిది దేహమే.
1: The body sustains the knowledge.
0: ఈ విధంగా చూస్తే ఇవన్నీ నీ చేతిలో ఉన్నటువంటి ఒక పరికరములే.
1: They are of your own making. They are your own instruments.
0: నీ పరికరములు నీవా లేక పరికరములకు ఆధీనుడైనటువంటి వాడు నీవా?
1: In fact, are you the instrument or are you the holder of the instrument?
0: కాబట్టి ఈ పరికరములంత కూడాను నీ యొక్క స్వాధీనంలో ఉండేటువంటి పనిముట్లు.
1: These are all the instruments that are under your control.
0: You are the master.
1: You are the master.
0: అందుకోసమని వేదాంతం చెప్తుందది, master the mind, be a master mind.
1: So Vedanta says, master the mind, be a master mind.
0: కనుక నీవు ఈ యొక్క దీనికంతా నీవు మాస్టర్ కావాలి.
1: So you should be a master for all these.
0: ఈ విధంగా విచారణ పూర్తి చేసిన తర్వాత మరి నీవు అడగండి, ఎవరండి మీరు అని.
1: After thorough inquiry, now put this question, who are you?
0: అప్పుడు ఆయన చెప్పగలడు.
1: Then he can give the answer.
0: అయ్యా, దేహాభిమానం చేత నేను అనేక విధమైనటువంటి అజ్ఞానంలో పాల్పడి దేహం యొక్క వృత్తులు, దేహం యొక్క పేర్లు, దేహం యొక్క పరిస్థితులు, కాలం యొక్క దీన్ని నేను చెప్తూ వచ్చాను. కానీ కాలాతీతమైనటువంటి వాడు, దేహాతీతమైనటువంటి వాడు, విద్యాతీతమైనటువంటి వాడు ఆత్మ, అదే నేను అంటాడు.
1: So long I have been referring to my name because of ignorance and the place I belong to associated the passage of time. Now I realize that I am beyond the time and the body.
0: దేహమును, విద్యను, సంస్కృతిని సర్వం కూడాను తాను ఆడిస్తూ ఉంటుండాలి.
1: If you have the knowledge of the self, you know that is the foundation for all the rest of the aspects of life.
0: కానీ నాయకుణ్ణి మర్చిపోతున్నాడు.
1: But he is forgetting the very master.
0: నాట్యాన్ని చూచి భ్రమిస్తున్నాడు.
1: He is deluded by the dance.
0: ఈ నాట్యం ఆడేది దేహమే.
1: And the body that dances.
0: దేహాన్ని చలింపజేసేటువంటి ఆత్మ.
1: It is the self that makes the body move.
0: కనుకనే దేహాభిమానం నీవు అభివృద్ధి పరచుకొని
1: I have developed body attachment.
0: ఈ దేశంలో నీవు దేశం యొక్క పేరు కాని, విద్య యొక్క ప్రభావాన్ని కాని నీవు వర్ణిస్తూ వస్తున్నావు.
1: I go by the name of my country and the profession and the knowledge I acquire.
0: ఇవి ఏది కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: None of them are permanent.
0: ఇవన్నీ కూడాను క్షుద్రమైనటువంటివి.
1: After all, they're so low.
0: క్షణంలో నశించిపోయేటువంటివి.
1: They vanish in a moment of time.
0: నీవు సత్యమైనటువంటి వాడు.
1: You are the truth.
0: సత్యమే నీ పేరు.
1: Your name is truth.
0: అది ఆత్మ.
1: That is the self.
0: కనుకనే నీవు ఆత్మాన్ని ఆధారంగా తీసుకుని ఆత్మజ్ఞానమును ప్రచారం చేసుకుంటూ నీవు దేహాభిమానమును తగ్గించుకుంటూ రావాలి.
1: Totally relying on the self or atma. Developing that the knowledge of the self, you have to give up the body attachment.
0: ఆత్మజ్ఞానమైనటువంటి అణు మాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: So long there is దేహాభిమాన body attachment, you will not have ఆత్మజ్ఞానం.
0: ఏదో కొన్ని గ్రంథముల నుంచి చదివినటువంటి కొటేషన్స్ తీసుకుని నీవు జవాబులు చెప్పవచ్చును.
1: You may give the reply basing on the information from textual knowledge.
0: ఈ కొటేషన్స్ అంతా కూడా కేవలము సరైనటువంటివి కాదు.
1: The quotations are not correct anyway.
0: ఇది డైలీ జరిగేటువంటి యొక్క మ్యాజిక్లు.
1: It's all the gimmicks and the magics of the daily routine.
0: ఇది నీవు కాదు.
1: That's not your true self.
0: నీవు కమకమేన అన్నిటికీ ఆధారమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
1: You are the very master, the power, the center of all.
0: ఆత్మశక్తిని అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: You have to make every attempt to know the power of Atma, the self.
0: మొట్టమొదట నీవు మనసు యొక్క తత్వాన్ని గుర్తించుకునరా.
1: To begin with, know the nature of the mind.
0: మనసు యొక్క ప్రభావము ఎంత గొప్పదో దీనికి అప్పుడు నీకు తెలుస్తుంది.
1: Then you will understand how great the mind is.
0: ఈ మనసు యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదని కాదు.
1: The effects of the mind cannot be decided in a way.
0: మనిషి ఎందే పుట్టి, మనిషి ఎందే పెరిగి, మనసునందే జీవించి, మనసునందే అంత్యమగును ఆనందం.
1: It is the bliss that is born in man, sustained in man, and ultimately annihilated.
0: కర్మలన్నీయు మనసు. కర్మలన్నీయు మనసు.
1: ఆల్ యాక్షన్స్ రిలేటెడ్ టు
0: ది మైండ్. కష్టములు అది ఒక మనసు.
1: ది డిఫికల్టీస్ ఆల్సో.
0: జీవించుట ఒక మనసు.
1: ది డికే.
0: చెడుపు మనసు.
1: ది ఫెయిల్యూర్.
0: ఇవన్నీ కూడా మనసు యొక్క ప్రభావములే.
1: దే ఆర్ ఆల్ ది ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ది మైండ్.
0: కనుకనే మనసు యొక్క ప్రభావం ఇట్టిది అట్టిదని ఎవరు నిర్ణయించలేరు.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: కనుక మనసు యొక్క ప్రభావమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should know the effect and the influence of
0: mind. మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించినప్పుడు మ్యాటర్ యొక్క స్వరూపాన్ని నీవు గుర్తించడానికి శక్తి ఉంటుంది.
1: When once you know the impact of the mind, you can also know the nature of the matter.
0: నీ ఇంద్రియాలను నీవు అరికట్టుకోలేనటువంటి వాడు ఇతర యొక్క దీన్ని ఏ విధంగా అధికారి కాగలవు?
1: If you cannot control your senses, how can you be the master of others?
0: నీ సెన్సెస్ నీవు అధికారంలో పెట్టుకున్నప్పుడే ఇతరులకు నీవు మాస్టర్ కాగలవు.
1: If you control your senses, you can be the master of the
0: కనుక మొట్టమొదట నీ మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించు.
1: So first know the effects of the mind.
0: పుట్టుట ఒక మనసు.
1: The birth.
0: భూమి నుండిట మనసు.
1: Life.
0: సంసారం ఒక మనసు.
1: Family.
0: చావు మనసు.
1: Death.
0: బాల్యమంతా ఈ మనసు. వార్ధక్యం ఒక మనసు. జీవించుట ఒక మనసు. చెడుపు మనసు. కర్మలన్నీ మనసు. కష్టములు ఒక మనసు. సంతోషం ఒక మనసు. చింత మనసు.
1: And the mystery. They're all the effects and the manifestations of the mind.
0: మనసు యొక్క ప్రభావమే.
1: The whole thing is nothing but the reflection of the mind.
0: ఇలాంటి శక్తి కలిగినటువంటి మనసు నీ దగ్గర పెట్టుకుని
1: with that powerful mind in you
0: నీవు అల్పునిగా భావించుకొని
1: you consider yourself low
0: అణుమాత్రమైనటువంటి విద్యకే నీవు అనంతమైన గర్వాన్ని అనుభవిస్తున్నావు
1: you are simply egoistic because of the fraction of the knowledge you
0: అది ఏ పెద్ద మూర్ఖత్వము
1: it is the sign of
0: ఇంతకంటే మూర్ఖుడు మరొకటి జగత్తులో
1: కాదు there is no other greater fool than you
0: నీకు అన్ని తెలుసు అనుకుంటున్నావు
1: you think you know all
0: కానీ ఒక్కొక్క దాన్ని లెక్క చేయకుండా పోతున్నావు
1: sometimes you neglect others
0: ఆత్మతత్వాన్ని ఏమాత్రం గుర్తించుకోలేకపోతున్నావు
1: you don't know this knowledge of the
0: self ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటూ పోతున్నావు
1: you go on knowing the
0: అందువల్లనే ఈనాటి మానవుడు నిరంతరము దుఃఖముల చేత కష్టముల చేత కృంగిపోతున్నాడు
1: that's the reason why man has drowned himself in misery and sadness and failure
0: మానవుని యొక్క సుఖము దుఃఖములకు మూల కారణం ఏమిటి
1: what is the primordial cause for the pleasure and the pain
0: ఈ సుఖదుఖములకు మూల కారణం నీవే
1: యు ఆర్ ద కాజ్ ఫర్ ద ప్లెజర్
0: నీకు మరొకరు కారణం కాదు
1: నో వన్ ఎల్స్
0: కారణం ఏమిటి
1: వై
0: నీ సత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం చేత
1: Because you don't know your own self.
0: నీ సుఖదుఖాలను నీవు పెంచుకుంటూ వస్తున్నావు.
1: You go by your pleasure and the pain in
0: life. నీ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే సుఖదుఖములను నీ వెంట రావడానికి వీల్లేదు.
1: When once you know your true self, you'll not be affected by pleasure.
0: నిన్ను తాకుటకూడను సాధ్యం కాదు. నిన్ను తాకుటకూడదు సాధ్యం.
1: No one can touch you anyway.
0: కనుకనే సుఖదుఖములకు మూల కారణము నీవే
1: ఫర్ ఆల్ యువర్ ప్లెజర్ అండ్ పెయిన్ యువర్
0: వారు వీరు వీరు వారని అనేక రకమైనటువంటి యొక్క దీన్ని ఆదర్శంగా తీసుకుని చెప్పుకుంటున్నారు
1: యు గో ఆన్ బ్లేమింగ్ అదర్స్ దట్ పర్సన్ అండ్ దిస్ పర్సన్
0: ఇది మరింత పాపం
1: ఇట్ ఈస్ ఎ సిన్
0: నా కష్టములకు వాడు కారణము నా దుఃఖములకు వీడు కారణము అని అనుకుంటున్నాము
1: యు థింక్ దట్ సో అండ్ సో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పెయిన్ అండ్ మిజరీ
0: చాలా పాపము
1: It is a sin.
0: ఎవరు నీ కష్టములకు కారకులు కాదు.
1: No one is responsible for
0: ఎవరు నీ దుఖములకు కారకులు కాదు.
1: No one is the cause for your misery.
0: నీకు నీవే కారకుడు.
1: You are responsible for your own pain.
0: కనుక నీకు నీవే responsible కానీ బరువుల పైన వేసుకోవటం మరింత పాపం.
1: You have to own your own responsibility. You cannot blame others.
0: కారణము
1: The reason.
0: నీ యందు సరైనటువంటి నీతిభావం లేకుండా ఉంటుంది.
1: You don't have morality within you.
0: అనగా చక్కని నడత.
1: Meaning proper conduct.
0: ఈ నడత వల్లనే ఈనాటి నడతనే రేపు సంస్కృతి అవుతుంది
1: ద ప్రెసెంట్ డే కాండక్ట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ కల్చర్ సంస్కృతి
0: నేటి సంస్కృతమే రేపటి స్వభావం అవుతుంది
1: అండ్ ది వెరీ కల్చర్ దట్ యు అక్వైర్ టుడే విల్ మేక్ యువర్ స్వభావ
0: నేటి స్వభావమే రేపటి గమ్యమవుతుంది
1: అండ్ ది వెరీ హ్యాబిట్ స్వభావ విల్ బి ది గమ్య ద గో
0: నీ సంస్కృతమునకు నీ భావమునకు నీ గమ్యమునకు నీ సంకల్పమునే మూల కారణం
1: దేర్ఫోర్ ఫర్ యువర్ కల్చర్ ద ఫీలింగ్ అండ్ ద గోల్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్
0: కనుక నీ గమ్యం ఎట్టిదంటే నీ యొక్క కర్మ ఎట్టిదో గమ్యం అట్టిది
1: యాజ్ ఈజ్ యువర్ పాత్ సో ఈజ్ ద గోల్
0: కనుకనే నీతిని మొట్టమొదట మనం గుర్తించాలి
1: Therefore you have to know the morality in the beginning
0: ఆ నీతి యొక్క ప్రభావమే ఈ యొక్క లోకంలో ఉండేటువంటి కర్మ యొక్క సిద్ధాంతము
1: And the results of all the moral principles that you adhere to
0: ఈ కర్మ యొక్క సిద్ధాంతమని కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి
1: All these things will have the mind as their origin
0: ప్రేమ స్వరూపులారా
1: embodiments of love
0: మనస్సు మన వెంటనే ఉన్నది
1: Mind is with you.
0: మనసు లేకుండా మనిషి కాదు.
1: No human can exist without mind.
0: కానీ మనిషి అయినటువంటి మానవుడు మనసును గుర్తించుకోలేకపోతున్నాడు.
1: And this human is not able to know the mind which is in him within.
0: నీవు మనసును గుర్తించుకోలేకుండా నేను మానవుడని ఎట్లా చెప్పగలుగుతున్నావు?
1: Without knowing the mind how can you call yourself?
0: చెప్పే అధికారం కూడా లేదు.
1: You have no authority to declare yourself.
0: నీవు ఏనాడు మనసును గుర్తిస్తావో అప్పుడే నీవు మానవుడని చెప్పడానికి వీలవుతుంది.
1: That day when you know the nature of the mind you can call yourself a human being.
0: ఇది సరైనటువంటి వేదాంతం యొక్క సారము.
1: This is the essence of Vedanta.
0: కనుక వేదాంతం అనగా సర్వ వేదముల యొక్క అంత్యమే వేదాంతము.
1: Vedanta means the purpose, the goal of all Vedas.
0: దానిని ఆత్మజ్ఞానము అన్నారు.
1: That is the knowledge of the self.
0: ఆ ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని మర్చిపోయి దేహజ్ఞానాన్ని పెంచుకుంటూ నేను ఇది అది అని వాదించుకోవటము ఇది కేవలం మూర్ఖత్వం కాదా?
1: We go by only the knowledge of the body and we go on arguing with others. Is it not a sign of a fool?
0: ఈ ఆత్మ అనేటువంటిది కంట్రోల్ రూమ్.
1: And this ఆత్మ, the self, is the control room.
0: ఆ కంట్రోలర్ రూమ్ నీవు స్వాధీనం చేసుకో.
1: యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ కంట్రోల్ రూమ్.
0: అన్ని ఇంద్రియములు కూడా క్షణంలో నీకు కంట్రోల్ అయిపోతాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి అండర్ యువర్ చెక్ కంట్రోల్.
0: ఇంటిలో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూముల్లో ఉన్నటువంటి లైట్లు కూడా ఆఫ్ అయిపోతాయి.
1: ఇఫ్ యూ పుట్ ఆఫ్ ది మెయిన్ స్విచ్, వెల్ దేర్ విల్ బి నో లైట్ ఎనీవేర్ ఇన్ అదర్ రూమ్.
0: మెయిన్ స్విచ్ ని ఆన్ చేస్తే అన్ని రూముల్లో కూడా దీపాలు వెలుగుతాయి.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్ యూల్ హ్యావ్ ద లైట్ ఇన్ ఆల్ ద రూమ్.
0: కాబట్టి మెయిన్ స్విచ్ అనేటువంటిది నీ ఆత్మ.
1: So, Atma, the self, is the main switch.
0: నీ యొక్క చూపు, నీ యొక్క మాటలు, నీ యొక్క పలుకులు, నీ యొక్క శ్రవణము, నీ యొక్క పనులు, ఇవన్నీ కూడా రూముల్లో ఉన్నటువంటి స్విచ్ వంటివి.
1: Therefore, your looks, your words and your listening, audition, they amount to bulbs in your room.
0: నీకు కల్పితముగా ఆవించుకున్నటువంటివి.
1: And these are of your own making.
0: ఇప్పుడు నువ్వు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు.
1: You have built a big mansion.
0: ఇది బెడ్రూమ్.
1: This is the bedroom.
0: ఇది బాత్రూమ్.
1: This is the bathroom.
0: ఇది స్టోర్ రూమ్.
1: స్టోర్ రూమ్.
0: ఇది కిచెన్ రూమ్.
1: This is the kitchen.
0: ఇవన్నీ ఈ రకంగా పేర్లు వేరు వేరు పెట్టుకున్నావు.
1: And you have categorized them as different rooms for purpose.
0: ఎవరు పెట్టుకున్నటువంటిది?
1: Who made them so?
0: నీవు పెట్టుకున్నటువంటివి.
1: They are of your own making.
0: నీవు నిర్ణయించుకున్నటువంటివి.
1: That's your decision.
0: ఇది బాత్రూమ్ కు ఒక రూమ్ గోడ అడ్డం ఉంది.
1: And there is a wall separating the bathroom from the rest.
0: బెడ్రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: There lies a wall there near bedroom.
0: డ్రాయింగ్ రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: So also the drawing room.
0: డైనింగ్ హాల్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: The dining hall also has a wall.
0: ఈ గోడల వల్లనే ఇన్ని రూములుగా రూపొందింప చేసుకుంటున్నావు.
1: Only the walls separate the building into different rooms.
0: Walls anta kotti vesesesthe oka vishalamaina hall ga tayaravutundi.
1: If you remove walls, you'll find a very big hall there.
0: కనుకనే ఈ యొక్క పద్ధతులు నీవు సరైనటువంటి విచారం చేయకుండా ఈ వాళ్ళను పెంచుకుంటూ పోతున్నావు.
1: యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ యూ గో ఆన్ బిల్డింగ్ వాల్స్.
0: ఈ రూములు ఇంతంత వాల్స్ ఏ ప్రధానమైనటువంటిగా తీసుకుంటున్నావు.
1: అండ్ యూ గో బై దిస్ వాల్స్ ఇన్ ద రూమ్స్ దేర్ ఆర్.
0: కాదు కాదు.
1: నో.
0: విశాలత్వాన్ని పొందాలి.
1: హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లార్జ్ హార్టెడ్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అది ఏ అనంతమైనటువంటిది.
1: దాట్ ఈస్ ఇన్ఫినిట్.
0: అట్టి అనంతమైనటువంటి అమృతమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించగా
1: యూ హావ్ ఫర్గాటన్ దట్ ఇన్ఫినిట్ నెక్టార్ నెక్టార్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అల్పమైన స్వల్పమైన దేహాభిమానం పెంచుకుంటున్నావు.
1: అండ్ యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సో లో.
0: కనుక అనేక జన్మల నుంచి ఈ దేహాభిమానాన్ని పెంచుకుంటూ వస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఓవర్
0: ఈ జన్మలో క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ పోవాలి.
1: అట్లీస్ట్ దిస్ లైఫ్ టైమ్ యూ కట్ షార్ట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఏమిటి ఈ దేహం?
1: వాట్ ఇస్ దిస్ బాడీ?
0: ఎంత నాది అంటున్నావు.
1: అండ్ యూ క్లెయిమ్ ఎంతవరకు నీది? హౌ లాంగ్?
0: ఈ దేహం ఉండేంత వరకే.
1: So long you live.
0: తర్వాత ఎవరిదో?
1: లేటర్?
0: ఏ పేరు వస్తుందో?
1: వాట్ నేమ్ ఇట్ వుడ్ గెట్?
0: కాబట్టి నీవెందుకు దీనికి నాది అనుకుంటున్నావు?
1: దెన్ హౌ డు యూ క్లెయిమ్ దట్ ఇట్ బిలాంగ్స్ టు యు?
0: కొంతవరకు ప్రపంచ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఈ నేను అనేటువంటి ఒక ఉపయోగపడుతుంది.
1: హౌఎవర్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ అండ్ ద కాంటాక్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ యూ షుడ్ హ్యావ్ ఎ నేమ్.
0: దీంట్లో నేను నాది ఈ రెండే ఉంటుండే.
1: హియర్ వీ ఫైండ్ టూ ఐ అండ్ మైన్.
0: నేను అనేటువంటిది ఆత్మ.
1: I is the self, Atma.
0: Nadi anetvadi matter.
1: Nadi, mind, is matter.
0: Ee Atma yokka tattvame manasu.
1: Therefore, the nature of Atma is the mind.
0: Manasu yokka prabhavame ee padarthamu.
1: The effect of the mind is this
0: matter.
1: Kabatti
0: manasu padarthamu yokka prabhavanni mattamatta manam gurtinchukunnappudu sarvamu okkatai pothundi.
1: Therefore, when once you know the nature of the mind and of the matter, everything else will be known.
0: Vidyarthulara,
1: students,
0: మీరు లాంగ్ లైఫ్ దీర్ఘకాలం జీవించగలిసినటువంటి వారు.
1: యు హావ్ గాట్ లాంగ్ లైఫ్ అహెడ్ ఆఫ్ యు.
0: కనుక ఏదో వృద్ధాప్యం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుని పోవటం తాత్సారం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ది అడ్వాన్స్డ్ ఓల్డ్ ఏజ్.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ వయసు లోపలనే మనం చాలా జాగ్రత్త పడాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎట్ దిస్ ఏజ్ యూ షుడ్ బి కేర్ఫుల్.
0: ఈ వయసు లోపల మనం కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే తిరిగి మనకు చిక్కదు దక్కదు.
1: వెన్ వన్స్ యూ వేస్ట్ దిస్ టైమ్ యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్.
0: కనుక ఈ వయసును చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏజ్.
0: ఈ వయసు నుండే మనం తెలుసుకోవాల్సినవన్నీ చక్కగా తెలుసుకోవాలి.
1: యూ హావ్ టు నో ఆల్ దట్ యు ఆర్ సపోజ్ టు నో అట్ దిస్ ఏజ్.
0: లేకపోతే ఇంకెప్పుడు నువ్వు తెలుసుకుంటావు?
1: వెన్ ఆర్ యూ గోయింగ్ టు లర్న్?
0: మసలలేవు కన మసగలు మోమును మడతల పడిక తల నరిచే కదా. ముసలికోతి అని పనివా పసివాలను నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ, తైతే తైతే తై బొమ్మ, దీని తమాష దూరం తోలు బొమ్మ.
1: There will be cataract in the eye, arthritis, you cannot move about. What is it you want to learn? Later, it is impossible. People call you a monkey.
0: Andamu, prayamu, undani chikkaku roranna.
1: Oh man, don't pride yourself because of your beauty. And you...
0: Munnunnadira tondaraloni musulitanamana musulla pandaga.
1: There lies the festival of the old age at the very doorstep.
0: అప్పుడు నిన్ను ఎవరు చూస్తారు?
1: దెన్ హూ విల్ లుక్ ఎట్ యు?
0: అప్పుడు నిన్ను నీవు చూసుకోగలవా?
1: కెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్?
0: సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: సర్వ సహాయాన్ని నీవు ఆశించాలి.
1: యూ నీడ్ ది హెల్ప్ ఆఫ్ సంబడీ ఎల్స్.
0: కనుక నీవు ఉండినంత వరకు ఎవరి సహాయం లేకుండా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫార్ యు ఆర్ హియర్ నౌ, డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ రిలయంట్ అండ్ అచీవ్.
0: కనుక ఏ క్షణం లోపల ఈ దేహం యొక్క పరిస్థితి ఏ విధంగా మారుతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఎట్ వాట్ మూమెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దిస్ బాడీ నోబడీ కెన్ సే.
0: కనుక బాడీ అభిమానాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
1: సో డోంట్ హ్యావ్ టూ మచ్ అబౌట్ ఇట్.
0: అయితే పరాధీనం కాకుండా క్షేమంగా ఉండడానికి తగిన ప్రోషన్ చేసుకోవాలి.
1: సీ దట్ యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. జస్ట్ క్యారీ ఆన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్.
0: డూ యువర్ డ్యూటీ. నీ దేహాన్ని పరాధీనం కాకుండా చూసుకో.
1: సీ దట్ యూ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మెయింటైన్ యువర్ సెల్ఫ్.
0: నీ స్వాధీనంలోనే ఉంచుకోవాలి.
1: హ్యావ్ ఇట్ అండర్ యువర్ కంట్రోల్.
0: నీవెవరు?
1: Who are you?
0: నేను అనేటువంటిది ఆత్మ. ఆత్మ స్వాధీనంలో పెట్టాలి.
1: అండ్ దట్ వెరీ ఐ ఈస్ ద సెల్ఫ్. యూ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అన్నింటి ఎందు ఉండేటువంటిది ఐ ఒక్కటే.
1: ది ఐ ఈస్ కామన్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: రామయ్య ఎవరు ఉంటే నేను అని ఒకటి లేస్తాడు.
1: ఇఫ్ యు సే రామయ్య, వన్ విల్ సే ఐ.
0: అనిల్ కుమార్ ఎవరంటే ఈయన అని లేస్తాడు.
1: ఇఫ్ యు సే అనిల్ కుమార్, దిస్ పర్సన్ విల్ గెట్
0: అప్. ఈయన ఎవరు ఉంటే ఆయన లేస్తాడు.
1: హూ ఈస్ దేర్, హీ విల్ గెట్ అప్ దేర్.
0: శాస్త్రి గారు ఎవరంటే ఆయన లేస్తాడు.
1: శాస్త్రి
0: నేను నేను నేను అని అంటున్నాడు.
1: సో దిస్ ఐ ఐ
0: ఆయన నేను అంటున్నాడు, ఈయన నేను అంటున్నాడు, ఆయన నేను అంటున్నాడు. కాబట్టి నేను అనేటువంటిది అందరి ఎందుకు ఉండేటువంటిది ఏకాత్మ భావమే.
1: సో ఈచ్ వన్ స్టార్ట్ రిప్లైయింగ్ ఐ ఐ అండ్ దిస్ ఐ ఈస్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఐ అనేటువంటిది ఫండమెంటల్.
1: దిస్ ఐ ఈస్ ఫండమెంటల్.
0: ఐ నుంచినే వచ్చినటువంటి సర్వ ఐలు కూడాను.
1: It is out of this eye the remaining things followed.
0: మీకు తెలుసు ఉంటాది ఇన్ని దీపాలు ఇక్కడ వెలుగుతున్నాయి.
1: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్ బర్నింగ్.
0: అదే రీతిగా దీపావళి రోజు ఒక దీపం నుంచి అనేక దీపాలు అంటించుకుంటూ పోతుంటాం.
1: సేమ్ థింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ దీపావళి వెన్ యూ లైట్ సో మెనీ ల్యాంప్స్ దేర్.
0: కానీ ఇన్ని దీపాలు వెలగడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని నిప్పులు పీయాలి అని అనుకుంటాం.
1: హౌ మెనీ టైమ్స్ యూ షుడ్ లైట్ ఎవ్రీ ల్యాంప్, హౌ మచ్ టైమ్ యూ షుడ్ స్పెండ్.
0: అంటి ఎందుకు ఒకే కరెంట్?
1: ఇన్ ఫ్యాక్ట్ సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ బల్బ్.
0: ఆ కరెంట్ అనేటువంటి ఇంజిన్ నించిపోతే ఈ బల్బ్స్ అంతా నించిపోతాయి.
1: Power cut or failure, you don't get any light.
0: కనుకనే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుడు కూడాను ఒక బల్బు వంటి వాడే.
1: సో ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అ బల్బ్.
0: కానీ భగవంతుడే దీనికి తగినటువంటి ఒక జనరేటర్.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద జనరేటర్.
0: ఇది ఏ జనరేటర్?
1: గాడ్ ఇస్ జనరేటర్.
0: రేటర్ అంటే
1: జనరేటర్.
0: అదే జనరేటర్.
1: దట్ ఈస్ జనరేటర్.
0: జనులంతా కూడా ప్రకాశింపజేసేటువంటిది
1: జనరేటర్, మేకింగ్ దట్ పీపుల్ షైన్ జనరేటర్.
0: ఆ జనరేటర్ ను నీవు చూసుకోకుండా బల్బులు మాత్రమే పట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఏంటి?
1: యూ ఫర్గెట్ దిస్ జనరేటర్ అండ్ గో బై ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్.
0: కనుక ఎవరైనా వచ్చి ఎవరయ్యా మీరు అని అడిగితే సరైన జవాబు చెప్పాలి.
1: సో ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యూ, హూ ఆర్ యూ, యూ షుడ్ గివ్ ప్రాపర్ రిప్లై.
0: వాట్ ఈజ్ మైండ్ అంటే నా మైండ్ అనేటువంటిది ఆత్మ యొక్క అంశమే అని చెప్పాలి.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ వాట్ ఇస్ ద మైండ్, యూ షుడ్ సే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఇట్ ఈజ్ నాట్ మ్యాటర్.
1: ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్
0: అని చెప్పకూడదు.
1: యూ షుడ్ నాట్ సే సో.
0: అదే విధంగానే నీ మనసు అంటే ఏమిటంటే అది ఆత్మ యొక్క ప్రతిబింబమే.
1: దెన్ వాట్ ఈస్ మైండ్? ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీ బుద్ధి అంటే ఏమిటంటే ఆత్మ ప్రతిబింబమే.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీ సెన్సెస్ అంటే ఏమిటి? ఆత్మ యొక్క ప్రతిబింబాలే.
1: ఆల్సో సెన్సెస్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: దీని అంశాలే.
1: దేర్ ఆల్ ద స్పార్క్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అంశమునకంతా ఒక్కటే ఆధారం.
1: అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: మైసూర్పా, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ అన్ని చేసుకున్నాము. దీంట్లో ఏది ప్రధానం అంటుంటే చక్కెర ఒక్కటే. చక్కెరని తీసేస్తే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
1: యు హావ్ గాట్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్, బట్ వితౌట్ షుగర్ నో స్వీట్.
0: అదే విధంగానే గాడ్ ఈజ్ డివైన్.
1: గాడ్ ఈజ్ ఓన్లీ డివైన్ మాస్టర్.
0: డివైన్ అనేటువంటి షుగర్ ఉండటం వల్లనే నీవు ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నావు, ఇన్ని రకమైనటువంటి యొక్క వంటలు నీ వండుకో తింటున్నావు.
1: అండ్ బికాస్ ఆఫ్ ది డివినిటీ ద షుగర్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మెనీ స్వీట్స్ ప్లెంటిఫుల్లీ.
0: కనుకనే మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ రైట్ ను మనం పట్టుకోవాలి.
1: సో వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ఫండమెంటల్ రైట్.
0: ఈ ఫండమెంటల్ రైట్ అనేటువంటి మానవునికు మనసే.
1: ద ఫండమెంటల్ రైట్ రిలేట్స్ టు ద మైండ్.
0: ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఇది.
1: బికాస్ ఇట్స్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: మనసు అనేటువంటి మంకీ మైండ్ అనుకుంటారు, చాలా పొరపాటు.
1: యూ థింక్ దట్ మైండ్ ఇస్ మంకీ మైండ్, ఇట్ యువర్ మిస్టేక్.
0: నీవు మంకీగా ఉన్నప్పుడు అది నీకు మంకీ మైండ్ గా కనిపిస్తుంది.
1: సిన్స్ యు ఆర్ మంకీ, ది మైండ్ ఆల్సో టర్న్స్ ఇంటు ఏ మంకీ.
0: కానీ నీవు మ్యాన్ గా వచ్చినప్పుడు దట్ ఈస్ నాట్ మంకీ మైండ్.
1: ఈవెన్ వన్స్ యూ బిహేవ్ యాజ్ అ మ్యాన్, ద మైండ్
0: కెన్ నాట్ బి మ్యాన్ కైండ్.
1: ఓ దెన్ ఇట్ బికమ్స్ మ్యాన్ కైండ్.
0: ఆ మ్యాన్ కైండ్ గా మారిపోతుంది.
1: మ్యాన్
0: కైండ్ ని సంపాదించుకోవాలి.
1: అండ్ యూ షుడ్ బి
0: మంకీ మైండ్ ని పెంచుకోకూడదు.
1: ఇట్ షుడ్ బి ఆఫ్టర్
0: మ్యాన్ గా ఉంటుండాలి.
1: It should be like a man.
0: నీవు మంకీగా కాకూడదు.
1: నెవర్ బిహేవ్ లైక్ ఎ మంకీ.
0: ఆ విధంగా ఉంటున్నప్పుడే నీవు నిజమైనటువంటి మానవుడు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ప్రతి దాని కూడా ఏమిటండి మీ మనసు ఎట్టు పడుతుందా అంటే ఇదంతా ఒక కోతి వాదిరి పోతుండదండి అంటారు.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ అబౌట్ యువర్ మైండ్ యూ విల్ సే దట్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ మంకీ.
0: కోతి ఎంతో మేలు.
1: ఇన్ఫాక్ట్ మంకీ ఇస్ మచ్ బెటర్.
0: ఆ కోతి రామాజ్ఞ శిరస వహించి లంకను దాటి సముద్రాన్ని దాటి సీత యొక్క దీన్ని ముద్రికను తీసుకుని వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ ద వెరీ మంకీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామ. Could go over to Lanka, crossing that mighty ocean.
0: అప్పుడు కోతి చెప్పిందట, ఒరే పిచ్చివాడా మానవుడా, నేను కోతి కోతి కోతి నేను నన్ను హాస్యం చేస్తున్నావు, నీకంటే కోతి మరొకడున్నాడా?
1: And then this monkey goes on replying, Oh man, you started making fun of me.
0: నీవు దైవ కార్యములో ఏం పాల్గొన్నావు?
1: What is your role in this divine program?
0: నేను దైవ కార్యములో పాల్గొన్నాను.
1: I participated in the divine activity.
0: కాబట్టి నేను రామాజ్ఞను శిరసావహించాను.
1: I followed the command of Rama.
0: రాముని దగ్గర దీనుడిగా ఉన్నాను.
1: I was so humble in front of
0: Rama. రాముని దగ్గర ధీరుడిగా ఉన్నాను.
1: But in front of Ravana I was mighty.
0: చెడ్డదాని దగ్గర ధీరుడై నిలచాలి.
1: Therefore in front of a bad you should be courageous and strong. In front of the mighty one, you should be so humble.
0: అని కోతి మనకు బుద్ధి చెప్తుంది.
1: And that is a lesson by that monkey.
0: కాబట్టి మనం కోతులు కాకూడదు.
1: So we should never be a monkey.
0: ఆ కోతికి ఒక తోక ఉంటున్నప్పుడు కోతి అయిపోయింది.
1: And that monkey is monkey.
0: ఆ తోక లేని కోతులే మీరందరూ.
1: And we are all monkeys without tails.
0: టెయిల్ లేకుండా ఉండేంత మాత్రం మానవుడు అనుకోకూడదు.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ టెయిల్స్ వీ కాంట్ కాల్ అవర్సెల్ఫ్స్
0: టెయిల్ పోయింది కానీ దాని గుణములంతా మనలో ఉన్నాయి.
1: దో టెయిల్ ఈస్ మిస్సింగ్ ద క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
0: కనుకనమే ఆ గుణములు పూర్తి విమోచన గావించి
1: దేర్ఫోర్ యు షుడ్ డిస్ట్రాయ్ ఆల్ ద మంకీ.
0: పవిత్రమైన మార్గంలో ప్రవేశించి
1: అండ్ యు షుడ్ గెట్ ఇంటు సీక్రెట్ పాత్.
0: ఆత్మతత్వాన్ని లక్ష్యంలో ఉంచుకుని
1: అండ్ కీపింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్
0: ఆత్మ అంశమే నేను యొక్క తత్వాన్ని పెంచుకుని
1: అండ్ యు షుడ్ హావ్ ది ఫీలింగ్ దట్ ఐ యామ్ ద స్పార్క్
0: ఆఫ్ ద సెల్ఫ్. ఈ మనస్సు బుద్ధి సంస్కారము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం కోరుతూ రావాలి.
1: అండ్ యు షుడ్ ఆల్సో నో ద హార్మనీ ఇన్ ద యూనిటీ బిట్వీన్ ద మైండ్ ద మ్యాటర్ అండ్ ద థాట్.
0: సంస్కారం కూడా చాలా విచిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఇస్ ఆల్సో వెరీ పిక్యూలర్.
0: చిన్న మాటలతో చెప్తున్నారు కాబట్టి మీకు అర్థం కావటం లేదు.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ వెరీ సింపుల్ వే యెట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఈ సంస్కారం అనేటువంటిది నేటి చేసింది రేపటితో పోదు.
1: అండ్ దిస్ ఆఫ్టర్ ఆల్ ఇట్ డజంట్
0: కొన్ని జన్మల వరకు వెంటాడుతూ ఉంటుంటది.
1: అండ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ త్రూ యువర్ లైఫ్.
0: ఎక్కడ పోయినా మన వెంట నీడ మాదిరి వస్తుంటది.
1: ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ లైక్ ఎ షాడో.
0: కనుకనే సంస్కారం చాలా గొప్పది.
1: అండ్ దేర్ఫోర్ దిస్ కైండ్ ఆఫ్ కల్చర్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కారము అన్నారు.
1: సో దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ సంస్కార కల్చర్.
0: ఆ సంస్కారమును మనము అలక్ష్యంగా భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దట్.
0: మీలో ఆ సంస్కారం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్
0: సంస్కరించుకునేటువంటి శక్తి ఉంది.
1: బట్ యూ హావ్ గాట్ దట్ పవర్.
0: కానీ సంస్కరింపలేక చేసుకోలేకపోతే
1: బట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు పాలిష్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
0: దాన్ని సంస్కరింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
0: ఆ సంస్కారం చేసుకున్నప్పుడే సరైనటువంటి యొక్క సంస్కృతిలో మీరు ప్రవేశిస్తారు.
1: అండ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ మేక్ యూ కల్చర్డ్.
0: కనుకనే భారతీయ సంస్కృతి అంటే ఏమి? మహాభాగ్యవంతమైనటువంటి సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ అఫ్లూయెంట్ సో పవర్ఫుల్.
0: మహాబంగారం వంటి వంటిది.
1: ఇట్ ఈస్ గోల్డ్.
0: అపరంజి.
1: ఇట్ షైన్స్
0: మరణం ఏమాత్రము ఇందులో కానరాదు.
1: అండ్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అటువంటి అపరంజి యొక్క మన సంస్కృతి మనం ఈనాడు వ్యక్తం చేసుకుంటున్నాం.
1: ద షైనింగ్ కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ఫర్గాటన్ టుడే.
0: పెద్దలను చూస్తే గౌరవించడం అనేటువంటి మర్చిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గొప్పదాన్ని చూస్తే మనం వినయ విధేయతను చూపించడం మర్చిపోతున్నాం.
1: వీ డోంట్ వీ ఆర్ నాట్ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై
0: తల్లిదండ్రులను ప్రేమించడం కూడా మర్చిపోతున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ ఆర్ నాట్ లవింగ్ రెస్పెక్ట్.
0: దేని మర్చిపోంది?
1: వాట్ ఇస్ దట్ యు హావ్ నాట్ ఫర్గాట్?
0: చదువుకుంది మాత్రం నీకు నిలుస్తుండాలి.
1: బట్ యు ఓన్లీ రిటైన్ దట్ వాట్ యు స్టడీ. హౌ లాంగ్?
0: ఇది కేవలము నీ తల ఉండినంత వరకు ఇది సంస్కృతి.
1: అండ్ యు విల్ హావ్ ఆల్ దిస్ నాలెడ్జ్ సో లాంగ్ ది హెడ్ ఎగ్జిస్ట్.
0: తర్వాత ఏ మాత్రము మన వెంట రాదు.
1: దేర్ ఆఫ్టర్ ఇట్ విల్ నెవర్ ఫాలో.
0: ఏ మానవుడికైనా
1: ఫర్ ఎనీ మ్యాన్
0: ఎప్పటికైనా
1: ఎనీ టైం
0: కట్టగడపటికి మానవుడు పోయే సమయ లోపల సంస్కారమే వస్తుంది కానీ సంసారం రాదు.
1: ఫర్ ఎనీ మ్యాన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ నథింగ్ విల్ ఫాలో హిమ్ యాజ్ హి డిపార్ట్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్.
0: సంసారం వస్తుంది అనుకుంటున్నాం. సంసారం నీ వెంటనే రాదు.
1: ఇట్ ఓన్లీ సంస్కార దట్ ఫాలోస్ యూ నాట్ ద సంసార ఆఫ్ ద ఫ్యామిలీ. ఇట్ విల్ నెవర్ ఫాలో.
0: కనుకనే నీకు సంస్కారమే నీ వెంట వచ్చేది.
1: దేర్ఫోర్ ద సంస్కార దట్ ఫాలోస్.
0: అంటే వెంట వచ్చేటువంటి సంస్కారాన్ని సంపాదించుకోకుండా
1: without acquiring it, possessing it.
0: ఎక్కడో తుమ్మితే తూలిపోయేటువంటి ఈ సంసారాన్ని కట్టుకొని,
1: and in fact you are after this momentary ephemeral
0: family life, సత్యం నిత్యమని భావించి,
1: and you consider it eternal,
0: అనేక రకమైన అశాంతికి గురి అయిపోతున్నారు,
1: and you are highly restless in every way,
0: చాలా పొరపడుతున్నారు,
1: you are mistaken,
0: ఇన్ని చదువులు చదివి,
1: with all this knowledge,
0: చదువులన్నీ చదివి,
1: having all education,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మగిడి తన్నడి కూడా మందమతుడు,
1: a fool does not know his true self,
0: ఎవడు తాను,
1: who is
0: తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకోవటం,
1: and the one who does not know the true self,
0: మగిడి తన్నడి కూడా మందమతుడు,
1: and the fool does not know,
0: ఎంత చదువు చదివి,
1: with all knowledge,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anyway,
0: హీనుని గుణము మానలేడు,
1: a mean fellow will never give up his bad quality,
0: తరచు చదువు చదువ,
1: with all the knowledge,
0: తర్కవాదమే కాని,
1: only argumentation,
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు,
1: he will not have total knowledge,
0: చదువు చదివి చదివి,
1: having education,
0: సావంగ నేటికి,
1: after all you do,
0: చావులేని చదువు చదువవలే,
1: you should study so as to be immortal,
0: అది ఆత్మతత్వం చావులేదు,
1: and that the knowledge of the self is immortal.
0: అట్టి ఆత్మ చదువును చదివినప్పుడే మనము నిత్య సత్యమైనటువంటి స్వరూపాలుగా ఉంటాం.
1: When once you have the knowledge of the self, you will be eternal and immortal.
0: నిద్ర నుండి లేచి,
1: right from the time you
0: నిద్ర పోయేడు దాకా,
1: until you retire,
0: పొట్టకై హద్దును పద్దు లేక,
1: for you are living, you have no limitations,
0: జీవితంబు,
1: and you spend your life,
0: నిత్య దారబోసి,
1: and you spend time,
0: అరవింద దలాచుని విస్మరించి,
1: and you forget God,
0: ఏ పెద్ద సుఖము పొందితే,
1: what kind of pleasure you have,
0: ప్రీతికి తెలుపు విద్యార్థి,
1: oh student, understand what kind of pleasure you have spending all your life,
0: చెప్పు చూస్తావు,
1: యూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వాట్ ప్లెజర్ యూ హ్యావ్,
0: ఎవరు చెప్పలేదు,
1: నో వన్ కెన్ ఆన్సర్,
0: దాన్ని విస్మరించి,
1: దీన్ని
0: విశ్వసించి ఏమి సంపాదించావు నీవు,
1: యూ ఫర్గెట్ గాడ్ విస్మరించి, బట్ యూ థింక్ ఆఫ్ దిస్ గాడ్ విశ్వసించి, వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్,
0: పోయినాను దేశాలంతా చుట్టి వచ్చాను,
1: యూ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్,
0: కోట్ల కొద్ది సంపాదించాను,
1: యూ ఎర్న్డ్ క్రోర్స్ ఆఫ్ వెల్త్,
0: తెచ్చావు,
1: యూ బ్రాట్ ఇట్,
0: ఎవరికి వస్తుంది అది,
1: హూ విల్ గెట్ ఇట్,
0: పోయే సమయంలో మై వెంట ఒక కాసైనా రాదు,
1: యాజ్ యూ లీవ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ ఇట్,
0: ఇంత చుట్టినావు నీవు, చుట్టి వచ్చిన ప్రయోజనం ఏమిటి,
1: యూ వెంట్ ఫ్రమ్ ది వరల్డ్ వాట్ ఇస్ ది యూజ్,
0: కేవలము మ్యాప్ లో చూసి ప్రపంచాన్నంతా తెలుసుకున్నట్టుగా ఉంటుండాలి,
1: ఇట్స్ సంథింగ్ లైక్ క్లెయిమింగ్ దట్ యూ హావ్ గాన్ రౌండ్ ది వరల్డ్ బై లుకింగ్ ఎట్ ద మ్యాప్,
0: మ్యాప్ ను చూసి ఇది ఇంగ్లాండ్, ఇది అమెరికా, ఇది జపాను, ఇది ఇండియా అని తెలుసుకున్నంత మాత్రం నీవు చూసినట్టు అవుతుందా,
1: యూ కెన్ పాయింట్ టు డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఎ మ్యాప్, బట్ దట్ డజంట్ మీన్
0: యాక్చువల్ సాధ్యం కాదు,
1: నో,
0: ఒక స్పూన్ ఉంటుంది,
1: హియర్ లైక్స్ ఎ స్పూన్,
0: ఆ స్పూన్ పచ్చడిలో చేరుతుంది, పచ్చడి,
1: you take this spoon to collect chutney,
0: sambar lo cherutundi,
1: and also sambar
0: rasam lo cherutundi,
1: rasam
0: payasam lo cherutundi,
1: also rice pudding,
0: annittlono idi praveshistundi,
1: and the spoon will get into any preparation delicacy,
0: ichi kuda deniki teliyadu,
1: but the spoon does not taste,
0: attade neevu anni desalu chuttunnavu,
1: you go around all the world,
0: ఏం ప్రయోజనం,
1: వాట్ ఇస్ ది యూస్,
0: అన్ని గ్రంథాలు చదువుతున్నావు,
1: యు రీడ్ ఆల్ బుక్స్,
0: ఏం ప్రయోజనం,
1: వాట్ ఇస్ ది రిజల్ట్,
0: గంధమే నీలో లేదు,
1: and there's no gandha, the essence in you,
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి,
1: నో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు బిగిన్
0: విత్, ఈ ప్రేమను మీరు పెంచుకోండి,
1: గ్రో మోర్ ఆఫ్ లవ్,
0: ఆ ప్రేమను 10 మందికి పంచండి,
1: అండ్ షేర్ ద లవ్ విత్ రెస్ట్,
0: పంచి ప్రపంచమంతా ప్రేమమయంగా చూడండి,
1: అండ్ సీ దట్ కన్సిడర్ ద హోల్ వరల్డ్,
0: ఏ విధమైనటువంటి దుఃఖములు ఉండవు,
1: అండ్ దేర్ విల్ బి నో మిజరీ సాడ్నెస్,
0: కానీ ఇవన్నీ కూడా మన మనసు ద్వారానే ఏర్పడతాయి,
1: ఆల్ దిస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ ద మైండ్,
0: కనుకనే మనసు తత్వాన్ని గుర్తించండి,
1: సో నో ద నేచర్ ఆఫ్ ద మైండ్,
0: అప్పుడే మీకు ధన్యులైపోతారు,
1: దెన్ యుల్ బి రిడీమ్డ్,
0: ఆటలాడినారు,
1: యూ ప్లేడ్ వెల్,
0: ప్రైజులు పొందారు,
1: యూ గాట్ ప్రైజెస్,
0: గొప్ప చాకచక్యాన్ని చూపించారు,
1: అండ్ యూ హావ్ ఎక్స్ప్రెస్ యువర్ స్కిల్స్,
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి అవసరమే,
1: దట్స్ ఆల్ నెసెసరీ ఫర్ స్పోర్ట్స్, ఇది
0: యుగమన సుఖంపే హేమతారక విద్య,
1: అండ్ దిస్ నాలెడ్జ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్,
0: పరమన సుఖంపే బ్రహ్మ విద్య,
1: అండ్ టు బి హ్యాపీ ఇన్ ద లైఫ్ ఆఫ్టర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్,
0: విద్యను చూడాలి, పరవిద్యను చూడాలి,
1: అండ్ యూ నీడ్ ద సెక్యులర్ నాలెడ్జ్ ఇన్ ద స్పిరిచువల్ నాలెడ్జ్,
0: పరవిద్య రైట్ లెగ్,
1: the spiritual knowledge is the right leg,
0: ikapaisukamu left leg,
1: and the secular knowledge is the left leg,
0: ee left and right, left and right, left and right vechabadi marching avutundi,
1: oh if you have got the secular knowledge and the spiritual knowledge, it is something like right left, right left, that is marching,
0: marching jarugutunnadi ante em marching jarugutundadi,
1: marching is happening, how
0: left right, left right, left right,
1: in marching you find these two steps, left right, left right,
0: left to edamadi,
1: the left side,
0: the left,
1: and the left has got to be left,
0: right always right,
1: and the right step is always right, always right,
0: inka okati meer sariga artham chesukovalanukunte laukikamainatvanti vishayallo kuda nu sakkani aadarshamantamainatvanti arthalu tha untunnayi,
1: in fact there are many many noble ideals which you can know,
0: pratti daniki right hand, right hand ani deeni upayogapedutunnamu,
1: and we make use of the right hand for every task,
0: కానీ రైట్ హ్యాండ్ ఎందుకోసం దీన్ని ఉపయోగపడుతున్నావు?
1: వై డూ యూ మేక్ యూజ్ ద రైట్ హ్యాండ్?
0: రైట్ పనులంతా చేయాలి.
1: Do right things with
0: పది మందిని మెప్పించాలి.
1: మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: దైవాన్ని ఆనందపరచాలి.
1: అండ్ మేక్ భగవాన్ హ్యాపీ.
0: అప్పుడే నీ రైట్ హ్యాండ్ చాలా సద్వినియోగం అవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ రైట్ హ్యాండ్ హ్యాస్ డిజర్వ్డ్ ఇట్స్ ప్లేస్.
0: లెఫ్ట్ ఏమవుతుంది?
1: లెఫ్ట్ వాట్ విల్ హ్యాపెన్?
0: ఎప్పటికీ లెఫ్ట్.
1: ఇట్ హ్యాస్ టు బి లెఫ్ట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ లెఫ్ట్ హ్యాండ్ మంచి పని చేయదు.
1: లెఫ్ట్ హ్యాండ్ ఇస్ నాట్ యూస్ఫుల్ ఫర్ గుడ్ పర్పసెస్.
0: గలీజ్ అంతా క్లీన్ చేస్తుంది.
1: ఇట్ క్లెన్సెస్ డర్ట్.
0: లెఫ్ట్ ఎప్పుడు వెనక్కిపోతుంది, రైట్ ఎప్పుడు ముందుకు వస్తుంది.
1: లెఫ్ట్ గోస్ బిహైండ్, ద రైట్ గోస్ టు ద ఫ్రంట్.
0: చక్కగా గుర్తించుకోండి మీరు.
1: నో క్లియర్లీ వెల్.
0: కనుకనే రెండింటి ఎందుకు పనులు కూడా వేరు వేరే ఉంటాయి.
1: జాబ్స్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
0: కనుక ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: మనం లెఫ్ట్ ని ఎప్పుడైనా లెఫ్ట్ చేసుకోవాల్సింది.
1: ద లెఫ్ట్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ సమ్ డే రాదా.
0: రైట్ ని ఎప్పుడు దాన్ని పాటించవలసింది.
1: ద రైట్ హ్యాస్ గాట్ టు బి అడ్హియర్.
0: రైట్ ని మనం సాధించవలసింది.
1: అండ్ ద రైట్ దట్ హ్యాస్ టు బి అచీవ్డ్.
0: అది మన జీవితం యొక్క లక్ష్యము.
1: అండ్ దట్స్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గేమ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
0: అది మన ఏం.
1: And that should be our
0: fundamental truth. And we have
1: to know the fundamental truth.
0: Adiye nenu anetvantidi.
1: That fundamental truth is this principle of I.
0: Ah, nenu anedi meelo untundali.
1: That I is in you.
0: Dani gurtinchuko.
1: Know this.
0: Dani etta gurtinchali.
1: How do you know?
0: Mind dwarane gurtinchali.
1: It's the mind that helps you
0: Endukante
1: to know.
0: Endukante mind ee yokka aatma yokka pratibimbame.
1: Because mind is the reflection of the self.
0: Ee aatma yokka pratibimbanni manam visarjinchi
1: we forget that.
0: Laukikamaina క్షణికమైన ఈ యొక్క
1: అది
0: మన జీవితం యొక్క లక్ష్యము.
1: అండ్ దట్స్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గేమ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
0: అది మన ఏం.

0: లౌకిక ప్రతిబింబాన్ని మనం విసర్జించి
1: వి ఫర్గెట్ దట్
0: లౌకికమైన క్షణికమైన ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించాలి. అయితే దాన్ని సాధించాలి.
1: వి మే గెట్ ఇన్ టు ద వరల్డ్ బట్ ఇస్ మొమెంటరీ అండ్ ఫ్లీటింగ్ బట్ యెట్
0: విభజించవలసింది, వేరు వేరే విభజించాలి.
1: అండ్ వీ హావ్ టు క్లాసిఫై,
0: దానినే బుద్ధి అన్నారు.
1: అండ్ దిస్ క్లాసిఫికేషన్ ఇస్ డిస్క్రిమినేషన్
0: పవర్ అన్నారు.
1: అండ్ దట్ ఇస్ ద డిస్క్రిమినేషన్ పవర్.
0: ఒక చిన్న ఒక ముసంబి మనం తీసుకుందామంటే,
1: అండ్ ఇఫ్ యు గాట్ ద ఆరెంజ్ ఫ్రూట్,
0: దాని పైనంతా ఒలుస్తావు,
1: యూ రిమూవ్ ఆల్ ద స్కిన్,
0: వంచిన పిప్పినంతా పారవేస్తావు,
1: అండ్ యూ రిమూవ్ ద హోల్
0: లోపల జ్యూస్ ను మాత్రమే తీసుకుంటావు,
1: అండ్ యూ యాక్సెప్ట్
0: ది జ్యూస్. బుద్ధి యొక్క లక్ష్యం,
1: అండ్ దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చెడ్డను పారవేస్తారు,
1: యూ రిమూవ్ ద బ్యాడ్,
0: మంచిని స్వీకరిస్తావు,
1: అండ్ యూ యాక్సెప్ట్ గుడ్.
0: కనుకనే రుచికరమైనటువంటి దాన్ని స్వీకరించాలి, రుచిహీనమైనటువంటిది పారవేయాలి.
1: యాక్సెప్ట్ దట్ ఇస్ టేస్ట్ఫుల్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ నాట్ సో.
0: కేవలం మానవుడే కాదు,
1: నాట్ ఓన్లీ హ్యూమన్,
0: మీరు ఎక్కడైనా చూసింటారు కోతులు కూడా ఆ పని చేస్తాయి.
1: మంకీస్ ఆల్సో డిస్క్రిమినేట్.
0: ఒక అరటి పండు దానికి విసిరివేయి,
1: ఇట్ త్రో ఎ ప్లాంట్ అండ్ ఫ్రూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్,
0: ఒలుస్తుంది,
1: ఇట్ రిమూవ్స్ ఇట్స్ పీలింగ్,
0: కొంచెం లోపల ఉన్న దాన్ని మాత్రమే తింటుంది,
1: అండ్ ఇట్ జస్ట్ ఈట్స్ ద ఫ్రూట్ ఇన్ సైడ్.
0: నీవు కోతేనా?
1: అండ్ ఆర్ యూ ఆల్సో సింప్లీ ఎ మంకీ లైక్ దట్?
0: నీవు అదే పని చేస్తున్నావే,
1: యూ డూ ద సేమ్ థింగ్.
0: కాబట్టి నీవు కోతి కాదు,
1: యూ ఆర్ నాట్ ఎ మంకీ,
0: నీవు మ్యాన్కైండ్,
1: యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: నీవు చేసే పనులు కోతులు కూడా చేస్తున్నాయి,
1: ది అదర్ యాక్టివిటీ యూ డూ ఇస్,
0: నీవు చేసే పనులు పశువులు కూడా చేస్తున్నాయి,
1: ఆల్సో అనిమల్స్.
0: అది కాదు,
1: దట్స్ నాట్ గ్రేట్.
0: పశువుకైనా ఒక స్వార్థం లేదు.
1: The animals have no selfishness.
0: Motta motta pantalo praveshisthayi,
1: and they get into the fields.
0: Pantalo praveshinchi naluku andindanta tintundi,
1: and it just gazes on the grass
0: gaba gaba gaba gaba tintesistundi,
1: and it goes on eating the grass.
0: Tirigi sasthananiki poi cherutundi,
1: and it goes to its place.
0: Sasthanani chen tarvata tirigi teeskoni nemaru vesi tirigi mingutundi.
1: All that it has eaten before is mastigated once again.
0: కాబట్టి మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మంచినంతా స్వీకరించాలి.
1: సో యాజ్ వి గో అరౌండ్ ద వరల్డ్ వి హావ్ టు యాక్సెప్ట్ ఆల్ దిస్ ఫుడ్. డోంట్ వేస్ట్ టైం.
0: ఈ టైం అంతా కూడా నువ్వు పవిత్రమైన దానికి ఉపయోగించు.
1: వి షుడ్ సాంక్టిఫై అవర్ టైం.
0: అక్కడ ఏ మాత్రమూ కూడా నిదానం చేయవద్దు.
1: డోంట్ డిలే టు డు.
0: మంచిని చక్కగా తినేసేయి, తినేసేయి.
1: అండ్ యు ఈట్ యాక్సెప్ట్ ఆల్ దట్ ఇస్.
0: తర్వాత నీ స్వస్థానానికి పోయి నీ రూమ్ పోయిన తర్వాత తిండి నెమరు వేసుకుంటూ రావాలి.
1: అండ్ యాజ్ యు గో బ్యాక్ టు యువర్ ప్లేస్ ద రూమ్ యూ షుడ్ బ్రింగ్ బ్యాక్ టు మెమరీ.
0: అప్పుడే జీవశక్తి నీలో ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ లైస్ ద డివినిటీ.
0: జీవశక్తి నిజమైనటువంటి దేహశక్తిని అందిస్తుంది.
1: అండ్ దట్ విల్ గివ్ యూ ఆల్ ద ఫిజికల్ పవర్, దేహశక్తి.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడా ఎంతో విజ్ఞానం ఉంటుండాలి.
1: బర్డ్స్ అండ్ యానిమల్స్
0: ఎంతో ప్రజ్ఞానం ఉంటుండాలి.
1: అండ్ దే హావ్ గాట్ దట్ అవేర్నెస్.
0: కానీ ఎంతో సుజ్ఞానం ఉంటుండాలి.
1: దే టూ హావ్ గాట్ స్పిరిట్.
0: కానీ ఇంత చదువులు చదివి కూడాను ప్రజల లోపల ఈ సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు ఏమాత్రం లేకుండా పోతున్నాయి.
1: బట్ పీపుల్ విత్ ఆల్ దే హై ఎడ్యుకేషన్ నాలెడ్జ్ డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: కనుకనే ఆ సుజ్ఞానాన్ని ప్రజ్ఞానాన్ని విజ్ఞానాన్ని సాధించండి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అక్వైర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: చాలా మంది విద్యార్థులంతా కూడాను పరమ మూర్ఖులుగా మారిపోతున్నారు.
1: మెనీ స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్ లైక్ ఫూల్స్.
0: ఎందుకంటే నాలో దీంట్లో మంచి ఫిజిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
1: బికాస్ హీస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ హై
0: కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వచ్చాయి.
1: ఐ గాట్ వెరీ హై మార్క్స్.
0: మ్యాథమెటిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
1: మ్యాథమెటిక్స్ ఐ గాట్ హై స్కోర్.
0: 5 out of 5 వచ్చింది.
1: ఐ గాట్ 5 out of 5
0: అనుకుంటారు.
1: యూ థింక్ సో?
0: ఏమిటి 5 out of 5?
1: వాట్ ఇస్ 5 out of 5?
0: ఈ భౌతిక విద్యలో నేర్చుకునేది అక్కడ పోయి కక్కావు.
1: ఆల్ ద వరల్డ్ ఇన్ నాలెడ్జ్ యూ జస్ట్ వామిటెడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్.
0: కానీ అందులో మాత్రమే వచ్చావు.
1: That's all.
0: Fundamental ni entavarku touch chesavu?
1: To what extent you have gone to the fundamental?
0: Adhyatmamulo em pass chesavu?
1: In spiritual knowledge have you passed?
0: Deentlo first class.
1: Here in the world first class.
0: Deentlo last class.
1: In spiritual knowledge last class.
0: Deentlo oka vidhamaina first prize.
1: And you got the first prize in the world.
0: Deentlo last prize.
1: Last prize in spiritual
0: knowledge. Deentlo marks.
1: Here marks.
0: Deentlo remarks.
1: There you get remarks.
0: Kabatti aa remarks manam choti ivakoddu.
1: Don't give scope for remarks anywhere.
0: Deentlo kuda manam marks techukovali.
1: You should get marks in spiritual ఫీల్డ్ ఆల్సో.
0: పట్టుదల కావాలి.
1: దట్ డెడికేషన్ నెసెసరీ.
0: ఆ నమ్మకం రావాలి.
1: దట్ ఫెయిత్ ఇస్ నెసెసరీ.
0: కనుకని ఎంత మాత్రమని ఎవరు తలచినా అంత మాత్రమే నీవన్నాడు పురందర్దాసు.
1: అండ్ సో ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ మేనిఫెస్ట్ యాజ్ పర్ యువర్ ఎస్టిమేట్ అండ్ యాజ్ పర్ యువర్ థాట్.
0: దైవము రెండూ చేస్తాడు.
1: గాడ్ డస్ బోత్.
0: కీడు చేస్తాడు, మేడు చేస్తాడు.
1: హార్మ్ అండ్ ద హెల్ప్.
0: అది ఏ పురందర్దాస్ కూడా చెప్పాడు.
1: దట్స్ వాట్ ఇస్ సెడ్ బై పురందర్దాస్.
0: రామా
1: రామా,
0: నీ నామాన్ని స్మరించుకుంటూ
1: ఐ చాంట్ యువర్ నేమ్.
0: ఎన్నో విధములుగా కూడాను తరింపజేసినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నాను.
1: అండ్ దో ఐ చాంట్ యువర్ నేమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
0: నీవు నన్ను రక్షించే సమయంలో రాముడవు.
1: యాజ్ యు ప్రొటెక్ట్ మీ యువర్ రామా గాడ్.
0: శిక్షించే సమయంలో యముడవు.
1: యాజ్ యు పనిష్ మీ యువర్ యమ.
0: నీవే రాముడు, నీవే
1: యువర్ రామా గాడ్. ద యమా గాడ్ ఆఫ్ డెత్. యు ఆర్ బోత్.
0: కంసునికి రాములే, కృష్ణుడే యముడిగా పోయినాడు.
1: అండ్ టు కంసా కృష్ణ

0: అపియర్డ్ యాజ్ యమ ద గాడ్ ఆఫ్ డెత్
1: కానీ కంస దూతలుగా నిలిచుంటాడంత రాముడుగా నిలిచాడు.
0: వేర్ఆర్ ఫర్ ద రెస్ట్ దే కుడ్ సీ ద డివైన్
1: కనుక మనం ఏ ఒక్కదాని కూడాను దేవుడు వేరు కీడు చేసిన వాడు మేడు చేసిన వాడు అని అనుకోకండి.
0: వీ షుడ్ నెవర్ థింక్ గాడ్ పనిషెస్ యూ ఆర్ రివార్డ్స్ యూ.
1: కీడు చేస్తాడు మేలు చేస్తాడు.
0: హి రివార్డ్స్ యు అండ్ హి పనిషెస్.
1: ప్రహ్లాదునికి మేలు చేశాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి రివార్డెడ్
1: ప్రహ్లాదు చేశాడు.
0: అండ్ హి పనిష్డ్
1: హిరణ్యకశిపు దృష్టిలో యముడు.
0: సో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ హిరణ్యకశిపు ఇస్ యమ.
1: అదే యముడే ప్రహ్లాద దృష్టిలో నారాయణుడు.
0: అండ్ ది సేమ్ యమ ఇన్ ది సైట్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ నారాయణ.
1: కాబట్టి ఒకరికి నరుడు ఒకరికి రెండోటి నారాయణుడు.
0: సో టు నారాయణ నారాయణ
1: యముడు ఒకరికి నారాయణుడు.
0: అండ్ సో యమ అండ్ నారాయణ
1: కాబట్టి యముడికి నారాయణుడికి వ్యత్యాసం లేదు.
0: సో దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యమ అండ్ నారాయణ.
1: హెల్ప్ చేసినప్పుడు నారాయణుడు అవుతాడు.
0: అట్ టైమ్స్ ఆఫ్ హెల్ప్
1: చేసినప్పుడు యముడు అవుతాడు.
0: యాజ్ యు ఆర్ హర్ట్
1: హి హర్ట్ ఎందుకోసం చేస్తున్నాడు.
0: వై షుడ్ హి పనిష్ యు.
1: చెడ్డని హర్ట్ చేస్తున్నాడు.
0: అండ్ హి పనిషెస్ యు బికాజ్ ఆఫ్
1: హెల్ప్ చేస్తున్నాడు.
0: సో బికాజ్ హి
1: పనిష్ ఎవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: దీనిని వ్యాసుడు కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్
1: బై వ్యాస. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: That's what he said, the help ever, hurt never in the statement of Vyasa.
1: Bhagavantuni manasam noppincheste vaadikante inga yamadevuta marakudu ledu.
0: And in fact, if you hurt God, there can never be worse person.
1: Bhagavantuni vimarsiste vaadikante yamudu marakudu ledu.
0: And if you criticize God, there cannot be worse than that yama.
1: Bhagavantuniki dooram ayipothe vaadikante inga narakam marakudu ledu.
0: If you distance from God, there cannot be much worse than the hell.
1: Anukuntaru devunu talchinatundi vaallu lokamlo entha mandi bratakaledu.
0: And you say that there are many people who are living who have forgotten God.
1: Bratukutunnaru bratukutunnaru ఏ విధంగా బ్రతుకుతున్నారు.
0: దే లివ్ హౌ ఆర్ దే లివింగ్.
1: నక్కల వలె కుక్కల వలె బ్రతుకుతున్నారు.
0: దే ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ ఫాక్స్ అండ్ ఎ డాగ్.
1: మనుషుల వలె భక్తుల వలె పవిత్రుల వలె బ్రతకటం లేదు.
0: దే ఆర్ నాట్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ ఏ సీక్రెట్ లైఫ్.
1: కనుకనే మనము క్వాలిటీని పెంచుకోవటం మంచిది.
0: సో వీ షుడ్ డెవలప్ ద క్వాలిటీ.
1: క్వాంటిటీకి పోకండి.
0: వీ షుడ్ నాట్ బి ఆఫ్టర్ క్వాంటిటీ.
1: భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి.
0: అండ్ వీ షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: దానికి తగినటువంటి యొక్క మన ఆ ఇన్స్టిట్యూట్ యొక్క పేరును ప్రచారంగా మంచి అభివృద్ధిగా ఆదర్శవంతమైనదిగా చూపించండి.
0: అండ్ వీ షుడ్ కీప్ ది గుడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ వీ షుడ్ బి ఐడియల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: మీరు ఫ్రీగా ఇంతకాలం ఇక్కడ చదివినందుకు
0: ఫర్ హావింగ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ టోటలీ ఫ్రీ
1: పేరును మాత్రం చక్కగా నిలపండి.
0: Keep up the good name of the institute.
1: ఎందుకోసం?
0: Why?
1: మీకు చీరిక చేసిన ఉపకారానికి తగిన కృతజ్ఞత.
0: Because the institute has helped you.
1: ఎక్కడే గాని ఏ ఇన్స్టిట్యూట్ గాని డబ్బు పెట్టండి ఒక్కదేని కూడా సై చీటు కూడా ఇవ్వరు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెనాట్ గెట్ అడ్మిషన్ వితౌట్ మనీ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్.
1: ఆ మెయిన్ ద్వారంలో కూడా ప్రవేశపెట్టరు.
0: దే వోంట్ పర్మిట్ యూ టు గెట్ ఇన్ టు ద మెయిన్
1: గేట్. అంతా డబ్బు డబ్బు డబ్బు.
0: మనీ మనీ ఎవ్రీవేర్.
1: మనీ మనీ మనీ.
0: Money is needed everywhere.
1: ఏం ప్రయోజనం మనీ? Money comes and goes.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: దానిని పెంచుకోండి మీరు.
0: We have to develop morality.
1: ఇంత ప్రేమను పెంచి
0: with all the love
1: ఇన్ని విధాన మీకు ఇది చేసినప్పుడు
0: giving you all help
1: ఈ కృతజ్ఞత రక్తంలో ప్రతి బొట్టు లోపల కూడా నిలిచిపోవాలి.
0: Every drop of blood should be full of gratitude.
1: ఈనాటి చదువులు ఎట్లా ఉన్నాయంటే
0: and how the present position
1: common sense general knowledge zero.
0: The common sense general knowledge are a big zero today.
1: కానీ పాఠాల లోపల మాత్రం మంచి హీరోస్.
0: బట్ ఇన్ అకాడమిక్ ఎక్సలెన్స్ దే ఆర్ హీరోస్.
1: అడిగిన ప్రశ్నకంతా జవాబు చెప్తారు.
0: అండ్ దే విల్ రిప్లై ఎనీ క్వశ్చన్ యూ పుట్.
1: దాంట్లో హీరోలు కానీ జనరల్ నాలెడ్జ్ ఇస్ జీరో.
0: బట్ ఇన్ జనరల్ నాలెడ్జ్ యూర్ ఇస్ జీరో.
1: ఏం చేయాలి వారికి అనేటువంటి తెలియదు.
0: దే డోంట్ నో వాట్ టు ఇస్ టు బి డన్. యు షుడ్ నాట్ స్టాప్.
1: ప్రతి పిల్లవాడి యొక్క విషయం కూడాను ప్రతి ట్రైనర్ యొక్క విషయం కూడాను స్వామి స్వయంగా చూస్తూ వచ్చాడు.
0: స్వామి అటెండ్స్ పర్సనలీ ఆన్ ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ ట్రైనర్.
1: మీరు అనుకుంటారు స్వామి ఎక్కడో ఉన్నాడే దీనికి తెలియదు అనుకుంటారు.
0: యు థింక్ స్వామి మూవ్స్ అబౌట్ హీ డజంట్ నో దీస్.
1: కానీ ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో వక్కువై ఉన్నాడు.
0: భగవాన్ ఈజ్ హియర్ ఇక్కడ. భగవాన్ ఈజ్ దేర్ అక్కడ. భగవాన్ ఈజ్ ఎవ్రీవేర్ ఎక్కడ.
1: డబ్బు కోసం వరీనే చేయవద్దు.
0: నెవర్ వరీ ఫర్ మనీ.
1: మన కృతజ్ఞతను నిలుపుకోవాలి.
0: బట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
1: ఆ గ్రాటిట్యూడ్ మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్.
1: ప్రతి వచ్చినటువంటి వారికి కూడా సంతృప్తి పరుస్తూ ఉంటాను.
0: Everyone is satisfied by Bhagavan.
1: మీరు చేసే పనులు అన్నింటి యొక్క నష్టము కష్టం అంతా నేనే భరిస్తుంటాను.
0: భగవాన్ బేర్స్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ లాసెస్.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: యూ ఆర్ నాట్ ఏబుల్ టు నో దాట్.
1: దీన్నే గుర్తించుకోలేని చుట్టూ వారు మీ తత్వాన్ని మీరు ఏ విధంగా గుర్తించుకోవాలి?
0: యూ డోంట్ నో దిస్ హౌ ఇస్ ఇట్ దట్ యు విల్ బి ఏబుల్ టు నో యువర్ సెల్ఫ్.
1: అందరూ ఎంతో శ్రమించి
0: ఆల్ హావ్ స్ట్రెయిన్డ్.
1: టీచర్స్ చాలా శ్రమ పడ్డారు.
0: టీచర్స్ ఆల్సో హావ్ స్ట్రెయిన్డ్ ఎ లాట్.
1: యంగ్ టీచర్సే కాదు,
0: నాట్ ఓన్లీ యంగ్ టీచర్స్,
1: వృద్ధులైన టీచర్స్ కూడాను,
0: ఆల్సో సీనియర్ టీచర్స్,
1: రిటైర్డ్ అయిపోయి కూడాను తిరిగి మన కాలేజ్ లో పనిచేస్తున్నారు.
0: దే ఆర్ వర్కింగ్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్.
1: వాళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ రెండర్డ్ హెల్ప్.
1: ఎవరికి తగింది వాళ్ళ శక్తి.
0: People do not know their power.
1: అందరూ చేశారు.
0: All worked.
1: కనుక మనం మీరు ఎప్పుడు కూడాను యూనిటీగా ఉంటుంటే ఎంతైనా మనం డివినిటీని సంపాదించుకోవచ్చు.
0: విత్ యూనిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ డివినిటీ ఒకటి ఉంటే ఇంకన్నీ మనకు ప్రాప్తిస్తుంటాయి.
0: విత్ డివినిటీ ద రెస్ట్ విల్ ఫాలో.
1: కనుక మీరందరూ శ్రమించి పనిచేశారు.
0: యూ స్ట్రెయిన్డ్ అలాట్.
1: తగినటువంటి కృషి చేశారు.
0: యూ ఆల్సో ఎక్సలెంట్
1: విజయాన్ని సాధించారు.
0: అండ్ యూఆర్
1: ఈ విజయానికి మూల కారణం ఎవరంటే నీ ఒకటి కాదు, అందరూ ఒకటే.
0: ఫర్ ద సక్సెస్ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ మాదిరి ఇంకొక ఏ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఈక్వల్ టు దిస్ ఇన్స్టిట్యూట్ ఎనీవే.
1: ఎంత అన్యోన్యంగా, ఎంత అనుకూలంగా, ఎంత ప్రేమతో ఉంటుంటారు.
0: ద ఫ్రెండ్లీనెస్, ద కోఆర్డినేషన్, ద హార్మనీ, ద కోఆపరేషన్,
1: అన్నింటికి మూల కారణము ఈ ఒక్కటే, ఇదొక్కటే.
0: భగవాన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్.
1: ఈ యూనిటీ కంటే అప్పుడు దీని నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క యూనిటీకి.
0: దిస్ యూనిటీ ఇస్ బ్రాట్ ఫోర్త్ బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ విదిన్.
1: కోర్ట్ అయినా కూడా నేను లెక్క చేయను.
0: భగవాన్ ఈజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్
1: పిల్లలు బాగుపడాలి, దేశానికి ఆదర్శాన్ని అందించాలి.
0: ఆల్ బాయ్స్ షుడ్ బి గుడ్, దేర్ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ.
1: కానీ ఇంత అనుభవించి కూడా కొంతమంది కృతజ్ఞత లేకుండా పోతుంటారు.
0: సమ్ పీపుల్ ఆర్ నాట్ గ్రేట్ఫుల్ విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్.
1: వాళ్ళ కర్మ అంతే.
0: దట్ ఈస్ దేర్ డెస్టినీ.
1: నష్టం రాసిన రాజకన్న కలదాను ఊరేండు చింతిల్లినన్.
0: ఈవెన్ యు వరీ ఫర్ 100 ఇయర్స్ యూ కెనాట్ చేంజ్ యువర్ డెస్టినీ.
1: కనుకనే వాళ్ళ కర్మ అంతే.
0: దే హావ్ టు ఫేస్ దేర్ ఫేట్.
1: మీ ప్రాప్తి ఇంతే.
0: దాట్ ఇస్ ఓన్లీ యువర్ డిజర్వ్డ్నెస్.
1: కనుక ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పేరును నిలబెట్టడానికి తగిన కృషి చేయండి.
0: యూ మే గో ఎనీవేర్, కీప్ అప్ ది గుడ్ నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
1: అది నేను ఆశించేది.
0: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
1: ఏది కావాల్సినా నేను సిద్ధంగా ఉన్నాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్.
1: కానీ కీర్తిని, ఇన్స్టిట్యూట్ కీర్తిని నిలబెట్టాలి.
0: అండ్ యూ షుడ్ ఆల్సో కీప్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్.
1: వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఈ ఇన్స్టిట్యూట్ విషయంలో ఆనందిస్తూ ఉంటారు.
0: మెనీ పీపుల్ హావ్ బీన్ విజిటింగ్ దిస్ ప్లేస్, ఆర్ వెరీ హ్యాపీ విత్ ది ఇన్స్టిట్యూట్.
1: అనంతపురంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా, చాలా ఆడబిడ్డలు కూడా ఎంతో శ్రమ పడి వచ్చారు.
0: ద గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్, దే ఆల్సో ఎక్సర్టెడ్, స్ట్రెయిన్డ్ అలాట్.
1: నిజంగా పుట్టపర్తిలో ఉన్నటువంటి వారిది గొప్ప అదృష్టము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ హు ఆర్ ఇన్ పుట్టపర్తి ఆర్ వెరీ లక్కీ.
1: ప్రొద్దున సాయంకాలం, ప్రొద్దున సాయంకాలం స్వామి దర్శనానికి రావటం, స్వామి సంభాషణ తీసుకోవటం, స్వామి స్పర్శలు కావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
0: దోస్ హు ఆర్ ఇన్ పుట్టపర్తి దే ఆర్ లక్కీ ఎనఫ్ టు హావ్ భగవాన్స్ దర్శన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
1: అనంతపురంలో ఉండేటువంటి స్త్రీలకు ఏది లేదు పాపం.
0: గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ డోంట్ హావ్ దీస్ ఛాన్సెస్.
1: నేను 12 సంవత్సరాలు అయిపోయింది అనంతపురం పోక.
0: భగవాన్ విజిటెడ్ అనంతపూర్ 12 ఇయర్స్ బ్యాక్.
1: కానీ నేను పోకపోయినప్పటికీ వారు స్వామి అక్కడ ఉన్నట్టుగా భావించుకుని వారు శ్రద్ధగా భక్తిగా పనిచేస్తున్నారు.
0: దో భగవాన్ హాజ్ నాట్ గాన్ దేర్, దే ఆర్ ఫీలింగ్ హిస్ ఫిజికల్ ప్రెసెన్స్ అండ్ వర్కింగ్.
1: కాబట్టి వారి యొక్క భక్తి ప్రపత్తులు త్వరలో ఉండే వారిది కూడా విజయాన్ని సాధిస్తారు.
0: అండ్ వెరీ సూన్ దే ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ విత్ దేర్ సిన్సిరిటీ.
1: త్వరలోనే అనంతపురం పోయి
0: భగవాన్
1: విల్
0: బి విజిటింగ్ అనంతపురం వెరీ షార్ట్లీ.
1: ఇంతకాలము వారు నిరాశతో, నిస్పృహతో ఉండినటువంటి వారిని
0: దే వర్ ఆల్ డిసప్పాయింటెడ్ టిల్ నౌ,
1: ఆనందాన్ని పరిచి వస్తారు.
0: భగవాన్ విల్ కన్ఫర్ బ్లిస్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
1: కనుక మొట్టమొదట మనం వేచి ఉండాలి.
0: ఫస్ట్ యూ హావ్ టు వెయిట్.
1: ప్రతి కర్మకుడు ఒక ఫలితం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ రిజల్ట్ ఫర్ ఎవ్రీ యాక్షన్.
1: కాబట్టి ఈ కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు.
0: అండ్ యూఆర్ బౌండ్ టు ఫేస్ ద రివార్డ్.
1: త్వరలోనే పవిత్రమైనటువంటి ఫలితం కూడా వస్తుంది.
0: వెరీ సూన్ యూ విల్ హావ్ సీక్రెట్ రిజల్ట్.
1: ముఖ్యంగా భారతదేశానికి చాలా శుభం ఏర్పడుతుంది.
0: అండ్ భారత్ విల్ హ్యావ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఆస్పీషియస్ పీరియడ్.
1: అనేక మంది భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
0: మెనీ పీపుల్ ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: ఏ నిమిషంలో వార్ వస్తుందో,
0: వార్ మైట్ కమ్.
1: ఏ నిమిషంలో పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం జరుగుతుందో.
0: వెన్ దేర్ విల్ బి వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్.
1: ఏది జరగదు.
0: నథింగ్ విల్ హ్యాపెన్.
1: భారతదేశము పవిత్రమైన దేశము, ఎప్పటికీ సుక్షేమంగానే ఉంటుంది.
0: భారత్ ఈజ్ సేక్రెడ్ ల్యాండ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి సక్సెస్ఫుల్.
1: చిన్న చిన్నవన్నీ కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటుంటాయి.
0: అట్లా స్మాల్ థింగ్స్
1: ఒక నలుగురు ఉన్నటువంటి కుటుంబంలోనే లడాయి వేస్తుంటారు.
0: దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫ్యామిలీస్.
1: ఇన్ని కోట్ల కొలది ఉన్నటువంటి దేశంలో చిన్న చిన్న లడాయిలు రాకపోదు.
0: భారత్ విత్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ దేర్ విల్ బి
1: ఫైట్. కానీ వార్ అనేటువంటిది లేదు.
0: బట్ దేర్ విల్ బి నో వార్ అట్ ఆల్.
1: వారు వీరు వారు అందరూ కూడా ఒక ఏకోన్ముఖులైపోయి బ్రదర్స్ మాదిరి జీవిస్తారు.
0: ఆల్ విల్ స్టాండ్ యునైటెడ్ అల్టిమేట్లీ యాజ్ వన్ ఫ్యామిలీ.
1: మీరు కూడాను నిత్యము చేసేటువంటి ప్రార్థనకు తగినట్టుగా ఇంకా హృదయపూర్వకంగా లోక సమస్తా సుఖినో భవంతు అనే ప్రార్థనలు చేయండి.
0: ఇన్ యువర్ డైలీ ప్రేయర్స్ ఆఫర్ ప్రేయర్స్ హోల్ హార్టెడ్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: ఈ లోక సమస్తాన్ని మనం ఆశించాలి.
0: దట్ ది హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: మనం లోకాన్ని బట్టే మనం జీవిస్తున్నాము.
0: యు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: లోకమే లేకపోతే నీవెవరు?
0: వితౌట్ దిస్ వరల్డ్ హూ ఆర్ యు దెన్?
1: నీవే లేకపోతే లోకం ఎక్కడ?
0: వితౌట్ దిస్ వరల్డ్ విత్ దెన్ వెరీ
1: థింగ్
0: వితౌట్ యు దేర్ ఇస్ నో వరల్డ్.
1: సనిత్ సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యు అండ్ ద వరల్డ్.
1: కాబట్టి భగవత్ నామస్మరణ చేసుకుంటూ,
0: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్,
1: లోక క్షేమాన్ని ఆశిస్తూ,
0: ఆల్వేస్ ప్రే ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: క్షేమాన్ని నీవు పాల్గొని,
0: అండ్ యు ఆల్సో పార్టిసిపేట్ ఇన్
1: ఆల్ కూడాను దీర్ఘస్థాయి సేవలు చేయండి.
0: అండ్ యు ఆల్సో టేక్ అప్ సర్టన్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్.
1: భజన బినా సుఖ

0: பிரேம சொல்லப்புள்ள
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: చదివితిని ఎన్ని శాస్త్రములు చదివినవి కలవి పెక్కురు. చదువులలో శాస్త్రమెల్ల భౌతికమే కాని లౌకికమే కాని ఆధ్యాత్మిక నైతిక ధార్మికములు ఏమాత్రము కనిపించలేదు.
1: వి హావ్ గాన్ త్రూ many of the textbooks and many disciplines of knowledge. All of them are physical, mundane and secular, nothing to do with the spiritual content or the righteous conduct of life.
0: ప్రపంచంలో ఈనాడు పిల్లలను చదివించే నిమిత్తమై తల్లులు తండ్రులు అనేక విధముల పాటుపడుతున్నారు.
1: In this world, parents, mother and father struggle hard to bring up their children and educate them.
0: కాని చదువుంటే ఏమిటి అనేటువంటి విషయములు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But no one is attempting to know the meaning of learning or education.
0: గ్రంథమును చదివినంత మాత్రమున పుస్తకమును పఠించినంత మాత్రమున మాట్లాడినంత మాత్రమున వీరు గొప్ప చదువులని భావిస్తున్నారు.
1: By being familiar with many of the sacred books, by going through many textbooks, being an expert in communication, you cannot call yourself educated.
0: కాదు కాదు ఇది అక్షర శ్రీకారమే తప్ప అన్యము కాదు.
1: It is only learning of the alphabets, letters, nothing more than that.
0: మొట్టమొదట చదువనగా అక్షరం యొక్క అర్థం తెలుసుకోవాలి.
1: To begin with, one must know the meaning of letters, akshara.
0: అక్షరంతో చేరినటువంటి పదముల యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: They should also understand the meaning of words which are composed of these
0: words. ఈ వర్డ్స్ చేరినటువంటి యొక్క పదములు కూడా సెంటెన్స్ కూడా గుర్తించాలి.
1: One has to recognize the value of the sentence comprising words.
0: కానీ అక్షరం తెలిసినంత మాత్రమున వాడు చదువుకున్నటువంటి వాడిని చెప్పడానికి వీలు.
1: By learning alphabets, one cannot call himself literate or educated.
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని కృష్ణదేవరాయలు ఒక గొప్ప సభను ప్రారంభించాడు.
1: Having known this fundamental truth, Krishnadevaraya convened a big assembly.
0: ఒకనాడు పండితులను కౌరులను కూర్చి ఒక ప్రశ్న వేశాడు.
1: He was putting questions to many of the scholars that assembled at that meeting.
0: Ayya, veerandaru goppa kavulu goppa sri sampadana kaligina vaaru.
1: You are all experts in your own composition, poets. You are affluent in your own way.
0: Vidyamata yokka putrudu.
1: You are the children of the goddess of knowledge.
0: Aithe nenu oka padamanu maatram cheptunnanu.
1: But I give you a single word.
0: మీరు ఎవరైనా సరే నన్నయ్య భట్టు, తిక్కని శోభయాది, ఎర్రాపక్రడ, మాధవగారి మరణ, ఇంగడి సురన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజాన్ని చేర్చుకొని అనేక పండితులను కూడా చేర్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ కంబైన్డ్ ఇన్ హిస్ వర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ అష్టదిగ్గజ, ద 8 ఎమినెంట్ వెల్ నోన్ రిప్యూటెడ్ స్కాలర్స్ ఆఫ్ హిస్ టైమ్స్.
0: ఇప్పుడు చెప్పాడు నాయన ఒక్క పదము.
1: ఇట్స్ జస్ట్ వన్ వర్డ్.
0: నేను ఒక పదమును మాత్రమే పలుకుతాను.
1: ఐ జస్ట్ అటర్ వన్ వర్డ్.
0: ఈ పదములో 5 అక్షరములు ఉంటుండాలి.
1: దిస్ వర్డ్ హ్యాస్ 5 లెటర్స్.
0: ఒక్కొక్క అక్షరములో ఏ భాషలో ఉంటుంటారో అదే రీతిగా అనే 5 అక్షరములు కూడాను 5 భాషల్లో ఉండాలి.
1: ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఎ లాంగ్వేజ్ and the content is conveyed in all of the languages.
0: Oka padamulo unnatundi bhashalo unnatundi aksharam yokka artame 5 padamulo endukodanu 5 bhashalo endukodanu oke artame undali.
1: The meaning conveyed by the letter is one and the same as in the case of the rest of the letters.
0: Ee vidhanga tayar chesukoni rep tellavari suryodayamunku mundugane vachi naaku jawabu cheppali.
1: He said, you get ready with such a word where the every letter will have a similar meaning as of the rest. Compose it and meet me tomorrow morning.
0: Sare. Krishna Devarayalu, ee vidhamainatuvanti aagna chesetappatiki, andaru kodanu bayapadi poyaru.
1: When that was the command of Krishna Devaraya, all were fear stricken.
0: Okka bhashalo oka aksharam untunte, aidu bhashallo kodanu ade aksharame undalante, అది ఎట్ట సాధ్యం అవుతుంది, అది అర్థమవుతుంది అని చెప్పి చాలా సందేహించారు.
1: దే బిగన్ డౌటింగ్ హౌ టు కంపోజ్ సచ్ ఎ వర్డ్ బికాస్ ఈచ్ లెటర్ హ్యాస్ టు కన్వే ద సేమ్ మీనింగ్ యాజ్ ద రెస్ట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ టు.
0: కృష్ణదేవరాయ దగ్గర తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు.
1: ఈ తెనాలి రామకృష్ణ,
0: తెనాలి రామకృష్ణుడు అయ్యా నాకు ఒక పర్మిషన్ కావాలి అన్నాడు.
1: తెనాలి రామకృష్ణ ప్లీడెడ్ ద కింగ్ టు పర్మిట్ హిమ్.
0: నేను నా గ్రామంలోకి వెళ్లి వచ్చేటప్పటికి రేపు తెల్లవారి చాలా త్వరగా అవుతుంది, నా చేత కాదు కనుక నేను ఈనాడు ఈ గ్రామం నుండే ఉంటుండి నేను రాత్రికి అంతా కూడాను నేను తయారు చేసుకుని రేపు తెల్లవారి 7 గంటలకు తిరిగి జవాబు చెప్తాను అన్నాడు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టు మై నేటివ్ విలేజ్ అండ్ రిటర్న్ ఆన్ టైమ్. దేర్ఫోర్ ఐ వుడ్ స్టే హియర్ ఓన్లీ అండ్ ఫినిష్ ది కంపోజిషన్.
0: భావమర్ది ఇంటికి వెళ్లి అయ్యా నాకు ఈనాడు భోజనం నాకు అక్కర్లేదు.
1: He went to the residence of his brother-in-law and said that he doesn't want to eat that night.
0: నేను మాట ఇచ్చాను.
1: And in fact, I made a promise.
0: రేపు తెల్లవారు 7 గంటలకే నేను ఆ సభలో ప్రవేశించాలి.
1: I'm supposed to be there in the court by 7 o'clock tomorrow morning.
0: కనుక నాకు లోపల పండుకుంటే నాకు నిద్ర రాదు.
1: If I sleep inside, well, it's not possible to sleep.
0: నీకు పశువులంటే చాలా ఇష్టము.
1: And you like cows.
0: ఈ పశువులు కొట్టమని నన్ను పండబెట్టండి.
1: యు మేక్ మీ స్లీప్ అలాంగ్ విత్ దెమ్.
0: నేను తెల్లవారేటప్పటికి దీని జవాబు తీసుకుని వస్తాను.
1: ఐ విల్ బ్రింగ్ బ్యాక్ ది ఆన్సర్ టుమారో మార్నింగ్ బై ది సన్ రైజ్.
0: పండుకున్నాడు, నిద్ర రాలేదు.
1: దో హీ వాజ్ లయింగ్ డౌన్ హీ కుడ్ నాట్ స్లీప్.
0: పశువు అంతా చాలా శబ్దమిస్తున్నాయి.
1: కౌస్ ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ సౌండ్ నాయిస్ డిస్టర్బెన్స్.
0: వారి భావమరికి ఆవులంటే చాలా ఇష్టం.
1: హిస్ బ్రదర్ ఇన్ లా has got immense love for this cow.
0: ఒక దాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
1: He has named each cow.
0: లక్ష్మి, సరస్వతి, రాధ, ఈ విధమైన పేర్లు పెట్టుకున్నాడు.
1: He has named each cow as Lakshmi, Saraswati, Radha.
0: రాత్రి అర్ధరాత్రి వేళలో ఏదో ఒక ఆవు ఈంటూ ఉండాలి.
1: It was midnight time and a cow was delivering the babe.
0: అప్పుడు తలుపు కొట్టి బావా బావా ఒక ఆవు ఈంటుందాది అన్నాడు.
1: He knocked the door and said, and here is the cow that was bearing the child delivered.
0: లోపల నుంచి బావమర్ది, ఏ ఆవురా నా బావా అన్నాడు.
1: Brother-in-law from inside said this, ఏ ఆవురా బావా, brother-in-law which cow?
0: దాన్ని మనసులో పెట్టుకున్నాడు.
1: He kept it in his mind.
0: ఏ ప్రశ్నకు ఎక్కడ జవాబు చిక్కుతుందో దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాడు.
1: He went on concentrating on the answer he is supposed to give.
0: A-A-V-R-A-B-A-V-A. Five letters.
1: Here there are 5 letters. A-A-V-R-A-B-A-V-A.
0: దీనికి ఒకే పదము.
1: This is just one word.
0: ఏ భాష లోపల ఆ అక్షరమునకు ఏ అర్థం ఉందో అన్ని భాషలు ఎందుకు అలాంటి అక్షరములకే అలాంటి అర్థమే ఉండాలి.
1: The letter of that particular language conveys the meaning, so also it should be the same with the rest of the letters of other languages.
0: అప్పుడు తెల్లవారి సభకి చెప్పాడు.
1: Next morning he said,
0: బావా నేను ఈనాడు మహారాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి నేను సభకు వెళుతున్నాను.
1: In obedience to the command of the king, I am going to attend the court today.
0: దీని అర్థమని మీకు ఎవరికి తెలియదు.
1: The meaning you do not know.
0: అని సభకు వెళ్లి కూర్చున్నాడు.
1: Then he was proceeding to the court.
0: వేస్తూ వచ్చినప్పటికి ఎవరూ చెప్పలేకపోయారు.
1: నో వన్ కుడ్ ఆన్సర్.
0: ఈ తెలంగాణ రామకృష్ణ దగ్గరికి వచ్చి అయ్యా నీవైనా నువ్వు జవాబు చెప్పగలవా.
1: The king said, at least తెలంగాణ రామకృష్ణ, would you answer my
0: తప్పక చెప్పగలరు అన్నాడు.
1: He said, I'll certainly answer.
0: ఏమిటి నీ జవాబు?
1: What's your reply?
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, విచ్ కౌ.
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, 5 letters.
0: ఏ
1: ఏ
0: మరాఠీలో రా అది.
1: ఇన్ మరాఠీ లాంగ్వేజ్ ఏ మీన్స్ కమ్.
0: హౌ హిందీలో రా అని.
1: ఆవ్ హిందీ కమ్.
0: రా తెలుగులో రా అని.
1: రా ఇన్ తెలుగు కమ్.
0: బా కన్నడంలో రా అని.
1: బా ఇన్ కన్నడ మీన్స్ ద సేమ్ కమ్.
0: వా
1: వా
0: తమిళ్లో రా అని.
1: తమిళ్ మీనింగ్ కమ్ హియర్ తమిళ్.
0: మరాఠీ హిందీ తెలుగు కన్నడము అరవ్.
1: హియర్ వీ హ్యావ్ ఆల్ ది లాంగ్వేజెస్ మరాఠీ హిందీ తెలుగు కన్నడం అండ్ తమిళ్.
0: అరవ్
1: తమిళ్.
0: ఐదు అక్షరములు చేరితే ఒక పదవి అయిపోయింది.
1: ఆల్ దీస్ ఫైవ్ లెటర్స్ కాన్స్టిట్యూటెడ్ వన్ వర్డ్.
0: అక్షరములకు ఏ ఏ అర్థం ఉందో అన్నిటికీ రా రా రా రా రా.
1: ఈచ్ లెటర్ గివ్స్ యూ ద సేమ్ మీనింగ్ కమ్ కమ్.
0: అదే విధముగానే నీవు అక్షరాలు చదువుతున్నావు.
1: లైక్ వైజ్
0: అక్షరములకు ఒక్కొక్క అర్థాన్ని నీవు గుర్తించాలి.
1: లైక్ వైజ్ యూఆర్ రీడింగ్ యూ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: ఈనాడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు.
1: People go through big books, volumes.
0: ఒక్క పదం యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు.
1: బట్ నన్ కేర్ టు నో ద మీనింగ్ ఆఫ్ వన్ వర్డ్ అట్లీస్ట్.
0: కానీ ఆనాడు చదువు అంటే ఒక్కొక్క అక్షరం యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: బట్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ ఇస్ నెసెసరీ టు నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: కనుక తెనాలి రామకృష్ణుడు ఐదు భాషల లోపల ఐదు పదములు చెప్పి ఐదు పదముల్లోనూ ఒకే అర్థం వచ్చేట్టుగా గుర్తింపజేశారు.
1: దట్ వాజ్ ది కంపోజిషన్ ఆఫ్ తెనాలి రామకృష్ణ బై కలెక్టింగ్ వన్ లెటర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: రామకృష్ణుడు చాలా గొప్పవాడని అతనికి నవరత్నములు.
1: సిన్స్ రామకృష్ణ ఇస్ ఎన్ ఎమినెంట్ పర్సన్ ప్రెసెంట్ జెమ్స్
0: బంగారు ముక్కలు
1: అండ్ ఆల్సో గోల్డ్ పీసెస్
0: ఒక పొట్టం కట్టి
1: అండ్ దేవర్ కెప్ట్ ఇన్ ఎ ప్యాక్
0: ఒక బండిల్ మాది ఇచ్చి తన చేతికి ఇచ్చాడు.
1: Made into a bundle and presented to him.
0: ఈ నాడు నీకు గొప్ప బహుమతి ఇస్తున్నాను అన్నాడు.
1: Today I am giving you a big gift.
0: ఈ బహుమతిని నేను సంపాదించుకున్నాను కానీ నేను దక్కించుకోగలనా అని సందేహిస్తాడు.
1: He was doubting. I got the gift, but would I be able to maintain it, deserve, keep it?
0: కానీ తీసుకుని పోతాను అన్నాడు. అయితే ఒక్కటి కోరాడు, నాకెవరైనా ఇద్దరు నాకు బండ్లు నాకు సహాయంగా ఇచ్చేస్తే నేను ఇంటికి పోయి చేరుతానన్నాడు.
1: He was prepared to carry this bundle of gold and precious metals and requested two of the people to follow him.
0: ఇద్దరు బాడీగార్డ్స్ ఇచ్చాడు.
1: Two bodyguards were asked to escort him.
0: ఆ రాజు దగ్గర నుంచి ఈ బాడీగార్డ్స్ ని తీసుకుని ఆ తటను మోసుకొని ఇంటికి వెళ్ళాడు.
1: Along with the bodyguards, he reached home carrying this plate.
0: గొప్ప గొప్ప విలువైనటువంటి నవరత్నములు,
1: highly valuable precious nine gems,
0: బంగారు ముక్కలు,
1: and pieces of gold.
0: ఇవన్నీ నేను ఎక్కడ పెట్టేది?
1: Where am I to keep them?
0: నాకే గోడ్రేజ్ లేదు.
1: I don't have any godrej iron safe.
0: నాకు ఏ పెట్టెలు లేవు.
1: I don't have any boxes.
0: ఇలాంటి పరిస్థితిలో నేను ఎక్కడ చేసేది అని చాలా విచారం చేస్తున్నాను.
1: He was just inquiring where to keep them.
0: ఇప్పుడు భార్య చెప్పింది.
1: And then wife said,
0: ఎందుకండి మీరు ఇంత విచారిస్తారు?
1: Why do you worry like this?
0: మా దొడ్డిలో పెద్ద బావి ఉంది.
1: And there's a big well in our backyard.
0: ఒక మూట కట్టి ఆ బావిలో పడవేస్తాము.
1: And put this whole bundle into the well.
0: బావిలో పడేస్తామని చెప్పినటువంటిది ప్రక్కన దొంగలు ఉండి విన్నారు.
1: And there were thieves at that moment. They could also overhear what she was telling.
0: వాళ్ళు వినేసేసి మీరు పండుకొని నిద్రపోయినట్టుగా నటించారు భార్యాభర్తలు.
1: And that night they were just pretending to have gone to sleep.
0: తెల్లవారు రాత్రి అంతా కూడాను ఈ దొంగలు ఆ బావి నుంచి యాతమెత్తారు.
1: And throughout night the thieves were attempting to get in out of this well.
0: ఆ యాతమెత్తిన జనం అంతా కూడాను అన్ని చెట్టుకు కట్టించాడు.
1: And then all this water was just drilled out of this well.
0: తాను వేసిన పంటకు కూడాను పండించాడు.
1: And in fact it was also used for his feet.
0: నీరు కరిగిపోలేదు.
1: But still there was water. And there's no dearth of water.
0: కానీ నిలిచిపోయింది.
1: And it's came to his home.
0: తెల్లవారు లేస్తానే వాడు దొంగలు వెళ్లిపోయారు.
1: Next morning thieves left that spot.
0: చూచారా, భాష యొక్క అర్థాన్ని పదం యొక్క అర్థాన్ని గుర్తించితే ఎంత తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: If you know the meaning of every word, every letter, it would be possible for you to find an escape.
0: కనుక ఈ విధంగా అక్షరార్థాన్ని పదార్థాన్ని వాక్యార్థాన్ని మూడింటిని గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి కవి.
1: Therefore he is a true poet if he knows the meaning of every letter, of every word.
0: కవి ప్రాణం అనుసార తమస పరస్తాత్.
1: In fact, God himself is the original composer, the poet of poet, and the one out of whom the whole letters, literature emanates.
0: కవి ఈనాడు అక్షరార్థాన్ని గుర్తించుకోవడానికి ఎవరు ప్రయత్నించటం లేదు.
1: Today no one is making an attempt to know the meaning of the letter.
0: వాక్యార్థాన్ని మాత్రమే తెలుసుకొని
1: by knowing the meaning of the sentence
0: ఆ వాక్యార్థాన్ని మీరు అనుసరిస్తూ వస్తున్నారు.
1: And we follow, we go by that meaning.
0: కనుకొని వారికి ఏమాత్రము ప్రతిమ లేకుండా పోతుండాలి.
1: That's the reason why we are not able to comprehend.
0: ఈనాడు భౌతికమైనటువంటి వాక్యములు,
1: Today all the worldly words,
0: కేవలము లౌకికమైనటువంటి వాక్యములు,
1: And the worldly words that we speak, sentences,
0: చెప్తున్నారే కానీ నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము సంబంధించినటువంటి అర్థములు ఎవరు బోధించటం లేదు.
1: బట్ నో వన్ ఈస్ టీచింగ్ ద మోరల్ కంటెంట్, ద రైచియస్నెస్ ఓవర్ దేర్, నాట్ ద స్పిరిచువల్ స్టఫ్.
0: రామకృష్ణుడు వచ్చి చెప్పాడు, నాయన ఈనాటి ఉపాధ్యాయులు లౌకికాన్ని భౌతికాన్ని పోషిస్తూ ఉన్నారు.
1: రామకృష్ణ డిక్లేర్డ్ ఓపెన్లీ ద టీచర్స్ ఆర్ సింప్లీ డెవలపింగ్ ద వరల్డ్ నాలెడ్జ్.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమును చంపివేశారు.
1: దే హ్యావ్ కిల్డ్ ఆల్ టుగెదర్ ఆల్ దట్ నాలెడ్జ్ దట్ రిలేట్స్ టు స్పిరిచువాలిటీ, మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
0: నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము ఈ మూడింటిని మీరు పోషించాలి అని శాసించారు.
1: అండ్ దెన్ హీ కమాండెడ్ దట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ మొరాలిటీ, స్పిరిచువాలిటీ అండ్ రైచియస్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి చదువు.
1: That is true education.
0: ఈనాటి పిల్లలందరూ చదువుతున్నారు.
1: All students learn today.
0: ఎక్కడ పోతున్నావు నాయన? చదువుకుంటున్నాను. పోతున్నాను.
1: If you ask them where are you going, we are going to study.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాము. We are buying education today.
0: కొంటున్నాను, చదువుకుంటున్నాను.
1: We buy education today. కొంటున్నాం.
0: ఇలాంటి చదువు చదువులు కాదు.
1: That's no true education at all.
0: ప్రతి దాని అర్థమును కూడా నువ్వు గుర్తించి వర్తించాలి.
1: We have to know every meaning of every word and conduct accordingly.
0: ఈనాటి చదువులన్నీ కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి చదువులే.
1: All the knowledge that we acquire today is worldly, ephemeral.
0: చదువులు చదివినప్పటికీ ఒకనాడు దాన్ని మరణించవలసి ఉంటుంది.
1: In spite of all our learning, we have to give it up.
0: ఆ చదువులు కూడా నువ్వు చంపవలసి వస్తుంది.
1: And we have to leave that, all that you acquire.
0: కానీ చావని చదువులు,
1: that education which makes you immortal,
0: చదువని చదువును చదివించినంత మాత్రమే ముఖ్యమైనది కాదు.
1: The other
0: చావు లేని చదువు చదువు అనేది.
1: The other forms are useless. We should acquire knowledge so as to be deathless,
0: immortal. ఐదే ఉండేది.
1: There are only five.
0: మొదటిది సత్యం.
1: First, truth.
0: సత్యమునకు మరణం లేదు.
1: Truth is deathless.
0: Truth is one.
1: Truth is one.
0: Not two.
1: Not two.
0: Dharmam vakate vakate.
1: Dharma is one.
0: Shanti. అదే నిజమైనటువంటి ఆనందం.
1: పీస్, ద మెంటల్ పీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు.
1: ఇట్ వాజ్ త్యాగరాజు హూ సెడ్ యూ కెనాట్ బి హ్యాపీ వితౌట్ బీయింగ్ పీస్ఫుల్.
0: ప్రేమ,
1: దెన్ లవ్.
0: పుట్టిన బిడ్డ మొదలుకొని చచ్చే తాత వరకు కూడాను ఆ ప్రేమ పెంచుకుంటూనే ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ ద చైల్డ్ to the level of the grandfather, they go on to the club. In fact, that education lacks this love.
0: Ahimsa.
1: Then we come across ahimsa, non-violence.
0: Ahimsa is margam ekkundi.
1: Non-violence is also deathless.
0: Ahimsa kosamani buddhudu entano prarthinchadu.
1: Buddha prayed for this non-violence.
0: Ahimsa paramo dharma.
1: Ahimsa is the cardinal principle of dharma.
0: Kaluka ee aidu chadulu chadulali meeru.
1: You acquire the knowledge to acquire these five values.
0: Satyanni chadu.
1: In fact, learn to be truthful.
0: Nivu satyamane paduku.
1: Speak truth.
0: Dharmamuni acharinchu.
1: And tread the path of righteousness.
0: Shantini anubhavinchu.
1: Experience peace.
0: Premanu aanandanga panchuko.
1: And share love blissfully.
0: Ahimsagato jeevinchu.
1: And lead your life in non-violence.
0: Ivi nijamainatvati yokka chadu yokka arthamulu.
1: This is the true meaning of education.
0: Kanuka,
1: therefore,
0: ayana prapanchamulo meeru vachinatundi ee ashtadiggajamulu ee aidu panchacharamulu kudanu ప్రధానమైనటువంటి రీతిగా ప్రపంచానికి మీరు బోధించండి.
1: దట్ వాజ్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్ దట్ దీస్ కంపోజర్స్ పోయట్స్ షుడ్ ప్రాపగేట్ దీస్ ఫైవ్ వాల్యూస్ విచ్ రిప్రజెంట్ ద క్వింటెసెన్స్ ఆఫ్
0: ఏనాటికి చచ్చినవి కావు.
1: దే వుడ్ నెవర్ ఎండ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక ఈనాడు మనము ప్రపంచంలో మనం అన్ని చచ్చేటువంటి దాన్ని చూస్తున్నాము కాని చంపేస్తూ ఉన్నాము కానీ దాన్ని బ్రతికించేటువంటిది ఒక్కటైనా మనకు కల్పించలేదు.
1: వీఆర్ టుడే వీఆర్ అక్వైరింగ్ ఆల్ దట్ ఈస్ పెరిషబుల్ బట్ వీఆర్ నాట్ ఆఫ్టర్ దాట్ విచ్ ఇస్ ఇంపెరిషబుల్.
0: మన భారతదేశం ప్రెసిడెంట్ చాలా ముఖ్యమైన విషయాలంతా చెప్తూ వచ్చాం.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: అది నిజంగా మానవులు ఆచరిస్తే ఎంత గొప్ప గుణం వస్తుంది.
1: In fact, if man follows all that he said,
0: he watches
1: noble. He cannot be manava human by just learning. The human has got these five human values. Then once we foster these human values, you'll be divine.
0: Tattvam asi ani annaru.
1: Your tattvam asi, that thou art.
0: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరంలోపలనే ప్రపంచమంతా మిడి ఉంటుంది.
1: దట్ఫర్ తత్వం అసి ఇన్ దీస్ త్రీ ద ప్రజెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికంతా ఆనాటి నుండి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదింటిని కూడా మనం బోధించి ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పోషించాలి.
1: Therefore, these five principles have got to be publicized, have got to be propagated right from childhood.
0: Satyamaina tvitidi manam nirnayam chesukunte manam entaina sadhinchagalam.
1: When once you rely on truth, base on truth, you can attain
0: in devam manusha rupena.
1: God is in human form.
0: Devam pratyekanga ledu.
1: God is not separate.
0: Devam manusha rupena.
1: God is in human form.
0: Andaru manava swarupule.
1: You are all humans here.
0: అందరూ దైవ స్వరూపులే.
1: You are all divine.
0: అందరికి ఆత్మ ఒక్కటి.
1: And that soul consciousness is one in everyone.
0: కనుక ఈ సోల్ అనేటువంటి దానిపైన అనేక పేర్లంతా పెట్టి దీన్ని అనేక రకములుగా మారుస్తూ వస్తున్నారు.
1: We have given several names like soul and we go on changing the nomenclature.
0: కనుక ఆత్మవిశ్వాసం పెట్టుకోండి.
1: So let's develop self-confidence.
0: ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ బాధలు జరిగినా అన్ని నా ఆత్మవే.
1: ఐ మే ఫేస్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ పెయిన్ ఆర్ ప్లెజర్
0: అన్ని నా ప్రతిబింబములే.
1: దే ఆర్ ఆల్ మై రిఫ్లెక్షన్స్.
0: కనుకనే అన్నము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఏది చూసినా కానీ నా ప్రతిబింబమే.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ సీ ఈజ్ మియర్ రిఫ్లెక్షన్.
0: దైవము చెడ్డవాడు కాదు. దైవం గుణము లేవు, కర్మలు లేవు.
1: God is beyond action. He is attributeless.
0: Na karmana na praya tyage neki amrutatva manasu tyage me pradhanamaina antidi.
1: Therefore you are the son of eternity, immortality, for which sacrifice is
0: essential. Yen chikina nimu tyagam chey.
1: Anything you should be prepared to sacrifice.
0: Anni navi.
1: It all belong to me.
0: Nene bhagavantunni.
1: I am God.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: God is not separate from me.
0: కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే తప్ప అన్య పదార్థం ఎక్కడ కనిపించవు.
1: Wherever I see God, only nothing else.
0: ఈ పేర్లు రూపములు వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది అందరి ఎందు ఒకే ఆత్మ.
1: The name and form may be at variance, but the single principle of consciousness is
0: ekatma sarvabhutantaratma.
1: It is only same soul that pervades everywhere.
0: కానీ ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది నా యొక్క కర్మ యొక్క ప్రతిఫలమే అని భావించాలి.
1: Therefore, whatever we come across in our life, we should take it as the reflection, reaction to our own actions.
0: Kalam atheetamainadi.
1: Time is transcendental.
0: Nenu inka marintaka bodhinchi meeku kontha visugu guttinchukoledu.
1: Bhagavan doesn't want to speak more than this.
0: Meeku visugunu guttinchukoledu.
1: And he doesn't want to feel vexed or tired.
0: Kalam ee aidu padamulu maatrame ee manasunandu pettukoni ee nityamu nitya jeevithamlo kuda dani aacharanalo pettu raandi.
1: It is enough if you recognize these five fundamental principles, comprehend totally and practice. And what you just have learnt, but you have not known the meaning. It is a practice which is most essential. That which is not practiced is not learning at all.
0: మీరు ఏ ఒక్కటి చేసినా ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టండి.
1: యు మే లెర్న్ మెనీ, అట్ లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ.
0: అప్పుడు మీరు ధనీయులు అయిపోతారు.
1: దెన్ ఓన్లీ యువర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: ఎంతో మీరు పుణ్యులు అయిపోతారు.
1: అండ్ యు విల్ బి వర్చ్యువస్, మెరిటోరియస్.
0: ఎంతో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టు వారవుతారు.
1: అండ్ యు విల్ బి ఫాలోయింగ్ ద కరెక్ట్ పాత్ ఇన్ లైఫ్.
0: ఇప్పుడు నా మాటలు గాని మన కలాం మాటలు గాని ఎన్నో విన్నారు మీరు, కానీ విన్నటువంటివి ఈ చెవులతో విని ఈ చెవులతో పంపిస్తే ప్రయోజనం లేదు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టండి.
1: యు హర్డ్ మెనీ ఫ్రమ్ భగవాన్, యు హర్డ్ ఫ్రమ్ ద టాక్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యు షుడ్ ప్రాక్టీస్ ఎట్ లీస్ట్ వన్ ఆర్ టూ.
0: ఇలాంటి పవిత్రమైన పదములు చిక్కటము మీకు చాలా అరుదు.
1: ఇట్స్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్ టు లిసన్ టు సచ్ సీక్రెట్ వర్డ్స్.
0: మీరు చిక్కినటువంటి దాన్ని దక్కించుకోండి.
1: Having heard them, you should hold on to them.
0: ఇదే మానవుని యొక్క జీవిత లక్ష్యం.
1: This is the aim of life.
0: మానవ వంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ నా అంశమే.
1: యు ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: మీరు ప్రత్యేకమైనటువంటి మానవులు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ as humans.
0: నా అంశమే. నా అంశాన్ని తగినట్టుగా మీరు నట్టుకోండి.
1: As you are the spark of the divine, you should have all the divinity and the power.
0: అంతేకానీ కొట్టి మాటలతో కాలం వ్యర్థం చేయకూడదు.
1: Don't waste time by merely speaking.
0: Kanuka ee prema vishayamle anetvi satya vishayamle anetvi dharma vishayamle anetvi kevalam daivam nunchi vachinave kaani anyamanga puttinavi kaadu.
1: These five values, satya, dharma, shanti, prema, ahimsa, are from God only. God is the source of these values.
0: Ekkada chusina neevu nenu okate.
1: Wherever you go, you feel oneness.
0: నన్ను అడుగుతుంటారు ఎవరు మీరు ఎవరు మీరు ఎవరు మీరు ఏ పేరు ఏ పేరు అని.
1: మెనీ ఆస్క్ భగవాన్, హూ ఆర్ యూ భగవాన్, వాట్స్ యువర్ నేమ్.
0: అయ్యా ఐ అండ్ యూ ఆర్ వన్.
1: భగవాన్స్ ఆన్సర్ ఇస్ దిస్, ఐ అండ్ యూ ఆర్ వన్.
0: అంతేగాని నేను వేరే నీవు వేరే వారు వేరు వేరు కాదు.
1: భగవాన్ విల్ నెవర్ సే ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ యూ, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ.
0: వారు వీరు నేను అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏ తప్ప పేరు కాదు.
1: మైన్ అండ్ డైన్ దే ఆర్ జస్ట్ వర్డ్స్.
0: కనుక మీరందరూ కూడా ఏకాత్మ స్వరూపులైపోయి ఈమె నా చెల్లెలే, ఈమె నా అక్కనే, ఇతను నా తమ్ముడే, ఇతను నా అన్ననే అని ఒకరి ఒకరి సంబంధ బాంధవ్యాన్ని మనం బలపరచుకోవాలి.
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ లెట్ అస్ మింగిల్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
1: వీ షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: కోపతాప అసూయ ధర్మములు ఏమాత్రం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నెవర్ బి స్కోప్ ఫర్ ఎనీ యాంగర్ ఆర్ టెంపర్.
0: ఇవన్నీ మనల్ని దూరం చేసేటువంటి ఒక దుర్గుణములే.
1: దే ఆర్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అవే యువర్ హ్యూమన్ నేచర్.
0: కనుక మనము దూరం చేసుకునేటువంటి కాకుండా దగ్గర సమీపం చేసుకునేటికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బ్రింగ్ దెం, టు బ్రింగ్ దోస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ క్లోజర్ అండ్ క్లోజర్.
0: నేను ఈ కాలం లోపల నేను ప్రవేశించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ అకాలం లోపల మిమ్మల్ని బాధ పెట్టి నేను ఆనందించడం నాకు ఇష్టం లేదు.
1: యాజ్ ఇట్ ఇస్ టైమ్ అప్, భగవాన్ డజన్ వాంట్ టు డిటైన్ యూ, కీప్ యూ హియర్ ఫర్ లాంగ్.
0: విన్నవి రెండైనా కూడాను మీరు మనసులో పెట్టుకుని ధన్యం.
1: హావింగ్ హర్డ్ దీస్ థింగ్స్ ఎట్ లీస్ట్ ప్రిజర్వ్ దెమ్ వన్ ఆర్ టూ దట్ యు హర్డ్.
0: దేనైనా భగవంతుని పైన బాధ్యత వేయండి.
1: హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్, గాడ్ విల్ టేక్ కేర్.
0: ఇదే నేను చెప్పేటువంటి ఒక పదము.
1: That is the message of Bhagavan. Leave everything to God. He will take care of you.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds,
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk,
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower,
0: పలమునందు మాధుర్యమైన రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice,
0: కట్టెల యందు అగ్ని నిమిడి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside,
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యు డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. జస్ట్ యాజ్ యు ఫైండ్ ద థ్రెడ్ దట్
0: వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు మణులయందున

0: the spirit, the atma that pervades all over this universe. Just as you find the thread that brings together all the precious gems, you find the Brahman pervading all over the universe.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava jeevitam ante emiti.
0: What is meant by human life?
1: Deeni gamyam emiti.
0: What is its goal?
1: Deeni lakshyam emiti.
0: What is its aim?
1: Deeni yokka visishtata emiti.
0: What is its significance?
1: Aneetvanti vishayanni ee manavudu kodanu manaspurtiga gurtinchadaniki prayatninchadam ledu.
0: No man is ever making a sincere effort to know the object and the purpose and the aim of life.
1: Ahara nidralu bhoga bhagyamule ee manavuni yokka pradhanamaina lakshyam ani bhavinchi నిత్య సత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Man considers his food and habits, the pleasures and the comforts as most important, forgetting the essential, the eternal truth behind it.
1: కాదు కాదు.
0: It's not so.
1: మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం.
0: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
1: Annintikini bhavam atyavasaramu.
0: It is a feeling which is most important.
1: Bhavame sarvamunaku moola karanam.
0: And it is a feeling which is the prime cause.
1: Oka chinna letter rayalante.
0: If you want to write a small letter.
1: Emi rayali.
0: What is to be written?
1: ఎవరికి రాయాలి?
0: To whom?
1: ఎట్లా రాయాలి?
0: How?
1: ఏ విషయం రాయాలి?
0: What is to be written?
1: అని మొదలు తన యందు చింతించుకొని తదుపరి ఈ యొక్క పేపర్ నందు లిఖింప చేస్తున్నాడు.
0: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
1: భావము మొదలు ఆచరణ తరువాత.
0: So it is the thought first and the practice next.
1: కనుకనే మొట్టమొదట మానవత్వం ఏమిటో అనేటువంటి విషయాన్ని భావంతో గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, one has to understand what this human life is first.
1: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
0: Therefore, we have to know the divinity, the realm of thought.
1: దీనినే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతము.
0: The Vedanta says, the knower of the Brahman becomes Brahman.
1: దేనిని మనము చింతింతమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది.
0: As you think, so you become. You assume the same form as you think.
1: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
0: The robber Ratnakara, though he has no idea of the divinity, because he paid heed to the teaching of the saints, he could become noble later.
1: Kani aa ramanamanu smaristu smaristu rama roopanni kuda nu chintistu vachadu.
0: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
1: Rama bhavamu rama tejasu ee ratnakarudu yendu utti padinayi.
0: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
1: ఈ యొక్క వాల్మీకి యొక్క ముఖమునందు రాముని యొక్క తేజస్సు ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
1: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
0: ప్రహ్లాద tiny thought, who thought of Narayana continuously, also carried in him on his face that effulgence of Narayana.
1: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు
0: at one time when Darwin was the student,
1: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
0: His teacher Henslow was full of sacred thoughts.
1: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు.
0: One day the student thought,
1: నా గురువు వలె నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
0: The student wanted to become as great as his teacher.
1: Aa aalochana sambhavinchina samayam nundindi nirantaram kodanu Henslow nu anusaristu vachadu.
0: Since then he started following Henslow.
1: Kramakramena kodanu Darwin and Henslow iruvulu kodanu

0: ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened, Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనం స్మరిస్తామో, దేనిని మనం చింతిస్తామో, దేనిని మనం ఆలోచిస్తామో, దేనిని మనం విచారిస్తామో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore you become a true human if only you think good, if only you act good, if only inquire good things.
0: కనుకని వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నా అంశమే. మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore, in Vedantic parlance, it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No, verily you are the spark of the divinity.
0: Kanuka, neevu naa amshamainappudu, naa bhavamulu neekudunu neelo aavirbhavinchali.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: Itti satyamunu gurtinchinatundi anekamandi sadhuvulu kudanu, meemu baadhalaku guri avutunnamu. మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: ద మెనీ పాయస్ పీపుల్ హూ నో దిస్ ట్రూత్ బట్ యెట్ దే ఫీల్ దట్ దే ఆర్ సఫరింగ్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్.
0: నీకు కష్టములున్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: వెన్ యూ థింక్ దట్ యుర్ పాసింగ్ త్రూ డిఫికల్టీస్ దెన్ యూ కెన్ ఫీల్ దట్ యుర్
0: పరమాత్మ కష్టములు లేవు.
1: In fact, God has no problem.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశం కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశం కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are.
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం కాదు.
1: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్
0: ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
0: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: He's only a true human if he knows the latent divinity.
0: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: బ్రతుకుతున్నారు నిజమే.
1: They live, no doubt.
0: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: What sort of a life they live?
0: దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
1: Those that lead their life without thinking.
0: పశుగుడముల వలె ప్రవర్తిస్తున్నారు.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: They entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: The man who is the spark of the divine,
0: నిత్యానందమనే పొందుతాడు.
1: He will have eternal bliss.
0: పరమ సుఖమునే ఆనందిస్తాడు.
1: He will have supreme happiness.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో జీవభూత సనాతనః. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: Therefore the divine thought should originate in human heart.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నొగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ acted as a charioteer, making Arjuna sit there on the throne in that chariot.
0: Kevalam aa samayamnu puraskarinchukoni Krishnunni konni prashnalu vestu vachadu Arjunudu.
1: At that moment Arjuna started putting some questions to Krishna.
0: Krishna nirantaramu nee smaranane chestunnanu.
1: Krishna, I think of you always.
0: Kani naaki kashtam enduku?
1: Then why should I have these difficulties?
0: Bandhuvulanu mitruvulanu sarvulanu kudunu kolpoyi nenu edeetuvanti rajyam emiti?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: Evari kosam ee rajyam naaku?
1: For whose sake should I have this kingdom?
0: Naaku akkaraledu.
1: I don't want this.
0: Veluku tirigi intiki podam pannanu.
1: He wanted to turn back.
0: Appudu krishnudu cheptunnadu.
1: Then Krishna started telling
0: Arjuna,
1: Arjuna,
0: smarana chesinanta matram naaku chaladu.
1: It's not enough if you just think.
0: Anusmarana kuda nu cheyali annadu.
1: You should also repeat and you think again and again anusmarana.
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: స్మరణ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ డన్ అట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్.
0: కానీ అనుస్మరణం అనగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు స్మరించటమే.
1: అనుస్మరణ మీన్స్ థింకింగ్ ఆఫ్ గాడ్ అట్ ఆల్ టైమ్ ఎవ్రీవేర్.
0: అర్జున, నీ ఒక కాలమును, ఒక నియమమును పురస్కరించుకుని నీ స్మరిస్తున్నావు, కానీ ఇది సరియైన స్మరణ కాదు.
1: Arjuna, you think of God limited by space and time.
0: Anusmarana cheseyatamlo nenu eppudiki nu untanu.
1: But if you think continuously anusmarana, you'll enjoy.
0: Anusmarane mamanu anusmaryajyata. Anusmarana.
1: Anusmara, think of me
0: continuously. Yuddham chestu kuda nu nannu smaristu undu.
1: Even in the regular warfare.
0: Mamanu smaryajyata. Yuddhamlo kuda nannu smarinchu.
1: Even in the battlefield, think of me.
0: Adi nee yokka kartavyam.
1: That's your duty.
0: అదియే నీకు సర్వ సహాయమును చేకూర్చున్నటువంటి సూత్రము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
0: కానీ ఇందులో మరొక విషయం కూడా గుర్తించాలి.
1: దర్ ఇస్ అనదర్ పాయింట్ టు బి నోన్ హియర్.
0: మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడీ టు నో ద డివినిటీ విద్ హిమ్.
0: ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు ఒక కళాశాలలో.
1: ఏ కాలేజ్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్.
0: అతను ఆ కళాశాల ప్రిన్సిపల్ గా ఉండినంత వరకు కూడాను ఆ యొక్క కాలేజీ యందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థములు యందు కూడాను తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడాను తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హి కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతుంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్, హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ పోర్ట్వే.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హి విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ది రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ది ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ది క్యాంపస్.
0: ఏది కారణము?
1: వాట్ ఇస్ ది కాజ్?
0: ఇది మారకమే, ఇది నాది కాదు, ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్యభావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఈస్ మారకం ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తాను ఒక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: This is called మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకము?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మార్పు అయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడాను లారీలో పడేస్తాడు.
1: హి విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ది లారీ.
0: వరక కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రిని అంతా కూడాను కూర్చుని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైన్ దట్ దే ఆల్ బిలాంగ్ టు
0: తారకము.
1: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
0: అనగా సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
1: మారకము ఇస్ ద ఫీలింగ్ దట్ నథింగ్ బిలాంగ్.
0: ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుంది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ క్యారీడ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్, తారకము అండ్ మారకము.
0: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
1: we can experience all.
0: కానీ ఇవన్నీ నాది కాదు.
1: But none belongs to us.
0: ఇదంతా దైవం యొక్క ఇదే.
1: It's all God's only.
0: ఏది నా సంతతి కాదు.
1: Nothing belongs to me.
0: ఏది నా వస్తువు కాదు.
1: Nothing belongs to me.
0: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: This is all the gift of God for that matter.
0: అంత గవర్నమెంట్ దాని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టనే మనం కూడా ఇదంతా భగవంతుడే.
1: Just as principal leaves all the property to the government when he transfers, we should also leave. I carry on this so long, the responsibility is with me.
0: అదే కర్తవ్యం యోగముచ్యతే. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we can say this is my property, my family, my wife, my children. Yes, no doubt you have to take care of them.
0: ఇది భగవంతుడిచ్చినటువంటి డ్యూటీ.
1: But this is all the duty entrusted to you by God. భగవంతుడు
0: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: It's all the gift of God.
0: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందు ఉంచుకోకూడదు.
1: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ ఆల్ దిస్ యాస్ ది బేసిస్ ఆఫ్ లైఫ్.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది ఏది సత్యం కాదు.
1: నథింగ్ ఇస్ ట్రూ.
0: ఎప్పుడు దీన్ని వదులుతాము?
1: వెన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ అప్?
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ వుడ్ నో.
0: కనుకనే
1: సో
0: మానవత్వంలో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదమనే భావించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
1: హౌఎవర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెఫినెట్లీ వి డౌట్.
0: హే అర్జున,
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: యు మేడ్ మీ సిట్ ఆన్ ది సీట్ ఆఫ్ దిస్ చారియట్.
0: కాదు కాదు,
1: నో,
0: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: యు హట్ మేక్ మీ seated on the altar of your heart.
0: Yantramu neevu.
1: You are the machine yantra.
0: Mantramu nenu.
1: I am mantra.
0: Yantramu baitadi, mantramu lopaladi.
1: Machine yantra is outside, mantra is within.
0: Kani nannu baita kurchobettavu, kani lopala kurchobettukoledu.
1: But you made me seated outside, but you never asked me to sit within.
0: Idiye nijamainatuvanti okka mantram anukuntunnavu.
1: You consider this true mantra.
0: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
1: ఇట్ షుడ్ బి అనుస్మరణ కంటిన్యూస్.
0: బయట ఉండాలి, లోపల ఉండాలి.
1: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్సైడ్.
0: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్సైడ్.
0: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు సీ అవుట్సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
1: Krishna, what all you say is true, but I am an ordinary human being.
0: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu?
1: How can I reach that exalted altitudes?
0: Arjuna, neevu chaala porabadutunnavu.
1: Arjuna, you are mistaken.
0: Nenu edo aaru adugula vyaktiga neevu bhavistunnavu.
1: You consider that I am just
0: aaru adugula vyaktini kaadu nenu.
1: I am not just that.
0: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
1: In order to know my nature, you have to take some more time.
0: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
1: గోపాల వాస్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
0: ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద బాయ్ వాస్ ప్లేయింగ్.
0: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
1: ఇట్ వాస్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
0: ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడీ కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
0: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
1: దేర్ వాస్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
0: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
1: Gopala summoned everybody.
0: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
1: He said, I lift this mountain, let all of you come under that.
0: కృష్ణుని వాక్యములపైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్లారు.
1: All those that had full faith in Krishna assembled there.
0: ఎట్టి సందేహము లేదు.
1: They had no doubt.
0: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
1: What God says will happen.
0: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్లారు.
1: They never doubted, they went.
0: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
1: Some started doubting.
0: బాలుండీతడు
1: ఈజ్ అట్రల్ ఎ బాయ్.
0: కొండ దొడ్డది,
1: ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్.
0: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: కెన్ హీ బేర్ ద వెయిట్ ఆఫ్ దట్ హెవీ మౌంటైన్?
0: సందేహిస్తున్నారు. ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు?
1: సచ్ ఎ బిగ్ మౌంటైన్, హౌ కెన్ హీ లిఫ్ట్ ఇట్?
0: సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు.
1: ఆల్ దోస్ డౌటెడ్ దేవర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ టోటలీ డిప్రెస్డ్.
0: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
1: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్.
0: అమ్మా,
1: మదర్,
0: కృష్ణుడు మను తిన్నాడమ్మా.
1: You say that Krishna has eaten the man.
0: ఎందుకంటే కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
1: This is only the knack and the plan of Balarama to make the mother know the truth, the reality.
0: యశోద చేయి పట్టుకుంది.
1: యశోద caught hold of the hand.
0: Krishna.
1: Krishna.
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: Why have you eaten the mat?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: Don't you find butter inside?
0: కావలసిన పదార్థములు లేవా?
1: A lot of eatables.
0: ఎందుకు నీవు మందు తిన్నావు?
1: Why have you eaten the mat?
0: అప్పుడు చెప్తున్నాడు.
1: Then he started.
0: తల్లి కూడా నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
1: to teach divinity clearly he started
0: saying,
1: mother,
0: nangane shishuna,
1: am I a child to eat the mud like that?
0: Akuntina,
1: am I hungry?
0: Erina,
1: am I hungry or am
0: amma,
1: I mad?
0: Nannu balunna madri nu chustunnavu, nenu balunna kaadu kaadu.
1: You consider me as a child? No, I'm not a child.
0: Nenem verivanna kaadu kaadu.
1: Am I a fool, mad? No.
0: Chudu na noru,
1: you see me now.
0: చూచింది.
1: He saw.
0: అన్ని లోకములు కనిపిస్తూ వచ్చాయి.
1: All the worlds are present there.
0: అప్పుడు ఆమె భయపడిపోయింది.
1: Then she was fierce.

0: Is it all the dream or own of creation of the creator? Is it
1: true? ఇదంతా నాకు కలన లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైన ప్రతి ఒక్క పరస్థలమా ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది సందేహం పడుతూ వచ్చింది.
0: She started doubting like this. Is this all a dream? Is it illusion? What is it? She started wondering.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. It has nothing to do
1: body
0: with
1: the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకనే ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: ఈ గోపిక యొక్క వియోగ భారం భరించుకునలేక
0: gopikas could not bear the separation.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: Krishna sent a message through Uddhava.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: Uddhava came and said, oh gopikas, come here, listen to the message of Lord Krishna.
1: Gopikalu chepparu.
0: Gopika said,
1: Uddhava, maa hrudayam nindukudanu Krishna yokka prema bhavamule nindi untunnayi.
0: Our heart is full of love of Lord Krishna.
1: Maa nalukupaina Krishnu yokka naamaani naatyam aadistunnamu.
0: The Lord's name dances on our tongue.
1: Bhagavantuni yokka ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణులో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
1: నీ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వీ కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వీ హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: There in Vrindavan, while they are playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpatti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికస్ ర్యాన్.
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్
1: ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ ఆర్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్.
1: ప్రతి వృక్షము కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హాస్
1: ఎ ప్రతి వృక్షం నందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: There is love in every tree.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: There is life.
1: ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: Every tree can respond.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: Every flower can give the joy.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: This truth is known to gopikas only.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళ్తున్నారు.
0: Gopikas who knew this truth went to every bush there.
1: నల్లని వాడు,
0: the one with dark complexion,
1: పద్మ నయనముల వాడు,
0: the eyes of that of a lotus flower,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: the one who showers compassion,
1: మౌళి పరితర్పిత పించము వాడు,
0: and he has got the peacock feathers,
1: ప్రేమ రంజిల్లెడు వాడు,
0: And the one full of love,
1: ఒకడు,
0: one only,
1: మా సర్వము తోచుక వచ్చే,
0: he has captivated, he has robbed all
1: our
0: hearts.
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే, ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: గోపికాస్ వెంట ఆస్కింగ్ ఆల్ ది బుషెస్ ఓవర్ దేర్, ఓ జాస్మిన్ ఫ్లవర్స్, హస్ కృష్ణా హస్ హిడెన్ బిహైండ్ యూ, కృష్ణా ఇస్ హియర్ హూ రాబ్డ్ ఆల్ ఆఫ్
1: అవర్ హార్ట్స్. మాట్లాడతాయని ఏమి తెలుసిన,
0: డూ దే ఎవర్ ఫీల్ దట్ జాస్మిన్ ఫ్లవర్స్ కెన్ టాక్ టు దెం? యెస్ దే నో.
1: నిరంతరం కూడా కృష్ణ సంచారం జరిగేటువంటి యొక్క ఈ బృందావనంలో కృష్ణుని తెలియనటువంటి వారు ఒక్కటి కూడా లేదు.
0: In fact, there are none actually there who are not
1: మల్లెకు తెలుసును, కొమ్మలకు తెలుసును, ఎమ్మలకు తెలుసును, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణ యొక్క లీలలు.
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బడ్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లియనారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావం కలిగినటువంటి ఆ గోపికలు యందు నిరంతరం ఇప్పుడు దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపిక.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్,
1: కృష్ణ
0: కృష్ణ,
1: పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్,
1: నే పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్,
1: పుట్టలకు పోయి వెన్న నో గుట్టున తినదవు.
0: యు విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యు స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ,
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్,
1: కానీ గోపికల ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికల్.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా,
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్?
1: మరి ఇంటి వెన్న నీకెంత రుచినా,
0: డూ లైక్ ది బటర్ ఆఫ్ ద నైబర్హుడ్?
1: అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానము లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్, విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్, వెర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలకు అట్టి ఏ మాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ
1: అటాచ్మెంట్. అత్తలు
0: మదర్స్ ఇన్ లా మే అబ్జెక్ట్,
1: మరి భర్తలు కత్తులు నూరుచున్న,
0: హస్బెండ్స్ మే బి రెడీ టు ఫైట్,
1: నోరెత్తరు,
0: దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్,
1: కోపగించరు,
0: దే ఆర్ నాట్ యాంగ్రీ,
1: ఎటకేగరు,
0: దే డోంట్ గో ఎనీవేర్,
1: భీతిల బోరు,
0: దే ఆర్ నాట్ ఎఫ్రైడ్.
1: గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ద ఫిజికల్ మదర్ హాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఈ అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్,
1: ఈ అహంకారమే సర్వమును అతపత్రం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యు.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈస్ a treacherous enemy to mankind.
1: Kanuka ahankaramulaku avakasam ivvakoodu.
0: Never give scope to ego.
1: Mamakaramunu penchukokoodu.
0: Don't have too much of it.
1: Abhimanamunu abhruddhi gavinchukokoodu.
0: Don't grow your attachment.
1: Divyatmaina aatma tattvanni visvasistu raavali.
0: Have full faith in the divine atmic principle.
1: Kanukane దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ విదౌట్ దిస్.
1: కానీ మానవుడు ఇంత లోతులకు దిగటం లేదు.
0: బట్ మ్యాన్ డజంట్ గో టు దట్ డెప్త్.
1: కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫెమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: there in Italy
1: Antonio అనేటువంటి ఒక మహా భక్తుడు ఉండేటువంటి వాడు.
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంటోనీ.
1: అతను వయలిన్ అంటే అంటోనీ వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంటోనీ వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రుడు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ ఎవరీ యాంగ్రీ.
1: ఏ అంటోనీ, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంటోనీ, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్.
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: He never felt sad.
1: My dear friend.
0: He said, my dear friend.
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైన భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever we say should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity.
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be
1: received. అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. Total only.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore, in order to satisfy that God who is totality, you should have total love.
1: కనుక నేను వయలిన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore, I should make this my
1: violin. అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Once God is pleased, I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్
1: ఫర్ మీ. ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు?
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్. ఇట్ డస్ నాట్
1: లాస్ట్. మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్ నాట్ విత్ ఎ డిజైర్?
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: You should never worship God with a desire.
1: లేకపోతే ఏ జబ్బైనా చేస్తే ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: You should never pray for a cure of any disease for that.
1: ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: Because diseases are so common.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరే ఉంది.
0: And all diseases are
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుండాలి.
0: The whole world is of wealth.
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుండాలి.
0: Lot of money.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: Mansions.
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: All comforts. దీన్ని
1: మరి నేను ఎందుకు కోరాలి?
0: Then why should I desire them?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి.
0: I should ask that which is not in me.
1: నా దగ్గర ఏది లేదు.
0: What is that missing?
1: నా దగ్గర శాంతి లేదు.
0: I don't have peace.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: This peace is with God.
1: శాంతాకారం భుజగశయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: God is embodiment of peace.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుణ్ణి.
0: I pray to God.
1: నా దగ్గర లేదు. లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give.
1: ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక నేను ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peaceful.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖం ఎవరి దగ్గర లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్డ్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్.
1: ఇది భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందములను ప్రార్థించుతున్నానే కానీ నేను లౌకికమైన దాన్ని ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly.
1: అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు అంటోనీ.
0: అంటోనీ was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in full.
1: మీకు అందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రాములకు.
0: No, త్యాగరాజు is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావం కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు,
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, వై షుడ్ ఐ,
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా,
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్,
1: విచారించాడు.
0: ఎన్క్వైర్.
1: నేను ఎప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్, దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది,
0: దేర్ ఇస్ డివోషన్,
1: నీలోనే శక్తి లేదు,
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు,
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్, హి సెడ్.
1: తరువాత యోచించాడు.
0: లేటర్ హి థాట్,
1: చీచి నేను చాలా పొరపడుతున్నాను.
0: What a shame it is, I am mistaken.
1: రాముల్లో శక్తి లేదా,
0: దేర్ ఇస్ పవర్ ఇన్ రామ.
1: కాదు కాదు, ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు,
0: దేర్ ఇస్ నో డివోషన్ ఇన్ మీ.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: మై డివోషన్ ఇస్ వేవరింగ్.
1: నీలో శక్తి లేకపోతే రామ,
0: రామ ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు,
1: కపివారది దాటున
0: విల్ దట్ మంకీ క్రాస్ ద బ్రిడ్జ్,
1: కలికి రోట గట్టున
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు బైండ్ ద మోటర్,
1: లక్ష్మీదేవి వలచున
0: విల్ లక్ష్మీ లవ్ యు,
1: లక్ష్మణుండు కొలచున
0: లక్ష్మణ సర్వ.

0: That intelligent Bharata, will he ever serve you? The power of Rama is so great.
1: Nee shakti cheppadaniki veelu kaadu Rama.
0: Rama is not possible to estimate your power.
1: Lakshmi devi vachi nee paadalu ottutunda.
0: If you have no power, will Lakshmi come and press your feet like that?
1: Sukshamuddhi gala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gate ni vaddistunnade.
0: Will that Bharata serve you? Will he press your feet?
1: Lakshmanudu elanti vaadu adisheshude.
0: Lakshmana is adishesha himself.
1: Atanu nirantaramu nidra aharamulu maani ninnu sevistunnade.
0: He has sacrificed his food and drink and
1: serving. Nee shakti lekapothe aa koti hanumantudu inta pedda lankanu కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాస్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎందెంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో మళ్ళీ ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ది నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్.
1: రామ క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ దెన్ త్యాగరాజ ప్రేడ్ ఫర్ ది ఫాదర్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసములు కూడా వెంట తగులుతుంటాయి.
0: When every devotee has got such a feeling and that the disbelief will follow like a shadow.
1: భగవంతుని పూర్తి విశ్వసిస్తారు.
0: They have full faith in God.
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: But certain times they act in a contradictory way.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్.
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములను పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాన్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోటీ.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింప చేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యు వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటి జలమే వస్తుంది.
0: ఇఫ్ యు క్యారీ విత్ యు ఎ స్మాల్ టంబ్లర్ యు విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యు టేక్ విత్ యు ఎ బిగ్ వెసల్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్
1: ఫుల్. ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మెయిర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు, ఇవన్నీ గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్, దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యు డు గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డు విత్ ది స్పిరిట్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఇస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికము.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ది ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ఇఫ్ యు అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్,
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: అట్టి సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకని చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు,
0: హిస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, హిస్ ఎటర్నల్.
1: చావక పుట్టక చంపబడక,
0: హి డజంట్ కిల్ అండ్ యు కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు,
0: హీ స్టాండ్స్ ఎస్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు.
0: హీ స్టాండ్స్ ఎస్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి,
0: but we are after momentary things.
1: కాలమును కూడాను వ్యర్థము గావించుకొని,
0: and we waste time.
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నాం,
0: and we waste our body.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ది డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి, భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వీ చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్?
1: భావం మార్చినటువంటి భజనలు ఎందుకోసం?
0: వితౌట్ ఏ ఫీలింగ్ వై షుడ్ యు డూ భజన్స్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్.
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు,
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుక నీ లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వెయిట్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వి చేంజ్ ద.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once the mind is transformed, you can know మాధవత్వ divinity.
1: కనుకనే మనం భజన చేస్తున్నాము.
0: సో వి డు భజన.
1: ఈ భజన అన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగ తాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వి గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వి మే డూ భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావముల చేత మనసును నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్, నేచురల్లీ యు విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: సో మెనీ ఆర్ హియర్.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్ సో దట్ ఎవరీ
1: హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవరీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి నీ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మంది కూడా అవసరమైనటువంటిది. ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్, వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్ గ్యాలరీ.
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే,
0: ఇఫ్ ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్, ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: ఆర్ యు కోసమే పాడావు?
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్.
1: పది మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడా అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్, ది అసెంబ్లీ, ది గ్యాదరింగ్ అండ్ అకేషన్, వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల యందు కూడా ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క విధి లేనప్పుడు పాడి ప్రయోజనమేమిటి?
0: వితౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
1: చేసి ప్రయోజనమేమిటి?
0: చూసి
1: ప్రయోజనమేమిటి? చెప్పి ప్రయోజనమేమిటి?
0: అన్నింటి
1: ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశం అవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
1: ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికి ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ లవ్ విచ్ ఇస్ అవర్ లైఫ్.
1: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
0: సో గోపిక సెడ్,
1: ఓ కృష్ణ,
0: ఓ కృష్ణ,
1: నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: మై హార్ట్ హాస్ బికమ్ ఎ బారెన్ ల్యాండ్.

0: in such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: Oh Lord Krishna, talk to us so sweetly, so that our heart would be full of love.
1: Veda saramanta jesi.
0: Collecting the essence of Veda.
1: Nada brahma muganu machi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali.
1: Gana roopa muganu machi.
0: And changing into the form of music.
1: Vata padu ma Krishna.
0: Oh Krishna, sing for us.
2: Niyokka. వేదసారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూ అవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
2: ఏది ఈ మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
2: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
2: నవరంధ్రములు. నవరంధ్రము.
0: ఇట్ హస్ గాట్ 9 ఓపెనింగ్స్.
2: మన దేహమే మురళి.
0: అవర్ వెరీ బాడీ ఇస్ మురళి.
2: ఇది నవరంధ్రములతో కూడినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ 9 పోర్ట్స్ ఓపెనింగ్స్.
2: అయితే
0: దెన్
2: ఈ వేణువునందు మధ్యలో ఏ మాత్రం కూడా ఏది అడ్డు రాకూడదు.
0: బట్ దిస్ ఫ్లూట్ ఇట్ ఇస్ నో ఆబ్స్టకల్ దేర్ ఇన్ సైడ్.
2: ఇది ఏ మాత్రం ఏ పదార్థం అడ్డు వచ్చినా ఇది సుస్వరంగా ఉంటుండదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ ఇన్ సైడ్ ఎ ఫ్లూట్.
2: కనుక నా యొక్క దేహం అనేటువంటి మురళి లోపల ఏ వాంఛలు అనేటువంటివి అడ్డు లేకుండా దీన్ని నీవు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
2: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
2: కానీ కలి ప్రభావము చేత నేడుకుడును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు.
0: ఇన్స్పైర్
2: కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సరిటీ షుడ్ బి డివైన్ టోటలీ.
2: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: బట్ ఆన్ ఫెస్టివల్స్ వీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
2: రెండవ దినమే ఈ భావాలు మారుగైపోతాయి.
0: ఆన్ ది ఫాలోయింగ్ డే దే ఆర్ గాన్.
2: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: ఎవ్రీ మూమెంట్ ఇస్ సీక్రెట్ ఫర్ దట్
2: మ్యాటర్. ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: ఎవ్రీ డే ఇస్ సీక్రెట్.
2: క్షణ క్షణం కూడా పవిత్రమైనటువంటిది.
0: మొమెంట్ టు మొమెంట్ దే ఆర్ సేక్రెడ్.
2: అట్టి పవిత్రమైన భావము చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ ద సేక్రెడ్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
2: దైవం సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
2: సర్వత పాణిపాదం తత్సర్వతోటి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతేష్టతి.
0: God is present all over, all heads.
2: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: అండ్ యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
2: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
2: అయితే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
2: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషుని చూస్తున్నాను.
0: యు సీ దట్ యు వాచ్ ఎ మ్యాన్ దేర్.
2: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: బట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ హస్ గాట్ ఇన్ హిస్ గాడ్.
2: రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుని చూడటం లేదు కదా.
0: యు సీ ది ఫార్మ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ బట్ యు డోంట్ సీ ద ఫీలింగ్.
2: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: వితౌట్ ది డివినిటీ హౌ డు యు ఫైండ్ ద మ్యాన్ ఎగ్జిస్టింగ్.
2: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
2: కానీ నీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ దట్.
2: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: కానీ గాలి లేదంటావా?
0: బట్ కెన్ యు డినై?
2: గాలి లేకపోతే నీ వెత్త ఉండగలిగావు?
0: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
2: గాలి ఉంది.
0: దేర్ ఇస్.
2: నీకు కనిపించదు.
0: యు డోంట్
2: సీ. నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: లైక్ వైస్ గాడ్ ఇస్ అరౌండ్ యు.
2: కంటికి కనిపించడు.
0: You don't see him.
2: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: When you let
2: him. నిర్మలమైనటువంటి హృదయం కలిగినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: And once you have pure heart, God will step in.
2: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should develop sacred heart.
2: ఏది పవిత్రమైనది?
0: What is that sacred?
2: అందరి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: The feeling of oneness that God is present in all, that is the real.
2: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you accuse,
2: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you love, it amounts to love of God.
2: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: This is real piousness.
2: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
2: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: డూ యూ థింక్ ఎ పైస్ మ్యాన్ ఇస్ ద వన్ విత్ ఆకర్ రోబ్?
2: అతని కాదు సాధువు.
0: నో,
2: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పైస్ క్వాలిటీ ఇస్ పైస్ మ్యాన్. సాధువు
2: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు.
2: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
2: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
2: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ థింగ్.
2: మనం చేసే సర్వ కర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: ఆల్ అవర్ యాక్టివిటీస్ టేక్ అస్ నియర్ గాడ్.
2: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: వన్స్ వీ నో ద ట్రూత్ వీల్ నెవర్ రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
2: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
2: అంటే ఏమి అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
2: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
2: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
2: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
2: భూమిని దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
2: అన్న ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
2: ఈ హృదయం అనేటువంటి క్షేత్రం లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హ్యాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
2: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
2: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్ మస్ట్ బి
2: కల్పన చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
2: ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
2: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వి షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
2: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
2: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి
2: కృష్ణ. కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ one who attracts
2: ani maatalato paatalato aatalato anni rakamuluga kudanu sarvulnu aakarshistu vachadu.
0: Krishna attracts everybody by his word, by his play, by his music.
2: Kalukuni aakarshinchetundi shakti sarvulu endu untundadi.
0: That magnetic power attraction is present to everyone.
2: Andaru krishna swaroopule.
0: So all are forms of krishna.
2: Inka కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
2: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వీ వాంట్ టు బి బ్లిస్ఫుల్.
2: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వీ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
2: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
2: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యూ టు బి.
2: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబాడీమెంట్.
2: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యు డు నాట్ నో దాట్.
2: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విత్ ఇన్.
2: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
2: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ, యూ డోంట్ ఆస్క్ వై ఆర్ హ్యాపీ, వై డోంట్ యూ క్రై.
2: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడి వుడ్ అసెంబుల్ గ్యాదర్ అరౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
2: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఇస్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
2: కనుక అందరు గుంపుగా చేరి వాణ్ణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
2: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
2: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు ప్రశ్నించడం.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడి విల్ క్వశ్చన్ వై యు ఆర్.
2: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
2: Enduku idi aanandanga undali? Atma swaroopudu nevey unnavu.
0: Why should you happy? You are
2: be happy.
0: So be happy always.
2: Eppudu chusina gaane aanandanga untundu.
0: You should be happy always.
2: Ee maatram kuda neevu vicharaniki avakasam ivvaddu.
0: Never be worried at any point of time.
2: Vichara padate appudu neevu yochinche bhagavantuniki vicharam unda? Ledu. కాబట్టి నేను భగవంతం అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్, గాడ్ విల్ నెవర్ బి వరీడ్, సో దేర్ ఫార్ లెట్ మీ నాట్ వరీ.
2: చింత చేసే సమయంలో భగవంతుడికి చింత ఉందా? లేదు.
0: When you go and get feeling sad, do you think you
2: should be like this?
0: And the spark of God. So that anxiety should not be there.
2: When you entertain such sacred thoughts, you will be blissful. ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరి అయినటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్, రీచ్ ద గోల్, నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల.
2: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్, బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
2: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
2: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్
2: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
2: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
2: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫై.
2: అంతా తనది.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్.
2: ఏ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటి వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానని వెళ్ళిపోతుంటారు చూడు, అట్ట మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది.
0: జస్ట్ యాస్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్.
2: నీవి కాదే.
0: బికాస్ దే డోంట్ బిలాంగ్ టు యూ.
2: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డియన్, యాజ్ అ విట్నెస్.
2: అంతేకాని ఇవంత నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్.
2: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యూఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్.
2: నీ పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యూ కెనాట్ టేక్
2: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్.
2: ఇవంత బాధ్యతనిచ్చాడు.
0: నీ
2: పని చేసుకోమని చెప్పాడు.
0: యూ వాంట్ టు డు యువర్ డ్యూటీ.
2: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యు హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
2: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ గాడ్.
2: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: వి ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
2: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: వెన్ వన్స్ వి హావ్ దట్ ఫీలింగ్, వి కెన్ ఎక్స్‌పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: గాడ్ ఇస్ లవ్.
2: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
2: కలుగనే గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
2: ఏ హృదయమును సగితివో ఈసెమాకు.
0: Oh God, that heart you have given us.
2: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: We offer the same heart back to you, O God.
2: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else can I bring and offer you?
2: అంజలగిటింతు అందుకోవయ్య నీవు.
0: All my namaskar salutations kindly receive.
2: ఏదిచ్చావాది నీకు ఇస్తున్నాను.
0: I give you the same thing you have given me.
2: నేను తెచ్చుకున్నది ఏమి లేదు.
0: I have not brought anything.
2: అంత నీవిచ్చింది.
0: Everything
2: is నీవిచ్చింది నీకే ఇస్తున్నాను.
0: I am just giving you that what you have given me earlier.
2: మైన భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: దట్ సీక్రెట్ థాట్ ఇస్ ద ట్రూ ఆఫరింగ్.
2: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: నెవర్ థింక్ దట్ యు హావ్ గివెన్ సో మచ్ టు గాడ్.
2: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టిచ్చాను.
0: ఐ ఫెడ్ 500 పీపుల్.
2: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: ఐ డిస్ట్రిబ్యూట్ సారీస్.
2: 500 మందికి పంచలు ఇచ్చాను.
0: ఐ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ టు 500.
2: ఇదంతా కూడా ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి చెప్పుకో గానీ భగవంతునికి చెప్పొద్దు.
0: ఆల్ దిస్ నీడ్ టు బి స్టేటెడ్ టు ది ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ నాట్ టు గాడ్.
2: గాడ్ చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: యు షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
2: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్
2: మే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: దట్ సీక్రెట్ థాట్ ఇస్ ద ట్రూ ఆఫరింగ్.
2: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: నెవర్ థింక్ దట్ యు హావ్ గివెన్ సో మచ్ టు గాడ్.
2: ఓ నేను

0: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినప్పుడు అదే గొప్పదిగా మారుతుంది.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసీ ప్లాంట్ ఇట్స్ ఎనఫ్.
0: ప్రేమతో ఇవ్వాలి, ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
1: యు షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్ బికాస్ ఇట్స్ మై.
0: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
1: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డు ఇట్స్ ఆల్
0: హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
1: యు షుడ్ డు ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
1: దిస్ ఇస్ ద ట్రూ ఆఫరింగ్ టు గాడ్.
0: ఎందుకనగా నీవు కూడా నువ్వు ప్రేమ స్వరూపుడు కావాలి.
1: యు షుడ్ ఆల్సో బికమ్ ద ఎంబోడిమెంట్ ఆఫ్
0: బ్రహ్మ. బ్రహ్మైవ భవతి.
1: ఇట్స్ ఆల్ నోర్ ద బ్రహ్మ.
0: ఏది స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్.
0: డార్విన్ అట్నే అయ్యాడు.
1: డార్విన్ బికేమ్ లైక్ దట్.
0: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
1: సో ఆల్సో ప్రహ్లాద.
0: నారదుడు అట్నే అయ్యాడు.
1: సో ఆల్సో నారద.
0: వాల్మీకి ఆ విధంగానే మారాడు.
1: వాల్మీకి బికేమ్.
0: కనుక ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
1: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెం రీచ్ దట్ హైట్.
0: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో, ఏ రూపం నీకు ఇష్టమో, ఆ రూపనామంలో నీ యొక్క జీవితమును అంకితం గావించాలి.
1: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్. థింకింగ్
0: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
1: డూ యువర్ ఆల్
0: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
0: ఎనీథింగ్. అందువల్ల మామన స్మర యుద్ధచ, యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్.
0: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
1: గో టు ద ఆఫీస్ అండ్ డూ
0: ఆఫీస్ వర్క్. ఇది కూడా భగవత్ కార్యమే అని భావించుకో.
1: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
1: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
0: ఏ పనులు తెచ్చుకోలేదు.
1: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
0: తీసుకుని పోవటం లేదు.
1: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
0: ఇచ్చింది నీకే.
1: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు హావ్ గివెన్.
0: ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్.
0: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
1: Without that broad-mindedness,
0: సంకుచితమైన భావముల చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
1: We convert this life with all narrow feelings and narrow thoughts.
0: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్.
0: సంకల్పములు ఎప్పుడు కూడా నువ్వు పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
1: థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
1: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ హ్యూమన్.
0: నా ఆకారం మానవత్వము.
1: సారీ,
0: నా భావములంతా కూడా నువ్వు క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్టవుతాను?
1: ఇఫ్ యూ ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ యానిమాలిటీ విదిన్, హౌ కెన్ యు బి ఎ హ్యూమన్?
0: పశువులు ఉండేటువంటి పాక లోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
1: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్, డూ యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
0: కనుక నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
0: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి యొక్క భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
0: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైన భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
1: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
0: దుష్టగుణములు, దుష్టభావములు, దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
1: ది వికెట్ సెంటిమెంట్స్, ది వికెట్ ఫీలింగ్స్,
0: వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
1: ఈవెన్ ఇఫ్ ది కమ్, జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
0: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
1: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
0: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
1: గాట్ ద డోర్స్ దేర్.
0: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
1: వై ద డోర్స్?
0: మనం బయటికి పోవడానికి, రావడానికి, మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి, విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
1: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
0: ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా?
1: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్, యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
0: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
1: యూ హావ్ టు డ్రైవ్ దెమ్.
0: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అనేది వస్తే తరం కొట్టాలి దాన్ని.
1: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ ఆర్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దెమ్ అవుట్ ఇమీడియట్లీ.
0: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
1: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రైవ్ దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
0: మంచి భావాలు వస్తే వెల్కమ్ చేయాలి.
1: వెల్కమ్ గుడ్ థాట్.
0: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
1: దే ఆర్ ది గుడ్ యాక్టివిటీస్ టు బి అండర్టేకెన్ బై ఆల్ ద సెన్సెస్ ఆఫ్ ది
0: బాడీ. మానవత్వంలో ఉండినటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మైటీ డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టూడ్ ఇన్ by anyone of us.
0: జీవితం బ్రతకాలి.
1: Yes, we have to live.
0: జీవితాన్ని పోషించుకోవాలి. కానీ మానవుడు అంటే ఏమిటి?
1: But keep our life.
0: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
1: మానవ, the word means the one with faith.
0: ఏం విశ్వాసం కావాలి?
1: What sort of faith?
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
1: You have got a very good safari suit.
0: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
0: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
1: దెన్ యూ హావ్ టు పుట్ ఇట్ టు వాష్ రూమ్.
0: చాకలవాణికి వేస్తున్నావు.
1: యూ గివ్ ఇట్ టు హిమ్.
0: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబి ఆర్ ద వాష్మన్, యూ విల్ నాట్ గివ్ యువర్ డ్రెస్.
0: నీ తల పెరిగింది.
1: Yes, the hair.
0: నేను కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
0: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
1: ఫర్ ది హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
0: వాడు కత్తి తీసుకుంటాడు, నీ తలపైన పెడతాడు.

0: Because the hair will.
1: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే ఈ తరం వాడికి అందిస్తున్నావు.
0: You have full faith in the barber, therefore you bend down before him.
1: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు.
0: You take some gold.
1: కంచల వాడి దగ్గరికి పోయి నాకు చైన్ చేయమని చెప్పి చెప్పావు.
0: Go to the goldsmith and ask him to make a
1: chain. నిజంగా వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా?
0: If no faith, would you ever give gold to the goldsmith?
1: మార్కెట్కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
0: You go to the market to buy.
1: మార్కెట్కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ మార్కెట్కి వస్తావా?
0: If you have no faith that you return safe after buying what you really want, you have faith in all these, but you have no faith in God.
1: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవు ఎందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
0: If you have strong faith that God will certainly protect you.
1: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, సాగలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
0: You believe the washerman, you believe a barber, you believe, but you don't believe God.
1: ఇది ఏ మానవుని యందు బలహీనత.
0: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
1: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
1: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
0: ఇట్ మీన్స్ యు హావ్ నో ఫెయిత్ ఇన్
1: యువర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్, యు కెనాట్ బిలీవ్ ఎనీవన్.
1: కరెక్టే, మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
1: యువర్సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: Faith in yourself, faith in God. This is the secret of greatness.
1: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనం.
0: That's real greatness.
1: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులు ఎట్లా నమ్మగలరు?
0: If you have no faith in yourself, how do you have faith in others?
1: మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
0: First you must have faith in God.
1: మిగతాంతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter if you don't have faith in others.
1: నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే.
0: The only one whom we have to believe.
1: బంధువులందరూ వాకిటి దాకానే వల్లకాటికే వత్తురు.
0: Relations would come up to the main door into the to the burial ground.
1: బంధువులు నిన్నపాయని ఆపద్ భగవన్ నామేర.
0: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
1: ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. కాపాడేది దైవం ఒక్కడే.
0: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హీస్ ఇన్ యూ విత్ యూ అరౌండ్
1: యూ. ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
0: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఉన్నంత వరకు పెరక తింటారు.
0: So long you have got money, they will
1: కానీ
0: దైవం
1: అది కాదు. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
0: బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించే.
0: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
1: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చావు.
0: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ ద గాడ్ విల్ ప్రొటెక్ట్.
1: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్ లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
0: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
0: ఎట్ టైమ్స్ వి డు
1: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
1: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
0: యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
1: పరమ భక్తుడు అతను.
0: ఇస్ ఎన్ ఆర్డెంట్ వాట్ ఇంటెన్.
1: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రాముకు నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
0: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్.
1: దానివల్ల తానిషా అతన్ని జైల్లో పెట్టాడు.
0: సో తానిషా హస్ ఇంప్రిజన్డ్ హిమ్.
1: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
0: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
1: నేను ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
0: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
1: నేనంతా రాముల మందిరాన్ని కట్టించాను.
0: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
1: సీతారాముల చెట్లకంతా కూడా నగలు చేయించాను.
0: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
1: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
0: రామ హూ ఇస్ ఎక్స్పోజ్ టు సివియర్ హీట్ అండ్ రైన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
1: నో
0: నో.
1: ఇది ఏ మాత్రము తప్పు కాదు.
0: ఇస్ నో మిస్టేక్ ఎట్ ఆల్.
1: నీ కోసమే చేశాను రామ.
0: ఫర్ యూ ఓన్లీ రామ
1: చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
1: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే.
0: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
1: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
1: రామచంద్ర.
0: రామచంద్ర
1: అది కులుకూతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
0: You are there with all this style and the jewels. Whose property is that?
1: కోపం వచ్చింది. ఇంత పెట్టుకొని తిరుగుతున్నావే, ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
0: You are just shining with all the jewels. Whose property? Whose father's property is that?
1: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
0: Immediately రామదాస్ felt so sad.
1: అప్పా తిట్టితనని ఆయాసపడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టితనయ్యా.
0: రామా డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్డ్. I could not bear this suffering, therefore I said so.
1: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
0: I could not bear this suffering, therefore I
1: said. నాకు క్షమించమని కోరాడు.
0: Please pardon me.
1: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
0: We do have emotions
1: now. అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి ఇవన్నీ passing clouds.
0: They come and go like passing clouds.
1: ఏది కూడాను పర్మనెంట్ గా ఉండదు.
0: Nothing is permanent.
1: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కో సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
0: Though we love God intensely, sometimes we hate him also.
1: జయ విజయులు నారాయణ వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
0: జయ విజయ హూ వర్ దేర్ అట్ ద మెయిన్ డోర్ నెవర్
1: వాంటెడ్ వారు రాక్షసులై పుట్టారు.
0: బికాస్ ఆఫ్ ద కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
1: కానీ నారాయణను ప్రార్థించారు.
0: అదే ప్రయత్నం నారాయణ.
1: నారాయణ నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
0: నారాయణ వీ కాంట్ బి అవే ఫ్రమ్ యూ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
0: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్.
1: నాయన మీరు నిరంతరం కూడా నువ్వు రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
0: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, యు గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
1: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
0: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
1: నేను ఆ దూషణలకు మీరు పోకండి.
0: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
1: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
0: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
1: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
0: This hatred will never help you.
1: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
0: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
1: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: కంస హేటెడ్ కృష్ణ.
1: కట్టకడప్పటికి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
0: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
1: ఒక శిశుపాలుడు నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ.
1: ఇంకా ఏమని సభలోపల కూడా అతన్ని అనేక విధంగా విమర్శించాడు.
0: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
1: కట్టగడపటికి ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది.
0: విత్ దట్ వీలర్ చక్ర వెన్ హీ వాస్ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
0: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ throughout.
1: ఆ రక్తం కృష్ణుడి పాదాలకి అర్పితమైపోయింది.
0: దట్ బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
1: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
0: వాట్ ఎవర్ మే బి ద వే,
1: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రియేట్.
1: ప్రేమతో పూజించండి.
0: అవుట్ ఆఫ్ లవ్ విత్
1: దూషణతో 100 నామములు స్మరించే దానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
1: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
0: టు టీచ్ టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ద
1: సంక్తి ఏ రీతిగా చేసుకోవాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
0: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు అస్.
1: చూడండి, పూలు సూది దారం ఉంది.
0: హియర్ వి హావ్ ది ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
1: కానీ పుష్పమాల తానగున
0: can that be a garland?
1: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
1: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
0: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెజెంట్ దేర్.
1: కానీ సొమ్ములు నిర్మాణమగున
0: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూ.
1: చేసేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్.
1: ప్రణతి నూనె వత్తి గలదు, దీపపు వెలుగు కలుగున.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్, డు యు గెట్ ద లైట్.
1: కానీ ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి వన్.
1: అదే రీతిగానే ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
1: బుద్ధి గలదు, విద్య గలదు, కానీ విద్యాధికారిత అనగున.
0: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
1: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి టీచర్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: గాడ్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
1: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
0: యు హావ్ టు నో దిస్ ట్రూత్.
1: ఎందుకు అవతారం వచ్చిందంటే
0: వై ఇన్కార్నేషన్?
1: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
0: ఇట్స్ నాట్ దట్ పర్పస్ లెస్.
1: ప్రకృతిని సార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులై
1: పుట్టినారు జంతువు నాం నరధర్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
0: హ్యూమన్ బర్త్ ఈస్ రేర్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
0: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో హస్ టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
1: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెంట్ టు రిమైండ్ అస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్.
1: పశువులు ఎట్లుంటాయో తెలిసిన
0: యు నో హౌ కౌస్ ఆర్
1: పంటను చూసి తెలికే ముందు దానిలో పడిపోతాయి.
0: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
1: బాగా త్వరతరగా త్వరతరగా తిని తినేసేస్తాయి.
0: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
1: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప చేసుకుంటుంది.
0: కౌస్ యాస్ దే గో బ్యాక్ దే మాస్టిగేట్ వన్స్ అగైన్ అండ్ దెన్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ పార్ట్.
1: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భాగాలు మొట్టమొదటి మింగాలి.
0: So on these sacred occasions we have to swallow all the good things that are
1: తర్వాత మీ స్వస్థానం పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
0: By time we go back to our places we should recall, remind ourselves.
1: అది ఈ యొక్క బోధనలంతా.
0: That is the teaching.
1: నాయనా మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
0: You have been listening but never forget what you listen.
1: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
0: The moment you go back, recall.
1: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
0: And then practice.
1: ఈ ఆచరణే చాలా అత్యవసరము.
0: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: విన్నంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు లిసన్
1: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
0: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
1: ఏది చేసినా దైవ కార్యమే.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
1: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
0: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైం.

0: భావమందు తలుపుటే భక్తి ఎగును. భావమందు తలచుటే భక్తి ఎగును.
1: టు కన్సిడర్ బ్లేమ్ అండ్ ప్రైజ్ ఈక్వల్, దట్ వెరీ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ టు డివోషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో the lack, the wealth and poverty, repute and disrepute, they exist like twin birds.
0: Sukham leka dukham ledu,
1: without pleasure you don't find the pain.
0: Dukham leka sukhamunaku vilu varadu,
1: without pain the pleasure will not have any value.
0: Nasukar labhyate sukham, sukham nundi sukham praptinchadu, దుఃఖం నుండియే సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: యు డోంట్ గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్, ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ పెయిన్ యు డిరైవ్ ప్లెజర్.
0: అదే విధంగానే కలిమి లేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
1: లైక్ వైజ్ ప్రాపర్టీ అండ్ పావర్టీ, a rich man one day or other,
0: daridranaku edo oka naadu taanu srimantudu kaagaladu,
1: and a poor man one day or other will become rich.
0: ee naadu keertivantudu kaavachchu, repu apakirtini pondavachchu.
1: You may be praised, reputed, tomorrow you may be put to disrepute.
0: aithe ee keerti apakirtulanu kashta sukhamulanu సిరి సంపదలను సమముగా భావించి సమముగా విశ్వసించి సమస్థితిని పొందటమే మానవుని ప్రధానం యొక్క విశిష్టత.
1: ది ఇంపార్టెన్స్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ కన్సిడరింగ్ దీస్ ట్విన్స్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్, ద పావర్టీ అండ్ ద ప్రాపర్టీ, రెప్యూట్ అండ్ ద డిస్రెప్యూట్, ఈక్వల్ ఈక్వల్
0: సమ దుఃఖం సుఖం అనింది గీత. సుఖ దుఃఖే సమీకృత్వ లాభం లాభం జయాజయ, సుఖ దుఃఖములు లాభ నష్టములు కూడాను సమంగా భావించి అనుభవించినటువంటి వానికి నిజమైనటువంటి మానవ జీవితం యొక్క రుచి తెలుస్తుంది.
1: వన్ విల్ నో ద టేస్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ ఈస్ ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ దీస్ సిచ్యువేషన్స్, ప్లెజర్ ఇన్ పెయిన్, ప్రాఫిట్ అండ్ లాస్.
0: నిజముగా దుఃఖమే లేకుండా మానవునికి సుఖం యొక్క విలువనే తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ నో పెయిన్ యూ డోంట్ నో ది వాల్యూ ఆఫ్ ప్లెజర్ ఎయిదర్.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్నా దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ద వాల్యూ ఆఫ్ ది హ్యాపీనెస్ వన్ షుడ్ నెసెసరీ ఫేస్ డిఫికల్టీస్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గో టుగెదర్ మిక్స్డ్.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్ అవుట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: యు డోంట్ ఫైండ్ హ్యాపీనెస్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు.
1: ఇట్ ఈస్ ద పెయిన్ దట్ ఫ్రక్టిఫైస్ అల్టిమేట్లీ అండ్ ఎండ్స్ ఇన్ హ్యాపీనెస్.
0: ఇంతటి భావముల్లో ఇంతటి విషయముల్లో అందరూ కూడా అర్థం చేసుకుని వర్తించడానికి చాలా కష్టమవుతుంది. నిత్య జీవితంలో పగలే లేకుండా రాత్రికి ఏమాత్రమూ విలువ లేదు, రాత్రియే లేకుండా పగటికి విలువే లేదు.
1: ఇట్స్ నాదర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్ దీస్ ఐడియాస్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్, వితౌట్ ద డే దేర్ కెనాట్ ది నైట్, వితౌట్ ద నైట్ దే విల్ నాట్ హ్యావ్ వాల్యూ.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు నిరంతరము నేను సుఖంగానే ఉండాలి అని ఆశిస్తాడు.
1: మ్యాన్ హూ డజంట్ నో దిస్ ట్రూత్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్ ది టైమ్.
0: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
1: హీ ఈస్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ షీ షుడ్ బి జాయ్ఫుల్.
0: ఇది అసాధ్యం.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖమనేటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖం ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, the happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టములు ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదని చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కానీ కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
0: ఈనాటి విద్యా విధానమునందు కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ రెండు జీరో అయింది.
1: In the modern education, common sense and general knowledge are totally missing. Zero.
0: ఆకలి లేకుండా అన్నమును ఎవరు ఆశిస్తారు?
1: Without appetite, how do you expect to eat?
0: హీట్ లేకుండా ఎయిర్ కండిషన్ ఎవరు కొంటారు?
1: Unless you find severe heat, who will buy the air conditioner?
0: కనుకనే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ కష్ట సుఖముల యొక్క విషయం అర్థమవుతుంది.
1: The one who knows the difference between these two, he will understand the spirit behind it.
0: అనేక రకముల యందు ఆధ్యాత్మిక రంగమును కాని, నైతిక రంగమును కాని, భౌతిక రంగమును కాని, లౌకిక రంగమును కాని, ఏ రంగమునందైనా కూడాను ఈ కష్టముల వల్లనే మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, స్పిరిచువల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మ్యాన్ ఎర్న్స్ రెప్యుటేషన్ బికాస్ హీ పాసెస్ త్రూ ది క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సత్యం నిమిత్తమై అనేకంగా తాను కష్టముకు గురి అవుతూ వచ్చాడు.
1: టు హోల్డ్ ఆన్ టు ట్రూత్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఏమి అయినప్పటికీ సత్యాన్ని నేను వదలకూడదు.
1: Whatever may happen, I should not give up truth.
0: సత్యమును రక్షించే నిమిత్తమై భార్య బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: సత్యమును నిలబెట్టే నిమిత్తమై రాజ్యమును కూడాను కోల్పోయాడు.
1: To keep up to the truth, he lost even his kingdom.
0: కడపటికి తనకు తానే బానిసగా అయిపోయాడు.
1: Ultimately, he remained a slave.
0: ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, అపకీర్తులకు లోనైనప్పటికే తాను సత్య హరిశ్చంద్రుడు అని శాశ్వతమైనటువంటి పేరును పొందగలిగాడు.
1: Because he passed through all these difficulties, the problems, the pain and anxieties, ultimately he won reputation.
0: లేకపోతే అతను హరిశ్చంద్రుడు అని పేరు మాత్రమే నిలిచి ఉండేది.
1: Or else he would have remained as Harishchandra only.
0: దేని నిమిత్తమై తాను సర్వస్వమును కోల్పోయినాడు, ఆ కోల్పోయినటువంటి యొక్క బాధలే తనకు సత్యత్వాన్ని నిలుపుగలుగుతూ వచ్చింది.
1: He lost everything to hold on, to cling on to truth. It is only that brought him all the fame and name.
0: ఇది డిటర్మినేషన్. ఈ పట్టుదలను మానవుని యందు అమితంగా రావాలి.
1: This determination should be strong enough.
0: ఎలాంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడినప్పటికీ దానిని లెక్క చేయక తన లక్ష్యాన్ని సాధించే నిమిత్తమై దేహమును అర్పితం గావించాలి. ఇది సత్యాన్వేషణ యొక్క సహజ లక్షణము.
1: Whatever may happen on the way, you may find so many problems and the difficulties, but one should work out to achieve the goal, and this is the spirit behind the search of truth or inquiry.
0: కష్టములు ఎందే సుఖం విలువ తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ డిఫికల్టీస్ వీ నో ది వాల్యూ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: చిన్న బాలుడు, 5 సంవత్సరముల యొక్క బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ ఎన్ యంగ్ బాయ్, ఏజ్ 5.
0: అతను దైవాపేక్షతో నిరంతరం కూడాను నారాయణ చింతన చేస్తూ వచ్చాడు.
1: అవర్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్ He has been repeatedly chanting.
0: కన్న తండ్రియే అనేక కష్టములకు గురి కావించాడు.
1: It's only his father that had put him to difficulty.
0: కడపటికి ప్రాణమును కూడాను తీయడానికి సిద్ధమయ్యాడు.
1: He was ready even to kill him.
0: ఇంతటి దుర్మార్గంతో సంకల్పించుకున్నటువంటి యొక్క తండ్రి హృదయాన్ని కూడాను కరిగించి కదిలించి మెదిలించి విజయాన్ని సాధించుతూ వచ్చాడు.
1: Though the father is full of wickedness and wicked thoughts, he won over him by melting his heart, that he was deeply touched and moved by the devotion of his son.
0: Inni vidhamulaitundi kashtamulu anubhavinchadam chethanu kada prahladuniki shashvatamainatundi kirti sampadinchukogaligadu.
1: Because of the difficulties they went through, he remained permanent and his name is known down this
0: day. Ee kashtamulake emaina longina leka kashtamulaku emaina chikki poyada ledu kashtamulu sadinchutu vachadu.
1: He had not succumbed to these difficulties, but he emerged victoriously.
0: Kanukane kashtamulu yendu manaku anantamainatundi kirtini pratishtanu gauravanni aanandanni kudanu andinchagalugutundi kashtam.
1: It's only the difficulty that will give you the prestige, the name and reputation finally.
0: Kanuka manavudu kashtam ante kaani dukham ante kaani ye maatramu angikarinchadu.
1: Yet man is not prepared to face misery or difficulty.
0: Idi chaala porapaatu.
1: It's a mistake.
0: Manava jeevitham yokka rahasyanni manam gurtinchavaranna kashtamu sukhamu rendu kudanu manam anubhavinche teerali.
1: If we know the secret of human life, we must necessarily experience both.
0: Ivi anubhavinchakunda nijamainatundi shantini nijamaina aanandanni manam pondalemu.
1: Without experiencing both, you can never have the permanent peace.
0: Satya nityamainatundi aanandamunu manam anubhavinchavalanna kashta nashtamulu kudanu manam guri kavali.
1: In order to enjoy that eternal peace once for all, you must pass through these difficulties.
0: Kanukane the pleasure is an interval between two pains annaru.
1: The pleasure is an interval between two pains.
0: Rendu badhala madhyalone oka sukham untuntadi.
1: The pleasure is an interval between two pains.
0: Ee satyanni gurtinchinatundi vyakti kashtamulaku ematramu kungadu nashtamulaku ematramu kungadu sukhamulaku aanandamulaku ematramu pongadu.
1: The one who recognizes this truth will not be elated by joy nor depressed because of problems.
0: Kani ee naati manavudu tuchyamaina alpamaina chanikamaina tunti yokka lokaanandamula nimittamai shashvat kirtini naasaram cheskuntunnadu.
1: The modern man, because of his mean and low momentary pleasures, he is losing the permanent good name.
0: Chanikamaina tunti aanandanni ponde nimittamai శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకుంటున్నాడు.
1: ఫర్ మొమెంటరీ ప్లెజర్ హి ఇస్ డిప్రైవింగ్ హింసెల్ఫ్ ఇస్ ద పర్మనెంట్ గుడ్ నేమ్ హి
0: కెన్ అపకీర్తుల పాలవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అల్పమైనటువంటి విషయంలో తాను అనేక విధమైన పెడమార్గం పడుతున్నాడు.
1: హి టేక్స్ టు ఆల్ రాంగ్ డైరెక్షన్స్ కీపింగ్ లో అండ్
0: కాని ప్రభావం అనుకోవచ్చు లేక ఈ యొక్క ఆధునిక యుగం యొక్క ప్రభావం అనుకోవచ్చును. కానీ ఈనాటి మానవుడు అల్ప విషయములకే అమితంగా కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత సంతోషమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి దానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: మేబీ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ మ్యాన్ స్ట్రగల్స్ వెరీ హార్డ్ ఫర్ లో అండ్ మీన్ థింగ్స్ బట్ హి డజంట్ గివ్ ఎఫర్ట్ ఫర్ పర్మనెంట్ జాయ్.
0: ఒక బస్ ట్రాఫిక్
1: దేర్ ఇస్ ఎ ట్రాఫిక్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ ద బస్సెస్.
0: బస్సులు ఒక గ్రామం నుంచి ఒక గ్రామం నడుస్తూ ఉంటాయి.
1: బస్సెస్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: కానీ ఈ బస్సు లోపల 50 సీట్లు అని ఉంటుంటాయి.
1: ద బస్ హ్యాస్ 50 సీట్స్.
0: ఈ యొక్క వచ్చేటువంటి 2 రూపాయల ఆశ నిమిత్తమై 50 సీట్స్ ఉండేటువంటి బస్సు పైన 70 సీట్స్ అనగా 70 మందిని ఎక్కించుకుంటాడు.
1: బికాస్ ఆఫ్ ది 2 రూపీస్ దట్ హీ వుడ్ గెట్ ఎక్స్ట్రా హీ విల్ ఓవర్లోడ్ ఇట్ విత్ 70 పీపుల్.
0: కానీ వచ్చే 2 రూపాయలు మాత్రమే చూస్తున్నాడు. కానీ అల్పబుద్ధి చేత 2000 రూపాయల టైర్ పంచర్ అవుతుందనేటువంటి దీన్ని వాడు గుర్తించడం లేదు.
1: విత్ ఎ మీన్ ఐడియా టు ఎర్న్ 2 రూపీస్ హీ ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ హీ విల్ లూజ్ ద టైర్.
0: అదే విధంగా ప్రాకృతమైనటువంటి అల్ప విషయం లోపల పెడమార్గం పట్టి శాశ్వత కీర్తిని కోల్పోతున్నాడు మానవుడు.
1: లైక్ వాయిస్ man takes the wrong direction thinking of the low and mean things.
0: Manavudu anaga yuvakudu anetunti vaadu ee reethiga pravartinchali.
1: Young man, how should he conduct himself?
0: యువకుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పుడు సత్కీర్తిని మనం సాధించవచ్చును?
1: As a young man, how can you win reputation?
0: మన దృష్టి ఎటువంటిదిగా ఉండాలి?
1: What sort of looks should you have?
0: మన శ్రవణం ఎటువంటిదిగా ఉండాలి?
1: What kind of listening?
0: మన మాటలు ఎటువంటివిగా ఉండాలి?
1: What kind of words?
0: అనేటువంటి దాన్ని మొట్టమొదటి ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: We have to keep all these three under control.
0: కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడటానికి ప్రవేశపెట్టటం.
1: As we have eyes, we should not look at everybody.
0: ee kannulu deninchu chudalo danin chudalu kaani annintini chuttamu andanni chuttamu idi kevalam apavitrame.
1: You are making your eye unsacred by looking at everybody and everything.
0: idi chaala paapani kudanu dupanga untadi.
1: It is a sinful act.
0: kanuka etti paapa drushti lopala manamu praveshinchadam chetane drushti kevalam alpamaina drushti neekem kadupu nindindi.
1: After all, the sinful looks,
0: ఏదో ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీని చూస్తే ఏదో సంతోషమని చూస్తున్నాడు. అల్పతృప్తి వల్ల తనకు ఎంత అపకీర్తి పారైపోతున్నాడు.
1: You just look at a woman. It's just a mean satisfaction.
0: పది మంది లోపల మొగమెత్తి తిరిగేటువంటి ఒక అధికారం కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And on the other hand, you lose very authority to look at.
0: చూడవలసినటువంటి వాటినే మనం చూడాలి, కానీ చూడ తగినటువంటి దాన్ని చూడకూడదు.
1: You should look at, you should watch that you are supposed to.
0: ఎందువలనగా యువకులు మీరు వేరుగా భావించకూడదు. జగత్తులో జరిగేటువంటి విషయాలంతా కూడా చెప్పి మీకు సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం నా యొక్క కర్తవ్యము.
1: భగవాన్ కన్సిడర్స్ హిస్ డ్యూటీ టు టెల్ అస్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్.
0: ప్రపంచం ఎట్ట ఉందంటే,
1: హౌ ఇస్ ది వరల్డ్ టుడే?
0: 25 సంవత్సరంలో అన్న
1: బ్రదర్, 25 ఇయర్స్ ఏజ్ ఎల్డర్ బ్రదర్, 25 ఇయర్స్
0: 20 ఇయర్స్ సిస్టర్, యంగర్ సిస్టర్
1: ఏజ్ 20.
0: ఇరువురు కూడా ఎక్కడో ప్రయాణమైపోతున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్.
0: కానీ ఈ వయ ప్రమాణమును పురస్కరించుకుని సమాజము వీరెవరో భార్యాభర్తలు అంటారు.
1: బికాస్ ఆఫ్ ది ఏజ్ ది సొసైటీ విల్ మిస్టేక్ దెమ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్.
0: ఈ యొక్క ప్రయాణం వల్ల ఎంత అపకీర్తి వచ్చింది.
1: బికాస్ దే ఆర్ గోయింగ్ టుగెదర్.
0: నిజంగా
1: they are brother and sister.
0: కనుకనే ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను పురస్కరించుకొని అన్న చెల్లెలైన కానీ ఇరువురు కూడా ఒకే ప్రయాణంలో ఇరువురు కలిసిపోకూడదు.
1: As per the ancient tradition culture of Bharat, they may be brothers and sisters, but they will never go together.
0: ఒక సినిమా కని కానీ, ఒక బీచ్ కని కానీ, ఒక షాపింగ్ కని కానీ అన్న చెల్లెలైన కూడా పోకూడదు. అమ్మతో పాటు పోవాలి, లేక తండ్రితో పాటు పోవాలి.
1: It may be a matter of going to cinema or bigger shopping.
0: ఈ నిబంధనలు ఆనాటి కాలం లోపల సత్య నిబంధనలుగా మనం శాసిస్తూ వచ్చారు.
1: They should necessarily have father or mother with them. That was the command in the ancient days.
0: ఇప్పుడు
1: now
0: చెడ్డ భావంతో
1: bad feeling
0: 60 సంవత్సరం ముసలివాడు,
1: old man 60 years,
0: 16 సంవత్సరం యొక్క కన్య,
1: a girl of 16 years,
0: ఇరువురు కూడా ఎక్కడైనా ప్రయాణమైపోతుంటే
1: when they go together,
0: grandfather granddaughter అంటారు.
1: People think one is grandfather and the girl.
0: కానీ లోపల చింతలు చాలా చెడ్డవి.
1: But all thoughts are bad.
0: దుర్మార్గమైనటువంటి భావములు,
1: all wicked thoughts.
0: కానీ భయంకర భావ ఊహలు, ఇవి grandfather granddaughter.
1: But outside everything is grand.
0: ఉత్తమమైన భావంతో పోయేటువంటి అన్న చెల్లెలు కూడాను వీళ్ళకు చెడ్డ భావం బయలుదేరుతుంది.
1: Though they are noble, the brother and sisters, as they go together,
0: మంచి భావం ఉండినప్పటికీ లోకము సమాజం వారిని చెడ్డగా భావిస్తుంది.
1: Though they have good feelings within, the world will think bad of them.
0: కనుకని ఇలాంటి అపకీర్తులకు మనం అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు.
1: So we should never give scope to
0: ఏదైనా అవసరం వస్తే నీ ఒకడు వెళ్ళు.
1: If necessary, go alone.
0: Sister, నీ ఇప్పుడు వద్దు అంటూ లేకపోతే నీ తల్లిని తీసుకెళ్ళు.
1: Or take your mother with you.
0: కనుకనే తల్లి అయినా కూడాను సిస్టర్ అయినా కూడాను జవాబు దీంట్లో ఎక్కడైనా ప్రయాణం చేస్తా, ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.
1: When my mother or sister, only two should not go alone together.
0: దేని కోసమని?
1: Why?
0: కీర్తి ప్రతిష్టల కోసమని.
1: Only for the prestige.
0: మన ఇంటితనమును నిలుపుకోనే నిమిత్తమై.
1: To keep up the prestige of the family.
0: మన కుటుంబం యొక్క మర్యాదను కాపాడుకునే నిమిత్తం.
1: And to maintain the respect of the family.
0: కనుకని ఈనాటి యువకుల లోపల కనుదృష్టులు చాలా చెడ్డగా మారుతున్నాయి.
1: Today the modern youth, they have bad looks.
0: ఇది కనుదృష్టి కాదు, కాకి దృష్టి అని చెప్పవచ్చు.
1: We can say that the looks of a crow.
0: ఇది ఒక్కతూరి చూడదు.
1: It doesn't look once.
0: ఇటు అటు చూస్తుంటాడు.
1: It looks on both sides. One after another.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దానికి అది సహజం.
1: It's natural to a crow.
0: దేని వల్ల?
1: Why?
0: కొంచెం ముక్కు పొడుగుగా ఉండటం చేత ఈ కన్నుకు ఆ కంటిది కనిపించదు, ఆ కన్నుకు ఈ కంటిది కనిపించదు.
1: As a crow has a long nose, The other eye will not be knowing what the other eye has been watching.
0: You
1: don't have the nose of a crow.
0: కనుక నీవెందుకు కాకి దృష్టిగా చూస్తున్నావు?
1: Then why should you have the looks of a crow?
0: కనుకనే నీవు మన దృష్టిని స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి.
1: So have straight looks.
0: ఇది యువకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సద్దృష్టి.
1: This is good vision.
0: దీనినే సుదృష్టి.
1: This is good look.
0: దీనినే సునేత్రము.
1: సునేత్ర గుడ్ ఐ.
0: దీనినే సుదర్శనము.
1: This good look
0: సుదర్శనము. ఇంత గొప్ప కీర్తిని అనుభవిస్తుంది ఈ దర్శనం.
1: And this darshana, the looks that will give you good name.
0: ఇంకా నోరు.
1: Then the mouth.
0: ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి?
1: The tongue, how
0: ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి.
1: Students also should know when to smile and when not to smile.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటుంది.
1: At times they look and then smile.
0: నవ్వు నాలుగందాల చేటు అన్నారు.
1: The smile will put you to all difficulties.
0: ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం.
1: ద్రౌపది is put to all difficulties because of this laughter.
0: మయసభ అని ఒకటి కట్టించాడు ధర్మజుడు.
1: ధర్మజ built మయసభ.
0: మయ కట్టించి ధర్మజుడికి అందించాడు.
1: మయ built it and gave it.
0: ఆ సభ ఎటువంటిదనగా,
1: what sort of మయసభ?
0: డోర్స్ ఉంటా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.
1: It appears as though there are doors, though they are not present there.
0: Doors unna daggara lenattuga kanipistundi.
1: There are doors, it appears as if there are
0: neelu
1: no
0: lena daggara neelu undinattuga kolanu maadiri kanipistundi.
1: Though there is no water, it appears there is a lake there.
0: Kolam len daggara kolanu undinattuga kanipistundi.
1: Where there is no lake, it appears that there is a lake.
0: Anduvalla ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన ఎంటర్డ్ ఇంటు దట్
0: మై గొప్ప మయసభ జరిపించాడు ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు.
1: దుర్యోధన స్టెప్డ్ ఇంటు దట్ మయసభ బికాజ్ ఇట్స్ బిల్ట్ బై ధర్మజ ఇన్ సచ్ ఎ గ్రాండ్ వే.
0: నేరుగా వెళుతున్నాడు.
1: హీ వాస్ గోయింగ్ స్ట్రైట్.
0: డోర్ లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది.
1: He saw a door which is not there actually speaking.
0: Door ఉన్న దగ్గర డోర్ లేనట్టుగా కనిపించింది.
1: Where there is a door, it appears as if there is no door like that.
0: కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది. సర్రన్ పోతూ వచ్చాడు, టక్ అని కొట్టింది.
1: థింకింగ్ దట్ దేర్ ఇస్ నో డోర్ దేర్ హీ ప్రొసీడ్ స్ట్రైట్ అండ్ హీ హాస్ గాట్ హిస్ ఫోర్హెడ్ హిట్ దేర్.
0: తాను ఏదో సర్దుకున్నాడు, సరిపోయినాడు.
1: సమ్ హౌ అడ్జస్టెడ్.
0: మరి కొంత దూరం పోయేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
0: క్లీన్ గా కనిపించింది. ఏమి ఒక లేక్ గాని ఒక వాటర్ కానీ ఉండినట్టు కనిపించలేదు.
1: ఎవ్రీథింగ్ అపియర్డ్ క్లీన్ అండ్ ప్లెయిన్.
0: సర్రన్ పోతూ వచ్చాడు, దీన్ని అటు ఇటు చూసుకుంటూ
1: వాచింగ్ దట్.
0: ఒకవైపున లోపల అసూయ ఉంటుండాలి.
1: He was full of jealousy.
0: Asuyane ee atapatanamku moola kaaranam.
1: It's only jealousy that has ruined him.
0: Potu potu lenattuga kanipinchindanto oka kolamlo paddadu.
1: As he was proceeding, he just fell down in a lake.
0: ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది.
1: నాచురల్లీ ఎనీబడి వుడ్ లాఫ్ ది సిచ్యువేషన్.
0: కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కన నవ్వారు.
1: ఆల్ ది సర్వెంట్స్ లాఫ్డ్.
0: న్యాయంగా చూస్తే ద్రౌపది లేదు అప్పుడు పాపం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ వాజ్ నో ద్రౌపది.
0: ఈ చెలికత్తెలు ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూసి లోపల నుంచి ద్రౌపది వచ్చింది.
1: వెన్ సర్వెంట్స్ వర్ లాఫింగ్ లౌడ్లీ ద్రౌపది కేమ్ ఫ్రమ్ ఇన్ సైడ్.
0: దురదృష్టవశాత్తు
1: అన్ఫార్చునేట్
0: దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరీన.
1: దుర్యోధన నోటీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద్రౌపది
0: అని అపవాది చేసుకున్నాడు అపోవా.
1: అండ్ హీ థాట్ దట్ ఇట్ వాస్ ద్రౌపది హూ లాఫ్డ్ అట్ హిమ్.
0: నన్ను చూచి నవ్వింది కనుక నిన్ను చూచి సభలో సర్వులు నవ్వేటట్టుగా చేస్తానని అప్పుడు ప్రతిజ్ఞ పట్టాడు.
1: Then he vowed, because you laughed at me, I will see to it that everybody will laugh.
0: కనుక మనం ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి, ఎట్ట నవ్వాలి, ఏ విధంగా నవ్వాలి అని ఈ రెండు ఉంటున్నాయి, హసన్ ప్రహసన్ అని రెండు ఉన్నాయి.
1: We should know when, where and how to laugh. One is hasan, other is prahasan.
0: Hasan anaga chirinavuto navatam.
1: Hasan is smile.
0: Prahasan anaga navatam.
1: Prahasan is loud laughter, smile and laughter.
0: Idi chala cheddadi.
1: It's very bad.
0: Iddaru muguru mitru cheri navukuntuntaru.
1: Three and two or three or four.
0: Aa darlo evaru stil velutuntaru.
1: Ladies pass by.
0: Aapohala padtaru. Neevu deni kosam navvamo adi veru.
1: They'll be mistaken. Why you laugh is a different thing altogether.
0: కనుక ఎవరైనా ప్రయాణమై స్త్రీలు పోతున్న సమయంలో మనం ఎలాంటి విషయం నందుకైనా కూడా నవ్వకూడదు.
1: If any lady passing by, whatever may be the situation,
0: పరాయి స్త్రీలను చూసి నీవు నవ్వినప్పుడు నీ వారిని చూసి ఇంకొకరు నవ్వరా?
1: If you just laugh at anyone, the others also will laugh at your people later.
0: కొంతమంది పని లేకుండా కూడాను షాపింగ్ ముందర పోయి కూర్చుంటారు టౌన్స్ లో.
1: In towns, in front of shops, some people sit without any purpose.
0: ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను, ఇటు పోయే వాళ్ళను, అటు పోయే వాళ్ళను ఊరికే నవ్వుతూ ఉంటారు చూసి.
1: They go on laughing at those people that come there for shopping.
0: ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా?
1: Their ladies also will go one day or other for shopping.
0: వారి చుట్టూ ఇంకొకరు నవ్వుతారు.
1: The others also will laugh at them.
0: కాబట్టి ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: Therefore you cannot escape from the reaction, reflection, resound.
0: కనుక ఈ కర్మఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి.
1: You must suffer the consequences.
0: దానివల్ల దైవాన్ని కూడా దూరం చేసుకుంటారు.
1: Therefore you will be far off from God.
0: ఎందువల్ల అప్రతిష్టం తెప్పించేటువంటి వాడు దైవ సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదు.
1: Because the one with a bad name cannot be near God.
0: కనుకని మన నవ్వును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ అవర్
0: మన చూపును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: అవర్ లుక్స్ షుడ్ బి అండర్ కంట్రోల్.
0: కాదు మన మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: ఆల్సో అవర్ వర్డ్స్.
0: ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి?
1: వేర్ అండ్ హౌ వీ షుడ్ టాక్.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: ఎవరైనా వెళుతూ ఉంటే స్త్రీలు పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు.
1: వెన్ సమ్ లేడీస్ జస్ట్ పాస్ బై
0: ఆ టంగుతో పాడవలసింది.
1: Should you sing with such
0: ఎంత పవిత్రమైన నాలుక, ఎంత హాస్యాస్పదమైనటువంటి యొక్క పదములు.
1: And the words that
0: ఉపయోగపెట్టడం చేతనే నీ యొక్క కీర్తిని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు.
1: బై యూజింగ్ సచ్ అబ్యూజివ్ వర్డ్స్ యు లూజ్ యువర్ నేమ్. యు గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: కేవలము హాస్యాస్పదానికి గురి అవుతున్నావు.
1: యు బికమ్ రిడిక్యులస్, అబ్సర్డ్.
0: కనుకనే మనము మన మాటలను, మన చూపులను, మన నవ్వులను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కీప్ అవర్ వర్డ్స్ అవర్ లుక్స్ అండర్ చెక్.
0: కనుక మనం గౌరవాన్ని సంపాదించుకోవాలంటే గౌరవానికి సంబంధించినటువంటి యొక్క చేష్టలు మనలో ఉంటుండాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
0: మనం మంచిగా ఉన్నప్పుడే మన గౌరవం కూడా పెరుగుతుంది.
1: వెన్ యు ఆర్ గుడ్ యు విల్ బి రెస్పెక్టెడ్.
0: గౌరవ అగౌరవములు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దీస్ టు రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్.
0: మంచి చెడ్డలు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ షుడ్ బి టేకెన్ ఇన్ ఈక్వల్. ఈ
0: అపకీర్తులు కూడాను రెండు సమంగా తీసుకోవాలి.
1: ఆల్సో రిప్యూట్ అండ్ డిస్రెస్పెక్ట్.
0: అది మానవుని యొక్క సమత్వము.
1: దట్ ఈస్ ఈక్వానిమిటీ ఆర్ ఈక్వల్ మైండ్.
0: అప్పుడే ఈ మానవుడు మాధవుడు కావడానికి ఛాన్స్ ఉంటుండాలి.
1: దెన్ దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ మ్యాన్.
0: అవకాశం ఉంటుండాలి. కానీ మానవుడు అని అనిపించుకొని మానవుడు చేయవలసినటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా చేసినప్పుడు పశువుగా మారిపోతాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ బీయింగ్ కాల్డ్ ఎ హ్యూమన్ ఇఫ్ హి కండక్ట్స్ హిమ్సెల్ఫ్ లైక్ అనిమల్ హి బికమ్స్ ఎన్ అనిమల్.
0: అనగా ఏమిటి? రివర్స్.
1: ఇట్ మీన్స్ రివర్స్ ట్రావెల్.
0: పశువు నుంచి వచ్చాడు,
1: హి కేమ్ అవుట్ ఆఫ్ అనిమల్,
0: తిరిగి పశుత్వానికి వెళ్ళిపోతున్నాడు.
1: దెన్ హి గోస్ బ్యాక్ టు అనిమల్.
0: వెంట పోవాలి కానీ బ్యాక్ పోకూడదు.
1: యు షుడ్ గో టు ద ఫ్రంట్ నాట్ టర్న్ బ్యాక్.
0: కనుకనే అనేక మంది ఆఫీసర్స్ కూడా రివర్స్ అని చూస్తుంటారు.
1: దేర్ఫోర్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్సో దే ఫేస్ దిస్ రివర్షన్.
0: అనగా ఏమిటి? ప్రమోషన్ రావాల్సినటువంటిది రివర్షన్.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ రివర్షన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఏదో అక్కడ దోషం ఉంది.
1: దేర్ సమ్ మిస్టేక్.
0: దోషం ఉండినప్పుడే ఈ రివర్షన్ వస్తుంది. కానీ దోషం లేకపోతే ప్రమోషనే వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్ ఓన్లీ దిస్ ఈస్ ది రివర్షన్.
0: ఒక చిన్న ఆఫీసు,
1: స్మాల్ ఆఫీస్,
0: చిన్న ప్రాకృతమైన ఉద్యోగములు,
1: వరల్డ్లీ జాబ్,
0: దీని వల్లనే ప్రమోషన్ రివర్షన్ వస్తుంటే దైవత్వం అనేటువంటి అనుగ్రహం లోపల ఇంకా ఎంత గట్టిగా మనం చూసుకోవాలి.
1: వెన్ యు ఆర్ పుట్ టు ప్రమోషన్ రివర్షన్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్ లైక్ దాట్,
0: నీవు ఎంత పవిత్రమైన మార్గంలో నీవు ప్రవేశిస్తుంటావో దానికి తగినంత ప్రమోషన్ కూడా నీకు ఇస్తుంటాడు.
1: ఇఫ్ యు ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్ యు ఆర్ బౌండ్ టు బి ప్రమోటెడ్.
0: నీవు ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter if you have done any sadhana.
0: నీ సద్గుణమే నన్ను మెచ్చుకుంది, రా, come on, come on, come on అని పిలుస్తాడు.
1: God will call you, I am pleased with your character, come along.
0: నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: You don't need to pray.
0: తానే వెల్కమ్ చేస్తాడు.
1: He himself will welcome you.
0: కారణం ఏంటి?
1: Why?
0: ఆ విశ్వాసము.
1: That is the faith.
0: ఆ ఆజ్ఞని పరిపాలన.
1: You followed his command.
0: ఆ దివ్యమైన భావాలు.
1: The divine feeling.
0: పెట్టుకోవాలి.
1: That you should have.
0: లేకపోతే మాధవులు ఆశించినటువంటి, మాధవుడు నియమించినటువంటి నియమములకు విరుద్ధంగా పోయినప్పుడు దాన్ని రివర్స్ చేస్తాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు యాక్ట్ జస్ట్ అగెన్స్ట్ గాడ్స్ కమాండ్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ దిస్
0: రివర్షన్. శాస్త్రం అన్నారు. ఏది శాస్త్రము? ఏది చేయకూడదో దాన్ని ఒకటి శాసించాడు.
1: Shastra means it clearly mentions what you should not do.
0: Chedda drishti vaddu.
1: Don't have bad looks.
0: Chedda paluku vaddu.
1: Don't speak bad words.
0: చెడ్డ వినటం వద్దు.
1: డోంట్ ఎంటర్ బ్యాడ్ లిసన్. ఇట్స్ నాట్ గుడ్.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్
0: గుడ్. టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్
0: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్
0: శాసనం.
1: This is command.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ శాసనం ఉన్నప్పుడే గాడ్ నిన్ను వెల్కమ్ చేస్తాడు.
1: When you follow this command, God will welcome you.
0: విరుద్ధమైనటువంటిగా చేసినప్పుడు గాడ్ నిన్ను దూరం చేస్తాడు.
1: When you act against God's command, you will be far off from him.
0: దూరం చేయటమే కాదు, వాని మొహం కూడా చూడడు.
1: He will not look at your face also.
0: కారణం ఏమిటి?
1: Why?
0: శాసనాన్ని ఉల్లంఘించాడు.
1: Because you disobeyed him.
0: ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
1: యు లాస్ట్ యువర్ రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కీర్తి ప్రతిష్టలను నిర్మూలం గావించుకున్నాడు.
1: యు లాస్ట్ ఆల్ యువర్ నేమ్.
0: తన సిరి సంపదను కూడా కోల్పోయాడు.
1: యు లాస్ట్ యువర్ ప్రాపర్టీ.
0: ఇలాంటి వాడిని ఏ రీతిగా చేసుకోవటం?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి నియర్ గాడ్?
0: కనుకనే మనం మొట్టమొదట మన యొక్క గుణములు సరైనటువంటివిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ అవర్ క్యారెక్టర్.
0: ఈ సమత్వాన్ని మనం పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: సమత్వం యోగం ఉచ్యతి. యోగం సుఖమ కౌశలం.
1: ఇట్ ఇస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ యోగ. ఇట్ ఇస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
0: ఈ యోగం మాత్రమే కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ఓన్లీ యోగ.
0: ఈ సమత్వం అనేటువంటిది ఎన్నో ఎంతో మంది మనం దూషిస్తారు.
1: Many people criticize you, accuse you.
0: దూషించినారని మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated for that reason.
0: పూజించినారని మనం పొంగిపోకూడదు.
1: Because they praise you, don't
0: be. మనలో దోషం లేనప్పుడు ఎవరు దూషిస్తే మనకేమి?
1: When there's no mistake, why do you bother?
0: నాలో లేదు దోషం.
1: Well, there's no mistake.
0: నేను ఎందుకు కృంగిపోవాలి?
1: Why should I be depressed?
0: కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి.
1: I'm ready to resist and face.
0: ఇది నాది కాదు.
1: It's not mine.
0: This is not my fault.
1: This is not my fault.
0: అనేటువంటి ఒక ధైర్యంతో దాన్ని సాధించాలి.
1: You should have that courage.
0: కనుకనే అట్టి ధైర్య సాహసాన్ని మనము కోల్పోకుండా ఉండాలంటే సక్రమమైనటువంటి మార్గాన్ని నడచాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డోంట్ లూజ్ ద కరేజ్, వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్.
0: కనుక పిల్లలు కూడా ఒక్కొక్కరి గట్టిగా నవ్వుతూ ఉంటారు.
1: స్టూడెంట్స్ ఆల్సో సమ్ టైమ్స్ లాఫ్ లౌడ్లీ.
0: కానీ కొన్ని సమయంలో నవ్వవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్
0: అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటారు, కొన్ని హాస్యాలు చేస్తుంటారు, అప్పుడు నవ్వవలసి వస్తుంది. నేను కూడా నవ్వుతుంటాను.
1: దెన్ వి సిచ్యువేషన్స్ వెన్ యూ లాఫ్ బికాస్ సమ్ జోక్స్ అండ్ వెన్ డ్రామాస్ ఆర్ ఎనాక్టెడ్.
0: 10 మంది సమాజంలో మనం ఉండినప్పుడు ఈ నవ్వును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: బట్ ఇన్ ఎ కాంగ్రిగేషన్ వెన్ యూఆర్ ఇన్ అసెంబ్లీ యూ షుడ్ హావ్ టోటల్ చెక్ ఆన్ దిస్.
0: 56 దినములు శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు.
1: భీష్మ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దిస్ బెడ్ ఆఫ్ యారోస్ ఫర్ 56 డేస్.
0: కృష్ణుడు పాండవులను తీసుకెళ్లాడు.
1: కృష్ణ టుక్ పాండవ.
0: సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ పాండవస్ టు కన్వర్స్ విత్ భీష్మ ద ఏజ్డ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
0: ఈ భీష్ముని యొక్క గొప్పతనము మహాజ్ఞానతత్వము అందరూ విన్నటువంటి వారే మహర్షులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: ఆల్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హర్డ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్
0: రిలేషన్స్ అంతా ఒకవైపు
1: భీష్మ ఆల్సో కేమ్. రిలేషన్స్ వర్ అసెంబ్లడ్ ఆన్ వన్ వే.
0: ఇంకెవరు కౌరవులు లేరు కదా.
1: దేర్ వర్ నో కౌరవస్.
0: ఊడ్చుకొని పోయారు.
1: దే డైడ్.
0: వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలా క్లీన్ చేసింది.
1: ఇట్స్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీ దట్ హావ్ స్వెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: పాండవులు మాత్రమే ఉన్నారు.
1: పాండవస్ రిమైన్.
0: శకుని కూడా పోయాడు.
1: శకుని
0: కర్ణుడు కూడా పోయాడు.
1: ఎవరు
0: లేరు.
1: నో వన్ దేర్.
0: పాండవులు పంచ పాండవులు మాత్రమే ఉన్నారు.
1: ఓన్లీ 5 పాండవస్ రిమైన్.
0: అయితే ఆ సమయానికి విదురుడు కూడాను వచ్చాడు.
1: అట్ దట్ టైం విదురు ఆల్సో కేమ్.
0: పాండవులను వదిలి ఒక క్షణమైన ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు. పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు.
1: ద్రౌపది వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పాండవస్. సో ఆల్సో పాండవస్ విత్ ద్రౌపది.
0: కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది.
1: ద్రౌపది ఆల్సో కేమ్ అండ్ సాట్ దేర్.
0: పితామహునికి నమస్కారం చేసింది.
1: దే ఫస్ట్ పేడ్ దేర్ ఒబేసాన్.
0: అనగా భీష్ముడికి నమస్కారం చేసింది, కూర్చుంది.
1: She paid her respect.
0: Chala gauravaniyamaina Draupadi.
1: Draupadi is highly respectful.
0: Aame agni nundi aavirbhavinchinatundi.
1: She is born out of fire.
0: Aame yokka sadgunamulainatundi Krishnudu kudanu ento aamenu mechukunnadu.
1: Krishna also praised her character.
0: Pancha pandavulu maatrame unnaru.
1: Only 5 pandavas remain.
0: Aithe aa samayaniki vidurudu kudanu vachadu.
1: At that time vidura also came.
0: Pandavulnu vadali oka chalamaina Draupadi panchari.

0: క్యారెక్టర్
1: ఎటువంటి దాన్ని మెచ్చుకున్నాడు
0: వాట్ ఈస్ దట్ షీప్
1: ఎవరు పతివ్రత అంటే సత్యభామ కూడా కాదు అన్నాడు దుక్మిణి కూడా కాదు అన్నారు ఎవరు కాదన్నాడు కృష్ణుడే
0: ఇట్స్ కృష్ణ హూ సెడ్ ఇట్స్ ఓన్లీ ద్రౌపది హూ ఐదు
1: భర్తలు ఉన్నటువంటి యొక్క ద్రౌపది పతివ్రత అన్నాడు
0: ద్రౌపది విత్ ఫైవ్ హస్బెండ్స్ ఇస్ ఏ చేస్ట్ వన్
1: అందరూ నవ్వుకున్నారు
0: ఎవ్రీబడి లాఫ్డ్
1: దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు
0: Krishna said, listen to me, the reason behind this.
1: Patula palumatalaku yeduru cheppanga bodu.
0: Whatever husbands say, she will never oppose it.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She will never say, I have no time to serve you.
1: Tanaku nunna daniche trupti ganuchunundu.
0: She has got highest satisfaction with the lot she has.
1: Draupati ki saati ye pativratayu ledu.
0: No one would ever equal Draupati in chastity.
1: Kanukane Draupadi chala pativrata annadu.
0: So Draupadi is a chaste woman.
1: Alanti paristhitilo evaru panchapandavulu ante panchapandavulu panchapranamule.
0: పంచపాండవస్ ఫైవ్ పాండవస్
1: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అవి పది ఐదు రూపాయలుగా కనిపిస్తున్నాయి ఐదు మంది భర్తలు కాదు పంచప్రాణములకు తాను పతి
0: దీస్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
1: ఆమెకు పంచప్రాణములే పతి
0: ఆల్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
1: ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుంది
0: ఈచ్ ప్రిన్సిపల్ ఇస్ ఎ మాస్టర్
1: వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి వాయుపుత్రుడే భీముడు
0: ద సన్ ఆఫ్ విండ్ ఇస్ భీమ
1: ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు
0: సన్ ఆఫ్ ఇంద్ర
1: ఈ విధంగా పంచప్రాణములు కూడాను ఆమె యొక్క పతులుగా మారారు
0: Therefore all the five life principles are
1: ఐదు మంది భర్తలు కాదు ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు
0: నాట్ వరల్డ్లీ ఫైవ్ హస్బెండ్స్
1: ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు
0: At that time, Bhishma was teaching principles of dharma.
1: Dharmaja, rajyam jayinchavu.
0: You conquered this kingdom.
1: Krishna yokka anugraham cheta neevi pavitramaina danni pondagaligavu.
0: Because of Krishna's grace, you could come to this level.
1: Ippudu em anukunnavu? మీ మిత్రుడిగా భావిస్తున్నావు భావమతిగా భావిస్తున్నావు నీ యొక్క సంబంధిగా భావిస్తున్నావు చాలా పొరపడుతున్నావు కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు
0: హూమ్ డూ యూ థింక్ కృష్ణ ఈస్ యూ థింక్ దట్ హీస్ యువర్ బ్రదర్ ఇన్ లా దట్ హీస్ ఫ్రెండ్ నో నో హీస్ వెరీలీ గాడ్
1: దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి
0: డోంట్ గో బై ది బాడీ రిలేషన్
1: అలాంటి భగవంతునితో నీవు ఆడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు
0: యు హావ్ బీన్ స్పెండింగ్ ద టైం ప్లేయింగ్ విత్ హిమ్ కన్వర్సింగ్ విత్ హిమ్
1: పాండవులారా మీది
0: హౌ లక్కీ యు ఆర్ పాండవ
1: అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు
0: సో సేయింగ్ హి
1: మానవుడు ఏ రీతిగా ఉండాలి
0: హౌ షుడ్ మ్యాన్
1: ఏ విధంగా నడుచుకోవాలి
0: హౌ షుడ్ హి బిహేవ్
1: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి
0: హౌ షుడ్ హి పిక్ అప్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
1: మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించినటువంటి ధర్మాలు బోధిస్తున్నాడు
0: సో హి వాస్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ విచ్ హస్
1: పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు
0: పాండవస్ వర్ లిజనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్
1: కానీ
0: బట్
1: ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది
0: ద్రౌపది కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెనింగ్
1: ఒక హాస్యంగా నవ్వలేదు
0: షీ డిడ్ంట్ లాఫ్ సర్కాస్టిక్
1: అవమానంగా నవ్వలేదు
0: నాట్ అవుట్ ఆఫ్ షేమ్
1: అది ఏదో ఒక విధంగా వచ్చేసి అని నవ్వింది పాపం
0: షీ జస్ట్ లాఫ్డ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ది టీచింగ్
1: ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి
0: బికాస్ ద్రౌపది లాఫ్డ్ లౌడ్లీ భీమ వాజ్ ఫ్యూరియస్ అండ్ జస్ట్ మూవింగ్ హిస్ మజిల్స్
1: ధర్మము తేన ధర్మజుడు మరేం చేయలేదు కళ్ళెత్తి ద్రౌపది వైపును చూచాడు
0: ధర్మజా ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ స్టేర్డ్ ఎట్ హర్ స్టర్న్ లుక్
1: ఇంకా అర్జునుడు
0: అర్జున
1: ఆమెను ఒక విధమైనటువంటి ఒక ద్వేషంతో చూసినట్టుగా కన్నులతో చూచాడు
0: హీ ఓపెన్డ్ హిస్ ఐస్ అర్జున అండ్ లుక్డ్ అట్ హర్ విత్ ఆల్ యాంగర్ అండ్ ఫ్యూరీ
1: ఇదే నీకు కామన్ సెన్స్ లేకుండా ఉంటుండాలి
0: యూ డోంట్ హ్యావ్ కామన్
1: జనరల్ నాలెడ్జ్ లేకుండా ఉంటుంది
0: యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్
1: కాబట్టి కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభ లోపల నీ విట్టు నవ్వటం ఎట్టదే అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు
0: His looks conveyed the feeling that Draupadi didn't have these two, common sense and general knowledge.
1: Kani, satyanni gurtinchinatundi Bhishmudu.
0: Bhishma, who has known the truth.
1: Dharmaja.
0: Said Dharmaja.
1: Bhima. Arjuna.
0: Arjuna.
1: Nakula Sahadeva.
0: Nakula Sahadeva.
1: Tappuga artham chesukuntunnaru Draupadini.
0: Don't be mistaken.
1: Draupadi chala pavitratra.
0: Draupadi is highly
1: ఆమె యొక్క గుణము ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగాను తప్పు పెట్టడానికి వీలు లేదు
0: నోబడి కెన్ పాయింట్ అవుట్
1: కారణం లేకుండా ఆమె నవ్వలేదు
0: షీ వోంట్ లాఫ్ వితౌట్ ఎనీ రీజన్
1: కారణము
0: ఐఎమ్ ది కాజ్ ఫర్ ఇట్
1: నేనే కారణము
0: ఐఎమ్ రెస్పాన్సిబుల్
1: అని చెప్పి అమ్మ ద్రౌపది రా అని దగ్గర పిలిచాడు
0: హి సెడ్ ద్రౌపది కమ్ హియర్
1: అమ్మ నీవు నవ్వినందుకు కారణం ఏమిటో చెప్పు పది మందికంతా కూడా సత్యం గుర్తించుకొని ఈ యొక్క దోషం నిర్మూలం గావించుకోవచ్చు
0: లెట్ ఎవ్రీ వన్ నో ద ట్రూత్ ప్లీజ్ టెల్ వై యూ హ్యావ్ లాఫ్డ్
1: అప్పుడు ద్రౌపది

0: చెప్పింది పితామహ, మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము.
1: ద్రౌపది
0: సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాం.
1: వి హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్,
0: ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము.
1: వి హావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్.
0: అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీలు లేదు.
1: ఇట్ ఇస్ నో పాసిబిలిటీ టు లాఫ్ అట్ ఇట్.
0: మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుండి కౌరవులకంతా కూడా ఉన్న సైన్యాధిపతిగా నిలిచారు.
1: However, you have been supporting Kauravas all the time.
0: Chinna
1: and you are the chief of their army.
0: Kauravula madhyalone meeru perugutu vacharu.
1: You always spent your time in the company of Kauravas.
0: Ee dharmalu meeru Kauravulaku enduku cheppindakoodadu.
1: But why did you not teach this dharma to Kauravas?
0: Satyamurtulainatundi dharmamurtulainatundi naa patulaku mee dharmalu cheppanakkarlede.
1: Your teaching is not necessary to my husbands who are men of truth and dharma.
0: వాళ్ళు సత్యము ధర్మము సార్ పూర్తి తెలుసు.
1: They know సత్య and dharma well.
0: కానీ సత్య ధర్మము తెలియనటువంటి కౌరవులకు మీరు ఎందుకు ఈ బోధలు మీరు ఎందుకు చేయలేదు? దానివల్ల నాకు నవ్వు వచ్చింది.
1: Kauravas do not know anything about సత్య ధర్మా.
0: కానీ ఎవరికి బోధ అక్కర్లేదో వాళ్ళకి చేస్తున్నారు.
1: యూ డిడ్ నాట్ టీచ్ దోస్ దట్ రిక్వైర్ యువర్ టీచింగ్ అండ్ యువర్ టీచింగ్ దోస్ హూ డోంట్ నీడ్ ఇట్.
0: మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కాదు అని సత్యం చెప్పింది.
1: She said this truth openly. It's not proper for you to
0: appudu bhishmudu satyanni gurtinchi than chepparu avunu idi na tavashame.
1: Bhishma understood.
0: Aithe nenu modal nunchi kudanu kauravula tindi tintu vachanu.
1: In fact, I have been carrying on my living in the
0: kauravula madhyalo jeevithamni gadaputu vachanu.
1: I spend my life on amidst kauravula.
0: Aa paapa tindi nenu tinatam chetane.
1: Because the food I have partaken there,
0: naalo unnatundi dharma sutrulanta kudunu attadugunu padipoyinayi.
1: All dharma is at the bottom level.
0: Naa paapam bhavamulanta kudunu payana theeruthu vachayi.
1: All sinful ideas are on the top.
0: Ee naadu nee bhartha vesinatundi ambulo cheta,
1: because of the arrows shot by your husband,
0: naa pai raktamanta kaaripoyindi.
1: All the blood on the top,
0: aa chedda raktamanta kudunu పోయింది.
1: ద బ్యాడ్ బ్లడ్ ఇస్ లాస్ట్.
0: ఆ దుర్బుద్ధుల యొక్క దుర్భావముల యొక్క రక్తం అంతా కూడా కారిపోయింది.
1: ఆల్ ది బ్యాడ్ ఐడియాస్ బ్యాడ్ థాట్స్ దట్ కేమ్ అవుట్.
0: ఇప్పుడు నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క బ్లడ్ నా నుంచి ఆవిర్భవిస్తుండాలి.
1: దట్ ప్యూర్ సీక్రెట్ బ్లడ్ ఇస్ నా.
0: అందువల్ల నేను ధర్మాన్ని బోధిస్తున్నాను.
1: దేర్ఫోర్
0: ఇంతకాలం నేను ధర్మాన్ని బోధించకుండా ఉండడానికి మూల కారణము ఈ పాపులైనటువంటి యొక్క కౌరవుల యొక్క భోజనం నా యొక్క దీంతో ఈ విధమైన దోషం కల్పించింది.
1: ఐ డి నాట్ టీచ్ ధర్మ బిఫోర్. ఐ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ దిస్
0: బ్లడ్. తినే తిండి యొక్క దోషాలు కూడా అధికంగా ఉంటున్నాయి.
1: సో దేర్ సో మెనీ మిస్టేక్స్, సో మెనీ డిఫెక్ట్స్.
0: పాపపు తిండి మనం భుజించినప్పుడు పాప భావములే మన నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ పార్టేక్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్స్, గొప్ప జ్ఞాని
0: భీష్మాచార్యి.
1: భీష్మా ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: కానీ ఇట్టి దుర్భావములు అతనికి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్
0: ఈ పాపపు సొత్తంతా భుజించాడు?
1: బికాజ్
0: నా రక్తమంతా పాపపు రక్తమే.
1: His blood is full of this.
0: నా ఫుడ్ ఎలాంటిదో నా హెడ్ అలాంటిదిగా మారిపోయింది.
1: As is the food, so is the head.
0: కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుందని ఒప్పుకున్నాడు.
1: He accepted his mistakes.
0: ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు.
1: There is no mistake in the laughter of
0: Draupadi. నేను మీకు బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమె నవ్వింది.
1: It's only my mistake that made her laugh.
0: అప్పుడు రాజులు, తర్వాత ఋషులు, మునులు, యోగులు అందరూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఫుడ్ లోపల, తిండి తీర్థాది లోపల ఇంత దోషం ఉన్నదా అని ఆనాడు గుర్తించారు.
1: Then at that time kings, sages, saints and seers recognized.
0: అటు నవ్వడానికి కూడాను ఒక అర్హత ఉండాలి.
1: Even to laugh there must be a proper
0: Draupadi time. అర్హత ఉంటుండాలి.
1: Draupadi has got that right.
0: ఆమె సత్య సూక్తుల లోపల జీవితం గడిపినటువంటిది.
1: She spent her life
0: ధర్మాచరణ లోపల తన జీవితాన్ని అంతా అంకితం చేసినటువంటిది.
1: She dedicated her life in following the principles of dharma.
0: ఒకానొక సమయం లోపల దుర్వాసుడు ఎంతో మంది శిష్యులతో పల అరణ్యంలో ప్రవేశించాడు.
1: అట్ వన్ టైమ్ దుర్వాస కేమ్ విత్ మెనీ ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: పాండవులను అవమానపరచాలని వచ్చాడు.
1: ఓన్లీ టు హ్యూమిలియేట్ పాండవస్.
0: కానీ ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
1: హి మే బి గ్రేట్ సేజ్ బట్ హీ కాంట్ హార్మ్ ఎనీబడీ.
0: ధర్మజులు వచ్చాడు.
1: ధర్మజక్కే
0: ద్రౌపది ఇన్ని వేల మంది శిష్యులతో పల దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి, మనం ఏం చేయాలి?
1: దుర్వాస కేమ్ హియర్ విత్ థౌసండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్, హౌ టు ఫీడ్ దెమ్?
0: లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి యొక్క నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా పోతున్నాను.
1: దీస్ హ్యాండ్స్ సర్వ్డ్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ ఎర్లీ. నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యు. హి ఫెల్ సో సాడ్.
0: అప్పుడు కూడా ద్రౌపది, మనమేమి విచారించనక్కర్లేదు నాత.
1: దెన్ ద్రౌపది సెడ్ డోంట్ వరీ నౌ.
0: ఆ బంధువుడు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ దేర్.
0: అనాథరక్షకుడు ఉంటున్నాడు.
1: హి విల్ ప్రొటెక్ట్ ద ఫోర్
0: సమయ స్ఫూర్తిగా సంరక్షించేటువంటి భగవంతుడు మనకున్నాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ us at the right moment.
0: మనం విచారం ఎందుకు చేయాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ?
0: కృష్ణుని ప్రార్థించింది.
1: షీ ప్రే టు కృష్ణ.
0: కృష్ణ, ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు మాకు.
1: అట్ దిస్ మోమెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యు.
0: నీవే మమ్మల్ని రక్షించాలి.
1: యు షుడ్ ప్రొటెక్ట్.
0: అందులోన ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిస్తి.
1: దుర్వాస,
0: అతని కోపానికి నా పతులు బలి కాకుండా ఉంటుండాలి.
1: సీ దట్ మై హస్బెండ్
0: నేను బలి అయినప్పటికీ పర్వాలేదు.
1: Because of him,
0: చూడండి, తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసింది.
1: Let anything happen to me,
0: పర్వాలేదు, నా పతులు మాత్రం బలి కాకూడదు.
1: Let anything happen to me, see that my husband should be saved.
0: కనుక వారిని రక్షించమని కోరాడు.
1: And she prayed that her husband should be protected.
0: అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: కృష్ణ అపియర్డ్ దేర్ అట్ దట్ మూమెంట్.
0: ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెప్తూ వచ్చాడంత ద్రౌపదికి.
1: He started telling as if he started there his journey long back.
0: మీరు అడవికి వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వలె తాను కూడా చెప్తూ వచ్చాడు. తినివాడు వచ్చినట్టుగా ఊరికి చూచి ఆనందించకూడదు.
1: Can't he be happy by this meeting?
0: అక్కడ నటన ఒక చేస్తూ వచ్చాడు.
1: And then he started acting there.
0: ద్రౌపది, చాలా ఆకలి వేస్తున్నాడు.
1: I am very hungry.
0: దుర్వాసుడే, అన్నం పెట్టలేకుండా పోతున్నాము, నీకెక్కడ మేము అన్నం పెట్టగలము? బ్రహ్మాండమంతటే బొద్దలో ఉన్నట్టు నీకు బచ్చభోజ్యం నేను పెట్టదగునా?
1: We could not serve food even to Durvasa. Oh Krishna, how could we serve you food?
0: నీవు వేరే ఒప్పించిన ఒక పెద్దగా నాకు అన్నం కావాలంటున్నావు.
1: బట్ యూ సే దట్ యు వాంట్ ఫుడ్.
0: ఎక్కడ నుంచి తెచ్చేది?
1: వేర్ ఫ్రమ్ కెన్ ఐ గెట్ ఇట్?
0: మేము అడవుల పాలైపోయినాము.
1: వేర్ ఇన్ ద ఫారెస్ట్?
0: కనుక కండమూలాదులతో మనం కాలం గడుపుతున్నాము.
1: వి ఆర్ స్పెండింగ్ టైం ఈటింగ్ లీవ్స్ అండ్ ట్యూబర్స్.
0: కృష్ణ, నీవే చెప్పు, ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను, నా ప్రాణాన్ని నేను ఇస్తాను అంటుంది.
1: కృష్ణ, టెల్ మీ సమ్వేర్ అదర్, ఐ రాదర్ గివ్ మై లైఫ్.
0: ద్రౌపది, ఇద్దరు వండినటువంటి పాత్ర ఏమైనా ఉంటుంటే తీసుకుంటరా?
1: బ్రింగ్ ఎనీ వెసల్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
0: దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమన్నా.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్, సీ.
0: ద్రౌపది ఏ పని చేసినా కానీ పరిశుద్ధంగా చేసేటువంటి,
1: వాట్ ఎవర్
0: శుద్ధంగా ఉండేటువంటిది. పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది.
1: షీ విల్ కీప్ ఆల్ ద వెసల్స్ క్లీన్, ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ.
0: అంత కూడా క్లీన్ గా ఉండేటువంటి,
1: ఎవ్రీథింగ్ విల్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: కృష్ణ, నీకు తెలీదా?
1: కృష్ణ,
0: పాత్ర బాగా తోగి పెట్టేశాను, అందులో ఏమాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని.
1: ఐ వాష్డ్ ఆల్ ద వెసల్స్, దేర్ ఇస్ నో
0: బ్యాడ్ అన్నాడు.
1: హి సెడ్ బ్రింగ్ ఇట్.
0: సరే, కృష్ణ అర్జున శిరసా వహించింది.
1: సో షీ ఫాలోడ్ కృష్ణాస్ కమాండ్.
0: ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం.
1: ద్రౌపదిస్ నేచర్ ఇస్ టు డూ ఇన్ టోటో వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్.
0: అతను అటు ఇటు చూచాడు. వెనక తట్టుగా కంఠం దగ్గర ఒక చిన్న బలుసాపు ఖర్చుకొని ఉంటుండాలి. ఆనాడు ఆకుకూర వండింది పాపం.
1: దట్ వాస్ ది డే వెన్ షీ కుక్డ్ గ్రీన్ లీవ్స్ అండ్ కృష్ణ టాస్డ్ దట్ వెసల్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఫౌండ్ లిటిల్ లీఫ్ టువర్డ్ ద నెక్ ఆఫ్ ది వెసల్.
0: కింద కొంచెం ఇది ఖర్చు ఉంది.
1: అండ్ షీ సా
0: దాన్ని వేయి నాకు అన్నాడు.
1: And said, give me offer that.
0: Dani teesindi Krishna ani vesindi paapam.
1: And she just offered it to him, Krishna saying,
0: akshayam annadu.
1: He said, akshayam, let it be infinite.
0: Dani to కృష్ణుని యొక్క కడుపంతా నిండిపోయింది.
1: కృష్ణాస్ హంగర్ ఇస్ టోటలీ.
0: భగవంతుని తృప్తి అయినప్పుడు ప్రపంచం అంతా తృప్తి అయిపోతుంది.
1: When God is satisfied, the whole world will be satisfied.
0: నీకు గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత. ఎప్పుడు భగవంతుని కానప్పుడు ఎవరికి కాడు వాడు.
1: When God denies you, nobody would ever accept you.
0: భగవంతుడు ఎస్ అన్నాడు, అందరూ ఎస్ అంటారు వాడు.
1: When God says, everybody will say yes.
0: కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు.
1: Krishna is satisfied.
0: ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి.
1: ది స్టమక్స్ ఆఫ్ ది డిసైపుల్స్
0: స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా అక్కడ నుంచి అట్టనే వెళ్ళిపోయారు, ఇంకా వీరి దగ్గరికే రాలేదు.
1: దే స్టార్టెడ్ టర్నింగ్ బ్యాక్, దే డిడ్ నాట్ రీచ్ ది స్పాట్.
0: ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతని ఆమె యొక్క పేరు ప్రతిష్టలు భగవంతుడే మెచ్చుకున్నాడు.
1: దట్ వాస్ ది క్యారెక్టర్ నొబిలిటీ వర్చ్యూ ఆఫ్ ద్రౌపది, ప్రైజ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
0: కనుక మనం వారి మెప్పులకు వీరి మెప్పులకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ వర్క్ టు విన్ ది నేమ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఇటువంటి ఒక విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు.
1: నాట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
0: భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ సో యాజ్ టు విన్ గుడ్ నేమ్.
0: ఆ మెప్పును ఒకదాన్ని మనం పొందితేనా ఇంకంతా మనం పొందినట్టే, ప్రపంచాన్ని మనం పొందినట్టే.
1: వెన్ వన్స్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద హోల్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
0: భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతం అయిపోతుంది.
1: వెన్ వన్స్ గాడ్ లవ్స్ యూ, you will have the whole world under your control.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: That's what త్యాగరాజు said.
0: నీ అనుగ్రహ బలం ఒక్కటుంటే చాలు రామా, సర్వగ్రహములు నా హస్తగతమైపోతాయన్నాడు.
1: త్యాగరాజు said, ఓ రామా, If I have got the strength of your grace, the rest of the planets will be under my control.
0: Kanuka Bhagavantuni anugrahaniki patrudu kavalante,
1: in order to deserve God's grace,
0: manam kashtamalu sukhadukhamalu kirti apakirtulaku annitini manam edurukovali.
1: We should face both of these twins, the pain and the
0: anni
1: pleasure, the profit and loss.
0: Bhagavantuni yokka naamanni manam smarinchali.
1: At all times we should chant the name of God.
0: Bhagavantuni premaku manam paathrulu kaavali.
1: We should deserve the love of God.
0: Aa premaku paathrulu aithe inga deeniki manam veravanakkarledu.
1: When once you are the recipient of God's love, you don't need to fear. It amounts to achieving everything else in this world.
0: Kanuka manamu bhagavantuni anugraham kosamani mana yokka సమత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: టు విన్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్, ఈక్వానిమిటీ.

0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు.
1: All these festival occasions of Bharatiyas carry with them inner significance.
0: కాని ఈనాటి భారతీయుడు బాహ్యమైన లౌకికమైన ఆచారములకే అత్యంత అవకాశం నందించి నిత్యమైన సత్యమైన అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: బట్ భారతీయస్ ఆర్ అటాచింగ్ వాల్యూ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ ఫర్గెటింగ్ ది ఎటర్నల్ ట్రూత్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్.
0: పార్వతీ తనయ ఓయి గణాధిప, పార్వతీ తనయ ఓయి గణాధిప అని వర్ణించింది వేదం.
1: వేద ఎక్స్టోల్డ్ ఓ సన్ ఆఫ్ పార్వతి ఓ గణాధిప.
0: ఎవరు ఈ పార్వతి?
1: హూ ఇస్ పార్వతి?
0: ఇతని కుమారుడు ఏమిటి?
1: హూ ఇస్ ద సన్?
0: తల్లి కుమారుడి యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతునకు దిగి విచారించటలేదు.
1: No one goes deep enough to know the inner significance.
0: Ganadipa ani hecharinchadi vedam.
1: Veda refer to this title Ganadipa.
0: Ye ganamulu ivi? Sura ganamula, asura ganamula?
1: What are these ganas? Are they demonic or angelic?
0: Sura ganamulu.
1: They are one of the angels.
0: Ee ganamulu ekkada untunnavi?
1: Where are they?
0: బాహ్య ప్రపంచంలో సంచరించుచున్నవా లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?
0: సురముల యొక్క గణపతి గనుకని ఇతనికి గణాధిపతి అన్నారు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ ఈస్ కాల్డ్ గణాధిపత.
0: గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియముల యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపం.
1: ద ఫార్మ్ ఆఫ్ గణాస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ కొగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ టెన్ సెన్సెస్.
0: కనుకని ఇంద్రియములకు నాయకుడైనటువంటి యొక్క మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు.
1: ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఈజ్ ఇంద్ర.
0: ఈ మనసు కూడాను పతి అయినటువంటిది బుద్ధి.
1: ద మాస్టర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఇంటెలెక్ట్.
0: కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు.
1: సో ద టైటిల్ గణాధిపతి ఈజ్ గివెన్.
0: ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో ద మీనింగ్ క్లియర్లీ ఆఫ్ దిస్ టైటిల్ గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా ఈజ్ ఇంటెలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ఇస్ విజ్డమ్.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ ఈస్ కాల్డ్ గణపతి.
0: బుద్ధి మనసుకు అధిపతి.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఇంద్రియములకు అధిపతి.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: అన్ని గణములకు అధిపతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఇస్ ది హెడ్ ఆఫ్ ఆల్ గణస్ ఈస్ కాల్డ్ గణపతి.
0: అనగా ఈ జగత్తునందు సర్వేంద్రియములు కూడాను మానవుని యొక్క అంతర్భాగములే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది సెన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: సృష్టి కంటే అత్యంత అధికమైనటువంటిదే ఈ వ్యక్తిత్వం.
1: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ ఫార్ ఫార్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టి యొక్క అంతర్భాగమే.
1: దిస్ ఇండివిజువల్ నేచర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వము మానవత్వం నందే ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: విగతో అధిపతి అనగా ఏమిటి? విగతో నాయక ఇది వినాయక. అనగా వినాయక అనగా ఇతను సర్వస్వతంత్రుడైనటువంటి వాడు.
1: వినాయక మీన్స్ ద వన్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్.
0: ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: హి హస్ నో అదర్ మాస్టర్.
0: ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఏ శక్తికైనా ఒక నాయకత్వం ఉంటుంటుంది.
1: ఎనీ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకులకు మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో వన్ ఎల్స్.
0: కనుకనే ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సో హీ ఇస్ కాల్డ్ వినాయక.
0: సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్.
0: ఈ వినాయక పూజ అనేటువంటిది ఇది అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి చెందినటువంటిది.
1: ద వర్షిప్ ఆఫ్ దిస్ లార్డ్ వినాయక హ్యాస్ బీన్ దేర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: ఋగ్వేదమునందును నారాయణకోపనిషత్తునందును తైత్తరీయోపనిషత్తునందు కూడాను ఈ యొక్క వినాయకుని యొక్క స్మృతి శృతి అనేక విధములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Vinayaka has been referred to in Rigveda, Narayanaka Upanishad, Taittiriya Upanishad and Shrutis.
0: ఇది కేవలం గాయత్రి మంత్రమందు కూడాను అంతర్భాగమై ఉంటున్నది.
1: ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాయత్రి మంత్ర.
0: తత్ పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో ప్రచోదయాత్. అనగా తన యొక్క దివ్యత్వాన్ని గణపతి యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి మంత్ర ఈజ్ ఆల్సో దేర్ రిఫ్లెక్ట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గణాధిపతి.
0: కనుక గణపతి అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్య శక్తియే.
1: సో గణపతి మీన్స్ ది ఆల్ పర్వేసివ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: అయితే ఈనాటి మానవత్వం నందు ఈ గణపతి పార్వతీ పుత్రుడు అన్నారు.
1: బట్ ఫ్రమ్ ది ఆర్డినరీ పార్లన్స్ ఇట్ ఇస్ సెడ్ గణపతి ఇస్ సన్ ఆఫ్ పార్వతి.
0: పార్వతి అనగా ప్రకృతియే పార్వతి.
1: పార్వతి సింబలైజెస్ నేచర్.
0: ప్రకృతి యొక్క పరమాత్మని యొక్క దివ్య తత్వమే దివ్య శక్తియే ఈ యొక్క మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
0: ప్రతి మానవుడు కూడాను వినాయకుడే.
1: ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
0: తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే.
1: He is a drop reflecting the principle of the nature and divinity.
0: Kanukane prakrutiye parvati.
1: Nature is parvati.
0: Purushude Ishwarudu.
1: Purusha is Ishwara.
0: Ee prakruti purushulu yokka sambandhame ee yokka manavattam ane vyaktitvam.
1: Human individuality is the combination of the divinity and the nature.
0: Kanuka vinayakudanaga parvati putrudu Ishwarudu ekkado untunnadu. పార్వతి అనేటువంటి యొక్క శక్తి ఒకటి ఉన్నది అని మనం భావిస్తుంటాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ వెన్ వి ఫీల్ దట్ వినాయక ఇస్ ద సన్ ఆఫ్ పార్వతి అండ్ శివ ఇస్ ప్రెసెంట్ సమ్వేర్ ఎల్స్.
0: సర్వము ప్రకృతి నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అంశములే సర్వభూతములు.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ పార్ట్స్ ఆఫ్ ది నేచర్.
0: అట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై పర్వదినములన్నీ కూడాను ఒక ఆధ్యాత్మికమైన అంతరార్థంతో కూడి వస్తున్నవి.
1: ఆల్ ఫెస్టివల్స్ ఆర్ మెంట్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ మీనింగ్ అండ్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: ఈ వినాయకునకు ఏనుగు ముఖం ఏమిటి? ఎలుక వాహనమేమిటి?
1: వాట్ ఇస్ దిస్ వినాయక హ్యాస్ ది ఫేస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ అండ్ ర్యాట్ హ్యాస్ హిస్ ఛాంపియన్.
0: ఎలుకకు మూషికము అంటారు.
1: ర్యాట్ ఇస్ కాల్డ్ మూషిక.
0: మూషికం అనగా ఏమి? రాత్రికి చిహ్నమే మూషికం.
1: మూషిక ర్యాట్ symbolizes night.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ ఇస్
0: చీకటికి ఒక గుర్తే ఒక మూషికము.
1: ద పిచ్ డార్క్నెస్ ఇస్ సింబలైజ్డ్ హియర్ బై ఎ ర్యాట్.
0: చీకటిని వినాయకుడు తాను అణగదొక్కున్నటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహనుడు అని పేరు వచ్చింది.
1: యాజ్ వినాయక వుడ్ కీప్ దిస్ పిచ్ డార్క్నెస్ అండర్ హిస్ చెక్ హీస్ కాల్డ్ ది మాస్టర్.
0: చీకటిని పారద్రోలి వెలుగును జగత్తునకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ హూ డిస్పెల్ ద డార్క్నెస్ అండ్ టేక్ యూ టువర్డ్స్ లైట్.
0: ఇంతే కాకుండా మూషికమునకు వాసన యొక్క చిహ్నం కూడాను చెప్పవచ్చు.
1: హియర్ ద ర్యాట్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద వాసనస్ ది క్యారెక్టరిస్టిక్స్.
0: అనగా ఈ యొక్క మూషికము వాసనను పురస్కరించుకునియే తన ప్రయాణమును సాగిస్తూ ఉంటుంది.
1: ద ర్యాట్ ప్రొసీడ్స్ బేసింగ్ ఆన్ దిస్ క్వాలిటీ ఆఫ్ స్మెల్.
0: అనగా కోరికలు వాంఛలు అజ్ఞానము అనేటువంటి యొక్క ఈ మూషికమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వినాయక ఇస్ ద వన్ హూ హస్ పుట్ ఎ చెక్ ఆర్ కంట్రోల్ ఓవర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో ఇగ్నోరెన్స్.
0: కనుక వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు.
1: సో రాట్ ఇస్ ద చారియట్ ఆఫ్ వినాయక.
0: వాహనం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద చారియట్?
0: తన క్రింద వేసుకున్నట్టుమే వాహనము.
1: దట్ విచ్ ఇస్ యూస్డ్,
0: దాని ఎక్కినటువంటి వాడు నాయకుడు.
1: ద వన్ ఓవర్ దట్ ఇస్ లీడర్.
0: కనుకనే వాసనలను కోరికలను అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: Therefore, Vinayaka has put under check all the desires, the previous traits, and also ignorance.
0: Samasta dukkamulanu, samasta badhalanu, samasta kashtamulanu dooram gaavinchukoneetunti vaadu Vinayakudu.
1: Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoil.
0: Vignamulaku shatruvu Vinayakudu.
1: Vinayaka is enemy to all obstacles.
0: Vignamulanu ye maatram kodunu cherchetunti vaadu kaadu.
1: He will never allow any obstacle to come in the way.
0: విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక విల్ కిల్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక కన్ఫర్స్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సృష్టి బుద్ధులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్, ద ఫుల్ఫిల్మెంట్ అండ్ ది ఇంటెలెక్ట్.
0: సిద్ధి దేనికి సిద్ధి?
1: వాట్ ఇస్ దిస్ ఫుల్ఫిల్మెంట్ హియర్?
0: మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది.
1: వెన్ మైండ్ ఇస్ ప్యూర్ విల్ హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ అక్వైరింగ్ విజ్డమ్.
0: కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు.
1: Therefore, Vinayaka is the master of the both.
0: ప్రతి మానవుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి.
1: Every man should have a control over the intellect.
0: ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం.
1: On this auspicious day of Vinayaka Chaviti, we will have so many preparations.
0: కాని వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటున్నది.
1: But however, there is a speciality today.
0: తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు.
1: That which is offered to Vinayaka, the sacrificial food, is not made out of oil.
0: కేవలము ఆవిరితో ఉడికినటువంటి యొక్క వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాము.
1: The sacrificial food is made of vapor, nothing to do with the oil.
0: Anaga enduku idi kevalam ayurveda yokka tattvamunandu kudanu ee aaviritho udikinatvanti oka vantalu taraga jeernam avutayani kudanu deeniki oka artham.
1: The ayurvedic science also speaks that which is not made up of oil except in the vapor is easily digestible.
0: Intiye kaaka,
1: not on this,
0: bhadrapada masamulo vacheyatvanti ee vinayaka chavitiki మనం పండించేటువంటి పంటలలో నువ్వులు బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి.
1: ఇన్ దిస్ మంత్ భాద్రపద వాట్ వీ హ్యావ్ ఇస్ ది తిల్ సీడ్స్ అండ్ ది జాగరే.
0: ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్యం పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో పూసిపెట్టి దీనిని కుడుములు ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: ద సాక్రిఫైస్ ఫుడ్ స్పెషల్లీ ఆఫర్ టు వినాయక, దట్స్ కాల్డ్ ఉడుములు ఆర్ ఉండ్రాళ్ళు, మేడ్ అప్ ఆఫ్ దిస్ రైస్ ఫ్లోర్ ద తిల్ సీడ్స్.
0: బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము.
1: జాగరీ ఈస్ ది క్యూర్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎయిల్మెంట్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కపపిత్తాదులను నివారణ గావించేటువంటిది.
1: ఇట్ ఆల్సో క్యూర్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ది ఫ్లెమ్ ఇన్ ది బాడీ.
0: నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడాను అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వుల యందు ఉంటున్నది.
1: ది తిల్ సీడ్స్ విల్ ఇంప్రూవ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో హెల్ప్ ఫర్ ఐ సైట్.
0: బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు ఉండ్రాళ్ళు అని.
1: Therefore, it has got the external application besides that, the inner significance.
0: Bharatiyulu ye karmalu acharinchinappatikini attarahitamainatundi karmalu ye naadu kudanu vaaru acharinchaledu.
1: Bharatiyas have never undertaken meaningless festivals.
0: Prati padamunaku prati parvadinamunaku oka visishtamainatundi okka aadhyatmika antaratham koodi untunnadi.
1: Everything they utter, every festival they observe has got special significance.
0: Tine tindi nadiche nadaka palike paluku యోచన చేసేటువంటి యోచన ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ కన్స్యూమ్డ్, ద స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ ద వర్డ్స్ దట్ వి అటర్ అండ్ అవర్ థింకింగ్ హ్యాస్ గాట్
0: సర్వ విద్యలకు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: విద్యలనగా ఏమిటి?
1: What is this knowledge?
0: కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యల?
1: Is it textual knowledge?
0: కాదు కాదు, ప్రపంచంలో సర్వము విద్యలే.
1: In this world everything is knowledge.
0: నడచడము ఒక విద్యనే.
1: Walking is knowledge.
0: మాట్లాడటం ఒక విద్యనే.
1: Speaking is knowledge.
0: నవ్వటం ఒక విద్యనే.
1: Smile.
0: కూర్చోవటం ఒక విద్యనే.
1: Sitting.
0: తిరగటం ఒక విద్యనే.
1: Eating.
0: తిరగటం ఒక విద్యనే.
1: Moving about.
0: యోచించటం ఒక విద్యనే.
1: Thinking.
0: అన్ని విద్యలే.
1: All are forms of education.
0: కల్కనే సమస్త విద్యలకుడును నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటి విద్య అనుకుంటున్నాం.
1: Today we think education means giving information.
0: జ్ఞానమును అందించేటువంటి విద్యలు అనుకుంటున్నాము.
1: We consider that education is the one that gives all information.
0: విజ్ఞాన జ్ఞానము కూడా ఉంటుందది.
1: Along with the material knowledge, the knowledge the
0: ఈ పదార్థ విజ్ఞానముతో పాటు రసాయన జ్ఞానము కూడా ఉంటుందది.
1: Along with the material knowledge, the spiritual knowledge is also
0: ఈ రసాయన జ్ఞానముతో పాటు శృంగార జ్ఞానము కూడా ఉంటుందది.
1: Along with the knowledge, the community is also necessary.
0: ఈ శృంగార జ్ఞానముతో పాటు లలిత కళల జ్ఞానము కూడా ఉంటుందది.
1: Along with it, fine arts are also there.
0: Chitra, silpi, dance, anni oka tattvamulu kodanu oka vidyale.
1: All forms like the architecture.
0: Itte sarva vidyala kodanu.
1: Dance, they're all education.
0: Nayakudu ayinatundi vaadu vinayakudu.
1: Vinayaka is the master of all forms of knowledge.
0: Vidya anaga kevalam buddhiki sambandhinchinatundi.
1: Education is related to the intellect.
0: కేవలం గ్రంథముతో చదివేటువంటిది మాత్రమే విద్య కాదు.
1: It's not the one that you merely go through.
0: అది కేవలం చదువు.
1: That is only study.
0: దీనికి విద్య అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరు కాదు.
1: It doesn't justify through education.
0: జీవితం అంతయకును ఒక విద్యా స్వరూపమే.
1: The whole life is a very form of
0: education. విద్యామయమే.
1: Full of knowledge.
0: కనుకనే ఏ విచారం చేసినప్పటికీ విచార జ్ఞానం అంతయకును విద్యతో కూడినటువంటిది.
1: So whatever that we do, what we inquire, is full of this
0: విచారము విజ్ఞతతో కూడి ఉండాలి.
1: So this sort of inquiry should have this knowledge.
0: Nitya anitya parisirana gnanam anetundi vignata.
1: The knowledge comprises in making a distinction between that which is permanent.
0: Kanukune vidyarthulu ee naadu vinayakuni amitanga prarthistuntaru.
1: Therefore students pray to Vinayaka more and more today.
0: కేవలం తాము చదివేటువంటి చదువుకు మాత్రమే సహాయం చేసేటువంటి వాడు కాదు వినాయకుడు.
1: Vinayak is not the only one who supports in your learning process.
0: జీవిత పర్యంతం కూడాను అడుగడుగున కూడాను అడుగడుగున కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు.
1: వినాయక హెల్ప్స్ యూ ఎట్ ఎవ్రీ స్టెప్ త్రూఅవుట్ యువర్ లైఫ్ టైమ్ మూమెంట్ టు మూమెంట్.
0: సులభ ప్రసన్నుడు.
1: యు కెన్ హ్యావ్ హిమ్ ఈజీలీ.
0: అతన్ని పూజ చేయాలంటే
1: టు వర్షిప్ హిమ్
0: ఒక తుమ్మి పువ్వులు
1: ద ఫ్లవర్స్ ఆఫ్
0: అనగా మానవులకు అక్కరలేనటువంటివన్నీ కూడాను వినాయకుడికి పూజ చేస్తుంది.
1: దట్ విచ్ ఆర్ ఆఫ్ నో యూస్ టు మ్యాన్ కైండ్ ఆర్ ఆఫర్డ్ వినాయక.
0: జిల్లేడి పువ్వులు.
1: And the flowers of the calotropis.
0: ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు.
1: And if anyone eats those flowers, one will turn mad.
0: జిల్లేడి పువ్వులతో వినాయకుడిని పూజ చేస్తారు.
1: That flowers are used in worshipping Lord.
0: కనుకనే గడ్డితో పూజ చేస్తారు.
1: Worship is done with grass.
0: ఈ విధంగా వినాయకుని పూజ చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance in worshipping so?
0: అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడాను పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం.
1: ద మీనింగ్ ఈస్ దట్ వినాయక వాజ్ వర్షిప్డ్ బై అనిమల్స్ ఈవెన్ బిఫోర్.
0: కనుకని అతని ముఖము ఏనుగు ముఖము.
1: సో హిస్ ఫేస్ ఈస్ దట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: అతని వాహనము మూషికము.
1: ద చారిట్ ఈస్ ద రామ్.
0: ఇవన్నీ కూడాను మృగముల యొక్క చిహ్నములు.
1: దే ఆర్ ద సైన్స్ ఆఫ్ అనిమల్స్.
0: కనుక వినాయకుణ్ణి కేవలము మానవులు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు కూడాను పూజించేటువంటి వారు అని.
1: Vinayaka is worshipped not only by mankind but also by birds and animals.
0: Sarva jeevulakunu nayakudainatunti vaadu sarva jeevulakunu poojimpabadeetunti vaadu vinayakudu.
1: Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
0: Okka desamu okka kaalamu okka vyakti yokka tattvamto koodinatunti vaadu kaadu.
1: Vinayaka is not limited to the time and space.
0: Sarva deshamulaku sarva manavulaku sarva kalamulakunu sambandhinchinatundi vaadu vinayakudu.
1: He has got something to do with all countries, with all people of all nationalities.
0: Deeniki purana gaathamto konchemu konni prabodhalu gaavistu vachayi.
1: A teaching is also given in this connection by
0: kani puranamulu konni హాస్యాస్పదమైనటువంటి మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఎపిక్స్ ఆల్సో పోర్ట్రేడ్ ఇన్ ఎ ఫనీ వే.
0: ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట.
1: ఎట్ వన్ టైమ్ పార్వతి అండ్ శివ వర్ ప్లేయింగ్ డైస్.
0: అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి.
1: దే నీడ్ టు బి జడ్జ్.
0: ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి.
1: Who won, who lost?
0: అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు.
1: The Nandi, the bull is brought there as a witness.
0: ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానులు ఎక్కువ.
1: This Nandi, the bull is favorite of Shiva.
0: నంది వాహనుడు ఈశ్వరుడు.
1: Ishwara has this bull as the child.
0: అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది.
1: Though Ishwara lost the game, Nandi declared that he won.
0: నీవు జూదములో కూడా పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట.
1: పార్వతి కర్స్ దిస్ నంది బికాస్ స్టాండింగ్ గివింగ్ ఎ రాంగ్ జడ్జ్మెంట్.
0: ఏ విధంగా శపించింది?
1: వాట్ వే షీ కర్స్ హీ కర్స్
0: నీవు నయము కాని వ్యాధితో నీవు నశించిపోదువు కాక.
1: లెట్ యు డై విత్ ఎన్ ఇన్క్యూరబుల్ డిజీజ్.
0: అప్పుడు నంది వచ్చి తల్లి పాదముల పైన పడి, అమ్మా నన్ను క్షమించు, నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా.
1: నంది ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద మదర్ అండ్ సెడ్, షుడ్ ఐ నాట్ షో ద గ్రాట్యూట్యూడ్ టు
0: మై నాయకుడు ఓటమి గెలిచింది చెప్పటం నాకు కూడా ఓటమే కదా.
1: టు సే దట్ మై మాస్టర్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు లాస్ టు మీ.
0: అతన్ని గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది, నిజమే.
1: ఐ అటెడ్ ద లాయ్ ఓన్లీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రిస్పెక్ట్.
0: ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం.
1: బట్ పనిష్మెంట్ షుడ్ నాట్ బి సో సివియర్.
0: నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది.
1: నంది ప్రేయర్ ఫర్ ద పాండన్.
0: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది.
1: అండ్ నంది వాజ్ పాండన్ అండ్ ఆల్సో షీ టాట్ హిమ్
0: భాద్రపద చతుర్దశి దినము. భాద్రపద చతుర్దశి దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ.
1: భాద్రపద చతుర్దశి ఇస్ ద బర్త్డే ఆఫ్ మై సన్ వినాయక.
0: ఆ దినము నీవు భుజించేటువంటిది, నీకు అమిత ప్రీతి అయినటువంటిది, నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని.
1: ఆన్ హిస్ బర్త్ డే లెట్ యు ఆఫర్ ద మోస్ట్ డెలీషియస్ యువర్ ఫేవరెస్ట్ గ్రాస్ టు మై.
0: అలాగా ఏది ఎవనికి ఏది ప్రీతిగా ఉందో ఆ ప్రీతికరమైన దానిని అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు కూడా విమోచన అవుతాయి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ యు ఆఫర్ దాట్ యు లైక్ మోస్ట్ యుల్ బి అటోనింగ్ ఆల్ యువర్ సిన్స్.
0: కనుకనే తాను భుజించేటువంటి యొక్క ఆహారము పరిశుద్ధమైన ఆహారము గరిక.
1: దెర్ఫోర్ ద ప్యూర్ ఫుడ్ ఈజ్ హియర్ ద గ్రాస్.
0: ఆ గరికను తెచ్చి ఈ యొక్క పుట్టిన దినము గణపతిని పూజ చేశాడు.
1: On birthday he prayed and worshiped with his grass.
0: అప్పుడు నంది యొక్క అనారోగ్యము నిర్మూలమైంది.
1: It was then Nandi is cured of the disease.
0: ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చింది.
1: Then it picked up health.
0: దేవి కటాక్షం చేత శాప విమోచనమైంది.
1: Because of the grace of mother he atoned the sins.
0: కనుకనే దీనిని పురస్కరించుకునియే మానవుని ఎందుకులను ఎక్కడైనా కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రాలు పోయినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ పీపుల్ సే దట్ వెన్ యూ విజిట్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ యు జస్ట్ గివ్ అప్ సాక్రిఫైస్ దట్ యు లవ్ మోస్ట్.
0: ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటాదో దానిని భగవంతునికి అర్పితం చేయి.
1: దట్ వాట్ యు లవ్ ఇంటెన్స్లీ బెటర్ యు ఆఫర్ టు గాడ్.
0: అతి ఆర్పణే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేనిది అర్పణ చేస్తే అర్పణం కాదు.
1: సచ్ ఎన్ ఆఫరింగ్ ఇస్ ట్రూ ఆఫరింగ్ నాట్ ద వన్ దట్ యు డోంట్ లైక్.
0: కూరగాయలు ఎందుకు కానీ లేక తిను పదములు ఎందుకు కాని నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి.
1: దట్ వెజిటబుల్స్ ఆర్ ది డెలీషియస్ ఐటమ్స్ దట్ యు లైక్ మోస్ట్.
0: అనగా ఏమి, ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ పదమును కాని ఆ కూరగాయను కాని నీవు భుజించకూడదు.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ యూ షుడ్ నాట్ పార్టేక్ దట్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ లేటర్.
0: ఇది ప్రాచీన కాలం నుండి భారతీయ యొక్క సాంప్రదాయం పురస్కరించుకుని కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ట్రెడిషన్ పీపుల్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ దే ఆఫర్ దట్ వే.
0: చాలా మంది ప్రయాగ.
1: Now ప్రయాగ
0: అనగా ఏమిటి?
1: What is ప్రయాగ?
0: కాశీ అనగా ఏమిటి?
1: What is కాశీ?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన క్షేత్రమే కాశీ, దేహమే కాశీ,
1: బాడీ ఇస్ కాశీ.
0: ఈ కాశీ మధ్య లోపల గంగా ప్రవహిస్తూ ఉంటుంది.
1: ద గంగెస్ ఫ్లోస్ అక్రాస్.
0: ఆ గంగనే మన యొక్క జ్ఞానము.
1: దిస్ గంగెస్ ఇస్ ద విజ్డమ్.
0: ఈ జ్ఞానం అనేటువంటి గంగ యందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి.
1: Two other rivers, Yamuna Saraswati, Bhakti, Devotion, Shraddha, Sincerity, Merge.
0: Bhakti, Shraddha, Jnanamu, ee moodinti yokka ekatvame prayaga.
1: Prayaga is the combination of all this trinity, the devotion, sincerity and wisdom.
0: Mana yokka hrudaya sthayame.
1: Prayaga is present in the altar of our heart.
0: Kabatti hrudayaniki pavitramainatundi yokka ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థాన్ని ఫలమును అర్పితం చేయాలి.
1: Therefore it offers sweet fruits to our heart.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి.
1: Unfortunately the traditions have become a matter of fashion.
0: ప్రయాగకు పోతున్నారు.
1: They go to Prayaga.
0: అక్కడ పండాలు చెప్తారు. ఏదైనా నీకు ఇష్టమైనటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మకి అర్పితం చేయమంటారు.
1: There the priest tell you offer that you like most.
0: యోచన చేస్తారు అక్కడ.
1: He'll be thinking.
0: నిజంగా ప్రీతికరమైనటువంటి దానికి యోచన చేయనక్కర్లేదు.
1: To tell that you like most, you don't
0: need time. లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు.
1: Offer either a vegetable or a fruit to God.
0: కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది.
1: Some will take time and say, what is it that I like?
0: నాకు కాకరకాయ ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ బిట్టర్ గోల్డ్.
0: ఈ బిట్టర్ గోల్డ్ నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఇట్.
0: ఇదిగో నాకు ఇష్టం లేని నీకు అర్పితం చేస్తున్నాను.
1: దేర్ఫోర్ బిట్టర్ గోల్డ్ ఐ డోంట్ లైక్, ఐ ఆఫర్ ఇట్ టు యు.
0: తనకు ఏ ఫలము ఇష్టం లేదు దానిని భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
1: ద ఫ్రూట్ దట్ హి డజంట్ లైక్ హి ఆఫర్స్ టు గాడ్.
0: అది కాదు అర్పితము.
1: దట్స్ నాట్ ఆఫరింగ్.
0: ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి.
1: యు హావ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి.
1: యు షుడ్ హావ్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్ విత్ ఆల్ యువర్ లవ్.
0: ఇష్టాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు.
1: బట్ దే ఆర్ నాట్ ఆఫరింగ్ వాట్ దే లైక్, దే ఆర్ ఆఫరింగ్ వాట్ దే
0: ప్రేమనందున్నటువంటి హృదయస్సుడు తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ సేస్ లెట్ దట్ హ్యాపెన్.
0: నీవు చేసినట్టుగానే జరుగుగాక.
1: లెట్ ఇట్ హ్యాపెన్.
0: అనగా ఏంటి? భగవంతునికి ద్రోహం చేస్తున్నావు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్.
0: నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు లైక్ వన్ థింగ్ బట్ యు ఆఫర్ అనదర్.
0: భగవంతుడు కూడాను తనకి ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి. ఇష్టం లేనిదే వీనికి కూడాను అనుగ్రహిస్తుంటాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఆల్సో కన్ఫర్స్ యు దట్ వాట్ యు డిస్లైక్.
0: నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు.
1: దో హీ ప్రేస్ ఫర్ హెల్త్ బట్ హీ గివ్స్ యు ఇల్ హెల్త్.
0: నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు.
1: The fellow who wants wealth, well, he gets all
0: poverty. ఈ ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యద్ భావం తద్ భవతి.
1: This is the result of his own action.
0: నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు?
1: In fact, if you offer good wholeheartedly, you'll have in turn all good.
0: చెడ్డని అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు.
1: As you offer bad, you get in turn bad.
0: కనుకనే భగవంతునికి అర్పితం చేయనటువంటిది నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ వాట్ యు హావ్ టు ఆఫర్ టు గాడ్ ఇస్ హోల్ హార్టెడ్లీ దట్ వాట్ యు లైక్.
0: అదే హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటిది సత్యం సత్యం సత్యం.
1: హరిశ్చంద్ర కన్సిడర్స్ ద ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెడ్.
0: ఈ సత్యముకు నిమిత్తమై నేను ఏమైనా త్యాగం చేస్తానన్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: నీకందరికీ తెలుసును ఈ సత్య నిమిత్తమై తన ఆరు బిడ్డలను కూడా అమ్ముకున్నాడు.
1: ఫర్ సేక్ ఆఫ్ ట్రూత్ హి హస్ సోల్డ్ ఈవెన్ హిస్ వైఫ్ అండ్ సన్.
0: రాజ్యాన్ని కూడా దానం చేసుకున్నాడు.
1: హి సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్.
0: కట్టకడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు.
1: అల్టిమేట్లీ హి సోల్డ్ హింసెల్ఫ్.
0: సత్యం కోసం పాటుపడ్డాడు.
1: హి స్ట్రగుల్డ్ ఫర్ ట్రూత్.
0: సత్యం భగవత్స్వరూపము.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: సత్యం యొక్క పేరు భగవంతుడు.
1: Truth is God.
0: భగవంతుని యొక్క పేరు సత్యము.
1: The name of God is
0: ఎక్కడ సత్యమో అక్కడే భగవంతుడు.
1: Where there is truth, there is God.
0: సత్యాన్ని ఆరాధన చేయండి.
1: Therefore worship truth.
0: సత్యభావమును అర్పితం చేయండి.
1: Offer truthful feelings.
0: సత్య సంకల్పం చేతనే సత్యస్థానాన్ని పొందిపోతాం మనము.
1: Because of these thoughts which are based on truth, you will reach the state of truth.
0: బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahman.
0: కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం.
1: యాజ్ యు ఆఫర్ సో విల్ బి ది రిజల్ట్ ఇన్ ఎక్స్పీరియన్స్.
0: ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము.
1: వినాయక స్పీక్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి.
1: దర్ అదర్ ప్రూఫ్స్ ఆల్సో ఎవిడెన్సెస్.
0: వినాయకుడు
1: వినాయక
0: ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు.
1: హీ విల్ నెవర్ మేక్ ఎనీ వన్ సఫర్.
0: ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు.
1: హీ విల్ నెవర్ హార్మ్ ఎనీ వన్.
0: అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట.
1: ఫర్ దట్ రీజన్ దట్ యు వర్ అఫ్రైడ్ దట్ వినాయక మే కమ్ ఇన్ అవర్ వే వి ఫీడ్ హిమ్.
0: కుంభకర్ణుడు కాదు
1: వినాయక. ఇస్ నాట్ కుంభకర్ణ.
0: అతని పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు.
1: వి థింక్ ఆఫ్ హిస్ స్టమక్ అండ్ వి టేక్ హిమ్ అస్ కుంభకర్ణ.
0: గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ డెమన్ బై నేమ్ గణాసుర.
0: గణాసుర
1: గణాసుర
0: అనగా గణములపైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు.
1: మీన్స్ హి హడ్ గాట్ డెమోనిక్ టెంపరమెంట్
0: అతను కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ పెనెన్స్
0: ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్
0: ఈశ్వరుడు సులభ ప్రియుడు.
1: ఈశ్వర వుడ్ మేనిఫెస్ట్
0: ఎవరు ఏది అడిగితే ఇస్తుంటాడు.
1: పాపం హి కన్ఫర్మ్స్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్
0: ఇది మంచా చెడ్డా అని కూడా విచారణ చేయడు.
1: హి డజంట్ థింక్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్
0: పరాధీనుడు కనుకని భక్తులు ప్రార్థించినటువంటి దానంతా కూడా అందిస్తుంటాడు.
1: యాజ్ హి సబ్మిట్స్ హింసెల్ఫ్ ఇన్ డివోటీ హి గ్రాంట్స్ ఆల్ దట్ హి ఆస్క్ ఫర్ సేమ్ థింగ్ భస్మాసురుడు
0: నా హస్తము సోకిన వారంతా భస్మమైపోవాల వరాన్ని నాకు అందించమన్నారు.
1: హి వాంటెడ్ దట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బోన్ హూమ్సోవర్ దట్ హి టచెస్ విత్ హిస్
0: హ్యాండ్ అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మమైపోదురు గాక అని ఆయన అనుగ్రహించాడు.
1: హి సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బర్న్ టు యాషెస్ ఇఫ్ యు టచ్
0: చెడ్డను కోరినటువంటి వాడు కనుకనే తన హస్తము తన్నే సోకి తననే భస్మం చేసి
1: యాజ్ హి డిసైడ్ బ్యాడ్ థింగ్స్
0: అదే విధంగానే గణాసురుడు కూడాను భగవంతుని ప్రార్థించాడు.
1: సో హీ ఆల్సో ప్రేయర్ టు గాడ్
0: ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్
0: ఏం కావాలి నీకు
1: వాట్ యు వాంట్
0: స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: హి సేడ్ స్వామి లెట్ యు బి ఇన్ మై స్టమక్
0: ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: ఈశ్వర షుడ్ బి ఇన్ మై స్టమక్
0: సరే చేరిపోతానన్నాడు మాట ఇచ్చి ఆయన కడుపులో చేరిపోయాడు.
1: హి సేడ్ హీ ప్రామిస్డ్ అండ్ దేర్ హీ ఎంటర్డ్ ఇన్ టు స్టమక్
0: గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు.
1: ఈశ్వర ఇస్ ఇన్ ది స్టమక్
0: ఈశ్వరుడు ఎక్కడ పోయినాడో ఏమిటో అని పార్వతంతా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పోతుంటుండాలి.
1: పార్వతి వెంట ఆన్ సర్చింగ్ ఫర్ ఈశ్వర వేర్ హీ ఇస్
0: కట్టకడపటికి ఎక్కడా కనిపించలేదు.
1: ఫైనల్లీ షీ కుడ్ లొకేట్ ఎనీవేర్
0: తన సోదరుడు అయినటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళింది.
1: షీ అప్రోచ్ హర్ బ్రదర్ విష్ణు
0: బ్రదర్ ఎక్కడో వెళ్లిపోయాడు నా హస్బెండ్ ఇతను ఎక్కడైనా వెతికి నువ్వు తెప్పిస్తావా అని అడిగింది.
1: She said, "Brother, I don't know where my husband is. I am in search of him. Would you bring him back?"
0: తెలుసు ఎప్పుడు ఈశ్వరుడు ఈ విధమైనటువంటి యొక్క విచక్షణ జ్ఞానం లేకుండా అందరికి వరాలు ఇచ్చి అనేక విధములుగా అవస్థలు గురి అవుతుంటాడని.
1: He knows pretty well that Ishwara will put himself into problems without exercising discretion.
0: అమ్మా పార్వతి నాకు తెలుసు నువ్వు ఊరుకుండన్నాడు.
1: He said, "Parvati, I know. Be silent."
0: నీవు ఇంటి దగ్గరికి పోయి నేను తీసుకుని వస్తానన్నాడు.
1: Better you go home. I'll bring him.
0: అతని దగ్గర నంది ఉంది.
1: There is Nandi there.
0: ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు.
1: The Nandi was decorated.
0: ఈ గంగిరెద్దు మాదిరి దీనికి తీర్చిదిద్దాడు.
1: It's shaped in the form of an ox.
0: తాను మేడం వాయించుకుంటూ గంగిరెద్దుని వెంట తీసుకుని పోయాడు.
1: Along with the music, the Nandi was asked to proceed.
0: ఈ మ్యూజిక్ కు తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది.
1: Appropriate to the tune and the rhythm of the music, this Nandi started dancing.
0: Vishnu Leela Manasa Vigrahudu.
1: Vishnu is the very form of the mystery.
0: కనుకనే అతని లీలలు అనేకంగా నిరూపిస్తూ వచ్చాడు జగత్తునకు.
1: ఆల్ హిస్ మిస్టరీస్ ఆర్ టాట్ ఇన్ వేరియస్ వేస్.
0: బజారులో వెళుతుంటే ఆ మేళమునకు ఆ యొక్క తాళమునకు ఆ యొక్క నాట్యమునకు సన్నిహిత సంబంధమైనటువంటి ఒక లీనత్వం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద మ్యూజిక్ అండ్ ద రిథమ్ అండ్ ద డాన్స్ ఆఫ్ ద బో.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఈ యొక్క రాక్షసరాజు.
1: దిస్ డెమన్ కింగ్ సా దిస్ సినారియో.
0: చూచి చాలాసేపు దీన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ వాచింగ్ దిస్ హోల్ సీన్.
0: ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు.
1: గణాసుర వాజ్ సో ప్లీజ్డ్ విత్ దిస్ మ్యూజిషియన్స్ హీ సెడ్ దట్ యు వుడ్ గ్రాంట్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: యు షుడ్ నాట్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు గణాసురుడు.
1: ఐఎమ్ గణాసుర.
0: గొప్ప రాజు.
1: ఐఎమ్ ఎ గ్రేట్ కింగ్.
0: కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నన్ను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు.
1: Therefore you should keep up your promise and grant me what I ask for.
0: తప్పక ఇస్తానన్నాడు.
1: Israel certainly give it.
0: నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
1: He said, "Give me Ishwara present in your stomach."
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణువు తప్ప మరొకరికి తెలియదు.
1: This truth is only known to Vishnu, no one else.
0: అప్పుడు ఈ గణాసుడు ఈ యొక్క విష్ణు పాదములపైన పడి
1: గణాసుర fell at the feet of Vishnu.
0: స్వామి నా రహస్యము నీకు తప్ప అన్యులకు ఎవరికీ తెలియదు.
1: హి సేడ్, స్వామి ది సీక్రెట్ ఇస్ నోన్ టు యు ఓన్లీ.
0: నా మాట ప్రకారం ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను.
1: టు కీప్ అప్ మై ప్రామిస్ ఐ విల్ లూజ్ ఈవెన్ మై లైఫ్.
0: ఒక్క కండిషన్ ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ వన్ కండిషన్.
0: ఏమిటంటే నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు.
1: సీ దట్ మై హెడ్ ఈస్ వర్షిప్ బై ఎవ్రీబడి.
0: చర్మమును నీవు ధరించాలి అన్నాడు.
1: లెట్ యూ పుట్ ఆన్ మై స్కిన్.
0: తప్పక ధరిస్తానని చెప్పాడు.
1: హి సెడ్, ఐ విల్ సెటిల్ ఇట్.
0: కనుక ఏనుగు చర్మాన్ని విష్ణువు ధరిస్తాడు.
1: ఫర్ దట్ రీజన్ విష్ణు పుట్స్ ఆన్ ది స్కిన్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: ఈ యొక్క గణాసురుని యొక్క శిరస్సును ఆ గణపతి పైన పెట్టడం.
1: ది హెడ్ ఆఫ్ ది గణాసురా,
0: ఇవన్నీ అనేక కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు.
1: సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
0: ఇవన్నీ స్టోరీస్, స్టోరీస్,
1: దే ఆర్ ఓన్లీ స్టోరీస్.
0: అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి.
1: టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దేర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
0: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ, ది
0: సర్వుని యందు ఉండినటువంటి యొక్క దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: వినాయకుడు మనకంటే భిన్నమైనటువంటి వాడు కాదు.
1: వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మన హృదయవాసి అయినటువంటి ఒక తత్వమే దివ్యత్వమే ఆత్మతత్వము.
1: హీఈస్ ఇన్ డ్వెలర్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్. That is atmic quality.
0: Atare anni ganamulaku naathudu.
1: He is the master of all ganas.
0: Ganamulu pratyekanga ekkadano levu.
1: They are not separate.
0: Aidu karmendriyamulu, aidu gnanendriyamulu, ee dasendriyamule ganamulu.
1: The ten senses, cognitive and cognitive, they are gana.
0: Ee dasendriyamulakanta nayakudainatundi manasse ee okka శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
1: మైండ్ ఈజ్ సో ఫాల్ ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దట్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
0: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
0: సర్వుని యందు ఉండినటువంటి యొక్క దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్

0: మనస్సే ఈ యొక్క శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
1: మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ లీడింగ్ అవర్ లైఫ్.
0: ఈ మనసు కూడా అధీనుడైనటువంటి వాడు, అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి.
1: బుద్ధి హాస్ గాట్ అండర్ హిస్ కంట్రోల్ ద మైండ్.
0: తెలుగుని గణ అనగా ఏంటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానమునకు నాథుడు.
1: గణ మీన్స్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు.
1: Therefore from the worldly sense it is said the wives of Vinayaka are these two, the buddhi and
0: siddhi. ఈ బుద్ధికి జ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు, ఈ రెండింటికూడను పతిగా భావిస్తూ వచ్చారు.
1: He is considered the master because he happens to be the master of the intellect.
0: ఈ విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము, జ్ఞానము, ఆనందం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: As is the master of the intellect, we will be happy, we will be blissful.
0: కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే
1: in order to lead a happy life
0: ఇంద్రియములను భగవత్ అర్పితం గావించాలి.
1: We have to offer our senses to God.
0: మన మనస్సును భగవంతుని వైపు మరల్చాలి.
1: We have to direct our mind towards God.
0: బుద్ధికి మనం స్వాధీనమైపోవాలి.
1: We should
0: దీనినే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: We should submit to the intellect. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం.
0: అడుగు భాగం ది.
1: The body is at the bottom.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మ్యాటర్.
1: Body's matter.
0: పదార్థముల యొక్క చేరిక.
1: ఇది కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
0: దీనికి పైన ఉన్నటువంటిది ఇంద్రియములు.
1: అబౌ ద బాడీ ద సెన్సెస్.
0: ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు.
1: ఓవర్ దట్ మైండ్.
0: మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి.
1: అబౌ దట్
0: ఇంటెలెక్ట్. బుద్ధికి పైన ఉన్నటువంటిది ఆత్మ.
1: ఓవర్ దట్ ఆత్మ.
0: ఆత్మ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి ఎందు మాత్రమే చేరుతుంటారు.
1: సో దేర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్
0: దాని కిరణములు, దాని యొక్క ప్రకాంతి కూడా బుద్ధికి సోకుతుంది మొదలు.
1: ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ రిఫ్లెక్ట్.
0: కనుకనే బుద్ధిని సరి అయిన బుద్ధిగా మనము పోషించుకోవాలి.
1: Therefore we should have proper intellect.
0: మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరైనటువంటి జ్ఞాని అవుతాడు.
1: The one with good intellect is the one of wisdom.
0: కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు.
1: The purity of the intellect is the fulfillment, acquisition of wisdom.
0: కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: The stories of Vinayaka are very mysterious.
0: ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము,
1: the nature of Vinayaka,
0: కుమారులకు కూడాను ఒక స్పోర్ట్స్ పెట్టాడట.
1: That yes, put a competition force between sons.
0: ఎవరు ఈ త్రిలోకములను కూడాను తిరిగి వస్తారో వారికి మొట్టమొదట నేను బహుమతి ఇస్తాను అన్నాడు.
1: The one who would go around the three worlds will receive the award.
0: కానీ కార్తికేయుడు చాలా సులభ ప్రసన్నుడు.
1: కార్తికేయ ఆల్సో వుడ్ మ్యారీ,
0: అనగా సుబ్రహ్మణ్యం.
1: ఈ సుబ్రహ్మణ్య
0: ఇతనికి కుమారస్వామి అని కూడా పేరు.
1: ఈజ్ ఆల్సో కాల్డ్ కుమారస్వామి.
0: ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచమంతా చుట్టడానికి బయలుదేరాడు.
1: యాజ్ ది పీకాక్ హ్యాపెన్స్ విత్ చారిటీ స్టార్టెడ్ గోయింగ్ రౌండ్.
0: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అందువల్లనే సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉన్నది నా తండ్రి, నా తల్లియే.
1: ఎవ్రీవేర్ మై మదర్, మై ఫాదర్ ఆర్ ప్రెసెంట్.
0: ఇది ప్రకృతి పరమాత్మలు.
1: దిస్ ద మ్యాటర్ అండ్
0: పరమాత్మ లేని ప్రకృతి, ప్రకృతి లేని పరమాత్మ ఎక్కడా కనిపించదు.
1: దేర్ కెనాట్ బి నేచర్ వితౌట్ గాడ్, దేర్ కెనాట్ బి గాడ్ వితౌట్ నేచర్.
0: ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విశ్వము.
1: దేర్ఫోర్ ది యూనివర్స్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్.
0: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదర్శన చేస్తే విశ్వాన్ని ప్రదర్శన చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ రికగ్నైజ్డ్ ది ట్రూత్. ఇఫ్ హి గోస్ రౌండ్ ద పేరెంట్స్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ద వరల్డ్.
0: వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు.
1: సుబ్రహ్మణ్యేశ్వర ఇస్ కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అది చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు, నాన్న నేను వచ్చాను అన్నాడు.
1: హి సా దట్ సుబ్రహ్మణ్య స్వామి కమింగ్, దెన్ హి వెంట్ రౌండ్ హిస్ పేరెంట్స్, హి సెడ్ ఫాదర్ ఐ రిటర్న్.
0: పార్వతి నవ్వుతూ ఉండాలి.
1: పార్వతి స్మైల్.
0: ఏమిరాని తెలివితేటలు, ఎంత సులభంగా నీవు తప్పించుకుని పోతున్నావు, ఈ నాక్ ఒక క్రాక్ గా మార్చుకోవద్దు అనింది.
1: పార్వతి సెడ్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, డోంట్ కన్వర్ట్ దిస్ నాక్ ఇన్ టు క్రాక్.
0: కనుక ఈ నాక్ ను సరైనటువంటి యొక్క దివ్య భావంలో నీవు ఉపయోగించుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాక్ టు హ్యావ్ డివైన్ థాట్స్.
0: అప్పుడే గణపతి దీన్నంతా గురించి చెప్పాడు, తల్లి ఇది నాక్ కాదు, పరమ సత్యం.
1: దెన్ గణపతి సెడ్ మదర్, ఇట్స్ నాట్ నాక్, ఇట్స్ సుప్రీం ట్రూత్.
0: ముల్లోకములు ఎక్కడ ఉంటున్నవి?
1: వేర్ ఆర్ ది త్రీ వరల్డ్స్?
0: భూత భవిష్యత్ వర్తమాన కాలం అన్నారు.
1: హూ సే ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్?
0: భూలోకం భూర్లోకం స్వర్గలోకం అన్నారు.
1: హూ సే ద ఎర్త్ భూర్లోకం?
0: పాతాళ లోకం భూలోకం స్వర్గలోకం అన్నారు.
1: హూ సే ద పాతాళ? హెవెన్ అండ్ ఎర్త్.
0: ఈ మూడు లోకములు చుట్టూ మూడు లోకములు ఎందు ఉన్నది ఒక్కటే దైవము.
1: One God is present in all the three worlds.
0: కాబట్టి దైవాన్ని మనం ప్రదర్శన చేస్తే, దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు ఫలసిద్ధి ఏర్పడుతుంది.
1: Therefore when once you offer to God, everything else you can accomplish.

0: అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయన ఈ విధమైనటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటే నిమిత్తమై నీవు నాయకుడుగా నుండు కాక సర్వులు కూడా నిన్ను వారు అనగా పూజించరు కాక అన్నాడు.
1: In order to teach this principle of truth, of wisdom and the infinity, well, let you be the master of this world.
0: ఈ ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదట వినాయకుని పూజ.
1: Any auspicious occasion will begin with prayer to Vinayaka.
0: సంగీతం వాళ్ళు కూడా వాతాపి గణపతిం భజే మొట్టమొదటి వాతాపిని ప్రార్థిస్తారు.
1: Musicians start praying to Ganesha first.
0: ఒక ఇల్లు పునాదులు వేయాలంటే ముందు వినాయకుని పూజిస్తారు.
1: To lay the foundation
0: strong. పెళ్లికైనా మొట్టమొదటి వినాయకుని పూజిస్తారు.
1: Every act we pray.
0: ఏ శుభకార్యములకు వినాయకుని పూజిస్తారు.
1: For all auspicious occasions we pray
0: to Vinayaka. సర్వ కార్యములకు కూడాను ప్రథముడైనటువంటి పూజారుడు వినాయకుడు.
1: ఫర్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీ ది వన్ హూ షుడ్ ప్రే టు ఇస్ వినాయక.
0: ఎక్కడ ఉండినటువంటి వినాయకుడు మనం పూజించాలి?
1: దెన్ వేర్ ఇస్ హీ, హూమ్ షుడ్ యు ప్రే?
0: బయట లేడు వినాయకుడు.
1: వినాయక ఇస్ నాట్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: నీ హృదయ స్థాయి
1: ఇస్ ఇన్ ది ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుకని ఎక్కడ ఉన్నాడు నా సాక్షిగా నేను చెప్తున్నానని ఇక్కడ హృదయం కొట్టి చెప్తున్నాం మనం.
1: We say, thumping our chest, that he is here as a witness.
0: అది ఏ నీ కాన్షియన్స్.
1: దాట్ ఈస్ యువర్ కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క విట్నెస్.
1: దాట్ ఈస్ యువర్ విట్నెస్.
0: అది ఏ నీ సాక్షి.
1: దాట్ ఈస్ యువర్ ఇటర్నల్ విట్నెస్.
0: ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, యువర్ కాన్షియన్స్ టు స్టాండ్ యాజ్ ఎ విట్నెస్.
0: ఏదో ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఓన్లీ టు ప్లీజ్ అదర్స్.
0: ఒకరిని తప్పించుకోవాలని చెప్పిన మనం మాట్లాడకూడదు.
1: నాట్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును, కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు.
1: యూ కెన్ ఎస్కేప్ ఎనీవన్ బట్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్.
0: ఎవరినైనా నీ మోసం చేయవచ్చును.
1: You can deceive anybody.
0: కానీ దైవాన్ని మాత్రం మోసం చేయలేదు.
1: But you can never deceive God.
0: కనుకనే దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should understand the nature of God very clearly.
0: ఇవన్నీ కూడా దేహ తత్వాలే మనం.
1: We stand for
0: ఈ దేహంతో కూడినటువంటిది ఎంతకాలం సత్యము?
1: How long does it last?
0: అందువల్లే తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోలు బొమ్మ.
1: ఇట్స్ ఎ డాన్సింగ్ డాల్, అండర్స్టాండ్ ఇట్స్ మిస్టరీ.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న ముందున్నదిరా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోలు బొమ్మ.
1: వాచ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ డాన్సింగ్ డాల్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ఇట్స్ బ్యూటీ అండ్ ద ఫన్ అండ్ ద ఫ్రోలిక్. There lies ahead the old age.
0: ఇది కేవలం ఒక తోలు బొమ్మ.
1: ఇట్స్ ద వన్ ఆఫ్ దిస్ స్కేల్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న.
1: డోంట్ ఫీల్ ప్రైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ.
0: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి, ఎంతకాలం ఈ యూత్.
1: How long this youth stand?
0: ఎంతకాలం నీ యవ్వనము?
1: How long this youth?
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
1: There lies ahead the old age.
0: అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు?
1: Then whom do you pray?
0: కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: మసల లేవు.
1: యు కెనాట్ మూవ్ అబౌట్.
0: కానీ మసకలు
1: ఫుల్ ఐస్.
0: మోమును మడతలు పడే తల నరసే కదా.
1: ద హోల్ ఫేస్ ఇస్ ద
0: ముసలి కోటి అని పసివారం. నేను ముసిముసి నవ్వు ఒక తరసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ తమాష చూడల తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ బాడీ. అండర్స్టాండ్ దిస్.
0: అదే రీతిగానే ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావించాలి. మన సంకల్పం పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి.
1: వీ షుడ్ ఆఫర్ అవర్ సీక్రెట్ థాట్స్ టు గాడ్.
0: అది ఏ వినాయక చవితి యొక్క పరమార్థం.
1: దట్ ఈస్ సుప్రీం ఎయిమ్ ఆఫ్ వినాయక.
0: అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ అండర్స్టాండింగ్
0: ఏదో మట్టితో చేసినటువంటి బొమ్మలు తెచ్చిపెట్టి
1: వీ బ్రింగ్ ద డాల్
0: దానికి అంతా కూడా ఏదో పనికిరాని పువ్వులంతా చెత్తంతా పడవేసి
1: టు దిస్ ఐడల్ మే ఐడల్ మేడ్ అప్ ఆఫ్ మడ్ వీ ఆఫర్ ఆల్ ద డర్టీ.
0: మనకు అవసరం లేనటువంటి అంతా భగవంతునికి ఇచ్చి
1: వీ గివ్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ.
0: భగవంతుని దగ్గర నుంచి మనకు అవసరమైనవి పొందుతున్నాము. ఇది పెద్ద వడ్డీ వ్యాపారం.
1: బట్ వీ వాంట్ టు హ్యావ్ ఆల్ దట్ వీ లైక్. But it's just a bargain.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటిది వ్యాపారం.
1: It's not the business that we are supposed to undertake.
0: భగవంతుడా నీకు ఇవ్వవలసినటువంటిది పవిత్రమైనటువంటిది ఇవ్వాలి.
1: Oh God, what I am supposed to offer is the one which is sacred.
0: లోకములో మీరు చక్కగా విచారణ చేసి చూడండి.
1: You think well in this
0: world. పశువులు ఉంటున్నాయి.
1: Here animal.
0: ఆవు ఉంటుండాలి.
1: Is a cow.
0: ఆవుకు మనకు పరికరానటువంటి గడ్డిని వేస్తున్నాము.
1: We just feed it with grass.
0: మనము వంచి పారవేసినటువంటి గంజిని వేస్తున్నాము.
1: We offer also the
0: కానీ ఆ పనికి మారినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుంది.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ టు యూ బట్ ఇట్ గివ్స్ యు మిల్క్.
0: పవిత్రమైనటువంటి దానిని అందిస్తుండాలి.
1: కౌస్ గివ్ యూ సీక్రెట్ థింగ్స్.
0: కాని ఈనాటి మానవుడు
1: బట్ మ్యాన్ టుడే
0: పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు.
1: బట్ హీ కీప్స్ టు హింసెల్ఫ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్ అండ్ ఆఫర్స్ అన్సేక్రెడ్ థింగ్స్.
0: ఇది కాదు,
1: ఇస్ నాట్ దట్
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి.
1: వి షుడ్ ఆఫర్ దట్ వాట్ వి లైక్ మోస్ట్.
0: భగవంతుడా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి ఆశిస్తున్నాము.
1: వి గో ఆన్ ఆస్కింగ్ గాడ్ ఐ వాంట్ దిస్, గాడ్ ఐ వాంట్.
0: ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది?
1: దెన్ వెన్ డు యు హావ్ దిస్ రైట్ టు ఆస్క్?
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది.
1: వెన్ యు యాక్ట్ దట్ వే దట్ వుడ్ ప్లీజ్ గాడ్ దట్ యు హావ్ ది రైట్ టు ప్రే.
0: ప్రీతికరమైనటువంటి యొక్క కర్మను నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటివి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు.
1: Without undertaking action that would be pleasing God, you cannot get that what you like from him.
0: మొట్టమొదట భగవంతునికి ప్రీతికరమైనటువంటి మనం చేయాలి.
1: Therefore we should do that would please God.
0: అప్పుడు భగవంతుడు కూడాను నీకు ప్రీతికరమైనటువంటి నీకు అందిస్తాడు.
1: And God will give you in turn what you
0: like. ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము.
1: This truth is well explained by Vinayak.
0: కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు.
1: Vinayak is the master of life.
0: నీ స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు.
1: You should never be bound by your selfishness.
0: స్వార్థాన్ని త్యాగం చేయి.
1: Sacrifice yourself.
0: పరాత్మని చేబట్టు.
1: And then take the spiritual end.
0: దివ్యత్వాన్ని అనుభవించు.
1: Experience divinity.
0: ఇదే నిజమైనటువంటి వినాయకు యొక్క తత్వము.
1: This is the true nature of Vinayaka.
0: కనుక వినాయకుడనగా కేవలం ఏదో ఒక ఎలుక తల పెట్టుకుని ఒక ఏలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ దట్ వినాయక్ హస్ మియర్లీ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ మూవింగ్ అబౌట్ విత్ ఎ రాట్ యాజ్ ద చారియట్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సరస్వతికి వాహనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది చారియట్ ఆఫ్ సరస్వతి?
0: సరస్వతికి వాహనం స్వాన్, హంస అంటారు.
1: ద చారియట్ ఆఫ్ సరస్వతి స్వాన్.
0: ఈ యొక్క హంసను ఎక్కి సరస్వతి పోతుందా అంటే ఎట్లా పోతుంది?
1: హౌ కెన్ షీ మూవ్?
0: ఈ సరస్వతి అంటే ఎవరు?
1: హూ ఇస్ సరస్వతి?
0: సరస్వతి వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్.
0: సరస్వతి
1: ద వెరీ స్పీచ్ ఇస్ సరస్వతి.
0: వాక్ అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి?
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ ఫ్యాకల్టీ వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఇస్ ద బేసిస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది.
1: When you breathe in and breathe out, then only you can speak.
0: Breathe in and breathe out. Ucchvasa nishwasam lekunda walk mana daggara nunchi raadu.
1: Without this breathing exercise, breathing and breathing out,
0: you cannot speak. Walk anetundi saraswati ki ucchvasa nishwasam le deeniki vaahanamu.
1: Therefore, for the speech faculty presiding deity, Saraswati has the swan and the chariot.
0: Walk devata swarupudaina saraswati ki ఈ యొక్క హంస వాహనము అన్నారు.
1: దేర్ఫోర్ సరస్వతి హ్యాస్ ది స్వాన్ అస్ ది చారియట్.
0: ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
1: వేదాంత హ్యాస్ సో మచ్.
0: ఎంత పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
1: ఇట్ హస్ గాట్ ది ఇన్నర్ సీక్రెట్స్.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు.
1: బట్ వీ డోంట్ గో బై ది సీక్రెట్ ఇంటర్ప్రిటేషన్.
0: హంసన్ ఎక్కి వెళ్లిపోయింది సరస్వతి.
1: సరస్వతి మూవ్స్ అబౌట్ విత్.
0: ఇలాంటి భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ రియలైజ్ ట్రూత్.
0: కనుక మొట్టమొదట మనం భగవంతునికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్
0: లైక్స్. భగవంతునికి ఏది ఇష్టం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డజంట్ లైక్ ఎనీథింగ్.
0: తన యందే ఉంటున్నవి
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
0: కాని మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు.
1: టు రిడీమ్ యూ హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ లైక్స్ సర్టన్ థింగ్స్.
0: మీరు ఎక్కువ మాట్లాడకండి.
1: Don't talk too much.
0: నీ పని నువ్వు చక్కగా చెయ్యి.
1: Do your duty.
0: దైవ చింతన చెయ్యి.
1: Think of God.
0: ఇలాంటివంతా చెప్తుంటే ఇది తనకు కోసమా చెప్పేటువంటిది?
1: These things are not thought for his own sake.
0: కాదు కాదు. ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే.
1: Whatever is said, whatever is done, it's for you.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
1: Know this truth first.
0: ఇదే నా యొక్క మంచి కోసము అన్నాడు.
1: This for my good.
0: అనేక పర్యాయములు చెప్పాను మీకు కూడాను.
1: Swami said repeat.
0: ఏది జరిగినా ఇది నా మంచి కోసమే.
1: Whatever may happen, it's for my good.
0: కథ మీకు చెప్పాను.
1: Swami said a story.
0: ఒక రాజు ఉండేటువంటి వాడు.
1: The king.
0: ఆ రాజు ఏమైపోయింది? ఎప్పుడు కూడాను ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకుని బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు.
1: As happened to be the king, there are number of servants moving about. They used to remove the peeling and cut the vegetables.
0: Sugar cane.
1: The sugar cane.
0: కాని ఒక రోజు ఏమైంది రాజుకు, నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది.
1: వన్ డే కింగ్ వాంటెడ్ టు కట్ ది షుగర్ కేన్ హిమ్సెల్ఫ్.
0: ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు.
1: While holding it, he had cut it with a knife.
0: వేలు తెగిపోయింది.
1: Well, his finger was cut.
0: రక్తం కారుతుండాలి.
1: Blood was bleeding.
0: ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూచాడు.
1: The minister saw this.
0: చేతులు కట్టుకున్నాడు.
1: He folded hands.
0: మహారాజా, it is good for you. ఇది నీ మంచి కోసమే అన్నాడు.
1: The minister said, oh king, this happened for your own good.
0: ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా?
1: What my finger is cut, do you think it's for my good?
0: నా ప్రమాదాన్ని నీవు ఆశిస్తున్నావా?
1: You are thinking of that.
0: నా కష్టాన్ని నీవు కోరుతున్నావా?
1: You are thinking your desire.
0: ఇలాంటి మంత్రి నా దగ్గర ఉండకూడదు.
1: Yes, you shouldn't be here anyway.
0: ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు.
1: He called one soldier there and imprisoned the minister.
0: అతను జైల్లోకి పోతూ కూడాను, మహారాజా, this is my good.
1: While he was getting into the jail, he said, this also for my good.
0: చెప్పాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అన్నాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
1: దెన్ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ యూ, నౌ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ మీ.
0: రాజుకు కొంచెం తల తిరిగింది.
1: ది కింగ్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఆల్.
0: జైలు తీయటం నా మంచి కోసం అన్నాడు.
1: మై ఫింగర్ ఇస్ గుడ్ ఫర్
0: మై. జైలు పోవటం అతని మంచి కోసం అంటున్నాడు.
1: ది ఇంప్రిజన్మెంట్ ఇస్
0: మంచి అవుతుంది.
1: హౌ కెన్ దట్ హ్యాపెన్
0: అని ఒక ఆలోచనలో మునిగాడు.
1: హీ వెంట్ ఆన్ థింకింగ్.
0: ఈనాటి రాజులకంతరు కూడాను తలపైన వజ్రవేడు రిమలకత మాణిక్య ఓమేదికి పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది, తల లోపల రాగి ఉంటాది.
1: Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head.
0: Endukante andaru kodunu itharulu yokka oka sahayamto vaadu jeevisthuntaru.
1: Because they live with all the help of
0: God. Dani kosame mantralu pettukotamu.
1: Therefore they have ministers.
0: Appudu vellaadu ayipoyindi.
1: Event
0: oka 3 4 dinalu ayin tarvata ee raju veta margam ayipoyi aranyaniki velutunnadu.
1: After 3 and 4 days the king was proceeding on hunting.
0: Raju sahayam ledu.
1: King had no helper.
0: మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు.
1: సిపాయిస్ దే డోంట్ సిట్ ఇన్
0: ఈ మంత్రి లేకుండా పోవటం వల్ల రాజు ఒక్కడే రథంలో వెళ్లిపోతున్నాడు.
1: కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆల్ అలోన్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ది మినిస్టర్.
0: తిరిగాడు తిరిగాడు తిరిగాడు తిరిగాడు.
1: హి వెంట్ రౌండ్.
0: అలసిపోయాడు.
1: వాస్ టైర్డ్.
0: ఎవరింత నీరిచ్చేవాడు కూడా లేదు.
1: నోబడీ వాస్ దేర్ టు ఆఫర్ వాటర్.
0: పండుకున్నాడు.
1: హి సాట్ ఇన్ రిట్రీ.
0: ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంత ఉంటుంటారు, అడవి జాతి వారు.
1: There are tribals there in the forest.
0: They are chala gajadongalu.
1: There are thieves, big robbers.
0: Variki oka panduga vachindi.
1: That was a festive day.
0: Aa panduga emitadi?
1: What's that?
0: Tama kula devataku oka manchi dehaanni bali ivvali.
1: It is the day, auspicious day, that they have to sacrifice a very good body.
0: అప్పుడు తన యొక్క సిపాయిలందరిని అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి.
1: He sent all his soldiers to go around and bring a body which is to be offered to God.
0: ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు.
1: They saw the king lying there sleeping under a tree.
0: చూచారు ఆ దొంగలు.
1: Those thieves saw that.
0: అరే మంచి వాడు చిక్కాడు.
1: He said they were happy that
0: మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు.
1: Here is the body which is equal to a laddu to our deity.
0: Chikkadu atanni pattukunnaru.
1: They caught hold of him.
0: Tisukoni aa dongala raju daggariki vellaru.
1: They have taken him to the king there.
0: Sare manchi vaadu chikkadu, repati dinam taginatundi prayatnalu cheyandi annaru.
1: He said yes, we could have a good body, make preparations for tomorrow.
0: Bhojanam pettaru.
1: He was fed.
0: Atariki taginatundi aaharam andichadu.
1: He gave him food.
0: ముఖం పైనంత కుంకుమ రాశారు.
1: అండ్ దే అప్లైడ్ కుంకుమ.
0: వేపాకంతా ఒళ్ళు కంతా కట్టారు.
1: అండ్ సో మెనీ
0: దేవి దగ్గరికి తీసుకుని పోతున్నారు.
1: ద బాడీ వాస్ టేకెన్ టు ది ప్రిసైడింగ్ డీటీ మదర్ గాడెస్.
0: అక్కడ తీసుకుని పోయి తల కొట్టేసే కోసం అని.
1: హి వాస్ రెడీ టు బి బిహెడెడ్.
0: అక్కడ ప్రీస్ట్ ఉన్నాడు.
1: దేర్ వాస్ ప్రీస్ట్.
0: ఆ ప్రీస్ట్ చూచాడు, దైవమునకు అర్పితం చేసేటువంటి దాంట్లో ఎలాంటి దోషము ఉండకూడదు.
1: Any offering to God should not have any defect or a mistake there.
0: అంగహీనమైనటువంటి దేహము దైవికి అర్పితం చేయకూడదు.
1: You cannot offer any handicapped body.
0: అన్ని అంగములు చక్కగా ఉన్నాయో లేదో చూడండి అన్నాడు.
1: So they are checking up this body now.
0: చూచారు.
1: They saw.
0: అంతా చూచారు, వేలు దగ్గరికి వచ్చింది.
1: But it's matter of fingers there.
0: ఆ వేలు కట్ అయిపోయింది.
1: The finger was cut.
0: చీ చీ చీ చీ. అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసేశారు.
1: Then they said, the mother goddess would not accept this handicapped body without a finger. They left him go.
0: Mantri cheppinaatvanti vaaku athiniki manasulo cheripoyindi.
1: Then he could think of what minister said.
0: Good for you annadu.
1: He says good for you.
0: Ee velu lekapotam cheta ee naadu naa prathana pranam bratikindi.
1: As my finger is cut, I could be alive today.
0: Mantri cheppindi parama satyam ani vishwasinchadu.
1: So then he had full faith in whatever the minister said.
0: ఈ మంత్రికి ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు, అది జైల్లో ఉంటున్నా అతనికి ఏం మంచిది.
1: బట్ ది మినిస్టర్ ఆల్సో డిక్లేర్ దట్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్.
0: ఆ ఫారెస్ట్ నుంచి నేరుగా జైలు దగ్గరికి వెళ్ళాడు.
1: రైట్ ఫ్రమ్ ది ఫారెస్ట్ హీ వెంట్ స్ట్రైట్ టు ది జైల్.
0: మంత్రి, నీవు చెప్పినది నిజం అయిపోయింది, పరమ సత్యము.
1: ఓ మినిస్టర్, వాట్ యు సే దిస్?
0: నా వేలు పోవటం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: ది ఫింగర్ ఇస్ కట్, yes, ఇస్ గుడ్ ఫర్
0: మీ. ఎందుకంటే అక్కడ దేవి నన్ను అంగీకరించలేదు, నా ప్రాణంతో వెనుకు పంపించింది.
1: బికాస్ గాడెస్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్ బాడీ.
0: కానీ నిన్ను జైలుకి పంపేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు, ఏమిటి నీ గుడ్ అన్నాడు.
1: బట్ వెన్ యూ ఆర్ సెంట్ టు ప్రిజన్ యూ సెడ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ. వై డిడ్ యూ సే దట్?
0: మహారాజా, నేనే గిన బాగా ఉంటే, జైల్లో లేకుండా గిన ఉంటే నేను కూడా నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనమైపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు.
1: అండ్ ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, because I was there in the prison, I could not follow you. Had I followed you, they would have left you and they would have beheaded me.
0: కనుక నన్ను జైల్లో పెట్టడం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: సో ఇంప్రిజన్మెంట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: నా ప్రాణం కూడా బ్రతికింది.
1: సో ఐ కుడ్ బి అలైవ్.
0: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. నీ ప్రాణము బ్రతికింది.
1: సో ఇట్స్ గుడ్ ఫర్ యూ.
0: కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: సో వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది.
1: వెన్ యు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ విల్ బి డిజర్వింగ్, యూ విల్ ఎర్నింగ్ గాడ్స్ గ్రేస్.
0: నీ యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించే.
1: ఇఫ్ యు ఫాలో యువర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, వెన్ డు యు అండర్స్టాండ్ ది డివినిటీ?
0: ఏది చెప్పినా ఏది చేసినా అంత నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: వాట్ ఎవర్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ ఈస్ డన్ బై గాడ్, ఇట్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్.
0: అదియే మన భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ
1: ఉంది. దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్.
0: ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వస్తుంది.
1: ఎవ్రీ ఫెస్టివల్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిచువల్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ పాత్.
0: కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు, ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ ది టెండర్ హార్ట్స్ అండ్ ద మోడర్న్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ.
0: ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
1: ది స్ట్రగుల్ ఫర్ దిస్ మీన్ లైఫ్.
0: కాదు కాదు,
1: నో,
0: మన చదువు అంతా కూడాను మన యొక్క జీవిత నిమిత్తము,
1: ఆల్ ఓవర్
0: జీవనోపాధి నిమిత్తం కాదు.
1: All our education is for life.
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for a living.
0: కాని ఈనాడు లివింగ్ నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: But we struggle for a living.
0: లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
1: But we should work for the ideal.
0: ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: We should set an ideal.
0: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది.
1: సో ద నేచర్ ఆఫ్ వినాయక హాస్ గాట్ సో మచ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు.
1: సో వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: హృదయ పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ఎన్ ఆల్టర్ ఆఫ్ యూర్ హార్ట్.
0: అనగా సర్వ విఘ్నములకు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు.
1: సో హీ గోస్ ఆన్ కాస్టనింగ్ ఎవ్రీ టైమ్.
0: చెడ్డదేమైనా చేయటానికి పోతే అరే బాయ్ ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
1: If you commit anything, any mistake, he will caution you, don't do that.
0: కానీ నీవు దానిని లెక్క చేయటం లేదు.
1: బట్ యూ డోంట్ మైండ్, యూ డోంట్ పే హీట్ టు దాట్.
0: పోతున్నావు,
1: యూ ప్రొసీడ్.
0: కట్టకడపటికి బాధలు పడుతున్నావు.
1: అల్టిమేట్లీ యూ సఫర్.
0: నిజంగా దానిని నువ్వు ఫాలో చేస్తే,
1: బట్ ఇఫ్ యూ ఫాలో ది డిక్టేట్,
0: ఎంత బాగుపడతావు నీవు.
1: వెల్ యూ విల్ బి ఫైన్.
0: దీనిని పరిష్కరించుకుని ఫాలో ది మాస్టర్.
1: Basing on this, it is said, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Your conscience is your master.
1: Your conscience is your master.
0: Then follow the master.
1: Follow the master.
0: Face the devil.
1: Face the devil.
0: Fight to the end.
1: Fight to the end.
0: Finish the game.
1: Finish the game.
0: ఇది నీ యొక్క జీవితం యొక్క పరమావధి.
1: This is the main aim of life.
0: మొట్టమొదట దైవాన్ని మీరు ఫాలో చేయండి.
1: First follow God.
0: దైవాజ్ఞను శిరసావహించండి.
1: Follow the command of God.
0: దైవ శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి.
1: Never transgress.
0: అది ఏ నిజమైనటువంటి రక్ష, అదే నిజమైనటువంటి పరమాత్మని యొక్క ప్రేమ భిక్ష.
1: దట్ ఈస్ ది ట్రూ ప్రొటెక్షన్ అండ్ దట్ ఇస్ ద ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో స్పెషల్ గ్రేస్ గివెన్ టు యూ.
0: ఇది ఏ ప్రేమ తత్వం యొక్క మహాశక్తి.
1: దిస్ ఇస్ ద పవర్ ఇన్ ద ట్రూ లవ్.
0: గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడు అంటే గణపతి మాత్రమే కాదు, అందరూ పార్వతి పుత్రులే, అనగా పృథ్వీ పుత్రులే.
1: నాట్ ఓన్లీ గణపతి, ద సన్ ఆఫ్ పార్వతి, ఆల్ ఆఫ్ us, everyone is the son
0: అనేక
1: of పార్వతి.
0: పర్యాయం చెప్తుంటాను.
1: స్వామి సేస్ రిపీటెడ్
0: పార్థ పార్థ పార్థ అని కృష్ణుడు పార్థ పార్థ అనే కలవరిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గోస్ ఆన్ రిపీటింగ్ దిస్ నేమ్ పార్థ.
0: పార్థ అనగా ఎవరు?
1: హూ ఇస్ పార్థ?
0: పృథ్వీపుత్రుడే పార్థుడు.
1: ద సన్ ఆఫ్ అర్త్ ఇస్ పార్థ.
0: కాబట్టి ఒక అర్జునుడు మాత్రమే కాదు,
1: నాట్ మీర్లీ అర్జున,
0: అందరూ పృథ్వీపుత్రులే.
1: ఆల్ ఆర్ ద సన్స్ ఆఫ్ మదర్ అర్త్.
0: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ద ట్రూత్.
0: ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయమునందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దట్ వినాయక ఇస్ విత్ ఇన్ యూ, యూ విల్ బి ఆల్ పవర్ఫుల్.
0: పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై, గాంధీవాన్ని సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు.
1: యు అక్వైర్ దట్ పాశుపతాస్త్ర అండ్ గాండీవ. అర్జున అండర్ టు పెనెన్స్.
0: ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ కేమ్.
0: ఏమిటి?
1: వాట్?
0: భూమి లోపల పాతినారు ఈ ఏకస్తంభం.
1: అండ్ దిస్ సింగిల్ పిల్లర్ ఈస్ ప్రెసెంట్.
0: ఇతని తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ బిన్ అబ్స్టికల్ for all his penance,
0: కానీ
1: ఈ
0: తపశక్తి చేత,
1: బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ దిస్ పెనెన్స్,
0: అగ్ని వచ్చి ఆ చెదలను కాల్చివేసింది.
1: ద ఫైర్ వెంట్ ఆన్ బర్నింగ్ దిస్.
0: ఈ విధంగా ఒక్కోదానిని అధీనం చేసుకుంటూ వచ్చాడు.
1: And he went on conquering all the elements.
0: పంచభూతములను అనగా ఎలిమెంట్స్ అంతా కూడాను అర్జునుడు స్వాధీనం చేసుకున్నాడు.
1: అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దిస్
0: వాయువును స్వాధీనం చేసుకున్నాడు.
1: హి కుడ్ హ్యావ్ కంట్రోల్ ద విండ్
0: అగ్ని స్వాధీనం చేసుకున్నాడు.
1: ఫైర్
0: జలమును స్వాధీనం చేసుకున్నాడు. శబ్దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
1: సౌండ్
0: పర్సన్ స్వాధీనం చేసుకున్నాడు.
1: ఆల్సో సెన్స్ ఆఫ్ టచ్
0: దేని వల్ల
1: హౌ
0: తపశ్శక్తి
1: ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్
0: ఏంటి తపస్సు
1: వాట్ ఇస్ పెనెన్స్
0: త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
1: ది యూనిటీ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ పెనెన్స్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ థాట్స్ వర్డ్స్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈ ప్రాచీనులంతా కూడాను ఈ అర్జున యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఏన్షియన్స్ వెంట్ ఆన్ ప్రైజింగ్ ద నేచర్ ఆఫ్ అర్జున.
0: పల్లని ఎంతంతా కూడాను గొప్ప ఉరుములు మెరుపులు అంటుంటే అర్జున అర్జున అర్జున అనే అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు.
1: ఈవెన్ నౌ వెన్ దిస్ థండర్ అండ్ లైట్నింగ్ పీపుల్ గో ఆన్ రిపీటింగ్ అర్జున.
0: అనగా ఏమి పంచభూతమును స్వాధీనం చేసుకున్నవాడు కాబట్టి అర్జునుడు అర్జున పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పిన వారి విశ్వాసం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్. వెన్ యూ రిపీట్ హిస్ నేమ్ యూ విల్ నెవర్ సఫర్ బికాస్ ఆఫ్ థండర్ బోల్ట్.
0: పంచభూతమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ గాట్ ఫుల్ కంట్రోల్.
0: అట్టి దివ్యతత్వాన్ని ఒక్కతూరి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ ద డివినిటీ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎయిల్మెంట్స్.
0: కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు.
1: సో వినాయక ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం
1: ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్.
0: అతనికంటే మరొక నాయకుడు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ మాస్టర్.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ నో అదర్ మాస్టర్.
0: కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మన విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ గాడ్.
0: కనుక మనం ఏ ఒక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల కూడా మొట్టమొదట వినాయకుడి పాట పాడతాం.
1: ఇన్ అవర్ భజన్స్ వి సింగ్ వినాయక సాంగ్.
0: ఎందుకు పాడాలి?
1: వై
0: మనం ఓం మొదలు ప్రారంభిస్తాము.
1: వి బిగిన్ విత్ ఓం.
0: ఇది ప్రణవము.
1: ఇట్స్ ప్రణవ.
0: ప్రణవం అనేటువంటిది ముందు వెనుక రెండు ఉండాలి.
1: ద ప్రైమల్ సౌండ్ ఓం షుడ్ ప్రిసీడింగ్ అండ్ టు బి లేటర్.
0: ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను వెనుక గాడ్ పెట్టే.
1: ప్రణవ ఇస్ ది ఇంజన్ బిహైండ్ ఇస్ ప్రెసెంట్ ది కంపార్ట్మెంట్.
0: ప్రణవం ఈనాడు లేదుకపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి.
1: దిన్ దేర్ ఇస్ నో ప్రణవ ప్రైమల్ సౌండ్ దేర్ ఇస్ ప్రళయ ఎనిహిలేషన్.
0: కనుక మొట్టమొదట ఓం.
1: So we should chant Om in the first instance.
0: ఈ తత్వంలో ఎప్పుడు మొట్ట రెండవది వినాయకత్వం.
1: The second is one of వినాయక.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: When both are combined, our life will be redeemed.
0: భజన వినాశుక శాంతి.

नान्यभूदिश्च बोधरूप तयात्मनः यदास्मात्म

0: പ്രേമ സ്വരൂപമാണ്,
1: embodiments of love.
0: പ്രകാശിച്ചു ജ്യോതിനി ചൂടവലിനുന്ന മറൊരു ജ്യോതിനി മനം വെതുക്കനക്കരലേദു.
2: To see the light that illumines, you don't need another light.
0: സ്വപ്രകാശമേന ആത്മ സർവ്വലു യന്ദു പ്രകാശിച്ചുചുന്നപ്പടികിനി దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకనక్కరలేదు.
2: The self is self-effulgent. You don't need any other wisdom to watch, to visualize that Atma, the self.
0: ఆత్మకు మార్పు లేదు, బుద్ధికి స్వత జ్ఞానం లేదు.
2: The self has no change and intellect has no knowledge on its own.
0: Buddhi kevalamu oka bulb vantidi.
2: Intellect is merely a bulb.
0: Vidyut chaktiye ee oka bulb nu prakashimpa cheyuchunnadi.
2: It is the current that makes this bulb illumine.
0: Kanuka buddhi kevalamu మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విజ్ఞతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు. కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భక్తృత్వంతో కూడినటువంటిదే మానసికము.
2: ఇస్ ద మైండ్ దట్ హెస్ గోట్ ది టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డూవర్ అండ్ ద వన్ దట్ ఎక్స్పీరియన్సెస్. ఇట్ ఈస్ ఆల్సో ది అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కాని గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక కంబించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ డీప్ స్లీప్ ఇట్ షైన్స్ ఇట్ రేడియేట్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: Though this consciousness is everywhere, it appears separately, manifests separately, as it makes this intellect functional.
0: Agni kante agnito koodinatunti inumu marinta vedini andistundi.
2: It is the iron which is red hot is more burning than that of the fire.
0: Kalukuni sarvatra undinatunti yokka vishya chaitanyam kante kudanu ఇంటెలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది.
2: దేర్ఫోర్ మోర్ దెన్ దట్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్ దిస్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్.
0: ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: అట్ దిస్ మోమెంట్ ద మైండ్ ఈజ్ విత్ డ్రాన్.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the supermind begins to act.
0: Anaga manasuku atheetamainatunte sthitini manavudu andukunnappudu nidravasthayandu ee vidhamainatunte yokka charanamulu leka bhramtulu kudanu leka ee vidhamainatunte nischintato unduno aa vidhamuga ee yokka supermind aneetundi nischintaga untundi.
2: In a deep sleep, man is not fear-stricken, he has no anxiety. Similarly, in the state of super mind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీటి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus, the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: Manasunu prabhavamuga visvasinchi danini aadharam cheskunnatvanti yokka manavattamu kevalamu manavuni gane jeevinchutu ostadu.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, atma, as the basis will have that awareness of the self.
0: మనో ఇంద్రియముల యొక్క కూడిక చేతనే బంధింపబడుతున్నాడు మానవుడు.
2: Man is bound by mind and senses.
0: మనం ఈనాడు బోధించున్నది మానవులకని మనం భ్రమిస్తున్నాము. మానవులకు కాదు బోధించేది, మనసుకు బోధించాలి.
2: వి ఆర్ వేవర్డ్, వి ఆర్ కన్ఫ్యూజ్డ్ దట్ వి ఆర్ టీచింగ్ హ్యూమన్ సొసైటీ, బట్ వి షుడ్ షో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ది హ్యూమన్ నేచర్.
0: పరతత్వాన్ని పరులకు బోధించవలనన్నను లేక తాను తాను గ్రహించవలనన్నను మొట్టమొదట నిశ్చల చిత్తుడుగా నిర్మాణం కావాలి.
2: టు ప్రాక్టీస్ అండ్ టు ప్రాపగేట్ స్పిరిచువాలిటీ హీ షుడ్ హ్యావ్ దట్ స్టడీ మైండ్.
0: ఈ నిశ్చల తత్వము చేరినప్పుడే ఇది కేవలము ఒక ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: In the state of ఓవర్ మైండ్, there will be not even a trace of physical transient worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: Kanuka ee manasu aneetundi gadinindu pavitramainaatundi bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatundi nirmalamainaatundi yokka gnana swaroopanga roopondutundi.
2: Therefore, this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: Idi దివ్యమైనటువంటి మనసు యొక్క ప్రభావం యొక్క పరితత్వము.
2: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద డివైన్ నేచర్ ఆఫ్ ద మైండ్.
0: మానవత్వం అనేటువంటిది మనస్సుతో కూడినదని మనము గుర్తించాము.
2: వీ హ్యావ్ రికగ్నైజ్డ్ దిస్ హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ ద మైండ్.
0: ఎంతవరకు ఇతను మానవుడు, మనస్సు ఉండినంత వరకు ఇతను మానవుడే.
2: టు వాట్ ఎక్స్టెంట్ హీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, so long there is this factor of the mind, he is a human being.
0: ee manasu aneetundi yokka upadhini dharinchinatta kaalam kudanu idanu manavulugane jeevisthuntadu.
2: So long he puts on this vesture of mind, he continues to live as a human being.
0: ee manasu oka parimitamato koodinatundi.
2: The mind has got its limitation.
0: ee parimitamunaku atheetamainatundi yokka sthitini manam pondinappude aparimitamainatundi vishalatvanni manamu choodagalugutamu.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కాని ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen and the latrine, so on and so forth.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవే ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
0: ఈ రూప నామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
2: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
2: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
2: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
2: For selfish interest and selfishness, we have all narrow limitations.
0: ఒకదానికొకటి అంగ అంగీ భావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
2: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
2: This is hand.
0: ఇది చెవు.
2: This ear.
0: ఇది కన్ను.
2: This eye.
0: ఇది ముక్కు.
2: This nose.
0: ఇది నోరు.
2: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహములకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
2: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణం అయిపోయింటున్నాయి.
2: దే ఆల్ కాన్స్టిట్యూట్ ది లింబ్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ బాడీ.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
2: యాజ్ ది లింబ్స్ రిమైన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ,
0: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
2: ద బాడీస్ ఆల్సో రిమైన్ యాజ్ పార్ట్స్ ఇన్ సొసైటీ.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
2: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
2: This humanity is a limb of the nature.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
2: The nature is a limb of the divine.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
2: This nature is the limb of the divine.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
2: Is humanity the limb of
0: మానవత్వములకు అంగము సొసైటీ.
2: The society is the limb of humanity.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
2: Body is the limb of the society.
0: దేహములకు అంగములు ఈ యొక్క భాగములు అన్ని కూడాను.
2: The different parts of the body are the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీ భావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
2: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: కనుక అంగా అంగీ భావములను మనము దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
2: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనము నందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
2: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
2: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకునియే ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
2: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణ,
2: a small example.
0: మనం భుజిస్తున్నాము,
2: we eat.
0: ఈ భుజించు సమయం లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
2: As we eat, we consume so many of the particles.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు.
2: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
0: వందల అన్నం మెతుకులంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
2: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒకటి రెండు చిన్న రాళ్లు మన పంటి కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాము.
2: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్, we just neglect the whole rise.
0: Kanuka manamu ee alpatvaniki manam abhyas padipoyamu.
2: We got used to this meanness.
0: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledhu.
2: We are not making an effort to understand the natural quality.
0: Ee sahajatvanni manam vismarinchi
2: forgetting the natural quality,
0: asahajanni vishwasinchi
2: believing what is false,
0: divyatvanni manamu kolipothunnam.
2: We lost the divinity.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
2: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
2: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
2: ఐ హావ్ డన్, ఐ హావ్ సీన్, దట్ ఓన్లీ గివ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద డూయర్ అండ్ ఎక్స్పీరియన్సర్.
0: నీవు చేసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: నీవు చూసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ సీన్.
0: నీవు అనుభవించింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
2: దే ఆర్ ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది చేతు, అది చేతు, ఇంకెన్నియో చేతునంచు ఊహలు అల్లి అలసిపోకు.
2: డోంట్ గెట్ టైర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది ఇల్యూషన్ ఇమాజినేషన్ దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అండ్ సంథింగ్ ఎల్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
2: యు హావ్ కమ్ డౌన్ హియర్ సోయింగ్ ద సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ రీప్ దోస్ ఫ్రూట్స్ నౌ.
0: విత్తనం ఒకటేనా, ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
2: If the seed is of one species, one variety, you cannot have another fruit.
0: కనుక మనం చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
2: Because he has got that feeling of doer, he is not able to experience what he has done.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే.
2: The actual experiencer is the subtle body.
0: ఇదియే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
2: దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద షీత్ ఆఫ్ లైఫ్, ద షీత్ ఆఫ్ మైండ్ అండ్ ద షీత్ ఆఫ్ విజ్డమ్.
0: దీనినే వేదము, వృతం, సత్యం, బృహత్తం అన్నారు.
2: దిస్ వేద కాల్స్ ఇట్ వృత,
0: సత్యం, బృహత్తం
2: అండ్ బృహత్తం. బృహత్వం
0: అనగా విశాలత్వం,
2: మీనింగ్ వాస్ట్నెస్.
0: దీనినే ఉపనిషత్తులంతా కూడాను
2: దిస్ ఉపనిషత్
0: మహాతత్వము అన్నారు.
2: డిస్క్రైబ్ ఇట్ యాజ్ మహాతత్వ.
0: దీనినే భూమము అన్నారు.
2: ఇట్ ఆల్సో డిస్క్రైబ్ యాజ్ భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
2: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
2: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
0: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటారు.
2: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
2: this quality of expansion vastness is
0: గాలి సర్వత్ర వ్యాపించిపోతుంటాయి.
2: The air spreads everywhere.
0: ఇది పంచభూతములలో ఒకటి.
2: It's a part of five elements.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
2: All five senses are in the hands, control of man.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందుంచుకొని ఎంతో అధికుడిగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
2: Man has lost his real position. Actually, he couldn't have full control over the five elements.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
2: as he becomes slave to five senses,
0: తాను సర్వమునకును బద్ధుడైపోతున్నాడు.
2: He is bound in every possible way.
0: కనుక మనము బద్ధులము కాదు.
2: So you should never be chained, bonded.
0: బుద్ధులమే.
2: You should be intelligent one.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
2: in spite of that intelligence,
0: మనము మానవత్వాన్ని విభజించుకొని పోతున్నాము.
2: We divide humanity.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
2: This human life is very significant.
0: ఉత్కృష్టమైనటువంటిది.
2: It's noble.
0: సౌజన్యమైనటువంటిది.
2: It's
0: సౌశీల్యమైనటువంటిది.
2: It's one of character.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
2: We have to understand in the first instance the meaning of human life.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
2: In this world there is nothing more than the life of a human being.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
2: having had that divinity within the human life,
0: alpatvamainatundi oka deha bhrantini manam varinchi,
2: we are after that mean body feeling,
0: manamu atma tattvanni vismarinchukuntunnamu,
2: we forget the nature of the self.
0: Idi sariyainatundi kaadu.
2: This is not a proper way.
0: Enni vidyalu manam chadutunnam,
2: we study so many forms of education,
0: enni yantramulanu manam kanipettunnam,
2: we have discovered many machines.
0: Ivanni kuda nuskovali.
2: We have to understand in the first instance the meaning of human life.
0: Manavuni kante adhikamainatundi ee jagattunandu marokati kanaradu.
2: In this world there is nothing more than the life of

0: చేస్తున్నాం.
1: We have discovered many machines.
0: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివిగాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి.
1: They are merely worldly and mechanical.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
1: It goes forth. It proceeds like a man's artificial life.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
1: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
1: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. There is no scope for any humanity or animal. The body and all the limbs,
0: divyatvam yokka prakasha nimittamai deenni yerpadinattu ve kaani,
1: they are meant to shine that of the divinity.
0: Anya margamulaka yerpadinattu kaadu.
1: They are not meant for other purpose.
0: Manam illu kattam.
1: We constructed a house.
0: Manam kitkilu pettamu.
1: We have windows.
0: Dwaramulu nirminchukunnamu.
1: We opened the door.
0: Ee dwaramulu endukosam nirminchukunnamu.
1: Why have you kept that door there?
0: మనము వచ్చి పోయే నిమిత్తం.
1: ఓన్లీ ఫర్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్.
0: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడము జరిగే నిమిత్తము.
1: ఇస్ ఓన్లీ ఫర్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు గెట్ ఇన్.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
1: వి ఓపెన్ ద డోర్ టు మేక్ దోస్ పీపుల్ దట్ హావ్ అథారిటీ టు ఎంటర్. వారు
0: ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
1: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: Inodu manaku indriyamulu anetundi dwaramulu untunnayi.
1: We have got the doors, the limbs.
0: Ee indriyamulu dwane dwaramul cheta ye pavitramainti bhavamulo ye yokka utkrishtamainti bhavamulo ye yokka sausinyamainti bhavamulo deeni lopala pravesha pettali.
1: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings.
0: నిమిత్తమై ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
1: It is for this purpose the body has indriyas or organs.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు,
1: the man who doesn't realize the truth,
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతా కూడాను మనము లోపల ప్రవేశపెడుతున్నాము.
1: We permit all bad feelings and bad thoughts.
0: తద్వారా మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
1: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనిటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
1: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనదిగానే కనిపిస్తుండాలి.
1: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను ఐదు సెన్సెస్ కూడాను ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
1: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
1: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
1: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
1: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
1: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
1: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ది హ్యూమానిటీ టు హ్యావ్ ది వెల్ఫేర్?
0: పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్ వి పొల్యూట్.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
1: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాలి మన అంతర్బోధ.
1: ది ఇన్నర్ టీచింగ్ లైస్ ఇన్ దిస్ రియలైజేషన్.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
1: Whomsoever you pray, you should inquire within, not outside.
0: Adi realization of cosmic energy annaru.
1: That is called realization of cosmic energy.
0: Ee cosmic energy anetundi ekkada untundadi?
1: Where is this cosmic energy?
0: Sarvatra untundadi.
1: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవే ఒక కాస్మిక్.
1: యూ యువర్ సెల్ఫ్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: దిస్ ట్రూత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: అగస్త్య మహర్షి,
1: సెయింట్ అగస్త్య,
0: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం

0: ఈ అరణ్యవాసం ఎందుకు, ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి యొక్క శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
1: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్.
0: అలాగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
1: వీ హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
1: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
1: వీ ఈట్
0: ఎవరి కోసము?
1: ఫర్ హూ సేక్?
0: దేహరక్షణ కోసమే.
1: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
1: దేర్ఫోర్ వేదా సేస్ ద ఫుడ్ ఈస్ ఫర్ ద బాడీ.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
1: వీ పుట్ ఆన్ డ్రెస్.
0: దేనికోసము? అలంకారం కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
0: వస్త్రం శీత నివారణం.
1: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
1: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
0: దప్పి,
1: థర్స్ట్,
0: ఇది ఒక రోగము.
1: దిస్ ఈస్ ఎ డిజీజ్.
0: నీరు త్రాగటము ఇది ఒక ఔషధము.
1: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగము.
1: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
1: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడాను రోగంగానే రూపొందుతుండాలి.
1: Everything shapes as a disease.
0: మన రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
1: Desires form constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire
0: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
1: We take all kind of perverse directions.
0: కనుకనే మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
1: So we should cure ourselves from the disease of desire.
0: ఏమిటి ఈ రాగం?
1: What is this attachment?
0: వాంఛనే రాగం.
1: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
1: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
1: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
1: The desires are of two types.
0: పేరాశ దురాశ.
1: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
1: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
1: You need food, raiment and shelter to eat, to live and to put on.
0: ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
1: There is no mistake in having desires.
0: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే.
1: But if you make it excessive desire.
0: ఆ దురాశనే రాగము అని ఉంటొచ్చారు.
1: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
1: Man may have desire.
0: కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
1: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను
1: all the desires
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
1: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts as well eat and sleep as per the time
0: schedule. కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
1: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి
1: having been born as a human being
0: divyattuga tanu prakatimpajestu
1: expressing the divinity
0: ee alpattvainattu bhavamulannu pravesha pettukotam cheta
1: because of the mean feelings in him
0: manavattvanni swatasiddhanga kolipothu vastundi.
1: He loses the natural quality of a human being.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Oka inupa mukka untundali.
1: Here is iron piece.
0: Idi enta bhadramgaanu enta strongga enti vidinattu kathinanga untadi.
1: It is very strong and safe.
0: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు
1: when once you put it in the dust
0: ఈ డస్ట్ అంతా పట్టి
1: because of the dust
0: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
1: The iron gets rusted.
0: ఈ రస్ట్ పట్టడం చేత
1: because of the rust
0: iron శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
1: The power of the energy bursts.
0: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
1: As the iron piece bursts it should be tested in fire.
0: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
1: As it is put to test in fire, it shines, with all the effulgence and becomes soft.
0: Enta kathinamaina inupa mukka enta metthadanga roopondindi.
1: Such hard iron becomes so soft.
0: Enta nallaga undinatuvanti okka ee okka roopamu entati prakashavantanga marindi.
1: Iron which is black in form becomes shines brilliantly.
0: Kani black nu black gaane manamu develop chesukokoddu.
1: But we should not mistake it with a true color black.
0: Black nu white ga maarchukovadaniki prayatninchali.
1: We should make an effort to make the black
0: మానవుడు
1: మ్యాన్ టుడే
0: కేవలం తెలివితేటలు బలిచిపోవటం చేత
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్
0: అహంకారం అధికమవుట చేత
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఈగో
0: విజ్ఞానం శూన్యమై
1: బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ విజ్డమ్
0: మరింత అజ్ఞానంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు
1: హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ మోర్ ఇగ్నోరెంట్లీ
0: ఎట్లా
1: హౌ
0: నల్లగా ఉండినటువంటి బొగ్గును తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు
1: మ్యాన్ ఇస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోప్ వేసి తిక్కుతూ వచ్చాడు
1: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్
0: సోప్ కూడా నల్లగా మారిపోతూ వచ్చాడు
1: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్
0: ఈ సంఘ దోషమే
1: ఇట్ ఈస్ ది మిస్టేక్ ఆఫ్ ద కంపెనీ
0: ఇది సరికాదని తెల్లటి పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు
1: In the place of soap, he brought now white milk, start washing the black coal.
0: Kani milk kudanu nallaga maaripoyindi.
1: Milk also turned black.
0: Idi kaadu paddhati.
1: This is not the procedure.
0: Idi laukikamaina, bhautikamaina, alpamainatuvanti paddhati ivanni.
1: These are worldly, low procedures.
0: Lo chintana cheyali.
1: Then you should think within.
0: Idi boggu, ippudu bogguga maarindi. Idi bogguku puram ee reetiga undinadi. Idi emiti ani vicharana cheyali.
1: The present coal, what was its original form earlier? One should inquire.
0: Idi puramu karra.
1: Earlier it was wood.
0: Ee karra agni samskaram kavatam chetane karraga kaakunda leka tellaga kaakunda nallaga maaripoyindi.
1: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It's not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
1: It has no natural form.
0: పూర్ణ స్వరూపము కాదు
1: ఇట్ హెస్ నో అర్లియర్ ఫామ్
0: మధ్య స్వరూపాన్ని పొంది మాలిన్యంగా ఉంటుండాలి
1: ఇట్ ఈస్ ఎ ఫామ్ ఇన్ ద మిడిల్ అండ్ టర్న్స్ బ్లాక్
0: అయితే దీనిని ఏ రీతిగా తిరిగి పూర్ణ స్వరూపానిగా మార్చాలి
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ ఇట్ టు పర్ఫెక్షన్
0: ఇది ఏ అగ్ని చేత ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే
1: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ
0: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు
1: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా
1: వెన్ ఇట్ ఈస్ బర్న్డ్ ఫుల్లీ దెన్ ఇట్ బికమ్స్ వైట్
0: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడా మారిపోతుంది
1: దెన్ ఇట్ బికమ్స్ వైట్ అండ్ లైట్
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి
1: దిస్ ప్రొసీజర్ వీ షుడ్ రికగ్నైజ్
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు
1: దట్ ఈస్ ఇన్నోవేషన్
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు
1: దిస్ ఈస్ సీక్రెట్ సూపర్ మైండ్
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది
1: ది సూపర్ మైండ్ విత్ ఆల్ ఇట్స్ సాంక్టిటీ బికమ్స్ ఓవర్ మైండ్
0: కర్ర కాదు బొగ్గు కాదు
1: ఇట్ ఈస్ నాట్ వుడ్ నార్ కోల్
0: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది
1: ఇట్ ఈస్ ది విభూతి దట్ అడాన్స్ ది ఫేస్
0: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి
1: ఇట్ ఈస్ దిస్ విభూతి దట్ టీచర్స్ విజ్డమ్ టు ద డర్ట్
0: ఓ మానవుడా
1: ఓ మ్యాన్
0: ఈ ప్రపంచములో పల సమస్త పదార్థములు కూడాను
1: ఆల్ ద మెటీరియల్ ఇన్ ద వరల్డ్
0: కట్ట కదపటికీ అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది
1: అల్టిమేట్లీ ఇట్ ఈస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్య స్వరూపము మీమాంస భస్మమే
1: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్ ది రియాలిటీ ఈస్ యాష్
0: కనుక మన దేహం కూడాను మన నొసట దాతల బట్టి భస్మమే
1: The body is also is something that is vibhuti on the forehead. Nothing is permanent.
0: Okkate shashvatamu.
1: Only one is permanent.
0: Adi antarvani.
1: That is inner voice.
0: Adi atmatattvamu.
1: That is self.
0: Adi divyattvamu.
1: That is divinity.
0: Adi pavitramu.
1: That is sacred.
0: Adi nijamainatuvanti yokka manavattvamlo undinatuvanti visishtata.
1: That is the true significance in the human life.
0: Kanaka manavattvamlo inta visishtamainatuvanti yokka divyattvam untundi kudanu
1: Having the divinity in the human life,
0: మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: We are not able to understand.
0: కావలసినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి.
1: There's so much of wealth right under your feet.
0: ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి.
1: ఆల్ ద గోల్డ్ ఎవరీ ఆబ్జెక్ట్స్ ఆర్ బినిత్ యువర్ ఫీట్.
0: కానీ మనకు తెలియనంత కాలము,
1: సో లాంగ్ యు ఆర్ నాట్ అవేర్,
0: మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము.
1: వి సర్చ్ ఫర్ దెమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క మణులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
1: Having known right under the feet there are precious gems, you don't need to search.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణ అరుగనేలా.
1: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
1: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడనగా నీ దేహమందే ఉంటుండగా,
1: when God is in your body,
0: దేవుడు ఎక్కడ నుంచి దేవులాడది వేళ,
1: why should you search for God?
0: కాదు కాదు,
1: నో,
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
1: సో లాంగ్ యూ డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
1: యు నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ,
0: ఇంకెక్కడా పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్,
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: దట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్,
0: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
1: దట్ విల్ గివ్ యూ ఆల్ ఫ్యాకల్టీస్ పవర్.
0: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ between you and that.
0: Tana para anetunte bedarahitam aipothundi.
1: It becomes, there will be no differences between mine and thine.
0: Sarvabhuta antaratma, oki atma sarvabhutamuli kunnu antaratmaga untundali.
1: The self is indweller in all the beings.
0: Kanuka manamu manavulamu manavulamani kevalamu oka vidhimainatunte oka alpajeevuluga manam vishwasincharadu.
1: Taking our lives as human lives, we should not consider them low.
0: Enni janmalu nunchino kuda neevu marpu chendinappudiki nee dehamulu neevu vastune untunnavu.
1: You are just continuing yourself in spite of so many past lives.
0: Deeniki ye maatram kuda nu antyamu ledu.
1: It has no end.
0: Ee dehamulu marpu chendutunnave kaani aatma tattvamulaku antyame ledu.
1: Bodies change, but there is no end for the self.
0: Oka chinna udaharanamu,
1: a small example.
0: Neevu samudram daggariki vellu.
1: You go to sea.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
1: Waves go forth one after one.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది.
1: The place, that point where you start counting the waves, that becomes the first.
0: ఎప్పుడు నీకు అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది.
1: At that time when you stop counting the number of waves, that is the end.
0: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
1: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేదానికి అంత్యమే లేదు.
1: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద వెస్టర్ ఆఫ్ బాడీ యూ ఫీల్ ది ఎండ్.
0: కనుకనే మానవ,
1: సో దిస్ వర్డ్ మానవ,
0: ఈ పదములు ఎందుకు నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
0: కాదు
1: మానో,
0: నవ కొత్త,
1: నవ న్యూ,
0: కొత్త కాదు నీవు, పాతవాడే.
1: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
0: కనుక నీవు పాతవాడే,
1: యుర్ ది ఓల్డ్ వన్.
0: కానీ పాతవాడంటే ఏమి, పాతది ఆత్మనే.
1: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్,
0: రోతదే ఈ దేహము.
1: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
1: యూ హావ్ గట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
0: జ్ఞానము అనేటువంటిది,
1: ద విజ్డమ్,
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానము లేదు.
1: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఫిజిక్స్.
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
1: యు బ్రింగ్ ద నీడిల్.
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి సాగిపోతుంది.
1: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్.
0: ప్రాకృతమైన ఫిజిక్స్.
1: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
0: ఇంకా బాటనీ ఉంటుండాలి.
1: దెన్ బాటనీ.
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్, ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
0: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే,
1: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
1: యు ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యు ద రెడ్ కలర్.
0: ఇవన్నీ కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టులు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
1: దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్స్.
0: ఇది కల్పితమైన జ్ఞానము.
1: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
0: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
1: విజ్డమ్ ఇస్ నాట్ నాలెడ్జ్.
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
1: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
0: ఇది దివ్యత్వమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డివైన్.
0: దివ్యత్వమైనటువంటి దానికి ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
1: దట్ విచ్ ఇస్ డివైన్ ఈ
0: లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
1: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెంట్.
0: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
1: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
0: మాయలోనే పుట్టి
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్
0: మాయలోనే పెరిగి
1: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్
0: మాయ నెరుంగరు మందమతులు.
1: ది ఫూలిష్ వన్ డస్ నాట్ రియలైజ్ ఇల్యూషన్.
0: బ్రతుకులన్నీ మాయ.
1: ఓ లైఫ్ ఇస్ ఇల్యూషన్.
0: పౌగంటములు మాయా.
1: అటాచ్మెంట్స్
0: ఇల్యూషన్. సంసారం అది మాయా.
1: ఫ్యామిలీ ఇల్యూషన్.
0: సావు మాయా.
1: డెత్ ఇస్ ఇల్యూషన్.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
1: వై షుడ్ యు బి క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ద లైఫ్.
0: కనుక అంతకుడును మాయనే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
0: మాయనే అజ్ఞానము.
1: దిస్ ఇల్యూషన్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: మాయా.
1: టూ వర్డ్ లెటర్స్ హియర్
0: మాయా. కానటువంటి దీనంత ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నావు మాయా.
1: దిస్ ఇల్యూషన్ is that we take it the non
0: existent. మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: This illusion has no separate form.
0: లేని దానిని ఉండినట్టుగా ఉన్నదానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
1: We are deluded because we take it that which is existent and non existent.
0: ప్రభావమే.
1: It is ignorant feeling.
0: తాడును చూచాము.
1: We see the rope.
0: కొంత చీకటిగా ఉంటుందది.
1: ఇట్ ఇస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎన్.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
1: He is deluded, taking mistaken identity, the rope as a snake.
0: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పామని భ్రమిస్తున్నాడు.
1: Because of the darkness, there is this mistaken identity.
0: చీకటి అనేది అజ్ఞానమే.
1: This darkness is ignorance.
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి
1: then switch on the torch.
0: ఓ ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
1: This is not snake, it's a rope.
0: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
1: Before you put on the torch, the rope is rope.
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
1: అజ్ఞానంలోనా
0: అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే. వచ్చినది పోయినది నీ భ్రమనే.
1: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ జస్ట్ ఇల్యూషన్.
0: అజ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
1: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
0: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
1: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
0: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం?
1: That neither goes nor comes is the nature of Brahman.
0: ivanni vachi poyinatuvanni kudunu brahmale.
1: All those that come and
0: brahma
1: go
0: brahma undina varaku maniyandu brahma manaku gurtinchadaniki veelu kaadu.
1: So long this brahma illusion you cannot understand brahma.
0: Brahma povalanukunte
1: for the illusion to go
0: avanaskudu kavali.
1: One should withdraw the mind.
0: Ee manasunu
1: అమనస్సుడు
0: కావాలంటే ఏం చెయ్యాలి?
1: వాట్ షుడ్ యూ డూ టు విత్డ్రా ద మైండ్?
0: ఈ మనస్సును దైవంతో అర్పితము చెయ్యాలి.
1: వీ షుడ్ ఆఫర్ దిస్ మైండ్
0: దైవ భావంలో దీన్ని ఇమిడించాలి.
1: వీ షుడ్ మర్జ్ ఇన్ డివైన్ ఫీలింగ్. వెన్ వన్స్ యూ ఆఫర్ యువర్ మైండ్ టు గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఓన్లీ, నథింగ్ ఎల్స్.
0: మనస్సు అంతా కూడా దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
1: ది ఎంటైర్ మైండ్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కానీ మనస్సును ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
1: But today we divert our mind towards the world.
0: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
1: And we have put it on the mold.
0: నిరంతరం ప్రకృతి చింతనే చేస్తున్నాము.
1: And we are making it up.
0: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
1: Therefore the mind is full of ప్రకృతి
0: నేచర్. దీన్ని పురస్కరించుకొని మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
1: Basing on this it is said the entire universe is the form of the mind.
0: ఈ యూనివర్స్ అంటే ఏమిటి?
1: What is this universe?
0: ఇది విశ్వము.
1: This is universe.
0: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
1: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
0: విష్ణు కారకుడు, ఇది కారణము.
1: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే విశ్వము.
1: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
0: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించడం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్.
0: అల్పత్వమును ఆశించి
1: aspiring the low thing,
0: adhikatvanni vismarinchi
1: forgetting the truth,
0: kevalam manavatvanni kolipothunnam.
1: We have lost the human quality.
0: Manavudu enta vichitramainti yokka peru.
1: Manava, human being, the name is very
0: enta viluvainatundi peru.
1: What valuable name it is.
0: Manavudu manavudu ani kevalam oka heenanga manam bhavisthunnam.
1: We call human being very low and mean.
0: Kaadu aa manavudu enduku kudanu alpatrudiga undinatundi vaadu kudanu adhikatvamainatundi perunu uchcharistuntadu.
1: Though he remains low but he speaks very high.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Mana intiki oka bichchagaadu vachadu.
1: A beggar came to our doorstep of a house.
0: Amma anadini nakinta annam pettandi antadu.
1: The beggar says, I am forlorn, give me food.
0: Anadi ante emiti?
1: Who is really forlorn?
0: Nu adyantamulo lenetundi vaadu.
1: He has no
0: bichchagaadu kaadu.
1: He is just
0: anadi. అనాది అనగా దైవమే.
1: అనాది మీన్స్ దట్ విచ్ ఇస్ ఏన్షియంట్.
0: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
1: ఈచ్ వర్డ్ ఈజ్ సీక్రెట్.
0: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనిటువంటి వాడు అని మనం భావిస్తాం.
1: అనాది వర్డ్ వి టేక్ దిస్ ఫోర్ లాంగ్ ఆన్ ద వన్ హూ హస్ నో సపోర్ట్.
0: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
1: Then the whole meaning changes.
0: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
1: Words have many meanings.
0: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
1: In this there is
0: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
1: We forget the truth and carried away by the misnomer.
0: కనుక ప్రతి విషయమునందు కూడా ఎంతనో ఒక గాఢమైనటువంటి ఒక అంతరార్థాలు ఉంటున్నాయి.
1: In everything there is special significance.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: త్యాగరాజు సర్వమును త్యాగము చేసి
1: sacrificing everything
0: రాములే నా ప్రాణం అని భావించి
1: considering Rama as his very life
0: నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా
1: is it the will that gives pleasure or the proximity
0: ఈశ్వర సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది ప్రాణి కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరాన్ని కూడాను తన్ని వేశాడు
1: believing having full faith in the proximity towards God he denied all
0: hari kavali kani siri naaku akkarledu annadu
1: I want hari the lord not the siri the wealth
0: కనుకనే హరిని ఆశించటం చేతనే
1: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్
0: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది
1: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్
0: కబీరు
1: దెన్ కబీర్
0: కబీరు చాలా బీదవాడు
1: కబీర్ ఇస్ పూర్
0: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు
1: హీ జస్ట్ ఎ వీవర్
0: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికి ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు
1: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్
0: ఆనందంగా ఉండేటువంటి వాడు
1: బట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్
0: ఒకనాడు
1: ఆన్ వన్ డే
0: రాజు
1: ద కింగ్
0: ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంతా పంపించాడు
1: టు దట్ బెగర్ ద వన్ హూ హాస్ నాట్ వన్ టు ఫాల్ బ్యాక్ హి హాస్ సెంట్ ఆల్ ద గ్రెయిన్ అండ్
0: అతను అనాథుడు అతనికి ఎవరు కూడా ఆధారం లేదు అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు
1: హి హాస్ నో సపోర్ట్ హి హాస్ నో నన్ టు ఫాల్ బ్యాక్ through his soldiers he has sent the grain and wealth
0: స్నానం చేసి వస్తున్నాడు కబీర్
1: కబీర్ వాస్ రిటర్నింగ్ ఆఫ్టర్ బాత్
0: పల్లకి లోపల జనకనక వస్తు వాహనాదులంతా కలకలలాడుతున్నాయి
1: he saw all the wealth the gold and the grain
0: చూచాడు
1: he watched
0: ఎవరయ్యా దీన్ని పంపించారు
1: he said who has sent them
0: మహారాజ్ దీన్ని పంపించాడు
1: the king has sent them
0: ఎవరికి ఇవ్వమని పంపించాడు
1: for whose sake they are sent
0: కబీర్ అనాథుడు అతనికి ఇచ్చి దీన్ని చెప్పించాడు
1: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
0: Oho, anathudiki uman cheppada, mee raju.
1: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
0: Anathudi kadayya, naaku nathudu unnadu.
1: No, no, I have got a master, I am not left with none.
0: Naaku nathudu Sri Ramachandrude.
1: The master is Sri Ramachandra.
0: Kalku naaku master untunnadu, nathudu untunnadu kabatti, nenu anathudini kaadu.
1: I have got a master. Don't say that I have none.
0: రాములకి వేరే ఒక నాథుడు లేడు అతనే అనాథుడు అతనికి అర్పితం చేయమన్నారు
1: లార్డ్ రామ హ్యాస్ నన్ టు ఫాల్ బ్యాక్ బెటర్ యూ గివ్ ఇట్ టు హిమ్
0: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే
1: హూ ఇస్ అనాథ ద వన్ వితౌట్ ఎనీబడీ
0: ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం
1: టుడే వీ టేక్ దిస్ అనాథ మీనింగ్ ద వన్ లెఫ్ట్ విత్
0: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే నాథునికి నాథ అనాథ నాథ
1: He is the master of the master, God himself. He has none.
0: అనాథుడు అనగా దైవత్వానికి సరియైన అర్థము.
1: God is really anatha, the one, none, the master above him.
0: మిగిలిన జీవులకందరికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: The rest of the beings have master.
0: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది
1: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
0: Divyatma swarupulara.
1: Embodiments of divine atma.
0: Meer atmagane viswasinchandi.
1: You have full faith in the self.
0: Kevalamu kayadharuluga meer viswasinchakandi.
1: Don't have the body feeling.
0: Dehamu, manasu, buddhi, chittamu, indriyamu, antakkarana, ivanni kuda upadhulu, manam dharinchetuvanti dressulu.
1: The body, the mind, the intellect, ego, they are just a dress.
0: ఈ డ్రెస్ కూడాను ఒకనొక సమయంలో పోతుంటారు.
1: You have to forsake the dress at
0: దీనిని
1: one time.
0: Jesus కూడాను the death is the dress of the life అన్నాడు.
1: This Jesus said, death is the dress of life.
0: మనము మరణం అనుకుంటున్నాము. డ్రెస్ను విప్పటమే మరణం అంటే.
1: You have to view death putting on the new dress.
0: మనం డ్రెస్ ను విప్పి చాకని వాడికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
1: As you change your dress and give the old clothes to wash to the washerman, you don't cry.
0: ఈ ఏడ్చడం దేనికోసము?
1: Why do you cry?
0: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
1: Because you have associated and experienced for long, you cry.
0: కాబట్టి ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది అని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
1: When you consider this relationship is temporary,
0: మన అనుబంధమే మూల కారణం.
1: For everything is attachment.
0: అటాచ్మెంట్ దేనికి ఉండాలి?
1: To whom should
0: దైవంతో అటాచ్మెంట్ ఉండాలి.
1: You should be attached to God.
0: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
1: That is changeless.
0: అది నిత్య సత్యమైనటువంటిది.
1: That is eternal truth.
0: కనుకనే మనం దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
1: You should have full faith that you are the forms of the divine.
0: అహం బ్రహ్మాస్మి.
1: I am the Brahman.
0: Tat tvam asi.
1: I am that.
0: Prajnanam Brahma.
1: I am that awareness.
0: I am Atma Brahma.
1: I am Brahman.
0: I am Atma. I am Brahma. I am it. ఆ విధమైన యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఐఎమ్ ఆత్మ, ఐఎమ్ ఆత్మ,
0: ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ రామయ్య, ఐఎమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
1: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్, యూ షుడ్ నెవర్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ రామయ్య.
0: ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
1: Your parents gifted this body.
0: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
1: Who christened you? Your parents christened.
0: పెట్టినదే కానీ పుట్టినది కాదు.
1: Is the name given, not with birth.
0: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుందా ఇందులో?
1: That which is neither born nor christened.
0: అదే ఆత్మ.
1: That is the self.
0: దీనికోసమని మూడు విధమైన మార్గాలు ఉపదేశిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
1: Upanishads taught three paths.
0: వస్తే పోదు.
1: That if comes will not go.
0: పోతే రాదు.
1: When once it is gone, it will not come.
0: పోదు రాదు.
1: That which is neither goes nor comes.
0: చక్కగా గుర్తించమని చెప్పింది.
1: Upanishad said, understand this clearly.
0: వస్తే పోదు.
1: If it comes, it will not go.
0: ఏమిటి?
1: What's that?
0: అదే జ్ఞానము.
1: That is wisdom.
0: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
1: When once it comes,
0: అదే నిజమైన జ్ఞానం. వచ్చిపోయేటువంటి జ్ఞానం కాదు.
1: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
0: పోతే రాదు.
1: If it goes, it will not come back.
0: ఏమిటది?
1: What's that?
0: అజ్ఞానం.
1: Ignorance.
0: ఒక తూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
1: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: వస్తూ పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం, చావటం పుట్టడం గానే ఉంటుంది.
1: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ, ఇట్స్ బర్త్ అండ్ డెత్.
0: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ టూ.
0: పోతే రాదు.
1: ఇఫ్ ఇట్ గోస్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
1: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్ చీఫ్.
0: రాదు పోదు.
1: It neither comes nor goes.
0: అదే ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద సెల్ఫ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
1: Swami said in Kodaikanal, a small example.
0: Oka deham untundadi.
1: There's a body.
0: Ee deham maraninchin tarvata,
1: after the death,
0: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
1: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
0: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi?
1: After the death,
0: ఎంత కాలం సంచారం చేస్తుంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు ది
0: సెల్ఫ్? ఎప్పుడు తిరిగి ప్రవేశిస్తుంది?
1: వెన్ డస్ ఇట్ గో?
0: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
1: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
0: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
1: యు ఫైండ్ ద కరెంట్ వైర్.
0: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికి లైట్ వచ్చేసింది.
1: ద మూమెంట్ యు ప్లేస్ ద బల్బ్ దేర్ యు గెట్ ద లైట్.
0: బల్బ్ తీసేస్తలకే వెలుతురు పోయింది.
1: ద మూమెంట్ యు రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
0: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
1: ద బల్బ్ హస్ కమ్ అండ్ హస్ గాన్.
0: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్
0: బల్బ్ పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఆఫ్టర్ యు టేక్ అవే ద బల్బ్ దేర్ ఇస్ కరెంట్.
0: బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యు రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
0: అది రాలేదు పోలేదు.
1: ఇట్ హస్ నాట్ కమ్ అండ్ హస్ నాట్ గాన్.
0: అక్కడే ఉంటుంది కరెంట్.
1: ద కరెంట్ ఇస్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఇస్.
0: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
1: సిమిలర్లీ బాడీ హస్ కమ్ అండ్ గో.
0: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
1: ద ట్రూ సెల్ఫ్ హస్ నాట్ గాన్ హస్ నాట్
0: అక్కడే ఉంటుంది.
1: It is existing.
0: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
1: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్ టు గో ఎనీవేర్.
0: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
1: ఇఫ్ ఐఎమ్ టు గో అవుట్ దేర్ షుడ్ బి సమ్ సపరేట్ ప్లేస్.
0: బయట అనేటువంటిదే లేదు, బయలు అనేటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ అవుట్ సైడ్ లైక్ దాట్.
0: అందువల్లనే ఒకనొక సమయంలో రాధ కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ రాధ సెడ్ ఎట్ వన్ టైమ్.
0: వేయబోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
1: యాజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్,
0: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నాని. వేయబోవన్ని తలుపు.
1: ఐఎమ్ అలోన్, సో లెట్ మీ క్లోజ్ ద డోర్.
0: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
1: దెన్ కాన్షియన్స్ టెల్స్ ఓపెన్ ద డోర్.
0: వెయిటి వెయిటి వెయిటి ఈ సందేహాలు చూసుకుని రాధకెందుకు నవ్వుగొలుపు.
1: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
0: Nalona nindi velige valapu.
1: It's all the love that is in me or in
0: Melukunte ledu pilupu.
1: The moment I awake, there's no more call.
0: Vishwamanta ప్రాణ విభూని మందిరమైన.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: వీధి వాకిలి ఏదటో.
1: వేర్ ఈస్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa, very heaven, that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not Kutila,
1: wicked. The Kailasa
0: is a
1: complete blissful.
0: It is not separate.
1: Vaikuntham anetundi pattanam marokati ledu.
0: There is no city such as Vaikuntha.
1: Aya Bhagavantuda, needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: Madbhaktah yatra gayanti tatra tishthami Narada.
0: Narada.
1: Madbhaktah.
0: My devotees.
1: Yatra gayanti.
0: Where they sing in my glory.
1: Tatra tishthami Narada.
0: I install myself, Narada.
1: Yekkada na bhaktulu hrudayamuto ganam chestunta akkada nenu na yokka pratishtha ayipoyuntanu.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: Kevalam Kailasamu, Vaikuntamu, Swargamu, even the branch office address.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye, hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకని భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: సో ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్, హీస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఏ ద్వారకావాస,
0: వెన్ వి సే
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మధుర.
1: కానీ ఎన్ని ప్రార్థించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్స్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండెడ్.
1: అలసిపోయింది.
0: She was tired.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: She lost her tone.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: She fell down saying that, oh God, dwell in the heart. Immediately Krishna manifested.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యు నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, they.
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్, ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్ని రకములుగా నీవు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యమైపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go, therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుకో భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడి కొడను అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారిని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండాగిన వస్తే నీ మాటల్లో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He's everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగులు దైవం బె దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేదే లేదు.
0: There's no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడు మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించి కొద్ది చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: Chaitanya, why do you dance like that? Don't you feel for the blame?
1: Ayya, aa dooshanam naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taalu dushinchukunte tanake tagulutundadi.
0: Even one blames within,
1: it will go to him. Naa varaku adi prayanam cheyatam ledu kaabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: గోపికను కూడా నువ్వు అడిగాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ ఆస్క్ గోపికాస్ ఆల్సో.
1: అమ్మా, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
0: యు సీ, ఆల్ ది ఎంటైర్ వరల్డ్
1: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: Oh, Uddhava.
0: He said, oh, Uddhava.
1: Kakulu kustunnayani kokilu tana kanamunu taanu maanukuntunda?
0: Because the crows crow, the nightingale will not stop.
1: Lokulo kakulu.
0: The entire society is like crow.
1: Kanuka ee kakulu kutalaku memu kokiluga undetunte varu memu bhagavantuni yokka chintana chestunnamu.
0: We are the nightingale, we think of God.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: లుకింగ్ ఎట్ ది స్వాన్ ది అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్స్
1: లాఫింగ్. కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: బికాస్ ది క్రేన్ లాఫింగ్ ది స్వాన్ విల్ నాట్ సఫర్.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ది డాగ్ స్టార్ట్ బార్కింగ్.
1: ఏనుగు లెక్క చేస్తుందా?
0: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to have
1: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should we be fearful?
1: కాబట్టి అభయస్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందిందేటి.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in our time.
1: మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnanaanni taanu kontha varaku sampadinchukovali.
0: Students and the modern youth should acquire that sacred knowledge.
1: Lokulai mana veravaradu.
0: Don't have fear of the world.
1: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెరచాలి?
0: Then why should we have fear?
1: మనం వెరచకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీద గయ్యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవతురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక.
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యూ డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: భ్రమజంది మరణించు సమయమునందు.
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీద గయ్యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు.
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ.
1: అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
0: వెన్ యూ క్రై, హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్?
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణీయ పురుషుడై ధరకీడించుచునుండగా.
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ హి ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా చూడ తరుణి జన్మమే ఘనముగా.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ పరియింపవలెనుగా.
0: That we have to chant and think of it.
1: నవమాసంబులు మోసి కనిపించి గణబుద్ధులను నేర్పి తనయుని యొసగేడి తల్లి తక్కువయగునా.
0: Will mother will ever be low because she carries the child for 9 months and delivers him. It is for that reason the name of the mother.
1: కలరు ఈ విధముగానే అన్నిటికి తరుణి నామంబే ముందు.
0: Therefore, for every purpose, in the name of the
1: Tarunyai Prakruti.
0: The very woman is the nature.
1: ఈ ప్రకృతి ఈ ధర.
0: This nature is ధర.
1: ఈ ధర యొక్క మార్పే రాధ.
0: The very
1: ధర రాధ.
0: The earth ధర transforms into రాధ.
1: కనుక ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుకనే లోకములో సీత రామ పార్వతి పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వెన్ వి సే సీతారామ లక్ష్మీ నారాయణ పార్వతి పరమేశ్వర?
1: మొట్టమొదట ప్రకృతి, తర్వాత పరమాత్మ.
0: ఫస్ట్ నేచర్ అండ్ దెన్ గాడ్.
1: ప్రకృతిని పరమాత్మగా విశ్వసించు.
0: take the nature as God.
1: ఇవి రెండు ఏకమైపోతాయి.
0: Then both become one.
1: కనుక ఈ అంతరార్థాన్ని ప్రబోధించే నిమిత్తమై వేదాంతములు ఇన్ని విధమైనటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: We should get away from the mean feeling.
1: దుఃఖ విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for any grief.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘములే.
0: All are passing
1: clouds. ఒక్కటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
0: Not even one is permanent.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: There's only one that's permanent.
1: అది భగవత్ తత్వము.
0: That is God.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: That is the path of love.

0: ఈ చదువు చదివినంత మాత్రమే చాలదు, జ్ఞానసిద్ధుడు కావాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు అక్వైర్ నాలెడ్జ్, యు షుడ్ హ్యావ్ విజ్డమ్.
0: సర్వే సముదిత గుణై, జ్ఞానం మాత్రమే ఉండిన చాలదు అతని యందు, సమస్త సద్గుణములు కూడాను ఆవరించాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దర్ ఇస్ విజ్డమ్, యు షుడ్ ఆల్సో హ్యావ్ వర్చ్యూస్.
0: చదువునకు మూడు లక్షణాలు ఉంటున్నవి.
1: ద ఎడ్యుకేషన్ హ్యాస్ త్రీ క్వాలిటీస్.
0: సర్వే వేద విద స్వరూపం.

0: జ్ఞానము సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యూ టు ఎక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ ఎథికల్ స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ టు సస్టైన్ అండ్ టు మెయింటైన్ అవర్ ఫిజికల్ బాడీ, వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ షుడ్ నాట్ మియర్లీ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ మేకింగ్ యూ జస్ట్ ఏ హ్యూమన్.
0: మానవుని ఆదర్శ మానవునిగా, అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంపులరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగా ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితుల యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then experience.
0: మానవుడు అనంతమైన వైజ్ఞానిక సంపత్తిని అనుభవించాడు.
1: Man today has infinite knowledge in the field of science.
0: కాని అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic because of her education.
0: ananta vijnana shastramu kevalamu laukikamainatvanti yokka vidyanu maatrame manaku ee naadu bodhisthu unnadi.
1: The infinite knowledge of science speaks of only the worldly physical knowledge.
0: kaani manavuniki avasaramainatvanti di gunaseelata.
1: But what man needs is character.
0: kevalam bhautikamaina vidyanu abhyasinchinanta maatramana మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
1: బై ఎక్వైరింగ్ ది సెక్యులర్ నాలెడ్జ్ హీ కెనాట్ బి వర్చ్యువస్.
0: తన యొక్క గుణమును పోషించుకుని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
1: వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్ if only he practices all his virtues in society, draws everybody near him and experience the thrill of virtues.
0: ee naati vidyarthi ananta vaijnanamunu aacharinchi taan evaro aneetvanti vishayanni tana deha tattvanni tana manovikaranni guttimpa chestu unnadu.
1: Man, although he has

0: learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
1: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
1: దీనిని ఒకానొక సమయం లోపల చర్చిల్ కూడాను చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself.
0: The same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself.
1: అన్ని తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
0: Man is able to know everything.
1: కానీ తానెవరు తను తెలుసుకోలేకపోతున్నాడు ఈనాటి విద్యావంతుడు.
0: The modern educated person does not know who he is.
1: తానెవరు తెలుసుకోవటమే నిజమైనటువంటి యొక్క పాజిటివ్.
0: The true positive acquisition lies in knowing the true nature of oneself.
1: జగత్తునందు జరిగేటువంటి సర్వ విషయములను కూడాను గుర్తించి వర్తించటము ఇది కేవలము ఒక నెగటివ్ లక్షణాలు.
0: What all that has been happening in the world, if it is known to you, that is negative.
1: ఎంత చదువు చదివినప్పటికీ ఇది అనుభవమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టక, అన్యులకు దీని ఆదర్శాన్ని నిరూపించక, కేవలం చదివినటువంటి యొక్క డిగ్రీని మాత్రమే చేతియందుంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగమని ఉద్యోగ నిమిత్తమై సంచరించటము ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కావు.
0: Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job and it's not the quality of a true student.
1: సకల విద్యలు నేర్చి

0: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానము ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
1: One may acquire all the knowledge and be admired in any assembly. One may be a great warrior and win, be victorious. And one may be a king for that matter. One may take to charitable actions by offering the golden cows to those who that require. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth. But yet, you will not be able to control your senses. You will not be able to control your mind and turn inward.
0: Manavudu bhakshyamaina laukikamainatvanti yokka prakrutini aneka rakamuga varninchavachunu.
1: Man make an attempt to describe, extol, narrate all that is external.
0: Chanamulo chandramandalamu cheri chandramandalamu yokka vishayanni kodunu gurtinchavachunu.
1: He can just travel across the space, reach the moon and describe his journey.
0: Kani chandramandalam velataniki maatrame thanaku daari ganukunnadu kani arayinchi tane antaraatmaku pode entinte daniki ee maatramu daari telusukovatam ledu.
1: Man is able to travel to the moon but he is not able to turn within even half an inch.
0: Kanuka ee naati manavudu anaga vidyavantudu తనలో ఉన్నటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: మ్యాన్ టుడే ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ టు నో ద ట్రూత్ఫుల్ నేచర్ విచ్ ఇస్ ఇన్నేట్ అండ్ ఇన్ బోర్న్.
0: వాల్మీకి రామాయణం రాశాడు.
1: వాల్మీకి కంపోజ్ రామాయణ.
0: కానీ రామును చదివినంత చదువులు రావణుడు కూడా చదివాడు.
1: రావణ అక్వైర్డ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ same as Rama.
0: Ravanudu kudanu samanyamaitvanti vaadu kaadu, sakala vidyalu kudanu nerchinatvanti vaadu.
1: Ravana is not an ordinary one. He has learnt all knowledge.
0: Kaani Valmiki em annadu?
1: What did Valmiki say?
0: Ravano nama murkaha annadu. Ravanudu otti murkhudu.
1: He said Ravana is a fool.
0: Ramule gnani.
1: Rama is wise.
0: కనుక చదివినటువంటి చదువు లోపల ఒకరిని జ్ఞాని అన్నారు, ఒకటి మూర్ఖుడు అన్నాడు.
1: హీ కాల్ రామ యాజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ వైల్ రావణ ఈజ్ ఎ ఫూల్.
0: చదివిన చదువులను ఆచరణలో పెట్టి ఇతరులకు ఆదర్శాన్ని నిరూపించి దేశానికి తగినటువంటి యొక్క సంక్షేమాన్ని అనుభవింపజేసేటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాస్ ప్రాక్టీస్డ్ ఆల్ దట్ హీ హ్యాస్ లెర్న్డ్ అండ్ హీ లెడ్ ఎన్ ఎగ్జెంప్లరీ లైఫ్ and he shared all the knowledge with the rest of the people in society.
0: Kani indriyamulaku lorudai indriyamulaku vasudai kevalam chaduvuni chaduvunu e maatramu gurtinchukonaka kevalam jeevitam antai kodunu indriya sambandhamaina jeevitanni gadaputu kattakalapatiki tana dehanni tana rajyanni tana sarvasthani kodunu basmam gaavinchukunnadu ravanudu.
1: What is the plight of Ravana then? He has become a victim to all sensual pleasure. He has not known the value of education. He is carried away by all the sensual desires. Ultimately he died, he lost his kingdom and ruined his plan.
0: కనుక మనం చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము మన దేహమునందు ఉన్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
1: The education is not meant to make your senses happy, satisfied.
0: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
1: We should demonstrate to the world the character which transcends the sensual pleasure.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
1: This is most essential for modern students today.
0: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ధి అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
1: When you have such students of sense control, the sacred Bharat will progress in advance in future.
0: Kari ee naati vidyarthi ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రము యోచించటం లేదు.
1: But the student today is not thinking in this direction.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
1: You should learn so as to be ideal in society.
0: నిత్య సత్య సూక్తులన్నీ వికృతి చెంది మారుచుండి.
1: The daily practices, the theories, they change day by day.
0: పవిత్ర ప్రకృతి ప్రతిదినమును ప్రజలు వీడి పోవుచుండే.
1: దట్ దిస్ నేచర్ విచ్ ఇస్ సో సీక్రెట్ అండ్ ప్యూర్ ఈజ్ లివింగ్.
0: ధర్మ దయ ఆదరణలన్నీ దురాచారమగుచుండే.
1: ద రైచియస్నెస్ ఇస్ కంపాషన్ హ్యావ్ నాట్ బీన్ యూస్డ్ యూటిలైజ్డ్.
0: ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: ద ఏన్షియంట్ స్క్రిప్చర్స్ హ్యావ్ నాట్ బీన్ స్టడీడ్, హ్యావ్ నాట్ బీన్ గోన్ త్రూ.
0: ఇది ఈనాటి కాలమునకు విరుద్ధమైనటువంటి మార్గములు.
1: దిస్ ఈస్ ది కాంట్రడిక్టరీ ఎడ్యుకేషన్.
0: రోగమును ఇంకను బలపరిచేటువంటి యొక్క ఔషధములే కాని ఇవన్నీ కూడాను రోగ నివారణ గావించేటువంటి ఔషధములు కాదు.
1: ఆల్ దిస్ వీ లెర్న్ టుడే విల్ ఇంక్రీజ్ ద సిక్నెస్ బట్ విల్ నెవర్ అలీవియేట్
0: విశ్వ శాంతిని చేకూర్చు విధము నేర్చి
1: ద ప్రొసీజర్ దట్ కన్ఫర్స్ పీస్ ఇన్ ద యూనివర్స్
0: సంకుచిత భావముల నెల్ల సమయ చేసి
1: కటింగ్ ఆఫ్ ఆల్ ద నారో మైండెడ్నెస్
0: ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయ చేసి
1: And man should put an end to narrow-mindedness.
0: జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: And he should be an ideal to the entire world.
0: అది ఈనాడు విద్యార్థి చేయవలసినటువంటి దేశమునకు ఉపకారం.
1: This is the help that you can render to this country.
0: మనం దేశోపకారం చేస్తున్నామంటున్నాం, దేశానికి సేవలు కల్పుతున్నామంటున్నాము, కానీ ఏ సేవలు చేస్తున్నాము?
1: You say that you serve your country, you are helping your country, what sort of help you render?
0: ఈనాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఇస్ వేస్టింగ్ హిస్ లైఫ్ బికాస్ హిస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి.
1: ఇఫ్ ఎగ్జామిన్స్ అండ్ ఎంక్వైర్స్ ట్రూలీ స్పీకింగ్ ఫ్రమ్ టాప్ టు టౌ హీస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు.
1: Man today wants everything in this world.
0: Aithe ee aasha ee vastuvulu nimittamai aashisthunnada?
1: In fact, does he want, does he desire?
0: Kaadu kaadu kaadu kaadu. Tana nimittamai ee vastuvulu aashisthunnadu.
1: He wants to be satisfied within himself, so he wants objects.
0: Ee kerchief ni aashisthunnanu.
1: I want this kerchief.
0: Acche kerchief yokka nimittamai nenu deeni kerchief ni aashinchatam ledhu.
1: This desire is not for the sake of the kerchief.
0: నా వాంఛ యొక్క నిమిత్తమై కర్చీఫ్ను ఆశిస్తున్నాను.
1: ఐ వాంట్ దిస్ కర్చీఫ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్.
0: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను.
1: ఐ వాంట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్.
0: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు.
1: యూ వాంట్ దీస్ మెటీరియల్స్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్.
0: అదే విధంగానే సర్వేంద్రియమును కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు.
1: Man wants to experience, enjoy through senses.
0: Kevalam indriyamulaku tripti nimittamai thanu aashinchatam ledhu.
1: He doesn't want them for merely
0: thana nimittamai indriyalu aashisthunnadu.
1: He wants his own innate satisfaction.
0: Kanukane indriyamulaku thanu daasudainadu.
1: So he has become a slave to senses.
0: Endukanaga aa indriyamulu thanna vasam gaavinchukuntundadi.
1: Because he has become a victim to his senses.
0: Thanu chadivina chadivuto aa indriyamulu thanna vasam gaavinchukunnappudu appude thanu విద్యాశ్రేష్ఠుడు.
1: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్, ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ యువర్ సెన్సెస్, దెన్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేట్.
0: కానీ మనసుకు తోచినట్టంతా కూడా ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
1: మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ బీన్ యాక్టింగ్ యాజ్ హీ లైక్.
0: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
1: జస్ట్ థింక్ ఆఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: సద్గుణములు,
1: వర్చ్యూస్,
0: సద్బుద్ధి,
1: గుడ్ మైండ్,
0: సత్యనిరతి,
1: ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునదే విద్య.
1: డ్యూటీ ఎడ్యుకేషన్ షుడ్ కన్ఫర్
0: విద్యార్థి నేర్వలయు.
1: స్టూడెంట్ షుడ్ ఎక్వైర్ ఆల్
0: ఇది మనం ఈనాడు నేర్చుకోవలసినటువంటివి.
1: This what we have to learn, pick up today.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru ento gunavantudu.
1: You are all really good.
0: Ento telivitetalu galavaru.
1: You are highly intelligent.
0: Ento పవిత్రమైనటువంటి హృదయం కలవారు.
1: ఆ
0: పవిత్రమైన హృదయానికి తగినటువంటి యొక్క పదార్థాన్ని మనం అందించడం లేదు.
1: యు ఆర్ నాట్ సప్లైంగ్ టు యువర్ హోలీ హార్ట్ ద మెటీరియల్
0: చాలా పరిశుద్ధమైనటువంటిది.
1: And the heart is so pure unto
0: ee parishuddhamaina hrudayamulandu karuna prema tappa maroka padarthamulu praveshinchutaku veelu kaadu.
1: It's not possible to fill your heart with things other than compassion and love.
0: Kaani ee naadu hrudaya aa karuna ledu hrudayamulo.
1: Today in our hearts there is no compassion.
0: Aa prema ledu hrudayamulo.
1: There is no love at all.
0: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైండ్ దేర్ ప్లేస్.
0: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
1: దట్స్ వాట్ వి ఫైండ్ టుడే ఇస్ అ సార్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి.
1: ఆల్ ద సినారియో అరౌండ్ ఇస్ నెగటివ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి.
1: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్ ప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
0: అవి ప్రతిబింబిస్తున్నాయి.
1: ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
0: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కానీ బయట నుండి చూసేటువంటిది కాదు.
1: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్.
0: మనం వినేటువంటివంతా కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ through hearing and all that we partake.
0: Enta vijnanam bodhinchinappatikini,
1: in spite of all scientific knowledge,
0: entadi aadhyatmika shaktulu bodhinchinappatikini,
1: in spite of all teaching in spiritual realm,
0: manaku teledi aluvulu.
1: Ultimately you will know that it comes down to the level of atoms.
0: ఏ విద్యావంతుడు కాని ఏ సైంటిస్ట్ కాని బోధించేదంతా అణువుల గురించే బోధిస్తున్నారు.
1: Educated man, a scientist speaks of these atoms only.
0: అణువులను గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్?
0: మనం తినే తిండి అణువే.
1: ద ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఈచే గాలి అణువే.
1: ది ఎయిర్ దట్ యు బ్రీత్.
0: వినేటువంటి శబ్దం అణువే.
1: ద సౌండ్ దట్ యు లిసన్.
0: నడిచే నడక కూడాను అణువే.
1: అండ్ ఎవ్రీ స్టెప్
0: సర్వం కూడాను అణుమయంగానే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ అటమిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్.
0: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువుల గురించి నీవు తెలుసుకోని అవసరం లేదు.
1: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
0: అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We should know that which is smaller than that of an atom.
0: ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు.
1: That which is smaller than atom is the fundamental.
0: అన్ని కూడాను ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి.
1: Everything arises out of this fundamental.
0: ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి బ్రాంచి బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్ అంతా తీసుకుంటున్నాం మనం.
1: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్.
0: మొట్టమొదటి డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి.
1: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్.
0: అణువు కంటేను సూక్ష్మమై అణువు నగుచు, ఘనము కంటేను వేరైన ఘనము నగుచు, సర్వతటి సాక్షి అయిన అణువే ఒకటి.
1: The atom smell stands as a witness because it is smallest of all and in other sense biggest of the big.
0: పెద్ద దాంట్లో పెద్దదిగా ఉంటుండాలి, చిన్న దాంట్లో చిన్నదిగా ఉంటుండాలి.
1: It's a gigantic form among the big one.
0: ఈ అణువులు కూడా అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము.
1: And there we find the combination of atoms too.
0: ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడా అణుస్వరూపమే.
1: The flower here is also atomic.
0: అనేక అణువుల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతూ ఉండాలి.
1: Atoms have come together and you find a flower.
0: ఇది ఒక బట్ట, ఇది కొంతా కూడా అణువే.
1: The cloth is also full of
0: atoms. ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు.
1: In this world you don't find anything which is not made up of atoms. Everything is atoms.
0: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి?
1: Why should you make every effort to know the nature of an atom?
0: చదువులు నీవు అణువే.
1: All education.
0: సంకల్పములు అణువే.
1: Thoughts.
0: దేహమంతయు అణువే.
1: Full body.
0: దేహి అణువే.
1: And that
0: సర్వమును అణువయమే.
1: Everything is composed of atoms.
0: పుట్టుట ఒక అణువు.
1: The birth.
0: భూమి నుండిట అణువు.
1: Life on earth.
0: సంసారమది అణువు.
1: The family life.
0: చావు అణువు.
1: Death.
0: ప్రతికూలన్నీ అణువు.
1: The life.
0: భవబంధములు అణువు.
1: The attachments.
0: అంతా అణువులే.
1: Are full of atoms only.
0: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది?
1: When once you try to know that, what is that you want to know? దీనికి
0: అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
1: You should experience that which transcends this
0: అది
1: atom.
0: నీ యొక్క ఆత్మతత్వము.
1: That is the nature of the true
0: అది
1: self.
0: అది ఫండమెంటల్ యొక్క గుర్తు.
1: That is the fundamental self.
0: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
1: అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వీ నీడ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆల్సో.
0: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
1: మియర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మనం చదివిన చదువులన్నీ కూడాను గ్రంథమునకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ ఇస్ లిమిటెడ్ టు బుక్స్.
0: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జీ అనేటువంటిది తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీగా మారిపోతున్నాం.
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వి హావ్ టర్న్స్ ఇంటు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జీ కాదు, మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జీ కావాలి.
1: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఇస్ ఎక్స్పెక్టెడ్, దట్స్ రిక్వైర్డ్.
0: అనుభూతిలో తాను అనుభవించాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్.
0: ఏ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్.
0: ఒక జిలేబి కానీ, మిఠాయి కానీ, లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
1: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
0: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగుకు చేరుతుండదా?
1: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
0: చేరటం లేదు.
1: నో,
0: దాన్ని ఒక్కతూరి తీసుకుని నీవు నాలుగు పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
1: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్స్ స్వీట్నెస్.
0: అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జీ.
1: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జీ.
1: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
0: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని, గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
1: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ అక్వైర్ నాలెడ్జ్ త్రూ బుక్స్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
0: ఇదంతా కూడా ఈనాడు బుకిష్ నాలెడ్జీగా రూపొందుతుండాలి.
1: టుడే వీ ఫైన్ బుకిష్ నాలెడ్జ్.
0: కనుకనే ఈనాటి ప్రపంచం లోపల సరైనటువంటి వ్యక్తిని మనకు చిక్కటం లేదు.
1: Therefore, we don't have right people today in this world.
0: ఎంత మంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో?
1: In Bharat there are number of educated people.
0: గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు.
1: We find highly educated people.
0: గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు.
1: People with very high degrees.
0: ఇంత మంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు?
1: With all these people being here, what is that they are doing for?
0: ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి పనులు చేస్తున్నారా?
1: Are they doing any activity that would be helpful?
0: 10 మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they making anybody happy through their actions?
0: 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they providing any comforts, conveniences to the neighborhood?
0: ఏమాత్రం చేయటం లేదు.
1: No.
0: 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపట్టడం లేదు.
1: He is not making others happy nor is he happy.
0: ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి?
1: Then why should you learn?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతడు.
1: A fool with all his education will not be able to know his self.
0: Enta chaduvu chadivi ee neethi unnanu heenunu gudambu manaledu.
1: A mean man with all his education will never change his attitudes.
0: Tarchi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: Education may help you to argue with others. Ee chaduvu chaduvu chadivi
0: chaavanga neetiki chaavuleni chaduvu chaduvali.
1: With all this knowledge after all why should we die? Ultimately we should learn to be mortal.
0: Kanukane manam chadiveetvanti chaduvulante kudunu హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు మేక్ అవర్ హార్ట్
0: 10 మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీబడి జాయ్ఫుల్.
0: అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే.
1: దెన్ యూ విల్ బి హ్యాపీ అండ్ పీపుల్ అరౌండ్ విల్ బి.
0: సమాజంలో ఆనందములకై అనేక విధమైనటువంటి పాటుపడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు.
1: దేర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆల్ అరౌండ్ హూ వాంట్ టు బి హ్యాపీ.
0: ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
1: ఆర్ వి స్పెండింగ్ అట్లీస్ట్ ఎ మినిట్ టు మేక్ ద అదర్ మ్యాన్ హ్యాపీ?
0: లేదు లేదు. నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
1: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మేక్ వన్ హ్యాపీ.
0: లేక నీవైనా ఆనందించు.
1: అట్లీస్ట్ యూ బీ హ్యాపీ.
0: నీవు కూడా ఆనందించడం లేదు.
1: అండ్ యూ ఆర్ నాట్ హ్యాపీ.
0: తాను ఆనందపడక, ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
1: You are not happy and you are not making others happy. What for is this education?
0: Idantha chadu avutunda?
1: Can you call it education?
0: Idantha chettaga roopondutundali.
1: It is all waste of knowledge.
0: Vidyarthulara,
1: students,
0: mee degreelu mee pattamulu chaala goppa goppaga untunnayi.
1: You have got very high degrees.
0: Okkoka vidyarthi chuste MSc pass chesi tirigi thanu MBA pass chesi PhD kuda pass chestunnadu.
1: There are students who have passed MSc, completed their MBA and also PhD.
0: ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు?
1: You have so many degrees to your credit.
0: కానీ ఇందులో ఏ కించిత్తైన కూడాను తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
1: But are you making use of it, a fraction of all that you have
0: learned? కేవలం గ్రంథ పరిచయం గావించుకొని, గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని, ఎగ్జామినేషన్ హాల్ లో పోయి హెడ్ ని హెంప్టీ చేసుకుని వస్తున్నాడు.
1: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
0: కానీ ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు.
1: You are not investigating single
0: point. మరి నేను చదివినటువంటి ఈ చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: We have not questioned ourselves the significance of
0: education. What
1: is the experience that
0: we have had?
1: What is education?
0: చదువు యొక్క రుచి ఏమిటి?
1: What is the taste of it?
0: దీని యొక్క గుణములు ఏమిటి?
1: What are the qualities?
0: దీని యొక్క లక్షణాలు ఏమిటి?
1: What are the features?
0: దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of this education? No one is bothered about it.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే.
1: You are really educated indeed.
0: గొప్ప విద్యార్థులే.
1: You are very good
0: students. కానీ మీకు బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
1: సిన్స్ దేర్ ఆర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ, యూ ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను బోధించాలి.
1: టీచర్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్.
0: లేక తల్లిదండ్రులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను అనుసరించాలి.
1: ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ.
0: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
0: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు. విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినప్పుడు మీకు సరైన అర్థాన్ని బోధించడం లేదు.
1: ది టీచర్స్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యు ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: కేవలం వారి యొక్క హోదానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం, కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
1: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్, but they don't think of the students who are to be benefited by that.
0: Kanuka mana chaduvullo undinatundi oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
1: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
0: Kani oka goppa pandit undinatundi vaadu,
1: there was a great scholar pandit,
0: Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకే అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
1: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: అతని పేరే విద్యాసాగర్.
1: హిస్ వెరీ నేమ్ విద్యాసాగర.
0: ఈ విద్యాసాగర్ ఏ విధమైనటువంటి స్థితిలో వచ్చాడు?
1: ఇన్ వాట్ కండిషన్ వాస్ హి?
0: చాలా బీద పరిస్థితిలో పుట్టాడు.
1: He was born in a very poor family.
0: చదువుకోవడానికి కూడా ఒక ఇంటిలో ఒక దీపం కూడా లేదు.
1: In fact, he could not afford even a light to read.
0: స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్.
1: He used to study every day sitting under street lights.
0: తల్లి చాలా బాధపడేటువంటిది.
1: Mother felt very sad.
0: తల్లి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు.
1: In fact, mother also had no money.
0: నాయన విద్యాసాగర్, రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందర కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాప ఏడ్చేటువంటిది.
1: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ ఎట్ ది ఎండ్.
0: అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి
1: హీ కుడ్ పాసిఫై
0: మదర్. కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
1: మదర్, If I work hard today, I'll be happy later.
0: Sukham nunchi naaku sukham chikkadu.
1: Happiness cannot be derived out of happiness.
0: Kashtapadinappude naaku ee sukham labhistundi.
1: You can be happy if only you work hard.
0: Ani cheppi kattagadapudiki edo oka reetiga taanu oka degree teeskunnadu.
1: He could get a degree ultimately.
0: Adi teeskovatame kaakunda,
1: not only that,
0: మన ప్రాచీన గ్రంథములు పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
1: Whenever he was to give a lecture, it was
0: అతని ఉపన్యాసం అంత మాధుర్యంగా ఉండేటువంటిది.
1: Because his oration was so
0: అంత అర్థసంతంగా ఉండేటువంటిది.
1: And it used to draw everybody.
0: అంత మధురంగా ఉండేటువంటిది.
1: Such resourceful he
0: was. అంత సున్నితమంగా ఉండేటువంటిది.
1: And it was so sensitive.
0: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
1: All his lecture got itself imprinted on the hearts of the audience.
0: ప్రక్క గ్రామానికి స్కూలుకు లో పిలిచారు, సార్ విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాజ్ ఇన్వైటెడ్ బై ఏ కాలేజ్ టు గివ్ దెమ్ ఏ డిస్కోర్స్.
0: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
1: హి వాజ్ జస్ట్ ప్రొసీడింగ్ అండ్ ట్రావెలింగ్ బై ఏ ట్రైన్.
0: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలా అని ఆయన కూడా వెళుతున్నాడు.
1: వన్ బిగ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్.
0: ఇతను ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
1: ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఐసీఎస్.
0: గొప్ప ఐసీఎస్ అంటే చాలా గొప్ప పేరు.
1: ICS is with the highest achievement.
0: అతను కూడాను వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
1: హి వాజ్ ఆల్సో ట్రావెలింగ్ బై ద సేమ్ ట్రైన్.
0: ఇద్దరు ట్రైన్ దిగారు.
1: బోత్ ఆఫ్ దెమ్ గాట్ డౌన్.
0: ట్రైన్ దిగేటప్పటికీ
1: at that time.
0: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
1: He saw Vidyasagar.
0: ఇతను ఎవరో ఒక కూలి మనిషి అనుకున్నాడు.
1: He thought that he is simply a coolie porter.
0: అయ్యా నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
1: And he asked Vidyasagar, I got small box, would you carry it for me?
0: Vidyasagar ఆనందించాడు.
1: Vidyasagar was happy.
0: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని ఆ దీన్ని పట్టుకున్నాడు తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
1: He was so happy to have that opportunity of service.
0: అప్పుడు ఆ IAS ఆఫీసర్ చెప్పాడు విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
1: దిస్ ICS ఆఫీసర్ దెన్ సెడ్ టేక్ మీ టు దట్ ప్లేస్ వేర్ విద్యాసాగర్ ఇస్ టు విద్యాసాగర్ తన్నోతాను
0: నవ్వుకున్నాడు నా పేరు తెలియదే ఇంకా అతనికి
1: విద్యాసాగర్ స్మైల్
0: నేను ఎవరు అని తెలియదేని అనుకున్నాడు పాపం.
1: హీ థాట్ హీ డస్ నో హూ ఐఎమ్ వాట్ ఐఎమ్
0: తీసుకెళ్లాడు
1: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్
0: అందించాడు
1: అండ్ హీ గేవ్ హిమ్ బ్యాక్
0: తాను వెనుకకు పోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు అయ్యా ఇదిగో తీసుకో అని రెండు నాలుగు ఇచ్చాడు.
1: వైల్ విద్యాసాగర్ వాజ్ రిటర్నింగ్ ఐసీఎస్ ఆఫీసర్ వాజ్ రెడీ టు పే హిమ్
0: దేనికోసం మీరు ఇస్తున్నారు
1: వై డూ యూ పే మీ
0: నీవు నా యొక్క సూట్ కేసు తీసుకుని వచ్చావు బ్యాగ్
1: బికాస్ యూఆర్ క్యారింగ్ మై సూట్ కేస్
0: దానికోసం ఇస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ పర్పస్ ఐ గివ్
0: అయ్యా నేను కూలి కోసం రాలేదు నీకు సహాయం చేయాలని నేను వచ్చాను.
1: విద్యాసాగర్ సెట్ ఐఎమ్ నాట్ ఎ పోర్టర్
0: దయచేసి నన్ను క్షమించండి ఈ డబ్బు నాకు అక్కర్లేదన్నాడు వెళ్లిపోయాడు.
1: ఈ సెట్ పార్డన్ మీ ఐ డోంట్ వాంట్ మనీ అండ్ హీ రిటర్న్
0: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు ఐసీఎస్ ఆఫీసర్.
1: ది ఐసీఎస్ ఆఫీసర్ సాట్ ఆన్ ద డయస్
0: అందరూ కాచుకున్నారు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడని.
1: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
0: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతను స్టేజ్ దగ్గరికి వెళ్లాడు.
1: విద్యాసాగర్ బీయింగ్ ఎ సింపుల్ మ్యాన్
0: అందరూ అతన్ని ఖర్చుకుని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
1: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఎ స్మాల్ బ్యాగ్స్ ఎవ్రీబడీ స్టార్ట్ అప్రిషియేటింగ్
0: హిమ్. ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు ఒరే నా పెట్టె మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
1: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్ దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.
0: మనసులో తాను అనుకుని ఎటువంటి విద్యావంతుడైనప్పటికి నిగర్వి నిగర్వి
1: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హాస్ నో ఈగో నో ప్రైడ్
0: వాడు ఎంత గర్వానికి గురి కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ బి ప్రౌడ్ ఎనఫ్
0: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు.
1: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
1: విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్.
0: అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల
1: దేర్ ఆన్ ద డయస్
0: చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు.
1: హీ గేవ్ ఎ లాంగ్ టాక్ containing all that which is required
0: of humanity.
1: He was cheered and loudly applauded.
0: అంతటి మాధుర్యమైనటువంటి యొక్క కంఠంతో అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకుని పోయినట్టుగా తాను చెప్తూ వచ్చాడు.
1: With melodious voice he could speak with all that is essential to the entire mankind.
0: తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు.
1: He was explaining the daily happenings.
0: కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు.
1: Not merely
0: ఒక గ్రంథంలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు.
1: Not textual information.
0: ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ ని చెప్తూ వచ్చాడు.
1: All his teachings are based on experience.
0: కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని 10 మందికి పంచిపెట్టినప్పుడు 10 మంది ఎంత ఆనందించారు.
1: And such an educated man shared his experience.
0: All
1: felt happy. Everybody rejoiced on the occasion.
0: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు.
1: సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్ భారత్.
0: ఈనాటి కూడా నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: దేర్ ఆల్సో మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ హంబుల్ అండ్ సింపుల్.
0: భారతదేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము.
1: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ల్యాండ్.
0: పవిత్రమైనటువంటి భూమి.
1: ఇస్ ఎ సీక్రెట్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయుని గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము.
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ వాట్ పాప ప్రీతి లేని
0: పామరత్వం పట్టి
1: వి ఆర్ ఫై ఫుల్లీ ఇగ్నోరెంట్ బికాజ్
0: దైవ ప్రీతి లేని దాని పట్టి
1: అండ్ వి డోంట్ హావ్ లవ్ ఫర్ గాడ్
0: మానవత్వం అనే మానవులందున
1: అండ్ హ్యూమన్ క్వాలిటీస్ టోటలీ గాన్
0: విశ్వ శాంతికి ఇది ఏ విప్లవంబు
1: అండ్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ది రివల్యూషన్.
0: ఈ శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి ఇదే మూల కారణము.
1: వై ఇస్ దేర్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ ఇస్ ద కాజ్.
0: పరమ పావనమైన భారతావని యందు సహనమన్నది మనకు చక్కదనము.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్స్ ద బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: అబ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది బెస్ట్.
0: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
1: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్.
0: ప్రాణము కంటెను మానమ్మే ఘనము మన దేశ నీతిని మంట కలిపి.
1: In fact, character is much more than life. And today we have got all the code. We are following the code and the conduct AP in the foreign countries. What had happened to this country? What a sacred land it is. What an ideal country it is. This is the present plight of this sacred
0: part.
1: What is the reason? We have not understood the meaning of the culture of
0: Bharat.
1: We have not been able to experience the culture of Bharat.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: pavitramaina Bharat desham yokka charitrana okka tori meeru vismarinchi,
1: you have forgotten the history of this country.
0: Ee desham yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi.
1: You now you recapitulate, think of the glory of this land.
0: Ee goppa upakaram cheyakapoyinappudiki ee kinchittaina kodanu oka manaviniki upakaram chesi aanandanni anubhavinchandi.
1: Be happy at least by helping a single person.
0: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి.
1: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హావ్ హ్యాడ్ నోబుల్ థాట్స్.
0: రంగూన్ వార్ జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ రంగూన్ వార్,
0: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు.
1: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్.
0: చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు.
1: ద బాయ్ వాస్ సో యంగ్, ఏజ్ 10.
0: మద్రాస్ వచ్చి చేరారు.
1: దే రీచ్ మద్రాస్.
0: ఆ పిల్లవాడికి ఆకలి అయింది.
1: ద బాయ్ వాస్ హంగ్రీ.
0: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
1: మదర్ ఫెల్ట్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
0: నాయన నీవు ఈ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
1: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండర్ ఎ ట్రీ అండ్ షీ బ్రాట్ ఫుడ్.
0: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది.
1: షీ సర్వ్డ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
0: ఒక దినము, రెండు దినము, మూడు దినము జరిగింది ఆ విధంగా.
1: 2 డేస్, 3 డేస్ పాస్ట్ లైక్ దట్.
0: ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు?
1: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
0: ఇవ్వలేదు.
1: నో,
0: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
1: దెర్ఫోర్ వాట్ హ్యాపెండ్, మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్.
0: ఆ మదర్ నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మదర్.
0: కనుకనే ఆమె పస్తు పని ఉండేటువంటిది.
1: సో షీ ఫాస్ట్.
0: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టగడపడి శరీరం క్షీణించిపోయింది.
1: బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
0: భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు.
1: ఎనర్జీ టు ఈవెన్ టు బెడ్.
0: అప్పుడు కుమారుడు లేచాడు, అమ్మా నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను బిచ్చం ఎత్తుతాను.
1: ద సన్ సెడ్, మదర్ యు ఆర్ సో వీక్ టుడే, ఐ విల్ గో అండ్ బెగ్.
0: కానీ కుమారుడు బిచ్చం ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
1: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ సన్ బెగింగ్ ఫర్.
0: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటి కూడా ఎందరో ఉంటున్నారు.
1: మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే.
0: పోయాడు, బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు, కొద్ది చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
1: ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్.
0: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
1: అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్.
0: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
1: అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్.
0: ఒక ఇంటికి వెళ్ళాడు పాపం.
1: ద బాయ్ వెంట్
0: చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హి వాస్ వెరీ వీక్.
0: మాటలు కూడా రావటం లేదు.
1: హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
0: భవతి బిచ్చాం దేహి అని అడిగాడు.
1: అండ్ హి సెడ్ ఐ వాంట్ మై ఫుడ్.
0: ఒక వరండాలో ఈజ్ చేరి వేసుకుని ఒక ఆఫీసర్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
1: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఎ పేపర్ రిలాక్సింగ్ ఆన్ ఎన్ ఈజీ చైర్.
0: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయం.
1: హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
0: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
1: హి సెడ్, ఓ బాయ్, హూ ఆర్ యు?
0: జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు.
1: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సాట్ దేర్.
0: కూర్చునేటప్పటికే ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళాడు, ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్, బ్రాట్ ఫుడ్, సర్వ్డ్ హిమ్ ఆన్.
0: తినలేదు.
1: Well, the boy didn't.
0: అరే ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు?
1: ద ఆఫీసర్ షౌటెడ్, యు సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
0: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
1: యు సీమ్ టు బి థీఫ్.
0: నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు?
1: యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
0: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
1: ద బాయ్ బీయింగ్ సో వీక్, హీ కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
0: ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
1: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్.
0: ఆ బాయ్ చెప్పాడు మొదలు అమ్మకు.
1: అండ్ ద బాయ్ సెడ్, ఫుడ్ ఫర్ మదర్.
0: మొదలు నేను తల్లికి అందించాలి.
1: ద మదర్ షుడ్ హ్యావ్ ఫుడ్ ఫస్ట్
0: అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
1: అండ్ దెన్ హీ డైడ్.
0: అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
1: Such boys, such sons and mothers were there and served.
0: తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికీ మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
1: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first
0: ఇలాంటి
1: for the mother.
0: ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
1: Today, do you find any of that sort today?
0: కానీ ఉన్నారు. భారతదేశంలో లేకపోలేదు.
1: Not that there are none.
0: పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయ కలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి.
1: In this great land, there's no dearth of noble people.
0: కానీ ఈనాడు ఇంత అభివృద్ధి గాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటికి కనిపించకుండా పోతున్నారు.
1: But we are not able to see them quite frequently.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు మొట్టమొదట దయను పెంచుకోండి.
1: First, develop compassion.
0: 10 మంది యొక్క కష్టములు చూచి మీ కన్నీరు గార్చండి.
1: You shed tears watching the suffering of your parents.
0: వారి కష్టములను నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
1: Make every effort to give them relief.
0: వాళ్ళకు తగినటువంటి సహాయం చేయండి.
1: యూ హెల్ప్ యువర్ పేరెంట్.
0: నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒక దానం చేయండి.
1: ఇఫ్ యూ 10 రూపీస్, అట్లీస్ట్ 1 రూపీ
0: త్యాగానికి పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
1: నో అసోసియేషన్, నో అథారిటీ, నో లీనియేజ్, no position would confer immortality other than
0: sacrifice.
1: So you help others by offering at least a pittance.
0: Aa vidhamainatundi sahayam cheyandi meeru.
1: Render help
0: service. Hastasya bhushanam danam.
1: And if a real jewel to the hand is charity.
0: Bhushanam kantascha satyam, satyamke kantamunaku bhushanam.
1: And the jewel to the neck is the utterance of truth.
0: Mana kantamu necklace kaadu bhushanamu.
1: Is not the necklace, that's the decoration.
0: Satyame mana bhushanamu.
1: The truth is the real jewel.
0: Chetiki daaname oka bhushanamu.
1: And for the hand the jewel is charity.
0: Ilanti bhushanalu undinatundi manaku aneka bhushanalu manaku enduku aashinchali.
1: When you have such precious jewels, why do you want the remaining jewels?
0: Kanuka vidyarthulara,
1: so students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: daya hrudayulai poi చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
1: Having acquired all this education, be ready to sacrifice, get a good name to the society.
0: కానీ మీ లోపల మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
1: బ్రష్ అసైడ్ anger, ego, hatred, they should not find a place in you.
0: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
1: With all the bad qualities in you, even if you offer anything in charity, it turns bitter only.
0: అలాంటి దానం చేయకండి.
1: Don't do such things.
0: మీ దుర్గుణాలను బక్కకు నెట్టేసేయండి.
1: Get rid of all bad qualities.
0: ప్రేమను పెంచుకోండి.
1: And develop compassion.
0: ఈ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి.
1: And with love share bliss with everybody.
0: అది ఏ మీరు చేయవలసినటువంటి యొక్క చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని.
1: That is the significance, true meaning of education.
0: ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
1: This sort of a service you should do.
0: గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట, మీ చేతనేంత ఎంతవరకు శక్తి అంత పనులు చేయండి. మీరు
1: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
0: ఏది చేసినా ప్రేమతో చేయండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, డూ ఇట్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day.
1: రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీవన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందున్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరముల పూర్వం అయినప్పటికీ,
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్,
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణం అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతనే.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వంగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రులైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulsidasu avidhamga kaadu.
0: But Tulsidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu aadarsha murti ani ninnayinchukunnadu.
0: Tulsidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
0: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ కోసల.
1: ఇది మను చక్రవర్తి స్వయంగా నిర్మించినటువంటి యొక్క పట్టణం.
0: ఇట్ ఇస్ ద సిటీ బిల్ట్ బై మను ఎంపరర్ హిమ్సెల్ఫ్.
1: ఇంత సుందరమైన పట్టణము మరి ఏ దేశమునందు ఎక్కడా కూడా కనిపించదు.
0: సచ్ Such a beautiful city you don't find anywhere in the world.
1: Anade ee Ayodhyalo 7 antastulu 8 antastulu medalu undetuntivi.
0: There in Ayodhya, in those times, you found mansions, seven-storied buildings.
1: Vishalamaina penti yokka bazaarlu.
0: Very wide streets.
1: Aa bazaarulu yandu aneka vidhamulaina penti saundaryamulu kalpinchi deenni marinta aakarshaneeyanga roopanipa chestu vacharu Ayodhya puravasulu.
0: The inhabitants of Ayodhya made it so beautiful with all the decoration around.
1: Aanaati paristhitulu yandu Ayodhya atyantandu ekkada kudanu kalpinchadu.
0: Such a beautiful city you don't find anywhere in the world.
1: Aanade ee Ayodhyalo 7 antastulu 8 antastulu medalu

0: beautiful with all the decoration around.
1: ఆనాటి పరిస్థితుల యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
0: In those circumstances, Ayodhya was one of beauty and splendor.
1: నీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు.

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: Dasharatha is
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకాయ స్వరూపుడు.
1: He is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: Dasharatha considered people as very life and rendered all possible service.
0: ప్రజాపరిపాలన యందు తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha considered people as his own children.
0: యథా రాజ తథా ప్రజాన ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ దేర్ కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of virtue.
0: ఇంద్రియ నిగ్రహం గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ట
0: వామన్
1: వామన
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ట అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచియస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ది వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూతలూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్ డిసాటిస్ఫైడ్.
0: దశరథునికి చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ యాజ్ హి హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: Oh Lord, there is one king by name Romapada.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: He is the king of Angadesha.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: Romapada is a close friend of Dasharatha.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: They are intimate friends for long over years.
0: ఆ రోమపాదునికి కూడాను పిల్లలు లేరు.
1: Romapada king also had no children.
0: అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: When Romapada was also feeling so sad, it was only at that time that Kausalya begot
0: the son. బిడ్డ పేరే శాంతి.
1: The name of the daughter is Shanti.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని

0: ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: శాంతి ది డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లేస్ అండ్ హ్యాపీనెస్ టు ది శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ ఎన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హ్యాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ నీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకూడను ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: కర్మలనే వృక్షములు పెంచి
1: and develop the tree of action,
0: అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి
1: and we partake the
0: అశాంతిగా జీవితాన్ని గడిపేటువంటిది దీని స్వభావము.
1: And its nature is to confer, give us the restlessness.
0: కనుక ఈ మనసు యొక్క స్వభావము గుర్తించినటువంటి యొక్క సుమంతుడు,
1: సుమంత who has understood the nature of mind,
0: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
1: Summoned the sage and decided to conduct this
0: aswamedha yaga. అనగా ఏంటి అశ్వమేధ యాగం?
1: What is this aswamedha yaga?
0: అశ్వమనగా చలించేటువంటిది.
1: అశ్వ the horse is the one that swears.
0: మేధనగా బుద్ధి.
1: మేధా
0: చలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: టు మేక్ దట్ మైండ్ స్టడీ విచ్ ఈస్ వేవరింగ్ ఆల్
0: త్రూ. అశ్వమేధ.
1: అశ్వమేధ.
0: కనుక ఈ చలించేటువంటి మనసును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind, which is otherwise wavering, is
0: only asamedhyaga. అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
1: And this is taught in various ways.
0: కానీ ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: This king summoned that king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: Maharaja.
1: O king.
0: Na alludainatundi Rishisimha unnadu.
1: There is one Rishisimha.
0: Anaga shanti bharta.
1: And who is the husband of
0: shanti. Adani pelipinchi, neevu oka kratuvunu cheyali annadu.
1: You call him and you must conduct a ritual here.
0: Ee kratuvu lopala putrakameshti kratuvu kudanu cheyavachunu annadu.
1: You can also perform another one called putrakameshti.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ది టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకూడను ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: చిత్తలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no one without anxiety, worry.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: One sort of worry or other.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is worry.
0: భూమి నుండుట చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age.
0: జీవించుట ఒక చింత.
1: Life.
0: చెడుపు చింత.
1: Failure.
0: కర్మలన్నీ చింత.
1: Action.
0: కష్టములు ఒక చింత.
1: Difficulty.
0: సంతసం ఒక చింత.
1: Happiness.
0: వింత చింత.
1: Mystery. It's all forms of worry.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: How is it possible for mankind to be happy with all these worries and anxiety?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖములు రెండును కలిగియుండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం బటంద్రుని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: as things went on,
0: దేవతలు సురులు కిరులు కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుడు దగ్గరికి వెళ్లి ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: As things went on, all angels, celestial bodies, prayed to God.
0: అప్పుడు ఈ రావణం యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: The wicked activity of
0: సాధువులను, మునులను, ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ was hurting all the sages and saints.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: They all prayed to Brahma.
0: బ్రహ్మ కూడాను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: They also reminded him of the boon conferred.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైన మరణము కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: All sages said, "Oh Lord, you have granted him so as to be deathless. How is it possible that he would die?"
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: Then Brahma said,
0: "పిచ్చివారలారా,
1: mad people,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: I am not that foolish.
0: వాడు అడగటం, నేను అనుగ్రహించటము ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడాను నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ he didn't pray that he will not die in the hands of man.
0: Kaluka nenu atanni ee vidhanga kodanu samarinchadaniki tagina krushi chestanu annadu.
1: He said, "I'll certainly see to kill him."
0: Swami, meeru bhagavantudu kada, manavulu aneetvanti swaroopanni meeru ee reetiga dharinchagalaru.
1: Then they said, "Oh God, you are very divine. How do you take the human form?"
0: Daivam manusha roopena.
1: God is in human.
0: Nenu manushya roopamnu dharinchi అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: He said that I will take human form in the city of Ayodhya and kill all the demons around.
0: ఇంక ఎవ్వరి వల్ల కూడాను రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: There is no scope for Ravana to die in the hands of anybody.
0: మానవ స్వరూపం చేతనే రావణు యొక్క మరణం ఇమిడి ఉంటున్నది.
1: Ravana's death is in the hands of man only.
0: ఈ రెండింటికి సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
0: ఇవి రెండు కూడాను మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ రిషీ వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋషసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్, అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ, he was a recipient of God's grace and gave him pudding.
0: భక్తావిష్టమును అనుగ్రహింప చేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: It's quite easy to have God out of devotion.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటుంది.
1: In fact, there is no true devotee as such, but God's grace is all pervading.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైన భక్తుడు.
1: Those times they were present true devotees.
0: నిర్మల హృదయుడు,
1: pure hearted,
0: నిస్వార్థపరుడు,
1: selfless,
0: దైవాన్ని హృదయమునందు ఇముడ్చుకొని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: They spent all the time thinking, chanting the glory of God.
0: సత్యధర్మములే తన యొక్క నేత్రములు.
1: Their eyes happened to be the
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు.
1: The peace and love are principles.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రంలో పెట్టుకుని తాను సర్వశాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై సీక్రెట్?
0: శాసించినదంతా ఇను శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equanimity.
0: Dharmame manuvika pradhana sutramga teeskovali.
1: They should go by the principle of righteousness.
0: Asthamunakaina asatyam aadakudadu.
1: They should never utter a lie, even
0: pedalukudanu attivare.
1: People who are of that sort,
0: mantrukudanu maha పవిత్రులే.
1: మినిస్టర్స్ ఆర్ సీక్రెట్ నో డౌట్.
0: ఏనాడైనా కూడాను ఏ రాజ్యమైనా కూడాను రామరాజ్యంగా మార్చాలనుకుంటే,
1: ఇఫ్ యు వాంట్ టు కన్ఫర్ మేక్ ఎనీ కింగ్డమ్ రామరాజ్యం
0: వంటి రాజు,
1: ఎ కింగ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ దశరథ,
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: మినిస్టర్స్ ఆఫ్ ద టైప్,
0: వశిష్ట వామన్ వంటి పురోహితులు ఉండినట్టు ఏ రాజ్యమైనా మనం రామరాజ్యంగా మార్చవచ్చు.
1: ఇఫ్ యు హ్యావ్ ది ప్రీస్ట్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వశిష్ట వామన, ఎనీ కింగ్డమ్ ఫర్
0: నాడు నేడు ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: ఎనీ కింగ్డమ్ కెన్ బి షేప్డ్ ఇంటూ రామరాజ్య.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకుని రామరాజ్యం మనం స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: ద స్కాలర్స్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరియస్ వేస్ ఎస్ ద వే హౌ దిస్ పుడింగ్ పాయస ఇస్ డిస్ట్రిబ్యూటెడ్.
0: ఇది ఏ కంప్యూటర్ కూడా సరైనటువంటి యొక్క ఆన్సర్ ఇవ్వదు.
1: నో వన్ కెన్ గివ్ కరెక్ట్ ఆన్సర్.
0: కానీ అది చాలా అసత్యం.
1: బట్ దట్స్ ఆల్ ఫాల్స్.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం ఉంచుకున్నటువంటి వాడు.
1: దశరథ హ్యాడ్ ఈక్వల్ లవ్ టువర్డ్స్ ఆల్ ద త్రీ వైవ్స్.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: హి డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద త్రీ ఈక్వలీ.
0: ఒకరికి అర్థమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం ఒకరికని, ఏమిటి ఉంటూ ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ క్యాలిక్యులేటింగ్ దట్ హాఫ్ ఈస్ గివెన్ టు వన్, త్రీ ఫోర్త్స్ వన్, వన్ ఫోర్త్
0: ఈ విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథుని ఎందుకు ఏనాడు లేదు.
1: దశరథ హ్యాడ్ నో డిఫరెన్సెస్ ఆఫ్ దట్ సార్ట్.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్య, సుమిత్ర, కైకేయ ఆల్ ద త్రీ వైస్ కండక్ట్ దెమ్ సెల్ఫ్
0: సౌతుల వలె వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దే వర్ నాట్ సెపరేట్ ఎనీవే, నో డిఫరెన్సెస్.
0: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ద రైటర్స్ యూ ఫైండ్ సర్టన్ మిస్టేక్స్ దేర్.
0: కానీ పవిత్రమైన చరిత్రలు ఎందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ ద సీక్రెట్ హిస్టరీ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ డిఫెక్ట్ ఈదర్.
0: సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి ఎందు కూడా సమత్వమే వహిస్తుంది.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ న్యాచురల్ టోటల్ హ్యాపీనెస్ దట్ ఆల్ ఆర్ సేమ్ దేర్.
0: ఆ యోగమే సమత్వాన్ని కూడా పెంచుతుంది.
1: అండ్ దిస్ వెరీ ప్రిన్సిపల్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ దిస్ యోగ ప్రిన్సిపల్.
0: కైక ఈ పాయసమును ఆనందంగా అందుకుంది.
1: అండ్ ది పుడింగ్ ఈజ్ రిసీవ్డ్ హ్యాపీలీ బై దెమ్.
0: కారణం ఏమనగా,
1: రీజన్,
0: కైకను వివాహం ఆడేక పూర్వము,
1: ప్రయర్ టు మ్యారీంగ్ కైక,
0: గర్గుడు పురోహితుడిగా వచ్చి,
1: గర్గ్య కేమ్ ఎస్ ద ప్రీస్ట్,
0: కైకకు పుట్టేటువంటి కుమారునికే రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
1: గర్గ్య ద ప్రీస్ట్ సెడ్ దట్ కైక వుడ్ మ్యారీ దశరథ ఇఫ్ ఓన్లీ ద సన్ షీ వుడ్ బి గెట్ వుడ్ బి మేడ్ ఎ కింగ్.
0: కానీ పతులకు, సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హాఫ్ ఆఫ్ ద షేర్ గోస్ టు ద రెస్ట్ ఆఫ్ ద టూ.
0: కనుక నీ దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య, సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
1: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్, హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
0: కౌసల్య, సుమిత్రలు హృదయమును పెంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ మీరు ఏ బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులుగా ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్య, సుమిత్ర సెడ్, డోంట్ వారీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
1: బెటర్ యు మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: ఇట్ వాజ్ అట్ దట్ టైమ్ కైక వాస్ మ్యారీ.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే, జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్, హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో ఆస్పిరేషన్.
0: ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్.
0: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడాను చెలించటకు కూడాను అవకాశం లేదు.
1: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
0: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
1: Her mind is beyond appointment and disappointment.
0: సుఖదుఃఖములకు కూడాను అతీతమైనటువంటి మనసు.
1: Her mind is transcendental, beyond.
0: కనుక తనకు కుమారులు కావాలని కూడాను తాను ఆశించలేదు.
1: He never expected her son to be made a king.
0: అందరి అందరికను సౌమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: Because she had got that spirit of equal friendship with all, she is called Sumitra.
0: ఆమె శిరస్నానం చేసి
1: after head bath
0: మేడపైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: She was drying her hair on the terrace.
0: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: In the meantime, an eagle came and caught hold of this cup of pudding.
0: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైనటువంటి కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
1: She is fear stricken because of the reprimand that she would
0: say. జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
1: She narrated all the episode to Kausalya and Sumitra.
0: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
1: They are one of virtue.
0: నీవు విచారపడకూడదు.
1: Don't worry, they said.
0: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము, ఈమె కప్పులో పోసి ఈమె కూడా సమర్థం చేశారు.
1: They said, don't worry, we will adjust now, rectify the defect. And Kaika gave half of her share, Kausalya gave half of her share.
0: కనుక కైక భాగంలో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
0: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
0: ఈ రామాయణం కంతా కూడాను మూల నాయకుడు రాముడు.
1: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
0: కనుక రామునికు సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
1: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
0: ఉపనాయకుడు భరతుడు.
1: ద నెక్స్ట్ లీడర్ ఇస్ భరత.
0: భరతునకు సరి అయిన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత్.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవల ఎందుకూడను తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: Sumitra is the one who gave birth to these two, who could redeem the lost.
0: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
1: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
0: ఇది రామాంశము, అది భరతాంశము.
1: One is the spark of Rama, while the other is the spark of Bharata.
0: ఈ అంశము ఆ అంశములో చేరడానికి వీలవుతుంది.
1: నేచురలీ ది స్పార్క్
0: మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంత నా అంశములే.
1: That's why God said in Gita, everything is only my spark.
0: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రము ఆశ్చర్యం లేదు.
1: There is nothing surprise if the spark merges in total.
0: ఇది దీని యొక్క సహజము.
1: It's quite natural.
0: కనుక లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
1: సో లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రామును లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి
0: లేకపోతే రాముని కూడా క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: ఈ సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావములు అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ గ్రేస్ అండ్ ద సాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమనందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఎ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి తల్లి అయినను లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఎ మదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్
0: కౌసల్య. కానీ నా లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ బ్రదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లక్ష్మణ.
0: అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాడ్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి వచ్చారు.
1: All these four brothers have grown along with the times like Vedas.
0: Vakyamenti swarupamlo.
1: In the external form.
0: Vakke rudvegamu. Vak.
1: The talk.
0: Rudvegamu.
1: Rudvegamu.
0: Manasu yajurvedamu.
1: Mind is yajurveda.
0: Inka pranamu samavedamu.
1: Life is samaveda.
0: బుద్ధి అధర్వణ వేదం.
1: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుకులుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
1: ఆల్ ఫోర్ వేదస్ హావ్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ ఫోర్ బ్రదర్స్ హు ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ.
0: ఈ నాలుగు వేదములు కూడాను ఎట్టి భేదములు కూడాను లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ అమంగ్ దీస్ ఫోర్ వేదస్.
0: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుకులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్స్.
0: సాక్షాత్ దైవ స్వరూపమే.
1: దే ఆర్ వెరీ డివైన్.
0: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
0: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాను స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్
0: మానవుడుగా రూపొందుతుంటాడు.
1: అండ్ హీ థింక్స్ సో.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రావునిగా విశ్వసించాలి.
1: Therefore we should consider that every human being is an ideal
0: Rama. రామును పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
1: If you think Rama is born and he has demonstrated idealism to the world and his life ended,
0: రామును ప్రతి హృదయమునందు కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
1: It's only Rama who has got all that blissful virtues.
0: రమించేటువంటి ఆత్మనే రామస్వరూపము.
1: It's only that Atma, the spirit, which is
0: Rama. రమించేటువంటి హృదయము లేనటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు.
1: In this world, there's no one without the heart that is after bliss.
0: కనుక ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు రాములనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు.
1: Therefore, in spiritual path, if we investigate Rama,
0: ఇది దశరథుని కుమారుడు.
1: ఇది son of Dasharatha.
0: ఎవరు ఈ దశరథుడు?
1: Who is Dasharatha?
0: కోసల దేశమునకు రాజా.
1: Is it the king of Kosala kingdom?
0: ఇది కేవలం ఒక మహారాజా?
1: Or emperor?
0: కాదు కాదు, దశరథుడు.
1: దశరథ.
0: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటి ఈ దేహము.
1: This body is the chariot of 10 senses.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
1: And 5 cognitive and cognitive senses, 10.
0: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
1: So therefore Dasharatha, which is the body with all the 10 senses, has got 4 children.
0: కుమారులే ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: They represent the 4 objectives of life: dharma, righteousness, మానవులకు కామ డిజైర్ మోక్ష లిబరేషన్.
0: మానవులకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు.
1: Therefore, objectives of mankind are found in everybody.
0: ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
1: Without these objectives, he will never be redeemed.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దీస్ 4 principles ఆబ్జెక్టివ్.
0: ధర్మం మొట్టమొదటిది.
1: ఫస్ట్ వన్ ఇస్ రైచియస్నెస్.
0: రెండవది అర్థం అన్నారు.
1: సెకండ్ ఇస్ అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: ద వెల్త్ షుడ్ నాట్ బి
0: బిరేట్ కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: ద వెల్త్ షుడ్ బి సపోర్టెడ్ బై ధర్మ రైచియస్నెస్.
0: ఇంకా కోరిక. ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: కామ డిజైర్ షుడ్ ఆల్సో బి రైచియస్.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: అండ్ దేర్ఫోర్ ద అర్థ వెల్ షుడ్ హావ్ ఫౌండేషన్ ధర్మ.
0: శ్రీరామచంద్రుడు.
1: అండ్ శ్రీరామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్.
0: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
1: సో రామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకములో అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
1: Therefore we should lead our lives along the path of dharma and have various
0: ఈ ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరము.
1: This is most essential to the modern man today.
0: ఈ పురుషార్థములు నాలుగు కూడాను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
1: The present position is such that we don't have any idea of these 4 cardinal principles.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to accomplish, achieve all the 4.
0: ధనము సంపాదించాలి.
1: We should earn money.
0: ఏ విధంగా సంపాదించాలి?
1: How should we earn?
0: ధర్మముతో ధనమును సంపాదించాలి.
1: We should earn righteously.
0: కోరికను నెరవేర్చుకోవాలి.
1: We should fulfill our desire.
0: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
1: How to fulfill?
0: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: It's also through in the righteous path.
0: ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
0: ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
1: This dharma is the very form of nature.
0: Dharmamu tane yokka sahaja siddhamainatuvanti swaroopani dharinchindi.
1: Dharma is in its natural form.
0: Dharmamunaku swatantram ledu.
1: Dharma is not independent.
0: Dharmamunaku nayakudu unnadu.
1: Dharma has a master.
0: Atane bhagavantudu.
1: The master of dharma is God.
0: Kanukane dharmamunaku nayakudaina bhagavantuni visarjinchi dharmamunu aashinchalani anaga aashinchutu poyyadu ee ravanudu. ధర్మార్థకామ మోక్షముని యందు
1: ఇన్ దిస్ ఫోర్ ఆబ్జెక్టివ్ ధర్మార్థకామ మోక్ష
0: ధర్మమును విసర్జించి
1: హిస్ గివెన్ అప్ ధర్మ
0: అర్థకామమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: హి ఇస్ ఆఫ్టర్ ది అర్థ ద వెల్త్ అండ్ కామర్స్.
0: అందువలన ఇతనిలో ఉన్నటువంటి దుర్గుణములు దినదినములకు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: ఫర్ దట్ రీజన్ ది వికెట్ క్వాలిటీస్ ఇన్ రావణ వర్ ఇంక్రీజ్.
0: రావణుడు గొప్ప విద్యావంతుడే.
1: రావణ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రాముడు.
1: హి ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ 64 ఫార్మ్.
0: రాముని చూస్తామా 35 విద్యలు నేర్చినటువంటి వాడు.
1: రామ నోస్ ఓన్లీ 30.
0: కానీ రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
1: బట్ వాట్ ఆల్ దట్ రామ హాస్ లెర్న్డ్ హి హాస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
0: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
1: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హి రెడ్ అండ్ అక్వైర్డ్
0: ఈ అజీర్ణ రోగం ఈ కామము.
1: దిస్ ఇండైజెషన్ ఈస్ దిస్ డిజైర్.
0: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
1: And it's only dharma that will help us to
0: digest. Dharmam veru kaamam veru maaripoyindi.
1: And today dharma and kama, the desire, are apart.
0: Kaatine sakshat dharma swaroopudu ramudu sakshat kama swaroopudu ravanudu.
1: Rama is the very form of dharma while ravana is the very form of adharmamu.
0: Kaamam adharmamu.
1: The desire is unrighteous.
0: Idi dharmamu.
1: And this
0: ee dharma adharmamulu rendintikini పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
0: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు.
1: యాజ్ రామ ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ది ట్రూ ఫార్మ్.
0: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు.
1: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
0: సత్య అసత్యముల రెండింటికి ఎప్పుడు భేదం జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
0: సత్యము నిత్యమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
0: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
1: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
0: నిత్య అశాశ్వతములు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
1: దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
1: దర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
0: ఈ రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
1: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ
0: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
1: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్.
0: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ టు బి అచీవ్డ్.
0: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
1: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
0: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే
1: when we shape ourselves as
0: kutumbamlo aadarshamantamainatundi vyaktiga manam roopondutamu
1: then you'll be ideal in the family
0: aadarshamantamainatundi yokka kutumbanni manam anusarinchinappude samajamlo manam aadarshaprayamainatundi mahaveerulaga roopondutamu
1: when there is ideal family there will be ideal society
0: ee vidhanga natinchiye ramulu aadarshapurushuduga roopondadu
1: it's only in this direction rama is an ideal
0: aadarshamurtiga pravanchaniki chaattu vachadu.
1: He has publicized what idealism is.
0: Sukadukkamulo samatattvamto bodhinchukuntu vachadu.
1: He had got the equanimity between pleasure and pain.
0: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
1: హి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ద వరల్డ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అందరి ఎందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతముల ఎందు ఉంటున్నాడు.
1: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: రామునగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
1: వి షుడ్ నాట్ థింక్ దట్ హీస్ మేర్లీ సన్ ఆఫ్ ద
0: భౌతికంగా అతను ఒక స్వరూపమే.
1: Physically as a form.
0: Kani antarmukhanga itanu andari hrudayam nandu kodanu ramimpajeseetundi divya shakti swaroopude.
1: But actually speaking is the divine power latent in everyone.
0: Ilanti divya shaktini manamu ee naadu gurtinchadaniki prayatninchali.
1: We should make an effort to know the divine power today.
0: Deeniki enniyo yagamulu yagnamulu cheyanakkarledu.
1: You don't need to follow different paths.
0: Prema tattvanni manam abhirudhi parchukovali.
1: We should develop the spirit of love.
0: ఈ ప్రేమతత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ యూ విల్ బి రైచువల్స్.
0: ఈ ధర్మనే సత్యంగా రూపొందుతుంది.
1: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
0: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమ స్వరూపుడు.
1: దేర్ ఫోర్ ఇట్స్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచువస్నెస్.
0: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the nature of these two qualities.
0: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
1: Therefore, lot of infinite dharma in Rama that would has to be emulated.
0: ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మము ఏర్పడి ఉంటున్నది.
1: Every person has dharma.
0: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
1: The one that follows dharma is a true human.
0: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
1: And the quality of burning is the dharma of fire.
0: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గు అవుతుంది.
1: If it doesn't burn, it's no fire, it's coal.
0: ఇంకా ఐసు మంచుగడ్డ, మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
1: It's ice that is so cold.
0: కానీ ఈ ఐసు ఈ చలధర్మను కోల్పోయింది ఏంటంటే ఇది ఐసు కానేరదు.
1: ఇది ఐస్ ఇస్ నాట్ సో నాట్ కోల్డ్ ఇట్
0: కెన్ బి ఐస్. మానవుడు అంటే ఏమిటి, దీనికి సహజ ధర్మం.
1: సో వాట్ ఇస్ ది నేచురల్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్?
0: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
1: దేర్ఫోర్ హి హస్ టు ఫాలో హిజ్ ఓన్ హార్ట్ అటర్ ట్రూత్ అండ్ ఫాలో రైచస్ పాత్.
0: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మస్వరూపమే.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ డూ విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి రైచస్.
0: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
1: Therefore, the divine human life is the one that adheres to
0: మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
1: Today there is no relationship among different codes of
0: ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
1: వీ జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్ బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
0: ధర్మం అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి.
1: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్
0: ధర్మం ఉంటుండాలి. బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి. సన్యాసి ధర్మం ఉంటుండాలి.
1: సన్యాసి
0: వ్యావహారిక ధర్మం ఉంటుండాలి.
1: వరల్డ్లీ
0: ఇంకా ఫ్యామిలీ ధర్మము ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ హోల్ లైఫ్.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Therefore, our word, thought and deed should be united.
0: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
1: Today we don't find that harmony, unity.
0: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
1: There is a scope to recognize it today.
0: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
1: Therefore, there's divinity in humanity, there's human quality in the divinity, the combination of the two is totality.
0: పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే అన్నారు.
1: It is said that is full and this is also full.
0: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
1: This human life is total, full.
0: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాది భావిస్తూ వచ్చాడు.
1: As Ravana did not understand this principle, he considered man as an insect.
0: లెక్కనే చేయలేదు.
1: He never bothered, neglected man.
0: కానీ సర్వశక్తులు మానవుని యందే ఉంటున్నాయి.
1: In fact, all powers are latent in man.
0: మానవుని యందు లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
1: There is no other power outside man.
0: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
1: God is in human form.
0: ఈ మనిషి రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We experience all codes of conduct in human life.
0: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది నిజమైనటువంటి తృప్తి.
1: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
0: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
1: We should develop that spirit of satisfaction within.
0: ఈ తృప్తి,
1: what is this satisfaction?
0: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: We should never entertain any sort of doubt.
0: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాము.
1: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestigial form.
0: Ramayana yokka oka chinna rahasyanga manam bodhisthunnam.
1: This is taught as a secret in Ramayana.
0: Kani but details anta kudanu kramakrameena munmundu Rama ante emiti, Lakshmana ante emiti, భరతుడు అంటే ఏమిటి, శత్రుకులు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య సుమిత్ర కైకేయికులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరైన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
1: యు విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ ద టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామ ఇస్, హూ లక్ష్మణ ఇస్, హూ భరత ఇస్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
1: In fact, there is only one spirit of unity, oneness in all.
0: వేరు వేరు భిన్న భిన్న రూపంలో దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుంది.
1: Because of various vestures put on, we find diversity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
1: The nature of Rama.
0: రామతత్వంతో మనం సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు.
1: There is nothing that you cannot achieve with this principle of Rama.
0: ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
1: It's a mighty power.
0: కనుకనే ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడా భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటి పాతుకొని పోయింది.
1: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
0: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
1: Many foreigners wanted to change the
0: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
1: In spite of all changes around,
0: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
1: It remained quite novel and new, fresh.
0: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
1: And there are infinite secrets there.
0: అణువులో ఘనముగా ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము.
1: It's Rama's nature that proves the smallest of the small and the biggest.
0: సర్వుని యందు నిలిచినటువంటి రామతత్వమే.
1: It's Rama's principle present in everyone.
0: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
1: The vesture of the form may go off, but yet it remains all through divinity.
0: కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామ అలోన్.
0: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫార్మ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ ప్రకటిస్తూ వికసిస్తూ విభజిస్తూ వస్తుండాలి.
1: Therefore, the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests, expresses. When this truth is recognized by
0: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది.
1: దే విల్ అండర్స్టాండ్ వాట్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
0: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఐడియల్ హ్యూమన్ లైఫ్,
0: అవతార తత్వాలను మనం అనుసరించాలి.
1: వి హావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్.
0: అవతారములు కూడా కేవలం మానవాకారం ధరించవచ్చును.
1: God takes human form.
0: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
1: We should not be deceived, go by the form alone.
0: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును, కానీ
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
0: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
1: బట్ వీ షుడ్ నెవర్ టేక్ దాట్ సేమ్ యాజ్ అవర్ బాడీ.
0: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
1: Both the forms look alike.
0: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
1: Watching it, this that little morsel of very salt, you should not take it as candy.
0: Cherakani neevu tinavaddu.
1: Don't mistake that as the form.
0: Roopu chusi mosapoku. Roopu chusi mosapoku.
1: Don't be deceived by the form.
0: Daivame nije mana roopamu.
1: It's only God.
0: Ee manusha roopame nikkudide daiva roopame.
1: Therefore human form has got a divinity.
0: Roopu chusi maamidi ani balchavaddu.
1: So don't be deluded by the form alone.
0: Booragakaya. కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్ అలోన్.
0: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
1: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నో డౌట్.
0: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
1: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గాన్ అవే ఫ్రమ్ దిస్ పాత్.
0: మానవుని ఉద్ధరింప చేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
1: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్ ఫామ్.
0: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: The animals and birds and insects follow their own natural dharma.
0: దానికి అవతారం అక్కర్లేదు.
1: Incarnation is not needed.
0: సర్వధర్మమును విస్మరించి
1: all dharma
0: పెడమార్గమును పట్టి
1: he is leading
0: మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
1: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ హూ హెస్ ఫర్గోటన్ ది
0: మానవుని. సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
1: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
0: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
1: It's only emancipation of humanity which is required.
0: ఇంకా పశుపక్షి మృగాదులను కూడా ఉద్ధరించడం లేదు.
1: Not for beasts and birds and insects.
0: మానవులే ధర్మం తప్పిండేది.
1: It's only man that has gone.
0: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
1: Man is treading on the path of lies.
0: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు.
1: Only human qualities totally forgotten.
0: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
1: To acquire all that is lost and forgotten.
0: మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
1: And he has to shape himself as a human. అందువల్ల
0: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
1: To protect the pious people.
0: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
1: We have to protect this pious.
0: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
1: It is latent in man.
0: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: That pious quality is forgotten.
0: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: He behaves like an animal and a demon.
0: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
1: Therefore human quality has to be shaped in the right direction.
0: కనుక ఈ మానవత్వం మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
1: How to shape the human quality transform into divine.
0: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాను.
1: భగవాన్ హాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
0: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
1: సో వీ షుడ్ నాట్ థింక్ దట్ రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
0: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
1: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
0: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
1: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
1: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
0: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని కొంటూ పోతే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
0: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
0: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
1: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
0: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
1: Therefore with this love we can understand Rama and follow the path of love.
0: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
1: in spite of going through texts,
0: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
1: in spite of repeating Vedas,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of spiritual practices,
0: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏ మాత్రం కూడా మనం సాధించలేము.
1: When there is no change in the human mind, the other things are useless.
0: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
1: Mental transformation is necessary.
0: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
1: We should believe that mind is the cause.
0: ఈ మనసును మానవ స్వరూపంగా మార్చాలి.
1: The very mind can be transformed into the divine.
0: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
1: Therefore it is that which is the basis in the beginning.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు. ఐ ఎమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్. నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు. ఐ ఎమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో. నేను మంత్రము కాదు తీర్థము కాదు. ఐ ఎమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిలిగ్రిమ్ సెంటర్. నేను భోక్తను కాదు కర్తను కాదు. నైదర్ ఐ ఎమ్ పార్టేకింగ్ నార్ యామ్ ఐ డూయింగ్. నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం. ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ. ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది. దిస్ పర్టిక్యులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
1: ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
0: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
1: సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి.
0: విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు

0: ए मैन एस्पायर्स टू हैव
1: सुख प्राप्ति दुख निवृत्ति
0: दैट इज गेटिंग जॉय एंड अवॉइडिंग सॉरो
1: ఒకటి సుఖ ప్రాప్తి రెండవది దుఃఖ నివృత్తి
0: ద ఫస్ట్ వన్ ఈజ్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్ ది సెకండ్ వన్ ఈజ్ అవాయిడింగ్ సారో
1: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్
1: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించుటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్
1: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి
0: దే యు కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్
1: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే
0: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫార్మ్ ఈజ్ బ్లిస్
1: అతను సుఖస్వరూపుడు
0: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ
1: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది
0: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్
1: అతని స్వరూపమే అది
0: His very form is that.
1: Chakkara sahajanga teepiga untadi.
0: Sugar is naturally sweet.
1: Ee teepi chakkara yokka swabhavamu.
0: This sweetness is its very nature.
1: Chakkara tana swabhavam anetuvanti teepine kolipoyina adi chakkare kaadu.
0: If sweetness is lost by sugar, it cannot be called sugar at all.
1: Vichina gulabi pushpamu పరిమళాన్ని అందిస్తుంది సుగంధాన్ని అందిస్తుంది
0: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్
1: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము
0: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్
1: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది
0: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్ As man's nature is joy and bliss, he has every right to aspire for them.
1: మానవుని యొక్క స్వభావమైన సుఖానందములే కోల్పోయిన తాను మానవుడే కాదు.
0: If he ceases to have joy and bliss, he cannot be called a man at all.
1: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరుట లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
0: Realizing the inner meaning of this, man has to understand as to why he continuously seeks joy and bliss.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి యందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
0: Everything which is contrary to nature looks rather surprising and crooked.
1: మనము మార్గములో నడుస్తున్న సమయంలో అదే మార్గమునందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు
0: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్ యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్
1: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడా నిలిచి అదే దుఃఖములకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు
0: ఎవ్రీ వాకర్ బై స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్
1: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించుటలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్
1: మానవునికి దుఃఖం స్వభావం కాదే
0: సాడ్నెస్ ఈజ్ నాట్ నేచురల్
1: స్వభావం కానిటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష
0: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాస్ టు వై హీ సాడ్ బికాస్ సాడ్నెస్ ఈజ్ నాట్ నేచురల్ టు మ్యాన్ దేర్ఫోర్ దే వాంట్ టు ఫైండ్ అవుట్ ది రీజన్
1: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుపిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు
0: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ నేచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్
1: అదే బజారు యందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు
0: సపోజ్ దేర్ ఈస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్ ఇన్ ద సేమ్

0: ప్రసన్నుడై ఉంటాడు.
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చీర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
1: నో వన్ వుడ్ ఆస్క్ హిమ్ యాస్ టు వై సర్ వై ఆర్ యు నాట్ క్రయింగ్, వై ఆర్ యు నాట్ సాడ్.
0: ఇతను ఆనందము, ప్రసన్నత ఇతని యొక్క స్వభావం.
1: చీర్ఫుల్నెస్, హ్యాపీనెస్ అండ్ జాయ్ ఈజ్ హిస్ వెరీ నేచర్.
0: ఈ స్వభావమునకు ఎట్టి ఆశ్చర్యము ఉండదు.
1: నో వన్ ఎక్స్ప్రెసెస్ సర్ప్రైజ్ వెన్ ఎనీథింగ్ ఈజ్ న్యాచురల్.
0: అస్వభావమునకే ఆశ్చర్యం.
1: సర్ప్రైజ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ సంథింగ్ అన్ న్యాచురల్.
0: కనుక ఆనందము, సుఖము అనేటువంటిది మానవుని యొక్క స్వభావం అని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ బ్లిస్ అండ్ జాయ్ ఆర్ హిస్ వెరీ నేచర్.
0: కారణమేమనగా ఈ ఆనంద సుఖమును అందించే నిమిత్తమై, అందుకునే నిమిత్తమై ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషములు చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును, తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ డిఫెక్ట్స్ హ్యావ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్ విత్ రెఫరెన్స్ టు ద బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. దేర్ ఫోర్ హీఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ గ్రీఫ్.
0: దేహమును రాగద్వేషములు అనేటువంటి మాలిన్యం కప్పబడింది.
1: బాడీ ఈజ్ కవర్డ్ బై లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఇంద్రియములను భోగ భాగ్యములు అనేటువంటి యొక్క మాలిన్యం కప్పబడింది.
1: ద సెన్సెస్ ఆర్ కవర్డ్ బై ది లగ్జురీస్ అండ్ ఇండల్జెన్స్.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు, భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేత కప్పబడింది.
1: మైండ్ ఈజ్ కవర్డ్ బై ఆల్ ద ఫోర్, ది అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండ్ ది లగ్జురీస్ అండ్ ఇండల్జెన్స్.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన, లౌకికమైన భోగ భాగ్యములు, సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని, తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: హీఈస్ బిలీవింగ్ రాంగ్లీ దట్ దిస్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ వెల్త్, కంఫర్ట్స్ ఆర్ హిస్ వెరీ నేచర్ అండ్ హిస్ వెరీ ఫామ్.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: ఆల్ దీస్ వరల్డ్లీ థింగ్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇందులో ఒక్క మేఘము కూడా శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: బట్ జాయ్ అండ్ బ్లిస్ ఆర్ పర్మనెంట్.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు, భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: ది ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ వెల్త్ ఎట్సెట్రా. దే హావ్ ఫౌండ్ అవుట్ ఏ వే అవుట్.
0: భుజించుటకు పూర్వము కొన్ని ప్రోత్సాహాల చేత ఆహారమును పరిశుద్ధి గావించుకునేటువంటి వారు.
1: దే యూస్ టు అడాప్ట్ సర్టన్ మెజర్స్ టు ప్యూరిఫై ది ఫుడ్ బై ఫిలింగ్ వాటర్ అరౌండ్ ఇట్.

0: Food is Brahma and Raso Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: It is Maheshwara who partakes this.
1: Annam Brahma Raso Vishnu.
0: The solid food is Brahma.
1: Bhujinchetunte annamu Brahmato samanam.
0: The food partaken is equal to Brahma.
1: Rasamu deeni yokka essence antaru. Anaga trage neeru inka anek rakamainatundi bhujinchetundi padarthamulu yokka saramulu idi Vishnu swaroopam annaru.
0: The water and the essence of all the foods taken is the very form of Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: The God who is partaking is Maheshwara.
1: Anaga memu bhujinchetunte annamu shashvatamainatunte anandanni andinchali.
0: That means the food which we are partaking must give us permanent joy and bliss.
1: Ani denito prochimpabadutundadi.
0: And with what were you doing prochana?
1: Rutam satyamuto prochimpabadutundadi.
0: It was done with rutam and satyam.
1: Kanuka o Brahma Vishnu Maheshwara swarupulaina trikalagnana triloka swarupulu trimurtulainatundi meeru ee rutam satyam yokka swabhavanni maaku andinchandi.
0: O Brahma Vishnu Maheshwara, who are the three trinity and who represent the three times, you bless us with the rutam and satyam.
1: Rutam anetvantidi malo abhirudhi parchali.
0: May rutam grow in us.
1: Anaga trikarana shuddhini gavinchali.
0: That means let us have the purity of three instruments.
1: Satyam acharani yandu anantaramu untundali.
0: In our practice, may we observe truth.
1: ఈ విధమైనటువంటి ఆహారమును రుతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోక్షించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు రుతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ రుతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ రుతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయ యాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: There should be one person who can judge and offer the decision.
1: Kanuka Shankaracharyulaku Mandana Mishrulaku madhyalo ee jayapijayamulu nirninchetunte adhikaram kala vyakti evaru ani vicharan chesaru.
0: They looked into to find out who has that authority to decide who is victorious and who is defeated between them.
1: Sarva vidhamula yochinchi satyavani pavitra hudayulu దివ్యమైన భావము ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్ యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ సేక్రెడ్ హార్ట్ ప్యూర్ హార్ట్ అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ రుత్ అండ్ ఫెయిత్.
1: బుద్ధి అనగా కేవలం ఆసక్తి స్థిరత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో దివ్యత్వముతో పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ హ్యావ్ టు రియలైజ్ దట్ ది పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ బుద్ధి ఈజ్ ఫార్
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: దిస్ ఈజ్ నాట్ ద టైప్ ఆఫ్ బుద్ధి విచ్ ఈజ్ ఆర్డినరీలీ అండర్స్టూడ్.
1: అస్త 8 స్వాస్థ అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం ట్రూత్.
1: ఇంకా యోగము మహత్తరమైన శక్తి మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండని మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య ఋతంతో కూడినటువంటి నిర్ణయం.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ ఋతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: శంకర వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ విత్ హర్ కెపాసిటీ టు డిసైడ్.
1: ఇంతటితో పోక ఉభయ భారతి, నిర్ణయానుసారము నీవు శంకరుల వారికి దాసుడు కావాలి, శిష్యుడు కావాలి, సన్యాసమును స్వీకరించమని ఆదేశించింది.
0: షీ ఆర్డర్డ్ దట్ అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ మండన మిశ్రా షుడ్ బికమ్ ఏ డిసైపుల్ ఆఫ్ శంకరాచార్య అండ్ యాక్సెప్ట్ దిస్ సన్యాసత్వ.
1: మాట సత్యము అనగా చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షి ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేక్ అప్ సన్యాస.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు, లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీఈస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: దేర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసిన్ అట్ ఆల్.
1: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
1: పరిశుద్ధ హృదయురాలు ఉభయ భారతి.
0: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
1: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలు పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షి రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఎ హెర్మిటేజ్ బై దిస్ సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
1: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: This great sannyasin who had given up everything was attached to that small ordinary water jug. Fearing that may be stolen away by someone else, he used it as a pillow and he was sleeping on that.
1: అతనికి సరియైనటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
0: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కాని సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్, షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
1: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందు ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
0: If he has so much of attachment for such a small petty thing, how much more of attachment would he have on more important things? She commented.
1: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
0: His action is not in tune with the ashram he has accepted.
1: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
0: This person who has renounced everything, he heard it.
1: మనసులో చాలా బాధ, ఉద్రేకము రెండు కూడాను చేరిపోయాయి.
0: He was filled with anger and also excitement.
1: ఒక్క స్త్రీ నన్ను ఇంతటి మాట అనటమా అని తనలో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని కూడా అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
1: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరివేశాడు.
0: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jerk at her feet, declaring, look at my renunciation. I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యు నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమకారములని అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: హి ఆల్సో సెడ్, యాజ్ లాంగ్ యాజ్ మెన్ హ్యావ్ అటాచ్మెంట్ అండ్ ఈగో అండ్ మైండ్నెస్, దే వుడ్ నెవర్ బి ఏబుల్ టు రియలైజ్ ఆత్మ.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: This great renouncer of the world realized the truth.
1: Parigatti vachi ama striya purushuda aneetuvanti vicharana gnaname cheyakunda padamula paina paddadu.
0: She ran to her, fell at her feet, not caring whether it was a man or a woman.
1: Na doshamunu chaminchamannadu.
0: Forgive my fault, he said.
1: Sahajanga manavunaku anni vidhamulaintundi yokka bandhanaku moola karanamu abhimana ahankaramule.
0: It is the attachment and ego which bind man for everything. That is the very basis of all bonding.
1: Nenu aneetunte ahankaramu naadi ane mamakaramu ee rendu poyinappudu neevu neevu gaane nilustavu.
0: If you can get rid of the feeling of I and the feeling of mine, then you will remain your pure self.
1: Ee vidhamainante ahankaram mamakaramulanta kudanu aaharam chetane kooduthuntai.
0: All this ego and attachment come on account of the food that we partake.
1: ఈ దుష్టమైన లేక దురార్జితమైన ఆహారము మానవుని అనేక విధములుగా కూడాను అజ్ఞానంలో ముంచుతుంది.
0: The food acquired by unfair means, unfair earning, that will be
1: పవిత్రమైన భావములను అణచగొడుతుంది.
0: That will suppress all good feelings in man.
1: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది.
0: హీ లూజెస్ ఆల్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు విత్ హూమ్ వెన్ వేర్ వాట్ టు టాక్ అండ్ హౌ టు టాక్.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు, కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావత్ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. ఫర్ ద సేక్ ఆఫ్ హీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫాదర్స్ విష్, హీ అండర్టుక్ టు రిమైన్ బ్యాచులర్ థ్రూఅవుట్ హిస్ లైఫ్, వైల్ రామచంద్ర కుడ్ గో టు ఫారెస్ట్ టు సాటిస్ఫై అండ్ ఫుల్ఫిల్ ది విషెస్ ఆఫ్ హిస్ ఫాదర్ ఓన్లీ ఫర్ 14 ఇయర్స్.
1: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: యాజ్ హీ హ్యాడ్ సచ్ ఫర్మ్ రిజాల్వ్, హీ గాట్ ది అప్రోప్రియేట్ నేమ్.
1: ఇటువంటి ప్రతిజ్ఞలు యందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశం యందు ఏ చరిత్ర యందు కూడాను కానరాదు.
0: అమంగ్ దోస్ పీపుల్ హూ హావ్ టేకెన్ గ్రేట్ వోస్, దేర్ ఈస్ నన్ కంపేరబుల్ టు భీష్మ ఇన్ ద హోల్ హిస్టరీ ఆఫ్ భారత్.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయం నందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, Mahabharata war, Bhishma was defeated.
1: Saratalpam paina parundinadu.
0: He was lying down on the bed of arrows.
1: Pandavulu Draupadi tho kudanu koodi pitamahudainatunti yokka Bhishmacharyani chuche nimittamai darshinche nimittamai akkadiki vacharu.
0: Pandavas accompanied by Draupadi came to this great grandfather for his darshan, for a vision of him.
1: Taratalpam paina parundinatuvanti bhishmudu dharmajunaku bhimunaku arjunaku nakula sahadevulaku shanti parvani bodhisthunnadu.
0: Lying down on the bed of arrows, Bhishma began teaching to Dharmaja and his brothers the
1: edi dharmamu edi adharmamu edi nyayamu edi anyayamu ఏది అక్రమము ఏది అనాచారము అనేటువంటిది దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: ది హోల్ సరౌండింగ్స్ వర్ పీస్ఫుల్. ద టీచింగ్ వాజ్ గోయింగ్ ఆన్. ద్రౌపది సడన్లీ బర్స్ట్ ఇన్ టు లాఫ్టర్.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: వెన్ సచ్ ఎ గ్రేట్ వైజ్ గ్రాండ్ మ్యాన్ వాజ్ టీచింగ్ షుడ్ ఎ మ్యాన్ షుడ్ ఎ ఉమన్ ఆర్డినరీ ఉమన్ లాఫ్ ఈజ్ ఇట్ నాట్ సంథింగ్.
1: ఎంత విధేయతను అనుభవించి అందించవలసినటువంటి ఈ స్త్రీ ఈ విధంగా నవ్వింది అని భీముడికి కోపం వచ్చింది. కండలు కదిలించాడు.
0: Bhima was rather enraged. How could this lady, who should show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: Arjunaku kannulu yerravadipoyayi.
0: Arjuna's eyes became red shot.
1: Dharmajudu tala vanchukunnadu.
0: Dharmaja bent down his head.
1: Nakula Sahadevulu chala vicharapadutunnaru.
0: Nakula and Sahadeva were very much worried.
1: పాండవుల యొక్క గౌరవం ప్రతిష్టలంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క దీంతో కేవలము ఒక అవమానం పాలవుతుండాలే అని కూడాను అందులో ఒకరికొకరు విచారణ చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ వర్ వరీడ్ అండ్ థింకింగ్ దట్ ది ఆనర్ అండ్ గ్రేట్ నేమ్ అండ్ గుడ్ నేమ్ ఆఫ్ పాండవాస్ హాస్ గాన్ టు డస్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది బిహేవియర్ ఆఫ్ దిస్ వుమన్.
1: చక్కగా గుర్తించి భీష్ముడు, భీమ, అర్జున, ధర్మజ, ద్రౌపది చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి
0: భీష్మ, హూ అండర్స్టూడ్ ది రీజన్ ఎస్ టు వై ద్రౌపది.
1: ఆమెకు మించినటువంటి యొక్క పతివ్రత ఈ జగత్తునందు కానరారు.
0: దెర్ ఇస్ నో ఉమన్ హూ ఈజ్ మోర్ చేస్ట్ దాన్
1: మహా గుణవంతురాలు.
0: షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వర్చ్యుయస్ లేడీ.
1: ప్రపంచంలో ఎవరికి అయినటువంటి గుణములు మూడు ఉంటున్నవి ఆమెలో.
0: దేర్ ఆర్ త్రీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ విచ్ షీ పొసెసెస్.
1: ఆమె కారణం లేని కార్యం చెయ్యదు.
0: షీ వుడ్ నెవర్ డూ ఎనీథింగ్ వితౌట్ రీజన్.
1: కనుక ఈ నవ్వడానికి కారణం ఉన్నది.
0: లెట్ అస్ ఫైండ్ అవుట్ ది రీజన్ ఫర్ దిస్.
1: ఈ కారణాన్ని ఇప్పుడు నిరూపిస్తాను చూడమని చెప్తాని అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐ విల్ షో యూ ది రీజన్ ఎస్ టు వై షీ హాస్ లాఫ్డ్ అండ్ హీ టోల్డ్ అండ్ హీ ఆస్క్డ్ ద్రౌపది అమ్మా కమ్ హియర్ కమ్ క్లోజర్ టు మీ.
1: నీ నవ్వుకు కారణమేమిటో చక్కగా వివరించి నీ పతులకు అర్థమయ్యేటట్టుగా బోధించమన్నాడు.
0: కైండ్లీ టెల్ యాజ్ టు వై యు హావ్ లాఫ్డ్ లెట్ యువర్ హస్బెండ్స్ అండర్స్టాండ్ క్లియర్లీ.
1: పితామహ, ఇది నా దోషమే కానీ అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తిస్తున్నటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థమేమిటి?
0: Well, it is my fault to have laughed. But I want to know, your teachings are more appropriate to Kauravas who are going on the wrong path, who are the very embodiment of injustice.
1: Kauravulaku sanyadipatiga untundi kudanu neevu kauravulaku bodhinchavasinatundi vishayamlu pandavulaku bodhisthunnavu. Pandavulu yenadu adharmanni acharinchaledu ledha akramamlo praveshinchaledu. Varu nirta satyavratulu dharmacharanulu. Ilanti variki నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు ది కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. వై షుడ్ యూ టీచ్ టు ది పాండవాస్ హూ ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
1: నీ బోధనంతా దుర్మార్గులకు దుష్టులకు అత్యవసరం.
0: యువర్ టీచింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఈవిల్ మైండెడ్ వన్స్ అండ్ వికెడ్ వన్స్.
1: అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు.
0: Then Bhishma told her,
1: Draupadi, nenu kauravula vaipuna nenu undinatvanti vaadanu. Naa aaharam antai kudanu kauravulu pettina atvanti aaharame. Nenu vaari palupusu pappu tinnanu kanukane vaari anyaya akrama anaachara asatyamulato kudinatvanti aaharam nenu bhujinchatam cheta naa raktamanta anyaya akramangane maaripoyindi.
0: He said, Draupadi, I had partaken food which was earned in the improper way by the Kauravas, and therefore my blood was full of that kind of attitudes only.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా నువ్వు కారిపోయింది.
0: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊజ్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
1: అట్టడుగులు ఉన్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
0: ది రైచియస్నెస్ విచ్ వాస్ హిడెన్ విత్ ఇన్ మీ ఈజ్ కమింగ్ టు ది సర్ఫేస్.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
0: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్, నౌ
1: అడుగులు దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: ది justice and righteousness which were hidden in me are surging forth with all the force. Draupadi,
1: kanuka aharam yokka prabhavamu enta goppaga untunnado meer chakkaga vicharinchandi.
0: You can imagine the influence which food has on man's behavior.
1: Kanuka Draupadi yokka navu valla ee parama satyam kudunu bayata padindi.
0: On account of Draupadi's laughing, this great truth has come out.
1: Anduvalle Bhishmudu cheppadu.
0: That is why Bhishma told,
1: patula palu matalaku eduru cheppanga bodu.
0: She would never answer back to the husbands. Come
1: oka pati gaadu aidi mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo. Aidi mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
0: She obeyed the commands of 5 husbands. These days it is difficult even to obey the commands of even one husband, and she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: Tanaku nunnadani che trupti ganuchunundu.
0: She was always contented with whatever she had.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవులు.
1: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ 5 పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఈ 5 చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ 5 లైబ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క 5 ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
0: బీ ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ 5 లైవ్ బ్రెస్.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
1: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్నదాని చే తృప్తి గనుచునుండు.
0: దట్ ఈస్ వై
1: మనకి ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
0: That is why it is said that she was contented with whatever she had.
1: ee naati vale 500 rupayala nelaku jeetam ostunte 1000 rupayala kanti cheera naaku kavalani yerchatam ledayama. 500 rupayala ostunte daniki tagirettugane nadchukuneetundi stree.
0: Like today's woman, if the husband gets a salary of 500 rupees, she would never ask for a 1000 rupees salary. She would always be contented.
1: Anaka manakunna danitone manam trupti padali.
0: We would always be contented with whatever we have.
1: Kanukane Draupadi nirantaram kodunu tuptigane undetundedi.
0: She was always a contented person.
1: Karanam emiti?
0: What was the reason?
1: Manavaru asantruptiki karanamu uddalani tejischi leni danikai aarata padutunnaru anduvalane ashantiki guri ayipothunnaru.
0: Our people are discontented because they do not care to be satisfied with what they have. They always want to have
1: ద్రౌపది లేని దానిని ఆశించటం లేదు, ఉన్నదానిని వదలటం లేదు, ఉన్నదాన్ని అనుభవిస్తుంటారు.
0: షీ ఆల్వేస్ ఎంజాయిడ్ వాట్ ఎవర్ షీ హ్యాడ్, నెవర్ వాంటెడ్ టు హ్యావ్ ఎనీథింగ్ మోర్ దాన్ వాట్ షీ హ్యాడ్.
1: కనుక ఈ కారణములను పురస్కరించుకుని ఆహారం చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
1: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: వెదర్ ఇట్ ఇస్ లైక్స్ అండ్ డిస్లైక్స్, అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ బై ది ఫుడ్ దట్ యు పార్టేక్.
1: కనుక ఈ ఆహార నియమం అనేటువంటిది మనోబుద్ధులకు అత్యవసరమైనటువంటిది.
0: దేర్ఫోర్ ది డిసిప్లిన్ రిలేటింగ్ టు ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫార్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్.
1: మనస్సు యొక్క తత్వము చాలా విచిత్రం.
0: ది వెరీ నేచర్ ఆఫ్ మైండ్ ఈజ్ రాదర్.
1: కనుకనే శాస్త్రములన్నీ ఏ విధంగా దీనిని నిర్ణయించాయంటే,
0: దట్ ఈస్ వై స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ మైండ్.
1: మానవుడు ఇంద్రియములను అనుసరించడం చేత పశు అయిపోతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ది సెన్సస్ మ్యాన్ బికమ్స్ ఎన్ యానిమల్.
1: మానవుడు మనసును అనుసరించడం చేత మనిషి అవుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ద మైండ్ మ్యాన్ బికమ్స్ ఎ మ్యాన్.
1: మానవుడు బుద్ధిని అనుసరించడం చేత మహాతత్వము కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడు అవుతున్నాడు.
0: మ్యాన్ బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ బికమ్స్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
1: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
0: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సస్.
1: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
0: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ అండ్ రిమైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: బుద్ధిని అనుసరించి మహనీయుడు కాకపోయినప్పటికీ మనసరించి మనసును అనుసరించి మానవుడిగానైనా జీవించు.
0: బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ యూ మే నాట్ బికమ్ గ్రేట్ బట్ అట్లీస్ట్ ఫాలో ద మైండ్ అండ్ రిమైన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: అయితే చాలా మంది ఇక్కడ సందేహించవచ్చును, మనసు కూడా చాలా చెడ్డదే కదా అని.
0: మెనీ పీపుల్ మే గెట్ ఎ డౌట్ ఈవెన్ దిస్ మైండ్ కుడ్ బి రాదర్.
1: మనసు ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటిది.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్.
1: ఇటువైపున ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సస్,
1: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామగ్రిని మనసుకు అందిస్తుంటాయి.
0: ది సెన్సస్ గో ఆన్ సప్లయింగ్ ది మైండ్.
1: మనసే మనసు ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
0: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
1: మనసు ఇంద్రియానికి మాస్టర్.
0: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సస్.
1: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసుకు అందించడం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
0: దీస్ సెన్సస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ కలెక్ట్ ఆల్ ది విషయాస్, ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ సప్లై టు ద మైండ్.
1: ఈ మనసు బుద్ధిని కూడా కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది చేయతగినది, ఇది నీ ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రం సంప్రదించటం లేదు ఈ మనసు.
0: ఇఫ్
1: మైండ్ ఇచ్చిన దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ విచ్ కెన్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ నాట్ గుడ్, దెన్ ఇట్ వుడ్ బి సేఫ్. బట్ ఇట్ ఇస్ నాట్ డూయింగ్ దట్ అట్ ఆల్, దేర్ ఫోర్ ఇట్ ఇస్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్.
1: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గురించి మనము చక్కగా గుర్తించుకుంటాం.
0: All these days we have recognized and realized the very aspects relating to body, the senses, the mind and intelligence.
1: ee naligunti ekka ekatsvamaina swaroopame kshetramu annaru.
0: This kshetram refers to a combination of all these four.
1: ee kshetramu kevalam jadamainatuntidi, manasu jadamainatuntidi, indriyamulu jadamainatuntivi, leka dehamu jadamainatuntidi. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్ బాడీ ఈజ్ ఇనర్ట్ సెన్సెస్ ఆర్ ఇనర్ట్ మైండ్ ఈజ్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇనర్ట్
1: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం
0: అండ్ విల్ హావ్ టు జస్ట్ నో అబౌట్ క్షేత్రజ్ఞ బిట్వీన్ దిస్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ దేర్ ఆర్ సర్టన్ సటిల్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి నోన్
1: ఈ క్షేత్రం అనేటువంటిది మరికొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ప్యూర్
1: అవి ఏ త్రిగుణములు
0: అండ్ దోస్ ఆర్ ది క్వాలిటీస్ త్రీ క్వాలిటీస్ త్రి గుణాస్
1: సత్వ రజో తమో గుణములు
0: దోస్ క్వాలిటీస్ ఆర్
1: సత్వ రజో తమో గుణములు చాలా విచిత్రమైనటువంటివి చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్
1: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి
0: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్ హౌ వాట్ రోల్ దే ప్లే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్

0: అఖిల సంపదలును ఆధ్యాత్మికపు చిత్త అలరునప్ప ఆయురారోగ్యంబు ఆధ్యాత్మికపు చిత్తమలరునప్ప అంతియే కాదు మోక్షమర చేత నిలచు ఇంతకన్నను వేరెద్దియరుగా పరతు సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా.
1: Everyone who is born into this world should be aware that company with bad people will bring him ruin, will ruin his life, will make his thoughts bad, and will make his actions bad. He will lose the little devotion which he may have, and he will turn to bad ways and bad paths. Before such a catastrophe of ruin comes to a man, he should realize that he might enter good company, avoid bad paths, and then he will get longevity, health, all prosperity. Not only that, he will get spiritual attainment come to him easily. Besides all these, even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?
0: Chaduvu nerchiti manchu, చదువు నేర్చిటినంచు గర్వము వహించన్ రాదు. మీకున్న చదువే పాటిది

0: వినయమభిన వాడే విజ్ఞాని ఎగును, వినయమభిన వాడే విజ్ఞాని ఎగును.
1: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
1: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్ల్డ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
0: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు, గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉంది.
1: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
0: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపజేస్తూ ఉంటున్నది.
1: Although this base does not appear to us for outward seeing as matter does, inwardly, inside, there is something which is a distinctive inner spirit.
0: దానిని ఆత్మ అనియు జీవత్వం అనియు పిలువబడుతూ వచ్చింది.
1: This has been called the Atma or the Jiva.
0: ఇట్టి జీవతత్వాన్ని, ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
0: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
1: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
0: అథ ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: To give you a comprehension of this Atma, the aspect of Atma and the

0: verse, in the first verse of the Brahma Sutra.
1: Atha, ataha, Brahma, jignasa. ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నువ్వు నింపుకొని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము వరింపజేసే నిమిత్తము భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
0: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అధ అత బ్రహ్మ జిజ్ఞాస. These have stood as the four pillars which have come forward to liberate humanity and to give enlightenment to the humankind.
1: Samasta Vedanta saramu kudanu ee nalugu padamulu yende nalugu vakyamulu yende imiti unnadanaatvanti satyanni ee naadu manam gurtinchali.
0: Today we should recognize the truth that all the essence of the philosophy and the Vedas is contained in these four words.
1: Brahma jignasa ainatvanti vaade brahma gnani kagaladu.
0: The one who is a Brahma Jignasi, who wants to understand Brahman, can become Brahman.
1: Brahmajnaniye vidyavantudani cheppabadunu.
0: A truly educated person will deserve that title only if he has the knowledge of Brahman.
1: Avidya kevalam janana maranamulaku moola karaname kaani atma tattvamunu andinchetunte yokka margamu kaaneradu.
0: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
1: Atha. ఈ అథ అనేటువంటి పదము నానార్థములతో కూడి ఉంటున్నది.
0: ది వర్డ్ అథ హ్యాస్ గాట్ ఎ మానిఫోల్డ్ మీనింగ్స్.
1: మొదటి అర్థము మంగళాచరణము, మంగళాచరణము.
0: ది ఫస్ట్ మీనింగ్ ఈజ్ టు యాక్సెప్ట్ విక్టరీ ఆర్ ప్రాస్పెరిటీ.
1: రెండవది అనంతరము.
0: ది సెకండ్ మీనింగ్ ఈజ్ ఇన్ఫినిట్యూడ్.
1: మూడవది ఆరంభము.
0: ది థర్డ్ మీనింగ్ ఈజ్ బిగినింగ్.
1: నాలుగవది ప్రశ్న.
0: The fourth meaning is enquiry or question.
1: ఐదవది సర్వస్వము.
0: The fifth meaning is knowledge.
1: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో అర్థములు ఉంటున్నది ఈ అథ అనే పదపదం కూడా.
0: Yet many more meanings are given to this one word అథ.
1: కానీ ఈ బ్రహ్మసూత్రములు ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
0: But the word Adha, as it occurs in the Brahma Sutra in this context, we have to take the meaning that this is Anantara, that is something which has no limit.
1: Deni Anantaramu anetuvanti prashna tirigi manam vesukovalsi vastundi.
0: We should also have to ask the question, what is it the content of?
1: Sadhana Chatushtayamu Anantarami అనేటువంటి జవాబు కూడా దీనికి స్పష్టమవుతూ వచ్చింది.
0: We will get the meaning that this gives us the large content of the eight types of sadhana.
1: ఈ సాధన చతుష్టయములు అనగా ఏమిటి? అనగా మొట్టమొదటిది నిత్య అనిత్య విషయ పరిశీలనమైనటువంటిది జ్ఞానము. అదే విజ్ఞానం.
0: What are these eight types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
1: రెండవది వైరాగ్యము.
0: The second one is vairagya.
1: వైరాగ్యం అనగా కేవలము ఆలుబిడ్డలను ఆస్తిపాస్తులను విసర్జించి అరణ్యవాసము చేయమని కాదు.
0: హియర్ ది వర్డ్ వైరాగ్య డస్ నాట్ ఇండికేట్ దట్ యూ షుడ్ గివ్ అప్ యువర్ వెల్త్, యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాస్పెరిటీ.
1: దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తు అంతయు కూడాను అనిత్యమైనటువంటిదని, ఇది అశాశ్వతమైనటువంటిదని, నీటి బుడగ వంటిదని మనము తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణము.
0: The main meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water bubble.
1: Inka moodavadi tamadamadi satsampatti.
0: The third one is the ability to get forbearance.
1: Tamadamadi satsampatti anaga antaryindriyamulanu bahiryindriyamulanu anagadrukki tadwara pavitramaina సత్యమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క పవిత్ర భావములను అభివృద్ధి గావించుకునేటువంటి యొక్క పరిణామం.
0: ది థర్డ్ వన్ విచ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సమ అండ్ దమ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై సేయింగ్ ఇట్ ఈస్ అక్వైరింగ్ కంట్రోల్ ఓవర్ ది ఇన్నర్ సెన్సెస్ అండ్ ది ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అండ్ దేర్ బై అబ్టైన్ ఎన్ అమౌంట్ ఆఫ్ స్టెబిలిటీ.
1: ఇంకా నాలుగవది ముముచ్చత్వము, అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటం.
0: The fourth one is mumuksha, that is to see.
1: Moksham anaga kevalam oka pratyekamainatundi stalam kadaniyu ee moksham anaga janmarahityam aniyu anukotamu idi kevalam oka vidhamainatundi yokka bhranti.

0: This one is to seek moksha or liberation. But to think that moksha is some specific place and that is to get rid of one's life, this is only an
1: illusion. Moha chayame mochamu anetuvanti satyanni ikkada manam nirupinchali.
0: We should establish the truth that the word moksha is moha kshaya, that is to get rid of the illusion.
1: Inka aidavadi shravanamu.
0: The fifth one is listening, shravana.
1: Shravanam. Denini manam shravanam cheyali.
0: What is it that we should listen to?
1: Chestunnam kavalsinanni shravanam chestunnam.
0: We are listening to many things.
1: Durbodhanalu, dushvakyamulu, apashabdamulu, anavasaramainatundi apanindalu, ilanti vanni kuda manam shravanam chestunnam.
0: We are listening to bad words, bad things and accusations of others.
1: Shravanam chesetundi indriyamulanu, vakkunu uchcharinchetundi indriyamulanu, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
1: మీతీతి మాత్రహ అని ఈ ఇంద్రియములకు మాత్రహ అని ఒక పేరు.
0: దీస్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బై వన్ నేమ్ మాత్ర.
1: మాత్ర అనగా రెండు అర్థములు.
0: ది వర్డ్ మాత్ర హ్యాస్ టూ మీనింగ్స్.
1: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
0: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
1: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
0: Matra has another meaning, that is a standard measure.
1: Anaga oka satyamu ani kuda cheppavachu.
0: One can also explain it by saying
1: leka oka kolatabaddha ani kuda cheppavachu.
0: It can be a yardstick or an evidence.
1: Oka chinna udaharanam.
0: There is one example.
1: Itanu anni vidamulo kuda andachandamuluga untunnadu kani ettu takkuvaga untundadi antam manam.
0: We sometimes say, this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
1: Aithe atane andachandamulu kolchinatvanti okka kolatabaddha edi.
0: What is the yardstick which we have used for measuring his beauty?
1: Ade kannu.
0: That is the organ which is the
1: eye. Kanukane itti kolatabaddhalato koodinatvantidi kanukane indriyamulaku maatraha ani oka peru.
0: Because our organs use such yardsticks, our organs have been called matra.
1: ఈ పదార్థము పుల్లగున్నది తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
0: We decide that this material is sour or material is sweet.
1: ఈ పుల్లదనమును తీయదనమును కూడాను కొలిచినటువంటి కొలతబద్ధ ఏమిటి? నాలుకని.
0: What is it that gives this yardstick of sweetness or sourness? That is the tongue.
1: అబ్బా ఇది దుర్గంధము ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి యొక్క వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
0: We also say this is bad smell, this is fragrance. This decision is made.
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలు నిర్ణయం చేసినటువంటి కొలతబద్ధ ఏమిటి? మన నాసికను.
0: What is the implement which decides this good and bad? It is this human organ.
1: అయితే శ్వాసను పీల్చుటకు, ప్రాణమును నిలబెట్టుకున్నటకు, పవిత్రమైనటువంటి యొక్క అంద చందములతో కూడినటువంటి యొక్క భగవత్ సృష్టితో ఉన్నటువంటి యొక్క ఈ జగత్తును దర్శించుటకు, పవిత్రమైనటువంటి యొక్క వాక్యములను, పరమాత్మ యొక్క శ్రవణమును కొంతవరకు అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
0: God has given us these organs for maintaining our breath and maintaining our life, for also uttering the sacred words relating to God, for seeing the divine aspects and the creation of God. But forgetting the truth, we are using these organs for
1: wrong purposes. భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
0: Because we are transgressing these limitations prescribed by God for our organs, all sins come into our life.
1: పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలియు.
0: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
1: మనము చక్కని వాసన చూడటానికి, గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
0: God has given us the nose to enjoy good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
1: ఆకలి బాధను తప్పించుకునే నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు. కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారంలో భుజించి కేవలం దానవుడుగా మార్చుకొని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
0: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
1: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు. కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
0: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart. But He has not given us these ears to hear about the accusation of others and faulty words.
1: కనుకని శ్రవణ మనన నిధిధ్యాసన అనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయం అనేటువంటి దాంట్లోపల ఈ శమదమాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకు శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదో పాయింట్.
0: Bearing in mind these three aspects, Shravana, Manana, Nididhyasana, listen, absorb and digest, they have given to us Shravana as an important part in these eight methods of sadhana.
1: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
0: This listening, we should confine it to listen to only sacred things.
1: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడా కొంతవరకు స్తంభించిపోతాయి.
0: ఇఫ్ వి బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
1: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది. కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
0: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్ బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
1: అనేక మందికి మీకు తెలుసు ఎయిర్ప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
0: మెనీ ఆఫ్ యు నో దట్ వెన్ వి ట్రావెల్ ఇన్ ఎయిర్ప్లేన్ దే గివ్ అస్ ఫస్ట్ సమ్ కాటన్.
1: అయ్యా ఈ శబ్దం వినప్పుడు కొంతవరకు కూడా నీ యొక్క సహజమైనటువంటి శబ్దం స్తంభించిపోతుంది. కనుక అటువంటి రీతిగా స్తంభించిపోకుండా ఉండే నిమిత్తమై నీవు దాన్ని కాపాడుకోమని ఆ పత్తిని అందిస్తుంటారు.
0: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So prevent and protect your ears with this cotton.
1: కనుక మనం చేయవలసినటువంటి శ్రవణం ఎలాంటిదంటే భగవత్ నామస్మరణం.
0: The kind of listening which we should accept is to listen
1: పవిత్రమైనటువంటి సత్సంపంలో కూడినటువంటి సత్సంగముతో చేరినటువంటి యొక్క సద్వాక్యములను మనం శ్రవణం చేయాలి.
0: Good words which come out of good company are the things which we should listen to.
1: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
0: The second stage is to absorb what you have listened to.
1: ఈ మననము చేసినటువంటి దానిని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
0: The third stage is నితిధ్యాస, that is what you have listened to and absorbed, you have to retain and digest.
1: ఇంకా కట్ట కదపటది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
0: The last one is to investigate what this Thvam Padartha, what does Thvam mean?
1: Thvam managa nenu evaru aneetvanti danni mottamotta manu vicharam cheyali.
0: Thvam means who am I? The investigation as to who am I is to be done first.
1: Nenu nijamuga manavudana leka danavudana leka daivamna aneetvanti yokka danini manamu prathi vyakti kudanu vicharam cheyali.
0: Every individual should investigate truly whether he is a human being or whether he is a rakshasa or whether he is God.
1: Leka neevu manavudigaani visheshistunte neevu danavudinlo praveshinchadaniki veelundade.
0: If you believe that you are a human being, there is no opportunity for you.
1: Neevu manavudiga visheshistunnavu danava karyamulu acharistunnavu.
0: You are believing that you are a human being, but in practice you are undertaking action.
1: Kanukane papamulu parvathamulu vale perigipothu vastunnayi.
0: This is the reason why sins are growing like mountains.
1: Manavudani visheshinchinappudu manava karmalane acharinchali.
0: When you believe that you are a human being, you
1: manavuni karmalu daya dakshinyamto premato kudinatvanti sahananto kudinatvanti yokka satsampatti.
0: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human.
1: కనుకనే ఈ విధమైనటువంటి సాధనా సంపత్తిని తెలుసుకున్న తరువాత అప్పుడు బ్రహ్మజ్ఞానికి అధికారి అవుతాడు అన్నారు.
0: It's only when you have realized these components of human action, you will deserve to become a wise man, brahmajnani.
1: అంతే కాదు, రెండవది అతః అన్నది.
0: Not only that, the second word in that Brahma Sutra is అతః.
1: ఈ అతః అనగా ఈ కారణము వలన. ఏ కారణము?
0: This అతః means for this reason. What reason?
1: ఈ జగత్తును ఉన్నటువంటి ప్రతి పదార్థము కాని ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణము చేత.
0: What is this reason? All that we see in this world and all the matter and all the work in this world are things which change, and the cause of learning that they change is the reason.
1: Prema swarupulara ee drishya kalpitamainatundi ee jagattunandu manamu deni denini chustunnamo ఏ ఏ విషయంలో మనం వింటున్నామో దేనిని మనం అనుభవిస్తున్నామో ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
0: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ వాట్ ఎవర్ వి లిసన్ టు వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్.
1: యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
0: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్యకల్పితమైన జగత్తు మనకు శాశ్వతమైన ఆనందాన్ని అందించటం లేదు.
0: వాట్ ఎవర్ ఇట్ మే బి
1: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
0: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్ డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్ డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక ఏ కర్మలు కాని ఏ విషయము కాని ఏ యొక్క రూపము కాని ఇవన్నీ కూడా నువ్వు మార్పు చెందినవే కానీ శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
0: దిస్ బ్రహ్మసూత్ర టెల్స్ us దట్ ఫర్ ది రీజన్ ఆఫ్ యువర్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఆల్ ది వర్క్ ఆల్ ది మెటీరియల్ అండ్ ఆల్ ది థింగ్స్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఆర్ అన్ట్రూ ఆఫ్టర్ దట్ దెన్ యు సీక్ wisdom and seek brahmajnani.
1: Ata, ataha. ఈ రెండు కూడా మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం అన్నారు.
0: We have understood the two words atha, ataha. The next is brahma. Brahma stands for the omnipresent divinity.
1: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
0: To know this, to seek knowledge of Brahman is the jignasa.
1: Seshavamulo talli vadine tanaku sarvasvanga bhavinchi aa bidda aadukuntu untadi.
0: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
1: tana talli vadikante maroku prapancham unnadani kani maroku sukham unnadani kani ye maatram kudanu taanu visheshinchadu.
0: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
1: కానీ అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆట బొమ్మల పైన కొంతవరకు వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
0: The child, which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will leave the mother's lap and will begin to handle the toys.
1: Aata bommale tanaku sarvasvanga bhavinchi aadukuntunnatvanti ek samayamunandu amma pilichinappatiki nee raadu aa bidda.
0: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
1: Ee sthayi kramakramina పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛనలో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
0: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys, and he will want to enter a family, he will want to become a member of a family, and he will take all steps to achieve his desire.
1: Awareness is life ani anni telusukovali anetundi uddesham cheta samsaram anetundi dantlo munigi ఆ యొక్క సుఖ సంతోషాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
1: he wants to appreciate appadiki inga amma nannala matalu kuda nu atikramistadu.
0: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
1: Lokam yokka nindala nishturanni kuda nu tejistadu.
0: He will give up the sayings and the utterances of the world about him.
1: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
0: హీ విల్ బికమ్ బ్లైండెడ్ విత్ లవ్ అండ్
1: అదే సర్వస్వంగా భావిస్తాడు.
0: హీ థింక్స్ దట్ ది వరల్డ్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ దట్.
1: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలైన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
0: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, oh God, why have I entered this family, why have I taken all these children on my head, I want to give up everything.
1: Indulo edi vyaktiki aanandanni andinchindi?
0: Amongst all these things, none of them.
1: Seshavamulo talli vadu pradhananga undindi.
0: In the childhood, mother's lap was everything.
1: Tadupari aata vastuvule aadharanga untunnayi.
0: Thereafter, toys were the basis.
1: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
0: ది థర్డ్ వన్ వాజ్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరి అయిన మార్గం అని విశ్వసించాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈస్ ది ఓన్లీ పాత్ విచ్ హీ కెన్ యాక్సెప్ట్.
1: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
0: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
1: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
0: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
1: మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమే చేస్తున్నామే కాని మోక్ష ప్రాప్తి కోసం కాదు.
0: ఆల్ ది వర్క్ దట్ వీ డూ ఇస్ ఓన్లీ ఫర్ ప్యూరిఫికేషన్ ఫర్ చిత్త బట్ నాట్ ఫర్ ది ఫైనల్ లిబరేషన్.
1: చిత్తశుద్ధిని అందించేటువంటివే కాని కర్మలు మోక్షాన్ని ప్రసాదించేటువంటివి కాదు.
0: వర్క్ కెన్ ఓన్లీ ప్యూరిఫై యువర్ చిత్త బట్ కెనాట్ లీడ్ యూ టు లిబరేషన్.
1: కనుక మనము ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్ష ప్రాప్తి లక్ష్యం అందించుకోవటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెరీ నెసెసరీ దట్ అన్ ఇండివిజువల్ హూ వాంట్స్ టు గెట్ పర్మనెంట్ ప్లేస్ షుడ్ బి ఇన్ వర్క్ బి డూయింగ్ వర్క్ క్లెన్స్ హిస్ చిత్త బట్ హ్యావ్ హిస్ డెస్టినేషన్.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి మానవుని యందు ఆత్మకత్వం అనేటువంటిది అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంటాయి.
0: In the individual who has cleansed his chitta, this brilliance of atma will be seen in
1: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatunti yokka allakallolamulainatunti bhavamulato koodinatunti chittamu ee atma tattvanni anagalukutu untadi.
0: That mind which involves itself in worldly work and worldly desires gets into confusion in so many ways will prevent this aspect of atma coming forward.
1: కిర్లియన్ అనేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
1: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
0: ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ బై హిమ్ ఆర్ కాల్డ్ కిర్లియన్ ఫోటోగ్రాఫర్.
1: రష్యాకు అతి సమీపంలో దక్షిణ దిశ యందు నల్ల సముద్రం ఉంటుంది.
0: క్లోజ్ టు రష్యా ఆన్ ది వెస్టర్న్ సైడ్ దేర్ ఇస్ ది బ్లాక్ సీ.
1: అక్కడ అనేక విధమైనటువంటి పరిశోధనలు చెప్పాడు దేహం పైన.
0: This person performed a great deal of investigation on the human body.
1: Ee deham yokka charmam nunchi edo konni kaantulanta kudunu vidrummistu prakashistu vastundaye.
0: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
1: Kanukani ee dehamunandu oka agamya gocharamainatunti artham kaanatunti oka divya shakti unnadi ani thanu nirupistu vachadu.
0: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
1: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
0: హి హస్ ఆల్సో బీన్ ఫోటోగ్రాఫింగ్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ త్రూ దిస్ లైఫ్.
1: అన్ని అంగములు ఎందు కూడా ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంట్ వలె మెరుస్తూ వస్తున్నాయి.
0: In all the human organs photographed, there was seen some blazing, divine blazing like an electric current.
1: కేవలము ఎలక్ట్రాన్స్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాది.
0: The particles which are named electron, neutron, proton are the three basic things with which physics of today deals.
1: పదార్థములు అన్ని కూడాను ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
0: That all the matter can exist in the form of energy was also established.
1: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడాను వారు నిర్ణయించుకున్నారు.
0: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
1: అయితే ఈ కిర్లియను దీనికి అతీతమైనటువంటిది కూడా మరొక ఉంటుందని ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్ళాడు.
0: బట్ కెరిలియన్ ట్రాన్స్గ్రెస్ దీస్ బౌండరీస్ అండ్ సెడ్ దట్ దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ బోత్ దీస్ థింగ్స్.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును, గుట్టను, రాయిని, రప్పను, జంతువులను, మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
0: In many ways, by taking such photographs, he was examining the trees, the rocks, the mountains and so on.
1: ఈశావాస్యమిదం జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
0: He came to the conclusion that the truth of this world is ఈశావాస్యం జగత్.
1: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను సిగ్గు కలిగి లేక అహంకారం చేతను అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
0: The scientists who saw these photographs of Kerylin were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
1: దీనిని కెరిలియను దివ్యశక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్యశక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్లుప్తంగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
0: While Kerylian was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
1: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
0: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
1: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
0: What does it matter if the names are different?
1: దీనిని వేదము ఏకం సత్వి ప్రాభౌదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కిర్లియన్.
0: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
1: ఇతను ఒక దినము ఫ్లయింగ్ సాసర్ అంటారు అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు సలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
0: There is what is called a flying saucer. Many people do not believe in it. But lately, some investigations have
1: shown. ఒకనాడు ఈ కిర్లియన్ ప్లేన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
0: One day when Kerylian was traveling in a train, he saw a flying saucer.
1: కెమెరాతో స్విచ్ ఆన్ వేశాడు.
0: He took his camera and switched on.
1: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీన్ని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
0: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
1: ఈ భూమిపైన ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలమునందు సూర్యమండలమునందు కూడా కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
0: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
1: పాలుపంతలు అంటారు మిల్కీ వే అని.
0: There is what is called the Milky Way.
1: దానికి కొంత సమీపంలో ఇంకొకటి కూడా ఉంటుండాలి నక్షత్ర మండలము అని.
0: Close to the Milky Way, there is also a cluster of stars.
1: దానిని కూడాను కొంతవరకును అందులో ఏ జీవి ప్రాణము ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుందనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కిర్లియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
0: కెరిలియన్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ నియర్ ది మిల్కీ వే.
1: దానిని ఈనాటి సైంటిస్టులు అంతా కూడాను గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ బై ది సైంటిస్ట్ ఆఫ్ టుడే బై ది వర్డ్ గెలక్సీ.
1: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He was establishing that in this galaxy there is some divine life.
1: Kanuka ee naadu naastikattamu bhautikavadamu oka vaipuna perugutu potunte maroka vaipuna dharmikavadamu aadhyatmikavadamu naitikavadamu maroka vaipuna perugutune vastundadi.
0: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
1: nedu kaakapoyina inka konni samvatsaram lopala ee naastikulu andaru kudanu ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
0: ఇఫ్ నాట్ టుడే, సమ్ టైమ్ ఆర్ అదర్, సూనర్ ఆర్ లేటర్, ఆల్ దీస్ ఎథీస్ట్ విల్ టర్న్ ఇన్ టు బిలీవర్స్, దేర్ ఇస్ నో డౌట్ వాట్స్ ఎవర్.
1: ఆస్తికులందరినీ కూడాను కేవలం మూర్ఖులని, వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని, ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
0: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along the blind path.
1: నిజంగా భౌతికవాదులు నాస్తికవాదులే గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారు.
0: Truly, those who follow the material philosophy
1: and they are
0: taking foolish paths and blind paths.
1: సత్యమైనటువంటి దాన్ని గుర్తించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: They are not making an attempt to recognize the truth.
1: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఈ కోవకే చెంది ఉంటున్నారు.
0: The students of today, all of them belong to this category.
1: నిజముగా విద్య అనగా ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
0: Truly, they do not understand the meaning of education.
1: ఏ ఒక బిఏ నో, ఏ ఎంఏ నో, ఏ ఎంఎస్సీ నో డిగ్రీ తీసుకున్న తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని వెర్రవీగుతూ ఉంటున్నారు వేరే వారే.
0: The moment they take a degree, BA or MA or MSc, they feel proud that they are educated people.
1: ఈ కూటి కూటి కూటి విద్యలన్నీ కూడాను కేవలం పొట్ట కూటిని అనుభవించడానికి చేస్తున్నాయని నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్య స్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
0: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
1: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
0: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
1: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారి చక్కని విద్యార్థులని చెప్పవచ్చు.
0: Really, those students can be called students if they are good, if they do good and by their good work help the world in a good manner.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్, ప్రేమ స్వరూపస్,
1: ఇందులో మనము కొన్ని రకమైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరం.
0: It is very necessary that amongst these we should accept certain paths.
1: Teni teegalu untuntai.
0: The bees, take the example of the bees.
1: Okkokka pushpamunandu unnatunte makarandanni anta kudanu golutuntai.
0: Each of these bees goes and gets the honey that is present in each flower.
1: Ee makarandamunu maatrame teestuntai kaani inka apavitramainatunte rasanni thana grolavu.
0: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
1: ఈ మధుర మకరందాన్ని కోరి కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
0: Having acquired the sweet honey, they gather it in one place.
1: తిరిగి ఎవరికో ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
0: Ultimately, from the beehive, some other person gets the honey.
1: తాము అందుకునేది వంటిది మకరమైనటువంటి మధురమైనటువంటి యొక్క మకరందము.
0: What they get is the sweet honey.
1: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
0: వాట్ దే హ్యాండ్ ఓవర్ టు అదర్స్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్
1: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
0: వాట్ దే గివ్ అవే ఇస్ ఆల్సో సేక్రెడ్ హనీ.
1: నల్లటీగా ఉంటుంటుంది, నల్లటి ఈగ.
0: దేర్ ఇస్ ఎ బ్లాక్ ఫ్లై.
1: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థముల పైననే వాలుతూ ఉంటుంది.
0: దిస్ బ్లాక్ ఫ్లై ఆల్వేస్ గోస్ అండ్ రెస్ట్స్ ఆన్.
1: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
0: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
1: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన, తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అపవ అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములే చేస్తున్నాయి.
0: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టు డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
1: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడా నల్లటీగల వలె తయారు కాక తేనెటీగల వలె తయారు కావాలని ఆశిస్తున్నాను.
0: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
1: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu chesukoni manchigaane itharulaku andinchadaniki prayatnam cheyali.
0: You should seek good, get good and do good to others.
1: Aadarshavantamainatundi jeevithani andinchali mana yokka vidyarthulu.
0: Our students should show a life which is an ideal example to others.
1: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్ ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
1: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
0: డు నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ సింప్లీ టు ప్రమోట్ యువర్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ డిజైర్స్ అండ్ బికమ్ అన్ యానిమల్.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
0: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
1: Nigamamul hariyinchi nindu dushana chese somakasurude emi sukamulunde.
0: The rakshasa somakasura, who has hidden the Vedas, hidden the truth and given to the world absence of truth, what good has he done?
1: Parasati nasinche padithalal vaademi పట్టుకుపోయెను గట్టిగాని.
0: ది 10-headed రావణ హ్యాస్ గాన్ ఆఫ్టర్ ఎ ఉమన్ హూ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ హి
1: ఇలా సూది మొనలంత ఈయజాలనటన్న దుర్యోధను ఉండేవి దోచుకొని. ఇలా సూది మొన ఎంత సూది మొన ఎంత ఈయజాలనటన్న దుర్యోధను ఉండేవి దోచుకొని.
0: దుర్యోధన హూ వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ plot on the earth, what is it that he has acquired and gained and taken with him?
1: Pasi papalanu batti kasi batti champina kamsundu ye maatram kaachukoniye.
0: Kamsa, who has got hold of young children, ignorant young children and killed them, what is it that Kamsa has acquired or gained?
1: Vodura babu ye aase peddaganu.
0: Do not have these desires in any large measure.
1: Neti durmargulaku kuda nidhiye gati.
0: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
1: Kani mundunnadi ra tondalaloni musalitanammana musulla pandagani Ramasarma rasinatunte vaadu paapam.
0: But Ramasarma has written that ahead of you, when you become old, then comes your trial. The old age will bring you all the real trial.
1: Kontamandi yuvakulu తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం నందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందు వస్తుండాలనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు.
0: సమ్ యూత్స్ అండ్ యంగ్ పీపుల్ హ్యావ్ దేర్ ఫుల్ అటెన్షన్ ఆన్ వాట్ దే డూ అట్ దట్ మోమెంట్ అండ్ దే డూ నాట్ థింక్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ విచ్ దేర్ యాక్షన్స్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక మనము తెలిసి చేసేటువంటి పనికి అంతా కూడాను తెలియక ఒక ఫలితం ఉంటుండాలి.
0: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
1: Kanuka manam satfalthanni pondalani aashinchetvanti vyaktuluga undinappudu satkarmala aacharinchali.
0: So if we are individuals who want to have good consequences, we must do good work.
1: Ee vidhamugainatvanti bhavamlo cheta vidyarthulu pavitramainatvanti vidya yokka tattvanni kuda nu chakkaga gurtinchi వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపు చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

వ్రతములన్నిటియందు వన్నెగాంచిన యతీ.

మధుర భావం వేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: ఎందే పుట్టు సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి చాంతులభు. ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా, ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: Happiness is born in only total love. If there is no love, there is no sacrifice, there is no peace. In the absence of truth and sacrifice, there is no peace of mind. This is the truth. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Namaswarupulara. Gachina anni yugamula kantenu ee kali yugamunandu విజ్ఞానమును పోషించు నిమిత్తమై అనేక విధములైనటువంటి సులభోపాయములు సులభ మార్గములు కూడాను ఉన్నది.
1: మోర్ దెన్ ఇన్ ది ఏజెస్ దట్ హావ్ గాన్ బై ఇన్ దిస్ కలియుగ ఇన్ ది ప్రెసెంట్ ఈరా దేర్ ఆర్ మెనీ వేస్ మెనీ షార్ట్ కట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్.
0: విజ్ఞానమా విరివిగా పెరుగుతున్నది.
1: టాకింగ్ ఆఫ్ సైన్స్ ఇట్ హాస్ గ్రోన్ ఎనార్మస్లీ.
0: విద్యయ వీధి వీధి ఎంబడి కూడాను అనేక విద్యా సంస్థలు నెలకొప్పుచున్నారు.
1: టాకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ దేర్ ఆర్ సో మెనీ స్కూల్స్ అండ్ సో మెనీ ఎడ్యుకేషనల్.
0: ధనమును ఆర్జించే విధానమా కొల్లలుగా కనిపించుతున్నది.
1: వి టాక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ దర్ మెనీ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ.
0: కానీ మానవుడు శాంతి సుఖములకు నోచుకుని లేకపోతున్నాడు.
1: But man is not able to acquire peace and happiness.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: The main reason is man's conduct itself.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: Man's conduct is the main basis on which man's life rests.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: For good conduct, good qualities are also necessary.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచియేయుండును.
1: ఆఫ్టర్ మ్యాన్ పాసెస్ అవే ఈవెన్ దెన్ మ్యాన్స్ క్వాలిటీస్ విల్ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకని నడవడికలే మానవ జీవితమునకు ముఖ్య ఆధారములు.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఫర్ మ్యాన్స్ లైఫ్ మ్యాన్స్ కాండక్ట్ ఈస్ ది మెయిన్ బేసిస్.
0: మానవుని యొక్క ముఖ్య జీవితమే ఒక విధమైనటువంటి యొక్క నడవడిక.
1: మ్యాన్స్ లైఫ్ ఇట్సెల్ఫ్ is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu gnanamunaku minchinatvanti yokka balamu ledani cheptuntaru.
1: Many people in this world say that there is no power greater than the power of knowledge.
0: Kani kaadu kaadu gunamunaku minchinatvanti balamu marokati ledani cheppavachchu.
1: But it is not so. One can say that there is no power bigger than the power of character.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: From time immemorial in this sacred country of Bharat, we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ఈ నాటి వరకు భారతీయుల హృదయమునందు పవిత్రమైన మహర్షి యొక్క పేరులు కదులుతూ ఉంటున్నవన్నగా దీనికి మూల కారణం ఏమిటి?
1: If we recognize that till today in the minds of the citizens of Bharat, the great names of the great saints are moving, what is the reason for that?
0: వారి యొక్క గుణములే దీనికి ఆధారములు.
1: ది బేస్
0: వారి యొక్క ప్రవర్తనలే దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్. Man is bound down by untruth and injustice, and he is becoming something which is inhuman by all these bondages.
0: లక్షల మైళ్ళ దూరం నందున్నటువంటి చంద్రుణ్ణి నా సమీపానికి చేరుతున్నాడు.
1: హీ ఈజ్ ఏబుల్ టు రీచ్ మూన్ హూ ఈజ్ మిలియన్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ హిమ్.
0: కానీ ప్రత్యక్షముగా సమీపం నందున్నటువంటి మానవుని అతి దూరముగా ఉంచుతున్నాడు.
1: బట్ వాట్ ఈస్ ఎవిడెంట్ అండ్ వాట్ ఈస్ నియర్ హిమ్ యాజ్ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బీయింగ్ కెప్ట్ ఎట్ ఎ గ్రేట్ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్.
0: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని సల్పుతున్నాడు.
1: హీ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్.
0: కానీ ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ ది కండిషన్ ఆఫ్ ది నైబర్ హూ లివ్స్ ఇన్ హిస్ నైబరింగ్ హౌస్.
0: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజం నందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరం నందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది?
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: Okka pushpamu haram kaneradu.
1: One flower cannot make a garland.
0: Okka chettu vanam kaneradu.
1: One tree cannot make a forest.
0: Okka gruhamu gramam kaneradu.
1: One house cannot make a village.
0: Okka vyakti samajam kaneradu.
1: One individual does not make a society.
0: Kanukani aneka pushpamulu cherinattu deva haram.
1: Many flowers have to come together to make a garden.
0: Aneka vrutchamulu koodinatvanti de vanam.
1: Many trees have to come together to make a farm.
0: Aneka gruhamulu nirmanamainatvanti de gramam.
1: Many houses have to come together to make a village.
0: Aneka vyaktulu yokka samuhame samajam.
1: The congregation of many individuals is the society.
0: Kanuka itti pavitramainatvanti yokka samajam yokka tattvanni manavudu gurtinchi tana yokka jeevitham yokka rahasyanni kudanu taanu vicharinchatam atyavasaram.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: That every human being who can think for himself is today being confused by problems in the field of education is something which is known to all of you who know the present situation.
0: Manavuniki jeevitham sambandhinchinatvanti yokka prati rangamunu pushtivantanganu prayojanavantanganu nirvahinchavalsinatvanti yokka ee manava samajamunaku aneka vidhamainatvanti aadarshamulu andinchavalsinatvanti vidyarangamulu ee naadu vipreeta margamunu prayanam salpuchunnavi.
1: In all spheres which relate to man's life, like the educational sphere, which have really to hand in ideals to regulate man's life, they are behaving in an extraordinary manner and in a manner which is ununderstandable.
0: Ahimsa, tyagamu, neeti, nijayiti lainatundi oka manavatva chinhamu ee naduku matchunakaina kanipinchatam ledu.
1: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
0: Kanuka vidya vishayamai ee naadu manam ati shraddhaga vicharinchavalsinatundi avasaram untunnadi.
1: There is a great necessity today for us to go into depth regarding the field of education.
0: Manavuni yokka aasalaku antu ledu.
1: There is no limit to man's ambitions.
0: Ee naadu manavudu nirantaramu tana jeevitamunantai kudanu swarthamunande daarabostu vastunnadu.
1: Man today is spending all his life in the place of selfishness.
0: ye talampu talchinappatikini ye karyam aacharinchinappatikini ye yokka oohalu talanchinappatikini venukala swartheme kadultu untunnadi.
1: Whatever idea he has, whatever work he undertakes and whatever thoughts he has, they are all motivated by selfishness.
0: ee naadu manavudu jagattunandu tana yokka swaprayojana nimittamai samasta padarthamulanu kudanu aashistunnadu kaani పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఇస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీ ఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
0: కనుక ఈ స్వార్థమును ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పదార్థమైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: It's only when he can sacrifice this selfish feeling will he be able to recognize the deep spiritual significance of material acquisition.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు యందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
1: in all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
0: Prema swarupulara manavattvam anetundi divyattvamto kudinatundi oka atmatattvam anetundi satyanni gurtinchukovadaniki prayatninchatam ledu.
1: Prema swarupas, human beings are not making an attempt to understand that human nature is something which is intimately
0: connected.
1: Man is forgetting his own future as well.
0: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవుడు ప్రాకులాడుతున్నాడు.
1: He is only after temporary and transient pleasures.
0: కాని తన యొక్క మానవత్వం యొక్క రహస్యం ఏమిటో తాను లోతులకు దిగి విచారించటం లేదు.
1: He is not going into depth to understand the secret of human nature.
0: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
1: The values of human life are something which are extraordinarily
0: great. In
1: all these values, sacrifice is the main idea.
0: సర్వ సాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
1: Generally, if man wants to acquire something, he makes all attempts and wants to acquire it in any particular manner.
0: ఒక షాపునికి మనం వెళ్ళినామంటే, ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హాయిగా హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
1: ఇఫ్ వి గో,
0: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
1: ది వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ గ్రేట్.
0: ఈ అన్నింటికి ఎందుకు

0: హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హాయిగా హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
1: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్, వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
0: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకునేందుకు వీలు లేదు.
1: Without giving up or sacrificing one thing, you cannot acquire another.
0: అదే విధముగా ఒక దానిని మనం త్యాగం చేయాలి, మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
0: కనుకని ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు, సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు, మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
0: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనము దుర్గుణములను త్యాగం చేయాలి.
1: ఇన్ ఎ వే ఇఫ్ వి వాంట్ టు అక్వైర్ సమ్ గుడ్ క్వాలిటీస్ వి షల్ హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: అదే విధముగానే పరాక్తమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం అనుభవించాలంటే ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ వి వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వి హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఈనాడు మానవత్వములో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
1: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
0: శ్రుతి మాట కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసః. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
1: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యు కెనాట్ అక్వైర్ బై వర్క్, వాట్ యు కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ యు కెనాట్ అక్వైర్ బై వెల్త్ can be acquired only by
0: santakarana parishuddhamu kavinchinatvanti de vidya.
1: What has cleansed your inner self is education.
0: Naitika dharmika sampattini katigadimpa cheyinatvanti de vidya.
1: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
0: Kevalam vidya anatvanti yantrikamainatvanti jeevitham kadu.
1: Education cannot be merely a machine made life.
0: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు ఒట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైఫ్.
0: ఒట్టకూటిని చేకూర్చున్నట్టి విద్య.
1: Education which enables you to eke out a livelihood.
0: Neeti dharmika drutulanu nerpagalada?
1: How can it teach you morality and dharmic life?
0: Sahaja dharmika vruttine champiveyi.
1: It will kill and destroy the natural attitude of dharmic life.
0: Manam ilanti pavitramainatvanti neeti nijayitinanu manam hrudayamunandu pratishtimpa chesukonaka అనేక విధమైనటువంటి రంగముల యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానం అనే చెప్పవచ్చు.
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ సచ్ సేక్రెడ్ మోరల్ కాండక్ట్ అండ్ ఐడియాస్ ఇన్ అవర్ హార్ట్ అవర్ అటెంప్ట్స్ టు షో అవర్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్ మెనీ స్పియర్స్ ఈజ్ సింప్లీ ఫూలిష్.
0: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణమేమిటి?
1: If man appears today as a sickly person suffering from ill health, what is the reason for that?
0: Kevalam deham yokka aarogyame kaadu.
1: It's not simply the health of the body.
0: Manasika aarogyame kaadu.
1: It is not the health of the mind.
0: Hrudayam yokka aarogyam kuda manam chekurchukovali.
1: We also have to get the health of the inner
0: sharira manasika aadhyatmika balamulu manavuniki pushtiga santushtiga undinappude ye chinna karyamaina manam sadhinchadaniki veelavutundi.
1: It's only when man has bodily strength, mental strength and spiritual strength he can achieve anything worthwhile.
0: Kalukani degharitiga manchi karyamalu acharinchali.
1: By body we must do good work.
0: Manasikanga manchi chintalanu manam abhivruddhi pachukovali.
1: By mind we must promote good thoughts.
0: Hrudayapurvakamainatvanti sankalpamulu pavitramaina sankalpamuga manam penchukovali.
1: In our heart we should promote sacred ideas.
0: Ee vidhamuga undinappude manam aarogyamunyandu ee pavitramainatvanti dehamnu konni satkarmalyandu vinyoginchutakai ఉపయోగ పెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
0: మన ఆహారం కూడాను మనకు సరైనటువంటి ఆహారం కానేరదు.
1: ఈవెన్ ది ఫుడ్ దట్ వీ టేక్ ఈస్ నాట్ ది రైట్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమము. ఈ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామ

0: వాక్యములకు కూడాను ఆరోగ్యం అత్యవసరం.
1: గుడ్ హెల్త్ ఇస్ నెసెసరీ ఫర్ ఫుల్ఫిలింగ్ ది ఫోర్ పురుషార్థాస్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ఆరోగ్యమే మహాభాగ్యం.
1: హెల్త్ ఇస్ ది గ్రేటెస్ట్ వెల్త్.
0: ఆరోగ్యము లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు.
1: మ్యాన్ హూ ఇస్ నాట్ హెల్తీ కెనాట్ అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ టాస్క్.
0: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం.
1: ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇల్ హెల్త్ సాత్విక్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అడవి యందు సంచరించేటువంటి మృగమును చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటారు.
1: ఇఫ్ యు లుక్ అట్ ది అనిమల్స్ దట్ రోమ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ దే అపియర్ టు బి వెరీ హ్యాపీ.
0: ఎన్ని పర్యాయములు చూసినప్పటికీ, ఎంతసేపు చూసినప్పటికీ ఇంకా చూడాలని అనిపిస్తుంది.
1: లుక్ అట్ దెమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: కారణం ఏమిటి?
1: యు ఫీల్ వెరీ హ్యాపీ. వాట్స్ ది రీజన్?
0: అవి నిరంతరం కూడా సంతృప్తిగా ఉంటుంటాయి.
1: ది రీజన్ ఇస్ దే ఆర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్.
0: అందువలననే తాము సంతోషాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్స్ ది రీజన్ వై దే ఎంజాయ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్.
0: పక్కవాని మంచితనమును చూచి అవి ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఉండవు.
1: దే డోంట్ ఫీల్ జెలస్ బై ది ప్రాస్పెరిటీ ఆఫ్ ఇట్స్ నైబర్.
0: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయవు.
1: దే డు నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు.
0: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
1: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
0: పదవులను, అభివృద్ధులను కూడా, అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
1: దే డు నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
0: కనుకని ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
0: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
0: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
1: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
0: కానీ మానవుడు అట్టు కాదు.
1: But man is not like that.
0: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
0: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
0: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాయి.
1: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,000 species, they are living on natural food.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
1: లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్. వెన్ వీ బాయిల్ ఇట్ అండ్ కుక్ ఇట్ వెల్ అండ్ ఈట్ ఇట్, వాట్ హ్యాపన్స్?
0: అందులో జీర్ణమైపోతున్నాయి.
1: దే విల్ గెట్ కంప్లీట్లీ డైజెస్టెడ్ అవుట్.
0: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది కుకింగ్ అండ్ ది బాయిలింగ్ ది లైఫ్ ఎలిమెంట్ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ గ్రామ్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయ్.
0: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకునక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
1: ది సేమ్ గ్రీన్ గ్రామ్ ఇఫ్ యూ డోంట్ కుక్ బట్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ఎర్త్ అండ్ లెట్ ఇట్ స్ప్రౌట్ then we have little sprouts.
0: ఉడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
1: If we have boiled the same green gram and put it in there, you don't get sprouting.
0: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థములో ఉండేటువంటి యొక్క జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
1: The reason for this is in the process of cooking, everything containing the life elements that is being destroyed.
0: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకుని మనం భుజిస్తున్నాము కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
1: టుడే బికాస్ ఇన్ అవర్ ఫుడ్ బై అవర్ ప్రాసెసెస్ వీఆర్ కిల్లింగ్ ది లైఫ్, వీఆర్ ఆల్సో బికమింగ్ లైఫ్ లెస్ కార్పసెస్.
0: మనం జీవితము యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రియల్ లైఫ్, వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేక్ ఫుడ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
1: టుడే వన్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మ్యాన్స్ ఇల్ హెల్త్ దట్ హీ హాస్ నో మెంటల్ రెస్ట్.
0: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
1: in order to get the so-called mental rest, we are following several spiritual paths.
0: Kani, ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరి అయినటువంటివి కాదు.
1: బట్ ది పాత్స్ విచ్ వి ఆర్ అడాప్టింగ్ టుడే ఆర్ ఆల్సో నాట్ ది రైట్.
0: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని ధ్యానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: ఇన్ ది మార్నింగ్ if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
0: దుర్గుణములు లేక దుశ్చింతలను కలగా ధ్యానమందు మనసు పూనకలదా?
1: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of that?
0: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
1: It's only then that you can get some peace of
0: ఈనాడు మనం దుర్గుణముల చేతను దురాచారముల చేతను దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
1: ఫిల్లింగ్ ది హార్ట్ విత్ బ్యాడ్ ఐడియాస్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఇఫ్ యూ సిట్ ఇన్ మెడిటేషన్ వాట్ కెన్ ది మైండ్ అచీవ్?
0: కనుక మొట్టమొదట మన యొక్క చిత్తమును స్వచ్ఛం గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు క్లెన్స్ అవర్ ఓన్ మైండ్.
0: ఇది సరి అయినటువంటి మార్గము. అంతే కాదు, ప్రతి గృహమునకు మనం వెళ్లి ఆరోగ్య విషయమునందు తగినటువంటి శ్రద్ధను వహించమని మనం బోధించాలి.
1: దిస్ ఇస్ ది రైట్ పాత్. నాట్ ఓన్లీ దట్, వీ షుడ్ గో టు ఎవ్రీ హోమ్ అండ్ టెల్ దెమ్ దట్ హెల్త్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దే షుడ్ గివ్.
0: దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరి అయినటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ ఫిల్ ది బాడీ విత్ గుడ్ క్వాలిటీ ఫుడ్ and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal.
0: Manasu nadharamuga konna manavundu pasivu kantenu heenamai patanavamun.
1: One who depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
0: Buddhi nadharamuga konna budajenundu pasipatiga marunani palike.
1: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
0: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ ఫాలో అవర్ ఇంటెలిజెన్స్.
0: సబకో సన్మతి దే భగవాన్. అందరికీ మంచి బుద్ధి కావాలనే కూడా గాంధీ కూడా ప్రార్థించాడు.
1: సబకో సన్మతి దేవ్, గాంధీ హెస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్.
0: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
1: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ.
0: నూతన విద్య కాదు,
1: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
0: కనుక మనకు కావలసినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
1: వాట్ వి నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ.
0: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
1: సేక్రెడ్ ఐడియాస్ ఆర్ వాంటెడ్.
0: నిస్వార్థమైనటువంటి సేవలు సర్పాలి.
1: సెల్ఫ్ లెస్ సర్వీస్ ఇస్ టు బి యాక్సెప్టెడ్.
0: ఈనాడే మనకు సరి అయినటువంటి యొక్క జీవ్యత్వము మానవత్వం కూడా అర్థం అవుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ దట్ వి విల్ అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ అండ్ డివినిటీ.
0: కార్మికులు కాని, కర్షకులు కాని, వ్యాపారస్తులు కాని, విద్యావంతులు కాని, మానవునికి కావలసినటువంటిది మానసిక శాంతి.
1: వెదర్ హీస్ ఎ వర్కర్ ఆర్ ఎ కల్టివేటర్ ఆర్ ఎన్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ ఎన్ ఎడ్యుకేషనల్,
0: మానసిక శాంతి కేవలం ధనమునందు కాని, అధికారమునందు కాని, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
1: వాట్ ద వాంట్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ గెట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ, నాట్ ఇన్ వెల్త్ అండ్ నాట్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్.
0: అనేక మంది ధనవంతులు జగత్తునందు ఉంటున్నారు.
1: దేర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
0: అనేక ఉత్తమమైనటువంటి స్థానం నందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
1: దేర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఆక్యుపైయింగ్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
0: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
1: బట్ ఈస్ దేర్ పీస్ ఆఫ్ మైండ్ టు దెమ్? నో.
0: శాంతి అన్నటువంటిది హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కాని బయట నుంచి కూడా ప్రవేశించేటువంటిది కాదు.
1: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
0: Manayeva manishyanam karanam bandham ochcheyuhu annadu. Ee rendintiki manase karanam.
1: Man's mind is responsible both for his liberation and for his bondage.
0: Kanuka manasunu premato nimpukovali.
1: So we have to fill our mind with love.
0: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
1: Love is a sweet word.
0: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
1: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్.
0: కనుక ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
1: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
0: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ రిగార్డ్ టు కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ ఇండివిజువల్ అండ్ ది సొసైటీ, దిస్ ఇస్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ హాస్ టు బి ప్రమోటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు అవర్ డైలీ లైఫ్.
0: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
0: దేహము లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
1: Without a body, you cannot have the heart.
0: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
1: Without a heart, you cannot have the body.
0: కనుక దేహం వంటి వారు కార్మికులు.
1: The workers are like the body.
0: గుండె వంటి వాడు యజమాని.
1: The proprietor is like the heart.
0: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
1: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది.
0: మనం దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
1: We should not go after endless ambition. We should try and promote satisfaction.
0: ఈనాడు ఆరోగ్యం ఏ రీతిగా మనకు లభిస్తుందంటే కేవలం ఆహారంతోనే కాదు.
1: How do we get good health today? Not simply by food.
0: మంచి తలపులు,
1: good thoughts,
0: మంచి మాటలు,
1: good words,
0: మంచి చేత,
1: good action,
0: మంచి వినికిడి,
1: good words to hear,
0: మంచి చూపులు,
1: good sight, good vision,
0: మంచి ఆరోగ్యం.
1: This will give good health.
0: Kanuka manchi choopu kuda nu oka medicine, oka aushadam.
1: Good vision is also a medicine.
0: Manchi vinikidi oka aushadam.
1: To listen to good things is
0: manchi talapulu oka aushadam.
1: Good thoughts is a medicine.
0: Manchi karmalu oka aushadam.
1: Good action is also a medicine.
0: Kanukani manamu aarogyanni penchukovalante manchi talapulu, manchi choopulu, manchi vinikidi, manchi panulu manam cheyadaniki prayatninchali.
1: We want to promote good health, we must promote good thoughts, good vision and
0: appude manasika shanti manaku labhistundi.
1: It's only then we can have peace of mind.
0: Manasika shanti labhinchinappude deha aarogyam kuda manaku phalistundi.
1: When we have peace of mind, good health will come to us in our body.
0: Kanuka ee deha sambandhamainatundi aarogyamu aneka vidhamulainatundi yokka margamulu yendu kuda kontha chekuradaniki avakasam untundali.
1: The health that relates to this body can be acquired through many different paths.
0: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
1: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ మెడిసిన్స్.
0: మందుల చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
1: హెల్త్ కెన్ నెవర్ బి అబ్టైన్డ్ త్రూ
0: మన ప్రవర్తన చేతనే మనం చక్క చేసుకోవాలి.
1: ఇట్స్ ఓన్లీ కెన్ బి రెక్టిఫైడ్ బై అవర్ కాన్షియస్.
0: మానవులందరూ కూడా సోదర సోదరి మణులు.
1: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఏ విధంగా అనగా కేవలము ఒక్క విత్తనము నాటినాం భూమిలో.
1: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
0: Aa yokka vittanamu pedda vrutchamuga tayaraindi.
1: That seed sprouts and becomes a big tree.
0: Aa vrutchamunandu aneka lakshala kayalu gaachinayi.
1: That tree has millions of fruit.
0: Aa kayika endukodu untirigi okoka vittanam poi cherutundayi.
1: In each one of those fruits there is a seed.
0: Deenini puraskarinchukoni Bhagavad Gita yandu bijam mam sarvabhutanam ani cheppadu.
1: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
0: Seed ade daivattvam.
1: That seed is divinity.
0: Aa daivattvam anetundi nunchi jagat anetundi pedda vruksham tayarayindi.
1: From this divinity, the seed, the entire creation, the world has come like a tree.
0: Ee yokka jagat anetundi dantlo vishwamunandu prati jeevarasulu kuda kaayaluga kaachinayi.
1: In this creation, the tree of creation, all the living things are the fruits.
0: ఒక్కొక్క జీవరాశి యందు కూడాను ఆత్మ అనేటువంటి ఒక బీజం పోయి చేరి ఉంటుండాలి.
1: In each living species, the fruit, there is the seed.
0: దీనిని పురస్కరించుకొని ఈశావాస్యం మిజం జగత్ అన్నారు.
1: It is in this context it has been said that the entire world is full and covered by
0: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మనం కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
1: ప్రేమస్వరూపస్, టుడే taking the poor families of our brothers and sisters, serving them in every way, and bringing up in that manner the prosperity of our country, Bharat, there is a great need for all of us.
0: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తిని కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
1: All the individuals who have joined this training, through their faith and care, they should establish the truth that service to man is service to God.
0: పారమార్థికం వేరు వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
1: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
0: ఇది కేవలం ఒక వస్త్రము.
1: This is a piece of cloth.
0: ఇది వస్త్రము కాదు, bundle of threads.
1: This is not cloth, this is a bundle of threads.
0: ఇది threads కాదు, cotton.
1: This is not threads, this is cotton.
0: Cotton లేకుండా threads కాలేదు.
1: Without cotton we don't have the thread.
0: Threads లేకుండా వస్త్రం కాలేదు.
1: Without threads we don't have the
0: cloth. కనుకనే అదే రీతిగాని ఈ జగత్తు అనేటువంటిది కేవలం మానవుడి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: In the same manner, this world is simply a congregation of all human beings.
0: అదే విధముగానే ఈ పారమార్థికం అనేటువంటిది వ్యావహారిక ప్రాతిభాసికమునందు కూడాను అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: In the same manner, the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
0: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: If you ask how, there is a small example for this.
0: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
1: There is a big ocean in the neighborhood of Bombay.
0: కానీ దీనిలో అనేక అలలు కూడాను బయలుదేరినాయి.
1: In this ocean there are many waves.
0: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడాను బయలుదేరింది.
1: On the waves and as a result of the waves there is foam.
0: జలము లేకుండా అలలు కాలేదు.
1: Without water there are no waves.
0: అలలు లేకుండా నురుగు రాలేదు.
1: Without waves there is no foam.
0: కనుక నురుగునందు అలలు యందు జలము సమానంగా ఉంటుండాలి.
1: In the foam and in the waves there is water.
0: కనుకని పారమార్థికము జలం వంటిది.
1: Spirituality is like the water.
0: వ్యావహారికము అలల వంటివి.
1: Worldly matters are like the waves.
0: ప్రాతిభాసికము నురుగు వంటిది.
1: The illusory part of it is like the foam.
0: ఒక్కటే సంబంధము, అది ఏ జలం.
1: Between the foam and the waves and the water there is one connection.
0: అదే విధముగాని పారమార్థికమునందు వ్యావహారికమునందు ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
1: So in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them.
0: ఈ నాడు మనము ప్రేమను పెంచుకోవాలి.
1: Today we must promote love.
0: స్వార్థాన్ని కాదు.
1: We should not promote selfishness.
0: త్యాగాన్ని పెంచుకోవాలి.
1: We should promote sacrifice.
0: మోహాన్ని కాదు.
1: Not attachment.
0: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
1: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
0: prema tyagam anetunte rendu chakralu ga pettukunnappudu mana jeevita rathamanta kuda nu sancharistundi.
1: If love and sacrifice are made two wheels of our chariot, the life
0: prema tyagam anetunte rendu netramulu ga pettukunnappudu brahma sutram ga tayaraipothundi.
1: If we have love and sacrifice as our two eyes, then we become
0: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
1: Today man uses love as a selfish love.
0: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
1: There is no limit to the attachment which he promotes in himself.
0: ఒక పశుపక్షి మృగాదులకైనా కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
1: Even for animals and birds there is a season and reason, but man
0: అనేకమంది జగత్తునందు అనేక రీతులుగా ప్రబోధనలు తలుపుతున్నారే కానీ ఒక్కరైనా దీనికి కంకణం కట్టుకుని తగినటువంటి మార్గము లోపల మానవత్వాన్ని దివ్యత్వంగా నిరూపించేటువంటి యొక్క ప్రయత్నానికి ఎవరు కూడా కంకణం కట్టుకోవటం లేదు.
1: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
0: నిజముగా మనం practice లో మనం హీరో కావాలి, platform speech లో కాదు.
1: Truly, we must become heroes in our practice and not on the platform.
0: Kanuka manam ee naadu sai samasthalu yendu sarvulu kudunu oka sodara sodari mandaliga manam bhavinchukoni samajamulo manam adugantti taginatvanti yokka reetilo manam abhivruddhi gavinchali.
1: Truly, today in all the sai organizations we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
0: prema swarupulara. Matamu kaani kulamu kaani తెగ కాని దేశము కాని కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
1: ప్రేమ స్వరూపస్ నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
0: అందరు కూడా ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్ అండ్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
1: ఇట్స్ ద రిలీజియన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
1: వీ షుడ్ టేక్ దీస్ త్రీ యాజ్ అవర్ బేస్.
0: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
1: వేర్ దేర్ ఆర్ పీపుల్ హూ నీడ్ హెల్ప్ అన్అటెండెడ్ పీపుల్ వీ షుడ్ గివ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ హెల్ప్ దెమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
1: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
0: Japa, tapa, yajna, yaga, kratulainappudu nu tyagam chesi sevalo manam kaalu pettali.
1: Even giving up and sacrificing japa, tapa and yajna, we should enter the society and do some good.
0: Dhyanamu oka swartham.
1: Meditation is also self.
0: Oka japam oka swartham.
1: Japa is also self.
0: Saranimittamai taan aacharinchetuntidi.
1: These are things which he does for
0: his own good. Tanatoti manavulu aneka mandi baadhalu padutunnappudu japa dhyanamaina kuda tyagam chesi vaara sevane manu dhyanam.
1: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
0: Ye maata maatadina premato maatadali.
1: Whatever word you speak, you should speak with love.
0: You cannot always oblige, but you can speak always obligingly. ఈ ప్రేమతో కరుణతో మనము ఇతరులను పలకరించాలి.
1: విత్ లవ్ యూ షుడ్ స్పీక్ టు అదర్స్.
0: దయగల హృదయమే దైవ మందిరము అన్నారు.
1: ఎ హార్ట్ ఆఫ్ కంపాషన్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దయనే లేకపోతే ఇది దయ్యముల యొక్క నివాసమే.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ది హార్ట్, డెవిల్స్ రిసైడ్ ఇన్ దట్ హార్ట్.
0: కనుక దయతో ప్రేమతో మనము సమాజంలో అడుగుపెట్టి మనము సమాజ కార్యక్రమం యందు దిగ్విజయాన్ని సాధించాలని మీరు కంకణం కట్టుకోవాలి.
1: యు మస్ట్ మేక్ ది డిటర్మినేషన్ టు ఎంటర్ ది సొసైటీ విత్ కంపాషన్ అండ్ లవ్ అండ్ సర్వ్ ది సొసైటీ.
0: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్.
0: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణను మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
1: వి సే దట్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నినోయింగ్, బట్ వీఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
1: We should not demonstrate our faith by words, but only by
0: prayer. Meenadu vidyarangamulopala viriviga perigineatvanti yokka vichitramainatvanti margamulu vikaramaina margamulu manam arikattali.
1: In the field of education today, there are many distorted and unacceptable paths.
0: Meenadu talabharamainatvanti degreelu manam pattanga teesukuntunnama kaani manam taginatvanti reetiga daani anubhavinchatam ledu.
1: We are accepting the degrees which mark the education today, which are head heavy, and but we are not using them in the right way.
0: Saraswati parnasali ayinatundi yokka vidyarangamulu anni ikkudunu ee naadu lakshmi nivasanga tayaraipothunnayi.
1: All our educational institutions which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
0: Ee naadu ye vidya chadivinappudiki dhanarjana dhanarjana dhanarjana.
1: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
0: ఈనాడు ఏనాడు కూడాను కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థతృష్ట అధికార తృష్ట మితిమీరి పెరిగిపోతుంది.
1: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ అండ్ ఆఫ్టర్ పవర్ ఆర్ బికమింగ్ సో మచ్ దట్ దే కెనాట్ బి కంపేర్డ్ టు
0: ఢిల్లీ మొదలు పల్లె వరకు కూడాను ఈ దురాశలు పెరిగిపోతున్నాయి.
1: దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ థాట్స్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు అవధి.
0: కానీ మితముగా ఉంది.
1: పాత్ ఆఫ్ మొరాలిటీ ఇస్ నాట్ హెల్పింగ్ అస్.
0: అలాంటి ధనము అన్యాయ అక్రమ హత్యల చేత సంపాదించినటువంటి ధనము మనకు సంతోషాన్ని ఏ రీతిగా అందిస్తుంది?
1: ఇఫ్ దట్ ఈస్ సో, వెల్త్ అక్వైర్డ్ బై అన్మోరల్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ ప్రాక్టీసెస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్?
0: కనుక మనం న్యాయార్జితమైనటువంటి ధర్మో రక్షతే రక్షిత.
1: సో whoever protects dharma will be in turn protected by dharma. Money earned along the right path.
0: ధనము లేకపోతే జగత్తునందు క్షణమైన మన కాలం గడవదు.
1: ఇఫ్ వన్ హ్యాస్ నో వెల్త్ వీ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
0: కానీ దానికి ఒక మితి ఉంటుండాలి.
1: బట్ దేర్ షుడ్ బి ఎ లిమిట్ టు దట్.
0: నశ్రేయో నియమం వినా, ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్, ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ హార్మ్.
0: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాము.
1: We should earn money, but the earning should be along the right path, according to dharma.
0: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమై మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
1: The wealth thus as earned should be used for the good of others and for the good cause.
0: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
1: If there is not such proper use, what is the purpose?
0: దొంగలకిట్టురో దొరలకవును.
1: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not know.
0: Telisi satkarmalu acharinchadaniki prayatninchali.
1: we should therefore do good deeds knowingly and willfully.
0: దురాశలు మనకు దుఃఖానికి చేటు.
1: Bad ambitions will cause sorrow.
0: ప్రేమ స్వరూపులారా, ఈ విద్యారంగంలో మనము సమాజంలో తగినటువంటి సేవను ఆర్జించి సమాజంలో సేవను మనము అందించే నిమిత్తమై ఈ విద్యను గడపాలనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: ప్రేమ స్వరూపస్, వీ షుడ్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ ది ఎడ్యుకేషన్ వీ షుడ్ గివ్ అండ్ గెట్ షుడ్ బి సచ్ దట్ విల్ ఎనేబుల్ us.
0: విద్య అనగా బుక్ నాలెడ్జి కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ బుక్ నాలెడ్జ్.
0: రాయటము చదవటంతో మాత్రమే ఇది తీరిపోలేదు.
1: ఇట్ డజంట్ ఎండ్ విత్ రీడింగ్ అండ్ రైటింగ్.
0: ఇది పరోక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానం.
1: దిస్ ఇస్ ఓన్లీ నాలెడ్జ్ విచ్ ఇస్ అక్వైర్డ్.
0: ప్రత్యక్ష జ్ఞానం మనం అనుభవంలో మనం నిరూపించాలి.
1: వీ షుడ్ గెట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
0: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
1: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
0: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
1: దే గో ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ అండ్ దే ఎంటీ దర్ హెడ్ అండ్ రిటర్న్ విత్ అన్ ఎంటీ హెడ్.
0: ఇలాంటి విద్యార్థులు ఇంక దేశానికి ఏమి ఉపయోగం చేస్తారు?
1: దట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ గుడ్ విల్ దే డూ టు ది కంట్రీ?
0: కేవలం మెమరీని టెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం.
1: ది ఎడ్యుకేషనల్ అథారిటీస్ ఆర్ సింప్లీ మేకింగ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
0: ఇది సరైనటువంటి విద్య కాదు.
1: దిస్ ఇస్ నాట్ ది రైట్ టైప్.
0: హృదయానికి చేరిపోవాలి.
1: ఇట్ షుడ్ గో ఇన్ టు యువర్
0: హృదయం. ఒక నెగటివ్ గా తయారు కావాలి.
1: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగటివ్.
0: ఈ నెగటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
1: ఫ్రమ్ ది నెగటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అస్ మెనీ.
0: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ది పోలరాయిడ్ పిక్చర్.
0: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలు లేదు.
1: యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
0: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
0: విద్య యొసగును వినయంబు.
1: ఎడ్యుకేషన్ గివ్స్ యూ హ్యూమిలిటీ.
0: వినయమునను కలుగు పాత్రత.
1: ఫ్రమ్ హ్యూమిలిటీ యూ డిజర్వ్.
0: పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ డిజర్వ్
0: ధనము వలన ధర్మము.
1: ఫ్రమ్ వెల్త్ యూ గెట్
0: ధర్మం వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
1: ఫ్రమ్ ధర్మ యూ బికమ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్.
0: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
1: మేబీ యూ విల్ అక్వైర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బి
0: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
1: యూ కెన్ బి ఎ హీరో అండ్ ఫైట్ ఎ బ్యాటిల్.
0: రాజ రాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
1: యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
0: దేవ గోదానములు ఇయ్యవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
0: జగత్నందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
1: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
0: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
0: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
1: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచెస్.
0: చంద్రమండలమైన చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ది మూన్.
0: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
1: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
0: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
1: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
0: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
1: This can be got by controlling our heart by sacred ideas.
0: ఇది అవసరమైనప్పుడంతా కూడా దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
1: At all times, whenever it is necessary, we should...
0: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
1: I have purchased a car in my name.
0: ఈ కారు నా పేరుతోనే ఉంది.
1: This car is in my name.
0: నేను డబ్బు ఇచ్చాను.
1: I have paid for it.
0: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
1: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
0: నాకు గుర్రం ఉంటుండాలి.
1: ఐ ఓన్ ఎ హార్స్.
0: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడో ఒక తోచి వేస్తుంది.
1: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్, ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్, దెన్ ది హార్స్.
0: అదే రీతిగానే నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైన్, ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
0: బ్రేకులు లేని కార్ ఏ విధంగా డేంజరో నిగ్రహము లేనటువంటి దేహం కూడా డేంజర్.
1: Like the car without brakes will cause danger, so also a body on which there is no control.
0: పిల్లలు అనేటువంటి విద్యార్థులంతా కూడా కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
1: The students of today, without control, are becoming subject to excitement and are easily excited and they are wasting their life.
0: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: Students should not give any chance for excitement.
0: ఈ లేత వయస్సునందు పవిత్రమైన హృదయమునందు ఒక ఆవేశాలకంత అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంత కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
1: In this tender age, if you permit your sacred heart to be submitted to excitement and such instances, then your whole life will
0: become. దీనికంత మూల కారణం పాలిటిక్స్.
1: The main reason for all this is politics.
0: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: Students should never enter these politics.
0: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
1: More than that, the teachers should not enter
0: politics. విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
1: A student will remain a student for 2 or 3 years.
0: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
1: A teacher is a student for all his life.
0: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారతోద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
1: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for
0: the prosperity. సత్యసాయి బాల వికాస్ విద్య ఒక అధ్యాపకులారా మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
1: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote this idea.
0: ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
1: We should give to the students education.
0: టీచర్స్ ఈనాడు ఎలాంటి వాళ్ళగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీని లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
1: The teacher of today should be such that he would practice what he wants to preach.
0: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
1: An English lecturer comes into the class, reads the text and teaches.
0: Mathematics teacher వస్తాడు, బోర్డ్ పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
1: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
0: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
1: Another teacher comes and uses his book and
0: ఈ టీచర్ల మాదే మనం తయారు కాకూడదు.
1: We should not become such teachers.
0: మనం ఏ రీతిగా టీచర్లంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
1: The kind of instructor should be like the physical instructors.
0: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
1: He does what he wants the children to do. He shows them by practice.
0: అదే రీతిగా ఈనాడు మన బాల వికాస ఉపాధ్యాయులంతా కూడా చేసి చూపించాలి, పిల్లలకు చెప్పి ప్రయోజనం లేదు.
1: In the same manner, the బాల వికాస్ teachers should set an example and show by practice and not by preaching.
0: మనము అనేక విధములుగా శాంతి శాంతి శాంతి 3 పర్యాలు చెప్తున్నాం.
1: On many occasions we say shanti shanti shanti 3 times.
0: ఈ 3 పర్యాయములు ఎందుకు చెప్పాలి? 2 పర్యాయములు చెప్పకూడదా, లేక 4 పర్యాయములు చెప్పకూడదా?
1: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
0: దేహరీతిగా శాంతి, మానసిక రీతిగా శాంతి, ఆత్మరీతిగా శాంతి, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఈ 3 ఎందు శాంతి కావాలని మనం బోధిస్తున్నాం.
1: We require bodily peace, mental peace and the peace of the atma. This is what we are meaning by saying
0: manam shanti shanti ani cheptunnamu kani mana matallone shanti ledu, raudraluga vastunnayi.
1: We utter these words but even in the words there is no peace. They come out as if you are agitated.
0: Ee shanti ane itundi padamlu enta shantanga cheppali. Shanti shanti shanti enta shantanga untuntadi atta cheppadam ledu. Shanti shanti shanti మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
1: వీ డోంట్ ఈవెన్ అటర్ దీస్ వర్డ్స్ విత్ పీస్. వీ అటర్ దెమ్ యాజ్ ఇఫ్ వీఆర్ ప్రొనౌన్సింగ్ సమ్ హార్ష్ వర్డ్స్. ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది వర్డ్స్, హౌ కెన్ వీ గెట్ పీస్ ఇన్ అవర్ మైండ్?
0: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడా చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: At all times, teachers should have a smiling face and should teach the children.
0: Nee mukhamulo aanandamani kaani, utsaahamani kaani, vaatsalyamani kaani, prema kaani nee mukhamulo utti padali.
1: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
0: Ante kaani idi balavantam maagsnanam adi castral face cheskoni kurchokoodu.
1: But you should not regard your teaching as a compulsory imposition on you and have a castral face.
0: Meer utsaaham enta nirupan chestaro పిల్లలు ఎందుకు ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
1: ది అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం యూ డిస్ప్లే, యూ విల్ హ్యావ్ ఎ రియాక్షన్ ఇన్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం.
0: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై సదాచారవంతులై సద్భావాన్ని కలిగి ఉంటుండాలి.
1: ది టీచర్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, గుడ్ కాండక్ట్ అండ్ డిస్ప్లే గుడ్ థాట్.
0: మీరందరి కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందు కూడాను ఈ ఆరోగ్యకు సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
1: All of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
0: Mana yokka sevalanni kudunu pattanallo jarigite prayojanam ledu.
1: All of our service there is no use by confining it to the cities.
0: Mana pallali ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
1: We should first promote these things in the village and thereafter come to the city.
0: కానా ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
1: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్.
0: ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడాను తగిన రీతిగా మనం చెప్పాలి.
1: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
0: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాడు చేరడానికి తల్లిదండ్రులే మూల కారణం.
1: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
0: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
0: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
1: దేర్ షుడ్ బి ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది యూజ్?
0: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
1: ఒకేషనలీ వీ షుడ్ మీట్ ది పేరెంట్స్, సెలబ్రేట్ ది పేరెంట్స్ డే, సెండ్ ఫర్ దెమ్ అండ్ ఎంక్వైర్ ఫ్రమ్ దెమ్ హౌ ది చిల్డ్రన్ ఆర్ ఫేరింగ్ అండ్ హౌ ఆర్ దే కండక్టింగ్ దెమ్.
0: ఒకవైపున అధ్యాపకులు, మరొక వైపునటువంటి తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు తెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
1: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
0: కనుక ఈనాడు తల్లిదండ్రులు గురువులు ఇరువురు చేరి పిల్లల్ని చక్క చేయడానికి, ఎందుకంటే తల్లిదండ్రులకు కామపుత్రుడు ఉపాధ్యాయునికి ప్రేమపుత్రుడు.
1: Today the parents and teachers should come together and set right the children. The reason for this is the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకొని వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
0: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
1: It is not possible to bend a big branch of a tree.
0: Chinna mokkalane chakka cheyadaniki veel avutundi.
1: It is possible to set right a twig.
0: Kanuka ee pedda vanallo poi meeru praveshisthe prayojanam ledu. Chinna pillalni tayar chestu raavali.
1: There is no use you are taking in hand the grown up and the older.
0: Bhavishyattukanta kuda ee balabalikale leaders feeders.
1: In the future it is these children who will become the leaders.
0: Kanuka ilanti pavitramainatundi okka deenini tayar chesi tirigi పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడాను మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్. ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: ప్రేమను గట్టిగా పట్టియున్నా. అద్వితీయులగుదురు మీరు.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్. Therefore, there should be a connection, contact, love to love. That should be the proper procedure. And therefore, if you strengthen this love, you will be unparalleled, unbeaten.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru, edo idi conference ani, ఈ కాన్ఫరెన్స్ లో మీరు అటెండ్ కావటము తక్కువ టైమ్, కానీ మీరు వర్ణించటం చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. మీరు ఆశించినంత ఆశ ఫలము మీకు ఇంకా దక్కలేదు.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఫార్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్. But your experience, your narration, your description is far, far beyond. Yet you are to experience that what you really deserve and expect.
0: Sadbhaktulandaru Bhagavantuda anchu chevula kimpuga smarana cheyi dinamu bidala vetalanni pritito neraverchi అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవ చింతన చేయు దాస బృందములకు ప్రతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
1: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood, when all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: ప్రేమ అంటే ఏమిటో ఈనాటి యూత్రులకు నేటి కార్యక్రమం గురించి, నేటి కర్తవ్యాన్ని గురించి, నేటి ప్రవర్తనను గురించి మీరు చెప్తున్నారే, కానీ ప్రేమ అనగా ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ఆల్ ది ఆబ్జర్వేషన్స్ యు మేడ్ ఆన్ లవ్ are based on the activity going on here, your behavior in the campus, and the duties that lie ahead of you in future.
0: Rendu hrudayamlo unnatundi prema kaadu.
1: It's not the love that is limited to the two individuals.
0: Ekatma prema ne nijamaina prema.
1: The true love is the spirit of oneness.
0: ఒకరు ఇవ్వటము మరొకరు పుచ్చుకోవటము ఇది ప్రేమ కాదు.
1: గివ్ అండ్ టేక్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: నిరంతరము సర్వకాల సర్వావస్థలయందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ఆఫ్ అస్ టు కంటిన్యూ టు గివ్. Give and give throughout.
0: Kashtara samayam lopala manamu velukuku velutunnam adi chaala porapaatu.
1: We retreat, go back in times of difficulties, it is a mistake.
0: Adi prema anipinchukodu.
1: You cannot call it love by any standard.
0: Adi swarthamainatundi prema.
1: It is selfishness.
0: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
1: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ the selfishness, and you should be after parārdha, the spirituality, and understand yadārdha, the significance and the depth.
0: Parārtham, yadārthamanaku, enta bedhamunnado, miru gurtinchali.
1: You should know the difference between parārdha, the material, and the yadārdha, reality.
0: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
1: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
1: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖదుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, బి దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, పెయిన్ ఆర్ ప్లెజర్.
0: మనస్సును ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
1: We should not have total identification with the mind.
0: Mind tho koodinappudu adi kevalam oka matter ga cherthundi.
1: If you are attached to the mind, it will take you towards matter.
0: Kani matter ku tanaku it sambandham undakoodadu.
1: There should not be any relationship between the matter outside and the mind within.
0: మనసు చేరిన దగ్గరంతా కూడాను భిన్నత్వమే ఏర్పడుతుంది, కానీ ఏకత్వం అనేటువంటిది ఏర్పడదు.
1: వేర్ ఎవర్ మైండ్ గెట్స్ ఇన్, యు ఆల్వేస్ నోటీస్ డ్యుయాలిటీ, నో స్కోప్ ఫర్ నాన్ డ్యుయలిజం.
0: రెండుగా చేరినటువంటిది అది సరైనటువంటి భక్తియే కాదు.
1: దట్ విచ్ ఇస్ డ్యువల్ డస్ నాట్ స్టాండ్ ఫార్ ట్రూ డివోషన్.
0: కనుక ప్రేమస్వరూపులారా, మీ యందున్నది పరుల యందున్నది కూడాను ఒక ప్రేమ మాత్రమే.
1: దేర్ఫోర్ అండర్స్టాండ్ క్లియర్లీ దాట్ లవ్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద లవ్ ఇన్ అదర్స్.
0: ప్రేమ ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: ఇట్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ డివోటీ టు రియలైజ్ that love is one.
0: Renduga cherinatundi idi bhakti kaaneradu.
1: Duality is not devotion.
0: Idi dvaitam tho koodinatundi.
1: It goes after this dualism or dualistic approach.
0: Ee dualism anetundi bhaktiye kaadu.
1: Dualism is not true devotion.
0: ఏకత్వమైనటువంటిదే భక్తి.
1: నాన్ డ్యువలిజం ఈజ్ డివోషన్.
0: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయం చేర్చగా అర్హుడవులు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ, సో దట్ యు క్యాన్ బి నాన్ డ్యూయల్.
0: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది. దీనిని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు.
1: ద లవ్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్, వీ కాల్ దిస్ లవ్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ నాట్ లవ్ అట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు.
1: దిస్ వరల్డ్లీ లవ్ ఈజ్ నాట్ ట్రూ లవ్.
0: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒకటే మార్గము, ఒకటే గమ్యము, ఒకటే ధన్యము.
1: Therefore, the love has got only one goal, only one path, only one redemption, only one fulfillment.
0: ఇట్టి ప్రేమను మనం భిన్నంగా భావించుకోవటం చాలా పొరపాటు.
1: To divide love is a big mistake.
0: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
1: We go by the path of the divided love.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: Love is God, God is love.
0: Live in love.
1: Live in love.
0: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
1: Then only you will find oneness in love.
0: ఇట్టి ప్రేమను ఎట్టి హృదయంలో నాటుకుందరో అట్టి సార్థకతను వారు పొందుదురు.
1: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
0: ప్రేమ ముదితమ, ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: Love is God, God is love.
0: Live in love.
1: Live in love.

0: experience the result, the bearing of it.
1: Prema mudita manasakako Rama Rama Rama.
0: Say the name of God with all love.
1: Kani ee peru chuchinappudigini adi prema kinda chelinatundi.
0: You may give any name to God, but it is full of love.
1: Itti premanu, itti pavitramaina premanu, itti saatthakamaina premanu, itti ekatvamaina premanu, itti madhuramainatundi premanu manamu anekanga bhavinchukoni danni anusaristhu velutunnam.
0: This sacred love, this one love, this love that will give us redemption, liberation, this nectarine love is viewed as a jewel or divided.
1: Kanuka idi ishta premalu yendu kudanu ishta kashtamalu yendu kudanu ekangane untundali.
0: The love should remain as it is, uniform in likes and dislikes, in difficulties and also in moments of pleasure.
1: దీనిలో ఎట్టి భేదములు కూడాను ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
0: There is no scope for differences to exist in love.
1: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కాని ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడాను కాలరావు.
0: All the differences are because of you, but in devotion there are no differences.
1: You and I are one.
0: The reality says you and I are one.
1: You, neevu, I, nenu. Neevu, nenu. Aneetundi ikkada ye maatramu bhedam undakoodadu.
0: We should not have differences such as you and I.
1: You aneetundi kevalam third person.
0: When you say you, it refers to third person.
1: I aneetundi ekatma person.
0: And this I is singular, that stands for oneness.
1: Kanuka, you and I are one. You aneetundi emaatramu undakoodadu.
0: Therefore, there should not be anything like the other, you.
1: Kanuka, manamu itti bhedamanu dooram chesi, divyatvanni pavitratanu manamu aacharinchali.
0: Therefore, we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
1: ee prema tattvam aneetundi idi anubhavinchavalsinde kaani bodhinchutuku emaatramu saadhyam kaadu.
0: Love is not comparative, is not competitive, but love has to be experienced.
1: Kaani ee naati premanu veeru laukikamainatundi margamulo అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
0: బట్ వీ అండర్స్టాండ్ లవ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్ప్రెట్ అండ్ ఫాలో.
1: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
0: లవ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ లింక్స్ విత్ ద ఫిజికల్ బాడీ.
1: ఈ దేహంతో కూడినటువంటిదంతా కూడాను మ్యాటర్తో కూడినటువంటి.
0: The body is composed of matter only.
1: ఈ మ్యాటర్ తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
0: This body moves ahead, moves forward like scooter, but it does not help you to understand the reality.
1: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే all are one. Be alike to everyone.
0: If we do not proceed in this dual way, if we do not go by this divided mind, if you rely on the oneness, you will understand that all are one.
1: Be alike to everyone.
0: Be alike to everyone.
1: Kanuka manamu ee prema tattvanni prakrutamaina margamulo manamu teesukoni pothunnam. అదే పెద్ద పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యు అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.

0: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యుయలిస్టిక్ వే ఇన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
1: Though you are many here in numbers, different in forms, but love is same in everybody. Therefore, Bhagavan addresses as the embodiments of love.
0: Prema okkate kaani anekamto koodinatundi kaadu.
1: Love is always one and is never divided.
0: Kanuka meer daiva premanu ekanga bayil paavinchandi.
1: Therefore, consider the divine love as unity, one only.
0: Itti premane nijamainatundi bhakti kinda chertundi.
1: Such love is true devotion.
0: Kanukane jay devudu gaurangadudu ekasantaru veerandaru kudanu dehamuru veru veruga bhavinchinappatikini prema tattvanni ekangane teesukoni poyaru.
1: Therefore, great people like Jayadeva, Gauranga, though they have different bodies, the vestia they have taken upon themselves, but they always proceeded along the principle of love, which is one and the same.
0: Meera, Sakubai, veerandaru kudanu prema anetundi into okka margamlone poyaru kani Krishna ani, Rama ani, Gauranga ani veru veru perulato veeru anubhavinchaledu.
1: Likewise, devotees like Mirabai, Sakubai always have proceeded along the path of love, single-mindedness, one-pointedness. They never observed any duality or divided mind.
0: Kanuka varu duality tisukoni povatam chetane vaallu poorthi patanam ayipoyaru.
1: Those that go by duality ruin themselves.
0: Manam dualism lo telukokoddu.
1: So we should never be dualistic in our approach.
0: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ వన్ పాయింటెడ్నెస్, దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఈశ్వర అను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
1: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
0: ఇట్టి గోలును మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
0: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధకు కనిపించకుండా వెళ్ళాడు.
1: ఇట్ సో హ్యాపెండ్ దట్ కృష్ణ వాజ్ నాట్ నోటీస్డ్ బై రాధ.
0: కానీ ఆకారంను కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
1: బట్ రాధా హ్యాస్ కన్సిడర్డ్ కృష్ణ ఇన్ హిస్ ఫిజికల్ ఫార్మ్, ఆల్వేస్ పైన్డ్ అండ్ యర్న్డ్ ఫర్ హిస్ ప్రెసెన్స్.
0: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి యొక్క రూపము ఏకమే కాని అన్యము కాదు.
1: దేర్ఫోర్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: కానీ మనము అంతటి లోతులకు పోయేటువంటి ఒక శక్తి సామర్థ్యములు లేవు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ అబిలిటీ అండ్ కెపాసిటీ టు డైవ్ ఇన్ టు దట్ డెప్త్.
0: ప్రేమ గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: లవ్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: దీని శక్తి మరి దేనికి కూడాను రాదు.
1: ద పవర్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
1: ఇన్వెస్టిగేషన్, ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటుంది, కానీ అన్య మార్గం ప్రవేశించదు.
1: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్, నథింగ్ ఎల్స్.
0: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కానీ ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
1: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
0: రాణా, ఇక్కడ నీవు ప్రార్థించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
1: రాణా సెడ్, దిస్ ఈజ్ ద టెంపుల్ బిల్ట్ బై మీ, యూ కెనాట్ ప్రే హియర్, గెట్ అవుట్, హీ సెడ్.
0: బయటకు వెళ్ళిపోమని చెప్పేటప్పటికీ ఇవి మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
1: ఇట్ వాస్ ఎ షాకింగ్ న్యూస్ ఫర్ మీరాబాయ్.
0: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడే, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయట నా లోపల అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
1: She was very much surprised. Why is it that I'm asked to get out of the temple? Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
0: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి యొక్క పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
1: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
0: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
1: Then she could have the proper understanding.
0: తాను మధురకు బయలుదేరింది.
1: And she was prepared to reach Madhura.
0: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
1: She thought Krishna was there in Mathura.
0: Mathura anaga oka pattanam kaadu, maduramainatvanti hrudayame Mathura.
1: Mathura is not a geographical location. Mathura symbolizes the nectarine nature of the reality.
0: Chelo re man Ganga Yamuna teer, chelo re man.
1: Let mind go along the shores of Ganga and Yamuna.

0: గంగా యమునా తీరం మీదుగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడం ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమునా తీరం పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: షీ కుడ్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ ఇంటర్ప్రిటేషన్.
0: మహారాణా చెప్పినట్టుగా ఈ గంగా యమునకు ఎక్కడ టికెట్ తాను చిక్కలేదు.
1: షీ డిడ్ ఫాలో వాట్ రాణా మెంట్ బై దీస్ టూ గంగా యమున.
0: వెళుతూ ఉంది పాపం.
1: హీ వాజ్ ప్రొసీడింగ్ అండ్ ప్రొసీడింగ్ బై.
0: కృష్ణ కృష్ణ కృష్ణ అనుకుంటూ బయలుదేరింది. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అడవి అన్నిటినీ దాటిపోయింది.
1: షీ వాజ్ రిపీటింగ్ కృష్ణాస్ గ్లోరియస్ నేమ్. షీ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ది మౌంటైన్స్ ద డౌన్ ద వ్యాలీస్ అప్ ద హిల్స్.
0: చేరింది కట్టకడపటికి బృందావనము చేరింది.
1: షీ రీచ్డ్ ఫైనల్లీ బృందావనం.
0: అక్కడ వెళ్ళేటప్పటికి తలుపులు మూసుకుంది.
1: There she noticed closed doors.
0: ఎవరెన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ తలుపులు ఓపెన్ కాలేదు.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted.
0: కృష్ణ, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: Krishna, you are not the one to move about from one place to another.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: You are the very existence. You remain where you are.
0: కనుక మీరా హృదయ స్థాయి నీవు.
1: You reside in the altar of the heart of Meera.
0: మీరా హృదయము ఒక్కటే కానీ రెండు లేవు.
1: The heart of Meera is one and not two.
0: కనుక ఆ హృదయాన్ని నీవు అందుకోమని చెప్పింది.
1: యు అక్సెప్ట్ మై హార్ట్, షీ ప్రేడ్.
0: మోర మకుట పీతాంబరధారి.
1: అండ్ యు వేర్ ద పీతాంబర అండ్ విత్ ఆల్ దట్ ఇన్సిగ్ని ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: అక్కడికి పోయేటప్పటికీ తాను ఆ ద్వారమునకు తల కొట్టింది.
1: అండ్ షీ హాడ్ హిట్ హర్ హెడ్ అగేన్స్ట్ ద డోర్స్.
0: తల పగిలింది. కృష్ణుడు యొక్క ప్రత్యక్షమయ్యాడు.
1: అండ్ దేర్ she could experience the manifestation of krishna.
0: krishna ekatvam ayyatappudiki maharana ventane pothunnadu.
1: and maharana also was passing by along the same road.
0: nenu porapaatu topala meeranu kopaddanu.
1: i was deluded, i was mistaken in giving this treatment to meera.
0: krishna meeranu kshaminchu, nannu kshaminchu ani krishnuni pettinchu poyadu.
1: and rana prayed for pardon. ఓ కృష్ణ, పాడన్ మీ, పాడన్ మీరా.
0: ఆమె క్రింద పడింది, ప్రాణం వదలింది.
1: యాజ్ షీ ఫెల్ డౌన్ షీ బ్రీద్ హర్ లాస్ట్.
0: కానీ ఇది పోయి కృష్ణుడు చేరిన తర్వాత కృష్ణుడు ప్రత్యక్షమై ప్రయోజనం ఏమిటి?
1: వెన్ వన్స్ షీ రీచ్డ్ కృష్ణ, వన్ విత్ హిమ్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కృష్ణాస్ మేనిఫెస్టేషన్ అపార్ట్ ఫ్రమ్ దిస్?
0: కనుక నా హృదయ స్థాయే నీ యొక్క స్థాయి అని చెప్పినప్పుడు హృదయ స్థాయికి చేరిపోయాడు కృష్ణుడు.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాను.
1: సో పీపుల్ గో బై ద వర్డ్స్ టేకింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక మనము ఈ వరల్డ్లీ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వరల్డ్లీ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావమునే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికనే మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్ ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: పట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఈ విధంగా మీరా తన యొక్క ప్రియమైనటువంటి యొక్క క్రీస్తుణ్ణి పొందుతూ వచ్చింది.
1: దట్స్ హౌ మీరా కుడ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ విత్ కృష్ణ.
0: ప్రేమ మించినటువంటిది మరొకటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుండాలి.
1: దట్ లవ్ ఈస్ ఆల్వేస్ వన్.
0: కనుక భక్తిని కోరేటువంటి వారందరూ కూడాను ప్రేమతత్వాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకోవాలి.
1: Therefore, all devotees should have a firm grip on this love.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: No other path will take you to God other than love.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: Therefore, go by this path of love, sharing.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: Love is with you.
0: కంటనే కూడా ఉంటుండాలి.
1: Love is with you, in you, around you, above you, below you.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: How can you ever change love?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగా మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
1: The ordinary people may go on changing this principle of love. But devotees should have this love which is changeless.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: Inga deeniki kodanu marchanakkarledu.
1: You don't need to bring changes in any way.
0: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
1: God is always with you, in you, around you, below you, above you.
0: Kanuka Krishna nenu nee venta vastanu ani prarthisukunte taanu Krishna mundu pothuntadu taanu venta vastuntadu taanu veru itana veru.
1: If you pray Krishna please be with me, it means that he is always with you by your side.
0: Kani Krishna nee tone nenu vastunnanu annapudu కృష్ణ లోపలనే ఉంటుంటాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఇన్ యూ.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: ఇఫ్ యూ గో బై ద రియల్ మీనింగ్ యూ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కృష్ణ ఐఎమ్ ఇన్ యూ అంటారు.
1: యూ సే కృష్ణ ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: When Krishna is in you, how do you find him outside?
0: Chala mandi bhaktulu kodanu I am with you, I am in you, I am to you, I am for you antuntaru.
1: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
0: Ivanni kodanu kevalam distinct padamulu tappa nijamainatundi padamulu kadu.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు, కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్.
0: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
1: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
0: ఇంకా ఎంతనో ఉంటుంది, అది మీరు పడవలసిన ఆనందం.
1: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లెస్ వెయిటింగ్ ఫర్ యూ.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్య కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: ఏదో కొంచెం తినేసేసి కడుపు నిండిందని అనుకోకండి మీరు.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
0: There
1: is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

0: sedayeti cenabandava sedayeti cenabandava సత్యం మాత ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ జగత్తునందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం
1: ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ that we have parents, brothers, sisters, wife and children.
0: Kani aadhyatmikanga nitya satyamainatundi pavitramainatundi shashvatamainatundi nivrutti ainatundi yokka sambandhamu prati manavudu kudanu abhivruddhi gavinchukovali.
1: However, it is absolutely essential for everyone to develop an inward relationship which is eternally true and sacred.
0: Satyam mata nijamuga mana talli evaru?
1: Who is our mother?
0: Ee shariramulo kani penchi abhiruddhi pachinatundi aa talli.
1: Is she the one who has begotten us, who has taken care of us?
0: Aa talli konta kaalamulo kanumaru kavachu.
1: She may leave us at any point of time.
0: Kani trikala bhajyam మూడు కాలములు ఎందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఇస్ ట్రూత్.
0: పిత జ్ఞానం జ్ఞానమనగా కేవలము అద్వైత దర్శనం జ్ఞానం రెండు కాని ఒకటియే జ్ఞానము అదియే మన యొక్క తండ్రి.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యువలిజం ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ దట్ ఇస్ అవర్ ఫాదర్.
0: ధర్మో భ్రాత ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ రైచియస్నెస్ ఇస్ అవర్ బ్రదర్.
0: దయాసఖీ దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అ ఫ్రెండ్.
0: సిస్టర్
1: సిస్టర్ సిస్టర్ కంపాషన్.
0: శాంతం పత్ని
1: పీస్ ఈజ్ వైఫ్.
0: క్షమా పుత్ర
1: ఫర్బేరెన్స్ ఈజ్ సన్.
0: షడయతే జనబాంధవ ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు నువ్వు సరి అయినటువంటి నిజబంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: ది ఫస్ట్ యాక్షన్ లైస్ ఇన్ అలవింగ్ దిస్ లవ్ ద రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో ఫార్వర్డ్ అమంగ్ ది నైబర్హుడ్.
0: ప్రతి మానవుండు

0: మెలగుచునుండితే మేలు యగును.
1: One does not live for one's own self, for that matter. It is the life of selfishness. Therefore, one has to lead life in rendering service for others. This is the sacred feeling in
0: మరచియు తను తాను మరచియు తను తాను మానవ దేహంబు అంకితం బగుటయే ఆత్మతృప్తి.
1: ఇన్ సర్వీస్ వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ బాడీ అండ్ లివ్ ఇన్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మన్, ద ఇన్నర్ స్పిరిట్.
0: నిష్కళంక మగు ప్రేమను నిలిపి హృదిని.
1: వన్ హ్యాస్ టు ఇన్స్టాల్
0: సర్వ ప్రాణులకు ప్రకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరునిగా పుడమియందు ఇంతకన్నను.

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
2: Atmananda Nimittamu. Atmanvesha Nimittamu. Atma Samyoga Nimittamu. Atma Sandarsana Nimittamu. మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
2: వివిధ మార్గములైనటువంటి చర్యలు యందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: salutation,
1: archanam,
0: worship,
1: friendship, atmanivedanam,
0: surrender.
2: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సల్పుతున్నట్టుగా భావిస్తున్నారు.
0: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
2: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
2: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: యు కెన్ నెవర్ అటైన్ ద డివినిటీ బై ఫాలోయింగ్ దిస్.
2: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
2: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
0: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
2: కప్పుకున్న నిమురును మనము తీసివేస్తే నిప్పు మనకు ప్రకాశిస్తూనే ఉంటుంది.
0: When once the ash is blown out, you will see the fire.
2: నీ సమస్త సాధనలు కూడాను అనాత్మను దూరం చేసే నిమిత్తమే సలిపేటువంటి నిత్య కర్మలు.
0: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
2: మేఘములు కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: As clouds pass off, you find the sun shining.
2: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to make any effort to enjoy the sunshine.
2: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తున్నాం.
0: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
2: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
0: It's not for the Spirit.
2: అనాత్మ సంయోగం నుంచి సంయోగమునకు పోవటం.
0: We just give up this worldly feeling and just unite with the Spirit.
2: కనుక ఆత్మ సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
0: It's union with the Spirit and separation from the world are the aims of these paths.
2: కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ.

0: A devotee.
1: Tvameva matacha pitatvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: None of these prayers are true.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాతా, నీవే నా తండ్రి తల్లి.
0: ఓ గాడ్, యు ఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి? ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
0: What are the consequences, the rewards of this
1: prayer?
0: On the other hand, they bring a kind of dichotomy, bifurcation
1: between you.
0: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
1: నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
0: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
1: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
0: A father can never be a son and a son can never be a father.
1: Father is father, son is son.
0: Father is father, son is son.
1: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
0: Both can never be one.
1: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
0: Therefore when we pray, O God that you are mother, that you are my father, they are all the prayers of innocence.
1: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
0: I am you and you are me only, that is the true prayer that should be offered.
1: తత్వం అసి,
0: తత్వమసి,
1: నీవే నేను,
0: అండ్ యు ఆర్ మీ హియర్.
1: ఈ సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
0: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే
1: దైవంతో కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
0: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
1: సర్వుని ఎందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ వన్.
1: సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
0: వెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ హిమ్ దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్?
1: భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: నీ ఎందు, వారి ఎందు, వీరి ఎందు, అందరి ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
1: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడా ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫర్ కమ్యూనిటీ గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vesture.
1: ఏకోహం బహుశ్యాం, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many. Everything is one.
1: అతను ఒక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి ఎందు తానే ఉంటున్నది.
0: హీ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని నామములు తానే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదరాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: వి మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: డే బై డే వీఆర్ మోర్ అండ్ మోర్ డెల్యూటెడ్.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: సో లాంగ్ దిస్ డెల్యూషన్ Brahma is there, you can never know the Brahman.
1: Brahmanu dooram chesthe Brahma maname ayipothavu.
0: Then once you are free from this delusion, you become the divine.
1: Aham Brahmasmi.
0: I am Brahman.
1: Nene Brahma.
0: I am Brahma.
1: Ee vidhamainatuvanti okka sthiramainatuvanti vishwasamu bhaktullo abhivruddhi kavali.
0: A devotee should develop that such a type of strong faith.
1: Shareeramulu bhinnanga unnai.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: So we have varied feelings and thoughts.
1: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: There's lot of difference between person to person.
1: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: Likewise there's wide gulf of difference between mind to mind.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని అనుభవించగలవు?
0: How can you experience this unity?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
0: There may be differences so far at the body level, but the mind should be one. The whole universe is full of Brahman.
1: Scientists
0: say,
1: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
0: Say that everywhere there is atomic power.
1: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
0: Scientists say it is a sign of foolishness to give a specific form and name to God and worship Him.
1: ఎవరు పురుషో చక్కగా యోచించాలి.
0: Enquire clearly, who are fools here?
1: నిజంగా సైంటిస్ట్ ఏ ఫూలిష్.
0: Truly speaking, scientists are foolish.
1: ఎక్కడనగా ఈ జగత్తంతా కూడాను స్వరూపంతో కూడినటువంటిది.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడాను ఒక స్వరూపం ఉంటుండాలి.
0: Even atom has a form.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: And the smallest of the small and the biggest of the big.
1: కనుక అణు కూడాను ఒక రూపం ఉంది.
0: Even atom has a form.
1: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: There's nothing without a form in this world.
1: సర్వ రూప ధరం శాంతం సర్వనామ ధరం శివం సర్వదైవ ధరం తాం శాంతం సర్వనామ ధరం శివం.
0: All names are his.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: He is the one of that eternal bliss, existence, awareness.
1: శివం సుందరం.
0: And he is the very embodiment of truth, goodness and beauty.
1: సర్వరూప ధరం శాంతం. అన్ని రూపములు కూడా భగవంతుడు ధరించినటువంటిది.
0: All forms are his, the divine.
1: దీనినే పురుష సూక్తం నందు.
0: This in పురుష సూక్త.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అంతం భగవంతుడి యొక్క స్వరూపమే.
0: Says that everything is the divine form and manifestation.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుందని.
0: సిన్స్ దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ కాగ్నైజ్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఏ హ్యూమన్ హ్యాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
0: హీ సేస్ సంథింగ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ హిస్ యాక్షన్ ఇస్ ఆల్ టుగెదర్ ఆపోజిట్.
1: ఇది కాదు మానవత్వము.
0: ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ ఒకటి కావాలి.
0: There should be unification, unity of thought, word and deed.
1: అప్పుడు మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only we call ourselves human.
1: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు.
0: What is its significance?
1: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్న పెట్టినప్పుడే పదిగా ఉంది.
0: A zero by the side of one will be called 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయింది.
0: Another zero 10000.
1: ఈ విధంగా జీరో జీరో జీరో పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this by adding more and more of zeros you will
1: have
0: total
1: of millions. కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is విలువ.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: కనుకనే ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగు అంతా వస్తుంది.
0: Therefore, this world is zero gets the light from that hero one.
1: దైవం ఒక్కడు ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుంది.
0: When there is God, everything will have its own
1: value. దైవం లేకపోతే జగత్తే లేదు.
0: Without God, there is no world.
1: కనుకనే దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: Therefore God is the cause.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఇస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: Having been born in the sacred nature, how is that one does not know his true self?
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: In every atom is present the divinity.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: We should know that atomic principle of the spirit is your own self.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు.
0: When you go on identifying yourself with the body, mind and intellect, how do you know the true spirit?
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: బట్ యు ఆర్ ద మాస్టర్.
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
1: ఈ ఆత్మ అనేటువంటిది సర్వత్రా ఉంటుండేటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
1: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
0: This vastness is Brahman.
1: Anaga visalamayetvantide Brahma.
0: Means that it which is ever expansive.
1: Sarvatra vyapinchinatvantide Brahma.
0: That which is ever expansive.
1: Idi aanade Prahladudu cheppadu.
0: This is declared by Prahlada then itself.
1: Hiranyakashipuni kumarudu Prahladudu.
0: Prahlada is the son of Hiranyakashipu.
1: Prahladuni kumarudu Virochanudu.
0: Virochana is the son of Prahlada.
1: Virochana yokka kumarude ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: ధర్మమూర్తులు.
0: దట్ ఇస్ వెరీ ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: త్యాగమూర్తులు.
0: దే ఆర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు.
0: దే లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడాను తన రాజ్య పరిపాలన సమయంలో ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్,
1: జనసేవనే జనార్దన సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: The same thing is done by Virochana in those times.
1: Virochana kumarudainatunte yokka ee bali chakravarti kudanu chesadu.
0: The same thing is followed by Emperor Bali.
1: Kanukane manam nerchukovalsinatundi emiti?
0: So what should we learn?
1: Aneka mandi buddhuru daggara cheri
0: many assembled.
1: Inta kaalam meeru sadhan chesaru kada daivatvanni gurinchi meeru kontha bodhinchamani cheptaru.
0: They asked Buddha, you have followed the spiritual path so long, please teach us.
1: Appudu atanu chakkaga maunam vahinchadu.
0: He observed silence.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: ఏది తెలిసినని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు?
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్,
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైట్స్,
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్. ఆన్ వాట్ బేసిస్ డు యు ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కు నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: ఇది శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఇస్ ఎంబోడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
1: them. నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
0: Follow dharma and speak truth and observe non violence.
1: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
0: This is the very form of God.
1: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
0: Some assembled very close to Paramahamsa.
1: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు లీనమై ఉంటున్నారు.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కను నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నాకంటే దిగుగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: నీ
1: దృష్టి వేరుగా ఉంటుంది.
0: However, your looks vision is different.
1: వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: You consider them as human.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: You have full faith that this is all the world.
1: కాదు.
0: No.
1: పశ్యన్నపిచాన పశ్యతి మూఢో. మూఢో మూఢు కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: All that you see is the very form of God.
1: నీవు చూస్తూ చూడలేదని ఎత్త నీవు చెప్పగలవు.
0: You see yet you deny.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫామ్?
1: ఓ నరుడా,
0: ఓ మ్యాన్,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ.
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్.
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
0: ప్రెస్టీజ్.
1: దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షం అవుతాడు.
0: వెన్ యూ పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యూ క్రై ఫర్ ద వరల్డ్, సర్టెన్లీ యూ
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యూ బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది ఏ వేదం చెప్పింది? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్.
1: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆస్తి ఆలి వీడి అడవికి ఎగుట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతన వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
1: ఈ చిత్తమును చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణములు మనం వదిలేసి,
0: we have to give up the bad qualities, bad thoughts.
1: అది ఏ నిజమైన త్యాగం?
0: That is true tyaga or sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు?
0: How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థ తత్వం మనకు అర్థమవుతుంది.
0: దెన్ వన్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ దిస్ ప్రొసీజర్ యూ నో యువర్ ట్రూ సెల్ఫ్.
1: త్యాగంలో మనం ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేసుకోవచ్చు.
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడీ హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి, మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి అన్నాడు, ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యూ కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
0: బట్ నథింగ్ డూ యూ గివ్ మీ దీస్ త్రీ.
1: వెనక వైపు నుంచున్నాడు శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య ప్రిసెప్టర్
1: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ఇస్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఈస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తి, ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్ ఓ కింగ్, హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం చేయి, ఏమాత్రమో ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
1: ఇచ్చాను.
0: Yes, I made a promise.
1: దీన్ని తప్పడానికి వీలు కాదు.
0: I will never go back.
1: గురువైనా సరే ఎవరైనా సరే,
0: let him be the teacher or anyone for that matter.
1: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: దానం చేశాడు.
0: He offered.
1: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: He never transgressed the very word that he gave.
1: అందువలననే
0: so
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయములందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
1: కనుక మనం ఆరాధిస్తున్నాము, సత్యమునే ఆధారిస్తున్నాం.
0: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth, nothing has any value.
1: Satya.

0: మన ధర్మాలు సాత్వికత సున్న
1: ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ ది యాక్ట్స్ ఆఫ్ కంపాషన్ ఆర్ జస్ట్ జీరో
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా
1: యు మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ బట్ ఇట్స్ వాల్యూ ఇస్ జీరో నథింగ్
0: సనాతన ధర్మ మర్మ్యంబు నిలువ
1: ఫర్ దిస్ ఏన్షియంట్ మ్యాన్షన్ ఆఫ్ ధర్మ టు సస్టైన్
0: గుణములివి నాలుగు
1: దీస్ ఆర్
0: గుణములివి నాలుగు పునాది గోడలప్ప
1: దీస్ ఫోర్ వాల్యూస్ ఆర్ ద పిల్లర్స్
0: ఈ నాలుగు విలువలను మనం గుర్తించాలి
1: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ వాల్యూస్
0: ధర్మ ప్రేమ శాంతులు
1: We have to know these values.
0: ఇవి ఏ భగవత్ యొక్క స్వరూపాలు ఇవి ఏ మానవుని యొక్క విలువలు
1: దీస్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్ దే ఆర్ టోటల్లీ డివైన్
0: సత్యం ట్రూత్ ఈస్ గాడ్
1: ట్రూత్ ఈస్ గాడ్
0: ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ దైవస్వరూపమే ధర్మం
1: రామ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ
0: శాంతి
1: పీస్
0: ఈ శాంతి ఎక్కడ ఉంది
1: వేర్ ఈస్ ఇట్ ప్రెసెంట్
0: శాంతి ఎక్కడో బయట లేదు
1: ఇట్స్ నాట్ ప్రెసెంట్
0: బయట ప్రపంచంలో అంతకు పీస్ ఇస్తుంది నో పీస్
1: In the outer world, you find pieces, but not peace.
0: Shanti, jagat ke ek saubhagyamay putti yokka mutyam antini.
1: This peace is the
0: precious pearl.
1: It is an ornament to the world.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: Satya dharma prema.
1: The love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Premane lekapothe pranam ledu.
1: Without Love, there is no life at all.
0: ప్రతి మానవుని ఎందుకు ఈ ప్రేమ అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రాణంగా నిలిచి ఉంది.
1: Therefore, in every human being, this love is the life principle.
0: దురదృష్టవశాత్తు ఈ ప్రేమను పెడమార్గం పట్టించుకుంటున్నారు.
1: But however, in this world today, unfortunately,
0: భార్య భర్తల ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్కతల్లిండ్రు ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
1: Unfortunately, the love is directed along the wrong path today towards the mother, the father, the wife and children.
0: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
1: You are just fragmenting, dividing this love.
0: కాదు.
1: No.
0: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
1: Let us unify, bring it all together, make it divine.
0: దారములు చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందది.
1: As all the threads are interwoven, it is so strong.
0: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళతో తుంచివేయండి.
1: When the threads are separated, you can cut it with a finger.
0: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
1: The love in everyone is that of the divine.
0: మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అందరూ దైవ స్వరూపులే.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
0: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
1: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
0: నువ్వే గాడ్, నీవే ఫ్రెండ్.
1: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్
0: అందువల్లనే కట్టగలిపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
1: Therefore, when it's a matter of self-surrender, there comes the question of friendship.

0: ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ప్రిసీడ్స్ దిస్ సరెండర్.
0: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్నది సేవ, అదే బ్రదర్.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద ఫ్రెండ్షిప్,
0: అదే మైత్రి.
1: దట్ ఈస్ ఫ్రెండ్.
0: వాట్ ఈస్ ది మైత్రి?
1: మైత్రి
0: సప్త రజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ.
1: ది హార్మనీ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్, సత్వ రజ తమో గుణ మైత్రి, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుక నేను మిత్రత్వాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్.
0: యు ఆర్ మై ఫ్రెండ్,
1: యు ఆర్ మై ఫ్రెండ్,
0: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్,
1: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
0: ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్ అంతా పాకెట్ లో మనీ చూస్తారు.
1: Worldly friends will be mindful of the
0: father
1: money in your
0: position
1: pocket. And the position of your
0: father. Position sariga untundadi.
1: The position is fine.
0: Tana pocket lo money untundadi.
1: There is enough of money in the
0: hello,
1: pocket.
0: Hello, hello, hello, hello. Hundreds of friends vastaru.
1: You will have hundreds of friends who will tell you hello.
0: Pocket lo rupai note kuda ledu.
1: When the pocket is empty.

0: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
1: ఫాదర్ రిటైర్డ్,
0: గుడ్ బై కూడా చెప్పడు.
1: యు ఆర్ లెఫ్ట్ విత్ నన్ హూ వుడ్ సే గుడ్ బై.
0: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వర్డ్ ఫ్రెండ్స్,
1: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
0: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్.
1: ఆర్ ది ట్రూ ఫ్రెండ్స్?
0: నాట్ God is real friend.
1: God is the only
0: friend. He is always with you, in you, around you, above you, below you.
1: God is always with you, in you, above you, below you, around you.
0: Aa friend eppatiki ni podu.
1: That friend will never be away from you.
0: Ee bandhuvulandaru vaakidi daakane vallakaatike vattaru.
1: All relations will come up to the doorstep or to the cremation ground.
0: Bandhamanchi ninbayani aapad bandhu bhagavanname mera.
1: But it's only God who is
0: bandhuvu okkade bhagavantudu.
1: God is only the refuge of the forlorn who will be with you.
0: నీ ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
1: యు మే గో ఎనీవేర్, హీ విల్ ఫాలో.
0: వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వెళ్తున్నాడు.
1: హీ ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అబౌవ్ యు, అరౌండ్ యు, అండ్ హీ ఇస్ ఆఫ్టర్ యు.
0: అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం సంపాదించుకోవాలి.
1: వి షుడ్ అక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కనుకనే బలిచక్రవర్తి దైవమును ఒక విధమైన యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
1: Emperor Bali considered God as his intimate friend and surrendered himself.
0: తనకనక వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
1: ద నంబర్ ఆఫ్ పీపుల్ హుడ్ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: దానం చేయవచ్చు,
1: ఆఫరింగ్ ల్యాండ్,
0: అన్నము దానం చేయవచ్చు,
1: ఫుడ్,
0: వస్త్రం దానం చేయవచ్చు,
1: అండ్ క్లోత్,
0: ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు,
1: ఆర్ ఎనీథింగ్ యు కెన్ ఆఫర్.
0: బలి చక్రవర్తి అట్లా చేయలేదు, తనను దానం చేసుకున్నాడు.
1: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్ సెల్ఫ్,
0: తనను తానే దానం చేసుకున్నాడు.
1: హీ హాస్ ఆఫర్డ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
1: That is the greatest value.
0: ఏదో మూడు అడుగులు ఇచ్చాడని కాదు,
1: నాట్ ది త్రీ ఫుట్ స్టెప్,
0: తననే ఇచ్చాడు.
1: హీ ఆఫర్డ్ హిమ్ సెల్ఫ్.
0: మదీయ ధనధరాది సర్వభార సమర్పితః

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpitam.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam sheshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu nannu tichukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo isenaku.
0: O God, the heart that you have given to me.
1: Magiri atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padar achanaku yemitettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly accept.
1: Yem techedi nenu?
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama? Ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Yedo chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the birth of the flower?
1: Market lo phalamulu tisukochi arpitam anukunte aa phalamulu ye chettiki puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane.
0: So
1: okkati vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: దేర్ ఇస్ వన్ టీచింగ్ ఇన్ వేదాంత విత్ ఫుల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: పత్రము
0: లీఫ్,
1: పుష్పము
0: ఎ ఫ్లవర్,
1: ఫలము
0: ఎ ఫ్రూట్,
1: తోయము
0: ఆర్ వాటర్.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ.
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: యు సర్టన్లీ వెయిట్ టు దట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
1: పత్రము బిళ్ళపత్ర, మారడి పత్ర, తులసి పత్ర కాదు కాదు.
0: వాట్ ఇస్ దిస్ లీఫ్? ఇస్ ది లీఫ్ ఆఫ్ ఎనీ ప్లాంట్?
1: పత్రము దేహం.
0: బాడీ ఈస్ ది లీఫ్.
1: పుష్పము
0: ఫ్లవర్.
1: ఏ చామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ ఇంకో పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
0: ఆర్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ద మార్కెట్, ద రోజ్ ఫ్లవర్, క్రిసాంతిమం,
1: నా హృదయ పుష్పమే నీకు అర్పితము.
0: ద ఫ్లవర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఆఫర్.
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్.
1: వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోడి పండు, కమలా పండ్లు, ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటిది.
0: నాట్ ది ఫ్రూట్స్, బనానా ఫ్రూట్స్.
1: మనోఫలము,
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్.
1: తోయము
0: వాటర్.
1: ఏ గ్యాంజెస్ వాటర్, ఏ రివర్ వాటర్, ఏ ట్యాప్ వాటర్, ఏ వెల్ వాటర్ అది కాదు. తోయము ఆనంద బాష్పాలని కల్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్
1: ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దే ఆర్ ఆల్ బోర్న్ టు దిస్
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటివి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ద మైండ్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆనందమే మనక జలము.
0: అండ్ ద బ్లిస్ ఇస్ వాటర్.
1: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నానన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు పోవచ్చు.
0: ఇఫ్ యు గివ్ ఎనీ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బల చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఏ సంతతి నుంచి వచ్చినటువంటి వాడు?
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలం భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: హిరణ్యకశిపుని యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదు విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తగిలి.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంక్వర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర లాస్ట్ హిస్ కింగ్డమ్, ఫెల్ట్ వెరీ వీక్.
1: పురోహితుడిని పోయి పోలాడు.
0: అండ్ హీ ప్రేడ్ టు పురోహిత్.
1: స్వామి
0: స్వామి,
1: తిరిగి నా రాజ్యం వచ్చి రావడానికి ఏది కారణం?
0: హౌ ఆమ్ ఐ
1: మార్గం బోధించమన్నాడు.
0: హౌ ఆమ్ ఐ టు గెట్ బ్యాక్ మై కింగ్డమ్, టెల్ మీ ద పాత్.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
2: హి విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
2: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
2: ఇంద్ర హస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: ప్రహ్లాదు దగ్గరికి వెళ్ళాడు.
2: హి వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
2: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుకుని ఆ ఇంద్రుడు కోరాడు నాకు నీ శీలం కావాలి అన్నాడు.
2: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్ తో నువ్వేం చేయగలవు, దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
2: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్ ఐ ఆస్క్.
1: ఆ క్యారెక్టర్ తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
2: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్ డోంట్ బాదర్ అబౌట్.
1: ఈ యాజ్ఞం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
2: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
1: కనుక నేను అడిగాను ఇచ్చేస్తావా ఇవ్వవా.
2: ఐ ఆస్క్ ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
1: ఇచ్చానని దారబోసాడు.
2: హి సెడ్ హి సాక్రిఫైస్డ్ హిస్ క్యారెక్టర్.
1: ఒక 5 నిమిషాల లోపలే
2: విత్ ఇన్ 5 మినిట్స్
1: ఈ ప్రహ్లాదు ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
2: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద సా దట్ లైట్.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
2: హి ఆస్క్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ.
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
2: అండ్ దిస్ లైట్ డిడ్ సే
1: ప్రహ్లాద
2: ప్రహ్లాద
1: నేను నీ యొక్క క్యారెక్టర్.
2: ఐ ఆమ్ యువర్ క్యారెక్టర్.
1: ఇంతకాలం నీలో నేనుండినాను.
2: సో లాంగ్ ఐ మీ విత్ యూ.
1: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా నువ్వు అభివృద్ధి గావించాను.
2: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రెప్యుటేషన్.
1: ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
2: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
1: నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరిను మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫార్మ్ ఎ రేడియంట్ ఫార్మ్.
1: చూచాడు ప్రహ్లాద్.
2: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
2: హి సెడ్ ఓ కింగ్ హూ ఆర్ యు.
1: మీరు చక్రవర్తిగా ఉంటున్నారే.
2: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద నేను నీ కీర్తిని అన్నాడు.
2: హి సెడ్ ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను.
2: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ ఐ కెన్ రిమైన్ విత్ యూ నేమ్ అండ్ ఫేమ్. వెన్ వన్
1: క్యారెక్టర్ పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
2: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
2: హి స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
1: మరి కొంతసేపటి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చింది.
2: లేటర్ ఏ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: చేతులు ముట్టుకాడు చేర్చాడు. తల్లి మీరెవరు?
2: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్. మదర్ హూ ఆర్ యూ?
1: ప్రహ్లాద.
2: ప్రహ్లాద
1: క్యారెక్టరు కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మిని
2: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ. ఐఎమ్ ది కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్. దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
2: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్ కింగ్డమ్.
1: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
2: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారా, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి రాజ్యలక్ష్మి సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
2: Therefore, wherever there is character, there is reputation and kingdom.
1: Sadaisharya sampannudu annaru.
2: So God has got all this.
1: Aisharyamu, dharmamu, yashasu, sampada, jnanamu, vairagyamu. Ee aaru kudanu okka daivatvamto kudinatundi.
2: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
1: Eppudu ee character potundo, ee aaru kudanu అంతర్ధానమైపోతాయి.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో.
1: ఏమిటి మన ఐశ్వర్యము?
2: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
2: ఇట్ ఈస్ ద వెల్త్ఐశ్వర్యము.
1: సత్యైశ్వర్యము.
2: ద వెల్త్
1: ధర్మైశ్వర్యము.
2: వెల్త్ ఆఫ్ రైచియస్నెస్.
1: ఐశ్వర్యములంతా ఈ విధంగా ఉంటాయి.
2: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
2: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
1: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
2: It was only at that time Prahlada married.
1: Appude aa Prahladunaku ee Virochanudane kumarudu puttadu.
2: Then he had a son by name Virochana.
1: Ee vidhanga teesukunte aadhyatmika antarathamlo enta goppa untundado ee yokka character tattvanni చక్కగా విచారం చేసుకోవాలి.
2: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ద క్యారెక్టర్ హ్యాస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
2: దిస్ క్యారెక్టర్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ అండ్ నన్ ఎల్స్.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
2: బికాస్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
2: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
2: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ హూ ఇస్ సెల్ఫ్లెస్. వేర్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ హాస్ గాట్ సెల్ఫ్.
1: ఒక తల్లైనా కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది.
2: మదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్.
1: తండ్రి అయినా కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు.
2: ఫాదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ కనెక్షన్.
1: భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు.
2: బట్ గాడ్ హ్యాస్ నో సచ్ రిలేషన్షిప్.
1: హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
2: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ఎట్టి స్వార్థాన్ని కూడా ఆశించేటువంటి వాడు కాదు.
2: హెస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వాట్సెవర్.
1: అట్టి దైవానికి మాత్రమే అర్పితం కావాలి.
2: సో వీ హావ్ టు ఆఫర్ అవర్ సెల్ఫ్ టు సచ్ గాడ్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క ప్రబోధను ఆనాడు బలి చక్రవర్తి చాటుతూ పోయాడు.
2: దేర్ ఫోర్ ఎంపరర్ బలి ప్రాపగేటెడ్ దీస్ ఎటర్నల్ ట్రూ ప్రిన్సిపల్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఎంతవరకు చెప్పారు. తల్లి తండ్రి గురువు.
2: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్, టీచర్ ఈజ్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పలా ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
2: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffer.
1: గావించినటువంటి తల్లి తల్లియా కాదు.
2: Can she be a mother who betrayed God? No.
1: తల్లి అయినప్పటికీ ఒక దైవ విషయం లోపల తాను విరుద్ధమైన మార్గానికి వస్తే తల్లినైనా త్యజించవచ్చు.
2: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: ఇంకా తండ్రి.
2: Then father.
1: హిరణ్యకశిపుడు.
2: ఫాదర్ హిరణ్య.
1: నిరంతరం కూడా ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
2: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
2: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు.
2: దెన్ ప్రిసెప్టర్.
1: అది బలిచక్రవర్తి.
2: దట్ ఈస్ బలిచక్రవర్తి.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
2: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
2: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: తులసిదాసు కాలంలోనే భక్త మీరా.
2: మీరా కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
2: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
2: రాణా హాస్ డ్రివెన్ హర్ అవుట్ ఆఫ్ దిస్ ప్యాలెస్.
1: పతియే దైవం.
2: ద హస్బెండ్ ఇస్ గాడ్.
1: పతియే నా గతి.
2: అండ్ హీఈస్ మై డెస్టినీ.
1: అలాంటి పరిస్థితి లోపల పతిని ఏ రీతిగా నేను వదలటం.
2: హౌ కెన్ ఐ లీవ్ హిమ్.
1: ఇది సందేహం వచ్చింది.
2: షీ డౌటెడ్.
1: ద్వారకకు పోయే ముందుగా ఇది ఏ విధంగా పరిహారం కావాలి.
2: బిఫోర్ రీచింగ్ ద్వారక హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం.
1: రాజభటులతో ఒక్కరిని పంపించింది తులసిదాస్ దగ్గరికి.
2: షీ సెంట్ ఎ మెసేజ్.
1: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
2: అట్ దట్ టైమ్ తులసిదాస్ వాస్ ఆన్ ది మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట. షీ సెంట్ ఎ మెసేజ్.
1: స్వామి
2: స్వామి
1: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది.
2: ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వాట్ షుడ్ ఐ డూ.
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని జయించడమా.
2: ఈజ్ ఇట్ లీవ్ మై హస్బెండ్ ఆర్ లీవ్ గాడ్.
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
2: దెన్ తులసిదాస్ సెంట్ ఎ మెసేజ్.
1: ఇలాంటి భక్తలు ఎన్ని జన్మంలో ఎన్ని జన్మంలో ఎన్ని జన్మం నుంచినో భర్తలు వస్తున్నారు భార్యలు వస్తున్నారు పోతున్నారు.
2: యూ మైట్ హ్యాడ్ నంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఇన్ ది పాస్ట్ లైఫ్ వన్ ఆఫ్టర్ ద అదర్.
1: మెనీ మెనీ లైఫ్.
2: మెనీ మెనీ లైఫ్.
1: కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
2: బట్ గాడ్ ఈజ్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ మెనీ లైఫ్ యూ హ్యావ్ హ్యాడ్.
1: కనుక నీవు భర్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
2: యు సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్, బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఆ వార్తను వినింది.
2: షీ హర్డ్ ద

0: Oh mind, go to that area of Ganga and Yamuna, the shores along there.
1: Moramakuta Pitambara Subi Kundala Rajata Seril Chaloreman. Hey man, Chaloreman. Ganga Yamuna Tir.
0: Oh my.
1: Ganga Yamuna. Irenitiki Tiram Ade Prayaga.
0: The Prayaga is the meeting place of Ganga, Yamuna. Oh my God.
1: Idi Rechakamu, Idi Purakamu, Idi Kumbakamu, Rechakapuraka Kumbam Yoka Saname Prayaga Stanamu.
0: The place of Prayaga is the place of withholding the breath there.
1: Alanti Vitiga Chagam Chesindi Mira.
0: That is the sacrifice of Mira.
1: Kanukane Daivaniki Virudhamainatuvanti Margamlo Evaru Cheppinappatikini Ye Matram Manam Vadalakoddu.
0: Anyone may say anything, but never give up God.
1: Akasam nettipaina koolinappatikini sari emaina kaani daivam nenu vadalu.
0: The whole firmament, the sky may fall on your head, but never give up God.
1: Agnini chetilo pattukoni mandutunnappatikini sari daivani nenu vadalakoddu.
0: Doesn't matter even if there is fire on hand, burning all along.
1: Divi, bhumi, bhumi, divi kuda marinappatikini daivani marchakoddu.
0: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
1: Elanti paristhiti endeni kodanu daivam yokka vishwasanni matramu nirantaramu gattiga untundala.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: Aa vishwasame nijamainatuvanti raksha.
0: That faith will protect you.
1: Yuddhaniki potunnadu కుమారుడు.
0: The son is going for war.
1: నమస్కారం చేశాడు సుభద్రకు.
0: And he did namaskar to Subhadra.
1: కాని ఆమె ఏమి ఇస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు.
0: At the time Arjuna was not present there, he was in the battlefield.
1: అర్జునుడికి హెల్ప్ గా ఉండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
0: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ద సన్ కేమ్.
1: పెదనాన్నను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు.

0: మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక. అభిమన్యుని ఆ విధంగా చెప్పాడు, నాయన మీ భార్య గర్భవతి.
1: Your wife is in the family way.
0: మీ మామైనటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
1: Your uncle Krishna is not.
0: మీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
1: Nor your father Arjuna.
0: కాలమేటిందో చెప్పలేము.
1: We cannot decide future.
0: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
1: Drop this proposal, he said.
0: కోపం వచ్చింది అభిమన్యునికి.
1: Abhimanyu was very furious.
0: వెరవక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే వేనురుకుచు చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్దిశల్ పలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
1: Is it proper on your part to say like this?
0: చస్తే చస్తావు, శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుని రామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి? పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా.
1: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
0: ఆనాటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాన్ని కోసం పాటు పడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ that he, people struggle hard for the valor and the courage and the prestige.
0: Prahladudu kodunu ante
1: the same thing with Prahlada.
0: Intati goppa tyaganiki punukunnatundi vyaktulu aanaati vyaktulu.
1: They were men of sacrifice in those times.
0: Inka talli daggariki vachadu kaalaku namaskarinchadu
1: and then he paid his respects to mother.
0: Inka ami che em chestundi?
1: What else can she do?
0: Siras paina cheyi unchindi.
1: He laid her hand on his head.
0: Taraka kya suram dordarpa madachu vela gauri tanayuna kidda veeralacha shambara asura veera jampaga chanu vela bhargava suta kidda bhavyaracha matru dasitvambu manpanarugu vela వినత పుత్రున కిడ్డ విమల రక్ష అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్షలందున దివ్యమావు శ్రీరామరక్ష తోడు నీ

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హియర్ సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్ఛ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికీ లేదు.
1: హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ,
0: అంత బలమైనటువంటి వాడు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము.
1: వెన్ యూ కన్సిడర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: ఒక్క క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ విల్ మేక్ ది హోల్,
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తుంటాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి
0: మూవ్డ్. ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురు సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము.
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And the intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా, వినుడు భారతీయ వీరసుతుడా.
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, భుజబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: ఏ సాధనలు చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahma vit brahmaiva bhavati. Neeve brahma aipotavu.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Neevu leni poni sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu neevu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: వి షుడ్ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్.
0: ఎన్ని భజన చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: ఆల్ ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ సీక్రెట్ రిచువల్స్ దట్ వి అండర్టేక్ ఓన్లీ గివ్ us satisfaction.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: ద మైండ్ ఇస్ ఆల్వేస్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి మీరు పరిపించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్ సోన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: సత్ చిత్తు ఆనందం.
1: Sat Chit Anand.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renditi yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: కనుక దానిని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ.
0: దానిని నిరంతరం మనం భజిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన వినా సుఖ శాంతి.

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం విష్ణు స్వరూపం, ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్. భాస్కర బింబే దీప్తం దైవం, సూర్యుని యొక్క కిరణముల యొక్క ముందు ప్రకాశించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ షైన్స్ అండ్ డిక్లర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రేస్ ఆఫ్ సన్.
0: లోచన మధ్య సుప్తం దైవం, ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి ప్రకటింపజేసి వికసింపజేసి ప్రకాశింపజేసేటువంటి వాడు దైవం.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ ద ఐ ఫంక్షన్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ది మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద వరల్డ్.
0: చితకర మండల గుప్తం దైవం, చంద్రుని మధ్య ఉన్నటువంటి యొక్క చల్లదనము, తెల్లదనము, లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే.
1: ద కూల్నెస్, ద వైట్నెస్ అండ్ ద ఇమెన్స్ పీస్ విచ్ మూన్ కన్ఫర్స్ ఆన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో గాడ్.
0: త్రిగుణిత భవన వ్యాప్తం దైవం, త్రికాలాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, త్రిమూర్తాత్మకమైనటువంటి ఈ జగత్తునందు త్రిగుణ స్వరూపములో ప్రకటించేటువంటి యొక్క దివ్యత్వం భగవంతమే.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ త్రీ మూర్తిస్ ట్రినిటీ, ఇట్ ఈస్ గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ప్రకృతి యొక్క చిత్రము మహావిచిత్రము.
1: ద నేచర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ రాదర్ వండర్ఫుల్.
0: ఎవ్వరూ దీనిని గుర్తించలేరు.
1: నో వన్ క్యాన్ రియలైజ్ దిస్.
0: ముంచిన, తేల్చిన, అనుగ్రహించిన, ఆగ్రహించిన ప్రకృతి.
1: ఇట్ ఈస్ ది నేచర్ విచ్ కెన్ గివ్ యూ కన్ఫర్ ఆన్ యూ గ్రేస్ or which can show its own anger, which can confer everything on the man.
0: Jeeva koti paina adhipathyam prakruti di.
1: Nature exercises its own mastery over man.
0: Ee prakruti trigunatmakamainatundi.
1: This nature and creation consists of three qualities.
0: Ee trigunatmakamainatundi prapanchame త్రిమూర్తి స్వరూపం.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్ ఈజ్ ఆల్సో ది ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: ఇవియే సృష్టి స్థితి లయమునకు త్రిగుణములే మూల కారణం.
1: ఫర్ ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిసొల్యూషన్ ఇట్ ఈస్ దీస్ త్రీ క్వాలిటీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో
1: the form and the nature of these three qualities,
0: vishesha vikaralato
1: the special features and the way that they function,
0: sarasa sallapalato
1: the joy and the sorrow they are capable of conferring,
0: lokaralo prakashinchetuntadi prakatimpa chesetuntadi trigunamdi.
1: It is these three very qualities which fill the world with all these things and which make the creation express itself in all this variety.
0: Manavudu digga jeevitam kosam kaadu aashinchavalsinadi, divya jeevitam kosam aashinchali.
1: What man should aspire for is not for a long life but for divine life.
0: Divyamainatunte ee prakruti yandu divyamainatunte manavattamu divyattanni pondatame pradhana kartavyam.
1: ద The most important duty of humanity is to see that they become divine as they are living in the divine nature.
2: Srishti yokka rahasyamu srishtikartaku tappa anyulaku artham kaadu.
1: The secret of creation is known to the creator alone, to none else.
2: Srishti yokka rahasyamunu gurtinchadaniki prayatninchetunti vare ee scientists.
1: The scientists are those who try to understand the secrets of nature.
2: ఈ సృష్టి యొక్క రహస్యమును కూడాను పరిపూర్ణంగా ఎవరు కూడాను గుర్తించలేరు.
1: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
2: ఈ వైజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది.
1: ఇన్ సైన్స్ టుడేస్ రీసెర్చ్ బికమ్స్ అవుట్ డేటెడ్ టుమారో.
2: రేపటి దినం యొక్క పరిశీలన ఎల్లుండికి పాతదైపోతుంది.
1: And tomorrow's research get exploded.
2: Kani ee vaigyanika vyakti endu patadanta rotadiga bhavinchukuntu pothuntadu.
1: In the science what happens is everything old is considered as out of fashion.
2: Kanaka srushti antai kudunu kevalamu chana chanamunukunu marpu chendinatuvantide.
1: Srushti, the creation undergoes continuous change.
2: Idi nityamainadi satyamainatuvantide kaadu.
1: This is not permanent and this is not eternal.
2: Nitya satya nirmalamainatuvanti yokka tattvamu srushtikartane.
1: It is the creator who is permanent, who is eternal and who is truth.
2: Srushtikartane parishilanam chesi parishodhanam chesi srushtikartane pondeetuvantide aadhyatmika margam.
1: Spirituality is that path which makes you first investigate into the creator and understand the creator and then go for creation.
2: ee charachara prapanchamantai kudanu kevalam trigunatmakamai unnatundi.
1: The entire world moving and unmoving consists of these three qualities alone.
2: Kanaka gunatitamainatundi tattvanni gurtincheetundi vyaktitvame nijamainatundi manavattvam.
1: The real humanity consists of making an effort to understand the transcendental truth rather than the truth which is subject to the changes.
2: భగవంతుడు ఆత్మస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
2: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మమన్నా సత్యమన్నా అనంతమన్నా ఆత్మ అన్నా భగవంతుడన్నా దేవుడన్నా ఇవి అన్ని కేవలము ఒక్క పదం యొక్క పర్యాయములే.
1: ట్రూత్, విజ్డమ్, ఇన్ఫినిటీ, డివినిటీ, ఆల్ దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్.
2: కనుక మొట్టమొదట ఆత్మ నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
2: అయితే పంచభూతముల యందు పంచతత్వముల యొక్క తత్వాన్ని ఇముడ్చుకొని ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఇంబెడెడ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ద ఫైవ్ important principles.
2: ee panchabhutamulu kundi kudanu panchikrutamu aarambhamaindi.
1: Panchikruta has emanated from these five elements.
2: ee panchikruta bhavamu nundi aavirbhavinchinatuntive ee trigunamulu.
1: These three qualities have taken their birth from this panchikruta.
2: ee trigunamulu yokka aakarame ee vishwam.
1: This world is the very form of these three qualities.
2: ఈ విశ్వమునందు సత్వ రజో తమో గుణములు అనేటువంటి త్రిగుణాత్మక స్వరూపము నిండి ఉంటున్నది.
1: This world is full of these three qualities alone, సత్వ రజ అండ్ తమ.
2: ఈ సత్వ సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: In the very first instance, we should understand the quality of సత్వ.
2: సత్వ సృష్టి యొక్క సమస్తి యొక్క సత్యాంశమే అంతఃకరణ.
1: అంతఃకరణ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది కలెక్టివిటీ ఆఫ్ ది క్రియేషన్.
2: పంచభూతముల యొక్క సమస్తి సత్వాంశమే ఈ అంతఃకరణ.
1: దిస్ అంతఃకరణ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సత్వ అసోసియేటెడ్ విత్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: అయితే ఈ ఆకాశము నుండి కూడాను సప్త సృష్టి అయినటువంటి యొక్క ఇది వ్యష్టి సత్తాన్ని అనుభవిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ ఈథర్ స్కై వాట్ హాజ్ ఎమినేటెడ్ యాజ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్ హ్యాస్ ఎంజాయ్డ్ ఆల్వేస్ దిస్ సత్వ క్వాలిటీ ఇట్సెల్ఫ్.
2: ఈ పంచభూతములో ఆకాశము మొదటిది.
1: అమంగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఈథర్ ఇస్ ద ఫస్ట్ వన్.
2: ఈ ఆకాశం యొక్క వ్యక్తితత్వం నుండి కూడాను శుద్ధ సత్వం అనేటువంటి యొక్క అంశం ఒకటి బయలుదేరింది.
1: ద ప్యూర్ సత్వ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఆకాశ ఆర్ స్కై.
2: ఇదియే మానవ ఆకారమునకు ప్రథమ స్థానం.
1: దిస్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ద హ్యూమన్ ఫార్మ్స్ ఇన్ ది వెరీ
2: మానవత్వమునకు ఈ విధమైన అంశముల యొక్క ప్రభావము ప్రసక్తి పరిపూర్ణతను ప్రారంభం కావటం.
1: ది ఫుల్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది హ్యూమన్ ఆస్పెక్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ అలోన్.
2: కనుక ఆకాశం యొక్క వ్యష్టి సత్వము నుండి కూడాను చెవి అనేటువంటిది పుట్టింది.
1: ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈథర్ అండ్ ఫ్రమ్ సత్వ దిస్ శరీర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్. ద ఇయర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్.
2: ఇంకా రెండవదైనటువంటిది గాలి. ఇది రెండవ భూతము పంచభూతముల్లో.
1: ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్.
2: ఈ గాలి నుండి వ్యష్టి సత్వమైనటువంటి యొక్క అంశమే చర్మము.
1: ద ఇండివిజువలైజ్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎయిర్ ఈజ్ ద స్కిన్.
2: మూడవదైన అగ్ని.
1: ద థర్డ్
2: అగ్ని యొక్క వ్యష్టి సత్వాంశమే కన్ను.
1: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫైర్ ఈజ్ ది ఐ.
2: నాలుగవదైనటువంటి యొక్క నీరు. దీని వ్యష్టి యొక్క సత్వాంశమే నాలుక.
1: ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ద టంగ్.
2: ఐదవదైనటువంటి యొక్క భూతము కేవలము ప్రకృతి.
1: ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ ప్రకృతి నేచర్.
2: ప్రకృతి యొక్క వెస్టి సత్వాంశమే ముక్కు.
1: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్ ఈజ్ ద నోస్.
2: కనుక శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ భూతములు ఈ యొక్క ప్రథమం నందు సాత్వికమైనటువంటి యొక్క శుద్ధ సత్వం నుంచి ఆరంభమైనాయి.
1: దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ ద సౌండ్ ద టచ్ ది టేస్ట్ ద స్మెల్ అండ్ ది
2: అయితే
1: ఆల్ దీస్ హావ్ కమ్.
2: ఒక్కొక్క భూతమునకు వ్యష్టి భూతము కనుక ఆ వ్యష్టి నుండి ఆవిర్భవించినటువంటి ఈ అంగములు ఒక్కొక్క పనికి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
1: ఇన్ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ ఫైవ్ సెన్సెస్. ఈచ్ సెన్స్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్.
2: ఆకాశం యొక్క గుణము శబ్దము.
1: ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈథర్ ఇస్ సౌండ్.
2: శబ్దమునకు చిహ్నము చెవి.
1: ది సింబల్ విచ్ ఇస్ అసోసియేటెడ్ ఆర్
2: చెవి కేవలము వినుట మాత్రమే తప్ప అన్యము ఎరుగదు.
1: ద సెన్స్ మెంట్ ఫార్ హియరింగ్ దిస్ సౌండ్ ఈజ్ హియర్. దిస్ కెన్ హియర్ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్ కెన్ బి డన్ బై దాట్.
2: అదే విధముగానే రెండవ భూతమైనటువంటి గాలి. ఇది స్పర్శ. ఇది కేవలము చర్మము.
1: ది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్ అండ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ టచ్.
2: ఇది స్పర్శ తప్ప ఇది శ్రవణం చేయటం వీలు కాదు.
1: స్కిన్ ఈజ్ మెంట్ ఫార్ ఎక్స్పీరియన్సింగ్ టచ్.
2: దీనికి శ్రవణ శక్తి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ హియరింగ్.
2: మూడవది అగ్ని.
1: ది థర్డ్ వన్ ఈజ్ ఫైర్.
2: ఇది కన్ను, దీని అంశము.
0: దిస్ ఆస్పెక్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్,
2: ఇది చూడగలదే కానీ భరించలేదు.
0: ఐ కెన్ సీ బట్ కెనాట్ ఎంజాయ్ టచ్.
2: నాలుగవది నీరు, ఇది జిహ్వ, నాలుక.
0: టంగ్ ఈజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్,
2: నాలుక రుచి చూడగలదే కానీ వ్యక్తిని చూడలేదు.
0: ఇట్ కెన్ ఎంజాయ్ టేస్ట్ బట్ ఇట్ కెనాట్ సీ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్.
2: ప్రకృతి యొక్క అంశము ముక్కు.
0: నోస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్,
2: ఇది వాసన చూడగలదే కానీ రుచిని చూడలేదు.
0: ఇట్ కెన్ స్మెల్ బట్ కెనాట్ టేస్ట్.
2: అయితే ఇవి అంశముల యొక్క ప్రతిబింబములు కౌట చేత ఒక్కొక్క గుణము మాత్రమే ఇది స్వీకరిస్తూ వచ్చింది.
0: As these five senses are only a reflection of the five elements, each particular
2: sense... samasti swarupamainatundi panchabhutamulu yokka swarupame antakarana.
0: But antakarana is the collective aspect of all these five elements.
2: Antakarana ku shabda sparsha roopa rasa gandhamulu annintini anubhavincheetundi adhikaram untundadi.
0: Antakarana has the power to enjoy all these sounds, touch, smell, form and taste.
2: Kanukani అంతఃకరణ అనగా ఇవి కేవలము శబ్దస్పర్శ రూప రసగంధాదులు జ్ఞానేంద్రియములకు మాత్రమే సంబంధించినటువంటిది.
0: దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అంతఃకరణ ఆర్ ఎంజాయిడ్ త్రూ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
2: అయితే ఈ జ్ఞానేంద్రియములు దేహమునకు వెలుపలవా లేక లోపలవా అని విచారిస్తే ఇవి అంతర్బహిర్ స్వరూపాలు.
0: These five senses, gnanendriyas, when one inquires whether they are external to man or internal to man, they are having both the aspects.
2: Andre karmendriyam lenatundi chevu maatrame untundi gnanendriya antakarana anaga ivi kevalamu shabda sparsha roopa rasagandhadulu gnanendriyamulaku maatrame sambandhinchinatundi.
0: These five aspects

0: బోత్ ద ఆస్పెక్ట్స్.
1: అంటే కర్మేంద్రియములైనటువంటి చెవు మాత్రమే ఉంటుండి, జ్ఞానేంద్రియం అనేటువంటి వినశక్తి లేకపోయినప్పుడు చెవి ఉండి ప్రయోజనం లేదు.
0: ఇఫ్ దెర్ ఇస్ ద సెన్స్ ఆర్గన్ ఇయర్ బట్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ హియరింగ్, దిస్ ఇయర్ ఈజ్ యూజ్లెస్.
1: జ్ఞానేంద్రియం అనేటువంటి వినశక్తి ఉండి కర్మేంద్రియం అనే చెవి లేకపోతే ఇది కూడా నువ్వు వినలేదు.
0: దిస్ ఇయర్ అగైన్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ హియరింగ్ విచ్ ఈస్ గివన్ బై జ్ఞానేంద్రియ
1: కర్మేంద్రియం యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క వెస్టి యొక్క తత్వం.
0: The aspect of individual is a combination of the both karmendriyas and gnanendriyas.
1: Loudspeakers baita pettaru.
0: The loudspeaker is kept outside of the house.
1: Loudspeaker untundi ikkada mic lekapothe loudspeaker prayojanam ledu.
0: If there is no mic but there is a loudspeaker, it is useless.
1: Akkada speaker undi ikkada speaker lekapothe prayojanam ledu. Loudspeaker unte prayojanam ledu.
0: If there is only మైక్ వితౌట్ స్పీకర్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్లెస్.
1: స్పీకర్ ఉండి లౌడ్ స్పీకర్ లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ దెర్ ఇస్ నో స్పీకర్ అండ్ నో లౌడ్ స్పీకర్ ఆల్సో దెన్ ఇట్ ఇస్ యూజ్లెస్.
1: కనుక ఇక్కడ మైక్ స్పీకర్ రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఇక్కడ తత్వాన్ని అక్కడికి, అక్కడ తత్వాన్ని ఇక్కడికి ప్రసరింపచేస్తుంది.
0: ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ద మైక్ విచ్ కెన్ ప్రొడ్యూస్ అ సౌండ్ అండ్ రిలేట్ త్రూ లౌడ్ స్పీకర్.
1: కనుకనే ఈ శుద్ధ సత్వమైనటువంటి యొక్క సప్తగుణ సంపత్తియే శబ్ద స్పర్శ రూప రసగంధాదు.
0: దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సౌండ్, టచ్, ఫార్మ్, టేస్ట్ అండ్ హియరింగ్ ఆల్ దీస్ ఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్
1: సత్వగుణంకు మాత్రమే సంబంధించినటువంటిది.
0: ఆల్ దీస్ రిలేట్ టు ది క్వాలిటీ ఆఫ్ సత్వ అలోన్.
1: రజోగుణము యొక్క సమష్టి పంచభూతముల యొక్క స్వరూపమే ప్రాణము.
0: The aspect of rajo quality and in its all in its collective form is the form of prana.
1: Satta gunam yokka panchabhuta swaroopamainatundi antakarana ite rajo gunam yokka panchabhutam yokka samasta swaroopamu prananga nilchindi.
0: The collective five elemental aspect of satta guna is antakarana. The collective five elemental aspects of rajo guna is prana or life.
1: రజోగుణం యొక్క సృష్టి యందు పంచభూతముల యొక్క వెస్టి సృష్టి ఆకాశం యొక్క సృష్టి కన్ను.
0: అమంగ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ విత్ రెఫరెన్స్ టు రజోగుణ ది ఫైవ్ ఎలిమెంట్స్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది ఐ.
1: ఇంక రెండవ భూతమైనటువంటి యొక్క వాయువు, ఈ వాయువు యొక్క వెస్టి స్వరూపము యొక్క బిందువు చేయి.
0: Hand is the individualized form of the five elements in the aspect of rajoguna.
1: Rajoguna srishti yandu moodavudainatunte yokka vesti swaroopamainatunte agni yokka srishti kalu.
0: Among the five elements with reference to rajoguna, the individual aspect or limb which represents that is leg.
1: Nalugu aidi ainatunte yokka gali prakruti yokka వెస్టి యొక్క సృష్టి మలమూత్రములు విసర్జించు ప్రదేశములు.
0: ది అదర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎయిర్ అండ్ నేచర్ అమంగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విత్ రెఫరెన్స్ టు రజోగుణ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది ఆర్గన్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్.
1: ఇక్కడ చక్కగా గుర్తించవలసినటువంటి విషయం,
0: దేర్ ఈస్ ఎ పర్టికులర్ థింగ్ విచ్ యూ హాట్ వెరీ కేర్ఫుల్లీ అండర్స్టాండ్.
1: సప్తగుణ సృష్టి యందు వెస్టి సృష్టిగా వచ్చినటువంటి ఆకాశం యొక్క మొదటి సృష్టి చెవి.
0: ఇన్ విత్ రెఫరెన్స్ టు సత్వగుణ రిప్రజెంటింగ్ ఈథర్ ఈస్ ద హ్యాండ్ ఇయర్. ఇయర్
1: రజోగుణమునందు వెస్టి సృష్టి అయినటువంటిది ఆకాశం యొక్క సృష్టి, ఇది కన్ను.
0: వెన్ ఇట్ కమ్స్ టు రజోగుణ ద ఇండివిజువలైజ్డ్ లిమ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ దట్ ఈథర్ ఇస్
1: వాట ఆ యొక్క ఆకాశమునకు ఇద్దరు బిడ్డలు. రజోగుణం యొక్క బిడ్డ కన్ను, సత్వగుణం యొక్క బిడ్డ చెవి.
0: ఫర్ ది ఈథర్ త్రూ సత్వగుణ ఈజ్ బోర్న్ ఇయర్, త్రూ రజోగుణ ఈజ్ బోర్న్ ఐ.
1: ఆకాశం యొక్క

0: మొదటి బిడ్డ చెవి, రెండవ బిడ్డ కన్ను.
1: ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఇథర్ ఈజ్ ఇయర్, ద సెకండ్ చైల్డ్ ఈజ్ ఐ.
0: మొదటి బిడ్డ అయినటువంటి యొక్క చెవి బయట విషయాన్ని లోపలికి స్వీకరిస్తుంది.
1: ఇయర్ ఈజ్ మెంట్ ఫర్ అబ్జార్బింగ్ వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్టర్నలీ మేడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: రెండో బిడ్డ అయినటువంటి కన్ను స్వీకరించిన దానిని బయటకు విడిచిపెడుతుంది.
1: ద ఐ ఈజ్ మెంట్ టు లీవ్ అవుట్ వాట్ ఈస్ టేకన్ త్రూ ది ఇయర్. ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మౌత్, ది వర్డ్.
0: ఇంకా సత్వగుణం యొక్క వాయువు యొక్క బిడ్డ చర్మము.
1: ది ఫస్ట్ చైల్డ్ ఆఫ్ సత్వగుణ ఈజ్ స్కిన్.
0: రజోగుణము యొక్క వాయువు బిడ్డ చేయి.
1: ది సెకండ్ చైల్డ్ ఆఫ్ ఎయిర్ త్రూ రజోగుణ ఈజ్ హ్యాండ్.
0: ఎక్కడైనా దేహం పైన ఒక చీమ పారాడుతూ ఉంటుంటే ఈ స్పర్శ తెలుసుకుంటుంది చర్మం.
1: ది పవర్ ఆఫ్ టచ్ విల్ మేక్ యూ నో ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ అన్ యాంట్ క్రాలింగ్ ఆన్.
0: తెలుసుకున్న తక్షణమే చేయి తీసి పారవేస్తుంది.
1: ది మోమెంట్ యూ కమ్ టు నో ఆఫ్ ఎన్ యాంట్ ఆన్ యువర్ బాడీ, ది హ్యాండ్ టేక్స్ ఇట్ అవే అండ్ త్రోస్ ఇట్.
0: ఏటావాత సత్వగుణం యొక్క అంశములు స్వీకరించటము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ది థింగ్స్ అసోసియేటెడ్ విత్ సత్వగుణ రిసీవ్ థింగ్స్.
0: రజోగుణం యొక్క సంతతి దానిని విసర్జించటం.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రజోగుణ హెల్ప్ ఇన్ టేకింగ్ దట్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్.
0: కనుక ఈనాడు లోకము ఏ రీతిగా ఉన్నదంటే రజోగుణము స్వీకరిస్తా ఉంది, సత్వగుణం విసర్జిస్తా ఉంది. దీనికి ఉల్టా సీద్ అంటారు, విరుద్ధంగా నడుస్తూ వస్తుంటారు.
1: టుడేస్ పొజిషన్ ఈజ్ కాంట్రరీ టు ఇట్స్ నేచురల్ వే. రజోగుణ ఈజ్ అబ్జార్బింగ్ అండ్ సత్వగుణ ఈజ్ థ్రోయింగ్ అవుట్.
0: సృష్టి యొక్క రహస్యము, నిజస్వరూపము సత్వగుణం మాత్రమే స్వీకరించాలి.
1: ది నేచర్ అండ్ ది మిస్టరీ ఇన్ ది సీక్రెట్ ఆఫ్ నేచర్ ఈజ్ దట్ సత్వగుణ షుడ్ రిసీవ్ థింగ్స్.
0: రజోగుణం యొక్క తత్వమునే విసర్జించాలి.
1: రజోగుణ షుడ్ త్రో ఇట్ అవుట్ ఆర్ గివ్ అప్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబ్జార్బ్ బై సత్వగుణం.
0: కనుక మొట్టమొదటి ఈ ప్రకృతికి సత్వగుణమే మొట్టమొదటి పదము.
1: ద ఫస్ట్ వర్డ్ అసోసియేటెడ్ విత్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ సత్వగుణ.
0: ఈ ప్రకృతికి స్త్రీ అని ఒక పేరు.
1: వన్ ఈక్వల్ అండ్ వన్ మీనింగ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ద నేచర్ ఈజ్ ఇట్ ఈస్ ఎ ఉమన్. స్త్రీ,
0: స్త్రీ అనగా సకార తకార రకారములతో కూడినటువంటిది స్త్రీ.
1: దిస్ త్రీ కన్సిస్ట్ ఆఫ్ త్రీ సిలబల్స్, సకార తకార అండ్ రకార.
0: అనగా సకార తకార రకారములు అనగా ఏమిటంటే మొట్టమొదట సాత్వికము స్వీకరించాలి.
1: దీస్ త్రీ సిలబల్స్ సకార తకార రిప్రజెంట్ త్రీ థింగ్స్. సాకార రిప్రజెంట్స్ యూ షుడ్ రిసీవ్.
0: రెండవది తకారమనే తమో గుణమును అనగా మర్యాదగా వినయగా ఈ విధమైనటువంటి యొక్క అనకుగా ఉండేటువంటి గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ తకార రిప్రజెంట్స్ తమో గుణ, యూ షుడ్ బి హంబుల్ ఒబీడియంట్.
0: రకారమనేటువంటిది కట్ట కదా పడది.
1: రకార ఈజ్ ది లాస్ట్ అమంగ్ ద త్రీ సిలబల్స్.
0: ఇక్కడ కొన్ని సమయములందు కొన్ని దీక్షను, కొన్ని ప్రతిజ్ఞలను, కొన్ని విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క చర్యలను తీసుకోవాల్సి వస్తుంది.
1: సర్టన్ సర్కమ్స్టాన్సెస్ నెసెసిటేట్ టేకింగ్ ఎ ఫ్యూ వౌస్ అండ్ టేకింగ్ ఎ ఫ్యూ రెజల్యూషన్.
0: కనుక రజోగుణం అనేటువంటిది విధి లేనటువంటి పరిస్థితి యందు కట్టకడపటికి స్వీకరించవలసినటువంటిదే కానీ మొట్టమొదటి స్వీకరించవలసింది కాదు.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ రజోగుణ అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ అండ్ కంపెలింగ్ సర్కమ్స్టెన్సెస్ అలోన్ మస్ట్ బి యాక్సెప్టెడ్, అదర్వైజ్ ఇన్ ది నార్మల్ కోర్స్ రజోగుణ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్.
0: ప్రకృతి యొక్క రహస్యమునందు ప్రప్రథమములో ప్రారంభమయ్యేటువంటిది సకారమే. సకారమే
1: ఇన్ ది
0: అదే సాత్వికము.
1: ఇన్ అండర్స్టాండింగ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ వన్ హాస్ టు సీ దట్ నేచర్ స్టార్ట్స్ విత్ సకార అండ్ సత్వగుణ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సత్వగుణ అంశమునందు, సత్వగుణ ప్రక్రియందు, సత్వగుణ బింబమునందు, సత్వగుణ తేజస్సునందు, సత్వగుణ మార్గమునందు, సత్వగుణ ప్రవర్తమునందు మానవత్వము అభివృద్ధి గావించుకోవాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు డెవలప్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద నేచర్ ఆఫ్ సత్వగుణ, ఇట్స్ రెస్ప్లెండెన్స్, ఇట్స్ గ్రేట్ క్వాలిటీస్, ఇట్స్ సీక్రెట్ క్వాలిటీస్.
0: ఇంకా తమో గుణం యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుండదంటే పంచభూతముల యొక్క మిశ్రమమై ఉంటుండాలి.
1: వెన్ యూ కమ్ టు తమో గుణ, యూ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ది క్రియేషన్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: ఇక్కడ పంచభూతములు పరిపూర్ణ భూతములు ఇక్కడ మిశ్రమం కాలేదు.
1: ది ఫుల్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ మిక్స్డ్
0: ఆర్ పంచీకృతములు ఇక్కడ చేరిపోయాయి.
1: ఇట్ ఈస్ దీస్ పంచీకృతాస్ విచ్ హావ్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్డ్ ఇంటూ తమో గుణ.
0: అనగా దీనికి ఒక చక్కని, ఇది అందరికీ అర్థమయ్యేటువంటి విషయం కాదు, కాబట్టి అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత ప్రాపంచిక సంబంధమైన విషయంలో మీకు ఒక ఉపమానాన్ని చెప్తాను.
1: This particular thing is rather difficult for everyone to understand. In order to make things simple and clear, I would like to give a worldly example and make it clear.
0: Ikkada aakashamu, vayuvu, agni, jalamu, prithvi, ivu aidu aidu vyakti swaroopalu.
1: Ether, air, fire, water and earth, these are all five individual entities.
0: ఈ ఐదు మంది ఒక చోట కూడినారు.
1: Let us just say these five people representing these five have come together.
0: ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపాయి ఉంటుంది.
1: Each one has one rupee with him.
0: ఈ ఆకాశం అనేటువంటి వాడు తన రూపాయిని చిల్లరగా మార్చాడు.
1: This individual called ether converted this rupee into small changes.
0: అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని రెండు రెండు అణాలు నలుగురికి పంచుతూ వచ్చాడు.
1: హీ రిటైన్డ్ విత్ హిమ్సెల్ఫ్ హాఫ్ ఎ రూపీ, ద రిమైనింగ్ హాఫ్ ఎ రూపీ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ అమంగ్ ది రిమైనింగ్ ఫోర్.
0: అదే విధంగా రెండో భూతమైనటువంటి యొక్క వాయువు కూడాను దాని తన రూపాయిని చిల్లర చేసి అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని తాను కూడాను రెండు రెండు రూపాయలు నలుగురికి పంచుతూ వచ్చాడు.
1: సిమిలర్లీ ది ఎయిర్ divided its rupee into two halves, retained half with it, and remaining half a rupee was distributed among the other four people.
0: అగ్ని కూడాను అనుసరిస్తూ వచ్చింది.
1: The same thing was followed by fire also with its rupee.
0: తిరిగి జలము కూడాను ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
1: Same thing was followed by water also.
0: వృద్ధి కూడాను అంతే ఈ పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
1: Earth also followed the same.
0: ఈ విధంగా అనుసరిస్తూ రావటం చేత కట్టకడపటికి ఏమైపోయింది, అందరి దగ్గర రూపాయి రూపాయి రూపాయిగానే మిగిలింది.
1: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఈచ్ వన్ హ్యాడ్ వన్ రూపీ.
0: అయితే ఈ రూపాయిలు ఏ విధంగా ఒక్కొక్క రూపాయిగా మిగిలినాయి? పూర్వము గట్టి అయినటువంటి ఒకే రూపాయి ఉండినది, ఇప్పుడు చిల్లరతో కూడినటువంటి రూపాయిగా మారిపోయింది.
1: Earlier there was an undivided single rupee with each one, but now each one is having rupee but in changes, smaller coins.
0: Anaga puramundinatvanti yokka panchabhutamulu anetvantide gatti rupayi, ee chilla rupayile panchikrutamulu ani.
1: This panchabhutas five elements or this undivided rupees as such, but when they were converted into changes, panchikrutamulu
0: kudinatvanti manavattamu చిల్లర రూపాయలుగా చలామణి అవుతుంటుండాలి.
1: ద హ్యూమన్ బీయింగ్స్ విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ దిస్ పంచీకృత ఆర్ లైక్ ది చేంజెస్ కమింగ్ టుగెదర్ అండ్ బికమింగ్ వన్ రూపీ.
0: అనగా భిన్న భిన్న భావములతో కూడి వస్తుండాలి.
1: దట్ మీన్స్ టు సే దట్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎలిమెంట్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించింది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ యూనిటీ ఈస్ పర్సీవ్డ్ యాజ్ డైవర్సిటీ.
0: పూర్వము అనేకత్వమైనటువంటి ఏకత్వంగా ఉండేటువంటిది.
1: అర్లియర్ వితౌట్ డైవర్సిటీ దర్ వాజ్ యూనిటీ, టోటల్ యూనిటీ.
0: అదే రూపాయికి 16 అణాలు అనేది పూర్వం.
1: దట్ మీన్స్ దట్ వన్ రూపీ హ్యాడ్ 16 అణాస్ అర్లియర్.
0: ఇక్కడ మనిషికి 16 గుణాలు అని.
1: హియర్ మ్యాన్ హ్యాస్ 16 క్వాలిటీస్.
0: వీటిని ఆధ్యాత్మిక తత్వం నందు షోడశ కళలు అన్నారు.
1: In spiritual parlance, this has been described as 16 aspects. What are these 16 aspects?
0: 16 kalalu.
1: 16 aspects.
0: Ikkada 5 panchendriyamulu.
1: 5 senses.
0: 5 gnanendriyamulu, karmendriyamulu. 5 karmendriyamulu, 5 gnanendriyamulu.
1: 5 the organs of action, five the organs of
0: knowledge. ఈ ఉద్భవించినటువంటి యొక్క పంచభూతములు ఐదు.
1: And five elements.
0: ఇక్కడ మనసు ఒకటి. ఇవే 16 కణలు.
1: And one mind. Together become 16 aspects.
0: ఇవి కేవలం భగవంతుని యందే 16 కణలు ఉంటున్నాయని భావించడం చాలా వెర్రితనం.
1: It is rather wrong and mistaken notion to consider.
0: వ్యక్తి కూడాను 16 కణాలతో ఉంటున్నాడు.
1: Not merely God. Every individual has these 16 aspects.
0: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాసుకోపనిషత్తును ఈశ్వరుడు సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం.
1: That is why it is said God permeates everything. God dwells in every being.
0: ఈ మానవుడు ఏకత్వాన్ని అనేకత్వంగా మార్చడానికి వచ్చిన కారణం ఏమిటి?
1: Why is it that individual is perceiving the diversity in unity?
0: దీనికి అభిష్టములే మూల కారణం.
1: The most important reason is desire.
0: ఈ అభిష్టములు కూడాను క్రమక్రమేణా కూడాను మితిమీరిపోతూ వచ్చాయి.
1: Even these desires gradually became excessive, out of limits.
0: ఈ పంచభూతములకు సంబంధించినటువంటి యొక్క వాంఛలు అత్యవసరమే.
1: It is necessary to have desires associated with five elements.
0: ఇవి క్రమక్రమేణా మితిమీరిపోవటం చేత మతిభ్రమణ జరిగింది.
1: But on account of exceeding all limits, there is certain amount of confusion.
0: ప్రతి ఒక్కటి అప్పటికప్పటికే ఫలితం లభించాలి.
1: He wants immediate results, spontaneous, instantaneous.
0: కోసం కూడాను తాను కాచుకోడు.
1: He is not prepared to wait even for a moment.
0: త్రికాల స్వరూపమైనటువంటిది ఈ త్రిగుణము.
1: All these three qualities are associated with three times.
0: ఈ కాలం వచ్చిందంటే ఏది కూడాను ఎవరు కూడాను ఆపడానికి వీలు కాదు.
1: When the time comes, no one can stop things happening.
0: రోగన్మానదు దేహం ఎవ్విధము నన్ను పోషించి రక్షించినను. రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యము నన్ను దాగినను.
1: వాట్ ఎవర్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యూ టేక్ టు ద బాడీ, ఎ డే కమ్స్ వెన్ దిస్ బాడీ విల్ హావ్ టు గో అండ్ యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ సచ్ అదర్ థింగ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించకూడను వ్యక్తులు ఏదో ఆతృత పడుతుంటారు. అక్కడికి పోతే తప్పుతుందో ఏమో మా ప్రమాదము, ఇక్కడ ఉంటే నాకు లభిస్తుందో ఏమో ఆదాయము అని అనుకుంటుంటారు.
1: ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ మ్యాన్ గెట్స్ డెల్యూడెడ్ ఇఫ్ ఐ గో టు దట్ పర్టికులర్ ప్లేస్ ఐ మే అవాయిడ్ డేంజర్.
0: వచ్చేది రాక తప్పదు.
1: వేర్ ఎవర్ యు గో వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: పురుష ప్రయత్నం అత్యవసరం.
1: బట్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ స్టిల్ ఎసెన్షియల్.
0: ఉండాది తట్టలో పొటాటో చపాతి.
1: There is potato and chapati in the plate.
0: Labhinchindi.
1: And you have got it now.
0: Kaani tattalo undinatvanti potta lek cheyalante notiki chetiki pani pettali. Ide purusha prayatnam.
1: In order that it goes into the stomach, you have to give work for your mouth and hand. That is purusha prayatna, the effort of man.
0: Kali yuga prabhavam cheta.
1: On account of the impact of Kali.
0: Korikala yaka balamu cheta.
1: On account of the impact of excessive desires.
0: Manavatvanni vismarinchi.
1: Giving up the human nature.
0: Adishta jeevitanni abhilashinchi.
1: And he is aspiring to have.
0: Atyanta unnata sthayiki povalani cheppinadi ati shigranga povalani shortcut kosam prayatnam chestunnadu.
1: Man is trying to find a shortcut to reach the highest level very shortly in a narrow way.
0: Shortcut చాలా త్వరగా చేరొచ్చు అనుకుంటారు.
1: యూ వన్ థింగ్స్ బట్ బై షార్ట్ కట్ వన్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్.
0: చూడడానికి డిస్టెన్స్ దగ్గరగా కనిపిస్తుంది.
1: టు సీ ది డిస్టెన్స్ అపియర్స్ టు బి వెరీ షార్ట్.
0: కానీ ఆ షార్ట్ కట్ లోపల అనేక రాళ్లు ముళ్ళు కంపలు అనేక రకమైనటువంటి బాధలతో కూడి ఉంటుంటాయి.
1: బట్ వన్ వాంట్స్ టు గో త్రూ షార్ట్ కట్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్.
0: ఇవన్నీ తప్పించుకుని ఆ యొక్క మెయిన్ రోడ్డుకు చేరడానికి మెయిన్ రోడ్ లో ఇప్పుడు దానికంటే నాలుగింతలు అధికమైనప్పటికీ అది సులభంగా నడిచి అందులో చేరడానికి టైం ఒక్కటే అవుతుంది.
1: ది టైం టేకన్ టు గో ఇన్ ది మెయిన్ రోడ్ అండ్ ది షార్ట్ కట్ ఈస్ వన్ అండ్ ది సేమ్ బికాస్ అవర్ ట్రాలీ హ్యాస్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఇన్ ద షార్ట్ కట్. ఇఫ్ హి గోస్ ఇన్ ద మెయిన్ రోడ్ హీ విల్ నాట్ ఫేస్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్.
0: కానీ మానవుడు ఏదో ఒక త్వరగా చేరేటువంటి ఒక స్థానాన్ని మార్గాన్ని వెతుకుతూ వస్తుంటాడు.
1: బట్ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ టు ఫైండ్ a shortcut all the same.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: But this is not correct.
0: దూరమైనప్పటికీ మంచి రాజమార్గములో మనం ప్రవేశించాలి.
1: Even if the distance is more, బెటర్ ఫాలో ది రైట్ రాయల్ పాత్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉంటుండది.
1: హియర్ ఈజ్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: స్వర్గమునకు పోయేటువంటి యొక్క రోడ్డు చాలా చిన్నదిగా ఉంటాదట.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది రోడ్ లీడింగ్ టు హెవెన్ ఈజ్ వెరీ వెరీ నారో.
0: నరకమునకు పోయేటువంటి రోడ్డు చాలా పెద్దదిగా కనిపిస్తుంటాదట.
1: ది రోడ్ లీడింగ్ టు హెల్ ఇట్ అపియర్స్ ఇస్ వెరీ బ్రాడ్ అండ్ వైడ్.
0: ఇంత పెద్ద రోడ్డు మెయిన్ రోడ్డుగా ఉంటుంటుండాలి, ఇది ట్రంక్ రోడ్డుగా ఉంటుండాలి, దీనికి ఇంత పెద్ద రోడ్డు ఎందుకు, భగవంతుని దగ్గరికి పోవడానికి ఇంత చిన్న రోడ్డు ఎందుకు అని మనం ప్రశ్నించవచ్చును మన యొక్క బుద్ధిని అనుసరించి.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఓన్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ వి పుట్ ఏ క్వశ్చన్, హౌ ఇస్ ఇట్ దట్ దేర్ ఇస్ సచ్ ఎ నారో రోడ్ లీడింగ్ టు గాడ్, సచ్ ఎ బ్రాడ్ ట్రంక్ రోడ్ లీడింగ్ టు
0: భగవంతుని యొక్క సృష్టి. అనేక రకములైనటువంటి యొక్క విచారణ సలిపి వివేక భావంతో విజ్ఞాన హృదయముతో విశాల తత్వముతో నేర్పరిచినటువంటివి.
1: God's creation is done on the basis of comprehensive thinking, total wisdom and full understanding.
0: నరకమునకు పోయేటువంటి వారు లక్షలు లక్షల మంది, వీళ్ళందరికీ నడచడానికి పెద్ద రోడ్డు కావాలి.
1: Lakhs of people want to go to hell. There is a need for a very broad road so that so many lakhs of people.
0: నరకమునకు పోయేటువంటి వారు ఏ ఒకరో ఇద్దరో నూటికి ఒకరో కోటికి ఒకరో, వారికి పెద్ద రోడ్డు అవసరం లేదు, చిన్న రోడ్లోనే వెళ్ళొచ్చు.
1: 1 in 100 or 1 in 1 crore are likely to go to heaven, therefore a narrow road is sufficient for them.
0: Adhe vidhamgane bhagavantudu prati okkati kudanu tana yokka sankalpamlo yogachemam vahamyaham annitiki yokka chemanni gurinchini nimittamai anni rakamainatundi srushtini aacharistuntadu,
1: wishing the welfare of the entire creation. God would have taken appropriate steps for their welfare in his creation.
0: Oka bhaktudu తాను శ్రీమంతుడు కావాలని ఆశించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: వన్ డివోటీ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ వెల్తీ ప్రేయర్ టు గాడెస్ లక్ష్మి.
0: భౌతిక వాంఛలు నెరవేర్చుకునే నిమిత్తమై భక్తుడు ఎంతటి శ్రమలకైనా ఓర్చుకుంటాడు.
1: మ్యాన్ ఈస్ ప్రిపేర్డ్ టు అండర్గో ఎనీ ట్రబుల్స్,
0: ఎన్ని కష్టాలైనా సహిస్తాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు బేర్ ఎనీ డిఫికల్టీ,
0: ఎన్ని నిందల నిష్ఠూరములకైనా గురి అవుతాడు.
1: He is prepared to bear any criticism, censure and condemnation.
0: పారమార్థిక మార్గమునకు ప్రయత్నించేటువంటి భక్తుడు ఏ చిన్న కష్టం జరిగినా కూడాను తాను భరించుకోలేడు.
1: But for a person who is aspiring to go to a spiritual path, he is not prepared to bear even a small difficulty.
0: దీనిని పట్టి భౌతిక వాంఛలపైన మానవునకు అమితమైనటువంటి అభిమానం ఉంటుండాలి.
1: The meaning of this is that man has unlimited desire for physical comforts and happiness.
0: ee bhaktudu lakshmi katacham kosamani gara ghoramaina tapas chesadu papa.
1: He did very rigorous penance aspiring to have the grace of lakshmi.
0: Lakshmi pratyakshamaindi,
1: lakshmi appeared before him.
0: Nayana neekeem kavali,
1: what do you want child, she asked.
0: Neeve kavali talli annadu.
1: I want you mother, he said.
0: అయితే నేను సర్వాలంకార భూషితురాలనై నీ వెంటనే వస్తాను, నీవు ముందు నడుచు.
1: With all the jewels put on me, I will follow you. You go first, I'll be behind you.
0: ఇంటికి వచ్చి ఈ యొక్క నగలన్నింటినీ నీకు అక్కడ విసర్జించి వస్తాను.
1: I will come with you up to your home, leave all this jewelry with you and then go back.
0: కానీ అక్కడ ఒక్క నియమాన్ని మాత్రం పాటించాలని కోరింది ఆమె.
1: She said, but you have to observe one important condition.
0: నీవు ముందు మాత్రమే వెళ్ళు, వెనుకకు మాత్రం తిరిగి చూడకూడదు. వెనుకకు తిరిగి చూస్తేవా నేను అక్కడే నిలిచిపోతానని సత్యమే చెప్పింది పాపం.
1: She told the truth and that condition is you should be always looking to the front. You should not look back. If you look back, I'll stay still there itself. I'll not
0: ఆనంద హృదయుడై ఉల్లాసముతో ఉరుకుతున్నాడు ముందుకు, ఎప్పుడెప్పుడు నేను ఇంటికి పోయి చేరుతానని.
1: He was full of joy, overwhelmed with joy. He was thinking, when would I be able to reach my home?
0: పోయేటప్పటికి చాలా శబ్దాలు ఇస్తున్నారు ఈమె, ఏ ఏ నగలు ధరించిందో ఏమిటో చూడాలని ఒక్క తూరికి వెనక్కి తిరిగి చూచాడు.
1: After going a little distance, there is so much of sound which is produced by the jewelry. Let me have a look, what type of jewelry she is wearing. He turned behind.
0: ఇంటికి పోయేంత వరకు ఓపిక లేకపోయింది పాపం ఈ ఆశ.
1: Look at this man, he did not have patience until he reached
0: home. తిరిగి వచ్చేటప్పటికి ఆయన అక్కడే నిలిచిపోయింది, ఇంటికి పోలేదు.
1: The moment he turned back, she stood still, she did not go.
0: ఆశ యొక్క ప్రభావము.
1: Can you see?
0: అనుగ్రహాన్ని పొంది కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు.
1: The result of this excessive greed is, even after obtaining, he has not been able to enjoy it.
0: కనుక భగవత్ అనుగ్రహం అనేటువంటిది నిండుగా దండిగా ఉండినప్పటికీ అనుభవించేటువంటి యొక్క శక్తిని కూడా మనం సంపాదించాలి.
1: గాడ్స్ గ్రేస్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ ఫుల్ అండ్ కంప్లీట్, బట్ ఈవెన్ టు ఎంజాయ్ గాడ్స్ గ్రేస్ వన్ షుడ్ బి రియలీ ఫార్చునేట్.
0: అది అనుభవించేటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆజ్ఞను పాలించాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు ఎర్న్ ది కెపాసిటీ టు ఎంజాయ్ గాడ్స్ గ్రేస్, implicitly obey God's command.
0: ఆ లక్ష్మి యొక్క ఆజ్ఞను సరిగా పాటించింటే, పాలించింటే ఆ లక్ష్మి తనకు వచ్చి చేరిండేటువంటిది కదా.
1: ఇఫ్ ఓన్లీ హి హడ్ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ లక్ష్మి, షి వుడ్ హావ్ కమ్ టు ద హోమ్ అండ్ గాట్ ఆల్ ది జ్యువెలరీ.
0: ఆజ్ఞను మీరటం చేతనే లభించినటువంటి లక్ష్మిని కూడా నువ్వు కోల్పోయాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ అవర్ కమాండ్ హీ లాస్ట్ వాట్ హీ గెయిన్డ్ బై వే ఆఫ్ గ్రేస్.
0: లోకం యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంటాయి.
1: ది సిచ్యుయేషన్ ఇన్ ద వరల్డ్ ఈస్ ద సేమ్.
0: లోకమంతా కూడాను సత్వ రజోతమో గుణముల యొక్క ప్రభావమై ఉంటుండాలి.
1: ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ గుణస్, సత్వ రజ అండ్ తమో గుణస్.
0: ఈ సత్వ రజోతమో గుణముల యొక్క సృష్టి కూడాను మన యొక్క దృష్టి ఎందు కూడాను చేరి ఉంటుండాలి.
1: ఈవెన్ అవర్ విజన్ ఈజ్ పర్మియేటెడ్ బై దీస్ త్రీ క్వాలిటీస్, సత్వ రజ అండ్ తమ.
0: మన దృష్టి, మన నేత్రం చూడండి చక్కగా పరిశీలన చేసి.
1: వాచ్ యువర్ ఓన్ ఐ.
0: మొట్టమొదట కొసలేకొస్తానే రెడ్ కలర్, ఇదే రజోగుణం.
1: ఇన్ ది బార్డర్ యు హావ్ గాట్ ద రెడ్ కలర్ దట్ రిప్రజెంట్స్ రజోగుణ.
0: అది దాటుతానే సాత్వికము.
1: వన్స్ యు క్రాస్ దాట్ దేర్ ఇస్
0: ఆ సాత్వికులకు మధ్యలోపలే రాజసికం ఉంటుంది, తామసికం ఉంటుండాలి.
1: అండ్ దెన్ ఇన్ ది సెంటర్ దేర్ ఇస్ తమో గుణ,
0: అదే నలుపు.
1: దాట్ ఈస్ బ్లాక్.
0: కనుక తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడింటి యొక్క గుణములు మూడు కూడా మన దృష్టి ఎందు కూడా ఉంటున్నాయి.
1: యూ కెన్ సీ ది క్వాలిటీస్ అండ్ కలర్స్ అసోసియేటెడ్ విత్ ద క్వాలిటీస్, వైట్నెస్, రెడ్నెస్ అండ్ బ్లాక్నెస్, ఆల్ దీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఐ ఆల్సో అండ్ ఇన్ ది విజన్ ఆల్సో.
0: దైవం అంటే ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉంటాడు అని విచారణ చేస్తే మనకు ప్రత్యక్ష స్వరూపకంగా ప్రకృతియే మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటుండాలి.
1: If you ask a question, where does God stay? Nature gives the appropriate answer.
0: Suryodayamu suryastam garistundadi.
1: The sunrise and sunset may be observed.
0: Ee suryodaya suryastamala valla dinamulu yerpadutunnayi.
1: The day is formed by the dawn and the dusk.
0: Ee dinamulu valla nelalu nelala valla samvatsaramulu jarugutunnayi.
1: By this process, days, months and years are formed.
0: ఇది జరగడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ దిస్?
0: భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ల వేగంతో నడుపుతూ ఉండాలి.
1: ది ఎర్త్ రొటేట్స్ రౌండ్ ఇట్ సెల్ఫ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
0: భూమి తన చుట్టూ తాను మాత్రమే గంటకు 1000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ గోయింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
0: తిరగటం చేతనే సూర్యోదయ సూర్యాస్తములు జరుగుతున్నాయి.
1: On account of this kind of movement, sunrise and sunset
0: kevalam suryodaya suryastamulu jariginanta matram manaku labhinchetundi palitam emiti?
1: What is it that you are going to achieve by the sunrise and sunset?
0: Kani bhagavat yokka sankalpam chala vishalamainatundi.
1: But God's will is rather
0: evaru dinini artham cheskoleru.
1: No one would be able to understand.
0: Ade bhoomi tirigi suryuni chuttu kudanu gantaku 66000 mile vegamto tirugutundadi.
1: The same earth is revolving round the sun at the speed of 66,000 miles per hour.
0: చూసావు, తన చుట్టూ తాను 1000 మైళ్ళు గంటకు తిరుగుతుంటే సూర్యుని చుట్టూ 66,000 మైళ్ళు తిరుగుతుంటుండాలి.
1: When it is going round itself at the speed of 1000 miles an hour, it is going round the sun at the speed of 66,000.
0: సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఏమైపోతుంది? ఋతువులు ఏర్పడుతున్నాయి.
1: On account of the movement of earth around the sun, seasons are formed.
0: ఈ ఋతువుల వల్ల వర్షములు లభిస్తున్నాయి, పంటలు పండుతుండాలి, వంటకు ఏమీ తక్కువ లేకుండా ఉంటుండాలి.
1: On account of the formation of seasons, there is rain, crops and food for partaking by the man.
0: కనుక మన యొక్క ఆహార విహారములకు ఈ యొక్క భూమి యొక్క తత్వము ఎంత ఉపకారంగా ఉంటుండాలి.
1: ది నేచర్ అండ్ ది వే దట్ ఎర్త్ రొటేట్స్ ఇట్సెల్ఫ్ ఈస్ గివింగ్ అస్ ఫుడ్, హౌ యూస్ఫుల్ ఇట్ ఈస్ ఫర్ అస్.
0: ఇది ప్రత్యక్ష దైవం.
1: దిస్ ఈస్ ది ప్రత్యక్ష, ది డైరెక్ట్ గాడ్.
0: ప్రశ్న పిచా నపశ్యతి మూఢో అనింది వేదం. పశ్చన్న పిచా నపశ్యతి మూఢో, నీవు భగవంతుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదు చూడలేదు చూడలేదు అనుకుంటున్నావు, చాలా పొరపాటు. ఈ ప్రకృతియే పరమాత్మ స్వరూపం.
1: యు ఆర్ సీయింగ్ గాడ్ బట్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ సీయింగ్ గాడ్ అట్ ఆల్. దిస్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్. ఇఫ్ యు సే దట్ ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ప్రకృతి వల్ల మనం గుర్తించవలసినటువంటిది ఏమిటి? క్రియాశీలత.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ టు అండర్స్టాండ్ త్రూ నేచర్? అండ్ దట్ ఈస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ యాక్షన్.
0: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: That means we should discharge our duties.
0: Prakruti tana kartavyanni tane paatistuntu chetane inta pavitramainatundi jagatruku upakaram cheyagalugutundali.
1: As nature discharges its duties meticulously, it has been able to confer so many benefits on man.
0: Karukune srishti yokka rahasyamu kartavyacharane.
1: Discharging one's duties is the secret and mystery of creation and
0: ye karma lo neevu praveshistunnavo aa karma nu neevu shraddha bhakti tho chey.
1: Whatever action you have to perform, do it with full heart and full interest.
0: Ante kaani manavu edo sukhinchali sukhinchali sukhinchali ee sukham kosam ani aneka rakamainatundi peda margamlo padutunnadu.
1: In order to aspire to have joy and happiness, he is going on the wrong path.
0: ee aadhunika yugamanandu,
1: in the modern age,
0: angla vidya prabhavamunandu,
1: on account of the impact of western education,
0: vidyarthulu yokka tattamulu,
1: the principles which should be followed by
0: vidyavantulu yokka prabhavamulu,
1: the influence of the educated,
0: vikara margani anusaristunnayi.
1: All these things are going on the wrong path.
0: Meekandariki telusu,
1: all of you know this.
0: Aneka mandi adhikarulu office ku velutuntaru, ధనవంతులు తమ తమ యొక్క ఆఫీసులకు తాము పోతుంటారు, తమ తమ పనులు తాము చేస్తుంటారు, ఏదో పెద్ద శ్రమ పడి వచ్చినట్టుగా ఇంటికి వస్తారు.
1: ఆఫీస్ ఇట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్, ఆఫీసర్స్ గో టు దర్ ఆఫీసర్స్ వర్క్ దేర్. ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ వెల్తీ పీపుల్ గో టు దర్ బిజినెస్ ప్లేసెస్ అండ్ వర్క్ దేర్. దే థింక్ యాజ్ దే హావ్ అకాంప్లిష్డ్ సంథింగ్.
0: మాకు సుఖం లేదు, శాంతి లేదు, ఈ ఆఫీసు పనులు చేసి, మా వ్యాపార పనులు చేసి, మా కర్తవ్య కర్మలు ఆచరించి మాకు ఏమాత్రము సుఖము శాంతి లేకుండా ఉంటుండాలని ఆపోతుంటారు.
1: దేర్ కంప్లైంట్ ఈస్ దే గో టు ద ఆఫీసర్స్ వర్క్ సో హార్డ్ బట్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ నో పీస్ అండ్ దే ఫీల్.
0: ఇంటికి వచ్చి హ్యాపీ నిమిత్తమై తమ డ్రెస్సులు తాము విసర్జించి ఇంకొక డ్రెస్సులు సేకరించి క్లబ్లకు వెళ్తారు.
1: దే కమ్ హోమ్, చేంజ్ దేర్ డ్రెస్ ఇన్ ఆర్డర్ టు గెట్ హ్యాపీనెస్, దే గో టు క్లబ్.
0: దేనికోసం వెళుతున్నారు? పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీ కోసం, సంతోషం కోసం పోతున్నాం, కొంచెం రెస్ట్ కావాలి.
1: వై ఆర్ దే గోయింగ్ టు క్లబ్? క్లబ్ విల్ గివ్ దెమ్ హ్యాపీనెస్, ఇట్ విల్ గివ్ దెమ్ ఎ లిటిల్ రిలాక్సేషన్.
0: నిజంగా అక్కడ హ్యాపీ ఉన్నదా? నిజంగా అక్కడ శాంతి ఉన్నదా? నిజంగా అక్కడ సుఖమున్నదా?
1: ట్రూలీ స్పీకింగ్, డూ యూ గెట్ హ్యాపీనెస్? డూ యూ గెట్ పీస్? డూ యూ గెట్ జాయ్ ఇన్ ద క్లబ్?
0: ఆ క్లబ్లకు పోవటము, కార్డ్స్ ఆడటము, బాటిల్స్ తీసుకోవటము, శాంతిగా ప్రపంచాన్ని మర్చిపోయి కూర్చోవటము.
1: గోయింగ్ టు ద క్లబ్స్, ప్లేయింగ్ కార్డ్స్, డ్రింకింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ ఫర్గెటింగ్ ద వరల్డ్.
0: ఇంకా ఇంకా ఇంకా మధ్య మధ్య పానీయం సమపాయం ఏమేమో చేస్తూ ఉంటారు.
1: In the middle, they go on doing many other things.
0: ఇవన్నీ కూడాను కేవలము సుఖశాంతి నిమిత్తమై ఆచరించేటువంటి సత్కర్మలుగా భావిస్తున్నారు.
1: They think that this is all action meant to give them joy, happiness and peace.
0: ఇది చాలా దుర్మార్గమైనటువంటి మార్గం.
1: This is rather wicked path, evil path.
0: ఈ సుఖము సుఖమైనటువంటి ఆపేక్షతో దుఃఖాన్ని వారు కొంటున్నారు.
1: In the expectation of happiness, they are only getting sorrow.
0: వారిని వారు చెడిపోవటమే కాకుండా వారి యొక్క సమాజాన్ని కూడా చెడగొడుతున్నారు.
1: Not merely they are spoiled and ruining the society.
0: ఈ విధమైనటువంటి మార్గము మొట్టమొదటి ప్రారంభము లోపల చాలా సుఖంగానే కనిపించవచ్చు.
1: In the beginning, this path seems to confer really happiness.
0: ఈ పోతూ పోతూ పోతూ పోతూ పోతూ క్రమక్రమేణ ఎక్కడికి దిగుతుంది?
1: As you go on this path, gradually where
0: first,
1: you land yourself.
0: The man drinks the wine.
1: In the first place, man takes
0: second, the wine drinks the wine.
1: Second, wine
0: third, drinks wine drinks the man. ఇది జరుగుతుంది ఇంకా.
1: This is what happens at the end. Wine drinks man.
0: కేవలం తాను తాను తీసుకుంటున్నానని భ్రమిస్తున్నాడు కాదు, అదే తనను తీసుకుంటుండాలి.
1: He is deluding himself that he is drinking the wine. But wine is drinking him.
0: ఈ విధమైనటువంటి ఒక శాంతిని కోరి పెడమార్గమును పట్టి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు.
1: Aspiring to get happiness by this particular path, he is only ruining himself and destroying his own real happiness.
0: సుఖమును అనుభవించాలనుకుంటే
1: really
0: సర్వీస్ చేయి, పబ్లిక్ సర్వీస్.
1: Really, if one wants to enjoy happiness and peace, undertake
0: సమాజంలో ప్రవేశించు,
1: ఎంటర్ ఇన్ టు సొసైటీ.
0: దీనులకు దిక్కులేనటువంటి వారిని పోషించు.
1: The poor and the forlorn could be taken care of by you.
0: దానిలో నీ యొక్క ఎనర్జీ కూడా అభివృద్ధి అవుతుంది.
1: Through that, your energy also gets charged.
0: మానసిక శాంతి కూడా లభిస్తుంది.
1: You get peace of mind.
0: నీవు చేసినటువంటి పని మంచిదేని నీ కాన్షియస్ కూడా నీకు తృప్తి పడుతుంది.
1: Your conscience also declares to you that what you have done is for your own good.
0: ఈ రకమైనటువంటి మార్గమునందు ప్రవేశించడానికి ఈ ధనవంతులకు కాని అధికారులకు కాని బుద్ధి పుట్టదు.
1: Whether it is the wealthy people or people in power and authority, do not unfortunately get this kind of thoughts. Go on the right path.
0: Vidyarthulu munmundu deenini lakshyamlanu unchukoni tama shaktini tama yokka pavitratanu taamu anubhavinchute kaakunda samajaniki kudanu daani viniyoginchali.
1: Dear students, you should remember in your future life, all your capacities and your sacredness must be distributed for the welfare of
0: the society.
1: The reason is, you are a member of the society.
0: నీవు సమాజంలోకి దూరంగా లేవు.
1: You are not different from the society.
0: కనుక నీ క్షేమం అంతా సమాజ క్షేమం పైనే ఆధారపడి ఉంటుంది.
1: Your welfare depends upon the welfare of the society.
0: అప్పుడే నీ క్షేమం కూడాను అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ వెల్ఫేర్ ఆల్సో గ్రోస్.
0: ఇదే నిజమైనటువంటి మానవుని కర్తవ్యం.
1: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: గివింగ్ అప్ ది సేక్రెడ్ డ్యూటీ,
0: దుర్భావముతో దుర్భావమును విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ బ్యాడ్,
0: దుర్మార్గములో ప్రవేశించడం చేతనే
1: entering into the wrong, he will fall.
0: Shanti sukhamulaku dooramaipothunnadu manavudu.
1: He is becoming distant to peace and happiness.
0: కనుక భగవంతుడు నీవే,
1: యు ఆర్ గాడ్.
0: నీ యొక్క తత్వమే భగవత్ యొక్క శక్తి.
1: యువర్ పవర్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్.
0: దీనిని ఎనర్జీ అన్నారు.
1: దాట్ ఈస్ మీ ఎనర్జీ.
0: అయితే మనకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
1: వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ క్లెవర్నెస్.
0: ఈ తెలివితేటలంతా కూడాను ఈ యొక్క దుర్వినియోగం చేస్తున్నారు ఈ ఎనర్జీని.
1: వీఆర్ మిస్యూజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ క్లెవర్నెస్ ఆల్ అవర్
0: తెలివితేటలు ఉండి కూడాను ఆ తెలివితేటను సక్రమమైన మార్గంలో ప్రవేశించకుండా పోతే ఆ తెలివితేటలు నిరుపయోగమైపోతాయి.
1: యు మే హ్యావ్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, ఇఫ్ యు డు నాట్ యూజ్ దెం వెల్,
0: తెలివితేటలు లేకుండా నీవు కార్యంలో ప్రవేశిస్తే ఆ కార్యంలో నిష్ప్రయోజనమైపోతుంది.
1: వితౌట్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ యూ అండర్టేక్ యాక్షన్, యు ఆర్ నాట్ లైక్లీ టు సక్సీడ్ ఐదర్.
0: నాలెడ్జీ వితౌట్ యాక్షన్ ఫూలిష్నెస్.
1: Knowledge without action is foolishness.
0: Action without knowledge is useless.
1: Action without knowledge is useless.
0: ఈ నాలెడ్జి మన యాక్షన్ రెండింటిని ఏకం చేయాలి.
1: You should combine and unite knowledge and action.
0: ఇది దివ్యత్వము ప్రకృతి తత్వము రెండింటి యొక్క ఏకత్వం.
1: That is combining the divinity and the principle of creation.
0: కనుక ఈ యొక్క క్రియేషన్ ప్రత్యేకంగా భగవంతునికి వేరుగా లేదు.
1: క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: భగవంతునితోనే కూడి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఇన్ ఇంటిగ్రల్ వే విత్ గాడ్.
0: అందుకోసమనే జీవ ఈశ్వర ప్రకృతి అని త్రిమూర్తాత్మక స్వరూపం.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ ద ఇండివిజువల్ సౌల్, ఈశ్వర,
0: ఈ మూడు వేరు కాదు.
1: These are not three different entities.
0: వేరు వేరు రూపం నామంగా మనకు గోచరిస్తుందే కానీ మూడు చేరి ఒక్కటే.
1: The forms are different, but essentially and basically they are one and the same.
0: ఇది ఏమిటి? ఇది వస్త్రం.
1: This is a cloth.
0: అయితే ఇది వస్త్రం ఎట్లయిపోయింది? దారముల యొక్క చేరికతో వస్త్రమైంది.
1: By the threads this has become a cloth.
0: ఈ దారములు ఎట్లయినాయి? ప్రతి ఒక్క దీనితో దారములుగా ఏర్పడినాయి.
1: బై కన్వర్టింగ్ కాటన్ యు గాట్ ద థ్రెడ్స్.
0: ప్రత్తి లేక దారం కాలేదు, దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ కాటన్ యు డిడ్ నాట్ హావ్ థ్రెడ్స్, వితౌట్ థ్రెడ్స్ యు డిడ్ నాట్ హావ్ క్లాత్.
0: కనుకనే ప్రతి దారము వస్త్రము మూడు ఏకమే.
1: ఇన్ ద సేమ్ వే ది క్లాత్, ది థ్రెడ్స్ అండ్
0: మన వినియోగాలు దీనికి రూపనామములు వేరువేరుగా వచ్చాయి.
1: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ డిఫరెంట్ ఫర్ దిస్.
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్న ముఖ్యమైనటువంటి మన త్రిగుణముల యొక్క తత్వము ఏకత్వమైన సత్యతత్వంతో కూడి ఉంటుండాలి.
1: బేసికలీ దీస్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ యునైటెడ్ ఇన్ వన్ క్వాలిటీ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: విద్యార్థులారా, ఏ సాధనలు మనం చేయకపోయినప్పటికీ,
1: స్టూడెంట్స్ యూ మే నాట్ డూ ఎనీ సాధన,
0: భగవత్ ప్రేమను అమితంగా మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ఇన్ గ్రేట్ క్వాంటిటీస్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ఒక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక ప్రేమను మనం పెంచుకుంటే మనకు సర్వము లభ్యమైపోతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ ప్యూర్ అండ్ స్టడీ లవ్ ఫర్ గాడ్, యూ గెట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ బికమ్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: వాల్మీకి యౌవని వంశమందలివాడు.
1: ఇన్ విచ్ లీనియేజ్ డిడ్ వాల్మీకి టేక్ హిస్ బర్త్?
0: వాల్మీకి యౌవని వంశమందలివాడు, నందుందు ఏ పల్లె ఎందు పుట్టే.
1: ఇన్ విచ్ విలేజ్ వాస్ నంద బార్న్?
0: వసుధ ధ్రువుండెంత వయసు కలిగి ఉండే, శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే.
1: ధ్రువ వాట్ ఏజ్ డిడ్ హీ హ్యావ్, వాట్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్?
0: విదురునికెంతటి వితరణ మతి ఉండే, తిమ్మణికెంతటి తెలివి ఉండే.
1: What extra quality did Vidura have? What extra quality, special quality which Hanuman have?
0: Pedda chanchalattundo puttini illu pettini peru koti hanumantudiki.
1: A monkey Hanuman is known for the wavering nature.
0: Atadu ramunuku priyamaina near and dear annitikini taru mukhyamainatundi vaaduga undalante deeniki kaaranam emti?
1: What is it that made Hanuman nearest and dearest to Rama in all the things?
0: చిన్న విషయాన్ని, తన తెలివితేటల యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించవచ్చు.
1: యూ కెన్ అండర్స్టాండ్ ది టైప్ ఆఫ్ క్లవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ విచ్ హనుమాన్ హ్యాడ్.
0: పరమ భక్తియే పవిత్రమైనటువంటి శక్తిని అందిస్తుంది.
1: ఇట్ ఈస్ ది సేక్రెడ్ డివోషన్ విచ్ కన్ఫర్స్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఆన్ యూ.
0: ఇతను రామ ఆజ్ఞను శిరస్సు వహించి ఎన్ని కష్టములకైనా ఎన్ని బాధలకైనా కూడా తాను సహించి ఆ రామాజ్ఞను నేను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన కర్తవ్యమని విశ్వసించాడు.
1: హీ ఆల్వేస్ ఫర్మ్లీ బిలీవ్ క్యారీయింగ్ అవుట్ ద కమాండ్ ఆఫ్ రామా వాజ్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ హనుమాన్.
0: ఆజ్ఞ ఇచ్చినటువంటి భగవంతుడు శక్తిని కూడా తానే ఇవ్వగలడు.
1: గాడ్ హూ గివ్స్ ద కమాండ్ కన్ఫర్స్ ఆల్సో.
0: ఈ సీతాన్వేషణకి నన్ను పంపుతున్నాడు, ఆ అన్వేషణ శక్తి కూడా తానే ఇవ్వగలడు.
1: He is giving me the task of
0: searching for Sita. నన్ను ఆజ్ఞాపించడానికి ఏమాత్రం కూడాను ఆయన అప్పుకోడు.
1: Without giving the capacity and power, he would never give me any command.
0: కనుక ఆ విశ్వాసంతో తాను పూనుకున్నాడు సీతాన్వేషణకు.
1: He undertook quest for Sita with that firm faith.
0: లంకలో ప్రవేశించాడు.
1: He entered into Lanka.
0: విభీషణతో స్నేహం చేసుకున్నాడు.
1: He made friendship with Vibhishana.
0: వారిద్దరి సంభాషణలు జరుగుతుండాలి.
1: There was conversation, dialogue going on between Vibhishana and Hanuman.
0: నీవెంత అదృష్టవంతుడోయి అంటున్నాడు విభీషణుడు.
1: Vibhishana told Hanuman, how lucky and fortunate you are Hanuman.
0: శ్రీరామ దర్శనము నీవు చేసుకున్నావు, శ్రీరామ సేవను నీవు సలుపుతున్నావు, కాని నేను ఎంతో కాలం నుంచి కూడాను రామచింతన చేస్తున్నాను, కాను నాకు రామదర్శనం కలగలేదు.
1: You have the fortune of serving Rama directly. But I am chanting the name of Rama for such a long time. I did not have his vision, his darshan at all.
0: దీనికి కారణం ఏమిటో నీవు గుర్తించుకున్నావా విభీషణ అన్నాడు.
1: హనుమాన్ asked విభీషణ, have you been able to find the reason for this?
0: ఇంతటి కారణం తెలుసుకునేటువంటి వ్యక్తిని నేనైతే నాకు దర్శనం కాలేదనేటువంటి విచారం నేను చేసే ఉండును.
1: If only I had the capacity to find out the reason, I would have.
0: హనుమంతుడు చెప్పాడు, నీవు రామచింతన చేస్తున్నావే కాని రామకార్యంలో పాల్గొంటున్నావా?
1: యు ఆర్ ఓన్లీ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ అండ్ రిమెంబరింగ్ హిమ్, బట్ ఆర్ యూ అండర్టేకింగ్ టు పార్టిసిపేట్ ఇన్ రామాస్ మిషన్?
0: ఈనాడు భగవంత్ భగవత్ భగవత్ అని భగవత్ చింతన చేస్తున్నారే కానీ భగవత్ కార్యాలలో ఏమైనా పాల్గొంటున్నామా?
1: టుడే వీఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ గాడ్, బట్ ఆర్ వీ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ వర్క్?
0: నేను రామ చింతన చేయటమే కాకుండా రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశాను.
1: నాట్ మెర్లీ డూ ఐ గో ఆన్ రిమెంబరింగ్ కాన్స్టెంట్లీ రామ, ఐ అండర్టేక్ టు డూ
0: రాములు నన్ను దగ్గర చేర్చుకోవటానికి తగినటువంటి అర్హత నాకు.
1: దాట్ ఈస్ వై రామ హాస్ టేకన్ మీ సో నియర్.
0: ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ దిక్కు నేను వల్లించలేదు, నేర్చుకోలేదు.
1: ఐ హావ్ నాట్ రెడ్ ఎనీ స్క్రిప్చర్, ఎనీ వేద, ఎనీ ఉపనిషత్ ఆర్ ఎనీ శాస్త్ర.
0: కనుక ఆ రామచింతనతో పాటు రామ కార్యములో నా జీవితాన్ని అంకితం చేశానన్నాడు.
1: అలాంగ్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ, ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ టు సర్వ్ రామ, పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ మిషన్. అండ్
0: తదుపరి హనుమంతుడు ప్రశ్నించాడు.
1: దెన్ హనుమాన్ క్వశ్చన్,
0: విభీషణ, తల్లి సీతమ్మను చూచావా నువ్వు అన్నాడు.
1: హ్యావ్ యూ సీన్ మదర్ సీత, విభీషణ?
0: చూచాను హనుమంత.
1: వెల్, ఐ హావ్ సీన్ హనుమాన్.
0: మరి ఆ సీత యొక్క విడుదల కోసం, విముక్తి నిమిత్తమై నీవేమైనా ప్రయత్నం చేశావా?
1: హ్యావ్ యూ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు గెట్ హర్ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్?
0: చేయలేదు.
1: నో, యు హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: రామభక్తి రామభక్తి అని అనుకుంటున్నావు. రామ పత్ని అయినటువంటి యొక్క సీతని ఇన్ని కష్టములు పడుతుంటే ఆ రామను చింతకు చేర్చడానికి తగినటువంటి కృషి నువ్వు చేయలేదు.
1: యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ, యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు టేక్ సీత అండ్ పుట్ హర్ బ్యాక్ టు రామ.
0: అయితే ఇందులో మనం ఇద్దరు కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్నేహంతో ఒక విధమైనటువంటి సమన్వయం కవుదాం.
1: నౌ లెట్ అస్ జస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్.
0: నీవు అమ్మను చూచావు, నేను అప్పను చూచాను.
1: యు హావ్ సీన్ మదర్, ఐ హావ్ సీన్ ఫాదర్.
0: కనుక నీవు నాకు అమ్మను చూపించు, నేను నీకు అప్పను చూపిస్తానన్నాడు.
1: యు షో మీ మదర్, ఐ విల్ షో యూ ఫాదర్.
0: అప్పుడు ఇరువురు కూడాను అమ్మా అప్పలను చూచినటువంటి వారం అవుతాం.
1: దెన్ బోత్ ఆఫ్ us will have the vision of mother as well as father.
0: ఈ విధంగా ఇరువురు కూడాను ఒక కార్యంలో ఒక నిర్ణయానికి వచ్చారు.
1: దట్ వాస్ ది కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇంటూ బై దెమ్. అండ్
0: మరి ఒక సందర్భం లోపల హనుమంతుడితో మాట్లాడుతూ విభీషణుడు అంటున్నాడు.
1: ఇన్ అనదర్ కాంటెక్స్ట్ వైల్ టాకింగ్ టు హనుమాన్ విభీషణ్ అడ్రస్డ్ హిమ్ దస్.
0: హనుమంత, నేను ఎక్కడున్నాడని మీకు తెలియదా? కేవలము సూటి అయినటువంటి యొక్క పొదల వంటి, అమ్ముల పొదల వంటి యొక్క దంతముల మధ్య నాలుక ఉండినట్టుగా ఈ క్రూర రాక్షసుల మధ్య నేను నిలిచి ఉంటున్నాను. రామచింతన చేయడానికి కూడా నాకు సదవకాశం లభించటం లేదు అన్నాడు.
1: విభీషణ టోల్డ్ హనుమాన్, హనుమాన్, ఐఎమ్ లైక్ ద టంగ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది షార్ప్ టీత్. ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ దిస్ రాక్షసస్ ఐ డు నాట్ హ్యావ్ ద టైమ్ even to think of Rama, he said.
0: హనుమంతుని యొక్క తెలివితేటలు ఎంత గొప్పవో, ఆ రామానుగ్రహం వల్ల కలిగినటువంటి యొక్క ఈ శక్తి సామర్థ్యం ఎంత గొప్పవో విద్యార్థులు చక్కగా గుర్తించవచ్చు.
1: స్టూడెంట్స్ కెన్ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ విజ్డమ్ అండ్ షార్ప్ నాలెడ్జ్ హీ హ్యాడ్ బై ది గ్రేస్ ఆఫ్ రామ.
0: ఈ మాట విన్నంతనే హనుమంతుడు చెప్తున్నాడు, విభీషణ, పండ్లు ముందు రాలుతాయా, నాలుక ముందు రాలుతుందా?
1: The moment he, Hanuman heard these words from Vibhishana, he questioned back. Well, Vibhishana, would teeth fall off first or tongue?
0: Mundu pandu ralutai, naluka ralan.
1: Teeth will fall first.
0: Kanuka neevu dantamunaku madhya undinattuga neevu ramachintana chestu untunnavu ee rakshasulaku madhya, rakshasulu mundu koolipotharu.
1: You are considering yourself like a tongue in the midst of these demons.
0: Neevu poshimpabadtavu.
1: The demons will die and you will be protected. There is nothing to be bothered about by you. You are safe.
0: కనుక హనుమంతుని యొక్క గుణము ఎంత సూక్ష్మంగా ఉంటుందో అది యోచించండి.
1: What subtle power of understanding Hanuman had, you can see.
0: కనుకనే ఆ విభీషణుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అని వర్ణిస్తూ వచ్చాడు.
1: That Vibhishana began describing Hanuman as the one who is full of peace, full of power, full of understanding, full of wisdom.
0: Ee shanti gunamu balamu anni manaku okka prema dwarane labhyam avutayi.
1: All this peace, virtue, power, capacities we can get through one thing, and that is love.
0: Bhagavat prema sampurnamainti hrudayamto undina sarvamu manaku labhyam aipothundi.
1: Fill your heart with full love for God. You get everything added unto you.
0: కనుక భగవత్ ప్రేమను మనము అనుభవించినట్టమే త్రిగుణముల యొక్క స్వాధీనం మనకు జరుగుతుంది.
1: As we are not enjoying the love of God, you have become a victim of these three qualities.
0: త్రిగుణాన్ని సాధించినటువంటి వ్యక్తి త్రిలోకాన్ని కూడా సాధించగలడు.
1: A person who conquers these three qualities can conquer the three worlds.
0: వాటిని సాధించక ఇంక ఎన్ని సాధించి కానీ ఏమి ప్రయోజనం?
1: Without conquering them, whatever else is conquered by you,
0: చిన్న విద్యార్థి అయిన ప్రహ్లాదుడు పెద్ద హిరణ్యకశిపుడైన తండ్రికి బుద్ధి చెప్పుతున్నాడు.
1: ప్రహ్లాద హూ వాజ్ సచ్ ఎ స్మాల్ స్టూడెంట్ వాజ్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ లెసన్స్ టు హిస్ ఫాదర్ హూ వాజ్

0: తెరువు.
1: ఓ తండ్రి, ఎన్ని లోకాలు నీవు సాధించావు, ఎందరు రాజ్యాలను నీవు పొందినావు, ఎందరు రాజును నీవు పరాభవం గావించావు. కానీ నీ యొక్క ఇంద్రియాల్ని మాత్రం నీవు జయించుకోలేకపోతున్నావు. ఎన్ని జయించి ప్రయోజనమేమి?
0: ఓ ఫాదర్, యూ హ్యావ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ ఎ నంబర్ ఆఫ్ వర్ల్డ్స్ అండ్ డిఫీటెడ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్స్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సస్ అండ్
1: కనుక బయట రాజ్యాన్ని జయించినటువంటి వాడు రాజు కావచ్చు.
0: The one who has conquered the external kingdoms may be a king.
1: ఇంద్రియాన్ని జయించినటువంటి వాడు రాజనికి రాజ మహారాజ రాజ.
0: But the one who has conquered the senses is the emperor.
1: అతను చక్రవర్తి కాగలడు.
0: He will become an emperor.
1: అనగా మన రిజిస్టర్ చక్రవర్తి కాదు, హృదయ సామ్రాజ్యములకు చక్రవర్తి అవుతాడు.
0: He will become an emperor of the heart.
1: కనుక విద్యార్థులు ఇంద్రియములను అరికట్టి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుటకు కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్, టేక్ ఎ వౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
1: ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి విద్యార్థులు.
0: స్టూడెంట్స్, ఆఫర్ యువర్ లైఫ్స్ యాజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్.
1: హృదయాన్ని విశాలముగా ఉంచుకోండి.
0: బ్రాడన్ యువర్ హార్ట్.
1: ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ వాతావరణము మాలిన్యంగా ఉంది.
0: టు విచ్ ఎవర్ సైడ్ యూ టర్న్ దిస్ వరల్డ్,
1: ఆహారం మాలిన్యంగా ఉంటుంది. అది
0: ఎన్వైరన్మెంట్ ఈస్ పొల్యూటెడ్, ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: తినేటువంటి పదార్థం మాలిన్యంగా ఉంటుంది.
0: ఫుడ్ దట్ యూ పార్టేక్ ఈస్ పొల్యూటెడ్.
1: సర్వము మాలిన్యమయంగా ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
1: దీనిని మనము ఏ విధంగా మనం పరిశుద్ధం చేయాలి?
0: హౌ కెన్ వీ క్లీన్స్ ఇట్?
1: ఒక్క ప్రేమభావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని సమాజంలో ప్రవేశించండి.
0: డెవలప్ లవ్ ఇన్ యూ అండ్ ఎంటర్ ఇన్ టు సొసైటీ.
1: మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి సర్వ విధములు కూడా మీ విజయాన్ని సాధించడానికి తగిన శక్తిని అందిస్తాడు భగవంతుడు.
0: గాడ్ విల్ గివ్ యూ ది పవర్ టు అచీవ్ విక్టరీ అండ్ సక్సెస్ ఇన్ ఆల్.
1: విశ్వాసాన్ని మీరు మొట్టమొదట బలపరచుకోవాలి.
0: That faith must be developed.
1: త్యాగాన్ని స్వార్థాన్ని త్యాగం చేయండి.
0: Sacrifice your selfish.
1: పరార్థాన్ని ప్రేమించండి.
0: Love the transcendental God.
1: దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మీరు అభివృద్ధి పరచాలి.
0: Develop in you love for God, fear of sin and societal morality in you.

0: thereby regional factions, divisions, the regional, the linguistic feelings.
1: ఇట్టిదే ప్రవృత్తి జీవనము అని.
0: This is outward path of life.
1: త్యాగము, భావము, ప్రేమ, నిస్వార్థము ఇత్యాది పవిత్రమైన గుణములు ఉండినంత వరకు ఇది నివృత్తి మార్గంలో ప్రవేశిస్తుంది.
0: When once we cultivate sacrifice, love, selfishness, selflessness and sanctity, you will turn inward path.
1: కనుక ప్రాప్త అప్రాప్తులన్నీ కూడాను ప్రవృత్తి నివృత్తులు ఎందే కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: Therefore, this deservedness and undeservedness are present in both these aspects.
1: మంచిలోని చెడ్డనే ప్రాకృతమైనటువంటి ప్రవృత్తి.
0: Therefore, the bad you find in good is outward direction.
1: చెడ్డలోని మంచియే నివృత్తి యొక్క సత్యము.
0: The good in bad is the truth in inward path.
1: ఈనాటి మానవుని యందు అమితంగా ప్రవృత్తి లక్షణములే అభివృద్ధి అవుతున్నవి.
0: Today we find so many qualities on the rise in humanity.
1: దినదినమునకును ప్రవృత్తియే అభివృద్ధిమానమవుతున్నది, కాని నివృత్తి యొక్క తత్వము ఏమాత్రం కూడాను మనసు ఎందు సోకుటలేదు.
0: Man is always outward, at no point of time is inward.
1: రామాయణమునందు ప్రవృత్తి యొక్క తత్వాన్ని నిర్మూలం గావించే నిమిత్తమై నివృత్తి తత్వం అనేటువంటి రాములు వానరులతో చేరి సముద్ర తీరంలో ఉన్నారు.
0: రామ రీచ్డ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద సీ ఇన్ ఆర్డర్ టు కిల్ దిస్ అవుట్వర్డ్ యాటిట్యూడ్, అవుట్వర్డ్ ట్రెండ్ అండ్ టు డెవలప్ ది ఇన్వర్డ్ విజన్.
1: రావణ రాజ్యమంతా కూడాను ప్రవృత్తి మార్గమునందే ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
0: The entire kingdom of Ravana is outward in its
1: pravritti anaga agnanamu ahankaramu aadambaramu.
0: Outward direction means ignorance, pomp and show and aggrandizement.
1: Enni chadavulu undinappatikani enta balamu undinappatikani entati sthanamlo undinappatikani ee moodu kudanu manavuni pravritti nundi tanu nivrutthileki ponivadu.
0: In spite of all high knowledge, education, exalted position and physical strength, you never turn inward.
1: Kanukani samudra teeramunandu Rama, Lakshmana, Sugriva, Angada, Jambavanta ee veerandaru cheri aneka vidhamulainatundi yokka munduku jaragavalsinatundi karyakramamlo palgonadaniki tagina erpaatlu chestunnaru.
0: All gathered along the seashore, Rama, Lakshmana, Sugriva, Jambavan, Angada, making all preparations.
1: Naluni okavaipuna, Angadulu okavaipuna, Jambavantuni okavaipuna, nimistu vachadu Ramudu.
0: Rama started appointing people in charge in different directions, Jambavan, Angada.
1: Ee vidhamainatundi yokka erpaatlayandu muliginatundi Ramudu alasinattuga Lakshmana todapaina talapetti pandukunnaru.
0: Rama was pretending as if he is very much tired, making all these war arrangements, and he was just resting on the lap of Lakshmana.
1: Adi purnima ratri.
0: It is full moon night.
1: Kani Ramulaku arasata ledu.
0: In fact, Rama is never tired.
1: Ee chanta cherinatundi yokka pravrutti yokka tattvalanu nivruttiga maarche nimittamai oka vidhamainatundi yokka parikshaga poonukunnadu.
0: Rama wanted to test how people would go inward with regard to the full moon night.
1: Sugrivudu kudanu pravrutti rakshaname.
0: Sugriva has also.
1: Angadudu kudanu pravrutti rakshaname.
0: Angada also.
1: Jambavantudu pravrutti rakshaname.
0: So also Jambavantudu.
1: Narudu pravrutti rakshaname.
0: So also Narudu.
1: Neerudu pravrutti rakshaname.
0: Neela.
1: Veerandarni chechukoni aneka vidhamuluga Ramachandrudu tamashaga palukaristu vachadu.
0: Rama started making kind inquiries with all fun and frolic.
1: అంగదుణ్ణి పిలిచాడు.
0: హీ కాల్డ్ అంగద.
1: అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు.
0: యు సీ హౌ అంగద, హౌ మూన్ ఇస్ షైనింగ్. సో
1: మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు.
0: హీ సెడ్ దేర్ ఇస్ నో స్పాట్ ఇన్ ద మూన్.
1: కానీ సుగ్రీవుడు వచ్చి, స్వామి అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు.
0: బట్ సుగ్రీవ కేమ్ అండ్ సెడ్ ఎస్ దేర్ ఈజ్ ఎ స్పాట్ ఆన్ ద మూన్.
1: ఏమిటి ఆ మచ్చ అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ స్పాట్.
1: ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు.
0: He said, as just the moon is the product of nature, you find the mountains and valleys there in the moon.
1: Suryudu, Bhumi, Chandrudu, oke swaroopude.
0: Sun, moon and earth are of the same form.
1: Ee moodu kudanu moodu mukkaluga untunnayi.
0: They amount to three faces.
1: Kanaka prakruti yandu ye drishyamu untunnavo avanni kudanu chandru yende kanipistu untunnavi annadu.
0: So all the scenes that you find in nature are very much present there in the moon.
1: హనుమంతుణ్ణి పిలిచాడు.
0: దెన్ హీ కాల్డ్ హనుమాన్.
1: హనుమంత, ఈ చంద్రుల్లో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు.
0: హనుమాన్, వాట్ ఈస్ ద స్పాట్ దట్ యు ఫైండ్ ఇన్ ద మూన్?
1: రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు.
0: రామ, ఐ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్ దేర్.
1: ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుని యందు అర్థం వలె కనిపిస్తుంటుండాది అన్నాడు.
0: As you have put your head on the lap of Lakshmana, the very head is reflected on the moon. That is the spot.
1: Kanuka chandrudu oka addam vanti vaadu andulo ee mukham yokka pratibimbame ee maccha vale kanipistuntundadi anna.
0: Moon is a mirror. There you find the reflection of your head.
1: Anaga sarvatra ramachintane rama swaroopamune nirupistu vastunnadu hanumantudu.
0: Like this Hanuman demonstrated. Rama, who is all pervasive everywhere.
1: ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా,
0: as the conversation went on,
1: Rama, Rama, Rama అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి.
0: A person came shouting Rama, Rama.
1: అతని వెంట నలుగురు పరిచారకులు.
0: He is followed by four associates.
1: ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు.
0: The monkeys stopped them there.
1: నీవెవరు అని ప్రశ్నించారు.
0: They asked, who are you?
1: నేను విభీషణుడను.
0: I am Vibhishana.
1: నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది.
0: ఐఎమ్ జస్ట్ డిస్గస్టెడ్ విత్
1: మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: మై బ్రదర్ రావణ ఇస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: సాక్షాత్ నారాయణుడే కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు.
0: హీస్ ట్రైంగ్ టు హార్మ్ ద వెరీ గాడ్.
1: ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు.
0: ఐ కెనాట్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ వికెట్ బ్రదర్.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: I want to be at the feet of Rama.
1: Ravanuku nenu kevalamu saranagatudanu.
0: He wanted to surrender.
1: Atani yokka anugrahamunakai nenu prakulaadtu vachanu.
0: I am struggling to earn his
1: nannu
0: grace.
1: Nannu kshaminchi atani chenta cherchandi annadu.
0: See that I have his pardon, that I am excused. So
1: kani ee vaartanu techi Sugrivuniki chepparu.
0: This message is conveyed to Sugriva.
1: Sugrivudu poi vicharinchi vachi Ramunato cheptunnadu.
0: Sugriva went and inquired, started
1: Swami,
0: telling Rama.
1: Virodhi sodarudainatunti Vibhishanudu mee padamla chinta vachi raalalanukuni aashisthunnadu.
0: Swami, Vibhishana is the brother of your enemy. Now he wants surrender.
1: Kani itanu nammataginatuntidi kaadu.
0: We cannot believe him in any way.
1: Itanu edo oka vidhamainatunti mana rahasyanni guttimpa cheyadanikosam vastunnadu.
0: He has come here as a spy to know the secrets.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ హిజ్ ఓన్ అడ్వైస్.
1: అప్పుడు హనుమంతుడు లేచి రామచంద్ర,
0: దెన్ హనుమాన్ గాట్ అప్ అండ్ సెడ్ రామచంద్ర,
1: మీరెవరికి మీ శాస్త్ర పరిచయం లేదు.
0: నో వన్ హాస్ గాట్ ఎనీ డైరెక్ట్ అక్వైంటెన్స్.
1: సత్సంగం యొక్క ప్రభావం లేదు.
0: దే హావ్ నో ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ కంపెనీ.
1: అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు.
0: దేర్ఫోర్ దే డోంట్ అండర్స్టాండ్ ద శాంక్టిటీ ఆఫ్ హార్ట్.
1: రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు.
0: There are many enemies to Rama.
1: మొదటి వారు తన సొంతపు జనులు.
0: First, his own people.
1: రెండవది పరదేశం వారు, సమీపస్థులు.
0: The people who belong to other place.
1: ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు.
0: They don't belong to us anyway.
1: కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు.
0: సో దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ హిమ్ టు నో అవర్ సీక్రెట్స్.
1: ఇంకా ప్రకరాజ్యం వారు అనుకోవడానికి మనం ఈ రంకకు ప్రకరాజ్యం వారు కాదం.
0: ఇఫ్ వీ టేక్ దట్ దే బిలాంగ్ టు నైబరింగ్ కింగ్డమ్, దేర్ ఇస్ నో
1: కింగ్డమ్. దీనిని పట్టి చూసినప్పటికీ మన యందు అతనికి ఏ విధమైనటువంటి దోషములు, ఏ విధమైన ద్వేషములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో రీజన్ టు డెవలప్ దిస్ హేట్రెడ్.
1: కనుక ఇక్కడ ద్వేషభావములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా,
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్.
1: అతని యొక్క భక్తి భావములకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు.
0: లెట్స్ గో బై హిస్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్. ప్లీజ్ కన్ఫర్ యువర్ గ్రేస్ ఆన్ హిమ్.
1: ఇది చక్కని సరి అయినటువంటి సలహానని భావించాడు రాముడు.
0: Rama considered this a correct, exact, appropriate advice.
1: Vibhishana pilchadu.
0: He called Vibhishana.
1: ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు.
0: He wanted everything to be told to him.
1: రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
0: Vibhishana narrated what all that had happened. That Ravana didn't pay heed to his good advice. He has forgotten his responsibility and resorted to all wicked activity. It is not the quality.
1: కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ.
0: It is a mean mind.
1: అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏరటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదు అన్నాడు.
0: It is not in the interest of the kingdom that he should be ruled by
1: mean people. రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది. ఇంద్రజిత్తు కోపం వచ్చింది.
0: While he was arguing like that, Ravana was very angry.
1: ఇలాంటి మిత్రద్రోహి సోదరద్రోహి రాజ్యద్రోహి ఈ లంకలో ఉండకూడదు, బయట వెళ్ళమన్నారు.
0: Such a betrayer, such a traitor cannot be here in this kingdom. He should be sent out.
1: ఇది నా యొక్క మంచి కోసమనే భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞను తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను.
0: Vibhishana considered that everything happened for his own good and followed his kingdom and wished the welfare and prosperity of the kingdom. I have no relationship in
1: naaku kavalsinatundi bhagavantude.
0: What I want is God.
1: Bhagavantuni yokka paada sannidhini cheri naa jeevithamnu saarthakam gaavinchukovalanatundi sankalpame pradhana sankalpam.
0: I have my determination to be at the feet of Lord and serve him.
1: Neenu ee naadu kaadu ee naati nundiyo ramanaamanni smaristu untunnanu.
0: Not only today, I have been chanting God's Rama's name since so many years.
1: మొట్టమొదటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాం.
0: Then Hanuman stepped into Lanka. It is only Rama's name that brought us together.
1: ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు.
0: Hanuman accepted this.
1: నీ పాదములు తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు.
0: I don't want anything else other than your lotus feet.
1: Aalu bittelu kudunu naaku akkaraledu.
0: I don't want wife and children.
1: Naaku kavalsina nee paada sannidhiye.
0: What I want
1: nee seva bhagyame naaku nijamainatundi bhagyamu.
0: The real wealth lies in serving you.
1: Itvanti ghanamainatundi bhagyam naakundaga ee alpamainatundi aasalaku nee enduku tallaruggali.
0: When I have that mighty wealth, why should I ask low things?
1: Ani Vibhishanudu cheppukoga daggariki pilichi విభీషణ నీవు భయపడవద్దు.
0: When Vibhishana said like that,
1: నీ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు.
0: Your brother is going to be punished for all his wicked activity very soon.
1: ఈ యొక్క దీనిని త్వరలోనే నీ కన్నులారా చూడగలవు.
0: You are going to witness what is going to happen now.
1: నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను.
0: I am going to coronate you as the king of Lanka.
1: సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకాపట్టణం ఒక రాజుగా చేయండి అన్నాడు.
0: అండ్ హీ కాల్ లక్ష్మణ అండ్ హీ వాంటెడ్ సుగ్రీవ టు బి టేకెన్ ఓవర్ దేర్ నియర్ ద సీ టు హ్యావ్ హిస్ బాత్ సో హస్ టు బి కరోనేటెడ్ లేటర్.
1: విభీషణుడు ప్రార్థించాడు.
0: విభీషణ ప్రేయర్.
1: స్వామి
0: స్వామి
1: నేను రాజాభిమానంతో నేను రాలేదు.
0: I have not come here for position.
1: నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు.
0: I don't want any king.
1: రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యం.
0: I belong to the kingdom of Rama.
1: ఆ రాజ్యములో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి.
0: Take me as a citizen of Rama Rajya.
1: ఆ రాజ్యములో నన్ను ఒక దూతగా విశ్వసించండి.
0: Take me as a messenger of
1: ఆ రాజ్యములో నేను ఒక సేవకుడిగా ఉంటానన్నాడు.
0: Let me be a servant in Rama Rajya.
1: కానీ రాముడు అంగీకరించక
0: Rama did not accept.
1: ఇంకా యుద్ధము ప్రారంభమే కాలేదు.
0: The war didn't begin.
1: లంకకు రాజ్యాధిపతిగా చేశాడు.
0: But even before Vibhishana is coronated.
1: అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణుడిపైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రను జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు.
0: సిన్స్ దెన్ సుగ్రీవ జాంబవాన్ అంగద దే హ్యాడ్ ఎ వాచ్ఫుల్ ఐ అస్ నో ఇస్
1: నిజముగా విభీషణు యొక్క హృదయము తెల్లని బట్టవలే ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఆఫ్ విభీషణ ఇస్ సో
1: నిశ్చలమైన భావంతో ఉన్నాడు.
0: స్టడీ ఫీలింగ్.
1: నిస్వార్థమైనటువంటి సేవలు చేయాలని వచ్చాడు.
0: హీ కేమ్ దేర్ టు రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి తత్వాన్ని ఎందరు గమనిస్తే మాత్రము అది బయటపడుతుందా పడదు.
0: అన్లెస్ యూ ఎగ్జామిన్ యూ డోంట్ ఫైండ్ దెమ్.
1: కనుకనే రాములు ఇదన్ని అంగీకరించి
0: He accepted what Rama said.
1: Nannayana, neevu naa vaaduga nenu bhavistunnanu.
0: Rama said, I consider you as my own.
1: Ani cheppetappudiki aa Vibhishanudu pattaneni aanandamto uttipaddadu.
0: On listening to this, Vibhishana was ecstatic.
1: Inga appadi munchi karyamulu prarambhamainayi.
0: Since then, the whole tasks commenced.
1: ఈ రాములు నదీ తీరం ఆ సముద్ర తీరంను చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్ధములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసురునికి.
0: రావణ హస్ కమ్ టు నో అబౌట్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఫర్ వార్ గోయింగ్ ఆన్ నియర్ ది సీ షోర్.
1: ఇంకా ఈ యొక్క సముద్రమునకు వారధి కట్టాలి.
0: ఎ బ్రిడ్జ్ హస్ టు బి బిల్ట్.
1: అది కడితే కాని దీన్ని లంకను చేరడానికి వీలు కాదు.
0: Unless the bridge is built, they cannot reach Lanka.
1: అప్పుడు ఈ విషయం లోపల సుగ్రీవుణ్ణి చేర్చుకుని విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు.
0: At that time, Sugriva and Vibhishana were consulting each other.
1: ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు.
0: Then an ideal is taught there, that
1: Ramachandra, ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది.
0: This sea is the making of a member of your own clan, Sagara.
1: కనుక మీరు దీన్ని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటారంటే తప్పక ఈ సముద్రుడు మీకు దారినిస్తాడు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్ యుల్ సర్టన్లీ హీ విల్ సర్టన్లీ షో యూ ద వే.
1: ఇది చక్కని మార్గమే. దీనికి వంతెన కట్టడము, దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది. సముద్రుడే అనుగ్రహించి దారినిచ్చినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు.
0: Therefore everybody said it takes time to construct the bridge and to cross.
1: దర్భచాపను పరుచుకున్నాడు రాములు కూర్చున్నాడు ఏక దీక్షతో.
0: Rama sat on the mat with one determination.
1: ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు.
0: In spite of repeated calls, Samudra did not respond.
1: కానీ రాములకు ఓపిక తగ్గింది.
0: But Rama was impatient.
1: ఇంకా అంబును తీశాడు.
0: He took the arrow.
1: తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అంబును పట్టుకున్నాడు.
0: Lakshmana immediately ran and caught hold of that arrow.
1: కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి.
0: One has to know the cause and proceed thereafter.
1: అనేటప్పటికీ అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు.
0: There manifested Samudra, the God of ocean.
1: రామచంద్ర, నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
0: యు ఆర్ వెరీ గాడ్.
1: సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును.
0: యు నో ఆల్ ద మిస్టరీస్.
1: పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నావో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను.
0: Just as all the five elements observe their own rights and qualities, I
1: నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి.
0: Infinite beings, creatures are within me.
1: వీటికి ఏ మాత్రం కూడాను భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి.
0: I should see that they will not be put to any sort of harm.
1: గాలికి వీచే శక్తి ఉంటుండాలి.
0: The wind has got the capacity.
1: దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి.
0: And this
1: కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది.
0: But when you keep fire in the wind, it will be extinguished.
1: దీపం వెలగటము దీపం యొక్క సహజము.
0: టు లైట్ ఇస్ ద క్వాలిటీ.
1: ఆర్చటము గాలి యొక్క సహజము.
0: అండ్ ద విండ్ కెన్
1: తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి.
0: ఈచ్ వన్ ఫాలోస్ ఇట్స్ ఓన్
1: డ్యూటీ. అదే విధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును.
0: ఐఎమ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ అమంగ్ ద ఫైవ్.
1: నా కర్తవ్యం ఏమాత్రం కూడా విసర్జించక
0: I never give up any
1: mark. సక్రమమైన మార్గం నేను అనుసరిస్తున్నాను.
0: I go in the rightful path.
1: కనుక నేను ఈ వక్రమ మార్గం నేను అనుసరించను.
0: I don't follow the wrong path.
1: కానీ ఒక్కటి మాత్రమే మీకు సహాయం చేస్తానన్నాడు.
0: But one help I can render.
1: మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి.
0: యూ కన్స్ట్రక్ట్ ఎ బ్రిడ్జ్.
1: దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటాను.
0: ఐ షల్ సీ దట్ ఇట్ విల్ నాట్ బ్రేక్ ఆర్ ఫాల్.
1: దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు.
0: హి గేవ్ అనదర్ అడ్వైస్.
1: సాక్షాత్ విశ్వకర్మే అయినటువంటి ఆ మహనీయుని యొక్క కుమారుడు నలుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో.
0: ద సన్ ఆఫ్ విశ్వకర్మ హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఈస్ దేర్ నౌ.
1: విశ్వకర్మ శిల్ప శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు.
0: విశ్వకర్మ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ స్కల్ప్చర్.
1: అతని కుమారుడే నలుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు.
0: ఇస్ యువర్ సన్ నలుడు ఈజ్ ఇన్ దిస్ అసెంబ్లీ.
1: కాబట్టి నలుడిని పిలవండి అన్నారు.
0: సో యూ కాల్ హిమ్.
1: నలుడు పరిగెత్తొచ్చాడు.
0: నలా కేమ్ రన్నింగ్.
1: ఇది సత్యమే.
0: Yes, it is.
1: నేను దీనిని నిర్మించగలను అన్నాడు.
0: ఐ కెన్ కన్స్ట్రక్ట్.
1: 100 miles దూరం దీన్ని ఏ విధంగా నిర్మించగలవు?
0: 100 miles లాంగ్ బ్రిడ్జెస్ టు బి బిల్ట్.
1: స్వామి నీ అనుగ్రహం ఉంటే 100 miles కాదు ఇంకా 1000 miles కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నలుడు.
0: దిస్ నలా సెడ్, స్వామి ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ కెన్ కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ లాంగ్.
1: రేపటి దినమే ప్రారంభం అన్నాడు, ముహూర్తం పెట్టాడు.
0: దే డిసైడెడ్ దట్ ఇట్ హస్ టు బి బిల్ట్
1: బిగినింగ్. ఒక్కొక్క దినం ఒక్కొక్క దినం ఒక్కొక్క దినము 25 miles అంతా బ్రిడ్జ్లు కడుతూ వచ్చారు.
0: ఈచ్ డే దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 25.
1: ఈ వానవులంతా పోవటము రాళ్లు తీసుకుని రావటం.
0: all monkeys started bringing stones, boulders.
1: వేసేటప్పటికీ మునిగిపోతూ వచ్చాయి.
0: దే స్టార్టెడ్ డ్రౌనింగ్.
1: సముద్రుడు అసత్యం ఆడినాడని సముద్రుని పైన కోపం వచ్చింది.
0: అండ్ దే ఆర్ సో యాంగ్రీ విత్ ది సముద్ర, ద గాడ్ ఆఫ్ సీ, ఫర్ అటరింగ్ ఎ లై.
1: తిరిగి సముద్రుడు ప్రత్యక్షమయ్యి
0: అండ్ సముద్ర మేనిఫెస్టెడ్ దేర్.
1: రామచంద్ర,
0: రామచంద్ర,
1: ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్
1: అన్ని మునిగిపోయేటువంటివి.
0: ఆల్ ఆర్ బౌండ్ టు బి డ్రౌన్డ్.
1: తేలేది ఒక్కటే నీ నామము.
0: Only one thing that floats, that's your sacred name.
1: సర్వమును కాలగర్భంలో కలిసిపోయేటువంటివే.
0: Everything gets merged in the time.
1: నేడు కాకపోయినా రేపటికైనా కూడా సర్వులు కూడా ఇందులో మసిపు కలిపేటువంటి వారే.
0: Today or tomorrow, everybody is bound to be drowned. That's sunk.
1: కనుక మీ నామం ఒక్కటే మునగనటువంటిది. ఆ నామంతో దీన్ని ప్రారంభించండి అన్నారు.
0: Only your sacred name that would remain afloat with that.
1: ఒక్కొక్క రాతి పైన రామ రామ రామ రామ అని రాస్తూ అందులో పడవేశారు.
0: They started writing Rama on each boulder and started dropping on the ocean.
1: కానీ ఆ రాళ్ళు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడెక్కడికో పోతున్నాయి. తేలినాయి కానీ ఎక్కడికడో వెళ్తున్నాయి.
0: Though the boulders were floating, but they're driven by the waves to in different directions.
1: తిరిగి హనుమంతుడు వచ్చి
0: హనుమాన్ కే
1: ఇది సరియైన పద్ధతి కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్ ప్రొసీజర్
1: అని చెప్పి ఒక రాతి పైన రా మరొక రాతి పైన మా అని రాసి అంతా వేయమని చెప్పి అన్నాడు.
0: Hanuman said, write the letter Ra on one boulder, write the letter Ma on another boulder, drop
1: there. Rama, Rama, ani raalanta cherthu vachesayi.
0: Like this, all boulders started joining together.
1: Ee vidhamainatundi bhakti prapattulato vachinatundi bhavamulu, ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపంది.
0: Therefore this devotion and sincerity will
1: lead to success. గొప్ప భక్తుడు
0: నలుడు ఇస్ ఆల్సో
1: ఈ భక్తిలో మూడు రకములైనటువంటి భక్తి ఉంటుండాలి.
0: There are three forms of devotion.
1: నేను నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము ఇది సాధారణ భక్తి.
0: An ordinary devotion is the one that where we offer prayer with the feeling of I.
1: అయితే నాలోనే నీ ఉన్నావు నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైత భావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది మధ్య భక్తి.
0: ద మిడిల్ పాత్ ఈస్ టు ఫీల్ గాడ్ విత్ఇన్ యూ అండ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ ఇన్ విత్ఇన్ ది డివినిటీ.
1: అనేది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్
1: అంతా నీవే, అంతా నీవే.
0: ఎవ్రీథింగ్ ఓన్లీ యూ గాడ్.
1: నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఎల్స్ బియాండ్ యూ
1: అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటిది అనన్య భక్తి.
0: థర్డ్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ దిస్ సార్ట్ ఇన్ఫినిట్.
1: రామచంద్ర, నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే.
0: రామచంద్ర, ఇఫ్ ఐ హ్యావ్ బాడీ ఫీలింగ్ ఐఎమ్ ఓన్లీ యువర్ సర్వెంట్.
1: జీవాత్మ భావం చేత నేను నీ ప్రతిబింబముని.
0: అట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఐఎమ్ యువర్ రిఫ్లెక్షన్.
1: ఆత్మభావం చేత నేనే నీవు నీవే నేను అంత ఇద్దరు ఒకటే.
0: But in true spirit, you and I are one. There's no difference.
1: అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ గేవ్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ డివోషన్.
1: నాలుగు దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది.
0: ఎంటైర్ బ్రిడ్జ్ ఇస్ బిల్ట్.
1: వానరులందరూ కూడాను లంకను చేరారు.
0: అండ్ ఆల్ వానరస్ మంకీస్ రీచ్డ్ లంక.
1: ఆ యొక్క లంకను చేరి ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు.
0: దే వర్ రెడీ టు గెట్ ఇన్.
1: ఈ సమయం లోపల
0: మీన్ టైమ్
1: సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: ఆల్ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు పుట్ సీత టు సఫర్.
1: విద్యుజ్జిహుడు అనేటువంటి వాడిని పిలిచాడు. విద్యుజ్జిహుడు,
0: విద్యుత్విక్కుడు స్వామి,
1: అతన్ని పిలిచి నీ మాయలు అందరికీ తెలుసును.
0: యూ ఆల్ యువర్ యాక్టివిటీస్ నోన్ టు ఎవ్రీబడీ.
1: మాయ వేషధారి అయినటువంటి వాడు ఈ విద్యుజ్జిహుడు ఒక్కడే ఆ లంకలో.
0: All your deceit is known to everybody. You are the only one.
1: యొక్క ప్రవర్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి.
0: It's time that you should exhibit all your power.
1: రాముని వంటి శిరస్సునే ఖండించిన తెచ్చుకునరా.
0: You should behead Rama. Bring his head now.
1: రాముని ముట్టడానికి వీలు కాదు.
0: It's not possible to.
1: కానీ ఆ శిరస్సు రాముని వలే ఉంటుండాలి.
0: But the head should be like that of actual Rama.
1: అతని అమ్ములన్నీ కూడా రాముని వలే ఉంటుండాలి.
0: Arrows should be of
1: the
0: same type.
1: అవన్నీ తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు.
0: Bring them all and keep them in front of Sita.
1: సీత ఆ శిరస్సును చూచింది.
0: Sita saw this head.
1: రాముడు కూడా వెళ్ళాడు. చూచితివా, ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను.
0: And Ravana said, you have prayed, have you seen all this?
1: నా మాట ఏ మాత్రం కూడా నువ్వు విశ్వసించలేదు.
0: You never had any.
1: నిరంతరం రామ రామ రామ అని నీవు చింతిస్తూ వచ్చావు.
0: You have been thinking
1: Rama. రాముడు ఏ గతి అయినాడో చూడమని చెప్పాను.
0: You see the fate of Rama now.
1: నమ్మలేకపోయింది.
0: She couldn't believe.
1: కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది.
0: But she could not bear the suffering sadness.
1: రెండు చేతులు జోడించింది.
0: She with folded hands.
1: రావణ, నీవు నాకు ఒక సహాయం చెయ్యాలి.
0: రామ యూ షుడ్ హెల్ప్ మీ.
1: రామ శిరస్సు ఇక్కడ వచ్చింది.
0: రామ సెడ్ ఈస్ హియర్.
1: కానీ దేహం అక్కడ ఉంటుండాలి.
0: బాడీ ఈస్ దేర్.
1: నా శిరస్సును కూడా ఖండించి ఆ దేహమును ఈ శిరస్సును రెండిని కాల్చివేయండి, అదొక ఉపకారమైన చేయండి అన్నాడు.
0: టేక్ మై హెడ్ అండ్ జాయిన్ దిస్ హెడ్ టు దట్ బాడీ, లెట్ బోత్ ఆఫ్ దెమ్ బి బర్న్.
1: రామును వదలి నేను ఉండలేను.
0: ఐ కెనాట్ లివ్ అపార్ట్ ఫ్రమ్ రామ.
1: కనుక ఆ బొంద ఈ బొంద రెండింటిని చేర్చి దహనం చేయించండి.
0: లెట్ ది టూ బాడీస్
1: నా కడపటి కోరిక అనింది.
0: దిస్ ఓన్లీ డిజైర్.
1: ఈ విధంగా రావణంతో చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదుడి నుంచి వార్త వచ్చింది.
0: సో సేయింగ్ వైల్ సీతా వాస్ క్రాయింగ్ ఎ మెసేజ్ ఇస్ ఫ్రమ్ అంగద.
1: త్వరగా నీవు రావాలి.
0: యూ షుడ్ కమ్ ఇమీడియట్లీ.
1: రావణుడు వెళ్లిపోయాడు.
0: రావణ లెఫ్ట్.
1: ఈ దృశ్యాన్ని చూచినటువంటి సరమ విభీషణుని యొక్క భార్య.
0: సరమ ఇస్ ది వైఫ్ ఆఫ్ విభీషణ్.
1: ఆమె అక్కడే ఉంటుంది.
0: ఇస్ దేర్
1: తల్లి రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా?
0: Is there anyone who can kill Rama?
1: Ramanu Sriman Narayana Murthy.
0: Rama is God.
1: Idantha rakshasa yokka maya.
0: This is all the deceit.
1: Chiyanti vanni Ramanu daggara anekanga untunnayi.
0: There's so many of that sort.
1: Kanaka meer emi baadha padanakkaledu. Sri Ramachandrudu sukhanga untunnadu. Succhemanga untunnadu.
0: Rama is safe and secure.
1: Ee sirasu kevalam kalpitamainatuvanti sirasu.
0: All this
1: meer baadha padakandi.
0: This head is artificial, don't worry.
1: Ani cheptu aa sirasunu muttindi, aa sirasu mayamaipoyindi.
0: And there this head
1: went. Rakshasulu yendu inta shaktulu kudanu untuntai, oka vikrutamainatuvanti shaktulu.
0: Demons have all these powers in the wrong path.
1: Ee lopala rendava dinamu రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాటంతా చేశాడు.
0: సెకండ్ డే రావణ ఆల్సో మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
1: ఈ రావణుడు రెండో దినం వెళ్లి
0: రావణ వెంట్ ఆన్ ది ఫాలోయింగ్ డే.
1: ఈ సీతతో అనేక విధములుగా కూడా వాదోపవాదం చేస్తున్నాడు.
0: హి స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ సీత.
1: సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు.
0: దో సీత రిమైన్ దేర్ ఇన్ లంక ఫర్ 10 మంత్స్ షీ నెవర్ లుక్డ్ అట్ రావణ.
1: ఇంకా కొన్ని గంటల లోపల రాములు మరణిస్తున్నాడు.
0: Sita, within few hours Rama is going to
1: die. నీవు నా రాణివి.
0: You are my queen.
1: ఈ అంతఃపురం అంతా నీదే. నా ఆశ్చర్యం కాని, నా బలము కాని, నా పరాక్రమం కాని, నా సంపద కాని, ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు.
0: It's not possible to measure my strength, my wealth.
1: సర్వ సంపదతో కూడినటువంటి వాడను.
0: I have got all comfort.
1: సర్వజ్ఞుడను నేను.
0: I know all.
1: సర్వశక్తిమయుడను నేను.
0: I am all powerful.
1: కనుక నన్ను అంగీకరించమని చెప్పనని బలవంత పెట్టాడు.
0: So he forced her to accept.
1: ఆ కాలు కింద ఉన్నటువంటి గడ్డి పోచను ఒకదాన్ని తీసింది ఈ సీత.
0: సీత పిక్డ్ అప్ ఎ గ్రాస్ బ్లేడ్ అండర్ హర్.
1: రావణ
0: రావణ
1: రాముని యొక్క సంపదకు నీ సంపదకు ఈ గడ్డి పోచతో సమానం.
0: వెన్ కంపేర్డ్ టు ది వెల్త్ ఆఫ్ రామ విత్ దట్ ఆఫ్ యువర్ వెల్త్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఈక్వల్ టు గ్రాస్ బ్లేడ్.
1: రాముడు ప్రజ్ఞాన సంపత్తి గలవాడు.
0: రామ హ్యాస్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ వెల్త్.
1: ఆత్మజ్ఞాన సంపన్నుడు.
0: హి హస్ గాట్ ఆత్మిక్ బ్లిస్.
1: అనేక విధమైనటువంటి తేజోమయుడు.
0: ఈజ్ ఆఫ్ ఎఫల్జెన్స్.
1: అమృత స్వరూపుడు.
0: ఈజ్
1: ఆనందమయుడు.
0: వన్ ఆఫ్ ప్లేస్.
1: అట్టి రామునకు ఇటు తుచ్చమైనటువంటి గడ్డి పోచకును నీవు పోల్చుకుంటున్నావా?
0: హౌ డు యూ కంపేర్ దట్ విత్ దిస్?
1: ఎంత తుచ్చమైనటువంటి భావం నీది.
0: వాట్ ఏ మీన్ ఫీలింగ్ యూ హ్యావ్.
1: రావణ నీవు ఇంత పెద్ద రాజువను భావిస్తున్నావు.
0: రావణ ఐ కన్సిడర్ యువర్.
1: నీకెవరు కూడా ఈ రావణ ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వాళ్ళు లేరా?
0: ఇన్ దిస్ లంక ఆర్ దర్ నాట్ ఎనీబడీ హూ కెన్ గివ్ గుడ్ అడ్వైస్?
1: లేక సలహాలు చెప్పేటువంటి వారు ఉండి కూడాను వారి సలహాలు నీవు తీసుకోవటం లేదా?
0: దో దేర్ ఆర్ అడ్వైజర్స్ ఆర్ యూ నాట్ కన్సీడింగ్.
1: ఎంత దుర్గతి పాలైపోతున్నావు.
0: వై దిస్ ఫేత్?
1: ఎంత అల్పజ్ఞుడిగా మారిపోతున్నావు.
0: హౌ మీన్ యు ఆర్?
1: ఇంత అల్పజ్ఞుడికి రామునికి పోల్చుకోవటం ఎక్కడైనా సాధ్యం ఉందా?
0: యువర్ ఏ మీన్ ఫెల్. హౌ డు కంపేర్ యువర్సెల్ఫ్ రామ?
1: వెళ్ళిపోమని చెప్పని చెప్పింది.
0: హి సెడ్ గెట్ అవుట్.
1: ఈమె అనేక రకమైన ఏనాడు కూడాను మాట్లాడనటువంటి సీత. ఆ గడ్డిపోవృత్తిని చూస్తూ ఆ గడ్డిపోచనే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది.
0: సీత నెవర్ స్పోక్ సో ఫార్. పికింగ్ అప్ దట్ గ్రాస్ బ్లేడ్ షీ థాట్ షీ కన్సిడర్డ్ గ్రాస్ బ్లేడ్ యాజ్ రావణ.
1: రావణ పట్టలేని కోపం పడింది.
0: రావణ వాస్ వెరీ యాంగ్రీ.
1: సీత ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నాడు.
0: సీత ఐ గివ్ యూ ఓన్లీ 2 మంత్స్ టైం.
1: ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంటవారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు.
0: After 2 months, our cooks will come to the pieces and cook you. And then who can protect you at that time? This is final warning. She didn't accept this. What is this mean
1: fellow's problem?
0: To talk to fools also is a matter of
1: fun.
0: It's a sin.
1: ఇలాంటి మూర్ఖులతో సంభాషణ సెల్ఫ్ ప్రయోజనం ఏమిటి? కాలం వ్యర్థము.
0: What is the fun of talking with fools?
1: అనుకొని అతన్ని రావణ్ణి అన్నిటికీ హీనుడేగా భావిస్తూ వచ్చింది.
0: సీత కన్సిడర్ రావణ యాజ్ మీన్ అండ్ ఎ ఫూల్ ఫెలో.
1: తదుపరి 2వ దినం నుంచి ఇంక యుద్ధం ప్రారంభమైంది.
0: వార్ స్టార్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ డే.
1: ఒక్కొక్క దినము ఒక్కొక్క వందల మంది హతమారిపోతున్నారు.
0: Hundreds ఆర్ కిల్డ్ ఈచ్ డే.
1: కానీ రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు.
0: అంగద ఆల్సో కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ బిహైండ్.
1: ఈ విధమైనటువంటి యుద్ధంలో రాత్రింపగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు
0: వార్ వెంట్ ఆన్ డే అండ్ నైట్.
1: లంక అంతా కూడా భయకంపితమై ఉంటుంది.
0: ఎంటైర్ లంక ఇస్ ఫియర్ స్ట్రికెన్.
1: వానరులకు ఎవరికి భయం లేదు.
0: బట్ మంకీస్ ఆర్ నాట్ అఫ్రైడ్.
1: మూడవ దినము
0: థర్డ్ డే
1: ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో.
0: థర్డ్ డే ఆల్ మంకీస్ ఫెయింటెడ్.
1: ఇక్కడ విభీషణుడు ఉండి
0: ఇయర్ విభీషణ ఇస్ దేర్.
1: మీరెవరు భయపడనక్కర్లేదు.
0: డోంట్ బి అఫ్రైడ్.
1: ఈ రాక్షసుల యొక్క మాయాచాలము.
0: దిస్ ఇస్ ఆల్ ది డిసీట్.
1: కనుక ఏమాత్రం కూడా మీరు ప్రాణము పోలేదు.
0: You didn't die actually.
1: ధైర్యంగా ఉండండి.
0: You pick up courage. వాళ్ళకి
1: ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు.
0: And he also devised in such a way that they would all get up.
1: ఈ విధమైనటువంటి ఒక చర్యల లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు.
0: And Ravanasura resorted to all kinds of knacks.
1: ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలం తీసుకుని పోయి రాములకు చూపుతూ వచ్చాడు.
0: బై హిస్ నెక్ హి డిడ్ ఇన్ సచ్ ఎ వే దట్ హెడ్ ఆఫ్ సీత ఇస్ మేడ్ ఆర్టిఫిషియలీ అండ్ హి షోడ్ రామ.
1: భార్య సరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రామును కూడా ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు.
0: ద వే సరమ్మ టాట్ టు సీత ది సేమ్ వే విభీషణ.
1: రామ ఆ సీతామహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు.
0: రామ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు టచ్ సీత.
1: ఆమె శిరసు ఖండించేటువంటి వాడు ఎవడు.
0: Who can touch her? Who can
1: kill her? ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యము.
0: It is a fun. That's
1: all. దీన్ని మీరు నమ్మకండి అన్న.
0: Never believe it.
1: ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములను కల్పిస్తూ
0: సో మెనీ మిస్టేక్స్
1: విచిత్రమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ
0: ఆల్ మిస్టరీస్ ఆఫ్
1: రామును కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు.
0: రామ ఆల్సో వాస్ సర్ప్రైజ్ ఫర్ ఎ మోమెంట్.
1: రామును కూడా తెలుసును.
0: రామ ఆల్సో నో.
1: అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూచేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు.
0: హావింగ్ సీన్ ది హెడ్ ఆఫ్ సీత లక్ష్మణ వాజ్ షాక్డ్.
1: రెండవ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్ధంలో ప్రవేశించాడు.
0: లక్ష్మణ ఇస్ ఇన్ ద వార్ ఫ్రంట్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: ఈ లక్ష్మణుడు కూడాను యుద్ధంలో మూర్చిపోయాడు.
0: లక్ష్మణ ఆల్సో ఫెయింటెడ్ ఇన్ ద
1: బ్యాటిల్ ఫీల్డ్. మూర్చిపోయినటువంటి లక్ష్మణుడు చూచి రాముడు చాలా బాధపడుతున్నాడు.
0: రామ ఫెల్ట్ వెరీ సాడ్ సీయింగ్ లక్ష్మణ హూ ఫెయింటెడ్.
1: రామ నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ.
0: You have taken me as the sixth life principle.
1: కలకని ఈ నాడున ఆరో ప్రాణం కూడా పోయిందే.
0: I have lost the sixth life breath.
1: అని లక్ష్మణుడి పైన పడి అనేక విధములుగా విలపిల్లించినట్టుగా నటన చేస్తూ వచ్చాడు.
0: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ క్రైయింగ్. హి ఫెల్ ఆన్ ద బాడీ ఆఫ్ లక్ష్మణ.
1: విభీషణుడు వచ్చి
0: విభీషణ కేమ్.
1: దీనికి ఒక విధమైనటువంటి మందు కలదు.
0: There's a medicine for this.
1: ఇదియే సంజీవిని అనేటువంటి మందు. దీనికి ఫలాని యొక్క పర్వతం పైన ఉంటున్నదని హనుమంతుడిని పంపించాడు.
0: Sanjeevi is the correct medicine that would be a correct cure.
1: ఏ ఉత్తమో ఏమిటో అది ఎవరికి తెలియదు.
0: Where it is no one knows.
1: కానీ పోవటము రావటం లోపల లక్ష్మణ్ ముచ్చి ఏమవుతుందో ఏమిటో.
0: While going and returning, what's going to happen in between the Lakshmana?
1: కొండను ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు.
0: So Hanuman brought the whole mountain.
1: ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు.
0: You just pick up the right tree there.
1: వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికి లక్ష్మణుడు లేచాడు.
0: The very juice is just
1: ఆ లక్ష్మణ్ రామును కౌగలించుకొని నాయన ఈనాడు నాకు పునర్జన్మము.
0: రామ సేడ్ దిస్ ఈజ్ మై రీబర్త్.
1: ఇది అంతా కూడా లోక నటనకై ఆడిస్తున్న ఆటలు.
0: అండ్ హియర్ దిస్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ది విన్స్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇంకా రెండవ మూడవ దినము ఈ లక్ష్మణ్ మూర్తి తేలిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు.
0: అండ్ ద ఫోర్త్ డే రామ హింసెల్ఫ్ స్టార్ట్.
1: మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
0: వార్ వాస్ గోయింగ్ ఆన్.
1: ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి.
0: మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆన్ బోత్ సైడ్స్.
1: కానీ ఆనాడు రాములు వేసినటువంటి అస్తముల చేత ఒక రావణాసురుడు మూర్చి అలసిపోయినట్టుగా కనిపించాడు.
0: బికాస్ ఆఫ్ ది మైటీ పవర్ ఆఫ్ రామ రావణ అపియర్డ్ యాజ్ ఇట్ ఈస్ పెయింటెడ్ అండ్
1: రాముడు దయాహృదయుడు.
0: రామ ఇస్ కంపాషన్
1: ప్రేమ స్వరూపుడు.
0: ఎంబాడిమెంట్ ఆఫ్
1: ఇలాంటి అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు.
0: బికాస్ రావణ ఇస్ టైర్డ్ రామ డిడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచువేషన్.
1: అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు
0: రావణ. యు అపియర్ టు బి టైర్డ్.
1: నీవు వెళ్లి నీ యొక్క పర్ణశాల నీ యొక్క గృహమునకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు.
0: గో బ్యాక్ టు యువర్ ప్యాలెస్ టేక్ రెస్ట్ కమ్ టుమారో.
1: ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా?
0: విల్ ఎనీబడీ సే లైక్ దట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
1: ధర్మ యుద్ధము ఆనాటి శ్రీరామునిది.
0: రామస్ వార్ ఇస్ వన్ ఆఫ్ ధర్మ.
1: తిరిగి యొక్క రావణ్ణి ఇంటికి పంపించి
0: అండ్ ఈ సెంట్ రావణ
1: ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. రేపటి దినం తిరిగి రావణ్తో యుద్ధం ప్రారంభం.
0: రావణ టుక్ రెస్ట్ దట్ డే. నెక్స్ట్ డే ఈజ్ రెడీ టు ఫైట్ విత్ రామ.
1: కానీ మండోదరి కూడాను అక్కడ రావణునికి అనేక విధమైనటువంటి బోధలు చేస్తూ వచ్చి
0: మండోదర ఆల్సో గేవ్ వెరీ గుడ్ టీచర్.
1: రామలక్ష్మణులు సామాన్యులు కాదు.
0: రామలక్ష్మణులు ఆర్ నాట్ ఆర్డినరీ.
1: సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తి ఆదిశేషుడు. వినాశకాలే విపరీత బుద్ధి. ఈ విపరీత బుద్ధులు నీకు ఎందుకు పుట్టాయి?
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ టైమ్స్ యూఆర్ హ్యావింగ్ ఆల్ సచ్ వికెట్ ఐడియాస్.
1: ఇప్పటికైనను మించిపోలేదు.
0: Is not
1: ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పచెప్పి పాదాల పైన పడండి అని.
0: అట్ లీస్ట్ నౌ సరెండర్ సీత టు రామ.
1: వీడు ఏమాత్రమూ అంగీకరించలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాక్సెప్ట్.
1: ఈ వినాశకాలం వస్తుండాలి.
0: బ్యాడ్ టైమ్ ఇస్
1: మంచి మాట ఎట్ట వింటారు?
0: యు నాట్ పే హీట్ గుడ్.
1: అందువల్లనే చెప్పాను, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్టే చెవిని చేర్చు.
0: దో గుడ్
1: మంచి మాటలు ఎవరూ వినరు.
0: గుడ్ వర్డ్స్ విల్ నెవర్ పే హీడ్.
1: ఆనాడే కాదు, ఏనాడు కూడా ఇట్టి మంచి మాటలు వినరు.
0: నాట్ ఓన్లీ దెన్ ఆర్ ఎనీ డే ఫర్ దట్ మ్యాటర్.
1: చెడ్డ మాటలంటే ఎన్నో కర్ణములు పెట్టుకుని వింటారు.
0: వి ఆర్ రెడీ టు లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: దిస్ ఇస్ ఎ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ హూ ఇస్ ఆన్ ద లాంగ్.
1: ఈ ప్రవృత్తి అనగా ఏమిటి?
0: What is it?
1: ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి.
0: The pravrutti is one which is outward of the senses.
1: కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి.
0: When you have sense control, you turn inward.
1: ఈ ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవులకు ఈ కామక్రోధ లోపమోహమత్సరములంటి హర్షట్ వర్గములు అనేక విధములుగా శత్రువులుగా బాధిస్తుంటాయి.
0: Therefore, the one who is outward is bound to be a victim to all the enemies.
1: మన ఆయుధంతో ఎవరు శత్రువులు?
0: Who are our enemies actually?
1: ఎవరు యముడు శత్రువుడని ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు.
0: వీ కన్సిడర్ సో అండ్ సో ఇస్ అవర్ ఎనిమీ. సో అండ్ సో
1: దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తున్నాయి.
0: దట్ క్వాలిటీ ఇస్ అవర్ ఎనిమీస్ దట్ విల్ కట్ షార్ట్ అవర్ లైఫ్ స్పాన్.
1: ఈ అసూయ మహా దుర్గుణము.
0: జెలసీ ఇస్ అ బ్యాడ్ క్వాలిటీ.
1: దీనికి మందే లేదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది.
0: ఇట్ ఇస్ లైక్ ఎ క్యాన్సర్.
1: ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు.
0: ద వన్ ఆఫ్ జెలసీ ఇస్ బౌండ్ టు రూట్.
1: క్రోధము, క్రోధం అనుకునేటువంటిది మహారాక్షసి.
0: యాంగర్ ఇస్ ఎ డెమన్.
1: ఈ రాక్షసికి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు.
0: వెల్ దిస్ యాంగర్ ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: కనుక ఈ రాక్షసులకు అందరికీ ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు.
0: ఆల్ డెమన్స్ హావ్ ఆల్ దిస్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే.
0: ఎట్ ఎనీ టైమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఎనీ ఏజ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్.
1: ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు.
0: The bad qualities are the products of our
1: food and habit.
0: They change moment to moment.
1: కానీ రాక్షసులు అట్ట కాదు.
0: Demonic qualities are not like that.
1: అవి ఇతన్ని వదలనే వదలవు.
0: They will never leave you.
1: ఈ పరిస్థితులు ఎందుకు మార్పులు చెందవు.
0: Under any circumstances they don't change.
1: కనుకనే ఈ కామక్రోధములనే రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు.
0: Therefore, this desire and anger are the enemies.
1: లోకములో నవగ్రహములు అంటున్నారు.
0: వి ఫైండ్ 9 ప్లానెట్స్.
1: కాదు కాదు, రెండే గ్రహములు.
0: దర్ ఓన్లీ 2 ప్లానెట్స్.
1: ఆ రెండే కామము క్రోధము, ఈ రెండే గ్రహములు.
0: ఓన్లీ 2 ప్లానెట్స్. వన్ ఇస్ కామ ది డిజైర్.
1: ఈ రెండే గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి.
0: Because you suffer because of these 2
1: ప్లానెట్స్. అవి ఇంకా అనేక రకములైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి.
0: దే అస్యూమ్ మెనీ ఫార్మ్స్.
1: దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో
0: సో మెనీ పార్ట్స్ ఇన్
1: అవర్ అదేవిధంగానే మనసులో కూడా అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి.
0: దేర్ ఫోర్ ఇన్ ద మైండ్ ఆల్సో దర్ సో మెనీ.
1: శరీరం నశించిన తర్వాత కూడా మనసు నశించదు.
0: ద బాడీ మే డై బట్ మైండ్ రిమైన్.
1: తిరిగి మరుజన్మంలో కూడా అందులో ప్రవేశిస్తూ ఉంటుంది.
0: ఎంటర్స్ ఇంటూ అనదర్ బాడీ.
1: ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జరుపుతూ ఉంటుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ డెల్యూడెడ్.
1: కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి
0: In order to see that mind will be in the right
1: direction,
0: we should follow the inward path.
1: Nivritti margam anaga emiti?
0: What do you mean by nivritti
1: margam? Sarvakarma bhagavat pritiyartham.
0: Do all activities to
1: please God. Idi bhagavantuni pritiga nenu chestunnanu.
0: You may do anything. It should be done so as to please God.
1: Ee vidhamaina sulabha margam undi kudanu manavulu enduluko దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తుంటున్నారు.
0: దో సచ్ ఎన్ ఈజీ పాత్ ఇస్ అవైలబుల్ మ్యాన్ రిజార్ట్స్ టు ఎ టఫ్ పాత్.
1: ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి.
0: మ్యాన్ టుడే ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి.
0: హెస్ ఇంటెలిజెన్స్ బట్ నో వాల్యూ.
1: ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ
0: హీ మే బి హైలీ ఎడ్యుకేటెడ్
1: జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ జీరో.
0: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ ఆర్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నుండి మానవుడు ఉత్తమ మానవుడిగా ఉంటాడు.
0: ఇఫ్ యువర్ జనరల్ నాలెడ్జ్ విల్ బి నోబుల్.
1: ఇప్పుడు ఎంతో చదువుకుంటారు.
0: యూ లీవ్
1: కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు.
0: బట్ యూ డోంట్ నో మైనర్ థింగ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు.
0: బికాస్ యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనివో చేస్తుంటాడు.
0: స్కల్ప్చర్ దాస్ ఎ లాట్.
1: కానీ నలుడు
0: నల్లుడు.
1: చిన్న విషయం లోపల రాయిని మునగలేకుండా చేసుకోలేకపోయాడు.
0: నల్ల కుడ్ మేక్ ది బౌల్డర్ ఫ్లో.
1: అదే విధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు.
0: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్.
1: మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది.
0: They have very high intellect, but they have no
1: common general knowledge. Is chaala avasaram ayinadu.
0: General knowledge is essential.
1: Ye pani cheyadaniki poyina idi manchida chaddada.
0: Whatever work you may undertake,
1: idi satyama asatyama,
0: truth or false,
1: idi dharmama adharmama,
0: righteous or unrighteous,
1: idi cheyavalsinda cheyatagamida,
0: should I do or not,
1: aneetundi vicharana shakti shunyamaipothunda.
0: That sense of discrimination is gone.
1: Kanukuni aa general knowledge lekapovatam chetane enta goppa vidyavantudainappatikini vaadu oka avivekuga roopondutunnadu.
0: Though he is highly educated, as he has no general knowledge, he is a fool.
1: కనుకని అవేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి.
0: In order to away from this foolishness,
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకొని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should give up all these bad qualities and develop eternal
1: అది మన వేదములను బోధించి సత్యం వద ధర్మం చెర.
0: Speak truth and follow righteousness.
1: ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో.
0: సేఫ్ గార్డ్ దీస్ టు ట్రూత్ అండ్ రైచర్.
1: నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి.
0: ఆల్ దాట్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ విల్ రన్ అవే.
1: కనుక నీ లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతుండగా
0: when they started killing all the demons in Lanka,
1: రాముని కూడా ఒక విధమైనటువంటి విషాదం ప్రారంభించింది.
0: రామ ఆల్సో స్టార్టెడ్ ఫీలింగ్
1: దోషము చేసిన వాడెవడు?
0: హూ కమిటెడ్ మిస్టేక్?
1: ఈ పాపమును అనుభవించే వారెవరు?
0: ఆర్ సఫరర్స్ యాక్చువల్లీ.
1: అయితే
0: హౌఎవర్
1: ఇది వీరి దోషం కాదు.
0: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
1: ఆ మాస్టర్ దోషం.
0: మిస్టేక్ లైస్ విత్ ద మాస్టర్.
1: అయితే అతను చేసినటువంటి దోషం వల్ల అతని పరిసరములు వారందరికీ ఈ యొక్క దీనిని అనుభవించక తప్పదు.
0: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ ఆఫ్ ద మాస్టర్ ఆల్ హిస్ అసోసియేట్స్ విల్ హావ్ టు సఫర్.
1: కాననమ్మున రేగిన కారు చిచ్చు వేములను గాల్చి మామిళ్ళ విడచిచనునా.
0: దట్ బాన్ ఫైర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ will never leave the mangoes. It will not merely burn the rest of the
1: tree. అడవి అగ్ని అన్నిటిని కాల్చేస్తుంది.
0: The fire there in the forest will burn all of the
1: trees. ఇది చేల పదములిస్తుంది అని మామిడి చెట్టును వదలదు. ఇది చేల పదములిస్తుంది అని వేప చెట్టును కాల్చదు.
0: It will not leave the trees that yield sweet fruits or burn only the rest of the trees now.
1: కనుకనే అడవిలో పుట్టినటువంటి మల్లె తీగ అన్నింటికీ సుగంధాన్ని అందిస్తుంది.
0: Therefore the creeper, the jasmine,
1: అడవిలో పుట్టినటువంటి అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది.
0: The fire there will burn all the.
1: అదే రీతిగా సమాజమే ఒక పెద్ద అడవి.
0: So the society is a.
1: ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తుంది.
0: If there are virtuous people, everybody would be virtuous.
1: కానీ దుర్గుణవంతులు ఒక్కడుంటే చాలు సమాజంనే నాశనం చేస్తుంది.
0: If there is one.
1: ఆ ఊదతి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది.
0: వీ నీడ్ ఎ పర్సన్ ఆఫ్ ది ఇన్సెన్స్ స్టిక్ టైడ్.
1: స్వార్థమును నాశనం చేసుకున్న పరాత్మనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది.
0: అండ్ వన్స్ యూ కంట్రోల్ సెల్ఫిష్నెస్ ద స్పిరిచువల్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక ఈ లంకా రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యము.
0: అండ్ దేర్ ఫోర్ లంకా ఇస్ బ్యాడ్.
1: అందరి ఎందుకు అంతో ఇంతో ఈ స్వార్థ సప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి.
0: ఆల్ హ్యావ్ డెమోనిక్ క్వాలిటీస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: తప్పినది కాదు.
0: So it is inescapable.
1: అందులో కూడా మంచివారు లేకపోలేదు.
0: There are good, no doubt.
1: రావణుడు వీరితో యుద్ధం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు.
0: When there is war between Ravan and Rama, women started running.
1: చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి.
0: One woman started running with a baby.
1: లక్ష్మణుడు ఆయుధం విదిలేసేటప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది. చిన్న బిడ్డ పడిపోయింది.
0: When Lakshman has shot an arrow, the baby died while mother started running.
1: కానీ ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన్ను తాను రక్షించుకోసమని.
0: The mother dropped the child there and started running ahead.
1: అన్న ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు.
0: లక్ష్మణ సెడ్ బ్రదర్
1: వాత్సల్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు.
0: He had no compassion towards the child.
1: కానీ సర్వజ్ఞుడైన రాములకు తెలుసును.
0: బట్ ఆల్ నోయింగ్ రామా నో
1: లక్ష్మణ నీవు పొరపడుతున్నావు.
0: లక్ష్మణ యువర్ మిస్టేకన్.
1: చూడు ఆమెకు స్వార్థం కాదు.
0: ఇట్స్ నాట్ సెల్ఫిష్.
1: ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి.
0: హస్ గాట్ స్పిరిచువల్
1: అని వారిని పంపించి ఆమెను పిలిపించాడు.
0: అండ్ హీ సెంట్ అండ్ కమండ్ హర్.
1: ఆమెను అడిగారు.
0: అండ్ హీ ఆస్క్డ్
1: అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు దీనికి కారణమేమిటి అన్నారు.
0: హీ ఆస్క్ ఓ లేడీ though your child died you just dropped her there and you are running out of selfishness.
1: Why? Bidda bhavam naaku ledu.
0: I don't have any attachment to the child.
1: Sri Ramachandra Sriman Narayana Murthy.
0: Rama is very God.
1: Adani ee ragganantha naasanam cheyadam kosam vachadu.
0: He came here to burn the entire
1: land. Kattagadipudi lankanu naasanam chesi lankani elalani thanu untunnadu.
0: And he wanted to rule this Lanka.
1: Leka తిరిగి అయోధ్యకు పోయి చేరాలని ఉంటుండొచ్చు.
0: ఆర్ హి మే రీచ్ అయోధ్య.
1: మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని.
0: అవుట్ ఆఫ్ షేర్ యాంగ్జైటీ దట్ వీ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గో టు అయోధ్య అండ్ సర్వ్ హిమ్.
1: రామసేవ చేయాలి.
0: We should serve Rama.
1: రామరాజ్యం రావాలి.
0: రామరాజ్యం సృష్టి.
1: దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను.
0: And we want to live with
1: అంతే కాని నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు.
0: There's no desire to live any longer.
1: రామ సేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది.
0: We want to serve Rama, living very close to him.
1: చెప్పాడు రాములు.
0: Then Rama said,
1: చూచావా లక్ష్మణ,
0: లక్ష్మణ హావ్ సీన్
1: ఎవరెవరి హృదయం ఏ విధమైన మాటలో ఉంటుంటాడో.
0: You see,
1: అందరూ రాక్షసులే కాదు.
0: All are not demons.
1: దాంతో కూడా సాత్వికులు ఉంటున్నారు.
0: They are also pious people.
1: ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం.
0: విభీషణ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
1: కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు.
0: Such noble people are there.
1: వారిని ఒక రక్షించనక్కర్లేదు.
0: You don't need to protect them.
1: ధర్మో రక్షతి రక్షితః, ఆ ధర్మనే వారిని రక్షిస్తుంది.
0: The very dharma they follow will protect them.
1: అని ఈ విధంగా కూడా వానరులకు, సుగ్రీవునికు, అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు.
0: రామా స్టార్టెడ్ టీచింగ్ టు ఎవ్రీబడి అరౌండ్.
1: ఎందుకంటే రావణ్ని ఇంటికి పంపాడు.
0: రావణ వాజ్ ఆస్క్డ్ గో హోమ్.
1: రెండవ దినం ఇంకా యుద్ధమునకు సిద్ధం కావాలి.
0: నెక్స్ట్ డే దే వర్ రెడీ టు ఫైట్.
1: వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్ధము, దీంట్లో ఎవరెవరు ఏ ఏ భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు.
0: దే హావ్ కాన్సంట్రేటెడ్ ఆల్ దేర్ అటెన్షన్ యాస్ టు హౌ టు డిస్ట్రిబ్యూట్ ద జాబ్ దేర్.
1: తెల్లవారింది.
0: నెక్స్ట్ మార్నింగ్
1: రాక్షస ఇది శబ్దములు భోగిందాయి.
0: ఆల్ యు ఫైండ్ ద సౌండ్ రెడీ దేర్.
1: తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా భోగినాయి.
0: అండ్ దిస్ సైడ్ ఆల్సో యు ఫైండ్ ద ప్రిపరేషన్.
1: ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు.
0: బోత్ ది పార్టీస్ ఆర్ రెడీ.
1: ఇలాంటి సమయం లోపల
0: ఇన్ ద మీన్ టైమ్
1: రావణి యొక్క రెండో కుమారుడు
0: ద సెకండ్ సన్
1: ఆఫ్ ఇందులో ప్రవేశించి
0: హి కేమ్ దేర్.
1: అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ చీటింగ్ ఇన్ వేరీడ్ వేస్.
1: ఈ కోతులకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు.
0: హీ మేడ్ దెమ్ సఫర్ ఎ లాట్.
1: కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు దీనికి ఏమాత్రమూ మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తాను చేస్తూ వచ్చాడు.
0: బట్ విభీషణ దేర్ సెడ్ యు డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. లక్ష్మణ
1: సుగ్రీవుని అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు.
0: Gave so many examples.
1: సలహాలు చెప్పారు.
0: They gave advice.
1: కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటము ఎంతో మంచిదైంది.
0: విభీషణ ఇస్ ఇన్ అవర్ కంపెనీ.
1: విభీషణుడు చాలా గొప్పవాడు.
0: విభీషణ ఇస్ నోబల్.
1: ఈనాడు లోకములో
0: టుడే ఇన్ ద వరల్డ్
1: భీష్ముడు ఒకడు, విభీషణుడు ఇంకొకడు.
0: దేర్ ఆర్ టూ క్యారెక్టర్స్ భీష్మ అండ్ విభీషణ.
1: కానీ భీష్ముడి కంటే విభీషణుడే గొప్పవాడు అన్నాడు.
0: ఇట్ ఈస్ సెడ్ విభీషణ ఇస్ గ్రేటర్ దాన్ భీష్మ.
1: ఎట్ల గొప్పవాడు?
0: హౌ డు యు సే దాట్?
1: కౌరవులు చేసేటువంటిదంతా పాపములని భీష్ముడికి తెలుసును.
0: భీష్మ నోస్ pretty well that what all that is done by Kaurava.
1: వారు అధర్మమూర్తులు అని తెలుసును.
0: He knows that Pandava.
1: కాని తెలిసి కూడాను కౌరవులకు చెప్పలేకపోయాడు భీష్ముడు.
0: భీష్మ డిడ్ నాట్ గివ్ ఎనీ అడ్వైస్ టు కౌరవస్.
1: వారి వైపునే కూడాను ఈ యొక్క భీష్ముడు సైన్యాధిపతిగా నిలిచాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భీష్మ స్టూడ్ ఎస్ ద చీఫ్ కెప్టెన్ ఫర్ కౌరవ.
1: కానీ విభీషణుడు అట్లా కాదు.
0: బట్ విభీషణ ఇస్ నాట్
1: అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు.
0: విభీషణ కండెమ్డ్ వాట్ హీస్
1: దాన్ని ఖండిస్తూ వస్తున్నాడు.
0: హీ స్టార్టెడ్ కాంట్రడిక్టింగ్ అపోజింగ్.
1: సీతను తీసుకెళ్లి రామునికి అప్పచెప్పమని బోధిస్తున్నాడు.
0: హీ పర్సూడ్ దట్ సీత షుడ్ బి హ్యాండెడ్
1: ఓవర్. కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు.
0: హీ లెఫ్ట్ హిస్ బ్రదర్ అండ్ పట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: కనుక విభీషణుడు గొప్పవాడు కాదా?
0: హీస్ నాట్ విభీషణ గ్రేట్?
1: దోషముని దోషంగా భావించి చెప్తూ వచ్చాడు.
0: He started pointing out the mistake.
1: ఈ దోషమును తాను వదలలేకపోవటం చేత అతన్ని త్యజించి వచ్చాడు.
0: Therefore, because he did not leave the sinful act, he left the company of his brother.
1: కనుకనే రామతత్వమే నాకు ప్రధాన ప్రాణతత్వము.
0: Rama is very important, my very life.
1: అనేటువంటి ఒక సత్యాన్ని విశ్వసింపజేస్తూ వచ్చాడు.
0: He had full faith in the truth.
1: కనుక ఆనాడు ఈ రకమైనటువంటి యొక్క మాయల చేతను, మహాప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధం చేతను అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు.
0: బికాస్ ఆఫ్ సివియర్ వార్ఫేర్ గోయింగ్ ఆన్ మెనీ మెనీ డైడ్ ఆన్ బోత్ సైడ్.
1: ఈ యుద్ధం యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి.
0: అండ్ ద వార్ వాస్ సో సివియర్.
1: కారణకుడు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు.
0: యాక్చువల్లీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్ బట్
1: కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటాది.
0: ద కాజ్ ఈజ్ వన్ ఎఫెక్ట్ ఈజ్ డిఫరెంట్.
1: కనుకని దీనిలో ఉండేటువంటి మూల కారణము ద్వేషమే దీనికి మూల కారణం.
0: ద మెయిన్ కాజ్ ఇస్ హేట్రెడ్.
1: ఈ ద్వేషములకు వాంఛలే మూల కారణం.
0: బట్ ది హేట్రెడ్ డిజైర్ ఇస్
1: వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది.
0: వెన్ ద డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ వన్ విల్ బి
1: వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది.
0: ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ వన్ విల్ బి ఈగో.
1: వాంఛలు తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గం.
0: దేర్ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద డిజైర్.
1: కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకుని
0: వి షుడ్ హావ్ టు రిడ్యూస్
1: ద డిజైర్. ద్వేషమును అణగుదొక్కుకొని దైవానుగ్రహమునకై పాటుపట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు డిజర్వ్ అండ్ టు వర్క్ ఫర్ గాడ్స్ గ్రేస్.
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: Rama's name is the sweet, it is available, devotees
1: Rama
0: come here.
1: Rama Namamanu Mithai Idigo Randi.

0: పెట్టినది తినవు, నీ మన ఇంటిలో పుట్టినది తినవు. లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని, యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది, కృష్ణ నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా, కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లల పుట్టెలకు పోయి పట్టెళ్ళు గల్లో గుట్టున తినవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద caught hold of Krishna and went on talking to him this way. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani. తన ఇంటిలో ఉన్నటువంటివి తనకి ఎప్పుడు కూడా రుచిగా ఉండవు. బయట ఇంటివి తనకి అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డూ మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: యూ హ్యావ్ ది ఓనర్ ఆఫ్ ఎ స్వీట్ షాప్ విత్ ఆల్ ది స్వీట్స్ అవైలబుల్. హీ స్మెల్స్ ఆల్ ఆఫ్ ది స్వీట్స్ బట్ హీ డజంట్ రిలిష్, హీ డజంట్ పార్టేక్ ఈవెన్ వన్.
0: గాలికి ఊపి పరిగెత్తిపోయేటువంటి ఆ బొరువులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: బట్ హీఈస్ ఆఫ్టర్ దిస్ పఫ్డ్ రైస్ which is after all the tasteless.
0: కశ్యపుడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పొచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ బట్ యట్ ఆస్క్ హిమ్ ఓన్లీ వన్ బోన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఎ చైల్డ్.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదము.
1: అండ్ దిస్ ఈస్ ది గిఫ్ట్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డివైన్.
0: ఎన్నియో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగమును చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. It was Ashwamedha Yaga which was finally undertaken and Krishna appeared in his form there.
0: నూరు యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
1: In spite of performing 100 of the sacred rituals, he didn't have the mental peace.
0: Ashwamedha Yagamunaku ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాస్ అండర్టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మానిఫెస్టెడ్.
0: కానీ పురోహితుడు వచ్చి, నీవు ఇతనికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
0: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, చాలా గొప్పవాడు.
1: ది వన్ హూ హ్యాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, హీఈస్ ఎ మైటీ పర్సన్.
0: అయ్యా నాకు మూడు అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: కాని చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణులనుకుని నీవు ఎత్తని ఆశిస్తున్నావు. కాదు కాదు, అది బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు. అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: All of the pundits, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: బలచక్రవర్తి మహా గట్టి హృదయుడు.
1: And he has got the strong faith in God, full of
0: faith. మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రమూ మరువడు.
1: He will never break his promise. He will keep it up.
0: కనుక నేను మాట ఇచ్చిదిని.
1: Yes, I have given the promise.
0: అతను ఏమి కోరినను నేను ఇవ్వగలను.
1: I am ready to give whatever that he asks for.
0: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మానవాది చేసి అతనికి అర్పిస్తాను.
1: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
0: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
1: The 8th one is
0: అశ్వమేధ. దాన్ని కూడాను అతని పాదాలకు అర్పితం చేస్తాను.
1: That I will offer to your lotus feet.
0: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: And all the sacred rituals have been made into a garland and it adorned the head of God.
0: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞములు ఇవన్నీ.
1: Each one represents one yajna, 108 in total.
0: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు. బ్రహ్మాండమంతా కూడాను నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not merely 3 feet.
0: ముల్లోకాలు కూడా తీసుకోగలడు.
1: He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడై అతన్ని మెచ్చుకున్నాడు.
1: హ్యావింగ్ ఆఫర్డ్ ద 3 feet, ది ఎంపరర్ బలి గాట్ ఎ వెరీ గుడ్ నేమ్, హైలీ రెప్యూటెడ్.
0: మాట ఇచ్చే తప్పుడు కంటే మరణమున్నది అన్నాడు.
1: ఇఫ్ వన్ బ్రేక్స్ ది ప్రామిస్ ఇట్ ఇస్ డెత్.
0: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
1: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
0: Kani dwaparayugamulo maata cheppi tappetunti vaadu evaru kuda kanipinchaledu.
1: But in the dwapara age, nobody ever gone back the promise given.
0: Kanuka balachakravarti nenu tappanu annadu.
1: So Emperor Bali said, I'll keep up my promise.
0: Kani cheppinattuga కృష్ణునికి దానం చేశాడు, అంతా కృష్ణునికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
1: As he declared, he has offered everything to God and said,
0: అంతా భగవంతునిది,
1: nothing belongs to me, everything is yours, O Lord.
0: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
1: So he surrendered and completed the performance of the ritual.
0: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, కాంప్రిహెన్షన్ అండ్ ఎస్టిమేట్.
0: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ ప్రైజింగ్ ద లార్డ్ ది ఇన్హాబిటెంట్స్.
0: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ నరేటింగ్ గాడ్ వామన.
0: ఈ వామనుడు మహాచక్రవర్తి.
1: అండ్ యూ హ్యావ్ ది ఎంపరర్ ఆన్ వన్ హ్యాండ్.
0: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
1: అండ్ హీస్ ద డేరెస్ట్ చైల్డ్ ఆఫ్ కశ్యప.
0: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికీ నేను ప్రసాదిస్తాను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ కన్ఫర్.
0: ఎవరిని నీవు ఆశించవద్దు.
1: ఇన్ ఫ్యాక్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ.
0: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగుకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనము.
1: ఇట్ సింప్లీ గ్రేట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ వాట్ ఈస్ డెస్టిన్డ్ వాట్ ఈస్ గివెన్ టు యూ రాదర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్.
0: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్ లార్డ్.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నివాసించాలి?
1: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్ ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మాస్. వై డూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
0: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
1: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్ ఆస్ ఫర్.
0: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
1: వామన ఇస్ సో షార్ట్ ది డ్వార్ఫ్.
0: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
1: దో హీ సో షార్ట్ సో స్మాల్ ఇన్ స్టేచర్ బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
0: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
0: హ్యూమన్ లెవెల్ కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
1: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: The divine is limitless.
0: పరిమితములకు మించి
1: transcends limitation.
0: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటాది.
1: You find the sunrise happening every time.
0: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
1: Who is the controller of sunrise?
0: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
1: He observes his own regulation.
0: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కాని మరి ఏ యుగమునందు కాని ఎక్కడ కూడా జరగలేదు.
1: దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ ఏజ్.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ద డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోడ్ అకార్డింగ్.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: దే హావ్ నాట్ బీన్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: కిలకిల నవ్వుచు, పక్కపక్క నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: The rivers and the running brooks with all the sounds like that of the smiles flow incessantly, continuously.
0: Itti dwapara yugam yokka prabhavamu anni yugamulu kudanu adarshanni chupistu vachayi.
1: This is the ideal set for all of the ages.
0: Inti ekaka scientists anta kudanu entano prayatnapurvakanga shodhanalu chestu vacharu.
1: Scientists investigated, made thorough inquiry of all these facts.
0: రాత్రి అందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్ ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore, the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore, man went on imagining his own way.
0: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
1: The moment child is born, the moment his features is cut off, the child starts crying.
0: కానీ ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడాను నేటి కూడాను కనిపెట్టలేదు.
1: Nobody could explain the reason behind this.
0: ఇంత తేను లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
1: When once the honey or the milk is fed to the child, the child goes to sleep.
0: Anaga manavudu puttinadantai kudanu aakari teechukunnadu kai.
1: The human birth, it appears as though is going to be the hunger.
0: చిక్కులను నందుచు కోటి విద్యలను పూనిగనేర్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమును మ్రగ్గనేటికి శ్రీ పరాత్పరం జ్ఞానం చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
1: ద మ్యాన్ స్ట్రగుల్స్ హార్డ్ అండ్ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ టాలెంట్స్ అండ్ ద స్కిల్స్ అండ్ ద నాలెడ్జ్ దట్ హీ హ్యాస్ ఓన్లీ టు ఈక్ అవుట్ హిస్ లివింగ్ to carry on his living. But what is it? Why can't he think of God and go beyond, transcend the
0: fulfillment and shelter?
1: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement. So man is struggling for food right from the beginning.
0: ఇంతియే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుండాలి.
1: As the wind blows, you find the branches that touch each other, and there arises sparks of fire.
0: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
1: And that fire naturally burns.
0: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొని అగ్ని తన నుండి కుటుంబం ఆవిర్భవిస్తున్నాయి.
1: బట్ ద వెరీ ఫైర్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది టూ బ్రాంచెస్ దట్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ రబ్ అగైన్స్ట్ ఈచ్ అదర్.
0: అగ్ని ఉండి కూడాను తమ తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
1: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్, బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడీ కుడ్ నో ద రీజన్ బిహైండ్
0: ఇట్. రహస్యములు జగత్తులో ఎన్నియో ఉన్నవి.
1: There are so many mysteries in this nature.
0: ఇటువంటి రహస్యములు నేటికి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.
1: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
0: ఇటు రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవులు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
1: Man is in search of God to know the secrets of nature.
0: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
1: It's not possible to search for God.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
1: God is not an object nor individual to visualize and see him in front of you.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందగా చేయించి జీవితము నీవి దద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
1: ఓ మ్యాన్, వాట్ కంఫర్ట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, వాట్ జాయ్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్. రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, యూ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ యువర్ లివింగ్, ఫర్గెటింగ్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవశక్తి చేత సర్వములకును జగత్తులో సంచరిస్తున్నావు గాని మానవుని యొక్క సశక్తి చేత ఏది కూడా వారు ప్రయత్నపూర్వకంగా సాధించలేదు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ఆర్డైన్డ్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ అండ్ ద డివైన్ కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్.
0: ఇదే విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ మైటీ పవర్స్.
0: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవద్శక్తితో వచ్చేటువంటివి కాదు.
1: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ ఎక్వైర్డ్, దట్ దే ఆర్ అబ్టైన్డ్, నాట్ సో.
0: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దీస్ ఆర్ న్యాచురల్. ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ లేటెంట్ పవర్స్ ఈజ్ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఒక కర్రను తీసి దేనినైనా కొట్టినప్పుడు చాలా బాధపడుతుంటాయి.
1: వెన్ యూ hit anyone with the stick, naturally it causes pain.
0: Andulo edo ee agni shakti okati undadi.
1: Well, there is some power here.
0: Rayan tis denena kottinappudu deentlo edo oka parva shakti untundadi.
1: If you pelt a stone and hit anybody, naturally
0: oka raati kottinappudu dani nunchi agni prarambham avutundadi.
1: When you just strike two stones against each other,
0: kaani aa agni raati nunchi manaku kanipistundada?
1: Do you see the fire externally?
0: Ledu.
1: No.
0: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి భస్మం చేస్తుండదు.
1: ద ఫైర్ ఇస్ హిడెన్, ఇట్ కమ్స్ అవుట్ ఎట్ ఎ ప్రాపర్ టైమ్ అండ్ బర్న్స్ ఆల్.
0: ఈ శక్తులన్నీ కూడాను ఆ సహస్రమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ది స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
0: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
1: They found his fire, the lamp, at the residence of Nanda.
0: మిగిలిన బీదవాళ్ళందరూ కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
1: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
0: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
1: There in the same village, a daughter-in-law newly.
0: అక్కడారు ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
1: షీ టు వాస్ కమాండెడ్ టు గో టు నందాస్ రెసిడెన్స్ అండ్ ల్యాంప్.
0: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకొని చాలా ఆనందంగా చూస్తుండాలి.
1: యాజ్ షీ వాస్ లైటింగ్ ద ల్యాంప్ షీ వాస్ వాచింగ్ ది డివైన్ ఫేస్ and has lost herself in ecstasy.
0: నిప్పు కారేటువంటిది కానీ చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
1: It is the fire that burns, it will never give you any kind of comfort and coolness.
0: ఇంకా మరి దీపములు అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
1: While this newly married daughter-in-law started lamping her own,
0: ఎందుకు తాను దూరం రావటం లేదు?
1: How is that you are, why is that you are distancing yourself from the fire? They have put the question.
0: Akkada vaadu paatalu paadukuntu kurchunnaru.
1: Then they were singing.
0: Sugunaku kanipinchenanta sugunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta deepana kanipinchenanta ani paatalu paadutunnaru.
1: They were all singing in chorus. Suguna could see there, Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
0: ee paatalu vini lopam nunchi Yashoda parigetti vachindi.
1: And Yashoda came there, appeared there in front of them.
0: Ala kuda chuchindi.
1: She too noticed
0: ee Suguna yokka cheyi kaalipothunnatunte chuchindi.
1: And she could notice the finger of Suguna being burned.
0: Madhyalo unnatunte road lo unnatunte vallanta paatalu paadutuntu ఎగురుతూ ఉన్నారు.
1: అండ్ షీ ఆల్సో నోటీస్డ్ ఆల్ ద రెస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ సింగింగ్ ద గ్లోరీ.
0: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనేది.
1: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్, వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్, దట్స్ వాట్ షీ సెడ్.
0: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానుకున్నావా?
1: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ bad name to Nanda's family that anybody would burn down?
0: Vaala atta modale kopam ga undetundi. Ee oka Yashoda intiki vachi chuse tappudiki chaala baadha padipoyindi.
1: Mother-in-law, when she came and noticed what all that happened, she felt very sad.
0: Inka ee naati kudanu Yashoda intiki agni pettukodaniki pokoddu.
1: We should never send her any time in future to light our lamp.
0: Ee vidhanga కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: మిస్టీరియస్ థింగ్స్, వండర్ఫుల్ థింగ్స్ హ్యాపెన్డ్ ఇన్ దోస్ డేస్.
0: కనుక యశోద ఇంటి దగ్గర అనేక రకమైన విచిత్ర విచిత్రములంతా కూడాను కలిగిస్తూ వచ్చింది.
1: ది ఇన్ఎక్స్ప్లికబుల్ మిస్టీరియస్ థింగ్స్ హ్యాపెండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఈ విధంగా చేస్తూ రాగా ఒకనాడు కృష్ణుడు వచ్చాడు.
1: One day Krishna came there.
0: Madhuraku vellinatvanti Krishnudu aa naati varaku raaledu.
1: Having left this place once, he has not come back.
0: Eppudu vastadu Krishnudu, eppudu vastadu ani choodalani aneka mandi gopikalu kannulu kaalu gaachukoni koorchunnaru.
1: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
0: Ilanti paristhiti lopala aa naadu Krishnudu vachadu.
1: Under these circumstances, in response to the yearning, Krishna
0: Yashodaku kanipinchaledu, నందునికి కనిపించలేదు.
1: బట్ నోబడీ కుడ్ సీ హిమ్
0: అని అందరూ యశోద ఇంట్లో చేరారు.
1: ఆల్ హెడ్ అసెంబ్ల్డ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: కృష్ణుడు వచ్చాడట, మీరు దాచిపెట్టుకున్నారు, ఎక్కడ చూపండి చూపండి అని అందరూ గోల చేస్తూ వచ్చారు.
1: People went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere. Let us see him. That's what they said.
0: ఎవరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
1: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
0: కానీ నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
1: Things happen according to their deservedness. This is your prapti.
0: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
1: And Yashoda punished Krishna.
0: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: Krishna, you don't eat that which is served to you, that which is available at home. On the other hand, you will be visiting all his relatives in the
0: neighborhood.
1: Don't you realize that what is served at home?
0: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
1: Do you really like that by stealing which is available elsewhere?
0: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
1: And he was tied up to a mortar there.
0: నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది సార్వభౌమమే.
1: This is the experience of everybody in the world.
0: తన ఇంటిని తనకి ఎప్పుడు కూడా నువ్వు రుచిపెట్టు.
1: నో వన్ యాక్సెప్ట్స్ రిలీషియస్ దాట్ విచ్ ఇస్ ఎట్ హోమ్.
0: ఇంటిలో వంటలు వండితే ఆ వంటలు ఏమీ కూడా నువ్వు తనకు రుచిగా ఉండవు.
1: ఆల్ ద ప్రిపరేషన్స్ సో నైస్లీ మేడ్ ఎట్ హోమ్
0: పరయింటి వంటలు మాత్రము చాలా పక్వంగా మంచి రుచిగా కనిపిస్తుంటాయి.
1: బట్ దోస్ విచ్ ఆర్ సర్వ్డ్ అవుట్ సైడ్ వీ రిలీష్ దెమ్ వెరీ మచ్.
0: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
1: దిస్ ఇస్ ద వే ఆఫ్ ద వరల్డ్.
0: కృష్ణుడు పరయింటివి పక్వంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
1: దిస్ ఇస్ నాట్ ద లెసన్ ఆఫ్ కృష్ణ.
0: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
1: బట్టర్ సింబలైజెస్ ప్యూర్ హార్ట్.
0: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
1: కృష్ణ రిసీవ్స్ యాక్సెప్ట్స్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్.
0: అది మృదుమధురంగా ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
0: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
1: The hearts of devotees are soft, tender and sweet.
0: కనుకనే వారి యొక్క హృదయములను మాత్రమే తాను అపహరిస్తుంటుంటాడు.
1: Therefore Krishna is after such sweet hearts.
0: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
1: But however this robber is stealing brought him bad name.
0: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
1: All call Krishna a thief.
0: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదములు నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు.
1: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్, బట్ కృష్ణా వెన్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ ఎ నైస్ హిమ్, పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
0: చిత్త చోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
1: వెన్ వన్స్ వీ సే చిత్త చోరా, ద వన్ హూ స్టీల్స్ ద హార్ట్, పీపుల్
0: ఊరికే చోరుడా అంటే మాత్రం కోప్పడతారు.
1: But if we call you simply a thief, you'll be irritated.
0: Avin kaakunda gaanamto chernappudu adi ento madhuryanga untuntadi.
1: When it's mixed with a melody, it is joyful.
0: Kanuka prati okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryamgane untuntadi.
1: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
0: Lekapothe andaru enduku chitta chora ani pilustaru?
1: Why people call him chitta chora?
0: చిత్త చోర యశోద కే నవలీత చోర కో చిత్త చోర.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాడు.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అటు రాగతాళం లేకుండా ఏ చోర చిత్తచోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: వీరందరూ కూడాను ఇట్టి రాగతాళములతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగం నందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: Vedalanta kuda enniyo varnistu vacharu.
1: They went on repeating, reciting Vedas.
0: Kani ee vedam chetakunanu evaru bhagavantuni pondaleru.
1: People could not attain God by reciting Vedas.
0: Rigveda, Yajurveda, Samaveda, Adharva Veda kuda entano paadutu vacharu.
1: All four Vedas were repeatedly recited.
0: Samavedanu endro brahmanulu chaala varnistu vacharu.
1: Many priests followed, adopted Samaveda.
0: కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: But when once it's expressed in the form of music, they could experience.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: God loves music. He's after music.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: You need not be experts in music. You can sing in your own way.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజెక్ ఫార్మ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: And it is not so nice if it is put in form of words verbally.
0: కానీ అదే ఒక రాగం వేసి రమా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: But on the other hand if it is put in musical style, it is so melodious.
0: ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: There lies the sweetness in music.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యుల్ సీ గాడ్.
0: ఏ బజార్లో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ కెనాట్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ they are disappointed, they are frustrated.
0: కాని ఆ విధంగా డిసప్పాయింట్ కే మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలైన నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలైన నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have any appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడా ఎవరు కూడా పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడా మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: యూ థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
0: మనోలోరుడైపోతుంటాడు,
1: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హార్ట్.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఈ అవతారం అందుకూడను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేరు భగవంతునితో ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైన.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyudu anetundi danti idi sarinaatu arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamai anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడా ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: Kani atti ragame meeku teliyakunda poyinappudu adi oka roganga tayar avutundi.
1: If you don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru enniyo bhajanalu chestunnaru.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతుండాలి.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోవాలంటే ఏదో మనకు తెలిసినటువంటి ఒక రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధమైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi marokati ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gadi dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutuntunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, హూసోవర్ మే బి, విల్ సర్టన్లీ బి క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్నపిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతుంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: But they don't know music at all.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: But people sing in their own style.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: The newborn babe has no idea of the tunes.
0: ఆ చిన్న రాగాన్ని మాత్రం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: But the child responds to the music and goes to sleep.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: You may not know the science and the technique of music, but you can sing His glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: సుగుణ, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేరు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have the wonderful beat, the rhythm.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంత ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం ఉంటుకుని హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: He is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne potunnaru.
1: This rhyme anta adds to the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయం ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: Therefore, every rendering should take you to that state of ecstasy, blissful state.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంతో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: It should be the nectarine feeling, the divine feeling. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishna yokka charyalu chaala pavitramaina kutivanta unnai.
1: There's so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee krishna yokka leelale meeku anubhavam kal teppistanu.
1: This evening you'll certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from His devotees.

0: On 1st January 2000, when people were full of excitement and anxiety about the new millennium, Bhagawan delivered a timeless message. Every second is new, he said, and assured that when thoughts of man are pure and prayerful, there is no need to worry. Peace and prosperity are bound to dawn.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత ఇంతకన్నను వెరతి ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులార సాధు సద్గుణగణ్యులౌ

0: people pray for good time. They desire to occupy high positions. They expect good life. But they do not pray for good mind, wisdom and conduct. What else is to be communicated to this noble assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava jeevitam arudainadi.
0: Human life is rare.
1: Kalamu viluvainadi.
0: Time is valuable.
1: Hrudayam mruduvainadi.
0: Human heart is valuable.
1: Manasu maduramainadi.
0: Mind is nectarine.
1: Itti manavatvanni. Manavata viluvanu. ఇటువంటి మానవత స్వరూపంను మానవుడు గుర్తించలేకపోవటం ఒక దురదృష్టమే.
0: ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్ నేచర్ ద హ్యూమన్ క్వాలిటీ అండ్ ద హ్యూమన్ వాల్యూ.
1: మానవుడనగా కేవలం శరీరధారి మాత్రమే కాదు.
0: ఎ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద బాడీ ఇన్ ఫార్మ్ అలోన్.
1: ఇతను విశ్వ విరాట స్వరూపుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ కాస్మిక్ ఫార్మ్.
1: విశ్వమునందు ఏ శక్తులు గలవు సా సమస్త శక్తులు కూడా మానవుని యందు ఇమిడి ఉన్నవి.
0: ఆల్ ద పవర్ దట్ యు ఫైండ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ లైస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఇన్ని శక్తులు ఇమిడ్చుకున్నప్పటికీ మానవుడు తన యొక్క శక్తితత్వాన్ని తాను కించిత్ కూడాను గుర్తించలేకపోతున్నాడు.
0: With all the faculties and powers that are gifted to him, man is not able to realize even a fraction.
1: మానవుడు శాంతి సుఖములను అందుకోలేకపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ రిసీవ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: అరుదైన జీవితము, విశాలమైన కాలము, మృదువైన హృదయము, మధురమైన మనసు కలిగినప్పటికీ తాను శాంతిని ఎందుకు పొందలేకపోతున్నాడు?
0: హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్? Though having been given this human life, which is rare, valuable time, nectarine heart, and a beautiful mind,
1: మానవ తన విశాల హృదయమును మరచి సంకృతమైన భావమును చేర్చుకుని స్వార్థము స్వార్థము స్వార్థము అనే పెనుభూతములకు లొంగి ఈ అశాంతిని అసుఖాన్ని అనుభవిస్తున్నాడు.
0: In fact, man is passing through the restlessness and misery because he has lost his broad-mindedness and is completely narrow-minded, full of the selfishness which is the demon that is swallowing him.
1: Prachina manavulu shanti sukhamu nondutu ashantinte emito vaadu gurtinchalekapothu vachadu.
0: In ancient days,
1: sukham anetundi emito vaadu artham chesukolekapothu vachadu.
0: Ancient man spent all the time in peace and happiness. Now we do not know what peace and happiness are.
1: Prachina kalamundi manavudu satya dharmamunu aasrayinchatam chetane ashanti anetundi varlo e maatramo praveshinchaledu.
0: In olden days man was never restless because he has adhered to the twin principles of truth and righteousness.
1: Nirantaramu kodunu sukha shantinto jeevisthu vacharu.
0: He always spent his life in peace and happiness.
1: Manavuni yokka hrudayam marpulaku edi pradhanamu?
0: What is that which contributes the transformation of human heart?
1: Etti mantano atti poga.
0: As is the flame, so is the smoke around.
1: Etti pogano atti megham.
0: As is the smoke, so is the cloud.
1: Etti meghamo atti varsham.
0: As is the cloud, so is the rain.
1: Etti varshamo atti panta.
0: As is the rain, so is the crop.
1: Etti pantano atti vanta.
0: As is the crop, so is the preparation.
1: Etti vantano atti bhamalu manavuni yandu abhirudhi avutu.
0: As is the food, so is the mind.
1: Kanuka ee naadu manavuni yokka tindi teethamunu kudanu sakramamainatundi sthitilo levu.
0: Today in the food and drink are not in the proper way.
1: మానవుని యొక్క సౌందర్యం ఏమిటి అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ నౌ.
1: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పేటువంటిది, నీలింగ సన్నిధిని శృంగార, ఊరింగి ఆగరవ శృంగార, సముద్రకి తెరయే శృంగార, నారికి గుణమే శృంగార అని. మానవులకు నిజమైనటువంటి శృంగారం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ట్రూ డెకరేషన్ టు మ్యాన్?
1: కొలనుకు తామర పుష్పమే శృంగారం.
0: It is the lotus flower that adds beauty to the lake.
1: గ్రామమునకు నిర్మించుకున్న ఇంటే శృంగారం.
0: The entire village, the houses built there add to the beauty.
1: సముద్రమునకు అలలే శృంగారం.
0: Waves are the decoration to the mighty ocean.
1: గగనమునకు చంద్రుడే శృంగారం.
0: Moon is the beauty to the entire infinite sky.
1: మానవునకు గుణమే శృంగారం.
0: For the man, it is the character that is the true decoration.
1: ఇట్టి గుణమనేటువంటి శృంగారంను కోల్పోవటం చేతనే మానవుడు అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక బాధలకు గురి అవుతున్నాడు.
0: As man has lost this beautiful ornament of character, he is completely drowned in misery and sadness.
1: భగవంతుడు మానవుని ఏ కార్య నిమిత్తమై నిర్మించాడో, జన్మింపజేశాడో మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to realize the purpose for which he is born.
1: ప్రతి సృష్టి ఎందు కూడాను కొన్ని రహస్యములు, కొన్ని గగనమునకు చంద్రుడే శృంగారము.
0: Moon is the beauty to the entire infinite sky.
1: మానవునకు గుణమే శృంగారము.
0: For the man, it is the character that is the true decoration.
1: ఇట్టి గుణమనేటువంటి

0: ప్రతి సృష్టి ఎందు కూడాను కొన్ని రహస్యములు, కొన్ని ఆదర్శములు, కొన్ని ప్రమాణములు కూడాను నిర్మించాడు భగవంతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హెస్ లెఫ్ట్ దేర్ సో మెనీ ఐడియల్స్ మిస్టర్ అండ్ వండర్ బిహైండ్ ఇన్ దిస్ క్రియేషన్.
0: కానీ ఈ ఆదర్శాలను వీడు విస్మరిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటెన్ ద ఐడియల్ సెట్ అహెడ్ ఆఫ్ హిమ్.
0: మానవత్వం అనేటువంటిది ఎంత ఘనమైనటువంటిదో తాను చూచుకోలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద వండర్ ద గ్రాండియర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ప్రపంచంలో ఉన్నటువంటి సర్వశక్తుల కంటే మానవుని యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
1: ద హ్యూమన్ పవర్ ఈజ్ మైటియర్ దాన్ ఆల్ ద పవర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: మానవుడే ప్రతి పదార్థమునకును ప్రతి విషయమునకును విలువను అందిస్తున్నాడు.
1: In fact, man attaches value to all the objects and the material in the world.
0: Diamond ki evaru viluvistunnadu?
1: Who values the diamond?
0: Bangaru ki evaru vilu andistunnadu?
1: Who values gold?
0: Bhoomi ki evaru viluvinistunnadu?
1: Who values man?
0: Manishe.
1: It's only man that values.
0: Itti ghanamainatundi viluvainatundi manavatvanni inaadu manavude gurtinchukolekapothunnadu.
1: Being a human being, he is not able to know his own value.
0: మానవుని ఎందున్న మానవత్వాన్నే గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: When the man is not able to know his own value of the human being as a human being,
0: మానవుని ఎందున్నటువంటి మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In the first instance, man should know the greatness value of the human life.
0: కనుక తన మానవత్వాన్ని తాను గుర్తించుకున్న తర్వాతనే దైవత్వమును సులభంగా తాను పొందగలడు.
1: When once he comprehends the value of the human life, he can understand the value of
0: దైవం. దైవం ఏ కైలాసమునందునో, ఏ స్వర్గమునందునో, ఏ యొక్క మునియందునో తాను లేడు.
1: God is not present there in paradise or in heaven.
0: ఈ స్వర్గము, కైలాసము ఇవంతా కూడా కేవలము ఒక క్యాంపింగ్ స్టేషన్స్.
1: The paradise and the heaven, the Kailas and Swarga are camping stations.
0: భగవంతుని నిజమైనటువంటి స్థానము మానవుని హృదయమే.
1: The true dwelling place of God is human heart.
0: భగవంతుని ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for God.
0: దేవుడు అనగ వేరు, దేశమందును లేడు. దేవుడు అనగ తన దేహమందే.
1: God is not present in a foreign land. He is present in one's own life.
0: కాదు, పాపమనగ వేరు, పరదేశము లేదు, తాను చేయు పనుల తల్లి ఉంది.
1: సీన్ ది సిన్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ, ఇట్ ఈస్ అటాచ్డ్ టు వన్స్ ఓన్ యాక్షన్.
0: తన ఎందే ఉండి తాను చేసే కర్మల ఎందు కూడా ఉంటుంది. తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటము మానవుని యొక్క ప్రధానమైన అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో దో ఎవ్రీథింగ్ ఇస్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
0: ఈ అజ్ఞానములకు మూల కారణం ఏమిటనేది కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద రీజన్ బిహైండ్ ఇగ్నోరెన్స్.
0: నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గమునందే మనం ప్రయాణం సాగుతున్నామే కానీ నివృత్తి వైపున ఏమాత్రం కూడాను మనం వెనుకు తిరిగి చూడటం లేదు.
1: త్రూ అవుట్ అవర్ లైఫ్ టైమ్ వి స్పెండ్ థింకింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్, నథింగ్ టు డూ విదిన్.
0: చూస్తున్నది ప్రవృత్తి యొక్క దృష్టియే.
1: We have got outer vision.
0: Vinunadi pravrutti yokka palukule.
1: Our words are also external.
0: Talanchunadi pravrutti yokka talampule.
1: Thoughts are external.
0: Anni pravrutti yokka lakshanamule.
1: All are outward.
0: Ee pravrutti yandu pravrutti bhavamune manamu avibhavistunnayi kani nivrutti tattvam em matram kodanu gurtinchadaniki prayatninchandi.
1: Therefore we'll have outer tendencies, nothing to do the inner.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manamudi yokka viluvanu gurtinchadaniki prayatninchali.
1: We have to make an effort to know the value of a human being.
0: Motta motta manavudu endunnatundi daivathyam kante maroka daivam vere ledu.
1: In fact, other than God in man, there's no other God.
0: Manavude daivamu.
1: Man is God.
0: Daivame manavudu.
1: God is man.
0: Manavunaku daivathyamunaku etti bhedamulu ledu.
1: There's no difference between the man and God.
0: Kaani bhavamuni endu maatrame maarpu kalugutundadi.
1: There lies the difference in the realm of thought.
0: చూచే విశ్వాన్ని విశ్వరూపంతో మనం చూస్తున్నామే కానీ విశ్వేశ్వర స్వరూపంతో చూడటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ వాచ్ ద వరల్డ్ విత్ ద వరల్డ్లీ థాట్, నాట్ విత్ ది డివైన్ ఫీలింగ్.
0: ప్రకృతి దృష్టితోనే మనం చూస్తున్నాము.
1: వీ హావ్ గాట్ ఓన్లీ ది వ్యూ ఆఫ్ ద
0: నాన్. ఆ ప్రకృతి దృష్టిని మరల్చి పరమాత్మ దృష్టిని స్థిరించుకో.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు డైవర్ట్ ద ఔటర్ వ్యూ టువర్డ్స్ ది ఇన్నర్ వ్యూ.
0: మనం ప్రకృతి దృష్టితో చూసినప్పుడు ఇది ఒక గులాబీ పుష్పము.
1: ఫ్రమ్ ద ఔటర్ వ్యూ ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
0: కానీ ఇదే దైవ స్వరూపంతో చూసినప్పుడు ఇది హృదయ పుష్పము.
1: From the divine look, you will consider it as the flower of heart.
0: ఈ రంగులను, ఈ యొక్క వాసనలను ఎవరు అందించారు?
1: Who gave us this vision and smell?
0: కనుకనే దైవత్వంతో కూడినటువంటి జగత్తును మనం జగత్తుగా చూస్తున్నామే కానీ దైవత్వంగా మనం చూడటం లేదు.
1: So we have got only worldly view but not the divine outlook.
0: కనుకనే మనము ఈ ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క కష్ట నష్టములకు గురి అవుతూ దీన్ని అనుభవిస్తూ ఉన్నాము.
1: For that reason we

0: pass through. The world is suffering, trouble and turmoil.
1: పుట్టిన ప్రతి బిడ్డకూడను సత్యాన్ని బోధించి వారి యొక్క సత్య స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది మదాలస.
0: మదాలస టాక్ టు ఎవ్రీ న్యూ బోర్న్ చైల్డ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్.
1: నాయన, నీవు కేవలము శరీరధారి కాదు.
0: మై డియర్ చైల్డ్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ శరీరము భౌతిక శరీరం కాదు.
0: ఇస్ నాట్ మియర్లీ మెటీరియల్.
1: నీవు అజ్ఞానముకు లోబడలేదు.
0: And you don't succumb yourself to ignorance.
1: మాయకు వశం కాలేదు.
0: Don't submit to illusion.
1: నీవు కేవలం ఈ అంత మోహం అనేటువంటి నిద్రలో అనుభవించేటువంటి స్థితిలో.
0: You are just passing through the sleep of attachment.
1: ఈ మోహం అనే నిద్ర నుంచి మేల్కో.
0: Get up, wake up from the slumber of attachment.
1: జాగ్రత్త అనేటువంటి జ్ఞానంలో జ్ఞానం లోపల నీవు ప్రవేశించు.
0: Wake up in that lightning of knowledge, wisdom.
1: ఎప్పుడు మనకు కలలు వస్తున్నాయి?
0: When do we get the sight?
1: చాలా మంది కలను కలడానికి కొన్ని ఆహార దోషములని భావిస్తున్నారు.
0: మెనీ డ్రీమ్ దే థింక్ దట్ ఫుడ్ ఈస్ ద కాజ్.
1: కొన్ని తలంపునే దీనికి మూల కారణమని భావిస్తున్నారు.
0: సమ్ కన్సిడర్ థాట్స్ ఆర్ బిహైండ్ అవర్ డ్రీమ్స్.
1: ఇవి ఏవి కాదు.
0: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
1: సంసార స్వప్న త్యజమోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి స్వప్నం లోపల మోహమనే నిద్ర వల్ల నిజమైనటువంటి యొక్క తన స్వరూపాన్ని మర్చిపోతున్నాడు.
0: ఇన్ ద డ్రీమ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ లైఫ్ మ్యాన్ ఈస్ జస్ట్ పాసెస్ హిస్ టైమ్ ఇన్ అటాచ్మెంట్.
1: నిద్రనే లేకపోతే స్వప్నమే రాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ గో టు స్లీప్, యూ కెనాట్ డ్రీమ్.
1: స్వప్నమునకంత నిద్రనే మూల కారణము.
0: ఫర్ ద డ్రీమ్ ది స్లీప్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: అనగా అజ్ఞానం అనే స్వప్నం అనుభవించడానికి
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద డ్రీమ్
1: అవిద్య అనేటువంటి నిద్రనే మూల కారణము.
0: And this illusion, the sleep is the cause.
1: కనుక ఈ అవిద్య అనేటువంటి స్వప్నంలో నిద్రలో నీవు ఏమాత్రము మర్చిపోవద్దు.
0: Don't get into that sleep of illusion or delusion.
1: ఈ విధంగా బోధించి జన్మించిన ప్రతి కుమారుని కూడాను ఒక గొప్ప యోగిగా మార్చివేసింది తల్లి.
0: So teaching Madalasa made every child born to her into a sage.
1: కనుక మానవుడు జగత్తు లోపల జన్మించి జగత్తు విషయములంతా అనుభవించే నిమిత్తం కాదు.
0: Man is born not to simply live and experience.
1: జగత్తులో ఎంత అనుభవించినప్పటికీ దాని యందు తృప్తి మనకు కలుగుటం లేదు.
0: In spite of all the pleasure, we are not satisfied.
1: అనుభవించుకొనది ఆశలు పెరిగిపోతున్నదే కాని తరిగిపోవడానికి ఏమాత్రం పునుకోవటం లేదు.
0: In spite of all the pleasures and the desires we enjoy, they will never decline, diminish. No.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించాలి.
0: So every man needs to know his nature.
1: ee naadu jagat reetiga pravrutti reetiga prakruti reetiga bhautika reetiga idi 200 samvatsaramlu anukuntunnaru.
0: From the worldly viewpoint, physically speaking, from the nature, the calendar, this day is the beginning of 2000.
1: Idi oka deshiyulaku maatrame kaani andariki kaadu.
0: This is limited to a particular.
1: Idi samasthi yokka kolatalu kaadu.
0: It is not the measure of the cosmos.
1: Samasthi yokka tattvam kaadu.
0: It is not the nature of the universe.
1: Samasthi yokka peru kaadu.
0: That's nothing to do with the cosmos.
1: Samasthi anaga daivame.
0: Cosmos means is God.
1: Deshti anaga oka deshamu oka vyaktiye.
0: Individual is related to time and space.
1: Kabatti vyakti jeevudu samasthi devudu.
0: Individual is the human, while cosmos
1: daiva
0: bhavamlo
1: ee 200 samvatsaramlo manam chakkaga vicharana chesthe.
0: If we investigate from the divine viewpoint,
1: ఇది 200 చాలా అల్పమైనటువంటిది.
0: దిస్ 2000 పీరియడ్ ఈజ్ సో స్మాల్.
1: ఎన్ని కోట్ల సంవత్సరంలో జరిగిపోయినవి.
0: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఇయర్స్ పాస్ బై.
1: కానీ ఈ 200 అని చెప్పుకోవటంలో అర్థం లేనటువంటి విషయం.
0: ఇట్ ఈస్ మీనింగ్లెస్ టు సే ఇట్స్ జస్ట్ 2000.
1: జీసస్ కొలకు వేసినప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు 1000 మాత్రం.
0: Just the days are counted from the day of crucifixion.
1: దానికి పూర్వం ఉన్నటువంటి దానిని వదిలిపెట్టారు.
0: He has forgotten the period ahead.
1: దానికి పూర్వం గ్రీక్ దేశపు రాజుల యొక్క పేర్లే ఈ సంవత్సరములకంతా ఉండేది.
0: All the names of the year are related to the names of the Greek kings.
1: ఒక్కొక్క సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవన్నీ కూడా కేవలము గ్రీక్ దేశపు యొక్క రాజుల యొక్క పేర్లు.
0: The names of all the months are the names of the kings of Greece.
1: కనుక ఇలాంటి మానవుని యొక్క పేరును ఆధారం తీసుకుని
0: వీ గో బై ద నేమ్స్.
1: మానవుని యొక్క పేరును సరైనటువంటి ఒక ప్రమాణంగా తీసుకుని
0: వీ గో బై ద స్టాండర్డ్ ఆఫ్ ది ఓన్లీ
1: మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
0: మానవుడు
1: అనగా ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ దట్
1: వీడు దైవస్వరూపుడే, దైవస్వరూపుడే.
0: హిస్ ఎంబాడీమెంట్ ఆఫ్ ద డివైన్. త్రీ లెటర్స్,
1: మా అజ్ఞానము, దా లేకుండా, వా వర్తించటము. అజ్ఞానం లేకుండా వర్తించేవాడే మానవుడు.
0: మా నవ, మా మీన్స్ ఇగ్నోరెన్స్, వా హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ విదౌట్ ఇగ్నోరెన్స్.
1: వీడు నవీన మానవుడు కాదు.
0: హీఈస్ నాట్ అల్ట్రా మోడర్న్.
1: సనాతన మానవుడు.
0: హీఈస్ ఎటర్నల్.
1: పురాతన మానవుడు.
0: హీఈస్ ఏన్షియంట్.
1: మా నవ,
0: మా నవ.
1: మా అనగా కాదు.
0: మా నో.
1: నవ అనగా కొత్త.
0: నవ న్యూ.
1: కొత్తవాడు కాదు ఈ మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ న్యూ.
1: పాతవాడే.
0: హీఈస్ ఎటర్నల్ ఏన్షియంట్.
1: ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడా వస్తున్నాడు ఈ మానవుడు.
0: మ్యాన్ హాస్ బీన్ దేర్ రైట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
1: కనుక కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, పిచ్చి ఇవన్నీ కూడా ఆకారాన్ని బట్టి మనం మానవత్వంగా భావిస్తున్నాను, కానీ ఈ ఆకారం మానవత్వం కాదు.
0: వి గో బై ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, ది లెగ్స్, ది నోస్, ది హెడ్ సో ఫార్, అండ్ కన్సిడర్ ఇట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక మనం సంవత్సరములకై మనం బ్యాకులాడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ది వరల్డ్.
1: ప్రతి సెకండ్ కూడా నూతన సంవత్సరమే.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎ న్యూ ఇయర్.
1: ఈ నూతన సెకండ్ అనేటువంటి సంవత్సరం చేస్తే నూతన నిమిషములుగా మారుతుంది.
0: ది సెకండ్స్ వుడ్ యాడ్ ఆన్ కాన్స్టిట్యూట్ ది మినిట్.
1: నూతన నిమిషముల మీద కూడా నూతన గంటలుగా వస్తున్నాయి.
0: మినిట్స్ కంపోజ్ ఎన్ అవర్.
1: నూతన గంటలే నూతన దినములుగా వస్తున్నాయి.
0: అండ్ అవర్స్ లీడ్ టు ఎ డే.
1: నూతన దినములే నూతన నెలలుగా వస్తున్నాయి.
0: డేస్ కాన్స్టిట్యూట్ ఎ మంత్.
1: ఈ నూతన నెలలే సంవత్సరములుగా మారుతుంది.
0: అండ్ మంత్స్ కాన్స్టిట్యూట్ ఎన్ ఇయర్.
1: కాబట్టి సంవత్సరం కోసం మనం వెతుకునక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ
1: ఒక్కొక్క సెకండ్ కూడా ఒక్కొక్క నూతనమైనటువంటిది.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎవర్ న్యూ.
1: కనుకనే ఈనాటి మానవుడు ఈ సెకండ్ లోపల ఈ నూతన సంవత్సరంలో ప్రపంచంలో ఏ విధమైనటువంటి శుభములు అశుభములు సంభవిస్తాయో అని అనేక మంది విచారిస్తున్నారు.
0: మ్యాన్ ఈస్ వెరీ మచ్ బాదర్డ్ యాస్ టు వాట్ ఈస్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ ఫర్ అస్, హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీనెస్.
1: మన సుఖ దుఃఖములకు సంవత్సరం మూల కారణం కానే కాదు.
0: ఇయర్ ఈస్ నాట్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ.
1: మన యొక్క చేతలతో చేసినటువంటి కర్మలే దీనికి మంచి చెడ్డలకు మూల కారణము.
0: అవర్ ఓన్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీ.
1: ఏ విత్తనం నాటుదమో ఆ యొక్క మొక్కనే పడుతుంది.
0: యాజ్ ఇస్ ద సీడ్ దట్ యు సో, సో ఇస్ ద ప్లాంట్ దట్ ఇట్
1: స్ప్రౌట్స్. అది చేతు ఇంకెన్నియో చేతు నుంచి ఊహలు పల్లె అలసిపోకు.
0: డోంట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ టైర్డ్ ఇమాజినింగ్ దట్ యుడ్ బి ఏబుల్ టు డూ దట్. ఏ
1: విత్తనం నాటి ఇచ్చోట ఉంటివో ఆ ఫలములే నీకు అందుచుండు.
0: బికాస్ ఆఫ్ ద సీడ్స్ దట్ యు హావ్ సోన్ ఇన్ ద పాస్ట్ లైఫ్ యు రీప్ ద ఫ్రూట్ నౌ.
1: విత్తనం ఒకటైనా వేరైన ఫలములు లభించుటేటు సాధ్యమగును.
0: ఇఫ్ ద సీడ్ ఈస్ ఆఫ్ వన్ కైండ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ద ప్లాంట్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్.
1: కనుక విత్తనం ఒకటి ఫలం ఒకటి కానే కారదు.
0: ద ఫ్రూట్ యాజ్ ఇన్ ద సీడ్ సో ఇస్ ద ఫ్రూట్ దట్ యు రీప్.
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి
0: వాట్ ఎవర్ యు డూ గాడ్ విల్ కౌంట్ వన్ బై వన్.
1: బ్రహ్మ నీకిచ్చి పంపిన బరువమాల.
0: ద క్రియేటర్ సెండ్స్ యూ విత్ దట్ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ గాడ్ సెండ్స్ యూ టు దిస్ ఎర్త్ విత్ దిస్ నెక్లెస్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్.
1: కనుకనే మానవుడు ఒక కంఠమాలతో జన్మిస్తున్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఈస్ బోర్న్ విత్ దిస్ గార్లెండ్ ఆఫ్ యాక్షన్.
1: ఆ కంఠమాల యందు ఏ రత్నాలు ఏ ముత్యాలు లేవు.
0: The chain with which we are born doesn't show any pearls or diamonds.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ ఈస్ ఎ నెక్లెస్ ఆఫ్ ఆల్ ది
1: మంచి చెడ్డలన్నీ కర్మలతో కూడినటువంటి ఈ మాల.
0: దట్ నెక్లెస్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ పాస్ట్.
1: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వీ హావ్ నాట్ బ్రాట్ ఎనీ గోల్డ్ చైన్ విత్ అస్.
1: మంచి ముత్యపు సరులు మచ్చునకును లేవు.
0: వీ డోంట్ ఫైండ్ ఎవరీ ట్రేస్ ఆఫ్ పర్ల్.
1: ఏమి బంగారు దండ మెడకు లేదు.
0: దేర్ ఇస్ నో గోల్డ్ చైన్ రౌండ్ అవర్ నెక్.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: దేర్ నో డైమండ్స్ వాట్సెవర్.
1: పచ్చల పేళ్లను పుతకలేదు.
0: దేర్ ఆర్ నో ప్రెషస్ స్టోన్స్.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: దేర్ ఇస్ ఎ చైన్, దేర్ ఇస్ ఎ చైన్ రౌండ్ యువర్ నెక్.
1: ఏ రత్నములు కాదు, ఏ ముత్యములు కాదు, ఏ నరము కాదు, కానీ మానవుని యొక్క మంచి చెడ్డ కర్మలే తన మాల.
0: వి డోంట్ హ్యావ్ ఎనీ చైన్ ఆఫ్ పర్ల్స్ ఆర్ డైమండ్స్ ఆర్ గోల్డ్, బట్ వి హావ్ గాట్ ద చైన్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం చేసేటువంటి కర్మలన్నీ కూడాను సక్రమమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను చేసినప్పుడు మనకు అన్ని పవిత్రములే లభిస్తుంటాయి.
0: వెన్ ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ గుడ్ అండ్ సేక్రెడ్ విల్ సర్టన్లీ ఫేస్ గుడ్ రిజల్ట్స్.
1: కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనము ఇంతవరకు పోయినప్పుడు మనకు అర్థం కానటువంటి విషయం అవుతుంది.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ వి ఆర్ యెట్ టు అండర్స్టాండ్.
1: మొత్తం పైన ఈ వచ్చిన సంవత్సరము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్థితిని అందిస్తుంది.
0: ఎవ్రీ ఇయర్ దట్ కమ్స్ టు అస్ విల్ సర్టన్లీ గివ్ అస్ గుడ్ థింగ్స్.
1: ఈ 2000 సంవత్సరం అనేటువంటిది ఈనాడు కాదు.
0: ఇయర్ 2000 ఇస్ నాట్ ఆఫ్ దిస్ డే.
1: ఈనాడు 2000 సంవత్సరం ప్రారంభమైనది అంతే.
0: ఇట్స్ ఓన్లీ కమెన్స్మెంట్, బిగినింగ్ ఆఫ్ 2000.
1: 1999 యొక్క సంవత్సరం అంత్యమైంది.
0: It is an ending of the year 1999.
1: 2000 సంవత్సరంలో ప్రారంభమైంది.
0: Beginning of year 2000.
1: ఈ 2000 సంవత్సరంలో అనేటువంటిది రాబోయేటువంటి జనవరికి ఇది 2000 సంవత్సరం అని చెప్పవచ్చు.
0: We can say this is the beginning 2000 year on the basis of January 1st.
1: కనుక ఇది 2000 సంవత్సరం యొక్క ఫలితంగా మనం భావించరాదు.
0: We cannot consider as the result of this year 2000.
1: ఇది 1999 యొక్క సంవత్సరం యొక్క ఫలితంగానే మనం విశ్వసించాలి.
0: The results of the 2000 are based on the actions of the year 1999.
1: కనుక ఇందులో చాలా వరకు దేశమునకు వ్యక్తులకు తమ యొక్క ఫలములకు చాలా ఉత్తమమైనటువంటి కాలంగానే ఉంటుండాలి.
0: This is going to be a very good time for all nations, for all individuals.
1: కేవలము ఈ జనవరి కనుక ఈనాడు ప్రారంభమైంది. ఇవంతా దేనివల్ల సంబంధిస్తున్నాయి?
0: వాట్ ఫార్? హౌ డస్ ఇట్
1: సోలార్? సూర్య ప్రతిబింబం చేత లభించేటువంటి ఈ కాలములు.
0: ద టైమ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ సోలార్ లైట్.
1: కనుక ఈ 200 సంవత్సరం లోపల ఈ సోలార్ పద్ధతులు కొంత మారిపోతున్నాయి.
0: There's going to be certain changes in solar life.
1: ఈ మార్పు కలిగేటువంటి సోలార్ సిస్టమ్ అంతా కూడాను ఈ 3 నెలలు కూడాను కొంచెం కాలం తీసుకుంటుంది.
0: The solar changes take place within span of 3 months.
1: అయితే కేవలం కాలం మాత్రమే ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించకూడదు.
0: We don't need to wait for that time.
1: మానవుని యొక్క ప్రయత్నం కూడాను దీనికి అత్యవసరం.
0: Human effort is essential.
1: మానవుని యొక్క కర్మలు కూడాను చాలా ప్రధానము.
0: Human actions are important.
1: ఈనాడు మానవుని యొక్క చేష్టలు చాలా విపరీతంగా మారిపోతున్నాయి.
0: Human actions are peculiar.
1: మానవుని అందు ఉండవలసినటువంటి మానవతా గుణములు శూన్యమైపోతున్నాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
1: ప్రేమ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: సత్యము అనేటువంటిది వినిపించడం లేదు.
0: వి డోంట్ లిసన్ టు ట్రూత్.
1: ధర్మం అనేటువంటిది చేయటం లేదు.
0: రైచియస్నెస్ ఇస్ నాట్ డన్.
1: శాంతి ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
1: కనుక భగవంతుడే దీనికి సంపూర్ణమైనటువంటి స్వరూపము.
0: God is the embodiment of truth, righteousness and peace.
1: మనము ఒక గోల్డ్స్మిత్ దగ్గర వెళ్లి బంగారు పని చేసే వాడి దగ్గరికి వెళ్లి బంగారు చేతికిచ్చినప్పుడు ఏం చేయాలంటాడు వాడు?
0: When you hand over gold to a goldsmith, what does he say?
1: అయ్యా, ఈ బంగారుతో నాకు ఒక నగ చేయించు.
0: If you ask the goldsmith, I want
1: ఈ బంగారుతో నాకు కొన్ని గాజులు చేయించు.
0: Make some bangles for me.
1: ఈ బంగారుతో నాకు వడ్డాణం చేయించు.
0: I want a waist belt with this gold.
1: ఈ విధంగా పలికి ఆ బంగారము ఈ యొక్క స్వరూపాలుగా తీర్చిదిద్దుతున్నాడు.
0: And you want the gold to be made into jewels of your choice.
1: భగవంతుడు హిరణ్యగర్భుడు.
0: God's name is హిరణ్యగర్భ.
1: తాయి ఒక బంగారు వంటి వాడు.
0: God is gold.
1: ఆ బంగారును భగవంతుడు అనేటువంటి బంగారుని మన హృదయంలో పెట్టుకుంటే
0: then we have that golden god in our heart.
1: బంగారు చేత శాంతి అనేటువంటి నగరం మనం చేయించుకోవచ్చును. సత్యం అనేటువంటి నగరం చేయించుకోవచ్చును. ధర్మం అనేటువంటి నగరం చేయించుకోవచ్చును. ఈ యొక్క పనులన్నీ కూడా ఈ బంగారుతోనే పనులు జరుగుతున్నాయి.
0: విత్ గోల్డెన్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ హ్యావ్ ద జ్యువెల్స్ ఆఫ్ ట్రూత్, ద ఆర్నమెంట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద జ్యువెల్ ఆఫ్ పీస్.
1: బంగారు లేకుండా నగలు కాలేదు.
0: Without gold you cannot make ornaments.
1: దైవం లేకుండా నీ యొక్క శాంతి నీకు లభించదు.
0: Without God you can never be peaceful.
1: నీ సత్యం నీకు ప్రాప్తించదు.
0: You cannot be truthful.
1: నీ ధర్మం నీవు ఆచరించలేవు.
0: You don't perform righteous acts.
1: కనుక ఇవన్నీ కూడా నువ్వు భగవంతుని ద్వారా లభించేటువంటివి.
0: They are all God's gifts only.
1: కనుక నీ భగవంతుడు బంగారు వంటి వాడిగా నీవు తీసుకోవాలి.
0: Take God as your gold.
1: దీన్ని దైవం ఒక దృష్టిని ఉంచుకొని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అని పిలుస్తుంటాను పిల్లలు.
0: Keeping this view only, Swami says, బంగారు బంగారు గోల్డ్ గోల్డ్
1: అనగా అందరి ఎందుకు ఈ హిరణ్య గర్భుడున్నాడు.
0: గోల్డ్ గాడ్ డివైన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కాబట్టి దీని సత్యాన్ని గుర్తించి నా యందు భగవంతుడున్నాడు అనేటువంటి దీన్ని విశ్వసించినప్పుడే నీకు సర్వ విధములకు సుఖములు చేకూరుతాయి.
0: When once you have got the firm faith, this truth is in you, you are bound to be successful.
1: కాని హృదయమందు ఉన్నటువంటి ఒక దైవ స్వరూపాన్ని చింతించటం విస్మరించారు.
0: But we have forgotten to think of God within us.
1: బాహ్యమైన ఫలితముల కోసమే ఆశిస్తున్నాడు.
0: We are expecting for outer rewards and results.
1: ఇది అసాధ్యము అసాధ్యము.
0: It is impossible, impossible.
1: కనుక మొట్టమొదట నీవు దైవత్వాన్ని విశ్వసించు.
0: Have full faith in God.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధములుగా కూడా దైవత్వాన్ని స్మరిస్తూ ప్రచార ప్రబోధం సల్పుతూ అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
0: Since ancient days it is Bharat that has propagated the spiritual path, ensuring peace and security.
1: భారతీయ ప్రాచీన సంస్కృతి చాలా గొప్పది.
0: The ancient culture of Bharat is great and valuable.
1: కానీ ఆ యొక్క సంస్కృతి యొక్క తత్వాన్ని ఎవరు కూడా విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: But nobody things of this
1: ancient culture.
0: Students also do not understand the sanctity of Indian
1: culture.
0: So they do not know the cultural procedure.
1: ప్రాచీన సంస్కృతి మహాఫలవంతమైనటువంటిది.
0: ది ఏన్షియంట్ కల్చర్ ఇస్ హైలీ ఫ్రూట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్.
1: మహా పవిత్రమైనటువంటిది,
0: హైలీ సెక్రెడ్,
1: దివ్యమైనటువంటిది,
0: నవ్యమైనటువంటిది.
1: ఇలాంటి పవిత్రతను అయిన మన సంస్కృతిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటన్ దట్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: మహాభారత యుద్ధం నందు జరిగినటువంటి యొక్క ఫలితములకు చక్కని ఆదర్శం తీసుకోండి.
0: యూ కెన్ టేక్ ఆల్ ది ఐడియల్ దట్ యు లెర్న్ అవుట్ ఆఫ్ మహాభారత్ వార్.
1: అర్జునుడు, ధర్మజుడు, భీముడు, నకులు, సహదేవుడు, ఈ పంచపాండవులు కూడాను భగవంతుని నిరంతరం కూడా స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ ద ఫైవ్ బ్రదర్స్ ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవ ఫాలోడ్ గాడ్,
1: ఫస్ట్ గాడ్,
0: ది కెప్ట్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్,
1: నెక్స్ట్ వరల్డ్,
0: దెన్ దేర్ లైస్ ద వరల్డ్
1: లాస్ట్ ఐ అన్నారు వాళ్ళు.
0: అండ్ దే కెప్ట్ దిస్ ఐ ఇన్ ద లాస్ట్.
1: కానీ కౌరవులు అట్ట కాదు.
0: కౌరవ్స్ ఆర్ నాట్ లైక్
1: ఫస్ట్ ఐ,
0: దే కెప్ట్ ఐ ఇన్ ద ఫస్ట్,
1: నెక్స్ట్ వరల్డ్,
0: నెక్స్ట్ వరల్డ్
1: లాస్ట్ గాడ్ అన్నారు.
0: గాడ్ ఈస్ గివెన్ ద లాస్ట్ ప్లేస్.
1: కనుకునే వారు గాడ్ అంతా కూడా కోల్పోయినారు.
0: సో దే లాస్ట్ గాడ్,
1: అందరూ లాస్ట్ లైఫ్ నే జీవితాన్ని కోల్పోయారు.
0: సో దే లాస్ట్ దేర్ లైఫ్.
1: కనుకునే ఈనాటి మానవులందరూ కూడా మొట్టమొదటి దైవాన్ని ముందు ఉంచుకోవాలి.
0: Therefore everyone of us will have to give first place to God.
1: దైవాన్ని ముందు ఉంచుకుంటే ఏ యొక్క విప్లవము రాదు మనకు.
0: If you keep God in front, you will not have any revolution.
1: కనుకనే ఇటు దైవత్వాన్ని హృదయంలో మనం స్మరించుకుంటూ,
0: we have to think of God, దైవత్వాన్ని
1: చింతించుకుంటూ దేశంలో మన జీవితాన్ని గడపాలి.
0: We have to carry on this life sojourn thinking of God in full faith.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దేశం వేరు, దేహం వేరు కాదు.
0: In fact, desha, country, deha, body are not different. The panchabhutamle deham nandutunnayi. The five elements in the country are present in the body.
1: Ee dehamlo panchabhutamle desham nandutunnayi.
0: The five elements in the body are present in
1: desha. Dehamlo rendu kudunu bimba pratibimbamle.
0: In fact, the body and the motherland are object
1: rendu kudunu avinabhava sambandhamle.
0: They are interrelated.
1: Ee rendu anyonyasramile.
0: They are interdependent.
1: Ilanti satyanni meeru gurtinchalani prayatninchali.
0: Make every effort to know this truth.
1: Ee naati yuvakule భవిష్యత్ యొక్క భారత నాయకులు,
0: యంగ్స్టర్స్ టుడే ఆర్ ఫ్యూచర్ లీడర్స్.
1: కనుకనే భవిష్యత్ బాగుపడాలంటే,
0: ఇఫ్ యూ వాంట్ ద ఫ్యూచర్,
1: ఈనాటి యువకులు దైవత్వం లోపల సంపూర్ణమైన విశ్వాసం ఉంచుకొని,
0: యూత్ షుడ్ డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: తద్వారా తన నిత్యకర్మలను తాను ఆచరిస్తూ రావాలి.
0: అండ్ టేక్ టు డైలీ యాక్టివిటీ.
1: అప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: దెన్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: దేశం నీకంటే ప్రత్యేకమైనది కాదు.
0: And country is not different.
1: దేశంలో నీ ఒక భాగము.
0: You are part in this country.
1: కనుక దేశము నాది అనేటువంటి ఒక భావమును నీవు పూర్తి దృఢం చేసుకోవాలి.
0: Have the strong feeling that this country belongs to me.
1: ఈనాడు నేషనల్ భావం అనేటువంటిది లేకుండా ఉంటుండాలి పిల్లలు యందు.
0: Among students today, there is no patriotic spirit or national feeling.
1: దేశం యొక్క విశ్వాసమే లేదు ఈనాడు.
0: They don't have any faith in their country.
1: దేశం యొక్క అభిమానమే ఈనాడు లేదు.
0: They have no sense of attachment to the
1: దేశము. ఇది నాది మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నాది మాతృభాష.
0: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
0: దిస్ ఇస్ మై రిలీజియన్.
1: ఎదగొట్టి నుడువ నేరని బ్రతికిన పీడుంగొకండు వసదును గలడా.
0: ఇఫ్ యు కెనాట్ ఛాలెంజ్ రైజ్ యువర్ హెడ్ సేయింగ్ దిస్ మదర్ ల్యాండ్ మై మదర్
1: టంగ్. ఆ దేశ అభిమానాన్ని కోల్పోకూడదు.
0: నెవర్ లూజ్ దిస్ పెట్రియాటిక్ స్పిరిట్.
1: ఆ దేశాభిమానము కోల్పోయి,
0: హ్యావింగ్ లాస్ట్ పెట్రియాటిక్,
1: విదేశాల యొక్క అభిమానాన్ని పొంది,
0: అటాచ్డ్ టు ఫారెన్ ల్యాండ్,
1: మానవుడు రెండింటికి భ్రష్టపడినటువంటి వాడైపోయినాడు.
0: మ్యాన్ ఈజ్ లాస్ట్ ఇన్ బిట్వీన్.
1: ఇలాంటి మానవత్వానికి ఏ రీతిగా దివ్యత్వానికి కాగలరు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ సచ్ ఎ మ్యాన్ టు నో ద డివినిటీ?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు సర్వాధారుడు.
0: God is the basis.
1: Sarvashaktimayudu.
0: He is all powerful.
1: Sarvajnudu.
0: He is omniscient.
1: Sarvabhutantaratma.
0: And he is indwelling in all creatures.
1: Sarvatramunadi okkate Bhagavantudu.
0: God is all pervasive.
1: Lenidi yenni cheppanga galaru gaani unnadi yenni cheppanga nevartaramu.
0: You can deny that which is not present. How do you decide that which is existing?
1: Unnadi daivamu ennatikini.
0: God is ever present.
1: లేనిది నేను లోకంబు మానవయ్యా.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఇస్
1: ఈ జగత్ అనేటువంటిది ఏమాత్రం జగత్ కాదు.
0: అండ్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ ద సెన్స్
1: దైవం లేని జగత్తే కాదు ఇది.
0: ఇట్ కెనాట్ గో వరల్డ్ వితౌట్ గాడ్.
1: కనుకనే
0: సో
1: ఇది ప్రత్తి లేకుండా వస్త్రం కాలేదు.
0: వితౌట్ కాటన్ యూ కెనాట్ హ్యావ్ క్లాత్.
1: ఇది వెండి లేకుండా టంబ్లర్ కాలేదు.
0: వితౌట్ సిల్వర్ యూ కెనాట్ టంబ్లర్.
1: దైవం లేకుండా మానవుడు కాలేదు.
0: వితౌట్ గాడ్ యూ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
1: కానే కాదు,
0: ఇది
1: ఒక ఆకారంగా ఉంటున్నావే కానీ ఈ ఆకారాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
0: యు గో బై దిస్ ఫార్మ్.
1: ఆకారం నిజమైనది కాదు.
0: form is not true.
1: ఏ నాటికైనా ఇది మార్పు చెందేటువంటిది.
0: One day or the form changes.
1: ఈ మార్పు చెందేటువంటి దేహాన్ని సత్యంగా నీవు భావించకూడదు.
0: డోంట్ కన్సిడర్ దిస్ చేంజబుల్ ఫార్మ్ ఎస్ ట్రూత్.
1: ఈ దేహి అయినటువంటి ఒక దైవత్వాన్ని సత్యంగా భావించు.
0: అండర్స్టాండ్ ది ఇన్వెలర్ గాడ్, కన్సిడర్ హిమ్ ట్రూ.
1: దేహమునందే దేహి ఉన్నాడు.
0: The indweller is present in the body.
1: చావు పుట్టుకలు లేనట్టి శాశ్వతి ఉండు.
0: God is permanent, eternal.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: He has neither beginning nor end.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot perish. You cannot kill him. He cannot inherit.
1: సాక్షిభూతుడై ఉండు దేవదేవుడు.
0: God is an eternal witness.
1: సర్వత్రకు సాక్షిభూతుడుగా ఉన్నాడు.
0: God is an eternal witness in this universe.
1: ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: Know this truth.
1: ఎలాంటి పనికి పరిస్థితిలో ఏంటో దీన్ని గుర్తించక తప్పదు.
0: You are bound to know this under any circumstances.
1: కనుక కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, 2000 సంవత్సరాలు ప్రారంభమైంది అనుకుంటున్నాం మనము.
0: We think that we passed through many of the years and this advent of
1: 2000 సంవత్సరాలు ఎప్పుడు వచ్చినాయి మనకు?
0: When did you get them?
1: 1999 సంవత్సరాలు గడిచిన తర్వాతే కదా 2000 వచ్చాయి.
0: You got this year 2000 after the passing off of the year
1: 1999.
0: Do you mean say the year by going?
1: Avanni cheriye idi 2000 samvatsaramayindi.
0: We have gone through the past years and reached the present.
1: Kani manam bhavistunnamu.
0: But we think
1: British vardi, English vardi date lu anukuntunnamu.
0: We consider that the new year is with British.
1: Aa vidhamaina bheedam avakasam ivvakurdu.
0: Don't give scope for such thoughts.
1: Aa rendinti yokka ekatvame manavattvamu.
0: Human life is the combination of
1: both. Anni desamane endukundu humanity okati gaane untundadi.
0: Humanity is one in all countries.
1: Manam annikundu okke jaate.
0: We belong to one race.
1: మతమే,
0: వన్ రిలిజన్,
1: అదే హ్యూమానిటీ.
0: And that is
1: అదే మానవ జాతి.
0: దట్ ఈస్ హ్యూమన్ సొసైటీ,
1: మానవ సభ్యత్వము.
0: And that is humanity.
1: కనుక ఈ సత్య సంకల్పాన్ని హృదయంలో ఉంచుకొని
0: డెవలప్ దిస్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: మానవుడు,
0: హ్యూమన్ బీయింగ్,
1: అరుదైనటువంటి వాడు మనం విశ్వసించాలి.
0: Should consider himself as rare.
1: కాలము విలువైనటువంటిగా భావించాలి.
0: Time is highly valuable.
1: హృదయము మృదువైనటువంటిదిగా తలంచాలి.
0: హ్యూమన్ హార్ట్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: మధురమైనటువంటిదిగా ఉండాలి.
0: మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ నెక్టర్.
1: ఈనాటి ఆ మధురమైనటువంటి మనసులందు కూడా విషమైనటువంటి యొక్క మాటలుగా వస్తున్నాయి.
0: ద నెక్టరైన్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజనస్ థాట్స్ టుడే.
1: ఈ మాటలకు కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: విష సంబంధమైనటువంటి విషయాలపైన మనసు పోవటం చేతనే ఇది విషముగా మారిపోయింది.
0: ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్ బికాస్ ఇట్ ఈస్ ఆఫ్టర్ సెన్చువల్ ప్లెజర్ విచ్ ఇస్ ఎ పాయిజన్.
1: కాదు కాదు, ఇది
0: ఇట్ షుడ్ బి సో.
1: మనసు చాలా మధురమైనటువంటిది.
0: మైండ్ ఇస్ నెక్టరైన్.
1: ఇంటి మధురమైనటువంటి మనసును మనం పాయిజన్ గా మార్చుకుంటున్నాం.
0: మైండ్ విచ్ ఇస్ సపోజ్ టు బి సో స్వీట్ హెస్ బికమ్ పాయిజనస్ నౌ.
1: హృదయము మృదువైనటువంటి దాన్ని కఠినంగా మార్చుకుంటున్నాం.
0: హార్ట్ ఇస్ సో సాఫ్ట్ టెండర్ అండ్ డెలికేట్ హెస్ బికమ్ సో హార్డ్.
1: అనంతమైనటువంటి కాలమును అంతమైనటువంటిదిగా మనం విశ్వసిస్తున్నాము.
0: And we consider time infinite.
1: Kalame bhagavastarupudu.
0: Time is God.
1: Dinni puraskarinchukoni kalayanamaha kala kalayanamaha kala pramanamaha kala atitayanamaha kala swarupayanamaha kala nimita anta kalame.
0: Everything is time. God is the master of time. God transcends time.
1: కనుక మన కాలాన్ని మనం విశ్వసించకుండా పోతే మనం ఏ దేన్ని విశ్వసించాలి? కాయాన్ని విశ్వసిస్తావా?
0: We don't have faith in time. Do you have full faith in your body?
1: కాయం అనిత్యమైనటువంటిది.
0: బాడీ ఇస్ టెంపరీ.
1: కాలంతోనే పెరుగుతుండాలి, కాలంతోనే తరిగిపోతుండాలి.
0: ద బాడీ గ్రోస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినంగా భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ టుడే సెక్రెట్ డే.
1: యద్ భావం తద్ భవతి. మన భావాన్ని పురస్కరించుకుని ఈ విధంగా మారుతూ ఉంటాయి.
0: యాజ్ ఇస్ ద థాట్ సో ఇస్ ద ఫీలింగ్.
1: కానీ ఈ 2000 సంవత్సరములు ఏమాత్రము చెడ్డవి కాదు.
0: The 2000 years passed by are not bad anyway.
1: Chala unnatamaina aadarshanni andistundi.
0: This year will take you to noble heights.
1: Divyamaina yoka bhavitattam bhavatattvanni prabodhistundi.
0: This year 2000 will propagate the divinity.
1: కనుక ఇంకా పూర్వపూర్వమంతా కూడా ఐకమత్యాన్ని కూడా చేరుస్తుంది.
0: ఇట్ విల్ ఆల్సో ఫాస్టర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అతి శీఘ్ర కాలం నందే కూడాను అన్ని దేశముల వారు కూడా ఏకమైపోతారు.
0: వెరీ సూన్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్.
1: ఎవరు మనకు ద్వేషమని మేము భావిస్తున్నామో వారే పరమ మిత్రులుగా మారిపోతారు.
0: హూమ్ యూ కన్సిడర్ యాజ్ యువర్ వర్స్ట్ ఆఫ్ ఎనిమీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ ఫ్రెండ్స్.
1: కనుక మనకు ఎవరు కూడా ద్వేషులు లేరు.
0: We don't need to hate
1: anybody. ఎవరు కూడా విరోధులు కారు.
0: None are our enemies.
1: అందరు కూడా అన్నదమ్ములే.
0: All are brothers.
1: Brotherhood of man, fatherhood of God.
0: We should believe in brotherhood of man and fatherhood of God.
1: అట్టి ఏకత్వాన్ని అతి శీఘ్రంలోనే మీరు చూడగలరు.
0: You are going to witness that unity very soon.
1: కానీ మీరందరి హృదయాలు కూడాను పవిత్రమైన భావంతో ప్రార్థన చేయండి.
0: But fill your sacred hearts with sacred thoughts.
1: ఈ ప్రార్థన చేత సాధించలేనటువంటి జగత్తులో ఏదీ లేదు.
0: There is nothing that you cannot achieve without prayer. కఠినమైన
1: హృదయాన్ని కూడాను కరిగిస్తుంది ప్రార్థన.
0: In fact, prayer melts every heart.
1: కనుకనే ఈ ప్రార్థన చేస్తే ఇది అతి శీఘ్రకాలంలోపునే పూర్తి పరిహారం కూడా అవుతుంది.
0: అవర్ సిన్సియర్ ప్రేయర్ విల్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్.
1: సర్వలోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా మీరు చేయాలి.
0: లెట్ us pray wholeheartedly for the safety, security.
1: నేను నా వారు నా కుటుంబము నా బంధువులు నా మిత్రులు మాత్రమే కాదు, అందరూ కూడా క్షేమంగా ఉండాలి. అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి. అన్ని రూపముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
0: We should not be narrow minded confining to the feelings of I and mine. Let everybody happy. Let all countries be happy.
1: సమస్తి స్వరూపము.
0: This all cosmic form.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మీరు ముఖ్యంగా పెంచుకోవాల్సినటువంటి ప్రేమ ఒక్కటి.
0: What you are supposed to grow is love.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అక్కడ ఏమాత్రము ద్వేషానికి అవకాశం లేదు.
0: Where there is love, there cannot be hatred.
1: ఇంతకుపూర్వం ప్రేమ లేకపోతే దాంట్లో నాటుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: If there is no love earlier, at least sow the seeds of love now.
1: కనుకనే ఆనాడు గోపికులు కూడా చెప్పారు.
0: Gopikas in those days said,
1: ప్రేమ

0: వేషముతో ప్రేమసుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
1: In this barren human heart which is bereft of love, sow the seeds of love in this heart with all the temporary motion of love, with all the rain of love, let the rivers of love flow incessantly. In this barren land bereft of love, sow the seeds of love. Water with love. Let there be flow of love.
0: అందరికీ పంచాలి.
1: We have to share with everyone.
0: మీరు అనుభవించాలి.
1: And you too enjoy
0: it. ఈ నూతన సంవత్సరం లోపల నూతనమైనటువంటి ఒక పదార్థం ఏమిటంటే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: What is this gift of this new year? The selfless, true, sacred love.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రేమను లౌకికమైన దాంట్లో ప్రవేశపెట్టి తద్వారా అనేక చిక్కులకు గురి అవుతున్నాడు.
1: But man is making use of this love for the mundane purposes.
0: Karuna is selfless love.
1: It should be selfless
0: love. Lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Karuna is selfish love manakoddu.
1: Don't have selfish,
0: selfish
1: love.
0: Fish, fish, fish. Durgandham.
1: Selfish love is foul, very bad, like fish.
0: Selfless.
1: You should be selfless.
0: అలాంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: డెవలప్ సెల్ఫ్లెస్ లవ్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: వారు ఏమైనా భావించుకొని,
1: లెట్ దెం ఫీల్ యాజ్ దే లవ్.
0: వారు ఏమైనా తలంచుకొని,
1: లెట్ దెం థింక్ యాజ్ దే లవ్.
0: దీనికి వెరవనక్కర్లేదు. నీవు
1: డోంట్ బి బాదర్డ్.
0: నీ ప్రేమను పవిత్రంగా పెట్టుకో.
1: మేక్ యువర్ లవ్ సేక్రెడ్.
0: అప్పుడే జగత్తంతా పవిత్రంగా అవుతుంది.
1: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి సేక్రెడ్.
0: కనుక ఈ 2000 సంవత్సరం అనేటువంటిది ఏ ఫలితాన్ని, ఏ ఆనందాన్ని, ఏ విధమైనటువంటి అందిస్తుందో అని చాలా మంది ఆపోహన పడుతున్నారు.
1: మెనీ ఆర్ కన్సర్న్ దట్ వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్, వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్, రివార్డ్స్ దట్ వి గెట్ హియర్.
0: ఈ బాధలు లేవు.
1: నో సఫరింగ్ అట్ ఆల్.
0: అని వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని ఇంత ప్రపంచం లోపల ఈ సుఖ దుఃఖం లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: హౌఎవర్ దిస్ బీయింగ్ ఏ మండేన్ వరల్డ్, గుడ్ అండ్ బ్యాడ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ జగత్తుకు ఏది కూడా చెడ్డది కాదు.
1: నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధలు లేకపోతే సుఖం అనేటువంటిది ఎక్కడ కలుగుతుంది?
1: విదౌట్ దిస్ ఇంటర్వల్ యూ కెనాట్ ఎంజాయ్.
0: ఉంటాయి పోతుంటాయి అన్ని కూడా పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: దీనికి మనం వెరవనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ.
0: మనం ఎదుర్కోవాలి.
1: Resist and face.
0: ప్రేమతో దాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్.
0: ప్రేమ కింద మార్చుకోవాలి.
1: ట్రాన్స్ఫార్మ్ విత్ లవ్.
0: ప్రేమ స్వరూపుడు కావాలని.
1: బి ది ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అప్పుడు జగత్ అంతా కూడా ఎప్పుడు కూడా శాంతి శాంతి శాంతి.
1: దెన్ ది హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్ అండ్ పీస్ఫుల్.
0: ఎందుకోసం మూడు పర్యాయం చెప్తున్నా శాంతి శాంతి శాంతిని?
1: వై డు యూ సే దిస్ వర్డ్ శాంతి పీస్?
0: శారీరక శాంతి, మానసిక శాంతి, ఆత్మశాంతి.
1: Peace is required at three levels, the physical, psychological and also spiritual.
0: Karuna, you are not one person but three.
1: So Bhagavan says you
0: are not
1: one but
0: three. The one you think you are physical body.
1: The one you think you are is physical body.
0: The one others think you are, that is mental body.
1: The one others think you are is mental.
0: The one you really are, that is Atma.
1: The one you really are is Atma.
0: కనుక మూడింటి ఎందుకు కూడా శాంతి మనకు కావాలి.
1: వీ నీడ్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్.
0: ఈ మూడింటి కాదు, 3000 కాదు, 3 కోట్లకు కాదు, 30 కోట్ల అన్నిటికీ ఒక ప్రేమనే సమాధానం.
1: లవ్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్ ఐదర్ ఫర్ 2000, 3000 ఆర్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: ఒక్క ప్రేమతో సర్వమును కూడా మనము అనుభవించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నేనే సాక్షి.
1: భగవాన్ ఇస్ ది విట్నెస్ అండ్ ప్రూఫ్ ఫర్ దాట్.
0: ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
1: భగవాన్ హ్యాస్ దట్ ఇన్ఫినిట్.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరడానికి ఏ ఇన్విటేషన్ పంపించారు? కాదు కాదు, నా ప్రేమనే, నా మీపై ఉన్నటువంటి, మీకు నా పైన ఉన్నటువంటి ప్రేమనే ఇద్దరి సన్నిహిత సంబంధ బాంధవ్యం చేసింది.
1: థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్. నో ఇన్విటేషన్ ఇస్ సెంట్. వై? బికాజ్ ఆఫ్ భగవాన్స్ లవ్ ఫర్ యూ. అండ్ యువర్
0: ప్రేమ నా పైన ఉంది, నా ప్రేమ మీ పైన ఉంది.
1: యూ లవ్ భగవాన్ అండ్ భగవాన్ లవ్స్ యూ.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ సమావేశమునకు మూల కారణం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దిస్ లవ్ బ్రాట్ యూ హియర్ టు దిస్ అసెంబ్లీ.
0: కనుక ప్రేమ చేత మనం ఏమైనా సాధించవచ్చు అనే సత్యాన్ని గుర్తించి నేటి నుంచి ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
1: విత్ లవ్ వీ కెన్ అచీవ్, అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఏమైనా ద్వేషమో, అసూయో, డంబమో, ఆడంబరమో వస్తే దాన్ని తించివేయండి.
1: kill, cut off that pomp and show aggrandizement, hatred.
0: ఇది నా క్వాలిటీస్ కాదు ఇవన్నీ.
1: These are not my qualities.
0: ఇది animal qualities.
1: They are animal qualities.
0: కాబట్టి నేను మానవుడు.
1: I am a human being.
0: మానవుడికి ఏంటి? ప్రేమనే ప్రధానము.
1: As a man, love is important.
0: సత్యమే ఆధారము.
1: Truth is the basis.
0: ధర్మమే మన యొక్క జీవితము.
1: Righteousness is our life.
0: ఈ మూడింటిని ఏకత్వం చేసుకుంటే శాంతి మన యొక్క హక్కు.
1: When once we unify these three, you will have peace.
0: కనుక మీరు దేశం యొక్క ఐకమత్యాన్ని మీరు ఆశించి
1: stand for the unity of your country.
0: ప్రతి ఒక్కరి ఒక్క క్షేమాన్ని కూడా మనం విశ్వసించి
1: pray for the progress welfare of everybody.
0: మీ స్వార్థాన్ని దూరం నెట్టి
1: give up selfishness.
0: ప్రార్థన చేయండి.
1: Pray.
0: అప్పుడే మనం జన్మించినందుకు ఒక ఆదర్శం అవుతుంది.
1: That will be an ideal life.
0: మానవుడు తిని తిరిగి నిద్రించే కోసం జన్మించలేదు.
1: We are not born for food, raiment and shelter.
0: దేశానికి ఒక ఆదర్శాన్ని కూడా అందించాలి.
1: We have to set an ideal to the world.
0: ఆ ఆదర్శం ఏమిటి మీరు అందించాలి?
1: What is that ideal?
0: సర్వులకు మనకు చేతనైనంత వరకు సహాయం చేయాలి.
1: We have to serve to the extent possible.
0: The best way to love God is to love all, serve all.
1: Bhagavan wants us to keep these two things very precious, highly sacred. And Bhagavan wants us to lead a peaceful life.
0: ప్రేమ ముదిత మనసు కహే.

భోగ భాగ్యములేల చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండే

చదువు ఏల గొప్ప పదవులేల చాలు జాలి గుండె సంతోష శాంతులు

0: చాలు మానవునకు చాలు చాలు.
1: వై ప్రాస్పెరిటీ? వై ఆల్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్? వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్? వై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్? వై ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ కంపాషనేట్ హార్ట్. ది హ్యుమానిటీ, ఇట్ ఇస్ ఎనఫ్ ది హ్యుమానిటీ హ్యాస్ ద పీస్ అండ్ హ్యాపీనెస్. ఇట్ ఇస్ ఎనఫ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ విదిన్.
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఎన్నింటినో జగత్తునకు ప్రచారం చేస్తున్నారు.
1: Scientists have been propagating many of the theories all around the world.
0: ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అనేక విధములైనటువంటి యొక్క దైవత్వము గురించి ప్రచారం సల్పుతున్నారు.
1: Spiritualists have been propagating the principles of the divinity.
0: ఈ ఇరువురు చేయుచున్నటువంటి యొక్క కర్తవ్యములు జగత్తునికి ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
1: The world is not able to understand what these two scientists and spiritualists have been doing.
0: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
1: Finally and ultimately we understand that everything is composed of atoms and molecules.
0: ఈ పరమాణువులు లేకుండినా ప్రపంచమే లేదు.
1: Without an atom the world cannot exist.
0: Who is God? Where is God?
1: Who is God? Where is God?
0: God is atom.
1: God is an atom.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఇది దీనికి సరైన జవాబు.
1: This is the correct answer.
0: పరమాణువులు లేకుండినా విశ్వమే కానరాదు.
1: Without these atoms you cannot see the universe.
0: విశ్వమంతా ఇక్కడను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: The universe is the combination, conglomeration of all the atoms.
0: కనుక వేదాంతులు అణో రణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
1: And hence philosophers called it smallest of the small and mightiest of the mighty.
0: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
1: Because of the combination of these atoms, you find the matter, material existing, objects existing, so also the elements.
0: పరమాణువులు ప్రపంచమంతా ఇక్కడను వ్యాపించి ఉన్నవి.
1: The atoms are spread all over the world.
0: కేవలము పరమాణువులనగా ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఆటమ్స్?
0: ఇది సంపూర్ణమైనటువంటి యొక్క సంగతత్వం యొక్క చర్యలే.
1: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
0: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిదే.
1: The nature of the atom combines, associates with all.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మరొక వస్తువు కనిపించడం లేదు.
1: There is no other object in this world beyond atoms.
0: ఈ కనిపించే మనుషులు,
1: the human beings that you see,
0: ఈ భవనము,
1: the mansion,
0: ఈ light,
1: the light,
0: ఈ సర్వము కూడాను పరమాణువుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: Everything is the combination of atoms.
0: మానవుడంతా కూడాను పరమాణువుల యొక్క చేరికని.
1: మ్యాన్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ మానవునియందు లేనటువంటి ఒక శక్తులు జగత్తులో మరొక చోట కానరాదు.
1: దేర్ ఇస్ నో పవర్ అవుట్ సైడ్ ద మ్యాన్ విచ్ ఇస్ నాట్ ఇన్ హిమ్.
0: కాంతి తరంగములు మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: ద లైట్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ విదిన్ ద మ్యాన్.
0: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడా మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ వేవ్స్ ఇన్ మ్యాన్.
0: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
1: ది హైయెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ మ్యాగ్నెట్.
0: ఈ అయస్కాంతమే మానవీయందు సమస్తము వ్యాపించి ఉన్నది.
1: దిస్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
0: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ ద రీజన్ హీ ఇస్ ఏబుల్ టు డ్రా నియర్ ద ఆటమ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
1: With the result, the food that you partake and the water that you drink, the birds that fly across, they all have atoms.
0: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మమగుచు,
1: the subtlest among the minutest,
0: మేటి వస్తువులందున మేటి యగుచు,
1: the biggest in the big,
0: సర్వంతర సాక్షి అయినట్టి,
1: that stands as an eternal witness.
0: అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
1: Divine is atom, atom is divine.
0: కనుకనే బ్రహ్మానగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: సో గాడ్హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
0: అది కూడా పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్.
0: రాముడు పుట్టాడు,
1: రామ వాస్ బోర్న్,
0: కృష్ణుడు పుట్టాడు,
1: సో ఆల్సో కృష్ణ,
0: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
1: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్,
0: సంభూతులు ఆవిర్భవించారు,
1: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
0: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
1: దే రిప్రజెంట్ ది వెరీ ఫార్మ్, ద నేచర్ స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
0: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
1: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
0: భగవంతునికి రూపమే లేదని కొందరు,
1: సమ్ సే గాడ్ హ్యాస్ నో ఫార్మ్,
0: అనంత స్వరూపుడని మరికొందరు,
1: సమ్ సే ఇస్ ఇన్ఫినిట్,
0: ఇవన్నీ కూడాను చెప్తుంటే,
1: దే డిక్లేర్ సో,
0: ఇవి రెండు కూడాను సరైనటువంటి యొక్క సత్యములు కావు.
1: దే ఆర్ నాట్ true in the strict sense.
0: ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుకనే భగవంతునికి కూడాను ఒక రూపం ఉన్నది.
1: God too has a form.
0: ఏమిటి ఆ రూపము?
1: What is his form?
0: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
1: God assumes the form as per the wishes, worship, adoration, expectation of the devotee.
0: ఈనాడు శబ్దమునకు ఒక స్వరూపం లేదు.
1: Sound has no form.
0: కాని శబ్దము చేసేటువంటి ఒక వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: But an object that makes the sound has a form.
0: ఇక్కడ శబ్దం వచ్చింది.
1: Here you listen to the sound.
0: ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: సౌండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్, బట్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ బ్రాట్ ఫార్వర్డ్ ది సౌండ్ యాజ్ ఎ ఫార్మ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఆనందమునకు స్వరూపం లేదు.
1: బ్లెస్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
1: ది ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ద బ్లెస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: పరిమళము స్వరూపం లేదు.
1: Smell has no form.
0: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
1: The flower that spreads fragrance has a form.
0: ప్రేమకు స్వరూపం లేదు.
1: Love has no form.
0: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
1: The mother who shares love has a form.
0: అదే విధంగానే
1: likewise
0: దైవమునకు స్వరూపం లేదు.
1: God has no form.
0: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
1: But the atom that constitutes has a form.
0: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
1: ద ఫిజికల్ ఫార్మ్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: భగవంతునికి ఏ రూపము లేదని కూడాను మరికొందరు వాదిస్తుంటారు.
1: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్, ఎక్స్పాన్సివ్, బియాండ్ ఆల్ మెజర్.
0: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటం పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
1: వాటర్ దట్ టమ్లర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ ఈ జనమును ధరించినటువంటి ఒక టమ్లర్ కు స్వరూపం ఉన్నది.
1: బట్ ద కంటైనర్ హియర్ టమ్లర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఈ టమ్లర్ యొక్క ఆకారం పురస్కరించుకుని జలము మనకు కనిపిస్తూ ఉండాలి.
1: ద The water appears so basing on the tumbler it is in.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
1: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హ్యావ్ నో ఫామ్.
0: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
1: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హస్ ఎ ఫామ్.
0: ఇదే విధంగానే అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
1: A primordial fundamental principle of the universe is
0: అన్నింటికీ మూలాధారము పరమాణువే.
1: ఇట్ ఈస్ ది ఆటమ్ విచ్ ఇస్ ది బేసిస్.
0: ఈ పరమాణువును విస్మరిస్తే ఏ ఒక్క పదార్థము మనకు కనిపించదు.
1: ఇఫ్ యు ఫర్గెట్ దిస్ యూ డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
0: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
1: ఇన్ఫాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫామ్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక పరమాత్ముడు ఎవరనగానే పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
1: దేర్ఫోర్ ది వెరీ ఆటమ్ ఈస్ డివైన్. God has taken that form.
0: Sarva anu swarupame paramaatma swarupamu.
1: And in fact the form of every atom is basically divine.
0: ఇలాంటి సత్యసత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ది ఎటర్నల్ ట్రూత్స్ విల్ హ్యావ్ గాట్ టు బి అండర్స్టూడ్ బై ఎవ్రీ వన్.
0: సర్వత్రా పరమాణువులే ఉన్నదని సైంటిస్టు 1000 సంవత్సరాలంతా కూడా అనేక రకమైనటువంటి పాటుపడ్డారు.
1: Scientists have been struggling hard for 1000 years to explain that atoms are everywhere.
0: కాని వారు ఈనాటికి కూడా ఏమాత్రము సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: But they are not able to know the truth till this day.
0: కడపటికి ప్రపంచమంతా కూడా పరమాణువుల యొక్క స్వరూపమే అనే సత్యాన్ని విస్మరించారు.
1: And they have forgotten the fact that everything is composed of atoms.
0: ఎన్నో వేల సంవత్సరములకు పూర్వము తరములకు సంవత్సరము పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
1: ఇయర్స్ అండ్ ఇయర్స్ అగో, జనరేషన్స్ జనరేషన్స్ అగో, ప్రహ్లాద హ్యాస్ నోన్ దిస్ ఫ్యాక్ట్.
0: ఇందుకలడు అందులేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్.
0: చక్రి సర్వోపగతుండు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించు.
1: వేర్ ఎవర్ యూ సెర్చ్ యుల్ ఫైండ్ హిమ్ దేర్.
0: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ అండర్స్టూడ్ బై మోడర్న్ సైంటిస్ట్.
0: కనుక సైన్స్ కు అందనటువంటిదే ఇది భగవంతు యొక్క తత్వము.
1: స్పిరిచువాలిటీ ట్రాన్సెండ్స్ సైన్స్.
0: దీనికి అతీతమైన శక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కొంతా కూడా అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటినీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
1: ది వొకాబులరీ మే బి వేరీడ్ బట్ ది బేసిస్ ఇస్ వన్.
0: ఇది అనంతమైనటువంటిది, అందరి యందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ అన్ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ఒక ఇనుమును ఒకటి అన్నారు.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కొంత కూడా అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.

0: What is a magnet?
1: Oka inumunu, oka kattini, oka mulikini, dani aakarshin chetvanti shakti kaligina paramanuvu anaga magnet annaru.
0: His reply is, magnet is the one that draws near
1: a magnet.
0: That's how he explains magnetic principle.
1: Kani businessman poi manmu ee oka ayaskantam ante emiti ante.
0: But if you ask a businessman, what is a magnet?
1: ధనమే అయస్కాంతం అంటాడు.
0: హీ విల్ సే మనీ ఇస్ ద మ్యాగ్నెట్.
1: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే పతికి సతి, సతికి పతియే అయస్కాంతం అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ద హస్బెండ్ వాట్ ఇస్ ద మ్యాగ్నెట్ యూ సే వైఫ్ ఇస్ ద మ్యాగ్నెట్. ద వైఫ్ సేస్ హస్బెండ్ ఇస్ ద మ్యాగ్నెట్.
1: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
0: What is the basis for this flower?
1: దీనికి అయస్కాంతం ఏమిటి?
0: What is this magnet here?
1: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
0: And it is the bee that is the magnet.
1: తుమ్మెదని దీన్ని ఆకర్షిస్తుంటుండాలి.
0: And the bees are drawn near.
1: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
0: Now we will understand that each one has got its own attractive power, magnetic principle.
1: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
0: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రవర్షియల్ ఇష్యూస్.
1: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
0: మ్యాగ్నెట్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
1: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
0: మ్యాగ్నెట్ హ్యాస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
1: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
0: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ కింగ్స్ హ్యాడ్ క్రౌన్ బేరింగ్ ఎ మ్యాగ్నెట్.
1: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు.
0: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడీ.
1: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలయందు.
0: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ.
1: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు.
0: That's how they would be able to attract everybody.
1: Kani,
0: but
1: భగవంతుడు కూడా ఒక అయస్కాంత స్వరూపుడే.
0: But God is also a magnetic form.
1: ఎట్టిది?
0: What magnet?
1: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్.
0: It is a super speciality power.
1: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు.
0: This is a super magnet.
1: దీనిని దీనికి సరైనటువంటి పేరు కాదు. ఇది
0: ఇట్స్ నాట్ అప్రోప్రియట్ ఎనీవే.
1: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది అది.
0: సోక్రటిస్ పవర్.
1: ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటుంది.
0: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ.
1: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉంటుంది.
0: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దట్ లేటెంట్ పవర్ దట్ వుడ్ డ్రా నియర్ అట్రాక్ట్ ఆల్ అరౌండ్.
1: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వం మనకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
0: దట్ అట్రాక్టివ్ పవర్ గాడ్ ఓన్లీ హ్యాస్.
1: సీత బాలిక.
0: సీత వాజ్ సో యంగ్.
1: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
0: బట్ ఎట్ రెసిడెన్స్ ఫాదర్ జనక కెప్ట్ ఎ వెరీ హెవీ.
1: పిల్లలతో ఆడుకుంటూ
0: శివధనుస్
1: ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్ కిందికి పోయింది.
0: వైల్ ప్లేయింగ్ ఇట్ సో హ్యాపెండ్ ద బాల్ జస్ట్ రోల్డ్ జస్ట్ బిలో దిస్ బాల్.
1: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తివ్వాలని చూచారు.
0: The other playmates wanted to bring out that ball.
1: కాని సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది.
0: సీత could simply lift up with her left hand and keep it aside.
1: ఈ విషయము జనకునకు తెలిసింది.
0: జనక could come to know this.
1: చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: He was mystified.
1: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా.
0: It's not possible for ordinary one.
1: సీత బాలికనే.
0: సీత వాజ్ సో యంగ్.
1: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది?
0: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
1: అని ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్.
1: ఎవరికి చెప్పలేదు.
0: బట్ హి డిడ్న్ట్ టెల్ ఎనీబడీ.
1: దీనిని దృష్టి యందు ఉంచుకొనియే
0: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
1: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేశాడు.
0: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ హూసోఎవర్ దట్ బ్రేక్స్ దిస్ శివధనుస్ would be offered in marriage to Sita.
1: ee shivadhanasu paine pratignicheyadaniki kaaranam emiti?
0: What is the reason for such a promise?
1: ee shivadhanasu

0: సీత సులభంగా ఎత్తింది.
1: సీత కుడ్ లిఫ్ట్ దిస్ శివధనస్ ఈజీలీ.
0: దీన్ని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తెరిగినటువంటి మ్యాచ్.
1: ద మ్యాన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ వుడ్ బి ఎ ప్రాపర్ మ్యాచ్ టు హర్.
0: దీన్ని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడు అయిపోతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీవన్ హూ కెనాట్ లిఫ్ట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు మ్యారీ హర్.
0: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు.
1: అండ్ హెన్స్ ద వన్ విత్ ఇన్ఫినిట్ పవర్ ఈజ్ ద రైట్ మ్యాచ్ టు.
0: అమానుష్యమైనటువంటి శక్తి అది ఎందు కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద సూపర్ పవర్ దట్స్ ప్రెసెంట్ ఇన్ రామ.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వాగ్దానం చేసి ఈమె స్వయంవరమునకు ప్రపంచమంతా చాటినాడు.
1: Having made a promise like that, the same news was spread all over the world.
0: అందరూ వచ్చారు.
1: ఆల్ కింగ్స్ కేమ్.
0: దాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశారు.
1: They made attempt to lift this bar.
0: విఫలుడైపోయారు.
1: And they failed utterly.
0: కానీ విశ్వామిత్రుడు తీసుకుని పోయినటువంటి రామలక్ష్మణుని ఇద్దరు కూడాను అందులో ప్రతి ఒక్కదీని కూడాను ఆకర్షణీయంగా ఉంటున్నారు.
1: And Rama and Lakshmana who followed Vishwamitra, they were so attractive.
0: వచ్చిన జనమందరూ కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
1: Everybody in the assembly started staring at Ramalakshmana.
0: ఏమాత్రమూ దృష్టి పెట్టలేదు.
1: No one was looking at this Sivadhanas.
0: అనగా ఏమిటి? వీరియందు ఆ తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే ఆర్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్.
0: విశ్వామిత్రుడు రాముల వైపును చూచాడు.
1: విశ్వామిత్ర లుక్డ్ ఎట్ రామ.
0: చూచేటప్పటికీ దృష్టితో సర్వమును గుర్తించేటువంటి శక్తి రాముల యందు ఉండేటువంటి.
1: రామ హాస్ గాట్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్ బై మియర్ లుక్స్.
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: హీ జస్ట్ వాక్ ద డిస్టెన్స్ సాఫ్ట్లీ టువర్డ్స్
0: శివధనస్సు. అందరూ నవ్వుతూ పోయారు.
1: ఆల్ స్టార్టెడ్ లాఫింగ్.
0: ఈ యొక్క రావణుడు చూస్తావా, మహాబలవంతుడు.
1: రావణ వాస్ మైటీ పవర్ఫుల్.
0: ఇంతటి కంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ మ్యాన్.
0: రావణ చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: వెన్ రావణ ఫెయిల్డ్ హౌ ఇస్ దట్ రామ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్
0: అని నవ్వుతూ ఉండినారు.
1: దే వర్ స్మైలింగ్.
0: దగ్గరికి పోయినటువంటి వాడు
1: రామావణ్య
0: అమ్మును పక్కన పెట్టి
1: కెప్ట్ ది అరౌన్ వన్ సైడ్.
0: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హిమ్సెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హి సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ఇస్ ది రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ.
0: ఇంత లోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి తాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది
0: నాట్. ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీత కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి? ఆ సీత యందు ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీత అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: పూర్ణమిదం. అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామా ఇట్ ఈస్ ఫుల్ సో ఆల్సో ఫుల్ ఇన్ సీత.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించటం చేత
1: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామా రిప్రజెంట్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడి సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిదే పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: దేర్ఫోర్ మ్యాగ్నెట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: దిస్ పవర్ ఈజ్ నాట్ నోన్ టు ఎవ్రీవన్.
0: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఇస్ దట్ పవర్ ఆఫ్ ద లైట్ ఈజ్
0: లేజర్ పవర్ ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ లేజర్ పవర్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ కాంతి పవర్ లో కానీ ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ శివసీన్స్ లో కానీ అన్నింటి ఎందుకు ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్ ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ ఆల్ లేజర్ పవర్ దేర్ ఇస్ వన్ అండర్లయింగ్ కామన్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకు ధరించినటువంటిది.
1: దిస్ మైటీ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కానీ మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద పవర్ లేటెంట్.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: హీ గోస్ బై ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఫీల్స్ పంపస్ అబౌట్ ఇట్.
0: భోగ భాగ్యము లేల
1: why this property is
0: chaduvulela
1: why
0: koppa padavulela
1: why exalted positions
0: chaalu jari gunamu
1: is enough if your compassion
0: shanti santoshamu
1: the peace and happiness
0: ee gunamu nundinatvanti vaadu inka chaalu chaalu
1: enough if you have these qualities no more required
0: chaalu manavataku chaalu chaalu
1: for the humanity it is enough, that's enough.
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగభాగ్యములు కాదు గొప్పవి.
1: నథింగ్ గ్రేట్ విత్ రిగార్డ్ టు ద ప్రాపర్టీస్ అండ్ కన్వీనియన్సెస్.
0: సంతోష శాంతులేతనికి గొప్ప బలములు.
1: ది హ్యాపీనెస్ అండ్ పీస్ ఇస్ ద ట్రూ స్ట్రెంగ్.
0: ఈ సంతోష శాంతులంతా కూడా ఒక మ్యాగ్నెట్ నుంచి వచ్చేటువంటివి.
1: ది హ్యాపీనెస్ అండ్ పీస్ ఆర్ ఒరిజినేటెడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్.
0: ఈ అయస్కాంతమైనటువంటిది
1: దిస్ మ్యాగ్నెట్
0: అంత గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ సో పవర్ఫుల్.
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఇందులో ఉష్ణప శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హీట్ పవర్.
0: పవర్ శక్తి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎ స్మాల్ జనరేటర్.
0: ప్రతి మానవుని యొక్క హృదయము
1: హ్యూమన్ హార్ట్
0: ఒక విధమైన యొక్క టీవీనే.
1: ఇస్ ఎ టీవీ సెట్.
0: మానవుని యొక్క మనస్సు
1: హ్యూమన్ మైండ్
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిదే.
1: ఇస్ లైక్ ఎ కెమెరా.
0: అన్ని మానవుడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: కనుక మ్యాన్ అంత గొప్ప బలవంతుడు.
1: మ్యాన్ ఇస్ సో పవర్ఫుల్.
0: గొప్ప శక్తివంతం కలిగేవాడు.
1: సో పవర్ఫుల్ ఎనర్జెటిక్.
0: ఇలాంటి మ్యాన్ ను ఈనాడు అల్పునిగా భావించుకోవటం చాలా అల్పత్వమే.
1: ఇట్ ఈస్ మీన్నెస్ టు కన్సిడర్ మ్యాన్ సో లో.
0: ఇలాంటి మానవత్వాన్ని
1: సచ్ హ్యూమన్
0: ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
1: వీఆర్ మిస్యూజింగ్ ఇట్.
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
0: ఎదుటివారి ఎందు ఏ శక్తి కలదో తన ఎందుకు అదే శక్తి ఉంటుండది.
1: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్.
0: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు.
1: This is explained very well in Ramayana.
0: Kanuka ee Ramayanam nandu
1: in Ramayana
0: konni rakamainatvanti vali mahashaktivantudu.
1: Vali is very powerful.
0: Atanu kevalamu magnet power nunchine puttinatvanti vaadu.
1: In fact is born out of this magnet.
0: Ayaskanta swaroopamainatvanti vaadu.
1: He is very form of magnet.
0: Atani shaktito
1: with this power
0: రాములతో యుద్ధం చేసినప్పుడు సుగ్రీవుని కొట్టడానికి రాములు ఎదురుగా వస్తే ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడా ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
1: ఇన్ఫాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్.
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
1: దేర్ఫోర్ హి హడ్ హిట్ హిమ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఈ రహస్యాలు తెలియకుండా
1: this secret
0: ramuni enduku athani chettu chaatu nunchi kottadu.
1: We question why is it that Rama killed him.
0: Akkada kuda ee yokka ayaskantam shakti adhikanga undi.
1: Because Vali has got more of
0: magnet. Ee ramuni enduku nu ayaskanta shakti adhikanga untundadi.
1: So also Rama
0: ee shaktini thanu ardham aakarshinchite ramuni shakti cheenichutundi.
1: And Vali attracts the half of the magnetic force of Rama.
0: Kalani kalanu gunyamga
1: appropriate to the times
0: సమయ సందర్భానుసారంగా
1: సర్కమ్స్టాన్సెస్
0: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకును హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు.
1: గాడ్ కండక్ట్స్ హింసెల్ఫ్ బై ది స్టిప్యులేషన్స్ లిమిటేషన్.
0: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ బియాండ్.
0: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్
0: ప్రపంచ క్షేమం కోసమని
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్
0: కళ్యాణం కోసమని
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్
0: ది జనరంజన కోసమని
1: ఫర్ ఎవ్రీబడి
0: తన శక్తిని తేనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు.
1: హి అపియర్స్ యాస్ దో హి హస్ నో పవర్.
0: ఈ కనిపించినంత మాత్రమున
1: for that simple reason
0: meeru sandehinchavachunu.
1: You may doubt
0: mari inta shakti kaliginatundi vaadu sai baba enduku ee pani cheyaledu.
1: Bhagavan is so powerful, how is that he has not done this?
0: Kaani aa samayam alantidi cheyakoodadu.
1: That was the situation, it should not be done.
0: Ee samaya spurtiga manu maarchukoneetundi shakti oka daivaniki tappa anyulaku ye maatramu kaligadu.
1: It is only God who can change the situation and the direction of the situation. No one can do it.
0: ఇదే విధమైన రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
1: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైం, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికీ తెలుసును ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
1: At the time of the wedding, you know, garlanding is a part.
0: అందరు మాలలు చేతిలో పట్టుకున్నారు.
1: They were all holding garlands.
0: సీత కూడా చేతిలో పట్టుకుంది.
1: She is also Sita.
0: సీత రామని కంఠమును ధరించిన తర్వాతనే మీరంతటి వారంతా కూడాను లక్ష్మణ భరత శత్రుఘ్నులంతా కూడాను మాలలు వేయించుకుంటారు.
1: And it was first Sita shoot garland that would be followed by the rest of the brothers.
0: రాములు అజానుబాహుడు.
1: Rama was so tall.
0: చాలా ఎత్తైనటువంటి వాడు.
1: He is very tall in height.
0: సీత చాలా పొట్టిది.
1: Sita is very short.
0: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
1: To garland him, Rama has to bend his head.
0: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ ది సినారియో, దిస్ ఇస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
0: ఈ కళ్యాణ సమయం నందు,
1: ఎట్ ది వెడ్డింగ్ టైమ్,
0: గొప్ప సమావేశం నందు,
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్,
0: గొప్ప జనమంతా కూడినటువంటి సమయం నందు,
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్ అసెంబ్లీ,
0: రాములు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే చాలా గౌరవం పాడైపోతుంది.
1: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of a woman. And he is a big warrior and a king, cannot bend his head in front of a woman.
0: He
1: is one of righteousness, who treads the path of righteousness. So he need not bend his head.
0: Sita
1: was holding the garland and waiting and waiting.
0: కానీ జనమందరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోతున్నారు. ఎందుకు రాముని తల వంచకూడదు?
1: Why not Rama bend his head?
0: ఆమె ఎత్తు రాముకు తెలుసు కదా.
1: And after all, he knows the height of Sita.
0: కానీ ఒక్కటి ఇక్కడ చిన్న రహస్యం కూడా ఉంటుండాలి.
1: Here is one secret.
0: అంతవరకు సీతను రాముని చూడలేదు.
1: Till that
0: ప్రాపంచిక దృష్టిలో,
1: till that moment, Rama did not look at Sita.
0: Endukaniga talaka mangala sutram kattina tarvatane aame tana bharya ani telusu appudu chudaraniki adhikaram untuntadi.
1: In fact, he has got the time to look at her after tying up the holy knot.
0: Paray kanyaka paray.
1: In fact, she was not married till then.
0: Alanti marriage kanatunte yokka kanyanu purushudu chudakoddu.
1: A man should not look at an unmarried person.
0: Ramana yokka sahaj dharmam.
1: That is the quality of Rama.
0: తన యొక్క శీల ధర్మము,
1: అండ్ దట్ స్టాండ్ ఫర్ అది
0: సత్యశీలము అని పేరు.
1: దట్ ఈస్ వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యశీలజ్ఞుడికి ఈ విధమైనటువంటి కట్టుబాటు అంతా కొన్ని పెట్టుకున్నాడు.
1: అండ్ దీస్ ఆర్ ది రెగ్యులేషన్స్ దట్ హి హస్ లేడ్ డౌన్ టు హింసెల్ఫ్.
0: లక్ష్మణ్ వైపు చూచాడు రాములు.
1: రామ లుక్డ్ అట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు సూక్ష్మ బుద్ధి గల లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్,
0: లక్ష్మణుడు అన్న, మీ యొక్క సైగలు నాకు తెలుసును.
1: బ్రదర్, ఐ నో వాట్ అనగా ఏమిటి? సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఈజ్ ది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇతను కేవలము ఒక విధమైన ఆదిశేషుడు.
1: హీస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పార్ట్ వేర్ సీతా వాజ్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్డ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్,
0: అన్న, సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందంటే నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ్ సేస్, నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్,
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యు విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్న.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ దట్ ఇస్ ద నాక్ లక్ష్మణ్ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముని పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: వెన్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్, లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేఫ్ అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణ్ ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతను ఎప్పుడు వంగినాడో అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడా లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటునా
1: కరికి పాసిబుల్ టు టై అప్
0: లక్ష్మీదేవి వలచునా
1: కాన్సర్ట్
0: లక్ష్మీ కొలచునా
1: విల్ లక్ష్మణ
0: బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: విల్ భరత సర్వ్, విల్ లక్ష్మణ సర్వ్ కాన్సెప్ట్ లక్ష్మి విల్ ఎవర్
0: ఇంత సూక్ష్మ కలిగినటువంటి యొక్క లక్షణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు?
1: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో?
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ హీ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
0: స్త్రీలు ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ థింగ్స్.
0: ఈ విధంగా రామాయణాన్ని చదువుతూ పోతున్నారు.
1: పీపుల్ రీడ్ రామాయణ.
0: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు.
1: దే రీడ్ భారత అండ్ భాగవత.
0: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ది సటిల్టీ సీక్రెట్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ది డివినిటీ.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్ హూ హావ్ ఇన్వైటెడ్ యు.
0: ఇన్విటేషన్ పంపించారు.
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: The name and the form of Bhagavan attracted the whole world.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an attempt to know this power of
0: attraction. వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
1: I came because I liked. How is
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: And that is the magnetic power.
0: ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు.
1: You cannot estimate the power of the magnet.
0: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూజ్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్స్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: అదే విధంగా దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితమైనగానే కనిపిస్తుంటాది.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kudunu anubhavisthu untadi.
1: It experiences all photographs pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రిశబ్దమే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రిశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్.
0: పరమాణువుల యొక్క రియాక్షన్.
1: అండ్ ఇట్స్ ఎ రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు.
1: స్పిరిచువల్ పాత్.
0: కానీ ఈ సాధనలకంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్‌ప్లెయిన్.
0: ఎవరు వారికి సరైన మార్గం బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధిస్తుంటారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్.
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్ కరెక్ట్.
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది.
1: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్ యు.
0: భగవంతుని ఏ రీతిగా పొందాలి?
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ద డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: అండ్ ద లవ్ ఇన్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికి అందిస్తున్నాడో ఆ ప్రేమను మీరు కూడా అందరికి అందించాలి.
1: జస్ట్ యాస్ గాడ్ స్ప్రెడ్స్ హిస్ లవ్ యూ షుడ్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్.
0: అట్టి సమత్వమైనటువంటి దానికి మాత్రమే భగవంతుడు సన్నిహిత అవుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వుడ్ బి క్లోజ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: భగవంతు నుండి వచ్చినటువంటి యొక్క హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: In fact, the principle of the heart is oneness.
0: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: And this love which is only one has got to be increased, developed.
0: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటాది.
1: And then you can reach, attain God.
0: ప్రాప్తించడం అనేది బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
1: Not that he comes from outside and
0: gets it to you.
1: That which is in you, latent in you, becomes patent.
0: దీన్ని రియాక్షన్ అన్నారు.
1: This is reaction.
0: దీన్ని రీసౌండ్ అన్నారు.
1: This is resound.
0: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు.
1: This is reflection.
0: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసుకోండి.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ.
0: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుంది.
1: రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్
0: ప్రిన్సిపల్. మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయండి.
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు.
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
0: చెప్పినట్టు వినండి.
1: యు ఫాలో అకార్డింగ్ టు
0: చెప్పినట్టు చేయండి.
1: యు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: చెప్పినట్టు నడుచుకోండి.
1: యు కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: తప్పక అదే నీకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
0: అదే నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తించడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
0: ఏదో ఒక మార్గంలో బలవంత కాదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
1: బికాస్ యూ ఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
0: భగవంతునిలో ఎట్టి గుణములు లేవు.
1: God is attributeless.
0: అందుకొల్ల గుణాతీతుడు అన్నారు.
1: సో హీ ట్రాన్సెండ్స్ గుణా.
0: ఒక్కటే గుణము.
1: హస్ గాట్ ఓన్లీ వన్.
0: అది ఏ ప్రేమ.
1: That is love.
0: అది ఏ ప్రాణము.
1: That is life.
0: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికీ ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
1: That is only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
1: It is very difficult to understand.
0: మరి అర్థం చేసుకుంటరా అంతకంటే సులభం మరొకటి లేదు.
1: If you understand, there is nothing other simpler than that.
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: Anything you can control.
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు
1: the person who understands God
0: జగత్తునంతా అర్థం చేసుకోగలడు.
1: Will be able to understand the whole world.
0: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది.
1: This is the teaching of Upanishads.
0: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారం అవుతాం.
1: That principle if understood, rest of the things will be understood.
0: ఏ ఒక్కదాన్ని గుర్తించడానికి వీలు లేనిటువంటిప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: If you understand that principle, rest cannot be understood.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత
1: when once you know this silver,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: You keep it anywhere, it continues to be silver.
0: అనేక రూపములు నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: It may be of different forms, but still it is silver.
0: అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: In fact, God, the very personification of love, you will find him everywhere.
0: ఈ సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని గుర్తించుకోలేని మానవుడే అనేక తికమకల పడిపోతున్నాడు.
1: In fact, the person who does not understand love of God is confused.
0: ప్రేమ చేతని పరమాత్మని పొందాలి.
1: Only you can attain God through love.
0: దేశం చేత కాని ధనం చేత కాని పదవి చేత కాని ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: Money, position, power, wealth will never take you to God.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకానొక సమయం లోపల
1: రాధ ఎట్ వన్ టైం
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ
0: రాధ ధర
1: రాధ ధర
0: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక భక్తుడు
1: వన్ డివోటీ
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హి హస్ నో డిజైర్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటూ.
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల
1: అట్ దట్ టైం
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనిపింపు చేయాలని
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
0: రాధ సంకల్పించుకుంది.
1: రాధ డిటర్మిన్
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్ర ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
0: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లు అని గాజులంతా కూడా శబ్దమిస్తుండాలి.
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్ అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్ రోజ్ అప్.
0: అయ్యా నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తగులుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఏ క్వశ్చన్ ఆర్ యు ప్రిపేర్డ్ టు బ్యాంగిల్స్.
0: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. మాత్రమే ఎత్తింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండదే అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హి ఆల్సో హర్డ్ ది ఆన్సర్ ఐ పే మనీ. నా
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతికి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హి హస్ పుట్ ద బ్యాంగిల్స్.
0: రెండో చేయి ఎత్తింది.
1: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్.
0: దానికి కూడా గాజులు తొడిగాడు.